0: మనం దేనిని సంపాదిస్తున్నాం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
1: ఆఫ్టర్ దిస్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ వీఆర్ గోయింగ్
0: టు పుచ్చుకోవటం కోసమా?
1: ఈజ్ ఇట్ ఫర్
0: మోసాలు చేయటం కోసమా? అబద్దాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా?
2: కాదు కాదు.
0: ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం?
1: హూ షుడ్ నాట్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టేకింగ్ బ్రైబరీ, ఫర్ డిసీవింగ్ పీపుల్, ఫర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్. సర్టన్లీ నాట్ ఫర్ దట్.
0: పరులను మోసగించి పొట్టను పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
1: ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ బై డిసీవింగ్ అదర్స్, వై దిస్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: కనుక మన విద్య ఆత్మ విద్య.
1: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆత్మ.
0: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
1: వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ లైఫ్ టు గో యాజ్ అన్ ఐడియల్ స్టూడెంట్ అండ్ ఇన్ ది ఐడియల్ పాత్.
0: ధ్యానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులను ఇచ్చాడు.
1: ఫర్ ఫిల్లింగ్ దిస్ స్మాల్ స్టమక్ గాడ్
0: రెండు చేతులకు పని జరిగితే, పని చేస్తే, కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ విత్ బోత్ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫిల్ యువర్ స్మాల్ స్టమక్?
0: మనం రెండు చేతులతో శ్రమించి పని చేయటం లేదు.
1: వీఆర్ నాట్ వర్కింగ్ హార్డ్ విత్ బోత్ హ్యాండ్స్.
0: కనుకనే మనము ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ పుట్ టు ట్రబుల్స్.
0: మనం కర్మణ్యేవ అధికారస్య, మన కర్మనే మన ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: వీ హావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్.
0: పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: వీ షుడ్ డూ సేక్రెడ్
0: ఆదర్శవంతమైన కర్మలు ఆచరించాలి.
1: ఐడియల్ యాక్షన్స్.
0: అన్యులకు సహాయకరమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: హెల్ప్ఫుల్ యాక్షన్స్ ఇన్ ది సర్వీస్.
0: లోకోద్ధారమునకై మనము తగినటువంటి జీవితం నీకును అంకితం చేయాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్
0: స్వరూపం.
1: ది వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: మన దేశము మన యొక్క మాతృదేశము, ఇది మాతృ స్వభావము.
1: వీ షుడ్ లవ్ అవర్ కంట్రీ యాజ్ అవర్ మదర్ ల్యాండ్.
0: కనుక ఇట్టి మాతృభావమే మన ఎందు లేకపోతే మనం ఇంకా ఏ విధంగా ఈ యొక్క జగత్తులో ఉండగలము?
1: ఇఫ్ యూ డోంట్ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆఫ్ ద మదర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ లైఫ్ అట్ ఆల్?
0: ఒకనొక సమయంలో కలకట్టా యూనివర్సిటీ లోపల సుభాష్ చంద్రబోసు చదువుతూ ఉన్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ అండర్ గోయింగ్ హిస్ స్టడీస్ ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ కలకట్టా.
0: అందులో ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశాన్ని, భారతీయులను గురించి కొంచెం అలక్ష్యంగా, హేళనగా తాను చెప్పుతూ ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ భారత్.
0: కానీ ఈ విధమైనటువంటి తన మాతృదేశం యొక్క దూషణను తాను వినలేకపోయాడు.
1: బోస్ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ ద క్రిటిసిజం ఆఫ్ హిస్ మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృదేశము.
1: This is my dear motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my dear mother tongue.
0: ఇది నా మతము.
1: This is my religion.
0: ఇది నా అభిమతము.
1: This is my
0: వ్రతము.
1: This is my very religion.
0: దేశాభిమానమే లేకుండా, దేహం యొక్క దీనినే మనం విచారణ చేయకుండా మనం జీవించుతున్నామంటే ఇది నిజంగా మనకు మాతృదేశంగా భావిస్తున్నామా? కాదు కాదు. మాతృదేశానికి ఏమైనా కూడా నేను త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు సుభాష్ చంద్రబోస్.
1: He took a firm resolution for the sake of his dear motherland. He should be prepared to give up anything.
0: కాని విచక్షణా జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక కొంతసేపు ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ హీ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. హీ ఎక్సర్సైజ్ పేషెన్స్.
0: కానీ వినలేకపోయాడు ఆ మాటలు.
1: బట్ ది క్రిటిసిజం కంటిన్యూడ్. హీ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్.
0: మూడు డస్ట్లంతా ఎగిరిపోయేసేసి ఆ యొక్క బ్రిటిష్ వాడిని తల పట్టుకుని తన చేతులు ఉన్నటువంటి చెప్పును తీసుకుని ఊరికి కొట్టేశాడు.
1: హీ జంప్డ్ ఓవర్ త్రీ బెంచెస్ ఇన్ వన్ గో అండ్ కాట్ హోల్డ్.
0: దేనినైనా నేను సహిస్తాను, నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
1: ఐ కెన్ బేర్ ఎనీథింగ్ బట్ నాట్ క్రిటిసిజం ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్.
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరీయసి. నేను నరకమునకు పోయినా పర్వాలేదు, నా యొక్క దేశం యొక్క విషయాన్ని నేను కాపాడుకోవాలి.
1: ఐ ఆమ్ ప్రిపేర్ టు గో ఈవెన్ టు హెల్ బట్ ఫర్ ది ఆనర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మదర్.
0: సుభాష్ చంద్రబోస్.
1: సచ్ వాజ్ ద బోస్ హూ లివ్డ్.
0: ఈ దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు.
1: స్టూడెంట్స్ హూ సా దిస్ సైట్ for finding themselves helpless.
0: Kevalam pulipilla vale egri atanni aneka rakamulaga kuda himsistunnadu. Atanu help me, help me, help me antunnadu, kani ever help ledu.
1: And that teacher began crying, please help me, help me, help me. Like a tiger cub, he pounced upon him.
0: Ee vasta konni kshanal lopala university anta praakipoyindi.
1: Within a few minutes, this news spread to the entire university.
0: Emergency meeting pettukunnaru.
1: There was an emergency meeting.
0: ఇతను ఇంకా 5 సంవత్సరములు ఈ కాలేజీలో ఏమాత్రం మన కలకత్తా యూనివర్సిటీలో చదవడానికి అవకాశం లేదని నిర్ణయం చేసుకున్నారు.
1: దే రిజాల్వ్ దట్ బోస్ షుడ్ బి డిబార్డ్ ఫర్ 5 ఇయర్స్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ.
0: దానితో అతను చదువులైనా కూడా త్యాగం చేశాడు.
1: హీ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిస్ ఎడ్యుకేషన్.
0: నిజమైనటువంటిది నా మాతృభూమి, నా రక్తమంతా కూడాను భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
1: మై బ్లడ్ is meant for sacrificing for the sake and for the honor of my own nation, my motherland.
0: Patistu vachadu,
1: and that is how he participated in the movements.
0: Tandri ee yokka vishayanni gurtinchi taanu London ku pampinchadu.
1: Father,
0: India lo chadavadaniki avakasam ledu.
1: He did not have an opportunity for further studies here, then he was sent to London.
0: Akkada kudanu poyi desha abhimananni hrudayamlo pettukunnadu. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు, భోగభూమి.
1: ఈవెన్ ఆఫ్టర్ హీ వెంట్ టు లండన్ హీ ఆల్వేస్ రిమెంబర్డ్ దట్ హిజ్ మదర్ ల్యాండ్ దట్ ఈస్ ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఎ కంట్రీ విచ్ ఈస్ డివోటెడ్ టు యోగా.
0: నేను చదవడానికి వచ్చినానే కానీ ఈ దేశంలో స్థిరమైపోవడానికి రాలేదు.
1: ఐ హావ్ కమ్ టు దిస్ కంట్రీ ఓన్లీ ఫర్ స్టడీస్, నాట్ టు సెటిల్ డౌన్ హియర్.
0: పెద్ద భక్తితో చదివేసేసి ఐసీఎస్ పాస్ చేశాడు మంచి స్థాయిలో.
1: హీ స్టడీడ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పాస్ హిజ్ ఐసీఎస్ ఎగ్జామినేషన్ విత్ డిస్టింక్షన్.
0: తిరిగి అక్కడ నుంచి వచ్చి రాజకీయంలోనే ప్రవేశించాడు.
1: హీ కేమ్ బ్యాక్ టు భారత్ అండ్ ఎంటర్డ్ ది పాలిటిక్స్.
0: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను.
1: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ దేశం యొక్క పానీయం చేత, జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
1: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ద వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
1: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ దిస్ మదర్ ల్యాండ్.
0: చూసారా, అదే విధముగా మన సంస్థ కానీ, మనం ఎవరుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రము విద్యార్థులు మరవరాదు.
1: స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, రిమెంబరింగ్ by whose grace and by whose help one has come up in life.
0: Adi nijamainatvanti yokka diksha, nijamaina tyagam,
1: that is the correct type of resolution.
0: Swarthanni tyagam chesi parathanni viswasinchi paramarthanni pondali.
1: Renounce selfishness, have firm faith in the transcendental
0: vidya
1: and reach the transcendental goal.
0: Bhagavad Gita kani, Bible kani, Quran kani, Grandharajam kani, ఇంకా ఏ విధమైనటువంటి పవిత్ర గ్రంథములు అయినప్పటికీ ఇవి పారాయణ నిమిత్తమై అది ఆవిర్భవించలేదు.
1: వెదర్ ఇట్ ఈస్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఆర్ ఎనీ సేక్రెడ్ స్క్రిప్చర్, దే ఆర్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ మియర్లీ స్టడీయింగ్ అండ్ లీవింగ్.
0: ఆచరించే నిమిత్తమై అవి అందించినటువంటి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
0: ఆచరణలో పెట్టాలి.
1: But to practice the truth,
0: ఎన్ని శ్లోకాలు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మెమరైజింగ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టాంజాస్?
0: ఎన్ని విధమైనటువంటి వ్యాఖ్యానం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ ఎనీ నంబర్ ఆఫ్ కామెంటరీస్ ఆన్ దెమ్?
0: కాదు. గంగ గోవు పాలు గంటటైన చాలు, కడవదైన కడవ పాలు, కౌ మిల్క్ ఒక టీ స్పూన్ ఉండిన చాలు, వై బ్యారెస్ట్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: ఇట్ ఈస్ సఫిషియంట్ టు హ్యావ్ ఎ స్పూన్ full of cow's milk, why have barrels of donkey's milk?
0: Chadutuntam bhagavad gita rooparayanam enni chestuntam 700 shlokalu kantham chestunnaru kanthaniki barame tappa tan yokka badalaku nivarana ye matram kodunu salpalevu.
1: Studying and memorizing bhagavad gita any number of times and repeating it is only a burden for your own throat, no use for
0: entha mandi bhagavad gitalaku vyakhyanam chestunnaru.
1: How many people there are who can offer the commentaries?
0: Idi bhaktulu untara? Kaadu kaadu, idi aadambaramainatundi yokka tattvam.
1: This is not devotion, it is only show and ostentation.
0: Ee naadu aakara manavuna kante aachara manavudu atyavasaram.
1: The need of the hour is people who practice.
0: Aachara manavuna valle lokaniki anta kodunu oka upayogam untundadi.
1: Men who practice would be highly useful for this world.
0: Aacharam lenitundi yokka vicharamu prayojanam emiti?
1: What is the use of thinking without practicing?
0: Kevalamu oka samasthalo oka peru pondachu.
1: యూ మే గెట్ ఎ నేమ్.
0: ఇంకా గొప్పవాడైపోతుంది బ్రహ్మశ్రీ, లేకపోతే ఇంకే విధమైనటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ పొందొచ్చు.
1: యూ మే గెట్ సమ్ టైటిల్ లైక్ పద్మశ్రీ ఆర్ పద్మవిభూషణ.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అనే బిరుదును ఇదంతా అందుకోలేరు.
1: బట్ యూ కెన్ నెవర్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ బై ఆల్ దీస్ కైండ్ ఆఫ్
0: దీనికి మించినటువంటి టైటిల్ మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్.
0: నీవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
1: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
0: కనుక విద్యార్థులార, ధన పదవుల కోసమని కాని పేరు ప్రతిష్టల కోసమని కాని మీరు పులాకులు ఆడకండి.
1: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
0: దేశాభిమానము దైవాభిమానము ధర్మాభిమానము పెంచుకోండి.
1: Develop attachment for the country, love for the Lord and love for dharma.
0: ధర్మమునకు మించినటువంటి లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమును కంటే మించినటువంటి ధర్మం కాని ధర్మమునకు మించినటువంటి సత్యం కాని మరొకటి లేదు. సత్య ధర్మములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రయమే.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. దెర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. దెర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ ధర్మ, నో ధర్మ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
1: You should practice at least in a little quantum and offer yourself as an example for others.
0: ananda tattvam aneetundi manaku artham avutundi.
1: Then only you will be able to experience
0: nijamuga meeru ananda swaroopulu.
1: You are basically the very
0: embodiment. Ananda nimittamai meeru inni vidhamaitundi yokka karmala aacharistunnaru.
1: All your actions are meant for
0: ananda kosamani. పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ గోల్, ద గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
0: మార్గములు వేరు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటి.
1: ద పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటి.
1: The jewelry may be different, but the gold is one.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: The color of the milk is the same, although the color of the animal.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒకటే.
1: The indweller is one.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: Birth is one, the caste and religion.
0: దర్శనములు వేరు, దైవము ఒకటే.
1: God is one, but the various దర్శనములు.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: The worship is one, flowers may be
0: different. తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Foolish ones do not know this basic truth.
0: బ్రతుకు కోసం బహుబాధ బద్దులై.
1: For the sake of this,
0: ఈ బ్రతుకు కోసం ఇన్ని మార్గములు పడుతున్నారే కానీ నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
1: Unnecessary trouble you are taking to leave this particular. ఏ
0: మతాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: Do not criticize any religion.
0: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
1: Do not go on.
0: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
1: We have to bring about a harmonious understanding of various
0: religions. కేవలం నా మతం గొప్పది నీ మతం గొప్పది అని వాదోపవాదములు వేయటము ఇది కేవలం సంకుచితమైనటువంటి బుద్ధుల యొక్క స్వభావం.
1: ఇట్ ఈస్ నారో మైండెడ్నెస్ టు సే దట్ వన్స్ రిలిజియన్ ఇస్ గ్రేటర్ దాన్ ది అనదర్స్ రిలిజియన్.
0: ఇది అన్ని మతములు ఒక్కటి, అన్ని మతముల యొక్క బోధను ఒక్కటే, అన్ని మతముల సత్యము ఒక్కటే.
1: ద ట్రూత్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ ద సేమ్. దేర్ఫోర్ ఆల్ రిలిజియన్స్ ఆర్ బేసికల్లీ ద సేమ్.
0: సంకుచితమైనటువంటి భావము లోపల పరమత్మను విమర్శించడం కాని స్వమతమును వర్ణించడం కాని ఉండకూడదు.
1: Dear students, you should not criticize others' religions, should not go on praising your own religion. This is rather
0: wrong. అన్నింటికీ ఒక గౌరవం మనం అందించాలి.
1: Show respect for every religion.
0: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
1: If you follow this path of equality and equal mindedness, you are going to reach the goal of divinity and bliss which you really are.
0: కానా విద్యార్థులు క్రమక్రమేణ విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమతత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Dear students, along with your education, you will have to just also develop love and divinity and enjoy and experience, offer yourselves as an ideal to the world. Thus, I am bringing the discourse to a close.

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండ తెలివిగలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ which do not have any type of education, they have been observing the rules and regulations of life meticulously and properly. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యునిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సీక్రెట్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా,
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని, ఏ కాలమునందు కాని, ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకలములు, తెలివితేటలు, ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ, నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము, ఇది ప్రపంచం యొక్క సహజం.
1: మెటీరియలిస్ట్ టెండ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్ అమంగ్ ద డైవర్స్ ఫ్యాక్టర్స్.
0: పవిత్ర దృష్టితో, సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ ఎన్క్వైర్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్ ద వన్ విచ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద డైవర్స్ థింగ్స్.
0: ప్రాపంచికంగా, నైతికంగా, మానసికంగా, వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును, కూటి పేద మొదలు కోటీశ్వరులకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అక్కర్స్ టు ఆల్ పీపుల్, బి హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్, బి హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్. దిస్ డెత్ అక్కర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి, మత, వర్ణ, వర్గ, దేశ, కాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, కంట్రీ, నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ మైట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
0: అది ఆత్మానం రతనం విద్ధి, శరీరం రతమే వచ్చ. ప్రతి శరీరము కూడాను రథం వంటిదని, ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని, ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇన్డ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ అండ్ మేకింగ్ దిస్ పర్టికులర్ బాడీ టు ఫంక్షన్ హీఈస్ ఆల్సో కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
1: వన్ ఈస్ ఎనిమాలిటీ అండ్ ఎనిమల్ నేచర్, ద సెకండ్ ఈస్ డివినిటీ అండ్ డివైన్ నేచర్.
0: దుష్టమైన, కామ క్రోధ లోభ మోహ మదమాచ్ఛిన్నటువంటి ఈ అరిషద్వర్గములు లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ హు ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ విచ్ హ్యావ్ బీన్ ఎండోర్డ్ ఇన్ హిమ్ బై డివినిటీ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్ అండ్ సఫరింగ్ ఇమ్మెన్స్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమునే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ యానిమాలిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ట్రూ థింగ్స్ గివింగ్ అప్ the truth in him and giving up the divinity and the divine way and thus suffering untold suffering because he introduces life in the wrong path.
0: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi
1: man by making good use of his body the time available to him the wealth at his disposal
0: neeti nijayitiliye jati yokka lakshanamani bhavinchi
1: considering truth and morality as the very life breath of
0: vichini paropakara deekshaga vishwasinchi
1: believing them to be used for the good of others
0: tara karmalanu pavitramu gavinchukotame idi daivattvam yokka tattvamani
1: making use of his own actions in the divine way this is the path of divinity
0: manavuni yokka pravartanu puraskarinchukoniye వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీ ఈజ్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్.
0: ఎట్టి భావమో అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్.
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: దీస్ స్క్రిప్చర్స్ ఆర్ infinite in their scope.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: These are the mines of wisdom.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: Sun god is responsible for making the waters in the ocean become clouds and thus rain comes and through rain there will be plenty of harvest and thus contributes to the prosperity and joy of the people.
0: Inadu ee vidhamuga suryudu nityamu kudanu samudra janamunu anekanga anantanga aaviriga marchukunnappatikini ee samudramu kinchit matram kudanu taanu taggipovatam ledu.
1: Although on account of sun's rays the waters get evaporated in a very large measure and become clouds, the ocean itself doesn't shrink even a little.
0: Nadulu pongi pravahinchi kattulu degi gramamulu munchinappatikini ee vidhanga aneka nadulu pravahinchi samudramunandu cheruchunnappatikini samudramu kinchit matram kodanu perugutaledu.
1: Even when a number of rivers are flooded and they are flowing into the ocean on a large scale, then also it would not expand.
0: Even ee taraganatvanti yokka నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇంక్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ, ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచడం చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ కల్చర్ which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefit.
0: వేద వేదాంగములు కేవలం ఆధ్యాత్మిక తత్వమును మాత్రమే ప్రచరించడం కాక విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
1: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, దే హావ్ ఆల్సో కంటెయిన్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: వేదమునకు పుట్టిన ఇల్లు భారతదేశము.
1: భారత్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదము యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedamainatundi adharvana vedamu,
1: the fourth veda adharvana veda,
0: idi japanulo cheri germanyiki bayal deri aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
1: This adharvana veda first went to Japan and then traveled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: This Veda gives astronomy
0: శాస్త్రము, శిల్ప శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: This particular Veda is full of sciences which relate to the world such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: దిస్ హాజ్ అర్న్డ్ ఎ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ పామిస్ట్రీ.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు ద ఆస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
0: ఒకానొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదము యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుయబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేద కంటెయిన్స్.
0: రష్యా దేశములో,
1: ఇన్ రష్యా,
0: ఉత్తర దిశ యందు,
1: ఇన్ నార్త్,
0: మాస్కోకు ఇంచుమించు 1,000 మైళ్ళు దూరము లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈజ్ 1,000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ బిగ్ సిటీ.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటెయిన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
0: అదే కాజా పట్టణము.
1: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఇస్ కాజా.
0: ఈ కాజా పట్టణములకు 4,000 మైళ్ల సమీపం లోపల,
1: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా at a distance of 4000 miles
0: sukha nadi aneetundidi pravahistu untundadi.
1: There is a river by name sukha nadi which is flowing.
0: Ee naadu aa sukha nadine anu ani pilustu vastunnaru.
1: The same river sukha nadi is today called anu.
0: Deeniki samipamulo chaala viluvainatundi yokka suvarnam labhyamavutundani ee adharvana shastram dwara gurtistu vacharu.
1: Through Adharvana Shastra and by Adharvana Veda, they have recognized that close to that particular place, there are very rich gold mines.
0: Akkada Vladivostok aneetvantidi oka pedda pattanam unnadi.
1: There is another town close to it, which
0: Vladivostok,
1: which goes by the name Vladivostok.
0: Ee pattana samipamulo ee Adharvana Vedam yokka tattvanni chakkaga gurtinchinatvanti shaktivantulu పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అధర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యము మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతా రూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అధర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: The name of this is Mahanidhi. Is it not an Indian name?
0: Anaga Bharatadesham nunchi vachinatundi adharvana vedam yokka anugrahame ideni bharatiya yokka tattvaniki krutagnataga ee perunu varu uchcharistu vacharu.
1: As an act of gratitude towards Bharat, from which this adharvana veda has come and which has benefited them, they have given this particular name of
0: Bharat. Russians nandu కేవలము ఒక దైవత్వమును మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు, కానీ వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితులు ఉంటున్నవి.
1: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్, బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: ఈ విధమైనటువంటి నీతి నిజాయితులే వారి జీవితమునకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
1: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ as the very basis of their communal life.
0: Manava jati ki pradhanamainatundi lakshyame mana yokka seelamu.
1: The most important purpose of human life is our character.
0: Ee vidhamainatundi gunamulu sariyainatundi nadatale lekundina idi manavattave kaaleradu.
1: If there is no good behavior and good character, you cannot describe a person as a human being, and that
0: manavuni yokka viluva dhanakanaka vastuvahanadato ledu, manavuni yokka nadatatone untunnadi.
1: The value of man does not depend upon the material objects and possessions and such as gold, but it depends only upon his behavior and conduct.
0: Kanuka manavuni yokka niti tattvanni chakkaga gurtinchadaniki prayatninchali.
1: Therefore we have to make an effort to recognize the importance of the morality and truth in the life of man.
0: Niti galugu jati nijamaina jatira annadu.
1: It has been said that only that particular caste is a true caste in a community.
0: Ee niti manavattvam yokka tattvanni gurtinchadaniki tegaletvanti yokka viluva,
1: that is morality, is a true measure of human nature.
0: Enni vidhamulainatvanti yokka margamulalo bharatiya sanskrutini bodhinchi tadvara neetiye pradhanamainatvanti yokka sanskrutiga visveshistu vacharu.
1: Ancestors believe that neeti, the morality, is the very basis of bharatiya culture. They taught the same thing in a number
0: of ways. Guna pravartane lekundina idi manavattame kadani kudanu danini visheshistu vacharu.
1: They have also firmly believed that it is not human nature and humanity at all if it is not based upon morality.
0: Kanukane manavuni yokka seelamaga moodu vidhamainatundi yokka tattamulato koodinatundi danni kudanu manamu gurtinchali.
1: We have to recognize that morality of man and man's life must be based upon three important principles.
0: Modatidi pavitramu.
1: The first one is sacredness.
0: Rendavadi sahanamu.
1: The second one is patience.
0: Moodavadi pattugala.
1: The third one is perseverance.
0: Kanukane deenini perseverance anetvanti perutho petti p plus p plus p plus e equal c annaru.
1: along with this word
0: perseverance and purity, plus patience.
1: Three P's: perseverance, purity, and patience.
0: E equal character.
1: These three are equal to C. C is equal to character.
0: Kanukane, E, moodu muttatainatundi yokka padamulu yokka tattvamune Bharatiyulu chinna vakyamuga uchcharinchi vishalamainatundi anantamainatundi yokka divyatvanni prakatistu vacharu.
1: These three principles of purity, patience and perseverance have been explained by Bharatiyas.
0: Aithe eenadu atti pavitrata unnada?
1: But today, do you have such purity?
0: Pavitrata yematram kuda nu manaku kanipinchuta ledu.
1: Purity is not found even in a small measure these days.
0: Ee pavitrata undinappude manalo sahanamu erpadutundi.
1: Only when you have purity, you will have patience.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి యొక్క దృఢత్వము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హావ్ పర్సీవరెన్స్.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
0: శారీరకమైనటువంటి యొక్క తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రయోజనములకు ఉపయోగించాలి.
1: వీ హావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సమాజం యొక్క సేవ నిమిత్తమై, సత్యాన్వేషణ నిమిత్తమై, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని, ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్, in order to find out unity which is underlying the diversity and thus sanctify our own body.
0: Sahanamu deeni mittamai sahanamu idi mana yokka swabhavamu.
1: Patience, then for what purpose is patience to be used? This is our very nature.
0: Manavattamulo undinatundi sahaname divyatvanga mari ade daivatvanga roopondutundi.
1: It is the patience which is inherent in man gets transformed into divinity.
0: ప్రతి ఒక్క కష్టమునకు, నష్టమునకు, దుఃఖమునకు, నిందలకు, నిష్ఠూరకు కూడాను మనం సహనాన్ని వహించాలి.
1: వీ హావ్ టు యూజ్ పేషెన్స్ ఇన్ టైమ్స్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సహనమే లేకుండా జీవితమే సాగదు.
1: వితౌట్ పేషెన్స్ యువర్ లైఫ్ విల్ నాట్ మూవ్.
0: కనుక సహనం అన్నదేటువంటిది మన యొక్క జీవితం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: Patience, therefore, is a very important characteristic of Bharatiya culture.
0: Parama pavanamaina Bharatavaniyandu sahanamannade manaku.

0: చక్కదనము.
1: ఇన్ భారత్ విచ్ ఇస్ ది మోస్ట్ సీక్రెట్ ల్యాండ్, పేషెన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచి నయట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: అమంగ్ ఆల్ ది ఆస్టరిటీస్ అండ్ తపస్, ద ట్రూత్ అండ్ క్యారెక్టర్ దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ తపస్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెత్తి.
1: ఇన్ అవర్ కంట్రీ వాట్ ఈస్ దట్ సేక్రెడ్ స్వీట్ ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ ది అప్రోచ్ ఆఫ్ మదర్హుడ్, ది రెస్పెక్ట్ ఫర్ మదర్హుడ్. దిస్ ఈస్ ది మోస్ట్ సేక్రెడ్ అండ్ స్వీట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ భారతీయ.
0: ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: అవర్ నేషనల్ క్యారెక్టరిస్టిక్ ఇన్ విచ్ వీ కన్సిడర్ ఆనర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్, వీ ఆర్ థ్రోయింగ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ ఓవర్ బోర్డ్.
0: నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను.

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: టుడేస్ మ్యాన్ డస్ నాట్ నో వాట్ వర్చ్యూ మీన్స్.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ వర్చ్యూ.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: ఈవెన్ వెన్ హీ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, హీ ఈజ్ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: కేవలం మానవుని యొక్క ఆకారం మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ హిస్ డివైన్ నేచర్ ఓన్లీ ఇన్ ఫార్మ్, హీఈస్ రిమైనింగ్ యాజ్ ఎ మ్యాన్.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరియైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరియైనటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఈస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటర్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఈస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే హీఈస్ గెటింగ్ డీజనరేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొరాలిటీ.
1: ఈ యొక్క నైతికమైనటువంటి జీవితమే లేకుండా ఇది జీవితమని అనిపించుకోదు.
0: If life is devoid of morality, you cannot call it life at all.
1: నైతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ప్రచురింపజేసినటువంటిది మన యొక్క సంస్కృతి.
0: Our culture is one which has also put spiritual.
1: ఈ సంస్కృతిని మనం గుర్తించడానికి సంస్కృతము అనగా సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: If we want to really understand that particular life and that particular culture which is based upon spirituality and morality, we have to understand Sanskrit.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకు కూడాను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయముల లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్, they are trying to learn Sanskrit compulsorily.
1: Mana prachina grandhamulanni kudanu sanskrutam nande likhinchabadinatundivi.
0: All our great texts of the olden days are written in Sanskrit.
1: Aa sanskrutam nunchi aavirbhavinchinatundive sanskruti.
0: The culture, the sanskruti has come from this language sanskrutam.
1: Ee vidhamainatundi yokka protsaha utsahamulu విదేశమునందు విరివిగా పెరిగిపోతున్నప్పటికీ భారతదేశమునందు దీనికి నిరుత్సాహములు నిస్పృహలు మాత్రమే అభివృద్ధి అవుతున్నామనేటువంటి చెప్పుకోవటము చాలా విచారకరమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ రాదర్ డిస్ట్రెసింగ్ టు థింక్ దాట్ ఇన్ అదర్ కంట్రీస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ గివెన్ టు ది లెర్నింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ సంస్కృత్, వైల్
1: ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ has occupied the position of the master and the preceptor for the entire world.
1: ee sanskrutam nandundinatundi sanskruti yokka tattvanni videshilu kuda entavo siddhato bhaktito irini anubhavinchadaniki prayatnistunnaru.
0: A number of foreigners are making efforts seriously to understand and experience the truths contained in this particular culture through understanding the sanskrit. Videshilu
1: jeevitamane manam anukarinchadaniki prayatnistunname kani స్వదేశము యొక్క పవిత్రము యొక్క నిర్మలము యొక్క నిస్వార్థము యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna Bharate tanna Bharata, Bharata deshamlo leneetuvanti maroka deshamlo e maatram kodalu kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: Bharata deshamlo ni roopamulu kaani naamamulu kaani ఏ పదార్థములు కానీ చాలా పవిత్రమైనటువంటివని కూడాను అందరూ గుర్తిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ రికగ్నైజ్ ఇన్ ద పాస్ట్ దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ భారత్ ఇన్ వాట్ ఎవర్ ఫారం ఇన్ వాట్ ఎవర్ నేమ్ థింగ్స్ ఎగ్జిస్ట్ దేవర్ ఆల్ సేక్రెడ్.
1: గ్రీక్ దేశపు రాజు భారతదేశమునకు ప్రయాణమై వచ్చిచుండగా ఆ గ్రీక్ యొక్క మత గురువు ఈ రాజులకు ఒక ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
0: ఎ కింగ్ ఫ్రమ్ గ్రీస్ వాస్ కమింగ్ టు భారత్. His own spiritual master advised him thus.
1: Raja, neevu pavitramainatundi Bharat deshamulo paadam pettuchunnavu kaani naa yokka chirikala vanchanu kontha ka neevu teerchagalavani nenu visheshisthunnan annadu.
0: O king, you are going to enter the sacred land of Bharat. I have a few long standing desires.
1: Pavitramainatundi ganga jalamunu okka paatralo teesukuni rammannadu.
0: He requested the king, O king, you get one small vessel of Ganges water.
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొనిరమ్మన్నాడు.
0: You also buy one sacred Bhagavad-gita for me.
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: He also said that get the sacred dust of that particular land for me.
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొనిరమ్మన్నాడు.
0: He also just said any text which gives the supreme description of
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడాను బోధించాడు.
0: A copy of Mahabharat which contains quite a few things which are sacred and which are unique, which are very beneficial.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటంటే వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: When foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen Mahabharat, or you want to eat
1: మహాశ్రీమంతుడు ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు భారతదేశంలో.
0: They compare this particular text only to a sweet.
1: కనుకనే ఇండోనేషియా లోపల కూడాను ఒక బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ కుబేరా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: ఇన్ ఇండోనేషియా దే హావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కుబేరా హూ ఇస్ ది వెల్తియెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు
1: ఈ ఎయిర్లైన్ కంటే కూడాను గరుడా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: దే హావ్ గివెన్ ది నేమ్ ఆఫ్ గరుడ ఆల్సో టు
1: అనగా గరుడ అంటే ఎంత పవిత్రమైనటువంటిది విష్ణు వాహనం అని కూడాను వారు గుర్తించారు.
0: దే హావ్ రికగ్నైజ్డ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ ఈగల్ గరుడా. And therefore they have given that
1: Vishnu name. Vishnu సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడైనటువంటి వాడు ఈ గరుడ వాహనుడై సర్వత్రా వ్యాపించుతున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా వారు అర్థం చేసుకున్నారు.
0: They have also recognized the fact that the Vishnu is all pervasive. Thus this particular Garuda also is all pervasive. That is how they have given that name.
1: కానీ ఈనాడు మనం గరుడ అంటే పక్షిగా భావిస్తున్నాము.
0: But today what we are doing is we are considering Garuda only as
1: a మనం భారతీయులమని చెప్పుకోవటం కూడా చాలా సిగ్గులు చేటుగా ఉంటుంది.
0: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: ఒకానొక సమయం లోపల
0: once upon a time
1: అమెరికా వెళ్ళినప్పుడు
0: when a person went to America
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: That particular person had the name of చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడాను గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: The meaning of this particular name is the one who has mastered four Vedas.
1: ee nalugu vedamulu gurtinchinatunti vaadu mahaveerudu anukunnaru aa videshiyulu.
0: Those country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
1: Okanoka samayamlo bharata vedanni kontha varaku tarjuma chestu
0: while translating Veda
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: ఈ మ్యాక్స్ ముల్లరు ఈ విధమైనటువంటి అర్థముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: మ్యాక్స్ ముల్లర్ tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku velinatunti prathi okkaru kodanu motta motta maximumlanu chuchi vacheyatunti varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనక్కి తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపల పంపించాడు.
0: దిస్ చతుర్వేద శాస్త్రి, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Max Muller and said,
1: పట్టలేని ఆనందంతో ఉట్టిపడాడు.
0: Max Muller was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని భావించాడు.
0: మాక్స్ ముల్లర్ థాట్ దట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ బికాస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాంజాస్ ఆఫ్ ఎ వేద.
1: తక్షణమే ఈ యొక్క మాక్స్ ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఇస్ అ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ ఫోర్ హీ వెంట్ దే and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina takshanamee edo bhagavastrupudu vachinattuga bhavinchadu Max Muller.
0: Max Muller thought that God himself has come when he saw this particular person coming in.
1: Adha tea biscuitilto thaniki sairenti tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkada nunchi vacharani prashninchagane nenu Bharat desham nunchi vachanu annadu.
0: He questioned him, from where do you come, sir? He said, from Bharat.
1: మీ పేరేమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడవు నీవు! మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ ముల్లర్.
0: మాక్స్ ముల్లర్ సెట్, హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: ఇమ్మీడియట్లీ మాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి,
1: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
0: ఈ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
1: ఇగో పలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్ దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష్య.
1: ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
0: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్. హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, ఏమిటండి చతుర్వేద శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్స్ట్రక్. వెల్ సార్, యూ హావ్ కెప్ట్ ది నేమ్.
1: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా అని ప్రశ్నించాడు.
0: ఆల్ రైట్, డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య? మాక్స్ ముల్లర్ ఆస్క్.
1: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్థ బ్రాహ్మణులు అన్నారు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
1: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నుండి అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయస్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్, ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్స్.
1: ఈ విధముగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
1: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్నట్లు అనేక విధమైనటువంటి శ్రద్దా భక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుంది తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
0: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ ఫార్చునిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి ఎందుండినటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
0: ఇన్ భారతీయ కల్చర్ the most important thing is virtue.
1: ప్రాచీన కాలము నుండి కూడాను మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వం యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫ్ పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ హోమ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: దే బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: They also believe if wealth is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: They also believe if health is lost, something is lost.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These three are important principles which govern.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉంటున్నట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: But unfortunately today we are going in the reverse order.
1: If character is lost, nothing is lost.
0: Today's man believes if character is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If wealth is lost, everything is lost.
0: If wealth is lost, everything is lost.
1: Ide dhanamoolam idam jagattu. Ide amane yokka bharatiya samskruti. Dharmamoolam idam jagattu. Ide nijamaina samskruti.
0: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
1: dharma
0: upon dharma.
1: Dharma rakshinchataku evvaru kudanu mundanje veyatam ledu.
0: For protecting dharma, no one is coming forward.
1: Kani adharmam nunchi acharinchataku mundanje vestunnaru.
0: But for practicing adharma, people are coming forward in great measure and great number.
1: Kanukane desham paapa bhuyishtamaga maaripothunnadi.
0: That is why the country is becoming rather sinful.
1: Kanuka paapamulaku manam guri kaakudadu, punyamunu aacharinchali.
0: We should not be responsible for acts of sin.
1: Deenine bharatiya samskrutiki punyascha phalamischanti punyam nischanti manavaha na paapa phalamischanti paapam kurvantu yattataha annaru. Anaga punyamu cheyatamu chaala manchidani cheptunnamu.
0: That means we are uttering by word of mouth that it is sacred to do virtues.
1: Punya phalamu kavalani aashistunnamu.
0: We want to get the fruits of virtue.
1: Kaani punya karmalu cheyatam ledu.
0: But we are not undertaking acts of virtue.
1: Punya karmalu cheyaka punya phalamu ye reetiga manaku labhyamavutundi.
0: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
1: Na paapa phalam ischanti paapam kurvantu yattataha. Paapa phalamu naaku oddu ani antunnamu.
0: We are praying that we do not want the fruits of bad deeds.
1: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాం పాప కర్మలు.
0: బట్ వి ఆర్ పర్ఫార్మింగ్ సింపుల్ డీడ్స్ అండ్
1: పాప కర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా.
0: ఇఫ్ యు పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సింపుల్ డీడ్స్ యు విల్ ఆటోమేటికల్లీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరిస్తామో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటాయి.
0: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వి గెట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి పర్ఫార్మ్.
1: కనుక పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
0: ఎవరీ వన్ మస్ట్ టేక్ ఎ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
1: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to understand how sacred human life is.
1: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to also understand the sacred values of భారతం
1: చేసుకుంటూ కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: We may not be able to understand, but we should not misunderstand it.
1: వీటిని హాస్యాస్పదం చేయడానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
0: We should not go forward to make fun of them.
1: గౌరవించడానికి ప్రయత్నించాలి.
0: We should always try to honor these values.
1: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
0: We also cultivate a sense of gratitude towards them.
1: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
0: But what is happening today is we get all the benefits but we don't have gratitude for such.
1: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
1: Kevalam maatalu endu maatrame cheppi kriyalu endu maatrame vini vinivaginchukundina idi manavattamunaku viruddhamainatundi tattvamu.
0: It would be contrary to human nature if only they utter by words and they do not practice such great virtues.
1: Kanuka ye vidhamainatundi bhakti shraddhalato hrudayapurvakanga మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ యందు ఉంచి మీరు ఆనందించి 10 మందికి అందించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ దాట్ యు ప్రాక్టీస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
0: ఇఫ్ వీ కెన్ గెట్ 10 such sacred students, that would be sufficient for us.
1: Jagatunanta manamu pracharam salpavachu.
0: We will be able to control the entire world.
1: Pracharamunaku mundu neevu mottamota acharinchu.
0: Before you preach, you must practice.
1: Anushtinchu.
0: Practice them.
1: Anubhavinchu.
0: Enjoy.
1: Anandinchu.
0: And enjoy.
1: Tadupari 10 mandiki panchu.
0: And then distribute the same
1: mani yokka kattavanga meeru kankanam kattukovali.
0: This particular duty will have to be cultivated by you.
1: Kartavyanni nirvartinchukovatame mana yokka pradhanamaina dharmanga manu suchinchali.
0: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
1: Kalam ati veganga prachanda maratam vale kadilipovutunnadi.
0: Time is moving fast.
1: Deham yokka jeevita pramanam anetundi manchugadda vale channa channamunaku nu karigipovutunnadi.
0: The quantum of life is becoming less and less day by day.
1: Kartavyanni gurtinchukunepe kayamunu vadali pettunnadu manavudu.
0: Before man recognizes what his duty is,
1: manavudu puttinandu body deeni phalitam emiti,
0: then what is the use and purpose?
1: Enni nimittame nee puttavu?
0: Why is man born?
1: Tindi nidralu kosama?
0: Is it for the sake of food and sleep man is born?
1: Bhayamayralu kosama?
0: Is it for indulging in
1: kaadu ahara nidra bhaya maidunani samanyame tatpasvinnarani జ్ఞానం నరాణ అధికం విశేష దానైన శూన్య పశువి సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, నిపాద పశువునే చెప్పవచ్చు.
0: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్ విచ్ ఆర్ యునిక్ ఫీచర్స్ దెన్ యూ కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
1: ఆహార నిద్ర భయ మైదనాదులు కేవలం పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నవి.
0: ఈవెన్ అనిమల్స్ విల్ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ ఫుడ్ ఎ డిజైర్ ఫర్ స్లీప్.
1: ఇలాంటి ఫలితమును అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
0: For the sake of indulging in such useless things should man's life be obtained?
1: Kaadu kaadu aadarshamantamainatundi jeevithanni anubhavinchali andinchali.
0: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
1: Andulo vidyarthulu yendu idi pradhanamainatundi lakshanamga bhavinchali.
0: And even there among people, among students, this is a very important thing.
1: Vare bhavishyattu yokka nayakulu,
0: these are going to be the leaders in future.
1: Kanuka వారి యొక్క భావములను సున్నితమైనట్టుగాను పవిత్రమైనట్టుగాను నిర్మలమైనట్టుగాను నిస్వార్థమైనట్టుగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
0: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రేట్.
1: ఈ విధమైన యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus Swami is bringing his divine discourse to a close.
1: Prema mudita manase ka

0: If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure.
1: Vidyarthulare,
0: students,
1: Bharatiya samskruti anupamanamainatundi atyunnatamainatundi.
0: The culture of Bharat is noblest and second to none.
1: Manishi ante manase.
0: Manishi, man, means manas, the mind.
1: Manas ante sankalpamulu yokka cherike.
0: Mind is the combination of thoughts.
1: Sankalpamulu yokka prabhavame nadatalu.
0: Thoughts lead into action.
1: Nadatalu yokka phalatame sukadukkamulu.
0: Action results in good or bad as the case may be.
1: ఈనాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే.
0: The pleasure and pain depend on one's own actions.
1: ఈ నడవడికకు మూల కారణము సంకల్పములే.
0: It's only thought which is the cause for the action.
1: ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు.
0: Mind is the combination of thoughts.
1: కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు.
0: As the man has this manas, the mind, he is called manishi, human.
1: Manase lekapothe manishe kaadu.
0: Without the mind, he is no human at all.
1: Manasu galavade manishi.
0: Therefore, the one with manas, mind, is manishi, human.
1: Pashupakshi mrugadulaku manasu ledu.
0: Birds and animals, they have no mind.
1: Kanukani ee manasu dwarane vaaku aavirbhavistu unnadu.
0: The words originate out of the mind.
1: ఈ మనసు అహం తత్వము నుండినే ఆవిర్భవించింది.
0: దిస్ మైండ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఈగో.
1: అహము ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: ది ఈగో ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: కనుక వాక్కు, మనసు, అహము, ఆత్మ ఈ నాలుగును ఒక కుటుంబమే.
0: దేర్ఫోర్ ద వర్డ్, ద మైండ్, ఈగో అండ్ స్పిరిట్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఇందులో మనసు, వాక్కు, అహము మూడు చేరినప్పుడే మానవత్వము దివ్యత్వంగా రూపొందుతుంది.
0: The human life would attain divinity if it only has the combination of these three, the word, mind and ego.
1: ఈ మూడు కూడను అన్యోన్య అనురాగ సంబంధ బాంధవ్యంతో కూడినప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని పొందుతుంది.
0: When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వానికి భిన్నం జరిగినప్పుడు ఇది అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతుంది.
0: When there is disharmony among these three, it leads to restlessness.
1: Oka intilo mugguru sodarulu untaru.
0: There in a house there are three brothers.
1: Ee mugguru kodanu okarini okaru anusarinchi preminchi okarini okaru anyonyamga kalasi undinappude ee intilo oka vidhamainatundi shanti yerpadutundi.
0: When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home.
1: Kani ye karanam chetanenu ఈ ముగ్గురికి మనసునందు అభిప్రాయ భేదములు ఆవిర్భవించినప్పుడు ఒకరికొకరు ద్వేషించి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకిపోతుంది.
0: ఫర్ సమ్ రీజన్ అదర్, వెన్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ది హోల్ హౌస్ విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఐకమత్యమే ఈ ఆనందమునకు శాంతికి మూల కారణము.
0: యూనిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీస్ అండ్
1: ఈ ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది.
0: దిస్ యూనిటీ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్.
1: ఇక్కడ ఇల్లు ఏమిటి, ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి?
0: హూ ఆర్ దీస్ త్రీ బ్రదర్స్ అండ్ వాట్స్ దిస్ హౌస్?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిది ఒక ఇల్లు లేక ఒక దేవాలయము.
0: బాడీ ఇస్ ద టెంపుల్ అండ్ బాడీ ఇస్ ద రెసిడెన్స్. ఆర్ రెసిడెన్స్.
1: కనుక ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు.
0: ఇన్ దిస్ రెసిడెన్స్ ఆఫ్ దిస్ బాడీ దేర్ ఆర్ త్రీ బ్రదర్స్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్
1: అనగా సంకల్పములు, వాక్కు, క్రియాశక్తి వీటి మూడు పేర్లు.
0: హియర్ వి ఫైండ్ త్రీ, థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
1: ఈ మూడు కూడాను అన్యోన్యతగా, ఐకమత్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండినప్పుడే ఏ కార్యమైనా కూడాను విజయం సాధించవచ్చు.
0: When all the three brothers mingle happily in joy and bliss, in unity, they will accomplish success.
1: కానీ థాట్స్ ఒకవైపున, పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడా మనం సాధించలేము.
0: When thoughts and words and action go in different directions, there will be no success at all.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు.
0: The harmony or the unity of these three is called త్రికరణ శుద్ధి.
1: కనుకనే మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ప్రోత్సాహ ఉత్సాహములను మనం పురికొల్పాలి.
0: Therefore, we should encourage and foster the unity among these three.
1: నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమంలో ఆచరిస్తూ ఉండినటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతూ వచ్చాడు.
0: Very strong one, the wicked one, very cruel Ratnakara. To carry out his daily living, he resorted to all wicked, cruel activities.
1: తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి.
0: He had all wicked thoughts.
1: నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది.
0: And it has taken the very vile form.
1: కర్ణ శూన్యమే కాఠిన్యం అభివృద్ధి అయిపోయింది.
0: And his action is full of cruelty.
1: కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు.
0: Therefore he has become a very big robber on the wayside.
1: వీరు వారు అనే భేదం లేకుండా అందరిని కూడా నువ్వు చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He had no thoughts of mine and thine. He went on killing everyone on the way and robbed them.
1: ఈ దుర్గుణములను, దురాలోచనలను, దుస్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్కతూరి సప్త ఋషులను దర్శించటం చేత, ఆ దర్శనం చేతనే పాపనాశనమై.
0: Such a Ratnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the seven sages of the rishis,
1: వీరిని కూడాను అటకాయించి, వీరిని కూడాను అడ్డగించి, వీరిని చంపడానికి ప్రయత్నించాడు ఈ రత్నకారుడు.
0: రత్నకార మేడ్ ఎన్ అటెంప్ట్ టు కిల్ దీస్ సేజెస్ ఈవెన్.
1: నాయన, చంపటం గొప్పతనం కాదు.
0: దే సెడ్, లుక్ హియర్, నథింగ్ గ్రేట్ ఇన్ కిల్లింగ్.
1: కొన్ని కీటకాదులు కూడాను మానవుని కీడు చేస్తుంటాయి.
0: దే ఆల్సో హార్మ్ యు వన్ వే ఆర్ అదర్.
1: మేలు చేసినటువంటి వాడే మనిషి.
0: ద వన్ హూ హెల్ప్స్ ఇస్ హ్యూమన్.
1: మేలు మహేశుడైనా చేయగలడు.
0: The help could be done even by God.
1: కనుకనే మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హెల్ప్ బట్ నాట్ టు హార్మ్.
1: ఎందుకోసం ఈ పని చేస్తున్నావు?
0: వై డు యు డు దిస్?
1: జాన్

0: శ్రీ పరాత్పరుం జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకయుండే మానవా.
1: టు ఫిల్ దిస్ స్మాల్ లిటిల్ బెల్లీ వి జానడు
0: పొట్ట నింపుకొన,
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెల్లీ
0: చిక్కుల నుండుచు
1: విల్ బి కన్ఫ్రాంటింగ్ ప్రాబ్లమ్.
0: కోటి విద్యలను పూనిక మీర నేర్చి
1: we study hard all various forms of knowledge
0: paripurna sukhamunu pondaleka
1: and we don't get total happiness
0: ee manava jati lokamuna mraggaga netiki
1: why should we spend time in this world.

0: O man, why don't you tread along the path of the devotees who meditate on God?
1: Pichivada.
0: Madcap.
1: Ee chinna kooti nimittamai koti mandiriki baadha petti nee potta nimpukoni neevu anubhavinchetundi sukham emti?
0: O madcap, you suffer many people, you harm many to fill your
1: nee kutumbam ye sukhamunu anubhavistundadi.
0: What kind of happiness that your family enjoys?
1: Ituvanti paapa kruchyamunaku moolu kodakudu.
0: Never submit yourself to sinful acts.
1: Kanuka neevu neti nundi శరీరము ధరించినటువంటి వ్యక్తి కనుక కర్తవ్య కర్మ ఆచరించి కరచరణాది అవయవములతో కర్మలు ఆచరించి
0: హావింగ్ టేకెన్ అపాన్ యువర్ సెల్ఫ్ దిస్ బాడీ డూ యువర్ డ్యూటీ విత్ ఆల్
1: ది శ్రమించి నీవు భుజించు
0: అండ్ యు చాంట్ ది నేమ్ అండ్ దెన్ పార్టేక్ ఫుడ్
1: అని ఈ సప్త ఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి.
0: Because of this teaching of these sages, by conversation, by the touch, there was transformation in Ratnakara.
1: Kanukane satsangamu anetvantivi manamuniki pradhana lakshyam.
0: Therefore, for every man, good company is essential.
1: Ee satsangam chetane oka vidhamainatundi yokka ekaantanni ekagratanu manam poshinchukovachunu.
0: Only in good company we can develop concentration.
1: Ee satsangam cheta మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలం గావించుకోవచ్చు.
0: వీ కెన్ ఆల్సో కిల్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ విత్ ఇన్ అస్.
1: చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమునకు మూల కారణం.

0: నము.
1: గివింగ్ అ బ్యాడ్ థాట్స్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్
0: కనుకని ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తాము ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ ఎంటర్టైన్ వెరీ గుడ్ థాట్స్.
0: ఆనాటి నుండి ఈ సప్తఋషుల యొక్క ప్రబోధ చేతను, ప్రోత్సాహం చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామంను చింతిస్తూ కూర్చున్నాడు.
1: ఆఫ్టర్ బీయింగ్ టాట్ బై ఆల్ ది సెవెన్ సేజెస్ రత్నకర స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కట్టకడపటకు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామం చేతనే తన యొక్క జీవితం ధన్యమైపోయింది.
1: His life is redeemed by repeating God's name Ram.
0: లోకదాత భగవంతుడైనప్పుడు శ్లోకదాత వాల్మీకిగా మారిపోయాడు.
1: The giver of this creation is God లోకదాత, while Valmiki is the composer.
0: లోకనాథకు సంబంధించినటువంటి శ్లోకనాథుడు కూడాను అభివృద్ధి పొందాడు.
1: And therefore he could improve himself in this composition of verses.
0: శ్లోకనాథుడే లేకపోతే లోకనాథుని యొక్క ప్రచార ప్రబోధలు జగత్తునకు వ్యాపించి ఉండేటువంటివి కాదు.
1: Without this divine composer శ్లోకదాత, you wouldn't have had the God divinity being spread so wide.
0: కనుక శ్లోకదాత అయినటువంటి వాల్మీకి గొప్ప లోకానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాడు.
1: The greatest divine composer Valmiki is an ideal to the world.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మంచి ఆదర్శప్రాయుడిగా తయారు కావాలి.
1: Every man should mold himself into an ideal one.
0: మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటున్నది.
1: ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
0: మానవుని యందు లేని శక్తి మరొక దేని యందు ఏమాత్రము కనిపించదు.
1: ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: సర్వ శక్తులు కూడాను మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్.
0: అయితే దానిని సరైనటువంటి రీతిగా సంస్కరింప చేసుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ హస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: దోషమును నిర్మూలముగా వించి
1: Removing all the defects.
0: గుణములను పోషించుకున్నప్పుడు,
1: when we develop virtue,
0: పోషించుకున్న గుణములను ఆచరణలో పెట్టినప్పుడు,
1: when once the virtues are practiced,
0: ఆనందానికి సరైనటువంటి ఆలవాలమైపోతుంది.
1: One has to give up the bad qualities, develop virtues and then take them to practice.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దోషరహితుడు కావాలి.
1: Everyone
0: గుణపోషకుడు కావాలి.
1: No one should have any kind of defect or mistake whatsoever.
0: అప్పుడే మానవుని యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది.
1: Then he will never be subjected to misery and he will be blissful always.
0: నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి చెడడు.
1: If anyone having full faith and worship wholeheartedly, he will never be a failure any time.

0: There are people who have spoiled themselves, who are failures for lack of
1: faith.
0: In this world there are none who are a failure having faith.
1: ఈనాటి మానవుడు నమ్మకము అనేటువంటి యొక్క నేత్రములను కోల్పోయినాడు.
0: Today man has lost the eye of faith.
1: నమ్మరాని వాటిని అన్నింటిని నమ్ముతున్నాడు, నమ్మ తగినటువంటి దానిని నమ్మలేడు.
0: He reposes faith in everything where he is not supposed to.
1: అందరినీ నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు.
0: He believes everyone but he has no faith in himself.
1: అనగా ఏమిటి? తనను తాను నమ్మడంటే దైవాన్ని నమ్మడు.
0: It only means he has no faith in himself, therefore he has no faith in God.
1: ఈనాడు ఒక ఏకాదశి అని ఒక పేరు వచ్చింది క్యాలెండర్ లో.
0: There in the calendar is written this day is ekadashi.
1: ఈ క్యాలెండర్ సిద్ధాంతి రాసినటువంటి ఏకాదశిని మనం పాటిస్తూ ఆనాడు ఉపవాస వ్రతం చేస్తున్నాం.
0: This is written by Siddhanti. We observe the practices accordingly.
1: ఎవరో ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతం ఆచరిస్తున్నావు.
0: That which is written by some Siddhanti that today is ekadashi, you observe all practices.
1: ఈనాడు సండే అని ఒక క్యాలెండర్ లో పేరు వస్తే ఆ సండే అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని నీవు సండే కోసం లీవ్ తీసుకుంటున్నావు.
0: As you find on the calendar this day is Sunday, you enjoy the leisure.
1: ee Sunday anetundi ni ekkada nunchi vachindi?
0: Where from you got this Sunday?
1: Ekadashi anetundi ekkada nunchi vachindi?
0: Where from you got ekadashi?
1: Neevu deenini etta namminaavu?
0: How do you believe it?
1: Oka siddhanti calendar lo vrasinatundi oka peru nunchi neevu nammutu unnavu.
0: You have got full faith because it's the one written by one siddhanti.
1: Lekapothe tellavarame nenu Sunday ani mokham pai raaskoni vachinda?
0: The day has not appeared with the label that this day is Sunday.
1: Like today is ekadashi ani raaskoni vachinda?
0: Nor today appeared with ekadashi on his forehead.
1: Oka siddhanti vratane idantha aadharam.
0: It's just the writing of a siddhanti.
1: Oka siddhanti vrasinatundi vratane manam inta visvasistunnamu.
0: We have full faith in that written by
1: siddhanti. Sakshat vedamule tattvam asi nayana neeve aatma swarupudavu.
0: The Veda declares that you are Atma, the spirit.
1: Prajnanam Brahma.
0: That you are Prajnana, the awareness.
1: I am Atma Brahma.
0: That I am Brahma.
1: Aham Brahma Asmi. అనేటువంటి ఈ ముఖ్యమైన విషయాలు ఎందుకు నీవు నమ్మలేకపోతున్నావు?
0: Why don't you believe these declarations of Veda?
1: ఇది ఏ మానవుని యొక్క బలహీనత.
0: This is the weakness.
1: సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు.
0: We don't believe what is truth.
1: కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు.
0: We believe artificial things.
1: కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు, కష్టములకు, విచారములకు గురి అవుతున్నాడు.
0: Therefore man is subjected to all sorts of misery, anxiety,
1: worry.
0: We should have full faith in God's word.
1: ఈ దైవ వాక్యాన్ని మనం నడుచుకోవాలి.
0: We have to conduct ourselves accordingly.
1: అప్పుడే వీనికి సరైనటువంటి యొక్క స్థితి కలుగుతుంది.
0: Then we will reach proper positions.
1: కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు.
0: But man is not reposing faith.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: షిర్డి లోపల భక్తుడిగా ఉండినటువంటి
0: నానా ఏ డివోటీ దేర్ ఇన్ షిర్డి,
1: తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ దిస్ డాటర్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ది పెయిన్స్, లేబర్ పెయిన్స్.
1: 3 దినములు 4 దినములు అయిపోయింది.
0: 3 days 4 days పాస్.
1: చాలా టైర్డ్ అయిపోయింది.
0: షీ వాస్ వెరీ మచ్ టైర్డ్.
1: ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది.
0: పీపుల్ డౌటెడ్ వెదర్ షీ వుడ్ సర్వైవ్ ఆర్ నాట్.
1: 100 సంవత్సరముల పూర్వము ఎట్టి వైద్యము, ఎట్టి హాస్పిటళ్లు, ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు.
0: లాంగ్ బ్యాక్ దేర్ వాస్ నో ఫెసిలిటీస్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ నర్సింగ్ కేర్.
1: కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు.
0: నానా ప్రేయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ బాబా ప్రేయింగ్ సో దట్ బాబా యూ షుడ్ ప్రొటెక్ట్ మై డాటర్.
1: భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుంటాడు.
0: Devotee may pray anywhere.
1: వైర్లెస్ వలె కనిపి చేరుతుంది. వైర్లెస్ అయినా కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ వైర్లెస్ కంటే వేగంగానే చేరుతుంది.
0: వైర్లెస్ కమ్యూనికేషన్ మే రీచ్ రాదర్ లేట్ బట్ కనెక్షన్ బిట్వీన్ డివోటీ అండ్ గాడ్
1: భగవంతునకు హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
0: ది కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
1: ఇదే కమ్యూనికేషన్.
0: దిస్ ఇస్ కమ్యూనికేషన్.
1: ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది తక్షణమే బాబాకు తెలిసింది.
0: Baba could come to know what is happening.
1: అక్కడనే ఒక బాబు అనేటువంటి వాడు ఉండేవాడు.
0: There is a person by name Babu.
1: రంగు బాబు అని. అతన్ని బాబా బాబు బాబు అని పిలిచేటువంటి వాడు.
0: బాబా యూస్ టు కాల్ హిమ్ బాబు.
1: బాబు రా అన్నాడు.
0: He said, come on.
1: ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి
0: టేక్ దిస్ విభూతి
1: జామూర్ అనేటువంటి గ్రామం లోపల నానా ఉంటున్నాడు మానాకు అందించు అన్నాడు.
0: గివ్ దిస్ విభూతి టు నానా దేర్ హూ ఇస్ రిసైడింగ్ దేర్ ఇన్ దట్ విలేజ్ జామూర్
1: ఆజ్ఞ
0: ఇస్ ఎ కాన్స్ కమాండ్
1: విన్నాడు.
0: హి హర్డ్ ఇట్
1: జోబులో చూసుకున్నాడు 2 రూపాయలు ఉన్నాయి.
0: ఇన్ హిస్ పాకెట్ హీ కుడ్ ఫైండ్ ఓన్లీ 2 రూపీస్
1: ఇక్కడ చూచాడు బెల్గాం వరకు మాత్రం రైల్లో పోవచ్చు అక్కడ.
0: He can reach up to Belgaum by
1: train. Jamgam anetundi daniki povadaniki tan daggara dabbu ledu.
0: He doesn't have enough of money to reach the village.
1: Baba naa daggara kaasu levu nannu ela vellamantaru annadu.
0: He said baba I don't have money how can I go.
1: Vare pichivada nenu anni chusukuntanu pommani eppudu cheppinano daniki taginatundi arrangements anta nenu chusukuntanu.
0: Said madcap when I ask you to go you go. Ee
1: sandehamuniki e matramu neevu choti ivvagudu.
0: Don't wait, never doubt.
1: ఇదియే రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు.
0: Same thing happened during the incarnation of Rama when he commanded Hanuman.
1: నీ వెళ్ళి సీతాన్వేషణ సల్పాలి.
0: Hanuma, go in search of Sita.
1: లంకలో ప్రవేశించి సీత ఏ విధంగా ఉంటుందో ఆమె యొక్క స్థితిగతులను కనుక్కుని రమ్మన్నాడు.
0: Go to Lanka, find out where Sita is and her position.
1: హనుమంతుడు సందేహించాడు.
0: Hanuman doubted.
1: ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఏ విధంగా దాటాలి.
0: హౌ కెన్ ఐ క్రాస్ దిస్ మైటీ ఓషన్
1: నన్ను పొమ్మని చెప్తున్నాడు.
0: హీ కమాండ్స్ మీ టు గో
1: అని కొంత సందేహించాడు.
0: హీ డౌటెడ్ ఫర్ ఎ మోమెంట్
1: తిరిగి రామనామాన్ని స్మరించాడు.
0: హీ చాంటెడ్ రామాస్ నేమ్
1: ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా నువ్వు పూర్తి చేయించుకుంటాడు.
0: ద వన్ హూ కమాండెడ్ విల్ సీ టు ఇట్ దట్ ఇట్ ఈస్ డన్
1: నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు ఇంకెవరికి ఇవ్వలేదే.
0: He commanded me so that I would achieve the task entrusted.
1: కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు.
0: God has commanded me to undertake the task and he will do all the needful to be successful.
1: గాఢమైన విశ్వాసము.
0: That is strong faith.
1: అచంచలమైన విశ్వాసము.
0: Unwavering faith.
1: కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను.
0: బావు ఆల్సో క్వశ్చన్
1: బాబా. నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి జన్గాం నుంచి 30 మైళ్ళు దూరం పోవాలి 33 నేను ఏ విధంగా పోవాలి టాంగా నెక్కి.
0: బాబా ఐ హావ్ విత్ మీ ఓన్లీ 2 రూపీస్
1: ఆనాడు టాక్సీలు ఈక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు టాంగా.
0: దేర్ వర్ నో టాక్సీస్ ఆర్ కార్స్ ఓన్లీ టాంగా వాజ్ అవైలబుల్.
1: 30 మైళ్ళు టాంగాలో పోవాలి.
0: Yes, to travel 30 miles.
1: కాసు ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టాడు.
0: Without paying money,
1: then నడిచేనా పోవాలి.
0: Or I must walk the distance.
1: 30 మైళ్ళు నేను నడచగలనా?
0: Can I walk 30 miles long?
1: ఈ టాంగాలో నేను ప్రయాణం చేయగలనా?
0: Can I travel by tanga?
1: అని సందేహిస్తూ ఉండగా బాబా ధైర్యాన్ని ఇచ్చాడు.
0: When he was doubting, Baba gave him
1: the
0: courage.
1: నా మాటను విశ్వసించు.
0: Have faith in me.
1: నా ఆజ్ఞను శిరసా వహించు.
0: Follow my command.
1: నీవు వెళ్ళు అన్నాడు.
0: Go.
1: సరే జవాబు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి పహల్గాం లోప తిరిగి ట్రైన్ లో ఎక్కాడు.
0: Without giving any reply, he started moving, traveling.
1: వచ్చింది బెల్గాం చేరింది.
0: He reached that place.
1: రాత్రి 1:30 గంటలకు తీయాడు.
0: It was night 1:30.
1: నేను ఎక్కడ పోయేది ఈ చీకట్?
0: Where am I to go in this dark night?
1: ఏ విధంగా నేను ఈ కాలంలో గడపాలి? అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా బాబా బాబా అని ప్రార్థించాడు.
0: He prayed to Baba, closing his eyes.
1: ఒక బిల్ల జవాన్ వచ్చాడు.
0: Suddenly,
1: పాతకాలంలో తహసీల్దారి వెంట ఒక బిల్లం వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు.
0: దేర్ యూస్ టు బి ది ప్యూన్స్ విత్ క్రాస్ బెల్ట్.
1: ఆ బెల్ట్ వేసుకుని టర్బన్ కట్టుకుని ఒక ఆజాన్ బాహుడు వచ్చేసాడు.
0: ఎ మైటీ పర్సనాలిటీ విత్ ఎ టర్బన్ ఆన్ ద హెడ్ అండ్ ద క్రాస్ బెల్ట్ అపియర్డ్.
1: ఎవరు ఈ ట్రైన్ లో దిగారు షిర్డీ నుంచి? బావు బావు బావు అని కేకలు వేసుకుంటూ వచ్చాడు.
0: దిస్ మ్యాన్ వెంట్ ఆన్ షౌటింగ్ హూ కేమ్ ఫ్రమ్ షిర్డీ హూ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్.
1: ఇతను వచ్చాడు. నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బావు అని.
0: I really got down and I'm sent by Baba.
1: Rendi rendi rendi meekosam tanga kaachukoni untundadu annadu.
0: He said come along, there's tanga waiting for you.
1: Ekkada nunchi vachindi annadu.
0: Where from it came?
1: Nana sahib pampichadu.
0: It is sent by Nana sahib.
1: Kanuka manchi tanga.
0: It's a very good tanga.
1: Gurram chaala powerful gurram.
0: The horse is powerful.
1: Chuche kuda chaala beautiful ga untundadu.
0: So beautiful to look at.
1: ఆ టాంగాలో కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: నిజంగా తాను పోతూ ఉంటే టాంగా నడిచినట్టే కనిపించలేదు, అంత స్మూత్ గా అంత వేగంగా పోతుండాలి.
0: యాజ్ హి వాస్ జర్నీయింగ్ ట్రావెలింగ్ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ మూవింగ్, ఇట్ సో స్మూత్ రన్నింగ్.
1: కారు ఇంత వేగంగా పోదు. ఈ నానా ఒక గుర్రము ఎంత గొప్ప సవారి చేసినటువంటి గుర్రము. అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ సో హ్యాపీ అప్రిషియేటింగ్ ద హార్స్ అండ్ ద స్పీడ్ ఇట్ మెయింటైన్.
1: ఈ విధంగా తలుచుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు.
0: యాజ్ వాస్ థింకింగ్ సో హీ రీచ్డ్ విలేజ్.
1: అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు.
0: అండ్ హి హస్ షోన్ దట్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ నానా.
1: ఆయన దిగాడు.
0: హి గాట్ డౌన్.
1: నడచడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాంటూ ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు.
0: హి జస్ట్ టర్న్ బ్యాక్ టు సే సంథింగ్. హి డిడ్ ఫైండ్ టాంగా నార్ టాంగా వాలా దేర్.
1: సరే ఇంటికి వచ్చి చేరాడు.
0: హి రీచ్డ్ హోమ్.
1: నానా చేరాడు. నానా సాహెబ్, ఇదిగో బాబా నీకు విభూతి పంపించాడు.
0: నానా సాహెబ్, దిస్ ఇస్ విభూతి సెండ్ బై బాబా.
1: ఎప్పుడు పంపాడు?
0: వెన్ డిడ్ హి సెండ్?
1: నిన్న సాయంకాలమే పంపాడు.
0: ఓన్లీ యెస్టర్డే ఈవినింగ్.
1: రాత్రి 1:30 గంటకి నేను స్టేషన్ చేరాను.
0: ఐ రీచ్ స్టేషన్ అట్ 1:30.
1: కానీ మీకు ఎట్ట తెలిసిందో ఏమిటో, మీరు టాంగా పంపడం చేత నేను అతి శీఘ్రంగా నీ ఇల్లు చేరగలిగాను.
0: ఐ డోంట్ నో హౌ యూ కేమ్ టు నో దాట్ యూ సెంట్ ద టాంగా, దేర్ ఫోర్ ఐ కుడ్ రీచ్ హియర్ ఇన్ టైమ్.
1: నానా ఆశ్చర్యం వేసింది.
0: నానా వాస్ సర్ప్రైజ్.
1: నా దగ్గర టాంగా లేదే.
0: ఐ హావ్ నో టాంగా విత్
1: మీ. నేను ఎవరిని పంపలేదే.
0: ఐ నెవర్ సెంట్
1: ఎనీబడీ. నీ వచ్చేది కూడా నాకు తెలియదే.
0: ఐ డోంట్ నో యువర్ అరైవల్ ఐదర్.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు? ఎక్కడ ఉంది ఆ టాంగా చూపమన్నాడు.
0: వై డు యూ స్పీక్ లైక్ దట్? వేర్ ఇస్ ద టాంగా? షో మీ.
1: అయ్యా, దిగిన తక్షణమే టాంగా కనిపించలేదు, టాంగా పైలట్ కనిపించలేదు.
0: ద మూమెంట్ ఐ గాట్ డౌన్ ఐ డిడ్ సీ ది టాంగా నార్ ద పైలట్.
1: అతను చెప్పడం మీరు పంపించినట్టుగా చెప్పాడన్నారు.
0: బట్ హీ సెడ్ దట్ హీ He is sent by you.
1: సరే ఇంకితంతో ఇప్పుడు మాటలు అవసరం కాదు. మొట్టమొదటి పేషెంట్ కి ప్రసాదం ఇవ్వాలని లోపలికి వెళ్లాడు. ప్రసాదం ఇచ్చాడు. బాబా పటం ముందు పోయి గట్టిగా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్ ఇంటెన్స్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్
1: బాబా. బాబా బాబా అని అరిచాడు.
0: హీ షౌటెడ్ బాబా బాబా.
1: ఈ సౌండ్ లోపలనే బిడ్డ సౌండ్ కూడా వినిపించింది.
0: యాజ్ హీ వాస్ షౌటింగ్ హీ కుడ్ లిసన్ టు ది షౌట్స్ ఆఫ్ బేబీ.
1: కొడుకు పుట్టాడు.
0: He got his son.
1: ఈ ఆనందాన్ని చూచాడు. అప్పుడు తిరిగి ఈ బాబు దగ్గరికి వచ్చేసి, బాబు ఏమేం జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి, ఇదిగో 2 రూపాయలతో నేను వచ్చాను.
0: ఈ కేమ్ బ్యాక్ టు బాబు.
1: బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు.
0: ఈ ఆస్ హౌ డిడ్ యు రీచ్? వాట్ ఇస్ దట్ బాబా సెడ్? హి సెడ్ ఐ రీచ్ నమ్మిన వారిని
1: వదలడు.
0: యు నెవర్ గివ్ అప్ దోస్ విత్ ఫెయిత్.
1: కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది.
0: సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయినాం ఈనాడు.
0: పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ దే హావ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మి పనిచేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుకని ఈ నమ్మకం చేతనే నానా అంతటి ఆనందాన్ని పొందగలిగాడు.
0: Because of this faith, Nana could be blissful.
1: మూడవ దినమే,
0: థర్డ్ డే,
1: నానా బావు ఇద్దరు చేరి షిర్డీకి వెళ్లారు.
0: థర్డ్ డే నానా బావు కేమ్ టు షిర్డీ.
1: బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది.
0: కేమ్ అండ్ సెన్ బాబా, వీ కెనాట్ డిస్క్రైబ్. ఇట్స్ బియాండ్ కాంప్రిహెన్షన్. యువర్ డివినిటీ అండ్ మిరకిల్.
1: ద్వాపర యుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని, అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
0: వానరాస్ అండ్ గోపికాస్ దే ఆల్సో ఎక్స్టోల్డ్ నరేటెడ్ ప్రైజ్ గాడ్ లైక్.
1: నానాకు చక్కని కంఠం.
0: నానా హాస్ గాట్ వెరీ గుడ్ వాయిస్.
1: చక్కగా పాటలు పాడేటువంటి వాడు.
0: హీ సింగ్స్ వెరీ వెల్.
1: కనుకని అక్కడికి వెళ్ళి చాలా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్.
1: నిను గనుగొన్న గల్లమా బాబా, నిను గనుగొన్న గల్లమా
0: బాబా. కెన్ వీ నో యూ? కెన్ వీ అండర్స్టాండ్ యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు.
0: యూఆర్ స్మాలర్ దెన్ అన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యూఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయి కుందువట, అడుగు రేణు తృడకాష్టము మొదలు అఖండరు పుడబై వెలవిజుటవట. నిను గనుగొన్న గల్లమా.
0: You are there.
1: Ninu ganugonna gallama.
0: You are there in all the 84 lakhs of living creatures.
1: Antattu pokunda ganamagu dongalalo gajadongavu. Ninu ganugonna gallama.
0: Among thieves you are a very big thief. Can we know you?
1: Baba anni neeku telusu.
0: Baba you know everything.
1: Kaani telinetunti vaadi vale neevu natistunnavu.
0: But you act as if you don't know.
1: నీవు చాలా దొంగవు, బడా చిత్తచోరుడవు.
0: యూఆర్ ఎ వెరీ బిగ్ థీఫ్.
1: ఇందులో కూడా మీరు కొంత చక్కని రహస్యాన్ని గుర్తించాలి.
0: యూ హావ్ టు నో ఎ సీక్రెట్ హియర్.
1: ఎవరైనా వచ్చి నువ్వు మంచి గజ దొంగవురా అంటే మనకు కోపం వస్తుంది.
0: ఇఫ్ ఎనీవన్ అడ్రెసెస్ యూ దట్ యు ఆర్ ఎ బిగ్ థీఫ్,
1: ఏం చేశాను, ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజ దొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు.
0: యు విల్ బి యాంగ్రీ అండ్ స్టార్ట్ ఫైటింగ్. వాట్ ఇస్ ద
1: అదే పదములతో పాటగా పాడుతుంటే

0: వాళ్ళ బడా చిత్తచోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ యు అడ్రెస్ గాడ్ యాజ్ ఎ బిగ్ థీఫ్ ఆల్ ఆఫ్ us జాయిన్ ఇన్ కోరస్.
0: గానములో ఉండేటువంటి ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి.
1: That is the sweetness in the melody of music.
0: ప్రేమ రసమును తాగినటువంటి మానవుని యొక్క ఉన్మత్తంతో పాడినట్టుగా ఉన్మత్తుడై మత్తుడై చదువున్మత్తుడై పోతుంటాడు.
1: One is intoxicated and loses all consciousness carried away by the music.
0: కనుక పాటల యందు మాటల యందు ఉండేటువంటి యొక్క మాధుర్యమును ఇట్టిది అట్టిదిని ఎవరు వర్ణించలేరు.
1: No one can clearly estimate the melody and beauty of words and songs. A small example.
0: భగవంతుణ్ణి గానప్రియుడు అని పిలుస్తూ వచ్చారు.
1: We say that God loves music.
0: భగవంతుణ్ణి పద్యముల రీతిగా పిలిస్తే ఒక రీతిగా ఉంటాడు, మాటల రీతిగా పిలిస్తే మరొక రీతిగా ఉంటాది, పాటల రీతిగా పిలిస్తే ఎంతో మాధుర్యంగా ఉంటాది. ఓ రామా ఎంత దయామయుడు అయ్యా నీవు అని మాటలతో చెప్తే అంత మనసు కరగదు.
1: We can speak to God by words or poems or songs. If you say, "Oh Rama, you are compassionate," his heart will
0: melt. Oh Rama, nannu kaapadu ani oka padyamtho chepte adi kuda anta goppaga undadu.
1: But if you put it by way of poem, well, it will not draw his attention.
0: Rama, nannu kaapadu. ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంత హృదయానంతా లాగేసేస్తుంది.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు స్టార్ట్ సింగింగ్, వెల్ ది హార్ట్ ఆఫ్ గాడ్
0: కనుకనే గాన లోలుడు గాన ప్రియుడు గానానందుడు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్ అండ్ హి సబ్మిట్స్
0: అక్కడికి వెళ్ళి నానా గానం చేస్తూ ఉన్నాడు. ఆ పటం ముందు
1: Nana started singing in front of picture of Baba.
0: Baba kudanu unmattudayyadu.
1: Baba also lost himself.
0: Mattuto tala ooputunnadu.
1: He was nodding his head all the time.
0: Aa paatalo taanu kuda chorus paadutunnadu.
1: He too joined the chorus.
0: Ee vidhanga gaanam aneetvantedi,
1: this music,
0: paadevaanni tanmayattam chestundi.
1: It will make the singer to forget himself.
0: Vineetu vatti varni taandavam aadistundi.
1: The listener also starts.
0: Daivanni kuda taandavam aadutundi.
1: The listener starts dancing and also
0: మాధుర్యం ఈ గానంలో ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడా ఈ భజనకు ఇంత విలువనివ్వటానికి కారణం ఇదియే.
1: యాజ్ వి ప్రే టు గాడ్, సో మచ్ ఆఫ్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు భజన్.
0: కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి.
1: సో వీ షుడ్ డూ భజన్స్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముల యొక్క జీవిత కాలంలోనే రామచరిత్రను రచించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్స్ ఓన్లీ వాల్మీకి హూ హాస్ కంపోజ్డ్ రామాయణ, ది హిస్టరీ ఆఫ్ రామ డ్యూరింగ్ ది లైఫ్ టైం.
0: తన కుమారుడైనటువంటి లవకుశుల చేతనే రామ సభలో పలుకుడను పాడించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్ వాజ్ వాల్మీకి హూ మేడ్ లవర్ అండ్ కుచ సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ.
0: కనుకనే నిరంతరం కూడాను దయారహితుడై క్రూరుడై కఠినుడై హింసిస్తున్నటువంటి యొక్క ఈ వాల్మీకి ఇంత రాళ్లను కూడాను కరిగించేటువంటి యొక్క గానము చేత ఈ దివ్యమైనటువంటి రామచరిత్రను ప్రపంచానికి అందిస్తూ వచ్చాడు.
1: వాల్మీకి హూ వాజ్ అట్ వన్ టైమ్ హ్యాడ్ నో కంపాషన్, సో వికెడ్ అండ్ క్రూయల్, లేటర్ హీ కుడ్ కంపోజ్ రామాయణ.
0: కఠినమైన రాయిని కూడాను కరిగించి పెరిగించి ఒక ఫలమునిచ్చేటువంటి యొక్క మానవత్వాన్ని ప్రసాదించేటువంటిదిగా మారుస్తుంటుంది ఈ దివ్యమైన నామము.
1: It's the divine Lord's name that would make the hard stone melt and make.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: a good example.
0: చాలా మంది సైన్స్ బాయ్స్ ఇంతా ఉంటారు.
1: There are many boys of
0: science. కఠినమైనటువంటి ఒక గుండు ఉంటుంది.
1: Here is a strong boulder.
0: ఆ గుండు పైన కొన్ని విత్తనాలు పెడితే వెండిపోతాయి లేక ఏ పక్షులు ఎత్తుకుని పోతాయి.
1: ఆన్ దిస్ హార్డ్ స్టోన్ ఇఫ్ యూ కీప్ ఫ్యూ సీడ్స్ దే గెట్ డ్రైడ్.
0: ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు.
1: నో ప్లాంట్ వుడ్ జర్మినేట్.
0: క్రమక్రమేణా ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి కరిగి కరిగి కరిగి కరిగి కింద మట్టిగా మారిపోతుంది.
1: ద వెరీ స్టోన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ది హీట్ ఆఫ్ ది సన్ అండ్ ఆల్సో బికాజ్ ఎక్స్పోజ్ టు ది రెయిన్
0: పెట్టినప్పుడు మట్టిలో విత్తనము మొక్కగా వస్తుంది.
1: When you sow the seed in the soil, it germinates.
0: మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: The plant grows into a tree.
0: ఆ వృక్షంలోనే ఫలములు లభిస్తాయి.
1: And the tree eats.
0: ఆ ఫలములు మానవుడు భుజిస్తాడు.
1: Man eats.
0: ఆ ఫలముల యొక్క ప్రసాదమే మానవ రూపాన్ని ధరిస్తుంది.
1: And it's only the consequence of the
0: fruit. కఠినమైన రాయి కరిగి ప్రవహించేటువంటి మానవునిగా రూపొందింపజేసింది ఏది? ఆ రాయే.
1: It's the very stone that has made man finally at the end.
0: అదే విధంగా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క రత్నకారం యొక్క హృదయము మారిపోయింది రత్నాకరణి హృదయం.
1: లైక్వైజ్ ది స్టోన్ హార్టెడ్ వాల్మీకిస్ హార్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ లేటర్.
0: అది ఒక తపస్సుగా రూపొందింది.
1: దట్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పెనెన్స్.
0: అది వాల్మీకమైనటువంటి పుట్టగా రూపొందింది.
1: ఇట్ హస్ షేప్డ్ ఇంటూ వాల్మీకి యాంట్ హిల్.
0: ఆ వాల్మీకమైనటువంటి పుట్ట పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఆ వర్షములో తిరిగి కరిగి కరిగి కరిగి కరిగిపోయేటప్పటికి ఇందులో నుంచి ఆవిర్భవించాడు ఈ యొక్క రత్నకారుడు.
1: As this ant hill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki came out of it. As he is born there in ant hill, Valmikam, he is called Valmiki.
0: Ratnakarudu.
1: Is Ratnakara earlier.
0: Katina hrudayudu.
1: He is stone hearted.
0: Kani paamu puttaku Valmikam ani peru.
1: His ant hill is Valmikam.
0: Varshaniki karigi karigi karigipoyindi.
1: It is disappearing because of rain.
0: Itanu bayata paddadu.
1: And Valmiki came out of it.
0: Kanukane Valmikam nunchi vachinatuntu vaadu kanaka itaniki peru Valmikam ani peru pettindi.
1: Since he came out of this ant hill, Valmikam is called Valmiki.
0: Intati goppavaadu gar avadaniki kaavadaniki edi kaaranam.
1: What is that responsible that made him so great?
0: Maharshali yokka darshana sparshana sambhashanamle deeniki moola kaaranam.
1: The main cause are these three factors. He could see, he could converse, and also talk to the sages.
0: పెద్దలను దర్శించాలి.
1: You have to visit.
0: పెద్దలను గౌరవించాలి.
1: You have to respect elders.
0: పెద్దల ఆశీర్వాదములు పొందాలి.
1: You should receive their blessing.
0: అందరికంటే గొప్ప పెద్దలు తల్లిదండ్రులే.
1: Of all, mother and father are greatest.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: So mother is God, father is God.
0: వారికి నిత్యము నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి.
1: You should do namaskar and receive their blessing.
0: ఆ విధంగా ఉండినప్పుడు సాక్షాత్ దైవమే నీకు సాక్షాత్కరిస్తాడు.
1: When you are so, God will appear in front of you.
0: కనుకనే విద్యార్థులకు కఠినమైనటువంటి యొక్క భావములు క్రూరమైనటువంటి సంకల్పములు హృదయములో చేరకుండా చూసుకోవాలి.
1: So students should see that they will not have any wicked and cruel thoughts.
0: Sadbhavamulu satchintanlu sadalochanalu manalo penchukovali.
1: So we have to develop the good and sacred thoughts within.
0: Appude kathinamaina valmiki ratnakarudu goppa muniga marinattuga mana hrudayam aneetundi kaatinyanga undinatundi mrudu maduramaina pratiriga maaripothundi.
1: Just as cruel ratnakara could become Valmiki
0: later. హృదయమే భగవంతుని యొక్క నివాసంగా రూపొందుతుంది.
1: That becomes the dwelling place for our Lord.
0: ఈ హృదయం అనేటువంటి రక్తపీఠం ఎవరిది?
1: To whom does it belong, the heart?
0: ఎవరిదో కాదు, భగవంతుండే ఆ పీఠము.
1: It is the very seat of God.
0: ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు.
1: No one has authority to be seated.
0: నీ మనసులో ఎవరినైనా కూర్చోబెట్టుకో.
1: You can make anyone sit in
0: your mind. ఎంత మందికైనా చాటు చోటు ఉంటుంటది.
1: You can give
0: ఒక్కటే ఓన్లీ సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా.
1: హార్ట్ ఈజ్ ఓన్లీ సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్ ఐదర్.
0: ఒకరిని ఒక పర్యాయం ఇంకొకరిని ఇంకొక పర్యాయం ఈ విధంగా మార్చుకోకూడదు.
1: యూ కెనాట్ చేంజ్ పీపుల్ ఇన్ టర్న్స్.
0: ఒక్క దైవానికి మాత్రమే అక్కడ చోటునివ్వాలి.
1: ఓన్లీ షుడ్ గివ్ ప్లేస్.
0: ఎప్పుడు కూడా నువ్వు రిజర్వ్ గా ఉంటుండాలి.
1: అండ్ దట్ షుడ్ బి దేర్ ఆల్వేస్.
0: అది ఈనాడు మనం చేసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ టుడే.
0: ఎన్నో మనం జగత్తులో చూస్తున్నాము,
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో అనుభవిస్తున్నాము,
1: ఎక్స్పీరియన్స్
0: ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి.
1: వి సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి, కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్, నాట్ ఆఫ్ ఎనీబడీ ఎల్స్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ శాంక్టిఫై అవర్ థాట్స్.
0: మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టిన తక్షణమే వాచి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది మంచిదా చెడ్డదా అని టైం తీసుకో.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ టేక్ సమ్ టైమ్ అండ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్.
0: నీకు ఇది మంచిది కాదనుకుంటే తక్షణమే దాన్ని వదిలిపెట్టాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో ఇట్స్ బ్యాడ్, గివ్ ఇట్ అప్ ఇమిడియట్లీ.
0: ఈనాటి మానవులకు అంత ఓపిక కూడా లేదు.
1: బట్ టుడే పీపుల్ డోంట్ హ్యావ్ పేషెన్స్.
0: ఏదైనా సంకల్పం వస్తే తక్షణమే పని చేయడానికి ప్రయత్నిస్తాడు.
1: ద మూమెంట్ థాట్ స్టార్ట్స్ హి రిజార్ట్స్ టు యాక్షన్.
0: రాముల యొక్క అస్త్రం తగిలి రావణుడు కింద కూలాడు.
1: Because of the arrow shot by Rama, Ravana.
0: కొన్ని నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
1: Ravana was to die in a moment's time. He was surrounded by many.
0: ఇంత గొప్ప సైంటిస్ట్.
1: A great scientist.
0: ఈ గొప్ప మహనీయుడు.
1: A great
0: గొప్ప తపస్వి.
1: One of penance.
0: అన్ని విధమైనటువంటి సౌర శక్తులు కలిగినటువంటి వాడు.
1: He has got all the power.
0: ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో,
1: what is his chief
0: thing, తెలుసుకోవాలని అందరూ చేరారు.
1: All congregated
0: Ravana,
1: there.
0: రావణ, మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు.
1: దే ఆల్ హావ్ ఆస్క్ దిస్ క్వశ్చన్, రావణ, వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు డూ, వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు అచీవ్.
0: అప్పుడు రామ బాణము తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది.
1: హి సెడ్, బికాస్ I'm here being shot by arrow one. All my sins are atoned. With great difficulty he could lift up both hands.
0: Oh great soul,
1: what shall I say? I had many thoughts. But
0: అవి కాలేకపోయినాయి.
1: ఐ కుడ్ నాట్ ఫుల్ఫిల్ దెమ్.
0: మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో.
1: బేసింగ్ ఆన్ మై లైఫ్
0: మంచి చేయాలనే సంకల్పం, మంచి సంకల్పం మీద వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు.
1: ద మూమెంట్ దేర్ ఇస్ గుడ్ థాట్ నెవర్ డిలే.
0: తక్షణమే నీవు ఆ పని లోపల ప్రవేశించాలి.
1: ఇమ్మీడియట్లీ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దాట్.
0: మంచి పనికి ఏమాత్రము వాయిదాలు వేయకూడదు.
1: టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ నెవర్ పోస్ట్ పోన్.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు.
1: నెవర్ టేక్ టైమ్ టు డూ ఎనీథింగ్ గుడ్.
0: సంకల్పము పని రెండు ఒక్కతూరి జరగాలి.
1: The thought and action should happen simultaneously. ఎంత భావములే
0: వచ్చినా నీవు దాని జోలికి పోవద్దు. కావలసినంత టైం తీసుకో.
1: If any other thoughts come, they take some time more.
0: నేనట్టే సంకల్పించుకున్నాను.
1: I thought so.
0: నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రం అంతా తీయని నీతిగా మార్చాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to convert all the saline sea water sweet.
0: కానీ తర్వాత తర్వాత తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను.
1: I was postponing.
0: కట్టగడపటికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను.
1: ఐ కుడ్ నాట్ అకంప్లిష్ ది టాస్క్ ఐ వాంటెడ్.
0: నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి, వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను.
1: ఐ థాట్ టు మేక్ ఆల్ దోస్ పీపుల్ దట్ సఫర్ ఇన్ హెల్ గో టు హెవెన్ అండ్ బి హ్యాపీ దేర్.
0: తరువాత తరువాత తరువాత అని వాయిదా వేసుకుంటూ
1: ఐ వాస్ పోస్ట్పోనింగ్.
0: ఈ మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను, కట్టగడపటికి నేనే మరణిస్తున్నాను.
1: I was postponing all good acts.
0: ఈ మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను.
1: I could not do anything good.
0: కనుక మీరైన కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపము ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి.
1: అట్లీస్ట్ యూ వెన్ ద మూమెంట్ గుడ్ థాట్ ఈస్ దేర్
0: మంచి పనులకు ఏమాత్రం కూడా కాలం వ్యర్థం చేయకండి.
1: ఫర్ గుడ్ యాక్షన్స్ నెవర్ వేస్ట్ టైమ్ టు డూ దెమ్.
0: చెడ్డ భావాలకు చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ యాక్షన్.
0: అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం.
1: దట్ ఇస్ ది మైటీ థింగ్ దట్ ది మోడర్న్ యూత్ మస్ట్ టేక్.
0: ఈనాటి యువకులంతా కూడాను భావి భారతోద్ధారకులు.
1: You are the future citizens of this country.
0: Kanuka, meeru ee sadbhavamunu abhivruddhi parchukoni
1: you should develop these good thoughts.
0: Sanmargamlo praveshinchi
1: tread along the right path.
0: Aadarshavantamainatundi pauruḍu aneṭundi peru teppinchukovali.
1: And you should have a good name that you are an ideal citizen.
0: Ee aadarshavantamaina pauruḍuga unnappudu inkentaina manam aadarshanni manam anubhavinchochu. Sadbhavamunu poshinchukovali.
1: So we should develop good thoughts.
0: Deenini vyaktigata seelamu unnaru.
1: This is called individual character.
0: ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు కావచ్చు.
1: And once we have this individual character, we'll be leaders.
0: ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి.
1: We should develop the individual character.
0: క్రమక్రమేణ కూడాను నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు.
1: It leads to national character.
0: కనుకనే ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్ వ్యక్తిగతమైనటువంటి శీలము దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము.
1: So one is individual character, the other is national character.
0: కనుక జాతీయమైనటువంటి ఒక తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should also develop the spirit of patriotism.
0: యువకులకు జాతీయ భావమే పోయింది.
1: There is no spirit of nationality whatsoever.
0: నేషనాలిటీ అంటే ఏమిటో అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా
1: పోయింది. They don't know what nationality is.
0: నేను నా వారు నా కుటుంబమే అంతవరకే వీరు ప్రయాణం చేస్తున్నారు.
1: They just travel to the extent of I and my family alone.
0: కాదు కాదు మన దేశము.
1: Our country.
0: ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరుని బ్రతికిన పీనుంగకండు వసుదను కలడా.
1: Is there anyone who would not declare with all the pride and the gov that this is my motherland, this is my mother tongue?
0: నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు.
1: If you don't have that feeling, you're just dead corn.
0: కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి.
1: So develop the sense of patriotism.
0: దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము.
1: Just as you have attachment to the body, you should have attachment to this country.
0: దేశం అనేటువంటిది దేహం యొక్క ప్రతిబింబమే.
1: And this country is nothing but the reflection of your
0: body. దేశము దేశము బింబ ప్రతిబింబాలే.
1: దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు తమ పవిత్రమైనటువంటి స్థిలము చేతను గుణముల అభివృద్ధి చేతను సంకల్పములు చక్కగా మార్చుకోవాలి.
1: Therefore all students with their individual character.
0: చెడ్డ సంకల్పములు అసలే అవకాశమే ఇవ్వకూడదు.
1: Never give scope for any bad thought whatsoever.
0: కొంచెం చోటిస్తే అది పెంచుకుంటుంది.
1: If you give little scope, it will grow on.
0: కనుక ఏమాత్రం కూడా చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు.
1: Never entertain any bad thoughts.
0: అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి.
1: If they come, brush them aside.
0: ఎట్లా?
1: How?
0: మన హృదయ కవాటాన్ని మూసివేయాలి.
1: Close the doors of your heart.
0: మనం ఒక ఇల్లు కట్టాము.
1: You have constructed a house.
0: ఆ ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము.
1: It has windows and doors.
0: కానీ ద్వారములు ఎందుకోసం పెట్టాము?
1: What for is the door?
0: మనం బయటికి పోవటం రావటం కోసమని ఉపయోగించుకోవడానికి పెట్టాము.
1: For us to go and come back.
0: మన బంధువులు మిత్రులు లోపల రావడానికి పోవడానికి పెట్టుకున్నాము.
1: Doors are there for our friends and relations to come and go.
0: కదా బజార్లో పోయేటువంటి పందులు కుక్కలు గాడిదలంతా వదలటామా?
1: Because of the fact that we have doors, we would not permit all these three dogs and the pigs around.
0: Donkeys
1: around.
0: కనుకనే మనము ద్వారములు ఉంటున్నాయి, మనకు 10 ద్వారములు ఉంటున్నాయి.
1: We have 10 doors.
0: ఈ ద్వారము లోపలంతా కూడా నువ్వు బయటపోయేటువంటివన్నీ ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు.
1: We should not permit all the rotten things outside.
0: ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తల్లాలి.
1: We should drive them out.
0: కనుకనే మనము అన్ని విధములైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి.
1: With all the courage, we should achieve this goal.
0: కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి.
1: Keep all the bad qualities.
0: లోపల ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు.
1: Don't wait until they go into you.
0: కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు.
1: రత్నకార ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్రేట్ నోబుల్ సోల్.
0: ఇటువంటి దుర్మార్గుడే ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు మానవులై పుట్టి
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్
0: విద్యావంతులైపోయి
1: బీయింగ్ ఎడ్యుకేటెడ్
0: విజ్ఞానవంతులైపోయి
1: వన్ ఆఫ్ విజ్డమ్
0: సుగుణములంతా ఉంటుండి కూడాను
1: బీయింగ్
0: వర్చువస్ ఈ మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి.
1: సచ్ ఎ మ్యాన్ ఇఫ్ యు కుడ్ నాట్ బికమ్ డివైన్ హౌ విజ్ఞాన
0: సుజ్ఞాన ప్రజ్ఞానముతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి.
1: దట్ విచ్ ఇస్ స్పిరిచువల్ which is present in the mankind should help him to attain the divinity.
0: Kanuka aa divyamainatundi bhavam cheta
1: with the divine thoughts
0: manavatvanni manam chakkaga teechidukoni
1: human life has to be molded properly
0: divinanga roopondali
1: and should transform into the divine.
0: Etta manam roopondutamu?
1: How?
0: Shivuniki munduga nandi untuntai.
1: In front of Shiva there is bull nandi.
0: Nandi ante ee pasuvu.
1: Nandi is animal.
0: Aithe ఈ పశువు ఎక్కడ చూస్తుండాలి?
1: వేర్ డస్ ఇట్ లుక్?
0: ఎవరిని చూస్తుండాలి?
1: హూ డస్ ఇట్ లుక్?
0: భగవంతునే చూస్తుండాలి.
1: ఇట్ లుక్స్ అట్ గాడ్ కంటిన్యూస్.
0: ప్రకృతిని చూడటం లేదు.
1: నాట్ నేచర్.
0: కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతుని పైనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది.
1: ఆల్ ఇట్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము.
1: దేర్ ఫార్ వీ వర్షిప్ నందిని.
0: ఈ పూజ అర్హత ఎత్తగలిగింది దానికి.
1: హౌ డస్ ఇట్ డిజర్వ్?
0: తన దృష్టి దైవం పైనే మరల్చింది.
1: బికాజ్ ఆల్ ఇట్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
0: గాడ్. కనుకనే పశువు అయినప్పటికీ అది పూజ అర్హతగా కలిగింది.
1: దౌ బీయింగ్ అన్ అనిమల్ ఇట్ receives worship.
0: కనుక మన దృష్టి మంచి దృష్టిగా కావాలి.
1: సో వీ షుడ్ హావ్ వెరీ గుడ్ లుక్స్.
0: పవిత్రమైన దృష్టిగా కావాలి.
1: వీ షుడ్ హావ్ సేక్రెడ్ లుక్స్.
0: అది ఏ సుదర్శనము?
1: దట్ ఈస్ సుదర్శన గుడ్ లుక్.
0: మంచి దృష్టి.
1: ఇట్స్ అ గుడ్ విజన్.
0: కనుక అలాంటి దృష్టిని కావడానికి దైవంను చింతిస్తూ దైవంను చూస్తూ దైవం ఆరాధిస్తూ దైవం యొక్క భావం చేతనే మానుష్య భావం మార్చుకుని దైవ భావంలో మనం చేరాలి.
1: Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him.

0: అధికార నీకు కర్మ ఎంది అధికారం ఆస్తి కలదు.
1: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: కదాచన, ఎప్పుడైనా,
1: ఆల్వేస్.
0: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
1: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
0: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
1: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దానికి నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
1: Here it is not said that there is no fruits of action. Fruits of action are there, but do not aspire for it. This is the injunction.
0: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
1: Here it is not said నఫలేషు, మా ఫలేషు it is said.
0: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
1: It is not said that there is no fruits, but do not aspire for it.
0: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హ్యావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
0: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
1: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ ఫ్రూట్.
0: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
1: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
0: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
1: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ, ట్రీ అండ్ సీడ్, సీడ్ అండ్.
0: విత్తనము లేక మొక్క రాదు.
1: Without seed, you would not get a plant.
0: Mokka vrucham kaaka vittanam labhinchadu.
1: Without plant becoming a tree, you would not get seed.
0: Idi sahajamainatunti swabhavam.
1: This is a natural state.
0: Deeni nimittamai neevu phalitamunu enduku neevu lakshyam nandinchukovali.
1: That being so, why should you care for the fruits of action?
0: Karmanu aacharinchadame nee pradhanamaina kartavyam.
1: Your primary responsibility and duty is to perform action.
0: Ee yuddhamunandu naa vaaru em avutaru, నా పరిస్థితి ఏ గతి పడుతుందో అనేటువంటి ఈ ఫలితం నీవు లక్ష్యం నందుంచుకోవద్దు.
1: ఇన్ దిస్ బ్యాటిల్ యూ వుడ్ నాట్ కీప్ ఇన్ మైండ్ వాట్ వుడ్ హ్యాపన్ టు యువర్ ఓన్ పీపుల్, వాట్ వుడ్ బిఫాల్ యూ.
0: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
1: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
0: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
0: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని నేను కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
1: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
0: ఈ భయంకరమైనటువంటి అస్త్ర శస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నారు.
1: ఇఫ్ వన్ వాంట్స్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ అగెన్స్ట్ దిస్ హార్మ్ఫుల్ అండ్ డ్రెడ్ఫుల్ వెపన్స్ వన్ హ్యాస్ టు వేర్ ఎన్ ఆర్మర్ ఆర్ ఎ షీల్డ్.
0: లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
1: ఫర్ ఎ వరల్డ్లీ బ్యాటిల్ ఎ సెక్యులర్ వన్ యాజ్ సచ్ వన్ ఈజ్ వేరింగ్ ఎన్ ఆర్మర్ అండ్ ఎ షీల్డ్.
0: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటంలో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
1: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
0: ఇది జ్ఞాన కవచము.
1: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆధ్యాత్మిక కవచము
1: స్పిరిచువాలిటీ.
0: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
1: Among the armors which are worn by the heroes, there are different kinds.
0: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
1: We have to inquire into, in different ways, the, about this armor of devotion.
0: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటాది.
1: In the battle and the war relating to the world, there will be a few scheduled hours.
0: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
1: This war or battle may last only for a few days, a few months or a few years and come to an end.
0: కాని మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
1: But the fight and the battle that has been fought by man is right from ancient days.
0: మంచి చెడ్డలతో,
1: fight is with good and bad,
0: పాప పుణ్యములతో,
1: with sin and virtue,
0: రాగద్వేషములతో,
1: విత్ అటాచ్మెంట్ అండ్
0: డిటాచ్మెంట్ భావములతో,
1: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్,
0: మమత్వము అహంకారములతో,
1: విత్ ఫీలింగ్ ఆఫ్ హైనెస్ అండ్ మైనస్.
0: మానవుడు అనాది కాలం నుండి పోరాటం సలుపుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
0: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
1: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ an endless war with egoism and attachment.
0: ఈ మహా భయంకరమైనటువంటివి.
1: These are really dreadful.
0: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
1: These two have very extraordinary strength.
0: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు, జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
1: But the man who is fighting is not so strong, he is weak.
0: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము, లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
1: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and armor of wisdom, spirituality or some such very powerful one.
0: గొడుగును చేతినందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
1: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
0: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
1: For a person who wears sandals or footwear, there may not be any trouble of the thorn.
0: కవచమును ధరించినటువంటి వానికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడాను బాధించవు.
1: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
0: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
1: Therefore, Arjuna, you must wear some type of shield or the other.
0: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
1: Under these circumstances, it is better you wear the armor of wisdom.
0: కనుకొని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
1: Therefore, in the Sankhya Yoga, he has offered Arjuna the armor of wisdom in the very first place.
0: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
1: Your attachment and possessive instinct are not, you have not acquired them yesterday or the day before.
0: Enni enni janmamulu nindiyo ninnu ventaadutunnadi.
1: They have been coming with you for a number of births.
0: Veeni yokka baadha eppatiki nivaran avutundani kudanu neevu gurtinchalevu.
1: You cannot find out and recognize when you are going to get rid of the pain arising out of this.
0: Kanuka idi nivarana nimittamai neevu yochinchanakkaraledu.
1: Therefore you should not think about getting rid of
0: it. Vaati bari nundi tappinchukuneetundi upayamunu neevu vetukkomannadu.
1: You have to find out a means of overcoming the pain which is
0: rogam vachina tarvata vaidyuni nimittamai aushadhamulu nimittamai manam praakulaatam idi sahajam.
1: It is natural to search for a doctor when you are faced with a disease.
0: Rogamune raanivukunda chuchukuneetundi prayatnamu idi pradhama prayatnam.
1: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
0: Kanuka neevu ee ranarangamandu neevu poraatamunaku siddhamuga untunnavu, neevu laukikamainatundi kavachani dharinchavu, kaani aadhyatmika kavachani kuda neevu dharinchali.
1: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
0: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
1: యూ మే బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ది ఎనిమీస్,
0: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరస్ ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
1: బట్ హౌ డు యూ ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్ హు ఆర్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
1: టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ యూ హావ్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
0: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
1: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
0: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులను నెట్లు పట్టగలడు?
1: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
0: Kanuka mottamota loni shatruvu nivu jayinchu.
1: You should conquer in the very first place the inner enemies.
0: Neeku anadi nundi nivu ventaadutunnayi ee ahankara mamakaramu.
1: Right from days long back this
0: ahankara mamakaramu undinanta varaku kudanu raga dveshamulu tappinavu kaadu.
1: So long as you are having egoism and attachment, you would not be able to free yourself from attachment and
0: ee raga dveshamulaku ahankara mamakaramulaku nu karmane kaaranam.
1: For all this it is the action which is responsible.
0: Kanuka ee karmanu nee vaacharinchu.
1: You perform action.
0: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
1: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
0: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
0: భాగవతమునందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
0: కర్మమునను వృద్ధి పొంది కర్మమునే చను.
1: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
0: కర్మము నరునకు దైవము.
1: Action is God for man.
0: కర్మమి సుఖదుఃఖములకు కారణమేలలో ఉన్నాడు.
1: It is action which is responsible for good or bad, happiness or
0: joy. నీ సుఖమునకు దుఃఖమునకు.
1: For your joy or sorrow.
0: నీ పాపమునకు పుణ్యమునకు.
1: For your sin or for virtue.
0: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
1: For your joy and delight.
0: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
1: For the profit or the loss.
0: అసలు నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు.
1: For your very birth, action is responsible.
0: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
1: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
0: నీ జీవితం అంతా కూడా కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
1: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
1: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
1: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
0: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
1: It may start as a small sapling but may grow into a very big tree.
0: Bhoomilo paatinaatvanti vittanamu tana dehaanni sidharam cheskunnappude maha vrukshanga maarangaladu.
1: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
0: Maha vrukshanga maarinappude phalamunu neeku andinchagaladu.
1: When it becomes a big tree, it will be able to offer you fruits.
0: Kanuka nee mottamota nee ahankaram aneetunte vittanamu sidharam cheskunnappude నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల జ్ఞాన ఫలములు నీవు అందుకోగలవు.
1: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
1: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
0: దేని చూసి నీవు అహంకార పడుతున్నావు?
1: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
0: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
1: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా విచారించాలి.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
0: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఏ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
1: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
0: ఏరోప్లేన్ ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది.
1: An aeroplane may mile. An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
0: Aithe jagattunandu kaanti aneetundi okati untundali.
1: But in the world there is something effulgence.
0: Deeni aadhyatmika margamlo అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
1: In spiritual world it has been explained that in the absence of peace itself there is peace.
0: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
1: In peace itself there is splendor.
0: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
1: This splendor itself is పరంజ్యోతి.
0: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
1: in this worldly existence the light
0: gantaku
1: the light travels
0: 67 కోట్ల మైళ్ళు ప్రయాణం చేస్తుంటుండాలి.
1: అట్ ద రేట్ ఆఫ్ 67 క్రోర్ మైల్స్ అన్ అవర్.
0: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుండాలి.
1: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 లక్ క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
1: ది సన్ హూమ్ యూ కెన్ సీ, వీ కన్సిడర్ హిమ్ టు బి వెరీ నియర్ అస్.
0: ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 కోట్ల చిల్లర మైళ్ళ దూరం ఉంటుండాలి.
1: Approximately the distance between the earth and the sun is about 9 crore miles.
0: ఈ సూర్యుడే మనకు ఎంతో ప్రకాశంగాను సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
1: The splendor and the light of sun is so much for us.
0: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
1: This is only the light of only one sun.
0: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
1: There are stars.
0: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
1: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 లైట్ ఇయర్స్.
0: అనగా 23-24 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
1: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 లక్ క్రోర్ మైల్స్.
0: మనకు కనిపించేది ఒక చుక్క ప్రక్కన పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
1: ది స్టార్స్ లుక్ యాస్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
0: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు కోట్ల మైళ్ళ దూరం ఉంటుండాలి.
1: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 స్టార్స్ ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
1: ఇట్ లుక్స్ యాస్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
0: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
1: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్
0: ఇంకా మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
0: ఇలాంటి కోట్లకు మైళ్ళ దూరము, కోట్ల విస్తీర్ణము, కోట్ల విధమైనటువంటి నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రంది.
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ in the context of a universe where there are crores of stars with a distance of
0: ee surya mandalamulo ee yokka bhugolam entadi.
1: What is the place of earth in the solar system?
0: Ee bhugolamulo pa bharat desham enta chinnadi.
1: In this earth what is the size of India?
0: Ee bharat deshamlo andhra rashtram ettidi.
1: What is the size of andhra pradesh in
0: ee andhra rashtramlo anantapuram jilla entadi?
1: How big is Anantapur district in Andhra Pradesh?
0: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది?
1: How small is our village in Anantapur?
0: మన గ్రామంలో నీవెంతటి వాడు?
1: And how small you are?
0: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు?
1: Whom are you seeing and why are you proud?
0: నీకు అహంకారం వస్తుంటుండాలి.
1: Why are you getting this egoistic feeling?
0: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
1: ఇఫ్ ఓన్లీ యూ టేక్ కాగ్నైజన్స్ ఆఫ్ ది వాస్ట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూ గెట్ ఈగోయిస్ట్?
0: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కానీ భూమండలం యొక్క విషయాన్ని కానీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
1: ఓన్లీ ఎ పర్సన్ హు హాస్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
0: ఈ దేహం ఏమైనా చూచి నీవు అహంకార పడుతున్నావా?
1: ఆల్ రైట్, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ?
0: దేహము పాంచభౌతికము.
1: Body is consists of only 5 elements.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: One day or the other it has to perish.
0: దేహి నిరామయుండు.
1: The indweller is permanent.
0: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: If only you look into the indweller does not have birth, death or
0: జీవన మరణపు కొంప.
1: Oh mad person, this particular body.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
1: It is full of all diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It undergoes many changes.
0: భవసాగర మీదగలేని కంప.
1: It has not been able to travel the ocean of samsara.
0: ఈ మేను చిలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
1: Oh mind, don't consider this as permanent. Take shelter in the lotus feet of Hari.
0: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీన్ని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
1: On the basis of the body, if you are being proud of yourself, this is only inert.
0: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
1: How does this body manifest?
0: 7 buckets of neelu.
1: This consists of 7 buckets of water.
0: Neelu chunnapu neelu.
1: This consists of water of chunam.
0: రెండించెలు ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు మూలికలు, నెయిల్స్,
1: ఫోర్ నెయిల్స్ విత్ ద సైజ్ ఆఫ్ అవర్ 2 inches,
0: 1100 మ్యాచింగ్ స్టిక్స్ లో ఉన్నటువంటి యొక్క ఆ ముందు ఉన్నటువంటి మందు,
1: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచ్ స్టిక్స్, ది ఫాస్ఫరస్, ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్డ్ ఇన్ 11,000
0: నాలుగు పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది చీసం,
1: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 pencils,
0: 2 lux సోపులు,
1: 2 lux సోప్స్,
0: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
1: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ 1 body.
0: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది అది చున్నపు నీళ్లు.
1: ఇట్ ఈస్ ఏ చున్ ఆఫ్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
0: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
0: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యమెట్ అవుతుంది.
1: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దీస్ ఇన్నర్.
0: కనుకనే ఇది దేహము అన్నారు.
1: That is why this has been described as a body which will be destroyed.
0: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
1: This body is able to move about because there is indweller inside.
0: అదొక వాల్ క్లాక్.
1: There is a wall clock there.
0: అక్కడ మూడు పిన్నులు ఉంటున్నాయి.
1: There are 3 hands there.
0: ఒకటి సెకండ్ది.
1: One stands for the seconds.
0: రెండోది మినిట్స్ది.
1: The second one is minutes hand.
0: మూడవది గంటలది.
1: The third one is hours hand.
0: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
1: When you wind the watch, all these 3 hands will be moving.
0: ఎంత వరకు ఇవి తిరుగుతాయి?
1: For how long they keep moving?
0: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
1: As long as the power of winding is there, they will be moving.
0: కీ నిలిచిపోతానే దాన్ని ఇది ఇది అన్నది కలుసుకోదు, ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
1: The moment the total power is exhausted, they stand still wherever they are.
0: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్ టు ఎ వాల్.
0: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలిచ్చారు.
1: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
0: అక్కడ శ్వాసమే కీ.
1: ది బ్రెత్ మే బి కంపేర్.
0: మన కర్మలే సెకండ్లు.
1: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్ టు సెకండ్స్.
0: మన భావములే మినిట్స్.
1: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్ టు మినిట్స్ హ్యాండ్.
0: మన ఆనందమే ఇందులో అవర్స్.
1: అవర్ జాయ్ మే బి కంపేర్ టు ది అవర్స్ హ్యాండ్.
0: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని?
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
0: సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
1: ది సెకండ్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60 ఇండ్లు.
0: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికీ మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
1: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ 1 round ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ 1 house 1/60th.
0: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
1: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses, ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 house.
0: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
1: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
0: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించడం లేదు.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్. ది
0: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
1: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
0: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒకతూరి మూడు కలుస్తున్నాయి.
1: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 hands మీట్.
0: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
0: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
1: ది ప్రకృతి ఆర్ నేచర్
0: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
1: ప్రకృతి
0: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ,
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 good actions,
0: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
1: 1 good feeling విల్ బి ఎమనేటింగ్.
0: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
1: ఇఫ్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ ఫీలింగ్ వీ హావ్ టు పర్ఫార్మ్ 60 good actions.
0: మనం 60 మంచి భావములు మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
1: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 good feelings లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ 1 movement ఇన్ ఆల్.
0: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
1: Therefore, Arjuna was just asked to perform good action.
0: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
1: When you do innumerable good actions, you are likely to get 1 or 2 good feelings.
0: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క స్వస్వరూపంలో చేరిపోతావు.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్వం.
0: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
0: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
1: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
0: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్.
0: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: కర్మకాండ అనగా కేవలము దానము, యజ్ఞము, ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
1: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
0: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
1: Among the action, there is an action which does not.
0: ఏది నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము?
1: What is karma yoga or nishkama karma?
0: అహంకారము లేకుండా, ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
1: Without having any desire and a feeling of egoism, all the actions which are performed may be compared to karma yoga.
0: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
1: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్,
0: ఇది కర్మయోగం కూడా కాదు.
1: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
0: ఇది యజ్ఞం కూడాను కాదు.
1: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
0: కనుక అహంకారమును దూరం చేసి
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
0: ఆసక్తిని అణగదొక్కి
1: సప్రెస్ యువర్ ఓన్
0: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
0: కనుక యజ్ఞమన్నను, త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
1: పెనన్స్, సాక్రిఫైస్ ఆర్ యోగా, ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
0: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
0: ఆ యజ్ఞభావం. హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్సైడ్ ద హార్ట్.
0: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి, ఇది అత్యల్పమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
0: కనుకనే కర్మను ఆచరించు.
1: Therefore, perform action.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: Inhaling and exhaling is also an action.
0: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
1: Without performing action, man cannot live even for a moment in the world.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
1: As the actions are, so the results would be.
0: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
1: Actions will depend upon the feelings also.
0: Talampulu ettivo bhavamulu attivuga untai.
1: As thoughts are, so the feelings would be.
0: Aharam ettivo talampulu attivuga untai.
1: As food is, so the thoughts would be.
0: Kanukane indiku sattvika aharam kudanu atyavasaram annaru.
1: Therefore it is said in this context there is need for sattvika aharam.
0: Oka chinna udaharanamu.
1: One small example.
0: Manam oka manta vesukuntam.
1: We are just having a small fire.
0: Manta ettido poga attidi.
1: The smoke depends upon the type of fire that
0: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
1: The cloud depends upon the smoke.
0: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
1: Rain depends upon the cloud.
0: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
1: The crop depends upon the rain that
0: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
1: The food depends upon the crop that
0: వంట ఎటువంటిదో మన వంట అటువంటిది.
1: Our
0: దేహం అటువంటిది.
1: Our body is in the same way as the food.
0: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
1: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
0: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని, ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పినప్పుడు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ కీపింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్,
0: నీ అధికారం అంతా కర్మ పైన ఉంచు కాని కర్మ ఫలం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు అన్నాడు.
1: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డూ నాట్ కేర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
1: వీ మే బి అసోసియేటెడ్ గుడ్ ఆర్ బ్యాడ్, వీ మే బి సఫరింగ్ ఫ్రమ్.
0: ఈ దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సిన్ అండ్ సారో.
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
1: Why action has been given primary importance.
0: కర్మను అలక్ష్యము చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
0: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఏ వేస్ట్.
0: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
1: లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
0: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
1: The real meaning of action does not mean the
0: దేహమునకే కర్మ అని ఒక పేరు.
1: One name of body itself is karma.
0: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికి కర్మ స్వరూపం.
1: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
0: కనుక కర్మ దేహం ఇది.
1: This body is the consequence of action.
0: ఈ కర్మల ద్వారానే
1: through action alone
0: కాలమును
1: time
0: సార్థకం చేసుకోవాలి.
1: టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్ టైమ్ కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్స్.
0: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
1: బట్ దిస్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
0: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ మైండ్.
0: సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
0: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిదే మహాకారణము అని.
1: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు
1: ఇన్ ది వేకింగ్ స్టేట్
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము
1: యువర్ బాడీ
0: హాస్టల్ నుంచి
1: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
0: 4:15 నీవు బయలుదేరావు.
1: By 4:15 you have started.
0: 4:30 ప్రశాంతనిలయం చేరినావు.
1: You have reached ప్రశాంతనిలయం by 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: It has taken 15 minutes.
0: కాయము నడిచింది.
1: The body has moved.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: కాలము, కర్మ, కర్తవ్యము.
1: The time, the action and the duty.
0: కారణం,
1: reason,
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: For sanctifying one's own birth.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకమవుతుంది.
1: By listening to this Bhagavad Gita, I'll be
0: కనుక జాగ్రత్తలు, కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి.
1: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
0: దీని యొక్క ఫలితము
1: the fruits thereof is
0: కారణం జన్మ సార్థకం.
1: To sanctify one's own life.
0: కనుక ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 ఉంటున్నాయి మనకు.
1: In this particular context we can just see కాల కారణ కర్తవ్య కర్మ.
0: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
1: After this discourse is over you'll be going back to the hostel.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: You had your dinner and you have relaxed on the bed.
0: నిద్ర వచ్చింది.
1: You have slept off.
0: నీకు ఒక కల వచ్చింది.
1: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలం లేదు.
1: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
0: కారులో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా, ఏదీ లేదు.
1: Have you traveled by car, by bus or by plane?
0: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
1: Why did you go to Madras? There is no
0: అక్కడ అనుభవించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
1: What is it that you have enjoyed there? There is no duty there.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ 4 లేవు.
1: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
1: Immediately someone woke you up there.
0: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నం.
1: By the time you got up from the dream,
0: ఈ 5 నిమిషం లోపలే నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
1: Within a course of the 5 minutes of your dream, how did you?
0: ఇది కేవలము మానసిక సంచారమే.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: ఈ కాయం చేత, ఇంద్రియముల చేత నీవు ఏమాత్రం కూడా ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కార్యకర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: ది గ్రాస్ బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్ ద టైమ్, ది యాక్షన్ అండ్ ది సర్కమ్స్టాన్సెస్. ఇన్ ది
0: కార్యకర్మ కారణ కర్తవ్యములు లేకుండా కేవలము మానసిక తత్వం మాత్రమే సూక్ష్మము.
1: వితౌట్ హావింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ ది
0: సర్కమ్స్టాన్సెస్ కూడా లేవు.
1: ది నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్.
0: అయితే ఈ మనోకల్పన చేత అనేక స్వరూపాన్ని సృష్టిస్తుండాలి.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: ఎంత జనాన్ని మౌంట్ రోడ్ లోపల ఎన్ని బిల్డింగులు, ఎంత జనాలు, ఎంత ట్రాఫిక్, ఇదంతా సృష్టించింది ఈ మనసు.
1: మైండ్ హెస్ క్రియేటెడ్ సో మెనీ పీపుల్ ఇన్ ద మౌంట్ రోడ్ అండ్ సో మచ్.
0: మనసుకు ఇంత శక్తి ఉంటుండాలి.
1: మైండ్ హ్యాస్ దిస్ ఎక్స్ట్రాడినరీ
0: బలవత్తరమైనటువంటిది మనసు.
1: ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వన్.
0: మహాశక్తివంతమైనటువంటిది మనస్సు.
1: ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: వెన్ యూ ఆఫర్ సచ్ ఎ పవర్ఫుల్ మైండ్ అట్ ద లోటస్ ఫీట్, ఎవ్రీథింగ్.
0: మన సమస్త కర్మలకును మూల కారణం మనసే.
1: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: వెన్ యూ ఆఫర్ యువర్ మైండ్ టు ద లార్డ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆఫర్డ్ టు హిమ్.
0: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: వెన్ యూ యూజ్ యువర్ మైండ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, ఎవ్రీథింగ్ వుడ్ బి సేక్రెడ్.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ, కర్మ, వికర్మ అండ్ అకర్మ.
0: ఈ కర్మ, అవికర్మ, అకర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన, టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
0: సారమైనది చమురు,
1: ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి,
1: the wick is truth.
0: ee rendu cheerinappudu velugu ostundi.
1: when you join these two together,
0: velugu teeri poyetappudu venta evvaru raaru, samuru raadu, otti raadu.
1: when this light goes disappears, neither the oil comes nor the wick comes.
0: adhe vidhamgane ikkada saramu ayinadi otti, sava samuru satyamaindi otti, ee rendittiki oka pramida undali kada.
1: for this oil of the essence and for this wick there should be some folder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to that container.
0: Mana desires say ikkada oil.
1: Our desires may be compared to oil.
0: Mana yokka gnaname otti.
1: The wisdom may be compared to the wick.
0: Ee yokka aanandam anetundide deeniloni velthuru.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్
0: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
1: ఇఫ్ యు వాంట్ టు లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్, యు నాట్ ఆయిల్
0: ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
1: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
0: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
1: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
0: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణా ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
1: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
0: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
1: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
0: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్.
0: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
1: But these attributes, do they belong to effulgence or the wick?
0: ఇది కేవలము జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి, గాని ప్రకాశానికి ఒకే గుణము.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
1: For this flame, it will flicker when there is a breeze.
0: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
1: When the water comes there, it gives sound.
0: పొగ వస్తుంది.
1: It gives smoke.
0: వేలు పెడితే కాలుస్తుంది.
1: If you put your finger, it burns.
0: కానీ జ్యోతికి మాత్రము అందరికీ వెలుతురు అందించడమే దానికి ఒక్క గుణం.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: Kanuka velthunnu matram andariki samananga istundi.
1: The light will be given equally to all the people.
0: Adi neeku atma jyoti.
1: That may be compared to atma jyoti.
0: Andari endukunu samanangane untundali.
1: It is equal in all the people.
0: Aithe ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు పొగలు ఈ విధమైనటువంటి ఆడటం పాడటం చెంచలత్వం ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
1: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
0: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
1: ఎ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
0: ఆడేటువంటిది కర్మ.
1: When it moves about and flickers, it may be vikarma.
0: ఈ వెలుతురే అకర్మ.
1: The light may be compared to akarma.
0: అనగా దీనికి ఎట్టి విధమైనటువంటి ఇది లేదు.
1: There is no
0: ఫలము ఉండదు.
1: There is no fruit thereof.
0: అకర్మ అంటే కర్మను ఆచరించకుండా ఉండటం కాదు.
1: అకర్మ డస్ నాట్ మీన్ నాట్ పర్ఫార్మింగ్.
0: కర్మను ఆచరించి ఫలమును కోరకుండా అందరినీ సమర్థంగా అందించేటువంటి ఒక స్వభావమే ఇది నిజమైనటువంటి అకర్మ.
1: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ట్రీటింగ్ ఆల్ ద పీపుల్ అలైక్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ ఈజ్ అకర్మ.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసి కూడా నువ్వు కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ విల్ నాట్
0: బి. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కానీ విమర్శించటం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
1: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: All these actions can take you only up to heaven.
0: Swargam tarvata marokati ledani matram bhavincharadu.
1: We should not be under the impression that beyond heaven.
0: Endukaniga tirigi adhe vedame cheppindi chine punyam athe lokam ichanti. Tirigi aa punyam tiripotane tirigi mari bhulokamloki ravalsi vastundi.
1: The same Veda has declared that at the end of the merits of your action you will be brought down to
0: earth. Idu vachetundide kani abhirudhi ayetundide kaadu.
1: These fruits thereof will not be growing.
0: Oka MLA election kosam nilchinadu.
1: A particular MLA has stood for
0: అందులో జయించాడు.
1: He has achieved victory in that.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చొని తిరిగి మరి క్షీణించిపోతాను మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits lost, you will be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you will be falling down.
0: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్ని కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
0: ఇచ్చిన రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు చేరేది ఎప్పుడు.
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: ఒక చిన్న కథ ఉంటుండేది అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then he wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్టే బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పాడు.
1: He the jailer came and he told the thief, well, at the end of, by tomorrow, you'll be free from your punishment and your term. You can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పారు.
1: యూ కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
0: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
1: హీ వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
0: బాబు ఇక్కడే ఉండండి అన్నాడు.
1: హీ సెడ్ వెల్ లెట్ మీ స్పెండ్ మై టైమ్.
0: నీ శిక్ష అయిపోయింది ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ పెడతావు అన్నాడు.
1: ద థీఫ్ సెడ్ లెట్ ది ఆర్టికల్స్ బి హియర్ అండ్ దెన్ ది జైలర్ సెడ్ వై షుడ్ యు నాట్
0: ఎందుకు తీసుకుపోవటం తీసుకురావటం తిరిగి రేపో ఉన్నాడు మరి వస్తాను తిరిగి ఈ జైలుకే వస్తాను కాబట్టి ఇక్కడే ఉండని అన్నాడు.
1: Then this thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: అనగా తిరిగి బయటికి పోయినా కూడా దొంగతనం మానను, తిరిగి చేస్తాను, తిరిగి జైలుకి వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
1: What does this mean? It means that this thief is going to indulge again in thieving and stealing and he will be getting punishment and he will be getting back to the prison.
0: మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రమే మనం వెళ్ళిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్ దిస్ నో గుడ్ అండ్ కృష్ణ సైడ్
0: మార్పు చెందినటువంటి జ్ఞానతత్వాన్ని బోధించాడు కృష్ణుడు.
1: దేర్ఫోర్ కృష్ణ హాస్ టాట్ ఎ చేంజ్ లెస్
0: సత్యనిత్యమైనటువంటి ఒక స్థానం నిరూపించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఎ ప్లేస్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: దివ్యమైనటువంటి బోధన చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ గివన్ సేక్రెడ్ టీచింగ్.
2: దాట్ వాజ్ ది 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ൊഴികുൾകെടു ചന്ദ്രമർക്കണ്ടകളോട് ബെടദാരോഗം പെടു ജടലത്തോട് ജടലോ പ്രവഹിച്ചു ചതലേറ്റ ജിഗുത്തോട് ഡംബൈന പാലനേത്രംബുത്തോട് కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ దృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చావన ఛాయల మేనితోడ ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివరాత్రి అనగా ఎవరో ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు
1: టిల్ దిస్ డే No one ever made an attempt to know the inner significance and the depth of Shivaratri.
0: Padamunde unnadi arthamu.
1: The meaning is there in the very word itself.
0: Shiva Ratri.
1: Shiva Ratri.
0: Shiva anaga mangalakaramaina.
1: Shiva means that which is auspicious.
0: Mangalakaramaina antunte ratri. శివరాత్రి అని
1: శివరాత్రి ఇస్ ద హోలీ నైట్ ఆస్పిషియస్ నైట్
0: శివుడు అనగా ఎవరని
1: టిల్ దిస్ డే నో వన్ ఎవర్ మేడ్ అన్ అటెంప్ట్ టు నో ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద డెప్త్ ఆఫ్ శివరాత్రి

0: is a holy night, auspicious night.
1: శివుడనగా ఎవరని?
0: Who is Shiva?
1: సర్వజీవులయందు సంచరించేది చైతన్యమే శివుడు.
0: Shiva is the universal cosmic consciousness present in all of the creatures, in all of the beings.
1: కేవలము మానవులు మాత్రమే కాకుండా పశుపక్షి మృగాదులు ఎందు కూడాను ఈ శివత్వం అనేటువంటిది ప్రజ్వలిస్తూనే ఉంటుంది.
0: Shiva's principle is not limited to humanity alone. You find it among birds, beasts and animals too.
1: ముఖ్యముగా ప్రతి క్షణము కూడాను శివరాత్రియే.
0: Most importantly, every moment is శివరాత్రి.
1: కేవలం శివరాత్రి నిమిత్తమై ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
0: We don't have to wait for one long year for this శివరాత్రి.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: శివుని చైతన్యము చాలా ప్రజ్వలిస్తూనే ఉంటున్నది సర్వత్రా.
0: శివాస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఈజ్ ఎఫల్జెంట్ రేడియంట్ ఆల్ ఓవర్.
1: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: శివాస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ పర్వేజుల్ ఎవ్రీవేర్.
1: శివుడు అనగా మంగళకరమైనటువంటి ఒక శబ్దము.
0: ద టర్మ్ శివా మెంట్ దట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
1: ఇది మంగళకరమైనటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: దిస్ ఆస్పిషియస్నెస్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమతత్వమునకు మించినటువంటి శివతత్వము మరొకటి లేదు.
0: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ బియాండ్.
1: ఏ విధముగా తేలినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
0: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ.
1: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
0: ఇట్ ఈస్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద కాస్మాస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద హెడ్స్, ఇన్ ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద డివినిటీ.
1: మనము ఒక్కతూరి విచారించి చూచినా మనకు కనిపించేదంతా కూడాను శివతత్వమే.
0: If we investigate and explore, we'll find the divinity of Shiva.
1: శివతత్వం తప్ప మరొకటి ఏమాత్రం కూడాను లేదు.
0: Accepting this principle of Shiva, there's nothing else.
1: శివుడు అనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరుదారుడై ఉండటం మాత్రం శివత్వం కాదు.
0: Shiva does not necessarily mean having matted hair and one with ochre robes only. No.
1: ఎక్కడ చూసినా కూడాను ఏ బాలుని ఎందు కాని, ఏ వృద్ధుని ఎందు కాని, ఏ స్త్రీ ఎందు కాని, ఏ పురుషుని ఎందు కాని శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
0: ఇట్ ఈస్ దిస్ డివినిటీ ఆఫ్ లార్డ్ శివ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ద టైనీ టాట్స్, ద బాయ్స్ అండ్ ద గర్ల్స్, ద మెన్ అండ్ విమెన్.
1: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
0: హౌ కెన్ యూ ఎస్టిమేట్ ద డివినిటీ ఆఫ్ శివ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్?
1: మౌడి గుడికెళ్ళి చంద్ర మర్కండ కళతో కూడా, బెడదారు గుంపెడ జడలతో కూడా,
0: విత్ ఆల్ ది షైన్, విత్ ఆల్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద మూన్, విత్ ద మ్యాటెడ్ హెయిర్, హౌ కెన్ యూ విజువలైజ్, హౌ కెన్ యూ ఎస్టిమేట్?
1: జడలలో ప్రవహించు చదయటి జిగుతో కూడా, డంబైన పాలనేత్రముతో,
0: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్, విత్ ఐ సో బ్యూటిఫుల్ షైనింగ్, హౌ కెన్ యూ ఎస్టిమేట్, హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్?
1: కుదరతి ఇచ్చిన దడ్డు కుంకుమ పట్టుతో తాంబూల రాగాధరముతో,
0: విత్ ద వెర్మిలియన్ ఆన్ ద ఫోర్ హెడ్, విత్ ఆల్ ద రెడ్నెస్ ఆఫ్ ద బీట్ లీఫ్,
1: తథేమమయ వజ్ర తాడంకములతో, విక్షాశ్ర బద్ధయా వృష్టితో,
0: విత్ ద బ్రెస్లెట్, విత్ ఆల్ ద బ్యూటీ, విత్ ఆల్

0: All that grandeur, how can you extol him,
1: narrate?
0: With all the beauty of the flower of the lotus, and his complexion, how can you imagine it?
1: Seela Rajendra Tharadu Pratyachamagunu.
0: And you'll certainly face the very manifestation of Shiva right in front of you.
1: Itti sarvatra undinatvanti yokka Shiva tattvamunu evaru palani chotu palani kaalamlo palani sthanamlo unnarani varninchadamu idi asadhyamaina vishayam.
0: It is impossible for anybody to decide a specific place, specific period of time for Lord Shiva.
1: Itti శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ ఎక్స్టోల్, హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ?
1: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు, అది ఏ శివతాండవము అని చెప్పి భావిస్తుంటారు.
0: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ, దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్.
1: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కాని అది సత్యమైన స్వరూపం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్, ఎ సింబల్, బట్ నాట్ ఎ రియాలిటీ.
1: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాంగ్మాన సంకోచమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
0: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, హూ కెన్ గేజ్, హూ కెన్ ఎక్స్ప్రెస్?
1: కానీ ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు.
0: అండ్ వి సే శివ హాస్ త్రీ ఐస్.
1: కానీ అది ముక్కంటి అనేటువంటిది కాదు సరైనటువంటి అర్థము. మనకు రెండు కన్నులు ఉన్నాయి, కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది.
0: వి ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్, బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ, ద థర్డ్ ఐ.
1: ఫస్ట్ ఫ్యూచర్ చూస్తుంది కానీ ఈ రెండు కన్నులు, కానీ భవిష్యత్తును చూడలేదు.
0: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ ఇన్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్.
1: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని పిలిచాడు.
0: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ముక్కంటి
1: కనుక దైవత్వమునకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ విత్ అట్రిబ్యూట్స్ విత్ డిఫరెంట్ ఫ్యాసెట్స్.
1: ఇట్టి దైవత్వమును ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడి ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది, కానీ పరిపూర్ణంగా కనిపించదు.
0: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్, కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్. They do not convey the reality or the totality.
1: Itti daivatvamunu evaru varninchagalaru?
0: Who can describe in full the divinity?
1: Evaru evaru bhavamunu puraskarinchukoni aa bhavam swarupamunu puraskarinchukoni daivani nirnayinchutunnaru?
0: We go on estimating God basing on our own feelings and thoughts.
1: Okanoka samayam lopala
0: at one time
1: Parvati,
0: Parvati
1: Vinayakudu ragarai.
0: The moment Vinayaka approached closer,
1: ayya mee pedda kumarudu ekkada ani Ishwarini prashninchindi.
0: And he went on questioning Ishwara, how about your eldest son?
1: Taru ekkada chusina nu unnadu.
0: In fact he is present everywhere.
1: Aithe kantiki kanipinchadu.
0: He is not seen with the physical eye.
1: Avangmanasagocharudu.
0: He is beyond all
1: Aprameyudu.
0: He is beyond all measure, beyond all description.
1: Itti daivatvamunu evaru varninchagalaru?
0: Who can express such divinity?
1: Daivatvam anaga kevalam okkate deeniki gurtu.
0: In fact, the divinity is one.
1: అది చైతన్యంతో కూడినటువంటిదే కాని మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
0: ద డివినిటీ ఇస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్, అవేర్నెస్ విదౌట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
1: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
0: ద డివైన్ కాన్షియస్నెస్ అస్యూమ్స్ ఎ పర్టికులర్ ఫామ్. depending upon the vesture it takes upon itself.
1: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
0: The divinity may take upon itself any form of any bird, of any crane, or a crow, or a human form.
1: Sarvata panipadam tas sarvata uchi siromukam sarvata sudhimalloki sarvamavrutishtati.
0: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
1: Ilanti sarupani evaru ittidi attidi ani ninnayinchagalaru?
0: Who can estimate, specify the form of God?
1: Kanuka ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
0: Therefore divinity is consciousness.
1: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
0: We find this consciousness even among the tiny creatures such as
1: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
0: There is consciousness everywhere.
1: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
0: It is there in birds, beasts and animals alike.
1: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
0: This consciousness verily is Sivatva, the Siva principle.
1: Karuka ee Sivatvam anaga kevalamu mukkanti velpani leka triyatram swarupani chanka chakra gadadharani ani kevalamu gurtunaku peru pettukunnare kaani ivanni kodanu sarina gurtulu kaavu.
0: We associate the principle of consciousness with other insignia like shankhara conch, gadadhara and with other things associated, but in reality it is beyond.
1: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుని ఎందుకూడను సర్వ మానవుని ఎందుకూడను కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
0: Therefore it could be concluded that the Sivatva, this principle of consciousness, is present in the entire cosmos, the whole of the universe.
1: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివస్వరూపములే.
0: In this hall we had myriad of forms. They are all basically divine.
1: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
0: హౌ కెన్ యూ లిమిట్ ఇట్? హౌ కెన్ ఇట్ నారో ఇట్ డౌన్?
1: కనుక సర్వం శివమయం.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ శివ.
1: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
0: దిస్ డివైన్ విచ్ ఇస్ హోల్ ఇస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
1: ఏమి రెడ్డి మల్లమ్మ చెప్పింది?
0: అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్ ఇన్ అవర్ వేదస్.
1: శివుడనగా ఎవరని?
0: హూ ఇస్ శివ?
1: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: దిస్ కాన్షియస్నెస్ ఆఫ్ శివ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: జగదగల మిగిలిన ముగ్గిన నిమ్మగల పాతాళ దత్త నిమ్మ శ్రీ చరణమకు పాదాభిన్నాభి లోకేశ భుజపాంత పదంతాం భూతాయ పతయే నమః అన్నారు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళదిన దత్త నిమ్మ శ్రీ చరణమకుట పాద భిన్నారు లోకేశ. ఎక్కడ చూసిన కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసిన కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ చూసిన నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్ని శివతత్వం అని చెప్పారు.
0: ద శివ ప్రిన్సిపల్ ఇస్ ద వన్ దట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ wherever you want to, wherever you go.
1: Jagadagala migela nimmagala paatala dindattatta nimmasi charanamaku paatala lokamulandu kudanu bhulokamulandu kudanu jagat lokamulandu kudanu sarvatra unnadi adiye.
0: It is only Shiva's principle that is present in all the three worlds.
1: Trikalam trigunam trilokam trigatram annaru.
0: And Shiva represents the three periods of time, the three basic attributes of the humanity.
1: మూడు కాలములు ఎందు కూడాను కనిపించేటువంటిది శివతత్వము.
0: And Shiva's principle is noticed and felt in all the three periods of time.
1: కొన్ని ప్రజెంట్ తోన కొన్ని పాస్ట్ తోన కొన్ని ఫ్యూచర్ తోన చూడవచ్చు, కానీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందు కూడాను ఒకే రూపము ధరించినటువంటిది శివత్వము.
0: We may think of the past, we may also visualize the present, but divinity is the one which is beyond, that can see the past, the present and future too.
1: Kanuka shivatattvamunu meeru vandinchukovalante 24 gantala sepu kodanu shivatattvamunu vandinchinappudiki tanimi teeradu.
0: You may go on describing, you may go on extolling the Shiva's principle for all the 24 hours, but it would not be suffice nor adequate.
1: Kanuka Shivatattvani manamu idi adi ani varninchataku veelu kaadu.
0: Therefore, Shiva Tattva, the principle of Shiva,
1: cannot be said in one way.
0: God is present everywhere.
1: Chaitanyame Shiva Tattvamu.
0: Consciousness is Shiva.
1: Itti consciousness anetundi ekkada unnadi ekkada ledu.
0: How can you deny the presence of consciousness at some place and its existence somewhere else?
1: Sarvatra tandavam aadutunnadi consciousness.
0: The consciousness dances, pervades all over.
1: Itti tattvamunaku aneka mandi aneka roopanamalu dharinchi poojistoo vastunnaru.
0: People go on worshipping this consciousness, attributing different names and forms.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Prema enta consciousness ga untundado shivattvam kuda attidi.
0: As love is the very consciousness, so also shivatva.
1: Premaku oka vidhamainatuvanti bhedame ledu.
0: Love has no differences whatsoever.
1: Atti daivatvamunu nivu ye reetiga varninchagalavu?
0: How can you comprehend, narrate the divinity?
1: Kani nee prema adhikanga undinappudu tallini tandrini brother nu sister nu veellandanni aa yokka sambandha bandhavyanga nivu premistunnavu.
0: You love your people kith and kin, the brother and sister, father and mother, everybody, basing on the relationship.
1: Ivanni bhavinchinatundi bhavamre kani ivi sarainatundi kaadu.
0: They are only feelings of your own attachment. They are not true or reality.
1: Bhagavantudu nirupam gane untunnadu.
0: God is in your own form.
1: Karuka neeku nuve devu din sakshi.
0: You are the witness to the divinity.
1: Okaroka samayamlo appala Parvati ఈశ్వరుని ప్రశ్నించింది.
0: At one time Parvati questioned Ishvara.
1: ఈశ్వర మీ స్వరూపము సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
0: He said, O Lord, it is said that you are everywhere. I am really fear stricken as I think of you. How can I understand?
1: కాని నా చైతన్యము చూడు, నీ చేతి యందు కూడా ఉన్నది.
0: And Lord Shiva responds this way, this consciousness is present in your very
1: heart. Naram nandu kudanu kana kanam nandu kudanu chaitanyam cheppuchune untundi.
0: Every cell, every moment is full of consciousness.
1: Itti chaitanyamunu ekkadi ekkadi etta untundi ani evaru kuda prashninchadaniki arhata ledu.
0: No one has any authority to question, to prove or to demonstrate the existence of consciousness at a particular place in a particular period of time.
1: Kanuka itti దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
0: హూ కెన్ జడ్జ్ ద డివినిటీ? హూ కెన్ మెజర్ ద డివినిటీ?
1: ఎట్టి రూపమో అట్టి భావము.
0: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ ద ఫామ్.
1: ఎట్టి భావమో అట్టి గుణము.
0: సో యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో విల్ బి ద అట్రిబ్యూట్.
1: ఎట్టి గుణమో అట్టి చైతన్యము.
0: యాజ్ ఇస్ ద అట్రిబ్యూట్ సో ఇస్ కాన్షియస్నెస్.
1: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
0: Therefore the consciousness is the combination of all that is apparent and non-apparent.
1: Kanuka manam ee naadu poojinchetvanti talanchetvanti Shivuni yokka tattvam.
0: So the one whom we adore, worship, sing in praise is Shiva.
1: Jagadagala migeyala nimmagala paataala dandatta nimmase charana mogata paada vinnaru lokesana modi brahmanda bittayoko భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. సర్వుల యందు కూడాను సర్వత్రా కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
0: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ద యూనివర్స్.
1: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
0: గాడ్ డస్ నాట్ ఫాలో ద మండేన్ ప్రొసీజర్.
1: సర్వులను సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము. తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది, కానీ సంస్కరణం అనేటువంటిది ఏది?
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బిల్డ్స్ అప్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
1: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడు ఎట్టి భేదములు కనిపించవు.
0: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ అస్, బట్ గాడ్ ఈస్ బియాండ్ విత్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: భగవంతుని ఎందుకు కల్పించేటువంటి కల్పనలన్నీ కూడాను భక్తుని యొక్క కల్పనలే.
0: All that you think of God are merely those of your thoughts that are attributed to Him.
1: Yetti bhavam ఫామో అట్టి బ్రహ్మము.
0: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో ఈజ్ హిస్ ఫామ్.
1: ఎట్టి బ్రహ్మమో అట్టి బ్రహ్మలు.
0: అండ్ యాజ్ యూ థింక్ ఆఫ్ ద ఫామ్ దట్ లీడ్స్ టు ద కైండ్ ఆఫ్
1: ఎట్టి బ్రహ్మలో అట్టి స్వరూపములు.
0: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఎక్స్పెక్టేషన్ ఇమాజినేషన్
1: కనుక ఈ భ్రమలను బట్టి మనం దీన్ని బ్రహ్మను మార్చకూడదు.
0: We should not be carried away by our imagination and thought and change the deities.
1: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తుంటారు.
0: We go on changing our deities.
1: రుద్రుడి గాను శాంతస్వరూపుడి గాను వర్ణిస్తూ ఉంటారు.
0: We describe God as the very personification of peace.
1: భగవంతుడు ఎప్పుడు కూడా శాంతస్వరూపుడే కానీ రుద్రుడు కాదు.
0: God is not Rudra, not one of anger. He is full of peace, shanti.
1: ఎప్పుడు కూడా భగవంతుడు చిరునవ్వులు చిందులు చొక్కుతూ ఉండేటువంటి వాడే.
0: God is ever smiling.
1: అలాంటి భగవంతునికి అనేక రకములుగా పెట్టించుకోవడం అది వారి భక్తుల యొక్క భావ తత్వములే తప్ప భగవంతుని యొక్క స్వరూపములు కాదు.
0: The diversity, the differences that we attribute to God are truly based on our own thoughts and feelings.
1: కనుక మనము వేదములు ఏమైనా ఉంటుంటే మన యందు దాన్ని త్రోసివేయాలి.
0: Therefore we should brush aside all these differences, duality.
1: ఈ భేదములంతా కూడాను మానవుని యొక్క సంకల్ప బలములే తప్ప అన్యము కాదు.
0: The duality, the cause of the duality is one's own thought.
1: కనుక మన భేదములను దూరం చేసి భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
0: Therefore we should go beyond this diversity, understand the unity in the divinity and experience.
1: కాని ఈ అండర్స్టాండింగ్ అంతా కూడాను మనము డివినిటీగా భావించుకోవాలి.
0: We should understand this capacity of awareness, understanding is divine.
1: ఈ డివైన్ అనేటువంటిది ఒకటే కానీ రెండు లేవు.
0: Divine, the divinity, is only one without the second.
1: కాని ఈనాటి ప్రపంచంలో కలియుగ ప్రభావం చేత వైన్ త్రాగటం చేత డివైన్ వైన్ మాత్రమే ఇంత ఆటలు ఆడుతున్నాయి కానీ డివైన్ కాదు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ we think of diversity because we have forgotten the divine and get intoxicated drinking wine only, and therefore we entertain thoughts of plurality or multiplicity.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను divine.
0: God is essentially divine.
1: అడవులు ఎందున్నా,
0: maybe in the forest,
1: ఆకాశములనున్నా,
0: or in the space,
1: పట్టణములనున్నా,
0: in the city,
1: పల్లెనున్నా,
0: or in the village,
1: గుట్ట మీదనున్నా,
0: on the mountain top,
1: నట్టేటబడి ఉన్నా,
0: or deep in sea,
1: దైవం ఒక్కడే.
0: God is one and the same.
1: ఇవన్నీ కేవలము మానవుని యొక్క భ్రమల చేత అనేక రకములైనటువంటి పేర్లు ఉద్భవిస్తూ ఉంటున్నాయి.
0: All these are attributed to God because of our own thoughts, because of our own feelings and sentiments.
1: ఇటువంటి భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
0: యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
1: ఎన్ని రకములైనటువంటి స్వరూపం ఉండినప్పటికీ భగవతుని ప్రేమకు వసుడైపోతుంటాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ ఓన్లీ టు లవ్, నథింగ్ ఎల్స్.
1: ఆ ప్రేమతత్వం చేత భగవతుని ఏకత్వంగా మనం భూజించాలి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ.
1: ఏకం,
0: వన్,
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: విమలం,
0: ప్యూర్,
1: అసలం, సర్వదీ సాక్షిభూతం,
0: ఎటర్నల్ విట్నెస్,
1: భావాతీతం,
0: బియాండ్ ఫీలింగ్,
1: త్రిగుణరహితం,
0: అట్రిబ్యూట్లెస్.
1: ఇటువంటి గుణములే లేనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్, బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్.
1: అటువంటి భగవంతునికు అనేక రకములైనటువంటి గుణములు మనం కల్పించి
0: వీ అట్రిబ్యూట్ డిఫరెంట్ క్వాలిటీస్ టు గాడ్.
1: ఆ భేదభావము చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ డ్యూయాలిటీ వీఆర్ అటర్లీ కన్ఫ్యూజ్డ్.
1: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దిస్ కన్ఫ్యూజన్. లెట్ ఫ్యూజన్ యూనిటీ రిమైన్ విత్ అస్.
1: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ, ద వన్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాను కాదు.
0: The compositions and the narrations and the paintings have nothing to do with the reality.
1: ఎక్కడిది ఈ భేదము అని భగవంతుడికి సందేహం కలిగింది.
0: In fact, God begins to question, how do you find diversity in me?
1: క్రమక్రమేణా భక్తుడి యొక్క హృదయంలో మార్పు చెందటం చేత ఈ భక్తుడి యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
0: For these differences, for this diversity and the duality, our habits, association, food, mentality are responsible.
1: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం కనిపించదు.
0: When the food and other habits are perfect, there will be no duality.
1: ఎక్కడ చూసినప్పుడు ఒక్కడే గాని కనిపిస్తాడు.
0: We'll see this oneness of divinity everywhere.
1: గణపతి.
0: గణపతి
1: అనగా గుణములతో మార్పు కలిగినటువంటి వాడు గణపతి.
0: గణపతి రిప్రజెంట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది బేసిక్ క్వాలిటీస్ ఆర్ గుణాస్.
1: ఎట్టి గుణములు కూడా లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ బియాండ్ దీస్ గుణాస్ ఆర్ అట్రిబ్యూట్స్.
1: ఆ గుణములు లేనటువంటి వాడే గణపతి.
0: అండ్ గణపతి ఇస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: గణపతికి మరొక నాయకుడు లేడు.
0: And Ganapati has no other master above him.
1: కనుకనే అతన్ని వినాయకుడు అని చెప్పారు.
0: So he is Vinayaka without a master.
1: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
0: The one without a master, a leader above him is Vinayaka.
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
0: Like this, each term, each name has got its own depth, its own profundity.
1: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
0: అండ్ విత్ వినాయక ఈస్ ద వన్ విత్ ద ట్రంక్.
1: వి నాయక అతనికి నిలిచినటువంటి నాయకుడు ఎవరు లేరు.
0: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్ నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
1: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా వినాయకుడినే పూజిస్తుంటారు.
0: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
1: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద రియాలిటీ ద ట్రూత్ ఆఫ్ డివినిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావభేదములు ఏర్పడుతున్నాయి.
0: దీస్ డిఫరెన్సెస్ దట్ ఆర్ ఇన్నేట్ ఇమనెంట్ విత్ ఇన్ అస్ దే ఎంటర్టైన్ డైవర్సిఫైడ్ థాట్స్.
1: మీరు క్రమక్రమేణ ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరుచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
0: Therefore devotees, because of their imaginations, because of their thoughts, they think that divine is divided, multiplicity, duality. No, it is a mistake.
1: Divine divide చేస్తున్నారు.
0: We divide the divine.
1: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణములే.
0: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు డివైడ్ ద డివైన్.
1: కనుక డివైడే చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ డివైడ్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
0: గాడ్ ఈజ్ వన్. God is one, pure, unsullied, eternal witness, immortal, nectarine, blemishless.
1: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
0: Because of our thoughts, because of the mistaken identity and superimposition, we are divided and confused.
1: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
0: In fact, divinity is one.
1: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం, ఇది మన యొక్క పొరపాట్లే.
0: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
1: ఈశ్వరుడన్నను, విష్ణువన్నను, రామునన్నను, కృష్ణుడన్నను, అందరూ ఒక్కటే.
0: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
1: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
0: ద నామెన్క్లేచర్, ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
0: Therefore consciousness is present all over, cannot be limited to a particular spot.
1: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
0: There is only unity in divinity, no scope for diversity or duality.
1: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకొని దాన్ని మీరు నమ్ముకొని దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
0: Therefore the noblest path and that immediate task in front of us is to deepen, to strengthen that principle of unity, go by the path of unity, worship and adore and live.
1: మీకు ఏ రూపం ఇష్టమతో దాన్ని నీవు వరించుకో.
0: You can certainly worship the form of your choice.
1: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
0: Therefore, God left your own option.
1: భగవంతునికు ఎట్టి భేదములు లేవు.
0: God has no differences whatsoever.
1: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుడి పూజ చేస్తే రాముని కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
0: You may begin to feel that if you worship Rama, Krishna will be angry. And if you worship Krishna, Rama will be angry. The feelings of anger are in you. Nothing to do with God.
1: ఈ దైవత్వానికి ఎట్టి దుర్గుణములే కనిపించవు.
0: In fact, there are no negative feelings in God. Bad qualities in him.
1: ఈ నెగటివ్ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని అంటే ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
0: Because modern man is full of this negativity, negative thoughts. There is no scope for the positive things to get into his life.
1: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రమే తప్ప మరి వేరు కాదు.
0: Therefore the positivity is essentially divine. The negativity relates to the creation, the world.
1: దైవత్వము ఒక్కటే ఒక్కటి.
0: God is only one, one.
1: ఒక్కటి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్.
0: Positive, positive, totally, absolutely positive.
1: నెగిటివ్ కు అక్కడ ఏమాత్రం కూడా ఛాన్స్ చిక్కదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ది నెగిటివిటీ టు గెట్ ఇన్.
1: తమాషకు చూస్తాం అనుకున్నా కూడా అక్కడ ఛాన్స్ చిక్కదు.
0: ఈవెన్ ఫర్ ఫన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ యూ కెనాట్ ఫైండ్ ఎనీ నెగిటివిటీ.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
0: Never think that God is dual.
1: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చును.
0: యూ కెన్ ప్రిఫర్ any form, you can worship any name of your choice.
1: Kanuka meeru daiva bhedamulu ye maatram kuda uhinchavaddandi.
0: Never imagine any differences in relation.
1: Yavaravariki ededi ishtamo darini meeru aanandanga aaradhinchukondi.
0: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
1: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
0: ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద నెగిటివిటీ దట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
1: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుండి డివినిటీ డివినిటీ డివినిటీ ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి ఒక పాజిటివ్ గా తీసుకోండి మీరు.
0: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ. Consider that God is one. Think of him, sing in praise of him, and remain united.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivratri.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti, Naitika Dharmika Tokudinatvanti, Pavitramayana Vidyanu, Inod Vismarinchi, పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వి ఆర్ లెర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను తర్మస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ us ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to the a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagochiramainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి, ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి, ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవత్ యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను జీవ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from an to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనం.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్. The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimane matramu nimincharu.
0: However, God made one stipulation, regulation.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
1: అయితే అది మంచి కాని చెడ్డ కాని.
0: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: అది పవిత్రం కాని అపవిత్రం కాని.
0: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్.
1: అది నిత్యము కాని సత్యము కాని.
0: మేబీ ఇటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్.
1: కాని అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి యొక్క దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్ వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్ టేకెన్.
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము.
0: As is the seed, so is the fruit you reap.
1: విత్తనం ఎట్టిదో ఫలం అట్టిది.
0: As is the seed, so is the
1: మీ చర్యలు ఎట్టివో ఫలము అట్టిది.
0: As is the action, so is the reward.

0: Don't imagine that you will be able to do that, that you will be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరు ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you will reap the fruits according to the seeds that you sowed.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూర తెజుట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాలా.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు, ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏ మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కాని ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడు చేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఎ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్.
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: కానీ ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: There is no gold chain round the neck either.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: The chain of diamonds is not shining there.
1: పచ్చల పేళ్లను పొతకలేదు.
0: There is nothing like a chain of precious stones.
1: కలదు కలదొక్క మాల నీ కంఠమందు.
0: However, there is one, the necklace, around our neck.
1: Mundu chesina karmala phalamulaviye.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka, daivamu deniki kuda nu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtamu.
0: If you want to do bad, go on as you
1: want. మంచిని చేస్తుంటే చేయి నీది మంచిదే.
0: If you do good, yes, it's good.
1: కానీ
0: what?
1: చేసిన మంచి చెడ్డల యొక్క ఫలితాన్ని నీవు అనుభవించక తప్పదు. అదొక్కటే ఇక్కడ నిబంధన.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: actions. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులే సరి అయినటువంటి ఆనందాన్ని అనుభవించగలరు.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టియందు ఉంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన జరిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
0: He has a son.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
0: This rich man has his own father, an old man.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
0: In this modern age, the temperament is such not to respect elders, the aged in particular.
1: ఇటువంటి వృద్ధులంతా ఎక్కడను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
0: The aged old people are sent to home for the aged.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
0: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి, ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
0: The young couple thought like this. Why should this old man be at this residence? He is a kind of nuisance. Better he be there in veranda, in one corner.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
0: They had a son later.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
0: This little boy goes to his grandfather every day and asks him, "Grandfather, tell me your experiences, what had happened during your lifetime."
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
0: As the young couple are the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండినది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమి అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
0: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంతా ఈ లేత హృదయమైనటువంటి యొక్క విద్యార్థి గుర్తిస్తూ వచ్చాడు.
0: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
0: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తే.
0: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
0: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
0: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
0: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్, my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What an injustice it is.
1: ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
0: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
0: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
1: Pillavaadu vachadu.
0: The boy came.
1: Naanna amma emiti meeru vetukutunnaru?
0: Father, mother, what for are you searching?
1: Emiti ledura mee taata gariki vesetuvanti matti mukkadi okati kanipinchaledu annaru.
0: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: Petti atanu tinamani pettunnamu.
0: We serve food on that earthen
1: plate. Ee naadu aa tatta kanipinchaledu.
0: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
0: That's what the parents said.
1: అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
0: The boy picked up courage and said,
1: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
0: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
1: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
0: The father reprimanded him, why have you kept it up?
1: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టాను అన్నాడు.
0: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
1: Chusara ఈనాటి పిల్లలు ఎందు కూడాను ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్లాంట్ వేస్తుంటారు.
0: The children also plan today likewise.
1: నీ తండ్రిని ఏ విధంగా చూస్తావో నిన్ను బిడ్డలు నీ ఆ విధంగా చూస్తారు.
0: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుని నీవు వంచిస్తావో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
0: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
0: The way how you respect your elder brother, you will be respected by your younger brother in
1: turn. కనుకనే యత్ భావం తద్ భవతి. మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
0: What we do, we must necessarily face the reaction.
1: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాల కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
0: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడా నువ్వు వద్దు అని చెప్పాడు.
0: God never says no to anything.
1: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
0: Whatever you want, proceed in the direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
0: Prior to proceeding to this action, think well that you'd be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
0: Then you will never go along the wrong direction. పాపకార్యములకు
1: పూనుకోవు.
0: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యమునందు పుణ్య కార్యములందే నీ కాలము సార్థకం గావించుకుంటావు.
0: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకని ఈనాటి చదువులయందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
0: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
0: They don't understand what morality is.
1: దార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
0: Righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
0: Spirituality in which direction?
1: వాళ్ళ చింతనే లేదు.
0: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
0: What sort of help you get, you expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే కొట్టకూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
0: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు కొట్టకూటి నేర్పించును.
0: The modern education will help you to carry out elevate.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
0: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యను కొనకను వెర్రి వీడి.
0: Give up that foolish idea that education is to get the degree.

0: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up
1: yourself.
0: You have to recognize the truth that you study only to render service to society. We live in society.
1: We
0: are born in society. We end in society. Forgetting the society, what for you are living?
1: కాదు కాదు
0: నో
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను మన తెలివితేటలను మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: దేర్ఫోర్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇంటెలిజెన్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్ మస్ట్ బి డెడ్ కంట్రీ అండ్ ట్రైన్ అప్ యువర్
1: సమాజం యొక్క సేవ నిమిత్తమై మనం ఈ విద్యను అభ్యసించామనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: You have to recognize the truth that you study only to render service to society.
1: మనం సమాజంలోనే బ్రతుకుతున్నాము.

0: Our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కాని ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క దివ్యశక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: The divine power latent within us should be made use of through this
1: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering
1: problems. సత్యవంతులకు ధర్మవంతులకు త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: In the present day society, there is no place for the people
1: అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted
1: positions. సత్యధర్మమును ఆశ్రయించినటువంటి వారు అట్టడుగులకు దిగిపోతున్నారు.
0: On the other hand, those that adhere to truth and righteousness, they are seen
1: ఇది ప్రాథమికంగా కనిపించేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి చింతలే.
0: That's all temporary positions.
1: కానీ భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితమును అందిస్తాడు.
0: But God will grant you something beyond, more than what you
1: మనం సత్యాన్ని ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: We should never give up. Truth and righteousness
1: is the point. Satyam vada dharmam chera.
0: That is the teaching of Mother Veda, that you should speak truth and follow
1: Satyani
0: righteousness.
1: Dharmani kuda tyagam chesi, adharmamulo praveshinchi, anyaya akrama anacharam namtopala jeevitani gadutundetundi variki mundunnadira tondaralo ani musalitanam vanu musulla pandaga.
0: Today we give up the truth, we don't follow dharma, but we lead an unrighteous act in all complete falsehood, but there lies ahead the old age.
1: Andamu prayamu indriya shakti undani nikka kroranna.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: Mundunnadira tondaralu ani musalitanammanu musulla pandaga.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: Emiti ee andamu?
0: What's this beauty?
1: Emiti ee prayamu?
0: What is this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దాన్ని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటుంది.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుక రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: యు కెన్ నెవర్ ట్రావెల్ ఇన్ ఎ బోట్ ఆఫ్ రాక్, యు ఆర్ బౌండ్ టు బి డ్రౌన్డ్.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ట్రావెల్ ఆన్ ద బోట్ ఆఫ్ ట్రూత్, ది ఎటర్నల్ ట్రూత్.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బోట్ దట్ విల్ టేక్ అస్ టు కంఫర్టబుల్ వాయేజ్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక, ధర్మ మార్గమును వీడక, మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దలను గౌరవించటము, తల్లిదండ్రులను గౌరవించటము, గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore, we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those
1: in society.
0: We don't know how to respect elders today.
1: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
0: Today, as father and son talk to each other, we doubt the relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి ఒక గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించడం కూడా లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: వరండాలో సోఫా పైన కూర్చోనుంటుంటాడు తన కుమారుడు.
0: The son sits on the sofa set in the veranda.
1: తండ్రికి వచ్చినాడంటే సోఫా నుంచి కూడా లేయడు.
0: As father comes, he won't even get up.
1: ఎందుకు వచ్చారండి ఇక్కడ అంటాడు.
0: Further, he will ask, why are you here? Why have you come?
1: Idiya kumarudu ichchetundi gauravamu.
0: Is this sort of respect one has to show?
1: Ee naadu itti gauravanni ichinappudu repadidiri nee kumarudito nee vetti gauravanni pondutavo.
0: If you show this sort of disrespect, what sort of respect you would receive in turn later from your
1: children? Kanukane tindi kotti trepu pindi kotti rotte.
0: So as is the food, so is the bilge. As is the floor, so is the barn.

0: చేస్తున్నదే మనము. పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: Therefore at this age we should know the value in respecting the
0: other. చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటి ఆవరించటము ఇది చాలా పొరపాటు.
1: It's a mistake to pride yourself because of your education.
0: అహంకార అసూయను నిర్మూలం గావించినటువంటి నిజమైన విద్య.
1: So it's a true education that kills ego and jealousy.
0: ఈ ఆడంబరాలకు ఏ మాత్రం కూడాను అవకాశం అందించకూడదు.
1: Never give scope for any pomp and
0: show. వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదలను పొందుకోవాలి.
1: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
0: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను.
1: Bhagwan tells us repeatedly.
0: నీ బ్లడ్, నీ ఫుడ్,
1: your blood,
0: నీ
1: head,
0: నీ దుడ్డు,
1: and దుడ్డు money,
0: పేరెంట్స్ గిఫ్ట్.
1: Their parents gift.
0: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుట్యూస్ ఇవ్వాలి.
1: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్
0: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
1: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
1: బికాస్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్.
0: భగవంతుడు మట్టినిచ్చాడు.
1: God has given us the
0: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
1: God gave water.
0: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
1: The mud and water mixed and made into a pot by a potter, not by God.
0: కాబట్టి జడ చైతన్యంలో రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
1: God has created our parents.
0: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
1: Our parents gave us this present form.
0: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
1: We owe this form to our parents.
0: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
1: Your parents are the foundation of your body. కనుకనే
0: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: So it is said, mother is God, father is God.
0: దైవ సమానులు వారు.
1: They are divine.
0: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
1: Even this day, you may find a wicked son, never a bad mother.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
1: Parents will take care of you with all love.
0: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
1: We should never forget our parents' love.
0: ఈ ప్రేమను మనం జ్ఞప్తియందు ఉంచుకొని
1: we should remind ourselves that love.
0: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
1: We should lead our lives with all morality and integrity.
0: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
1: The whole world is so beautiful.
0: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
1: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
0: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
1: Take this body for instance.
0: మన దేహానికి హైట్ తగినటువంటి weight తగినటువంటి fat తగినటువంటి.
1: The height and the weight are appropriate, exact.
0: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
1: The position of eyes.
0: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
1: God, how nicely.
0: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
1: 600 crores.
0: ప్రపంచమంతా చేరితే.
1: The whole world population.
0: కానీ
1: బట్
0: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
1: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores, డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హు ఆర్ అలైక్?
0: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
1: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
0: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
1: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
0: టిన్స్ పుడుతున్నారు తండ్రికి.
1: Twins are born to parents.
0: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సరిగా ఉంటుండరు.
1: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
0: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
1: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
0: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
1: Anybody here, bring two who are exactly identical.
0: భగవాన్
1: will reward you.
0: ఆ చెట్టును చూడండి.
1: Look at
0: అది ఒక వేప చెట్టు.
1: యూ సీ దట్ నీమ్ ట్రీ.
0: అంత ఆకులు వేప ఆకులే.
1: యూ ఫైండ్ ది నీమ్.
0: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
1: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
0: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి. దాంట్లో ఈ వేరే ఉంటాయి, దీంట్లో ఎన్ని వేరే ఉంటాయి.
1: బ్రింగ్ టూ లీవ్స్, యూ అబ్జర్వ్ దెమ్, వెయిన్స్ ఆర్ డిఫరెంట్ దేర్.
0: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
1: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, వండర్.
0: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి
1: having created
0: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Having been born in this beautiful world of wonder and awe,
0: to have
1: this perverted brain is unfortunate.
0: గుణములు కూడా పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
1: We should also develop the sacred virtues.
0: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూరుతుందో.
1: When we leave this world,
0: శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: Though they stipulated 100 years life span, you cannot go by that.
0: లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో.
1: As a boy, who knows? At the tender age, or in youth, or in old age.
0: అడవిను ఉదక మధ్యంబును ఎప్పుడూ విడచేది తెలుకలేదు.
1: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మన ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: వీఆర్ ఆస్కింగ్ ఎవ్రీబడి హూ ఆర్ యూ, బట్ ఐ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు మై సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమి?
0: వితౌట్ నోయింగ్ దిస్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ నోయింగ్ ద రెస్ట్?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: కనుక నీవు దేహం కాదు.
0: యూఆర్ నాట్ ద బాడీ.
1: నీవు మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: యూఆర్ నాట్ ద మైండ్.
1: కాబట్టి నీవెవరు?
0: హూ ఆర్ యూ దెన్?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: యూఆర్ ద మాస్టర్ హూ హస్ పుట్ ఆన్ దిస్ వెస్చర్.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: బీయింగ్ ద మాస్టర్,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: ఇఫ్ యు డోంట్ నో దిస్ ట్రూత్, హౌ కెన్ యూ కాల్ యువర్సెల్ఫ్
1: మాస్టర్? నీవు
0: వాట్ టైప్ ఆఫ్ మాస్టర్?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: సమ్ అడ్రస్ భగవాన్ యాజ్ మాస్టర్,
1: డివైన్ మాస్టర్ అంటారు.
0: దే అడ్రస్ హిమ్ యాజ్ డివైన్
1: మాస్టర్. మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, స్టేషన్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: దేర్ సో మెనీ మాస్టర్స్ టుడే, ద స్టేషన్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: Master ante adhikari ani.
0: Master means the one in authority.
1: Mari nijanga manamu master ane padamulu divyatvaniki upayoginchakoddu.
0: We should not use this word master in respect of divinity.
1: Anaga
0: meaning
1: andariki taanu oka vidhamaitpatti yokka sevakuduga unnadu bhagavantudu.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రం గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్లనే ఈనాడంతా కూడా నువ్వు విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా నువ్వు పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మాలిన్యమైపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way.
1: Waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchi ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వలె నేను వాటర్ ను వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోప్ పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెఫ్ట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతానో తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజంట్ డు దట్. హి విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోప్ వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోప్.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజంట్ వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగ దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nenu apivestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina ratrantha verugutune untuntadi.
0: But there is no function actually. We keep it on day and night.
1: ఎప్పుడు కావాలప్పుడు చేస్తాను, అత్యక్షమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హీస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్ ఆఫ్
1: సాక్రిఫైస్. వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చును.
0: ఇఫ్ నెసెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్ గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమద్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యూ మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బ్లడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ టు వేస్టింగ్.
1: అవసరమైనటువంటి తీసుకో.
0: Take it to the extent needed.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: But don't waste it further.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: There's a lot of expenditure. అలాగా
1: మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: This is not there in our institute, in outside institutions.
1: ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెడుతుంటారు.
0: The time of elections in colleges, people spend a lot to be the president of students union there.
1: Union leader. Enta kaalam undeyi moodendlu.
0: After all, he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుకలు ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: After elections, in the name of picnic, celebration takes place.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు లోపల మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ యూ షుడ్ నాట్ వేస్ట్.
1: నేను సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటాను.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana chupu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana matalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Amta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకని ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకని ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నిజనే ఎలర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసును?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్.
1: 70 years 6 months. ఎట్ట ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagwan does a lot of work every day.
1: ఇక్కడ భజన అయిపోతానే వెళ్తాను అక్కడ పోస్ట్.
0: Soon after bhajan, he'll go there.
1: పోస్ట్ పోస్టు అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటండదు అని, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్, బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడా పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఇన్నెన్నో చూపులు అంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్ దట్.
1: చిన్న అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ విన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్.
1: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వేరింగ్ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16, వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్ కేర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చి కూర్చో, నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: నేను సులభంగా చేయగలను.
0: భగవాన్ విల్ డూ ఇట్ ఈజీలీ.
1: ఎందుకంటే అంత శక్తి ఉంటుంది.
0: బికాస్ భగవాన్ ఇస్ సో పవర్ఫుల్, సో స్ట్రాంగ్.
1: కానీ ఇది దివ్యమైన శక్తి కాదు, నేను ప్రత్యేకంగా సంపాదించుకుంది కాదు, నా సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్ నార్ అక్వైర్డ్, ఇట్స్ ఎ న్యాచురల్ పవర్.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్చల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్.
1: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది, ఎత్తిని కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసెసరీ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఇది ఒక టైమే లేదు.
0: యూ డోంట్ హావ్ ప్రిస్క్రైబ్డ్ టైం.
1: ఇంటర్వెల్ లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వి కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: Kani madhya madhya paniyam samarpayami yememo tindu tindu pesestunnam.
0: But we eat so many varieties
1: Kani,
0: in between.
1: Kani edi tinali edi tinakoodu aneetuvanti vicharana shaktito meer tinali.
0: We should also discriminate what is to be eaten,
1: what is not. Ekkada edi chikte adi tinakoodu.
0: We should not eat what all that is available.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వి షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ డే.
0: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్ డే.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: హెడ్. ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం,
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వి షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: దేర్ ఎట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూస్తే మూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడి అరౌండ్ దేర్ క్లోజ్
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ద హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వి బై దే రైట్.
1: మనం అలాంటి బుక్లే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడి విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్,
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: దే వేర్ ద షర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే. దే ఆర్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్, హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటుంది.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant to black shirt to.
0: To travel in a train or to go by bus we wear colored dress, black pants and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sabarimale potunnara emti anukuntundi.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimale.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి.
0: డ్రెస్ షుడ్ బి
1: మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యు డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashmi Day, October
1: 2nd, 1987. Vivida Shastra Jayamu, Veda Vedangamu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, Jeevi Manasu Teranu Chircharemu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, జీవి మనసు తెరను చీల్చలేవు. జీవుడి వల నుండు దేవుడ వల నుండు కార్యమిలను అవల కారణంబు. జీవుడి వల నుండు దేవుడ వల నుండు కార్యమిలను అవల కారణంబు. కార్యమిలను అవల కారణంబు దేవుడివ్వల నుండు.
2: ఎ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ కెనాట్ రెంట్ అసెండ the kartar of the mind. Jeevi, individual soul, would be on one side of the curtain, and on the other side would be God, the divinity.
1: Manasu samatvamunaku maraka peru tripti.
2: Contentment is another name for the satisfaction of the mind.
1: Sankalpamu chetane samasta drishti antayinu gocharamavutunnadi.
2: Everything in the created world is seen by the sankalpas.
1: Sankalpam yettido manava jeevitam attidi.
2: The life of man depends upon his thinking.
1: Jeevitam anaga sankalpamula yokka aatane.
2: Life consists of different types of activity.
1: Sankalpam sajeevamainatundi.
2: Sankalpa is full of life.
1: Idi mahashaktivantamainatundi.
2: It is extremely powerful.
1: మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును.
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
1: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును.
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
1: ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో పామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
2: The ancient rishis were once upon a time very ordinary human beings, but by their own sankalpas they got themselves transformed into
1: kiratika vrittiga jeevinchutunnatvanti ratnakaruni valmiki maharshiga marchagalinatvanti sankalpame.
2: It is the very sankalpa which has transformed an ordinary robber into valmiki.
1: పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇంటూ రామకృష్ణ పరమహంస.
1: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
1: పవిత్రమైన కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్.
1: లోక కళ్యాణ నిమిత్తమై, ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై, లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
1: స్వార్థమును ఆశించక, స్వప్రయోజనమును పాటించక, నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి తలచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దుష్టభావములచే
2: విత్ వికెట్ థాట్స్
1: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
2: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
1: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
2: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది
1: జాయ్ యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
2: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
1: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మనైన సంకల్పములు.
2: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
1: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
1: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యం అనేటువంటి ఒక ఆషద్వర్గములకు లోనై
2: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రేట్ జెలసీ అండ్ ప్రైడ్.
1: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివెన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్.
1: దుస్సంస్కారముల చేత
2: విత్ బ్యాడ్ టెండెన్సీస్
1: వివేక భ్రష్టుడై
2: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
2: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
1: అట్లుకాక తన మనసును తన కాయమును తన కర్మను తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి
2: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
1: ఇంతియే కాక సాధనలు సల్పచు తన యొక్క నిష్ఠాపరిష్టలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ
2: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
1: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
2: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
1: దైవత్వాన్ని పొంది
2: ఒబ్టైనింగ్ డివినిటీ
1: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం
2: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
1: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
1: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
1: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
2: ది పవర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ సో ఎక్స్ట్రాడినరీ అండ్ అస్టానిషింగ్ దట్ నాట్ టూ పీపుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్
1: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
2: అదర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్
1: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
2: ఆర్ దే హ్యావింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్?
1: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
2: దేర్ హాజ్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
1: భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంలో ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
2: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
1: కాదు కాదు, అనేకత్వంనందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటున్నందు దానిని ప్రవేశపెట్టక దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
1: ఆత్మానం రచనం విద్ధి శరీరం కఠినం వచహ కథం వచహ అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
1: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
2: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్, టూ ఫిజికల్ బాడీస్?
1: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
2: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
1: వేరువేరు సమయమునందు వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయమునందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
2: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్, దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
1: కానీ ఆత్మ వట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
2: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bharta
1: Atma. Adiye hrudayamu.
2: And that is...
1: Rendu hrudayamu kaliginatuvanti manavudu jeevinchaledu.
2: A person with two hearts cannot live.
1: Okka dehamu, okka hrudayame.
2: One physical body and one heart.
1: Idi andari endu samattame.
2: This is equal to all human beings.
1: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి సహజమే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
1: సమానమే.
2: దే ఆర్ ఈక్వల్.
1: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ హైలీ వెల్తీ మ్యాన్,
1: కూటిపేదని తల్లి గర్భం నుండి రాడు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పూర్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్.
1: కోటీశ్వరుడు కూటిపేదయుడు తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
2: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్, దే కమ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ మదర్స్.
1: ఆకలి దప్పులు అందరికీ సమానమే.
2: Similarly, thirst and hunger are equal for all people.
1: శ్రీమంతుడు పంచభక్ష్య పరమాన్నములు భుజించవచ్చును.
2: A wealthy man may eat delicious and very costly dishes.
1: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
2: Poor person may be satisfying himself.
1: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
2: But hunger is common for both.
1: కనుక ఆకలి దప్పులు, జనన మరణములు, హృదయము దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
2: Hunger and thirst and joints are physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized.
1: Manavuni yendu dushta sankalpamulu kaani satya sankalpamulu kaani raavadaniki konni kaaranam untunnayi.
2: There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man.
1: Karya milanu avala kaaranambu, kaaranam leni karyam jaragadaniki veelu kaadu.
2: On one side there is the cause, on the other side there is the effect.
1: Without karyakaran sambandham avinabhava sambandham,
2: the relationship between cause and effect is inextricable.
1: Ee anyonyasrayam,
2: they are mutually
1: dependent. Okati vadali undalevu.
2: One cannot be without the other.
1: Kanuka karanam leni karyam jagatnandu kanaradu.
2: There cannot be any effect without a cause in the world.
1: Aithe ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
2: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
1: అది ఏ అహంకారము.
2: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
1: ఇది మహాకారము, ఇది మహాకారము.
2: దిస్ ఈస్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
1: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
2: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సోన్ ఫామ్.
1: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
2: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
2: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్, యాజ్
1: దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
2: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
1: ఇదియే దాని యొక్క మహత్యము.
2: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
1: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
2: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యూ
1: డి. అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమే కనిపించవు.
2: పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో వుడ్ నాట్ బి ఏబుల్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి అహంకారం ఉండినంత వరకు మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి వానికి ఏమాత్రము అర్థం కాదు.
2: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యావ్ దిస్ ఈగో హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్
1: డివినిటీ. కంటే దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు.
2: హీ వుడ్ బికమ్ వర్స్ దాన్ అన్ ఎనిమల్ ఆర్ ఈవెన్ ఎ డెమన్.
1: ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
2: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో, వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
1: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం నందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
2: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగములో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానము నుండే ఉంటున్నది.
2: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ద మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
1: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనను నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం వింటున్నారే కాని ఈ ఆనందాన్ని తింటూ ఉంటాం ప్రయత్నం చేయడం లేదు.
2: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్, దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
1: ఎన్ని సంవత్సరంలో మీ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు?
2: We have been participating in this kind of assemblies.
1: ఎన్ని ఉపన్యాసములో వింటున్నారు?
2: For a long number of years.
1: ఎన్ని సంవత్సరం నుంచినా కూడా ఆశ్రమ వాసం చేస్తున్నారు?
2: You have been living in the ashram for a long time.
1: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
2: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హిమ్సెల్ఫ్ అండ్ అంటూ హిమ్సెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
2: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్, నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
1: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
2: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
1: శిలా హృదయం అవుతున్నారే కానీ కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయం కావటం లేదు.
2: We are becoming stone-hearted rather than people with love-filled hearts.
1: Kanuka prema hrudayulu kavadaniki prayatninchali.
2: Try to become people with love-filled hearts.
1: Prema chetane manavudu aneka vidhamulaitunte yokka pavitramaina karyamulu acharistadu.
2: Only when he has love in his heart, he will be able to undertake sacred tasks.
1: Ee premaye lekundane jeevitame ledi.
2: If there is no love in you, you have no life at all.
1: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
2: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
1: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
2: ఓన్లీ ఫర్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
1: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
1: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ పవర్స్ యు మే హావ్,
1: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడైనప్పటికీ,
2: వాట్ ఎవర్ నాలెడ్జ్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడిగా ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
1: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును, కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, కర్ణుడికి ఉండినటువంటి బలము, కర్ణుడికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి.
2: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి.
2: Fill your hearts with these sacred thoughts.
1: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
2: We should reflect and remember the great thoughts which are given to us.
1: యజ్ఞ యాగాది కృతములంతయును ఆచరించటము జీవిత నిమిత్తము.
2: All these yagnas, yagas and sacrifices are performed.
1: మన జీవితమే ఒక యజ్ఞము.
2: For the sake of our life.
1: మానవునికి 116 సంవత్సరములు ఆయు.
2: మ్యాన్ ఈజ్ సపోజ్డ్ టు లివ్ 160 years.
1: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటారు, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
2: ఫస్ట్ 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లే.
1: తదుపరి 40 సంవత్సరాలు అంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
2: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
1: అనగా అది శిక్షణమై
2: ఇట్ ఈస్ వెరీ సివియర్
1: ఇంద్రియ ప్రోద్బలము చేత
2: ప్రోక్డ్ బై ది
1: విషయావాసనలో మునిగి
2: ఫిల్లింగ్ హిమ్సెల్ఫ్ విత్ సెన్స్
1: వివేక విజ్ఞానమును మరచి
2: ఫర్గెటింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: కళ్ళు తెరవక
2: క్లోజింగ్ వన్ సైజ్
1: భుజబలం ఉన్నదని
2: థింకింగ్ ఆఫ్ హిజ్
1: ఎర్రవీగటము
2: గెటింగ్ ఓవర్ జాయ్.
1: ఇవి 40 సంవత్సరములుగా జరుగుతాయి.
2: ఫర్ 40 ఇయర్స్ మ్యాన్ స్పెండ్స్ హిజ్ లైఫ్ లైక్
1: తదుపరి 48 సంవత్సరములు
2: నెక్స్ట్ 48 ఇయర్స్
1: టైం సమయంగా మారిపోతుంది.
2: దట్ బికమ్స్ ద ట్విలైట్ పీరియడ్
1: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు
2: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకొని
2: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
1: ద్వారా పుత్రాదుల యొక్క అభివృద్ది నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
2: హీ స్టార్ట్స్ వరింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
1: దేహములో కండబలం ఉన్నంత వరకును కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
1: Kalaka deha balamunu chusi manam mirchi poradu.
2: One should not be overjoyed by merely physical.
1: Ee deham anetundi kevalamu aishugadda vantidi chana chanamunu deeni aayu pramanam tarigipothu untadi.
2: The strength and power of the physical body melts away like a stone of ice over a period of time.
1: Inka dana balamu chustama ante adi dana balam marinta anityamu.
2: Same thing is true of ది పవర్ ఆఫ్ వెల్త్.
1: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాత్రను పడవచ్చును.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
1: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
2: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దేర్ విల్ బి నన్ హూ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
1: అతి అంధకారము కమ్ముకుంటుంది.
2: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
1: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
2: దిస్ ఇస్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
1: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
2: వెన్ దెర్ ఇస్
1: లైట్ వెను వెంటనే అంధకారం క్రమ్ముకుంటుంది.
2: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
1: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
2: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
1: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
2: Make a first to live a life full of good qualities.
1: బాల్యమునందు నుంచి
2: right from your childhood
1: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: Enter your life into a sacred way.
1: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
2: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్ టు వాట్ ఎక్స్టెంట్ హరిశ్చంద్ర మేడ్ సాక్రిఫైజెస్ అండ్ సబ్జెక్టెడ్
1: పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనమును పొందినది.
2: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పాత్ లైట్ డౌన్ మై హస్బెండ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞాన్ని శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
2: లోహితాస్ ఆల్సో ఫాలోడ్ ఇన్ ఆర్డర్ టు ఒబే ది పేరెంట్స్ వాట్ అమౌంట్
1: కనుక హరిశ్చంద్రుని వంటి సత్యమును
2: దట్ ఈస్ దేర్ ఫోర్ యువర్
1: చంద్రమతి వంటి సహనమును
2: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
1: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
2: పీస్ విచ్
1: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
2: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు యువర్ పేరెంట్స్.
1: ఈ లేత హృదయం నుండియే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరైనటువంటి యొక్క హృదయమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
2: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే విల్ బి హ్యావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
1: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
2: దేర్ ఈజ్ ద గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంటల్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
1: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం.
2: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి తరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమలు పడాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ in order to enjoy such divine power ourselves and also distribute the same to a few others.
1: Divyatma swarupulara,
2: embodiments of divine atma.
1: Manalo kontamaina kudanu parivartana rakunda poyina mana jeevitamunu mana kaalamunu mana kaayamunu kartavyanni kudanu kevalam durviniyogam chesina varam avutam.
2: If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life.
1: వస్తున్నారు
2: కమింగ్ టు ప్రశాంతి నిలయం ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్
1: అనేక మంది 40 సంవత్సరం 45 సంవత్సరం అంతా కూడా స్వామి యొక్క బోధనలు వింటూనే వస్తున్నారు.
2: దేర్ ఆర్ పీపుల్ హియర్ హూ హావ్ బీన్ లిజనింగ్ టు స్వామీస్ టీచింగ్స్ ఫర్
1: కానీ దినదినమునకు వారి యొక్క కోరికలు మితిమీరిపోతున్నవి కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
2: బట్ day after day their desires are growing, they are not at all declining, they are not prepared to have sacrifice and renunciation even to a small degree.
1: Kontha maatramaina aashalanu adupulo pinchukorada,
2: to some extent at least should you not control your own
1: unnadi aashramulo chintinchadanta samsaramulu.
2: You are living in ashram but inside you are living in a family life, in your own
1: heart. Ee sariyainatundi sadhana kaaneradu,
2: this cannot be a good sadhana.
1: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
2: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు గివ్ అప్ యువర్ బాడీ.
1: వెనకనక వస్తువు అనాదులు మారక తప్పదు.
2: యూ హావ్ టు జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వెల్త్ అండ్
1: అభిమానాలను వదలకపో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
2: That person is, they are not at all declining, they are not prepared to have sacrifice and renunciation even to a small degree.
1: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా,
2: టు సమ్ ఎక్స్టెంట్

0: మనలను వదలకపో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
1: దట్ పర్సన్ ఇస్ ఎ గ్రేట్ హీరో హూ ఇస్ ప్రిపేర్ టు గివ్ దెమ్ అప్ బిఫోర్
0: అవన్నీ. ఇప్పుడు మనల్ని వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలి ప్రయోజనం ఏమిటి?
1: When all those properties and the physical body gives up, what is the use of our
0: త్యాగం అనగా ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము.
1: What do you mean by త్యాగ or sacrifice? It is sacrificing.
0: కుళ్లిపోయినటువంటి ఫలమును ఎవరైనా త్యాగం అని చెప్పడానికి వీలవుతుందా?
1: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
0: కనుక శరీరంలో బలముండినప్పుడే,
1: only when you are having
0: మనో శరీరాన్ని వికసించినప్పుడే,
1: only when your mind is strong,
0: బుద్ధి ప్రకటించినప్పుడే,
1: only when your intellect is
0: కాలం మనపైన కాలకృత్యములు స్వల్పకములపే,
1: only before it is when it is too late,
0: కాలం యొక్క శాపము అనగా పాశము మన శిలలపైన కదలక మునిపే,
1: బిఫోర్ ద గాడ్ ఆఫ్ డెత్ మేక్స్ హిస్ కాల్ ఆన్ us,
0: మనం అతి జాగ్రత్తను వహించి
1: we have to exercise great care and
0: చేయవలసినటువంటి యొక్క సత్కార్యంలో మనం పాల్గొనాలి.
1: We have to undertake activities which are sacred and which must be performed.
0: అది ఏ జనసేవ?
1: That is
0: అది ఏ సమాజ సేవ?
1: That is this service to the society.
0: అట్టు కాకుండా కేవలం అహంకారంతో విర్రవీగినంత మాత్రమున ఇది జీవితం సార్థకం కాదు.
1: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
0: రావణుడు దేహరీతిగా మహా బలవంతుడు.
1: Physically speaking, Ravana was a great
0: కుబేరుని కూడాను సాధించి అందుకున్నటువంటి మహాధనవంతుడు.
1: హీ హాడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేర అండ్ గాట్ వెల్త్.
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకందముల అనేటువంటి ఒక విద్యల చేత కానీ ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
1: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
0: వీటన్నింటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ హిస్ అకాంప్లిష్మెంట్స్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు.
1: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
0: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్?
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
0: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతనే ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడాను భస్మం గావించుకున్నాడు.
1: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
0: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు జారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
1: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come to
0: anaga ee ahankaram aneetundi manavullo praveshiste entati heena sthitikaina kudanu entati sanyasineenu entati goppa vidyavantudainappatikini entati vaadainappatikini vaani athogati paalu chestundi.
1: The moment ego enters a man, whether he is a great sannyasin, a great scholar, or a wealthy man, or a
0: veshamvesukunnanta matram sannyasi kaadu.
1: By merely putting on the dress, one cannot become a sannyasin.
0: Aa vidhamga sannyasitvanni manam visheshinchinattaite ravanudu kudanu mosapu sannyasam vesukoni sitana aparinchadu.
1: If we really believe that the dress is a sign of true sannyasin, ravana wore the dress once and he could also be called a sannyasin.
0: Arjuna kudanu taraku avarinchinatvanti yuddhamnu maarukune nimittame prahlada gaddu oka vidhamaina premela daggariki sannyasi veshamto vellaadu.
1: Even Arjuna in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
0: Kevalamu dehamto kaadu sannyasamu.
1: It is not one doesn't, one should not become sannyasin only
0: gunamuto kaadu sannyasamu,
1: not by dress either.
0: Gunamuto sannyasi kaavali.
1: One should become a sannyasin by the qualities and attributes.
0: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kodanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
1: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్టెడ్ టు ట్రెమెండస్ వీక్నెస్.
0: చెప్పునది వేరు, చేయనది మరికొన్ని.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
1: దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
1: today in every human being ego has asserted itself in some degree or the other.
0: Tanatana maripinchi
1: it is making everyone forget oneself.
0: Jagatlo magnamaipothunnadu.
1: He is getting lost in the world.
0: Mundu em jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu.
1: He is forgetting what is going

0: to happen in him to him in future.
1: విత్తనం పెట్టిన తక్షణమే చెట్టు బలమును అందించదు.
0: The moment you sow a seed, it is not going to become a tree.
1: ఈ చేసినటువంటి యొక్క దోషములకు, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
0: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యు హవ్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యు హవ్ టోల్డ్, యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
1: కనుకనే సద్భావమును పెంచుకుని,
0: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
1: సత్వత్వంలో మునిగి,
0: ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్,
1: సదాచారంలో జీవించి,
0: లివ్ ఇన్ గుడ్
1: రక్షణ అభివృద్ధి పరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: టేక్ ఎ వౌ టు లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ సేక్రెడ్.
1: ఈ ఆరు సప్తాహం సమాప్తము.
0: టుడే ఈజ్ ది ఎండ్ ఆఫ్
1: సమాప్తమనగా బ్రహ్మప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
0: సమాప్తి రిఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
1: బ్రహ్మప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మప్రాప్తి.
0: బ్రహ్మప్రాప్తి రిఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ ఆఫ్
1: సర్వులు ఎందు ఉండేటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
0: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
1: ఈనాడు మనలో ఉండేటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలను, దుర్భావములను ఒక విధమైన ఈ అగ్ని అనేటువంటి దైవత్వములో ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్ లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
1: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
0: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సాలో.
1: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
0: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
1: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
0: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
1: ఏ విధముగా?
0: హౌ?
1: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
0: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
1: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ ఆఫ్ మల్టిప్లిసిటీ,
1: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
0: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
1: నిజముగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
0: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హస్ మేడ్,
1: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హస్ గ్రోన్, దేర్ షుడ్ నాట్ బి ఇగ్నోరెన్స్.
1: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
0: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
1: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
0: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
1: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద టార్చ్ లైట్ కెన్ దర్ బి డార్క్నెస్ దేర్?
1: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
0: If you are operating the torch, you get darkness.
1: Bulb ledannamata,
0: there is neither bulb
1: nor bulb cells rendu undinte ee vidhamaina pattu cheekadu raavadaniki avakasam ledu.
0: If there is bulb and cells in the torch, then there
1: would be light. Kaabatti vidhyanam kevalam swartham saprayojanamto abhirudhiga unchutunnade kaani vishalamaina pattu hrudayamto pavitramaina bhavamto jagat kalyanamto jarigeetunti yokka abhirudhi kaaneradu.
0: All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
1: ee desham var aadeshanni bhasam cheyalani, aadesham var ee deshanni bhasam cheyalani, ivi sadbhavamula.
0: One country is trying to destroy another.
1: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
0: Is it that is what science has to
1: achieve? ఇది సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
0: Is it the knowledge which science has?
1: ఇది పరిపూర్ణ అజ్ఞానం.
0: This is complete ignorance.
1: కానీ కీడు కీటకమైనా చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
0: ఎ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
1: నేను మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
0: బట్ టు డూ గుడ్,
1: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
0: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్, బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
1: మనసునందు మంచి,
0: ఇన్ యువర్ మైండ్,
1: మాటలందున మంచి,
0: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో,
1: నడతలందున మంచి,
0: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: ఇదమకున్నా సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకు ఇచ్చు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్, హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్?
1: మంచి నడతలు లేవు,
0: యూ డు నాట్ హ్యావ్ గుడ్
1: మంచి పలుకులు లేవు,
0: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్స్,
1: మంచి మనసులు లేవు,
0: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
1: భగవంతుని మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
0: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్, హౌ కెన్ హి గివ్ యూ?
1: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
0: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
1: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ వాంట్ గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
1: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
0: ఆల్వేస్ స్పీక్ స్వీట్,
1: మంచి నడతలో ప్రవేశించాలి.
0: ఎంటర్ ఇన్ టు గుడ్ కాండక్ట్.
1: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటి అక్కడ ఉట్టి పడుతుంది.
0: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్, దెన్ గాడ్ అపియర్.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మాత్రమైనటువంటి యొక్క స్థితిని పొందుతాము.
0: Only when we there is unity of word, mind and deed, you will have
1: manas anyatma. Vachas anyat, karma anyat, duratmanam.
0: If your thinking is something, word is different and action is different, then you are a duratmana, a wicked one.
1: అలాంటి పరిస్థితి అండి అనేక విధములుగా మానవులు కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
0: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ బికాజ్
1: ఐతే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
0: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ గుడ్ పీపుల్ ఆల్సో
1: ఉన్నారు.
0: దేర్ ఆర్
1: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ సచ్ గుడ్ వర్క్స్.
1: మంచి వారే ఈ జగత్తునందు లేకున్నా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
0: If there are no good people in the world would not have
1: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
0: How would there have been day and light in the world?
1: Nijamuga jantuna narajanma dullabamu manava janmam etti pashulakante heenanga pravartistunnarante veellu manavulanu ye vidhanga cheppadaniki veel avutundi.
0: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
1: nirantaramu dhaneshana dhareshana putreshana,
0: all the three times aspiring for money, aspiring for wealth and
1: daiveshana anetundi ekkada kanipinchadam ledu.
0: Aspiring to perform dharmic
1: activities, part time devotion appudappudu gnapakam ostayi kurugayi nanjukunnattuga nanjukuntaru.
0: This is only remembered occasionally and very rarely. Like
1: yad bhavam tad bhavati, nee vettido attide phalatam.
0: As you think you become. As you do, the fruits will depend upon your action.
1: Yanta matramuna evaru talachinam anta matrame neevu annamacharya cheppadu.
0: Annamacharya
1: yokkokaru enta matram talustaro anta matrame vastundi.
0: Annamacharya has declared God appears to them depending upon their
1: samudramulo kavalsinanta jalam untundadi.
0: There is plenty of water in ocean.
1: Yavaravaru enta patram teesunu potaro anta patrake dani neeru teesukunaru.
0: The water which you can bring depends upon the vessel.
1: Samudramulo dandiga jalam unnadi kada ani chinna patram teesukoni poi ekku jalam kavalante adi sadhyamavutunda.
0: If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more. Can you get more?
1: Ee bhakti prapattulanta kodunu aa sthitike untunnayi.
0: Today's devotion and prapatti are like that.
1: Mundu oka veshamu venaka maroka veshamu.
0: Before there is one type.
1: Mundu oka nadata venaka mare oka nadata.
0: There is a difference in your
1: jagatane mosam chesinattuga pravartistunnaru.
0: You are trying to deceive the world.
1: Idi sariyainatunti oka bhavam kadu.
0: This is not correct.
1: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: ఈ నాస్తికత్వానికి నాస్తికులే కారణం.
0: It is only the people who believe who are responsible.
1: Cheppinattu cheyakapotame deeniki moola kaaranamu.
0: The most important reason is
1: bhakti prapattulu ye vidhanga prakatistunnaro daniki taginatunte nadatalu lekapotame moola kaaranamu.
0: Your conduct is not according to the devotion which you proclaim and which to have.
1: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least, you should live a good life based upon good thinking, good conduct, good behavior, good feelings.
1: అనేటువంటిది కాదు నాకు జవాబు కావాల్సింది.
0: I don't want your reply from you that you
1: are చాలా బాగా ఉన్నాయి అనేటువంటిది కాదు నేను కోరే జవాబు.
0: I don't want your appreciation of the divine discourse.
1: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
0: You should be able to say that we have transformed ourselves into good
1: people. మార్పు రావాలి.
0: Such change must come over you.
1: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్ డివోషన్.
1: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కుచ్చిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తేమిటి?
0: యు సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఈస్ నాట్ వెట్, హౌ కెన్ యు సే దట్?
1: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైనా ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తేమిటి?
0: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్, దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్, అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
0: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
1: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
1: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవికి చేతు.
0: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాట్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఇట్. బట్ వెన్ సమ్ బ్యాడ్
1: వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము.
2: ఇట్టివారు సత్యవెరుగంగా నేత్తురా, ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
0: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
1: మంచి మాటలు చెప్తే ఒక చెవిలో దూరి మరొక చెవిలో వెళ్లిపోతాయి.
0: When good words are told, you listen in one ear.
1: చెడ్డ మాటలు అంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
0: On the other hand, if it is bad words, both ears come together and get united to hear such bad words.
1: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
0: Can this be called human conduct at all?
1: ఇది కాదు.
0: This is
1: మంచిని వినాలి.
0: You should hear always good things.
1: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: Here is a small story to illustrate this.
1: పూర్వము ఇన్ శనమోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
0: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
1: వాటితో ఓంకారమును ఉచ్చరించిన చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుపులు చేస్తూ వచ్చారు.
0: ద మూమెంట్ దిస్ ఓంకారా ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్, ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
1: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
0: These rishis gave up reciting by word of mouth.
1: Chevulato ee yokka pavitramainatundi yokka shabdamu shravanam cheyadaniki prayatnincharu.
0: They wanted to hear the same sound through their ears.
1: Ee chevulu endukodalu dushabdamunu abhirudhi garchutu kavinchukuntu vacharu rakshasulu.
0: Demons began developing bad sound in the ears of the
1: nashikamato ee yokka uchchasa nishwasamu lopala ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
0: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
1: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
0: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
1: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
0: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్.
1: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుంటూ పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
0: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
1: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కానీ ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
0: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
0: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
1: ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
0: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
1: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
0: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
1: ఈ ప్రణవమే దైవము.
0: దిస్ ప్రణవ ఇస్ గాడ్, దిస్ ప్రణవ ఇస్ బ్రహ్మ.
1: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ,
1: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
0: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
1: చూసి సాయిరాం. బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
0: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred
1: nijamuga Sai Ram anetundi hudaya nanam nunchi kudana prarambham kavali.
0: That word Sai Ram should come from the core of the heart.
1: Ivanni kudaru kevalamu jagattunu mosaginchetundi yokka pravartanalu.
0: All these acts are only meant for deceiving the world.
1: Sakkaya samasthalu endukani mari ye prantamunandu kani mari ye desamunandu kani mari ye bhakti pravartanalu endu kani మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
0: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
1: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
1: కార్లు ఎన్ని రకాలు ఉంటున్నాయి? ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
0: జస్ట్ యాజ్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దెర్ ఆర్ డిఫరెంట్ types of human bodies.
1: కాని డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిల్చుకోవాలి అక్కడ.
0: బట్ ఆల్వేస్ హ్యావ్
1: కాబట్టి అన్ని కార్లు ఎందు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
0: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ ఇట్ మే బి కంపేర్డ్ టు కార్, దర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
1: మన దేహమునంతా కూడా కార్లుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: వి వుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
1: ఫిజికల్ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
0: There will be no diversity at that
1: ఏకత్వమే ప్రాప్తిస్తుంది.
0: There will be unity in our own feeling at that time.
1: అందుకోసమే ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములయందు.
0: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తనయందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు కూనుకోండి.
0: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్ లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్. Try to bring about a change in your devotion and in your conduct to some extent.
1: Andarni sodabhavanato penchukondi.
0: Consider everyone as your brother.
1: Okarikokariki ye vidhamainatundi oka abhipraya bhedam undinappudiki dani savarinchukotaniki krushi cheyali.
0: There may be some differences of opinion between one and the other. Try to adjust. అండ్
1: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం కావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకొని పోవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ, అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
1: కనుక ఈనాడు అజ్ఞానము ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి.
0: వి షుడ్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ ఆస్ పీపుల్ హూ హావ్
1: అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి.
0: హూ హావ్ ఆఫర్డ్ ఈగో ఇన్ టు ది అగ్నిగుండం.
1: ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ యొక్క పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
0: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాడు.
0: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then came back.
1: ఇటువంటి ఒకటి రెండు మాటలైన ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
0: ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ విచ్ స్వామి హస్ సెడ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహీ.

0: సత్యన్నాస్తి పరమం పదం సత్యన్నాస్తి పరమం పదం ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు
1: ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్ ఈశ్వర
0: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు
1: ఆల్ ద ప్లెజర్స్ అండ్ ద ఫ్లూయన్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్
0: సత్యములకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు.
1: In this world, there is nothing beyond the truth.
0: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
1: Even death is afraid to approach any person with morality and honesty.
0: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: There is no mightier power than truth.
0: Satyame sarvashaktimayam.
1: Truth is all powerful.
0: Sarvashaktimayamainatundi satyamu sarva manavuli yandu kudanu agamya gocharanga nilichi unnadi.
1: This all powerful truth is present, latent in everyone.
0: Satyam sarvabhutantaratma.
1: Truth is present in all of the beings.
0: Satyame daivam.
1: Truth is God.
0: Satyame ekkada unnadi?
1: Where is the truth?
0: Ikkadane.
1: It is here.
0: Ekkada chuchina unnadi satyam?
1: Truth is present everywhere.
0: Satyam leni sthanamu satyam kaani padamulu jagattulo kanaravu.
1: In this world you don't find any material or any place where there is no truth.
0: సత్యమే సర్వ సంపదలకు మూల కారణం.
1: ట్రూత్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ప్రాస్పెరిటీ.
0: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు.
1: సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ He is passing through the experiences of sadness, misery, troubles and problems.
0: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
1: The reason behind the agitations in this country is this: it has forgotten truth.
0: సత్యము మొరాలిటీ అనగా నీతి ఇవి రెండు కూడాను ట్విన్స్.
1: Truth and morality are the twins.
0: కనుకనే నీతి నిజాయితీలు నిజమైనటువంటి యొక్క సోదరులోని.
1: The truth and morality are true brothers.
0: నిన్నటి దినము నిజాయితీని గురించి చెప్తామనుకున్నాం, కానీ నీతిని మాత్రమే బోధిస్తూ వచ్చాం.
1: Yesterday you have been taught about this morality and the integrity
0: నీతి
1: is left.
0: మానవులకు ప్రధానమైనటువంటి ఖ్యాతి.
1: ఇట్ ఈస్ నీతి మొరాలిటీ దట్ బ్రింగ్స్ యూ ఖ్యాతి రెప్యుటేషన్.
0: ఈ ఖ్యాతి మాత్రమే కాదు, నీతి మానవ జాతి యొక్క ప్రాణము.
1: ఇన్ ఫ్యాక్ట్ నీతి మొరాలిటీ ఈస్ ద మేక్స్ యూ బిలాంగ్ టు దిస్ హ్యూమన్ సొసైటీ జాతి.
0: ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
1: The life breaths, life principles for humanity are these two: niti morality, nijayati, the honesty.
0: Kanuka satya roopamainatunti yokka daivamunu sakshatkarimpa chesukotame manavuni pradhana kartavyam.
1: Man's main responsibility lies in enjoying the manifestation of the divine, divine who is truth.
0: Itti daivatvanni పొందేటువంటి యొక్క మానవుడే నిజమైన మానవుడు.
1: You can call yourself a true human if you attain divinity.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా వినుడు భారతీయ వీరసుడా.
1: Son of Bharat, listen to this truth. It is only true human society that has known, practiced morality.
0: సత్యం నాస్తి పరో ధర్మహాని. మను చక్రవర్తి ఈ సత్యాన్ని గురించి ఎన్నియో విధములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు జగత్తుకు.
1: Emperor Manu taught the mystery of truth in different ways, telling that it is highest. There is no other path greater than truth.
0: సత్యమునందుండి సర్వంబి సృజించి.
1: From the point of truth, he created the entire universe.
0: సత్యమునందడగే సర్వ సృష్టి.
1: The whole creation merges back into this truth.
0: సత్యమహిమలేని స్థలమేది కనుకున్న.
1: You do not find any place where there is no truth.
0: శుద్ధ సత్వమిది చూడరయ్యా.
1: It is the pure, unsullied truth itself.
0: ఇట్టి సత్యస్వరూపుడైనటువంటి దైవత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు.
1: He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity.
0: సత్యాన్ని మర్చినటువంటి మానవుడు నిత్యత్వాన్ని పొందలేడు.
1: Man who has forgotten truth can never attain the
0: state of eternity.
1: He can never attain reach divinity.
0: కనుక సత్యాన్ని మరవకూడదు.
1: So never forget truth.
0: ఇటు సత్యతత్వమును ప్రబోధించే నిమిత్తము దైవమే సాక్షాత్కరిస్తుంటాడు.
1: God incarnates to teach the principle of truth.
0: ప్రాచీన కాలపునందు రాజులందరూ కూడాను సత్యాన్ని అనుసరించి పాలిస్తూ వచ్చారు రాజ్యములు.
1: In ancient times, kings ruled their kingdoms following the principle of truth.
0: అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు.
1: Harishchandra emperor considered truth as his very breath.
0: భార్య బిడ్డలను అమ్ముకొని కూడాను సత్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
1: He has dedicated his life to truth that made him even to sell out his wife and child.
0: రాజ్యాన్ని కూలదొక్కుని దివ్యత్వమైనటువంటి సత్యానికి ప్రాణం నందించాడు.
1: He lost his kingdom and surrendered to the divinity.
0: ఈ సత్యమే నాకు నిజమైనటువంటి రాజ్యము అన్నాడు.
1: He considered truth as his very kingdom.
0: ఈ సత్యరాజ్యమే లేకుండినా నేను ఒక రాజునే కాదు.
1: Without this kingdom of truth, I cannot call myself an emperor.
0: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
1: He was prepared to sacrifice everything for truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ. దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: There is no other dharma higher than that of satya, truth.
0: కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపం.
1: Therefore, truth is the very life of man.
0: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
1: The sanctity of human life lies in the combination of morality and integrity.
0: ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: This cannot be obtained by worldly things.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
1: Man today, he has lost truth following the worldly physical pursuits.
0: పూర్వము హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణుడు కుంభకర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాము అట్టి గతికి పొందగలిగారు.
1: హిరణ్యాక్ష హిరణ్యకశిపు రావణ కుంభకర్ణ దుర్యోధన దుశ్శాసన హ్యావ్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే
0: వీరందరూ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: గొప్ప మేధావులు.
1: దే ఆర్ ఇంటెలెక్చువల్.
0: గొప్ప పండితులు.
1: దే ఆర్ స్కాలర్స్.
0: గొప్ప తెలివితేటగల వారు.
1: దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: అయినప్పటికీ
1: యట్
0: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
1: యాజ్ దే హ్యావ్ నో మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక శక్తుల కోసం మనం పాటు పడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ఎక్స్టర్నల్స్.
0: నేడు రావచ్చు రేపు పోవచ్చు.
1: You may attain them today and lose tomorrow.
0: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
1: Truth will never leave you.
0: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
1: When once truth gets into your life, it will never forsake.
0: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
1: It is only truth that will protect you and uphold you because it is changeless, unwavering and steady.
0: సర్వ సౌఖ్యములు సర్వ సదుపాయములు సర్వ భోగ భాగ్యములు కూడా సత్యము నుండియే ఆవిర్భవిస్తాయి.
1: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
0: కనుక బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఒక సౌభాగ్యముల నిమిత్తమై మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: You don't need to struggle hard for all the external, ephemeral, fleeting joys and pleasures of the world.
0: నిత్యసత్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
1: What we have got to protect today is that eternal principle, the sacred twins of neeti and nijayati, morality and
0: integrity.
1: We have to propagate these two principles of morality
0: and integrity.
1: We are forgetting truth, expecting temporary
0: happiness. We are
1: forgetting the
0: righteousness.
1: Where there is truth, dharma will follow.
0: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు.
1: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్ పార్ట్ బియాండ్ ట్రూత్.
0: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: Having been born as a human being, one has to tread along the path of truth.
0: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితీలకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
1: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
0: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడా పొందలేడు.
1: The one who has lost truth can never have morality.
0: ఇట్టి నీతిని పొందవలన నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
1: To be moral, one has to keep up the integrity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ఈనాటి యువకులు,
1: modern youth,
0: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతీతం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
1: మోడర్న్ యూ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్.
0: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడా నువ్వు వదలని బారవుతావు.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ట్రూత్ ఇట్ అమౌంట్స్ టు ఫర్గెటింగ్ ద రెస్ట్.
0: కనుక సత్యమునే మనము కాపాడుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ దిస్ ట్రూత్.
0: చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
1: హరిశ్చంద్ర వాజ్ ప్రొసీడ్ అలాంగ్ ది షోర్ ఆఫ్ గంగా అలాంగ్ విత్ చంద్రముఖి.
0: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
1: హరిశ్చంద్ర వాజ్ ఇంక్వైరింగ్ యాస్ హౌ టు హెల్ప్ చంద్రమతి టు క్రాస్.
0: ధర్మపత్ని అయినటువంటి చంద్రమతి చెప్పింది.
1: వైఫ్ చంద్రమతి సెడ్,
0: సత్యమునకై మనం అర్పితము గావించాము, సత్యమునకై మనం ప్రాకులాడుతున్నాము, సత్యాన్ని మనం వదలినప్పుడు ఇది మనల్ని ముంచి వేస్తుంది, సత్యాన్ని సాధించితమా గట్టుకు చేరుతామన్నది.
1: చంద్రమతి వైఫ్ సెడ్ టు హర్ హస్బెండ్, వీ ఫాలో ట్రూత్, వీ హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్ టు ట్రూత్. వెన్ వన్స్ వీ ఫర్గెట్ ట్రూత్, వీ గెట్ అవర్ సెల్ఫ్ డ్రౌన్డ్ ఇన్ ద రివర్.
0: మన జీవితమంతా కూడా సత్యానికి అర్పితం చేశాం.
1: వీ హావ్ డెడికేటెడ్ అవర్ ఎంటైర్ లైఫ్ టు ట్రూత్.
0: కనుక మనకు భయం ఎందుకు?
1: వై షుడ్ వీ ఫియర్?
0: భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్.
0: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
1: ద ట్రూత్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్.
0: సత్యమే మనం రక్షిస్తుంది.
1: ట్రూత్ విల్ ప్రొటెక్ట్ అస్.
0: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సత్యమని.
1: ద వైఫ్ హెల్ప్ హర్ హస్బెండ్ టు పిక్ అప్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ అట్ దట్ మోమెంట్.
0: ఆనాటి సత్యపతులు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్య ధర్మములందు జీవితాన్ని గడపడం చేతనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలుచుకున్నాడు.
1: In fact, the name Satyarishchandra is so befitting because they followed Satya and Dharma.
0: కనుక మనం సత్యాన్ని పాటించుటకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to follow truth.
0: ఆడిన మాట తప్పకూడదు.
1: We should never go back the promise given.
0: అది ఏ సత్యమునకు భౌతికమైనటువంటి యొక్క అర్థము.
1: That is the worldly sense of the term truth.
0: కనుకనే తన యొక్క గురువు అయినటువంటి ఒక ఉపాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి, నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు.
1: The preceptor came and said, the one who came to receive the offering is an ordinary one.
0: వాడు సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు కాదు.
1: The one who is asking is not an ordinary brahmin.
0: సాక్షాత్ సత్యస్వరూపుడే.
1: Is the very personification of divine.
0: కాబట్టి నీవు మాటని ఇవ్వవద్దు అన్నాడు.
1: So don't make any promise, said the preceptor.
0: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
1: Emperor Bali smiled.
0: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
1: ఇస్ ఇట్ న్యాచురల్?
0: రాజుల యొక్క ధర్మమా?
1: ఇస్ ఇట్ ద రైట్ థింగ్?
0: వ్యక్తిని యొక్క పవిత్రత?
1: ఇస్ ఇట్ సీక్రెట్ దేర్? నో.
0: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
1: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నేను సత్యము తప్పను.
1: దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: గురువాజ్ఞను నేను మీరుదును కానీ నేను ఆడిన మాట తప్పను.
1: I would rather disobey the command of my preceptor, but I will never give up truth.
0: Maata ichi bonki chichi bonki potamu idi rajulu yokka kartavyam kaadu.
1: It's not expected of a king to go back to the promise given.
0: Atti pavitramaina satyanni thana kaapaduthu vachadu.
1: He was protecting such sacred truths.
0: Inka pandavulu endukudanu?
1: Among pandavas,
0: satya swaroopulainatundi dharmajudu.
1: ధర్మజా ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ ట్రాన్స్గ్రెస్డ్ ట్రూత్.
0: ఐదు మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చుని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవించేశాడు.
1: With all the five husbands are seated over there in the open court, the wife was humiliated.
0: అప్పుడు ధర్మరాజు చెప్పాడు.
1: ధర్మరాజు సేడ్,
0: మనం ఓడిపోయినాం.
1: వీ హావ్ లాస్ట్.
0: మనం వారికి బానిసలమైనాం.
1: నౌ వీ హావ్ సరెండర్డ్.
0: ఇప్పుడు మనం ఈ క్రోధమును కానీ తాపమును కానీ లేక విచారమును కానీ దేశమును కానీ సాధించటం రాజుల యొక్క లక్ష్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్ టు గో ఆఫ్టర్ అవరిస్ ఆర్ ఎన్వీ ఆర్ హెట్రెడ్ అట్ ద టైమ్.
0: కనుక సోదరులారా, శాంతిని వహించండి.
1: హీ పాసిఫైడ్ హిస్ బ్రదర్స్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టెలింగ్,
0: పతి, నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
1: ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
0: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాన్ని.
1: హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్.
0: కనుక మీ సత్యమే సర్వులను కాపాడుతూ ఉండాలి.
1: యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: ఈ కౌరవులు దుర్మార్గులే.
1: Kauravas are wicked.
0: దుష్టులే.
1: They are bad people.
0: కానీ తెలిసి కూడా మనం వారితో జూదమాటము మన తప్పే.
1: It is our mistake to get into this gambling knowing fully well they are rogues.
0: కనుక మనం రాజులు చేయరాని పని చేస్తాం కనుకని అనుభవించలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం.
1: As we have done that what we are not supposed to, we are suffering.
0: ఈ విధంగా ఆనాటి సతులు కూడాను పతులకు ఎంతనో బోధించేటువంటి వారు.
1: That was the teaching of a wife in the olden times to husband.
0: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి ఒక దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
0: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
1: అశ్వత్థామ హూ కిల్ సన్స్.
0: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
1: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ.
0: స్వామి,
1: స్వామి,
0: ఉద్రేకమున రారు.
1: దే హావ్ నాట్ కమ్ హియర్ అవుట్ ఆఫ్ యాంగర్.
0: శస్త్రధరులై యుద్ధమని లేరు.
1: దే ఆర్ నాట్ హియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ వెపన్.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: దే హావ్ నాట్ హార్మ్డ్ యు.
0: బలో చీకమ్ముతో చీకటిని భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులెట్టాడను అని ప్రార్థిస్తుండాలి.
1: షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్ టెలింగ్ దట్ దే హావ్ నాట్ హార్మ్డ్ యు. దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద మిడ్ నైట్. Yet you have come prepared to kill them.
0: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీమునికి కండలు ఉడికినాయి.
1: In fact, Bhima was full of fury and anger.
0: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
1: Is it necessary to pray to such a wicked
0: కుమారు నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసినటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా?
1: Are you going to forgive the person who has beheaded your son?
0: క్షమించకూడదు.
1: You should have pardoned him.
0: వీణ్ణి ఏ మాత్రమైనా కూడాను క్షమించక వీణ్ణి సంహరించి పంపించాలనింది.
1: You should not pardon him, you should kill him right now, says Bhima.
0: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
1: What a teaching that ద్రౌపది gave at that moment.
0: విశ్వస్తుత్యుడు మహావీరుడు గోరాసుచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకుని పశువురాత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్.
0: ఇంతియే కాక అర్జున నీ యొక్క పేరు సార్థకమైనటువంటిది.
1: Arjuna, you have got their deserving.
0: పవిత్రమైనటువంటి యొక్క పేరు.
1: You have sacred.
0: అర్జున అనగా ఏంటి? నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడు.
1: అర్జున meant pure, unpolluted, unsullied.
0: అలాంటి అర్జునుడు
1: such Arjuna
0: అనేక విధములుగా తన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు
1: though ready to punish in every possible way
0: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
1: Then Draupadi started teaching.
0: నాథ ఇటువంటి బ్రాహ్మణుని ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
1: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ద సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ అబ్రహం.
0: ఇది నీవు చేయవలసినటువంటి పని.
1: ఇస్ ద థింగ్ దట్ యు ఆర్ సపోజ్
0: నా పుత్రుడు నేను పోగొట్టుకున్నాను.
1: ఐ లాస్ట్ మై చిల్డ్రన్
0: నాకు ఇంకా తప్పినది కాదు ఈ దుఃఖము.
1: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
0: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
1: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
0: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు
0: ఫాల్. మరచినవా అని
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్
0: నిద్రమున మరచినవా అని
1: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్
0: మరచినవాని నిద్రమై మరచినవాని సౌఖ్యముగా మధ్యము త్రావినవాని
1: ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్
0: భగ్నుడై పరచినవాని
1: who has forgotten himself
0: సాధు చెడ భావం వారి కావు మంచువా చరచినవాని
1: ద వన్ హూ హస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్
0: చంపుట ధర్మము కాదు పలుగున.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్.
0: ఎలాంటి స్త్రీలు అన్నాడు భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
1: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేయ్డ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
0: పరగన్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యలు నేను ద్రోణాచార్య చేయని అభ్యసించిరి.
1: యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యసుతులను ఖండింపగా పాడియా.
1: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
0: నా పుత్రులందరికొడను నీ తండ్రికి శిష్యులు.
1: My husbands are the disciples of
0: నా పుత్రులందరికొడను మీకు శిష్యులు.
1: And they are also your students.
0: శిష్యులను ఖండించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
1: And it, a teacher would become
0: మీ చేతిని
1: తాడను a student. They are not your hands.
0: కనుక ఇది సరి అనేటువంటిది కాదని
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
1: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్.
0: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమైన సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
1: ద ట్రూత్ ఈస్ షైనింగ్ అట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్ హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
0: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే.
0: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమే సర్వస్వము అర్పితం గావించాలి.
1: Therefore we should keep the truth in our heart and follow the very principle of truth and dedicate our lives.
0: నిరత సత్యప్రౌఢి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
1: Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving
0: the world? The
1: great Nala, who lived the entire world, has he carried anything with
0: him? అలంకృతి చేయు మాధాత సిరిమూట కట్టుకు నరిగిజనన.
1: మాధాత ద గ్రేట్ వన్, హ్యాస్ హీ క్యారీడ్ ఎనీ ప్రాస్పెరిటీ విత్ హిమ్?
0: ఎవరేమి తీసుకుని పోయారు?
1: హూ టేక్స్ ఎనీథింగ్?
0: ఎంతకాలం రాజ్యం ఏలారు?
1: They lived.
0: ఎవరైనా ఒక రాగి కాసైన కూడా తీసుకుని పోయారా వెంట?
1: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు క్యారీ సింగిల్ కాయిన్ విత్ దెమ్?
0: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు.
1: దే క్యారీడ్ ఓన్లీ ట్రూత్.
0: సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ కెనాట్ బి హిడెన్.
0: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గెట్ ఇట్.
0: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది.
1: ద ట్రూత్ ఇస్ ఎవర్ బ్రిలియంట్.
0: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
1: టుడే వి ఆర్ ట్రైయింగ్ టు హైడ్ ద ట్రూత్.
0: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము.
1: వి హావ్ డిటర్మిన్డ్ టు ఫర్గెట్ ట్రూత్ ఆల్ టుగెదర్.
0: తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
1: ఫర్ పెట్టి థింగ్స్, ఫర్ మీన్ థింగ్స్ వి ఆర్ సాక్రిఫైసింగ్.
0: ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మ్యాన్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది,
1: having been a man with the divinity within,
0: పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనలో నింపుకొని,
1: with all the spirit of the self which is sacred,
0: హృదయం అనేటువంటి పవిత్ర నామాన్ని పొందినటువంటి మనము,
1: we have got the title హృదయ, the heart,
0: హృదయహీనులమై,
1: we have lost our heart,
0: ధర్మ కఠినమైనటువంటి ఒక దీన్ని మనం అనుభవిస్తున్నాము,
1: we have spoiled our
0: మానవులకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరి అయిన లక్ష్యము.
1: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
0: కనుక మనము సత్యం నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది, సత్యాన్ని మనం ప్రచారం చేసి, సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి.
1: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
0: Kanuka aanati maha talulandarakudanu tava patulaku ee vidhamainatundi satya prabodhanam gavinchi taamukudanu satya margamlo jeevinchi aneka vidhamainatundi kirtini sadhincharu.
1: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded along the path of truth.
0: Kanuka ee naadu kudanu మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
1: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడాని లోపల సత్య మార్గమునే అనుసరించాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ అబౌట్ ట్రూత్, వి హావ్ టు ప్రాక్టీస్ ట్రూత్.
0: అనగా సత్య మార్గం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఏదో చెప్పింది జరుపుకోవటం,
1: నాట్ టు సే
0: ఆడిన మాట తప్పకుండా ఉండటము,
1: నాట్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్,
0: ఆనంద నిమిత్తమై అన్నీను మనం మరచి,
1: for the sake of happiness we forget all,
0: satyanni kudunu vismarinchi
1: we forget even truth,
0: sukhanni jeevinchatam idi kaadu mana satyamu.
1: Truth does not mean leading a happy life forgetting everything.
0: Enni kashtamaina sariye,
1: let anything come and the
0: way darin tattukoni nettukoni munduku saagadaniki taginaatvanti okka dhairyanni manam saadhinchali.
1: You should have got all the courage and the strength to withstand
0: dhairya sahasam cheta satyanni manam nilabettukovali.
1: With all the courage and valor you should protect truth.
0: Neeti nijayithilato manam bratakali.
1: We should lead our lives with all morality and integrity.
0: Tiradaniki tindi lekapoyina, kattadaniki batta lekapoyina, undadaniki kompa lekapoyina, తేగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి, కానీ సత్యం ధర్మాన్ని మనం వదలకూడదు.
1: వీ మే నాట్ హ్యావ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, వీ మే నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్, వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి.
1: సో వీ హావ్ గాట్ టు రిజువనేట్, రివైవ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: కనుక నీ యదా యదా హి ధర్మస్య జ్ఞానభవతు భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
0: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది ఏ?
1: That is the first teaching of Krishna.
0: Dharmakshetre, Kurukshetre, Samaveta Yutsavaha, మామక పాండవశ్చైవ కిమ కురువత్ సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, గుడ్డివాడు.
1: ద బ్లైండ్ కింగ్ ధృతరాష్ట్ర వాజ్ ఆస్కింగ్,
0: ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం లోపల నా కుమారుడైనటువంటి కౌరవులు పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
1: ద బ్లైండ్ కింగ్ వాజ్ క్వశ్చనింగ్ సంజయ దిస్ వే, ద ధర్మక్షేత్ర ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ కురుక్షేత్ర.
0: ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రం యొక్క గుడ్డితనం.
1: The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
0: కనుకనే దాంట్లోపలనే సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ, నా కుమారుడైనటువంటి కౌరవులు పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా?

0: చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దేర్ సంజయ్ టాట్ ది ఎగ్జాక్ట్ థింగ్.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు.
1: ద ఫస్ట్ వర్డ్ యూజ్డ్ ఈజ్ ధర్మ.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
1: వాట్ ఫార్ ఇట్ హస్ కమ్?
0: కట్టకడబట
1: అట్ ద ఎండ్
0: బోధించినటువంటి బోధ ఏమిటి?
1: వాట్ వాజ్ ది టీచింగ్ అల్టిమేట్లీ?
0: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాక్తో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమా అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమా, కట్టకడపటి పదము మమా.
1: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమా.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
1: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
0: మొట్టమొదటి పదము ధర్మ.
1: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
0: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
1: ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ.
0: మతిర్ మమ నా యొక్క మనసును దృఢమైనట్టుగా తెలియజేసుకుంటాను.
1: దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
1: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
0: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరూ చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
1: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
0: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
1: What is that you read today?
0: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
1: You got very big title.
0: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
1: And you acquired degrees.
0: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: But what is the result that you get out of these degrees is not known. కొన్ని
0: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుండి కూడా దీంతో నిరూపించి
1: సో ది మొరాలిటీ
0: ఈ పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులకు చెప్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
0: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
1: ఇన్ ఏన్షియన్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
0: నమ శివాయ పంచాక్షర నామాన్ని బోధించేవాడు.
1: ఓం నమ శివాయ వాజ్ స్టార్ట్ ఇన్ ది బిగినింగ్.
0: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వాడు.
1: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
0: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దిస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
0: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
1: టుడే హౌ డు యూ స్టార్ట్ లెర్నింగ్?
0: డింగ్ డాంగ్ బెల్ పూసిస్ ఇన్ ది వెల్.
1: డింగ్ డాంగ్ బెల్
0: ఇది మనం నేర్చుకునేది. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: బే బే బ్లాక్ షీప్ బ్లాక్ షీప్ అయిపోతున్నారు.
1: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
0: అందులో షీప్ కూడా బ్లాక్ షీప్
1: దట్టు బ్లాక్ షీప్.
0: ఇదే మనం చదివేటువంటి ఇదే మనం ప్రారంభించుకునేటువంటి కాదు కాదు కాదు. నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి.
1: వీ షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వీ స్టార్ట్ విత్ దిస్ మోరల్
0: దైవ నామంలో మనం ప్రారంభం కావాలి.
1: వీ షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
1: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువినేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎందుకు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తుకు చాటాలి?
1: ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రాపగేటెడ్ త్రూ యూ.
0: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
1: యు ఆర్ ద రైట్ లీడర్.
0: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
1: యు ఆర్ ద డిజర్వ్డ్ వన్.
0: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
1: యు హావ్ ఆల్ ద కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
0: అలాంటి సంస్కృతిని కల్పించి అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
1: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
1: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్
0: ఆఫ్ సంస్కారం. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసంలో దూరం గావించి
1: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
0: సదభ్యాసాలను పెంచుకుని
1: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్
0: సచ్చీలతో జీవించడమే సంస్కారం.
1: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
0: అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతము అని చెప్పడం ఇవి మాత్రం

0: కల్చర్.
1: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను,
1: బ్యాడ్ హ్యాబిట్స్,
0: దుర్గుణములను,
1: బ్యాడ్ క్వాలిటీ,
0: దురాచారములను,
1: బ్యాడ్ ప్రాక్టీస్,
0: దుస్సంగములను,
1: బ్యాడ్ కంపెనీ
0: దూరము గావించి,
1: దే హావ్ టు గివ్
0: సదభ్యాసములను, సచ్చింతనను, సత్ప్రవర్తనను, సచ్చీతను పెంచుకోవటమే.
1: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్, చేతిగాడిగా ఉండేటువంటి వాళ్ళు.
1: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
0: భూమిని దున్ని, భూమిని ఆధారం చేసుకుని, ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదం భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
1: దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
0: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
1: వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
0: మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే,
1: యు ఆల్ నో దిస్.
0: గడ్డితో పుట్టినటువంటి వడ్డను, గడ్డితో పుట్టినటువంటి వడ్డను, ప్యాడీ,
1: ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్,
0: దాన్ని చక్కగా వేరు చేసి,
1: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ది హస్క్.
0: ఆ ప్యాడీని,
1: దట్ ప్యాడీ,
0: తిరిగి మిషన్ లో వేసి, లేక దంచో,
1: అండ్ పుట్ ఇన్ ద మెషిన్ ఆర్
0: పైన పొట్టునంతా తీసివేసి,
1: ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి,
1: అండ్ దట్ బాయిల్డ్,
0: దీన్ని బాగా ఉడకబెట్టి,
1: అండ్ ఇస్ కుక్డ్ వెల్,
0: దానిని భుజించడమే ఇది సంస్కారము.
1: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
0: పుట్టిన వడ్లని, వడ్డని అట్టనే తింటాడా ఎవడైనా?
1: యు డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
0: ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
1: డు యూ పార్టేక్ గ్రాస్?
0: గడ్డినే నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
1: If you start eating grass, you are an animal.
0: గడ్డిని వేరు చేయాలి.
1: You have to separate the grass.
0: వడ్డని వేరు చేయాలి.
1: The husk must be separated.
0: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి.
1: And the husk must be separated out and the rice must be cooked or boiled.
0: ఆ హస్క్ ను వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి, దీని అగ్ని సంస్కారం గావించి, దాన్ని భుజించాలి.
1: And then it must be boiled there, properly cooked and partaken. That is culture.
0: కనుకనే ఈ సంస్కారం చిన్నదేని నుంచి కూడాను, ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రెండు గజాల షర్టును మీరు తీసుకుని వస్తున్నారు.
1: యూ బ్రింగ్ టూ యార్డ్స్ క్లాత్.
0: రెండు గజాల షర్టును తీసుకుని వస్తే ఆ షర్టును రెండు గజాలు మీరు కప్పుకోవటం లేదు.
1: యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ టూ యార్డ్స్ క్లాత్.
0: దాన్ని చక్కగా
1: in a nice way
0: tailor దగ్గరికి ఇచ్చి,
1: take it to the tailor,
0: వాడు కత్తితో కత్తిరించి,
1: he'll cut it with the scissor,
0: scissor తో ఉడికి దానికి కుట్టించి,
1: and he'll also stitch it with the needle,
0: నెట్టలు గాను, కాలర్ గాను, రోజు జోబి గాను, ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
1: And he'll stitch the two yard shirt in such a way to have the hands and the collar and the pocket.
0: ఆ తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటం, ధరించుకోవటము, ఆనందించడం, ఇదే సంస్కారం.
1: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది టూ యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్
0: చిన్నదాని. ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి.
1: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి,
1: we are forgetting this culture.
0: Samskaram ante adedo prachinamaitundi dharmam maaku akkarledu antuntaru.
1: We consider this culture as archaic or outdated.
0: Ee culture antundi artham cheskoneatundi murkude idi prachina samskaram anukotam.
1: Is only fool who does not understand the true spirit of culture.
0: Mana jeevithaniki satyamaitundi margani nirupincheatundi ee samskaram.
1: And in fact culture proves the value of the truth which we have to adopt.
0: Pashuvuluga puttinatundi manamannu manavuluga teerchididdi daivanga teerchipettukotame.
1: In fact we have evolved the animal kingdom and we are human beings to reach the divine state.
0: Manavudiga puttinavu,
1: you are born as
0: you manavudigane chachi prayojanam ledu,
1: is useless. You die as a human being.
0: Manavudiga putti daivanga neevu dini shariranni vadalali.
1: Having been born a human being, you should end your life as divine.
0: Manavudiga putti manavudiga chachinappudu neevu em sadinchina vaadavutavu?
1: If you just end your life as a human, what is it you are
0: vaadaina ee vidhanga chastada?
1: With all your education, what for is this when there is no evolution?
0: Chadivulenno chadivi,
1: having all the education,
0: ఏమి ప్రయోజనము?
1: What is the use?
0: కట్టగడపటికి ఇది శాస్త్రవాదమే కాని,
1: it ultimately is only argument.
0: హృదయవాదం కాదు.
1: It's nothing to do with your heart.
0: చదువులు ఎన్నో చదివినారు.
1: You have studied everything.
0: కానీ డిగ్రీలు తీసుకున్నారు.
1: You get your degrees.
0: కానీ కీర్తిని పొందారు.
1: You got name.
0: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి.
1: You have to make proper use of it in the right way.
0: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము.
1: There lies the fulfillment of our education.
0: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
1: You should mold it in such a way as to
0: నీవు
1: go along with the trend of the society.
0: సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా ప్రవర్తించాలి.
1: You should see that the society will follow you in the correct way.
0: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
1: You should also teach those who are not lettered or illiterate.
0: సమాజమునకు కూడా చదువులు గాని మీరు తీర్చిదిద్దాలి.
1: You should also see that the entire society is
0: చదువు చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హి డస్ నాట్ రీచ్ ద నేచర్.
0: ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేషన్.
0: తరచు చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై.
0: చావులేని చదువు చదవాలి.
1: You should study as to be immortal eternal. That is the proper education.
0: ఈ నాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్ లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
1: Today we have got the textual information just brought into the head and vomit there in the examination, return empty headed. What for?
0: ఈ నాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
1: Bhagavan has been watching us.
0: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
1: They study very hard at the time of examination.
0: రాత్రంతా నిద్ర మేల్కొని చదువుతారు.
1: They are awake throughout night.
0: కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
1: They go to the examination hall.
0: దానంతా కంఠస్థం చేసుకున్నంత రాస్తారు.
1: All that they got it by heart they try to write.
0: అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
1: And they return home freely.
0: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేదు.
1: Next day they cannot give the reply to the question.
0: ఇది బుకిష్ నాలెడ్జి.
1: This is bookish knowledge.
0: దీన్ని సూపర్ఫిషియల్ నాలెడ్జి అన్నారు.
1: This is superficial knowledge.
0: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ దిస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్?
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లో నీవు ప్రవీణుడు కావాలి.
1: హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
1: ది ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే, ద సీక్రెట్ లైఫ్.
0: అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
1: మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్
0: భారతీయులు.
1: They make fun of it.
0: చెట్టును పూజిస్తున్నారు.
1: They worship trees.
0: మట్టిని పూజిస్తున్నారు.
1: They worship clay.
0: పాములను పూజిస్తున్నారు.
1: They worship snakes.
0: కుక్కను పూజిస్తున్నారు.
1: They worship plants.
0: గోవులను పూజిస్తున్నారు.
1: Cows.
0: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
1: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
0: కానీ మన భారతీయ సంస్కృతం వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
1: But the culture of Bharat gives a proper meaning of life.
0: నాయన,
1: look here.
0: కేవలం మేము మూర్ఖులమై లేక ముఖ్యులుము కాకుండి లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
1: వీఆర్ నాట్ ఫూల్స్, వీఆర్ నాట్ వర్షిపింగ్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
1: వీ ఫాలో సీక్రెట్ పాత్.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమ తత్వంను,
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ గివెన్ టు మ్యాన్,
0: మానవునికి మాత్రమే పరిమితి కాకుండా
1: ఇస్ నాట్ లిమిటెడ్ టు మ్యాన్ ఓన్లీ,
0: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
1: వి వాంట్ టు షేర్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్, దేర్ఫోర్ వి వర్షిప్.
0: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని,
1: ది లవ్ గివెన్ టు మ్యాన్,
0: పశువులను కూడా ప్రేమించాలి.
1: మేక్స్ యూ టు
0: పశువులను ప్రేమించాలి.
1: బర్డ్స్,
0: పాములు కూడా ప్రేమించాలి.
1: యు హావ్ గాట్ టు లవ్ స్నేక్స్.
0: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాడిని అవుతాను.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు షేర్ అండ్ ప్రొపగేట్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ, యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
1: వెన్ యు స్టార్ట్ షేరింగ్ లవ్ విత్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ యు,
0: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
1: యు మే ఆర్గ్యూ టుడే.
0: ఈ విషసర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది?
1: యు గో ఆన్ ఆఫరింగ్ మిల్క్ టు ద పాయిజనస్ స్నేక్, ఇఫ్ ఇట్ బైట్స్ యు వాట్ విల్ హ్యాపెన్?
0: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
1: ఇఫ్ యు హోల్ హార్టెడ్లీ ఆఫర్ మిల్క్ టు ఎ పాయిజనస్
0: స్నేక్,
1: యు షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ స్టార్ట్
0: హోరకాలం దట్టమైన అరణ్యం లోపల,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్,
0: మనిషి సంచారం జరగనటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల,
1: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్
0: ఆల్, అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా,
1: దేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్,
0: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్.
0: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే, సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకుని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
1: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్, దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్.
0: ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడా వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
0: కారణమేమిటి?
1: వై
0: యత్ భావం తత్ భవతి.
1: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్
0: ఎక్స్‌పీరియన్స్. దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
1: హ్యాస్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్. దే నెవర్ హార్మ్ దెమ్.
0: కనుకనే మన భావం పురస్కరించుకుని బయట జంతువులు కూడాను ప్రవర్తిస్తాయి.
1: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
0: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
0: ఒకే ఆయుధము,
1: ఓన్లీ వన్,
0: జపమాల.
1: ది ఏన్షియంట్ రిషీస్ హ్యాడ్ ఓన్లీ వన్ వెపన్, జపమాల.
0: ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనేటువంటి ఖడ్గములే వీరిని కాపాడుతూ వచ్చినాయి.
1: దే హ్యాడ్ ది స్వోర్డ్స్ ఆఫ్ గాడ్స్ నేమ్, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ.
0: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు.
1: ఏన్షియంట్ రిషీస్ క్యారీడ్ విత్ దెమ్ ద స్వోర్డ్ ఆఫ్ లార్డ్స్ నేమ్.
0: ఇలా కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
1: బికాజ్ వీ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
0: ఏ గన్స్ అక్కర్లేదు.
1: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
0: గన్.
1: ఓన్లీ వన్ గన్.
0: అదే నామస్మరణ.
1: దే హాడ్ ఓన్లీ గన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే
1: వెన్ యు చాంట్ హిస్ నేమ్
0: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
1: నో నో వికెడ్ మ్యాన్ కెన్
0: అదే భయపడిపోతుంటాయి.
1: Because they will be afraid of you.
0: పాములంతా కూడాను ఎంతో విషసర్పములు అనుకుంటాం.
1: You think that snake is poisonous.
0: పాములు కూడాను మనల్ని ఏమి చేయలేవు.
1: Even snake won't do anything.
0: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
1: Therefore, you offer them milk.
0: పక్షులకంతా కూడాను
1: even two birds.
0: అన్నాలు పెడుతూ వచ్చారు.
1: We feed them.
0: చిన్న చీమలు, దోమలు.
1: We also find ants.
0: వీటన్నిటికన్నా ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంతా బియ్యం పిండి పోసి వచ్చేవి.
1: Wherever there is ant hill, we offer the rice flour.
0: క్రమక్రమేణా అది మరుగు పరిపోయి
1: gradually it's gone.
0: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి.
1: The rice flour was used to put rangoli in front of houses.
0: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
1: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వీ డూ టుడే.
0: కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
0: ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
1: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
0: దాన్ని భుజించి ఎంతనో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటి.
1: దే వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
0: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
1: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ.
0: పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలు, బ్రహ్మలు, శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
1: ఇట్ వాజ్ త్యాగరాజ హూ ప్రేయడ్, ఓ రామా, యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
0: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను,
1: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్,
0: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
1: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం
0: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
1: దట్ లవ్ ప్రిన్సిపల్ హాస్ గాట్ టు బి షేర్డ్,
0: సంస్కారాన్ని ప్రబోధించి
1: అండ్ కల్చర్ హాస్ టు బి,
0: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హెల్ ద కల్చర్.
0: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
1: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
0: ఇది మీరు నేర్చుకోవాలి.
1: యూ హ్యావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
0: మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
0: ఇదే మీరు చేయవలసినటువంటి ఉపకారము.
1: దిస్ ఇస్ ద హెల్త్.
0: కనుక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్, ద గోల్డ్ ఆర్ ఎనీథింగ్.
0: మీరు నేర్చినటువంటి సద్గుణములను పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యూ హ్యావ్, షేర్ దెమ్ విత్ అదర్స్, టీచ్ దెమ్.
0: జ్ఞానం అనక ఏమిటి?
1: దట్స్ ద ట్రూ జ్ఞానం.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
0: ఒక్కటే ఒక్కటి.
1: దట్స్ ఓన్లీ వన్.
0: ఏ యొక్క ప్రాణి అయినా సరియే, పశుపక్షి మృగాదులు ఎందుకును మానవుని యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్.
0: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు.
1: గాడ్, యూ హ్యావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
0: పది మందికి నేను పంచాలి.
1: I should share with everybody.
0: ఆ పది మందికి నీ పంచి దానిని నేను తిరిగి అనుభవించాలి.
1: ఆఫ్టర్ షేరింగ్ ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: ఐ షుడ్ బి బ్రాడ్ మైండ్.
0: బ్రాడ్ మైండ్.
1: బ్రాడ్ మైండ్.
0: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
1: దట్ స్పీక్స్ ఆఫ్ ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
1: దిస్ ఇస్ ఎక్స్పాన్షన్.
0: కానీ ఈనాడు ఎక్స్పాన్షన్ లవ్ ఎక్కడ పోయిందో, అంత కంట్రాక్షన్ లవ్. కంట్రాక్షన్ లవ్.
1: టుడే దేర్ ఇస్ నో ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ చావుతో సమానమైన.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము పెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా, అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సీక్రెట్ లవ్, వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్, వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకో.
1: See that you don't hurt anybody.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
1: You can teach truth to any extent, but it's immeasurable.
0: సత్య హరిశ్చంద్రుడు సత్యాన్ని బోధించి ఎంతనో తన జీవితాన్ని సార్థకం గావించుకున్నాడు.
1: సత్య హరిశ్చంద్ర ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ టిల్ ది ఎండ్.
0: సత్యమునే సాధిస్తూ వచ్చాడు.
1: Ultimately achieved.
0: సత్యమునే జయిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కట్టగడపడికి పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: బ్యాక్ హిస్ కింగ్డమ్ విచ్ హీ లాస్ట్.
0: ఆరు బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్.
0: ఈశ్వరుడే వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
1: And in fact, the very saint came himself and sought pardon.
0: నే పెట్టినటువంటి ఒక పరీక్షమంత అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
1: In fact, you could withstand all the tests you are put to.
0: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
1: యు హావ్ పాస్డ్ ఇన్ ది టెస్ట్ ఎగ్జామినేషన్.
0: నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
1: దేర్ఫోర్ ఐ విల్ గివ్ యు బ్యాక్ ఆల్ ది టెస్ట్. అదే
0: సత్య హరిశ్చంద్ర చెప్పాడు, నాకు ఏది అక్కర్లేదు.
1: సత్య హరిశ్చంద్ర సార్, ఐ డోంట్ వాంట్
0: ఈ ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
0: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
1: ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
0: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
1: అట్లీస్ట్ వన్ అమంగ్ స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
0: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
1: డూ యువర్ జాబ్స్.
0: తప్పులేదు.
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకు పోండి.
1: అబ్రాడ్. నథింగ్ రాంగ్.
0: గొప్ప బిరుదులు పొందండి. తప్పులేదు.
1: హావ్ టైటిల్స్. నథింగ్
0: రాంగ్.
1: బట్
0: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
1: బట్ నెవర్ బి స్ట్రాంగ్ ఆర్ స్టోన్.
0: చాలా మంది హృదయం చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది.
1: మెనీ పీపుల్ హ్యావ్ దర్ హార్ట్స్ విచ్ ఆర్ సో హార్డ్.
0: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: దే ఆర్ రెడీ ఈవెన్ టు డిసోబే గాడ్.
0: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: సచ్ హార్ష్ పీపుల్, వాట్ ఫార్ ఇస్ దేర్ లైఫ్?
0: వెన్నవంటి హృదయం కావాలి.
1: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
0: ఈ వెన్నవంటి హృదయంతో ఉండినప్పుడే
1: when you got this soft tender heart,
0: వెన్నవంటి జీవితం నీకు జరుగుతుంది.
1: And then you will have the life that shines.
0: వెన్నవంటి
1: వెన్నెల shines like moonlight.
0: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
1: Then you will have the peace in your life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నిన్నటి దినము నీతి,
1: yesterday భగవాన్ taught us
0: నీతి, నిజాయితీని,
1: today integrity
0: నిజాయితీని. కానీ మానవత్వాన్ని కూడా మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వి షుడ్ నో వాట్ హ్యూమానిటీ ఇస్.
0: రేపటి దినము ఈ మానవత్వాన్ని గురించి మనం చక్కగా విపులంగా తెలుసుకుందాం.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఇన్ డీటెయిల్ మానవత్వ ద హ్యూమన్.
0: మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది మీకు తెలియదు.
1: యు డు నాట్ నో హ్యూమన్ లైఫ్ ఇస్ ఐ
0: ఏదో. నేను మానవుడిగా పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఎస్ ఎ హ్యూమన్.
0: కన్నులను ఇచ్చినారు, చెవులను ఇచ్చినారు, నోరుని ఇచ్చినాడు
1: ద టంగ్.
0: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి?
1: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
0: వినవలసినటువంటి మంచివి వినాలి.
1: What you are supposed to hear are only
0: good. చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి.
1: You should watch only the divinity.
0: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
1: You should only speak truth.
0: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
1: ఫర్ దట్ రీజన్ దీస్ సెన్సెస్ ఆర్ గివెన్.
0: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The sacredness of the senses, Bhagavan will explain to us tomorrow.
0: ప్రేమ ముదిత మనసే క

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: శివ ఇస్ గాడ్, గాడ్ ఇస్ శివ. ది ఇండివిజువల్ ఇస్ డివైన్, డివైన్ ఇస్ ద ఇండివిజువల్. ద యూనిటీ ఆఫ్ ది టూ, ద ఇండివిజువల్ అండ్ ద డివైన్ ఈజ్ రియలైజ్డ్ బై ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మానవత్వము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ రేర్.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఈజ్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇది ఏ దీనికి ప్రమాణం? నా ఎందున్నటువంటి ఆత్మనే సర్వుల ఎందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవునికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ టు రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్.
0: మానవుని యందు పంచకోశములు కలవు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
1: There are five sheets: the sheath of food, the sheath of life, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: The other creatures, living beings, cannot understand the fourth one, the sheath of wisdom, excepting man.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: And hence human being excels all the living beings.
0: సర్వలు యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: The ability to know the divinity within and the capacity to acquire wisdom and to know the divinity within are the two other qualities that man is endowed with, gifted with.
0: Intiye kaadu,
1: not only this,
0: manavude jeevudu, jeevude devudu annatundu iniki sariyina antarathalu anekanga untunnayi.
1: That the individual is the soul or the spirit and the spirit is divine, this is interpreted in varied ways.
0: Sarva jeevulu yendu undinatundi oka moha tattvanni మానవ ఎందు కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇంటర్ప్రిటెడ్ బై మ్యాన్.
0: అయితే సర్వజీవులు ఎందు కూడాను మోహం అనేటువంటిది ఉన్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ దిస్ అటాచ్మెంట్, మోహ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కానీ మానవుడు మాత్రమే మోహమును క్షయము గావించుకొని మోక్షమును పొందుతూ వచ్చాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యాన్ హూ కెన్ జస్ట్ రిడ్యూస్ is attached in moha kshaya and work for moksha or liberation.
0: Kanukane manavude devudu,
1: and hence human being is divine himself.
0: Itti daivattam anetundi okati endu kaadu anekatvamlo kudanu daivatvanni nirupistu vachindi.
1: And this in fact proves the divinity present in the multiplicity or diversity.
0: Mayaku సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఫర్ ది ఇల్యూజన్ ద ఫౌండేషన్ హ్యాపన్స్ టు బి ద త్రీ అట్రిబ్యూట్స్, ద ఇనర్షియా, ద ఎమోషన్ అండ్ దట్ ఆఫ్ ఫైర్.
0: మోహమునకు ధనేశన దారేశన పుత్రేశన ఈ మూడు కూడాను మూలాధారము.
1: ఫర్ ఎల్యూజన్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్స్ ఫౌండేషన్స్ హ్యాపెన్ టు బి ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ ద వైఫ్ అండ్ ద ప్రోజెని.
0: రజోగుణ సాత్విక రత్నం కూడాను నిర్మూలన గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు, మాయ తన దగ్గరే ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: ఇంక మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
1: How to give up this attachment?
0: ధనేశన ధారేశన పుత్రేశన ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: కనుక మానవుని యందున్నటువంటి మాయాతత్వమును మానవుని యందున్నటువంటి మోహతత్వమును మనం నిర్మూలం గావించుకొని నిశ్చింతలుగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్, ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ, వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అచరం చరమే వచ అనింది భగవద్గీత. చరించి వాడిని చరించక నిశ్చలంగా ఉండినటువంటి వాడిని నేనే అనింది.
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మొటిలిటీ అండ్ ఇమ్మొటిలిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోనా నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: వెన్ వన్స్ ది అర్థన్ పాట్ ఇస్ సంక్ ఇన్ వాటర్, యు ఫైండ్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ అరౌండ్ ద పాట్.
0: కనుకని అంతర్పహిత సర్వవ్యాప్య నారాయణ సుత.
1: అండ్ హెన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: వెన్ ఐరన్ is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: అదే విధంగానే మానవునికి వెలుపల మానవునికి లోపల సర్వత్రా కూడా ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: సో ది వెరీ సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ విదిన్ అండ్ అవుట్ సైడ్ మ్యాన్.
0: ఇక్కడ కేవలం ప్రత్యేకించి రెండు స్థానములు కాదు.
1: హియర్ నాట్ టూ పొజిషన్స్.
0: అంతర్భావమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే బహిర్ముఖం నందు మనకు వెలుపుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: What all that we say outside is the reflection of the inner self.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: When there's no reality within, there cannot be reflection.
0: కనుక రియాలిటీ లోపల ఉన్నది.
1: Reality is within.
0: రిఫ్లెక్షన్ బయట ఉన్నది.
1: Reflection is outside.
0: రీసౌండ్ లోపల ఉన్నది.
1: There is sound inside.
0: సౌండ్ లోపల ఉన్నది. రీసౌండ్ బయట ఉన్నది.
1: Sound inside and resound outside.
0: యాక్షన్ లోపల ఉన్నది. రియాక్షన్ బయట ఉన్నది.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. ఈ సౌండ్ ఈ యొక్క సౌండ్ రెండింటి యొక్క ఏకత్వమే ఈ చరాచర ప్రకృతి యొక్క సంబంధము.
1: ద కాంబినేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్ స్పీక్ ఆఫ్ ద రియాలిటీ.
0: కానీ ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: Ancient sages have taught this principle of truth all over and brought in this identity of the two.
0: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
1: ద The ancient teachings made an ordinary man into an exalted personality.
0: ప్రాచీనపు విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: All the ancient knowledge has got the inner significance.
0: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
1: It is not academic textual knowledge.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: It is not outward pleasure.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: That is all the wisdom of the inner being.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: Earlier, the world population is 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: And today world population is 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: Population has gone.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: Population has increased.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: But innate desire for liberation is on the decline.
0: ప్రాచీనుల యందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: In ancient good old days, there is pining, yearning for liberation.
0: 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
1: In olden days, 75% of the world population wanted liberation.
0: ఈనాడు 20% కూడాను మోక్షాపేక్ష కలగాల వారు లేరు.
1: In today's population, not even 20% desire liberation.
0: కారణం ఏమిటి?
1: Why?
0: భౌతికమైనటువంటి వాంఛ చేత,
1: the worldly desire,
0: భౌతికమైన విద్యల చేత,
1: the worldly knowledge,
0: కోటి యొక్క దీని కోసమని,
1: for living,
0: కోటి వేషములు వేస్తూ,
1: they undertake many ways.
0: వీటి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా జరుగుతుంది.
1: All his knowledge, all his attempts are only to eke out his living.
0: కొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగించేస్తుంది.
1: The education that helps you to fill your stomach or belly will not help you to attain liberation.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: The modern education will not inculcate the desire for liberation.
0: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
1: In fact, it leads to bondage.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హ్యావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్. వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటి మోహము.
1: దిస్ కైండ్ ఆఫ్ మోహ అటాచ్మెంట్ ఇస్ దేర్ ఇన్
0: బీజింగ్. ప్రత్యేకించి మనం చదవాలనా?
1: Should we study for the
0: reason? ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
1: Do you need any practice for that?
0: మాకు అక్కర్లేదని తెలిసినటువంటి వారు పూర్వీకులు.
1: Earlier days, people have sacrificed these two.
0: ఈ నాటి చదువుల యొక్క మహత్యం చేతనే,
1: because of modern education,
0: వారు త్యజించినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైనటువంటి రూపముగా మారుతూ వచ్చింది.
1: This is how the distorted, perverted way of education happening.
0: ఆనాడింత కూడబెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితం అంతా చూసుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు
0: నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద ప్రిసెప్టర్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యావింగ్ హెల్ప్ దేర్ లివింగ్.
0: గురుదక్షిణ రూపంలో వారు కోరినంతా ఇచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో ఆఫర్డ్ వాట్ ఎవర్ ద గురు టీచర్ వాంటెడ్.
0: ఆనాటి టీచర్స్, ఆనాటి విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
1: దాట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ అమంగ్ ద టీచర్స్.
0: ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
1: హౌ ఆర్ ద మోడర్న్ స్టూడెంట్స్?
0: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్, అభివృద్ధి అయిపోయింది.
1: ద ఎడ్యుకేషన్ హెస్ ప్రోగ్రెస్ ఎ లాట్.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
0: కూడుబెట్టిన వారిని కుల ద్రోహి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్.
0: ఇదే ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది మన ప్రోగ్రెస్?
1: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
0: చాలా విచిత్రమైనటువంటి.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీన చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: There's wide gulf between the education then and now. If there's slightest of the difference, we can improve. Or totally different.
0: నీతి నియమాలు గ్రంథాలను నిలిచిపోయాయి.
1: And in fact, the morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: If the heart has become the center of all foulness,
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇదియే ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇదియా ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we had?
0: ప్రాచీన ఎంత వినయ విద్యాసంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spent their time in humility and obedience.
0: ఏకలవ్యుడైనటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And in fact, in ancient days, he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్ ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీరవిద్య నేర్చలేదు.
1: Ekalavya never met Drona, and he has not learned archery.
0: కానీ మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువుని తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: గురువును స్మరించటము నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడప్పటికీ
1: ఫైనలీ
0: అర్జునుడు తీసుకుని అడవికి వెళ్లాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: Arjuna jathalo oka rendu kukkalu vachinayi.
1: Two dogs followed Arjuna.
0: Avi manushulu chusi archinayi.
1: They started barking, watching men around.
0: Aa shabda pramanamunu puraskarinchukoni Ekalavyudu ambunu vichadu.
1: Listening to the sound of the barking of the dogs, Ekalavya shot the arrow.
0: Kani aa ambu vachi neriga kukka notilo padindi.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అంబులు విరిచాడు.
1: Not one arrow, five arrows.
0: ఐదు కూడా ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరు ఇతను?
1: Who is the one expert in archery who could base on the sound
0: and వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును మొదలింది?
1: Are you the same person who shot this arrow?
0: అవును సార్ అన్నాడు.
1: He said, yes sir.
0: నీకెవరు గురువు?
1: Who is your teacher?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: ప్రక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: నేను కాదు నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టడ ఐఎమ్ నాట్ యువర్ టీచర్.
0: స్వామి నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్.
0: గురువులు లేరు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమునే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరువిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్ ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షర శ్రీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Aanadu grandhamule levu.
1: There were no books at all.
0: Aanadu paper le levu.
1: And there nothing was.
0: Aanadu books le kaadu.
1: No books then.
0: Note nundi vacheetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sikaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: aksharam. Aksharam ga daivame swaroopude aksharam.
1: Akshara imperishable is God himself.
0: Aksharam swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని ఇప్పుడు నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ ద అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు నేనే నీకు గురువు అయితే నాకు గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున ద్రోణ ఆస్ ఏకలవ్య ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్ గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోని.
1: There may be any mistake in
0: it. కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: బట్ హియర్ ఈస్ ద డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ ఓ సార్ వాట్ యూ వాంట్.
0: నాకు దక్షిణాంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: ఐ వాంట్ ద థంబ్ టు బి ఆఫర్డ్.
0: అనగా రైట్ హ్యాండ్ థంబ్ ఇచ్చేసేయమన్నాడు.
1: హీ వాంటెడ్ ద థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్.
0: అప్పుడు ఈ ఏకలవ్యుడు అంబును వదలడానికి వీటికి వీలు కాదు.
1: వెన్ వన్స్ ది థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ ఇస్ ఆఫర్డ్ హీ కెనాట్ షూట్ ఎనీ లాంగర్.
0: యావత్ జగత్తునకు అర్జునుడే అంబును ఇచ్చినటువంటి వాడు అవుతాడు.
1: అండ్ దెన్ అర్జున విల్ స్టాండ్ ఫస్ట్.
0: అతనికి మించిన వారెవరు ఉండరు.
1: నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్ దెన్.
0: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి తెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ అర్జున విల్ హ్యావ్ వెరీ బిగ్ నేమ్. ఏకలవ్య వాజ్ ద డిసైపుల్ దెన్.
0: కత్తి తీసుకున్నాడు దక్షిణాంగుష్టం కొట్టాడు.
1: He has taken the knife and is cut off, chopped off. is the thumb of the right hand.
0: అది కొట్టేటప్పటికి
1: when he did so,
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి,
1: because of the fact that he has offered his thumb,
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి,
1: the thumb of the right hand is given.
0: ఎరుకు విరివిద్య హీనుకి హీనుడయ్యే,
1: he lost all the expertise in archery.
0: ఇంకా విరివిద్య ఏ రీతి నేర్చగలడు? ఈ దక్షిణాంగుష్టమంటేనే ఇలాగటానికి వీలవుతుంది.
1: Then he lost the thumb of the right hand. How can he shoot an arrow there?
0: బాణ సంధాన లాగు అభంగమయ్యే,
1: and in fact he has humiliated himself.
0: ఎరుకు విలువిద్య హీనుకు హీనుడయ్యే,
1: he has lost all the benefits of the knowledge of archery.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితంగా ఇచ్చాడు.
1: He has offered himself to his guru.
0: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: That was the spirit of sacrifice of students then.
0: ఏదైనా సరియే,
1: at anything be there,
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
1: He was ready to offer his own life to his guru.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎంత ఉన్నారు?
1: How are the teachers and students today?
0: చెవులో మంత్రము,
1: the mantra is whispered in the ear,
0: డబ్బులు,
1: and then the teacher whispers mantra in the ear of the disciple and expects money. That is the relationship.
0: ఇది కాదు,
1: this is not money. అది
0: గురువునందు వాత్సల్య బుద్ధి అధికంగా ఉండేటువంటిది.
1: The gurus then in those days had full of affection.
0: గురువుల యందు శిష్యులకు ప్రియమైనటువంటి ఒక కుమార భావం ఉండేటువంటిది.
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: నాయన, గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ ప్రేమపుత్రుడు.
1: And after all, one's own son is a begotten
0: one. విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
1: Whereas to a teacher is a son of love.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రుడు కావాలి.
1: And therefore every man should be a son of love to one's own teacher.
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
1: That was the type of learning in those days.
0: కనుకనే
1: సో
0: ద్రోణాచార్యుడు చాలా శిష్యులకు చాలా ద్రోహం చేశాడు.
1: In fact, Dronacharya betrayed his disciple.
0: Yet indeed.
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: Nayana, guruku puttinatunte vaadu kevalamu oka prema prama putrudu.
1: And after

0: In fact, Dronacharya betrayed his disciples.
1: Yet bhavam tad bhavati.
0: As is this stealing action, so is the consequence.
1: ఇలాంటి శిష్యునికు ద్రోహం చేయటం వల్ల తన కుమారునికి ఇంకోరు ద్రోహం చేయరా?
0: As he has betrayed his disciple, his son also was betrayed later.
1: ఎట్టి పని మనం చేతుమో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంది.
0: As is the action, so is the reaction. The
1: reaction, rebound and reflection.
0: So then comes the reaction. You cannot escape.
1: కాని
0: hence
1: మనము పవిత్రమైనటువంటి యొక్క గురువులకు శిష్యులుగా ఉండాలి.
0: We should be sacred disciples, students.
1: ఈ నాటి విద్యార్థులంతా కేవలం విద్య నిమిత్తమే మనం కాలంలో వ్యర్థం చేయకూడదు.
0: We should not waste our time only for acquiring
1: గురువుల యొక్క తృప్తి నిమిత్తమే మనం కాలం సద్వినియోగం చేయాలి.
0: We should make use of time to satisfy gurus.
1: కనుక ఏ ఒక్కదాని కూడా సమత్వం ఏర్పడాలి.
0: There should be an equality for anything.
1: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
0: Without equality, you cannot have any positive result.
1: కొన్ని సందర్భముల లోపల
0: in some circumstances
1: వాలి సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
0: వాలి సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
1: కానీ కొన్ని కారణ సంబంధాల చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
0: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్ ఎనిమీస్.
1: కానీ వాలి చిత్రకోటలో తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
0: వాలి వాజ్ రిసైడింగ్ ఎట్ హిస్ ప్లేస్.
1: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంది.
0: Sugriva was in mountain.
1: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం?
0: And how to win over one?
1: వాళ్ళని ఏ రీతిగా జయించాలి?
0: How to conquer him?
1: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
0: He went on thinking.
1: వాళ్ళని జయించేటువంటి వారు వారి కంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
0: Who can conquer Wali unless one excels him?
1: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరి కూడా విజయాన్ని సాధించలేడు.
0: The one that equals him can never win.
1: కనుకనే చిత్రమూక పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవ్వరూ సహాయం లేరు.
0: సుగ్రీవ హ్యాడ్ నన్ టు హెల్ప్.
1: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు.
0: ఓన్లీ హనుమాన్ హెల్ప్డ్ హిమ్.
1: ఆ హనుమంతుని పిలిచాడు.
0: హీ కాల్డ్ హనుమాన్.
1: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి?
0: హౌ కెన్ వీ కాంకర్ వాలి?
1: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
0: హనుమాన్ గేవ్ గుడ్ టీచర్.
1: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
0: At an appropriate time, at the right moment, things will happen.
1: Sugriva, kaalam kosam nevu kaachuko.
0: Wait for the right time.
1: Ye naatikaina manaku pavitramainatundi kaalam manaku praaptistundi.
0: We'll have the right time one day or other.
1: Ani vaaru santoshistu unnaru.
0: They were so happy.
1: Kaani kondala paina tirugutu undina samayam lopala.
0: As they were moving along the mountain range.
1: Kondala kinda iddaru rattala vanti annadammulu tirugaadutu unnaru.
0: They also found two gems, human beings, moving around.
1: వారి ఇరువురిని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవత నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
0: As they start staring at these two human beings, their faces were full of
1: వారి ముఖంలో కెలికలు నవ్వుతున్నారు.
0: They were smiling faces.
1: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికి
0: they saw such beings.
1: సుగ్రీవుని జ్ఞాపకం వచ్చింది.
0: సుగ్రీవ
1: హనుమాన్ వాళ్ళెవరో చూడు.
0: సుగ్రీవ హనుమాన్
1: అన్నయమైన మారువేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించు.
0: ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మై బ్రదర్ సెండ్ దీస్ టూ స్పైస్ ఇన్ దిస్ వే టు కిల్ మీ?
1: ఎవరి గిలి వారిది.
0: ఇట్స్ ఓన్లీ గిల్టీ కాన్షియన్స్.
1: తన భయం ఆ విధంగానే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ హిస్ ఓన్ ఫియర్.
1: కానీ నీవు భయపడవద్దు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
1: ఆ తేజోమయ మూర్తులు కేవలం దైవత్వులు.
0: దోస్ బ్రిలియంట్ పీపుల్ ఆర్ వెరీ డివైన్.
1: నేను వెళ్లి వస్తాను.
0: ఐల్ గో అండ్ టెల్.
1: అనుగ్రహించమని కోరాడు.
0: And he wanted permission.
1: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
0: హనుమాన్ గాట్ డౌన్ ద
1: మౌంటెన్. వచ్చి చూచాడు ఇరువురిని.
0: హి సా దీస్ టూ.
1: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
0: బట్ దే వర్ స్పీకింగ్ ట్రూత్.
1: నేను రాములు లక్ష్మణుడు.
0: అండ్ వన్ సెడ్ ఐఎమ్ రామ అండ్ ద అదర్ వన్ ఇస్
1: లక్ష్మణ. కుమారులము.
0: వి ఆర్ ది సన్స్ ఆఫ్ దశరథ.
1: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని.
0: Basing on the command of the father,
1: మా పిల్లల్ని కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
0: We are just conducting like this as per the desire of the stepmother.
1: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్యవాసము.
0: And to spend time in exile and her son is to be coronated.
1: ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
0: as we are moving about in the forest,
1: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
0: Someone abducted my wife.
1: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
0: We are just roaming about in search of her.
1: ఆ సత్యాన్ని విని,
0: having heard this,
1: రాజులు సత్యమే పలకాలి.
0: కింగ్ షుడ్ అక్టర్ ది ట్రూత్.
1: హస్తస్య భూషణం దానం.
0: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
1: కంఠస్య భూషణం సత్యం.
0: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
1: శ్రోతస్య భూషణం శాస్త్రం.
0: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్, హోలీ టెక్స్ట్.
1: దీనికంటే భూషణానికి ఏం కావాలి?
0: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?

0: నోటి యందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యు స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: స్వామి, మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్ వి హావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: ఇరువురిని భుజాల పైన కూర్చోబెట్టుకున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ మేడ్ దెమ్ సిట్ both of them sit on his shoulder.
0: పర్వతం పైన దిగాడు.
1: And he just landed on the top of the mountain.
0: దిగేటప్పటికి వీరిని చూసేటప్పటికి సుగ్రీవునికి ఒక విధమైన ఆనందం ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: వాచింగ్ బోత్ సుగ్రీవ్ వాజ్ ఎక్స్టాటిక్.
0: ఎంతకాలం నుంచినో పడుతున్నట్టు బాధ నిర్మూలమైపోయింది.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వాడు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Take some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్ బై.
0: రెండవ దినము
1: నెక్స్ట్ డే
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి.
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్.
0: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ హాంట్స్ యూ.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫైస్
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ షుడ్ ప్రొటెక్ట్.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము ఉండాలి.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
0: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
1: సచ్ వన్ షుడ్ బి మై ఫ్రెండ్
0: అని చెప్పి
1: సో సేయింగ్.
0: వాలి చాలా బలవంతుడు.
1: వాలి ఈజ్ వెరీ స్ట్రాంగ్.
0: అతని శక్తి సామర్థ్యం చూపిస్తుంది అలవి కాదు చెప్పడానికి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
0: కాబట్టి అతనికంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోనే నేను స్నేహం చేయాలి.
1: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
0: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
1: హీ డౌటెడ్ విత్ రామ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్ ఆర్ నాట్.
0: కొంత దూరం తీసుకెళ్లి
1: హీ టుక్ హిమ్ టు సమ్ డిస్టెన్స్.
0: రామ,
1: రామ,
0: ఇది ఏ వృక్షము?
1: వాట్ ట్రీ ఇస్ దిస్?
0: ఇది కేవలము
1: ఇట్స్ జస్ట్ ఫిగ్ ట్రీ, ఫారెస్ట్ ఫిగ్ ట్రీ.
0: అవి చాలా బంకగా ఉండేటువంటివి.
1: వెరీ స్ట్రాంగ్.
0: పెద్ద పెద్ద వృక్షాలు.
1: మైటీ ట్రీస్.
0: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
1: ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ లైన్.
0: కాబట్టి నా అన్న అయినటువంటి వాడి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అంబు.
1: యాజ్ మై బ్రదర్ వాలి షాట్ ఎన్ ఆరో, ది ఆరో పియర్స్ త్రూ ది టూ ఆఫ్ ది ట్రీస్. అతనికంటే
0: ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: ఇఫ్ ఎనీవన్ ఎక్సెల్స్ హిమ్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ, ఐ విల్ బి హిస్ గోయింగ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
1: యాస్ రామ టు షూట్ ఎన్ ఆరో.
0: రాముని ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six gigantic
0: trees. Rama padala pele paddadu Sugrivudu.
1: Sugriva fell at the feet of Rama.
0: Ilanti balavantude naaku sneham kavali.
1: Such a strong man should be my friend.
0: Kani ettivada balavantudu daivame saakshaat.
1: What who is he? God himself.
0: Kavani ettivantu ne sneham cheyalani హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రతిప్పులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే
1: సెకండ్ డే
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుని.
1: రామ, రైట్ ఫ్రమ్ దిస్ డే ఐఎమ్ యువర్ స్లేవ్.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టగట్టుకు వాలిని చంపాడు.
1: Rama killed Vali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of the help of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బి సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
0: ఈ విధంగా కూడాను ప్రాచీన కాలం నుండి గురు శిష్యులకు సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చేయాలి రాముని.
1: రామ హాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల కదమ పాదం పుచ్చాడు.
1: And Hanuman was ready to go in search of Sita.
0: హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: సుగ్రీవ వాజ్ ఆర్డినరీ మ్యాన్ సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
0: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: గొప్ప చదువరి.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్ హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనం తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్ సోర్స్ సెల్ఫ్.
0: ఇది తెలివితేటల యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence
0: gunamunu chuttam ledu
1: but we don't watch the quality
0: neti vidyanu telivi tetalane penchu
1: the modern education helps you to grow in intelligence
0: gunamaina gunamu penchabodu
1: not even a trace of virtue
0: enni telivi tetalundi emi prayojanam
1: what is the fun of all intelligence
0: gunamuleni vidya gruddi vidya annadu
1: and the education without the virtue is blind useless
0: gunamu kaligala
1: and there you should have virtues
0: గుణము లేకపోతే దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ వితౌట్ వర్చ్యూ యూ కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ
1: దో హి ఇస్ సో స్ట్రాంగ్
0: దైవానికి దూరం అయిపోయాడు.
1: బట్ హీ డిస్టెన్స్
0: ధర్మానికి దూరం అయిపోయాడు.
1: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది ఏమి ఫలము.
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ వెల్త్.
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యు డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ సపోర్ట్ ఆఫ్ గాడ్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు
1: దో పవర్ఫుల్
0: గుణవంతుడు
1: వర్చువస్
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
1: హీ కెనాట్ హీ డిడ్ నాట్ బికమ్ ఎ సర్వెంట్.
0: ఇతనికి దాసుడు కాలేదు.
1: హీ హాస్ నాట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద గాడ్.
0: ఈ తెలివితేటలన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయన్నా.
1: ఇఫ్ యు ఆర్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూస్లెస్.
0: ఇంత శక్తి సామర్థ్యం ఉండినప్పటికీ కర్ణుడు ఓడిపోయాడు.
1: విత్ ఆల్ ది కెపాసిటీస్ అబిలిటీస్ కర్ణ లాస్ట్ ద బ్యాటిల్.
0: దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని యుగారా,
1: గర్ల్స్ అండ్ బాయ్స్,
0: ముఖ్యంగా మీరు గ్రంథములను పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలానికి ఉండగా గ్రంథములు కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యూ రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యూ షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేన్ని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
1: విత్ ఆల్ ది శక్తి పవర్ వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుల యొక్క తత్వములు
1: ద నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్
0: ఎంత పవిత్రమైనటువంటివో మీరు యోచించండి.
1: హౌ సీక్రెట్ దే ఆర్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్.
0: ప్రతి వాని హృదయంలో కూడాను
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్
0: దివ్యమైన భావములు ఆవిర్భవించేటువంటి
1: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: ఒక్కొక్క భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి
1: ఎవ్రీ ఐడియా ఎవ్రీ థాట్ వాజ్ జస్ట్ రేడియేటింగ్.
0: గుణం అనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
1: వితౌట్ దట్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: మీకందరికీ తెలుసు మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
1: క్లాస్మేట్ యు నో హీ ఈజ్ యువర్ క్లాస్మేట్.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్ టైనీ
0: వయసే
1: యువర్ ఏజ్.
0: ఇంచుమించు పిల్లలు వాటి వాళ్ళే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఎ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఇస్. వాట్ వర్చ్యూ హి హాస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హి వాస్ విక్టోరియస్ సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుడిని కూడా జయించి
1: and he conquered all
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో కాంకర్ ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురువు అనేటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్.
0: శుక్రాచార్య, తాము ఎత్తైనప్పుడు తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: They get back my kingdom in one way or other.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా నువ్వు ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: ఒక దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్ యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్?
0: ఒకనాడు
1: వన్డే
0: దేవగురువు దేవేంద్రుడిని పిలిచి నీవు ఫలాని సమయం లోపల విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ద ప్రిసెప్టర్ టోల్డ్ ప్రహ్లాద ఈస్ పర్ఫార్మింగ్ ఏ సీక్రెట్ రిచువల్ బై నేమ్ విశ్వజిత్.
0: ఆ విశ్వజిత్ అనే యజ్ఞం సమయం లోపల నీవు పోయి దానం అడుగుమన్నాడు.
1: యాజ్ హీ పర్ఫార్మ్స్ ది సీక్రెట్ రిచువల్ విశ్వజిత్ యు ఆస్క్ ఫర్ చారిటీ.
0: ఉన్నప్పుడు చిన్న వాని వేషం వేసుకుని
1: హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ బాయ్
0: వెళ్ళాడు.
1: ఈ వెంట
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: ఈ వెంట ఎస్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణుడు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి
1: హావింగ్ గాన్ దేర్
0: నాయన నీకేం కావాలి?
1: హి ఆస్క్ వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు. ఈ గుణములు
1: హి ఆస్క్ డొనేట్ గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: మరి పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను. ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్. వై డూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
0: నాకు ఇదే చాలు అన్నాడు.
1: హీ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
1: హీ సెడ్ ఐ గ్రాంట్ యూ, బెటర్ యూ గో నౌ.
0: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయి
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్ సో మ్యాగ్నిఫిసెంట్.
0: దాని లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాస్ హూ ఆర్ యూ?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హీ సెడ్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ తీరం పోతానే రాజ్యం పోయింది.
1: యాజ్ యూ లాస్ట్ యువర్ కింగ్డమ్ వెల్ యూ
0: కాబట్టి రాజ్యం.
1: వై షుడ్ ఐ బీ విత్ యూ వెన్ దేర్ ఇస్ నో క్యారెక్టర్?
0: ఆమెతోనే పోతాను అన్నాడు.
1: దేర్ ఫోర్ ఐ విల్ ఆల్సో లీవ్ అలాంగ్ విత్ యూ.
0: మరి కొంతసేపటికి మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ గ్రేటర్ వన్ ఆఫ్ వేలర్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: అతనే చీఫ్ సైన్యాధిపతి
1: అండ్ హిస్
0: కమాండర్ చీఫ్
1: ఈజ్ కమాండర్ ఇన్ చీఫ్.
0: అతను బయట పడ్డాడు.
1: అండ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: ఎందుకోసం నీవు వెళుతున్నావు అంటే
1: వై ఆర్ యూ లీవింగ్?
0: రాజ్యలక్ష్మి పోయింది.
1: యూ లాస్ట్ యువర్ కింగ్డమ్.
0: రాజవీరుడు పోయాడు.
1: అండ్ యూ లాస్ట్ వార్.
0: నేను సన్యాసిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
1: అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ ఇస్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
0: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వమును పోయింది.
1: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: కట్టకడపై తానే తిరిగి ప్రార్థన చేశాడు.
1: అల్టిమేట్లీ హీ ప్రే
0: నారాయణ నారాయణ నారాయణ.
1: ఈ ప్రే టు నారాయణ.
0: నారాయణ
1: నారాయణ,
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
1: నాట్ ది ఆర్మీ.
0: ఈ వీరులు నాకు అక్కర్లేదు. ఈ ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరు అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
0: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోలేని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
1: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేర్ ఫోర్ హి లవ్డ్ హిమ్.
0: ఆ యొక్క క్యారెక్టర్ ను అర్థం చేసుకున్నాడు.
1: దెన్ హి అండర్స్టుడ్ వాట్ ఇట్ మెన్.
0: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ అనుకున్నాడు.
1: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్, హి రియలైజ్డ్.
0: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
1: హి ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
0: అప్పుడు ఇతని త్యాగానికి మెచ్చుకుని దేవేంద్రుడు తీసుకున్న వాడు కూడా అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసిచ్చాడు.
1: హావింగ్ బీన్ ప్లీజ్ విత్ హిస్ సాక్రిఫైస్ హి కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హి సాక్రిఫైస్డ్ ఎర్లియర్. కనుక
0: ఏ మానవుని యందు ఈ శీలము గుణమనేటువంటిది ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
0: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
0: ఇదంతా కూడా కేవలము
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
0: తన నుండి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది.
1: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్, యువర్ కాండక్ట్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
0: అట్టి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తన పైన దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
1: మెన్ ఆఫ్ character and conduct are responsible for the welfare of the community.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: embodiments of love
0: students, మొట్టమొదట మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
1: First, develop character.
0: మీరు చదవవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
1: There's one big book you should read.
0: అది వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్.
1: World is a big book.
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల,
1: in that very big book of the world, అన్ని
0: సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart.
1: Not physical heart.
0: స్పిరిచువల్ హార్ట్.
1: ఇట్ ఇస్ ది స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ గురువు.
1: స్పిరిచువల్ హార్ట్ ఈజ్ యువర్ గురు.
0: నీకు ఒక ఫ్రెండ్ నీవు సంపాదించుకో.
1: హ్యావ్ వన్ ఫ్రెండ్.
0: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
1: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
0: గాడ్ ఈజ్ యువర్ మై ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. గాడ్ ఈజ్
0: కనుకొని గాడ్ ను ఫ్రెండ్ గా తీసుకొని, హృదయాన్ని గురువుగా తీసుకొని, ప్రపంచాన్ని బుక్కుగా తీసుకొని నీవు కావలసినంత చదువులు చదువు.
1: హ్యావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్. The heart as your teacher, and the world as a book.
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
1: All forms of knowledge are in that book.
0: అది ఏ పుస్తకము అన్నారు?
1: That is called పుస్తకం.
0: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
1: పుస్తక, the book is మస్తక, the head.
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
1: సో రీడ్ దట్ మస్తక, ద హెడ్.
0: అధికార పుస్తకాన్ని నీవు చదవద్దు.
1: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువుని నువ్వు చలు చలుముకుంటున్న జ్ఞాపకం చేసుకో.
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురు ద స్పిరిచువల్ హార్ట్.
0: నీ స్నేహితుని మాత్రం ఒక క్షణమైనా వదలకుండా వెంట పెట్టుకో.
1: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
1: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్ ఆఫ్ టైమ్
0: గంట గంట ఇంట కంట ఉండి అన్ని విధాలను నిన్ను సంరక్షిస్తాడు.
1: గాడ్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: మీ బెస్ట్ ఫ్రెండ్ is God.
1: Who is your best friend? God is your best friend.
0: ee friends nanta meer teesukoni jeevithanni paadu chesukokandi.
1: Don't go by the worldly friends and spoil your life.
0: ee sneedru andarkudunu kevalam okaloka samayam lopala swartha parve.
1: All other friends of the world are self
0: swartha sapriyojanal kosamani ventaadetunte vaalle ee friends.
1: Worldly friends are there because of their
0: swarthamu etti sapriyojanam lekunda ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఇస్ సెల్ఫ్ లెస్, హూ హాస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అట్ ఆల్. ఆశించడు, అండ్ హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎట్టి ఆశలు అతని ఏంది లేవు.
1: హి హాస్ నో డిజైర్, అంబిషన్.
0: హృదయమంతా కేవలం ఖాళీ.
1: అండ్ హిస్ హార్ట్ ఇస్ టోటలీ ఎంప్టీ.
0: భక్తుని చూస్తే జాలి.
1: హార్ట్ ఇస్ ఖాళీ ఎంప్టీ. హి హాస్ గాట్ జాలి కంపాషన్ ఫర్ హిస్ ఫ్రెండ్.
0: జాలి కలిగినటువంటి ఒక భగవంతుడిని నీవు ఫ్రెండ్ గా తీసుకో.
1: హ్యావ్ గాడ్ విత్ జాలి కంపాషన్ అండ్ ఫ్రెండ్.
0: ప్రాపర్టీని అది లవ్ ఇస్ జాలి.
1: అండ్ గాడ్ గాడ్స్ ప్రాపర్టీ ఇస్ జాలి కంపాషన్ లవ్.
0: నిజమైనటువంటి ప్రేమ.
1: దట్స్ నాట్ ఆఫ్ లవ్.
0: అట్టి ప్రేమ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందో చెప్పండి.
1: దట్ ప్రాపర్టీ ఆఫ్ లవ్, వేర్ ఇస్ ఇట్ అవైలబుల్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాటి నుండి మీ సరైన భావములు అభివృద్ధి పరచుకొని తల్లిదండ్రులను గౌరవించి, పెద్దలను గౌరవించి, నమస్కరించి, దైవాన్ని నీవు ఫ్రెండ్ గా తీసుకొని,
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ ఎల్డర్స్, ఆఫర్ సాలిడేషన్.
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మ.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ వర్క్ రెనీవ్ యువర్ లైఫ్.
0: పరీక్షలు పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
1: గాడ్ మే పుట్ యూ టు టెస్ట్ బట్ ఇట్
0: భగవంతుడు ఏమి చేసినా ఇట్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: అన్ని నా మంచి కోసమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: డాక్టర్ పుట్టనప్పు వస్తే కత్తి తీసుకుని పుట్టకొస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ గాట్ ద స్టమక్ కంప్లైంట్ డాక్టర్ విల్ ఆపరేట్.
0: కానీ ఈ పేషెంట్ పైన డాక్టర్ కు ద్వేషం కాదు.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్. ఆపరేషన్ కూడా
0: నీ మంచి కోసమని.
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: అదే భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ఏది ఇచ్చినా కానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
1: వాట్ ఎవర్ హీ గివ్స్, హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది,
1: వాట్ యూ షుడ్ నో,
0: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
0: మదాత్మ సర్వభూతాత్మ.
1: యువర్
0: నా ఆత్మనే సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటున్నది.
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
0: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తనకు కలిగి ఉన్నాడు.
1: In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగవదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
1: మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు నో రీచ్ దట్ ఫోర్త్ షీత్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: సర్వశక్తులు తన యందు ఏమిటి ఉంటున్నాయి.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
0: అలాంటి శక్తిమైనటువంటి మానవుడు
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
1: వై షుడ్ హీ సబ్మిట్ హిమ్సెల్ఫ్ బికమ్ ఎ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
0: దైవానికి దాసుడు కాదు.
1: యూ షుడ్ బి ఎ స్లేవ్ టు గాడ్.
0: దాసను దాసుడును కావలెనురా.
1: వన్ షుడ్ బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: దాసులకు సేవనే చేయవలెరా.
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: దాసను దాసుడను కావలెనురా.
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళలయందు.
1: ద మదర్ అండ్ ద చైల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ టుగెదర్.
0: ఆలు బిడ్డలు కూడి ఆలోచనలందు.
1: ద చిల్డ్రన్ అండ్ మదర్ టుగెదర్.
0: దైవ చింతన చేసి ధన్యులు కావాలి.
1: దే షుడ్ థింక్ ఆఫ్ గాడ్, థింక్ హిస్ గ్లోరీ అండ్ వర్క్ ఫర్ దేర్.
0: మీరు దాసాను దాసులు కాండి దైవానికి.
1: యూ షుడ్ బి సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్. ఇతరులకు
0: మీరు దాసులు కానక్కర్లేదు.
1: డోంట్ బి సర్వెంట్ టు అదర్.
0: అప్పుడు నీకే లోకమంతా దాసులు అవుతారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ యూ దెన్.
0: ఆశకు దాసుడైన జగమంతరికి నీవు దాసుడే కదా.
1: Then if you become a servant to the desire, you are a servant of everybody.
0: నీకు దాసులం.
1: Then once you give up desire, the whole world will be your servant.
0: నీ డిజైర్స్ అంతా కూడా దైవం పైన పెట్టుకోండి.
1: Therefore let all your desires be directed towards God. Nothing is more.
0: దైవం సర్వ విధములుగా మీకు రక్షించి.
1: God will protect you in every way.
0: సర్వ విధములుగా మిమ్మల్ని కాపాడి.
1: And he will protect you.
0: కడతీరుస్తాడు.
1: And he will also liberate you.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
1: This age is highly sacred.
0: ఇది గోల్డెన్ ఏజ్.
1: And this is a golden
0: age. ఈ వయసుని మీరు పవిత్రం చేసుకో అపవిత్రం చేసుకోకూడదు.
1: Never make it unsacred.
0: ఈ పవిత్రతను ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి.
1: You have got this golden opportunity.
0: ఒక్క క్షణమును మీరు వదులుకుంటారా, ఆ క్షణంతో ఎన్నో పోతాయి.
1: If you just lose one moment, you will lose many people. ఎలాంటి
0: అనుగ్రహం అనే తెలుసిన,
1: you know what sort of.
0: ఒక దారము చెండు కడుతున్నాం మనం.
1: And here you have got the thread making it a bundle.
0: ఒక చెండు మాదిరి చుడుతున్నాము.
1: You are just rotating, revolving the thread in a bundle.
0: ఒక రౌండ్ మాత్రమే చుడుతున్నాము.
1: You have completed one round.
0: కానీ నీ చేతి నుంచి ఆ చెండు జారిపోయిందంటే ఎన్నో రౌండ్లు తగ్గిపోతాయి.
1: Then once you drop the bundle of threads, all of them will let loose.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
1: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్ ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ గో.
0: గట్టిగా పట్టుకోండి.
1: హోల్డ్ ఇట్ టైట్లీ.
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ యు కెన్ హావ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదువులు చదవండి.
1: స్టడీ.
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: స్కింప హేమతారక విద్య, పరమలు స్కింప బ్రహ్మ విద్య.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఫర్ లివింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ లిబరేషన్.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ తో వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టను నింపుతుంది.
1: ది ఇంటెలిజెన్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు ఫిల్ యువర్ బెల్లీ.
0: కానీ ఆధ్యాత్మిక విద్య,
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: వెల్ ఆల్సో ఫ్రక్టిఫైడ్
0: యువర్ హార్ట్. పంటలు కూడా మన హృదయములందే పండుతాయి.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఫ్రక్టిఫైడ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: రైట్ అండ్ లెఫ్ట్.
1: వన్ ఇస్ రైట్, అదర్ ఇస్ లెఫ్ట్.
0: కనుకని ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: లెఫ్ట్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: దెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్.
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right.
1: It has got to be left.
0: సంపాదించుకోండి.
1: అండ్ హ్యావ్ దట్ రైట్.
0: అయితే మానవుడు నడతాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రం రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి ఒక సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ నామస్మరణ చేస్తూ భజన చేస్తూ లోకం లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతకు చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ

പര നിത്യം അനിത്യതാം സ്മര നിത്യം അനിത്യതാം.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attire untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినదంతయి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkadi nunchi vachanu, ekkadi nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములైనటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎక్కడ?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఇస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: Small. ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: సో సెన్సెస్ డిసైడ్ వాట్ ఆర్ గుడ్ అండ్ వాట్ ఆర్ బ్యాడ్.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర సెన్సెస్ ఆఫ్ అనదర్ సిగ్నిఫికెన్స్.
0: అనగా ఒక పరిమితంలో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of, proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధము చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: Swasana teesukovatam, swasana vadalatam.
1: Inhalation and exhalation.
0: Deeni dwara kudanu aneka vidhamainatundi aadhyatmika prabodhalanu andistu unnadu.
1: The breathing process also has got spiritual teaching.
0: So hum idi advaitam yokka margamu prabodha.
1: The teaching of non-dualism is this principle of సోహం.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాశకాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకం ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: The lungs also in due course of time get spoiled.
0: తద్వారా ఇష్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: Why the tongue is given?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: Jayadeva extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name, Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukanundu manamu satyamainatti palukunu palakali.
1: With this tongue, we should speak
0: truth. Satyavakunu anusarinchali.
1: We should follow truth.
0: Paralo hrudayamulo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి ఒక పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంస భక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి ఒక పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: Why should one should not have these vices as to take these intoxicants and smoking and the meat eating
0: ఇత్యాది దురభ్యాసములకు లోగా కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ దట్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatunti paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinalo danini matrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalasinatunti danini vismarinchi vinalanatunti danini visvesinchi nee yokka shravanamunu snarasam chestunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa neraraire.
1: Suradas also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gruddulai kalyanakaramaina nee roopu darshimpa neraraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form of the Lord.
0: Kannu enduku ichadu bhagavantudu?
1: Why God has given eyes?
0: Addam vachinatundi vaatinta chuttam kosamane?
1: Are they given to see everything?
0: Kaadu kaadu.
1: No.
0: Manchini chuche kosamani.
1: To see good, eyes are given.
0: Kanukune Purandadas kuda cheppadu, kannulelara ramuni chudani kannulelara. Enduku ee kannu undali?
1: Why should
0: భగవంతుని చూడనటువంటి ఈ కన్నుడు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you're going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటువంటి రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రమూ గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నాడు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములుంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బెదిరి పోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టగడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకు వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ కెన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: దేహం పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములకు స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్ సో మైటీ బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: This sense of touch is beyond the physical power and intelligence ultimately.
0: ఒక శబ్దములకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితమునే కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.

0: This sense of touch is beyond the physical power and intelligence.
1: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
0: Then third one, the form రూప.
1: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
1: రసము అది చేప.
0: దెన్ ద రస ద టేస్ట్.
1: ఇంకా మాక్స్ ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది.
0: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
1: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
0: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
1: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
0: యు కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
1: స్పర్శ రూప రస గంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
0: Man has got all these five factors in force.
1: కనుకొని వీడు అన్నింటికీ కూడాను బద్ధుడైపోతున్నాడు.
0: Therefore he is chained by all these five.
1: అన్నింటికీ తాను వశుడైపోతున్నాడు.
0: He submits himself to all.
1: అన్నింటికీ తాను slave అయిపోతున్నాడు.
0: He becomes a slave to these five.
1: కనుకొని తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
0: Therefore he loses his the very freedom.
1: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
0: Therefore the sensual pleasure is product of misery.
1: ee dukham nunchi manaku dukhame praptistundadi kani sukham aneetundi enaatiki manam praptinchadu.
0: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
1: mrutikamainaatundi kundalopala swarnakundaga maaralanante etta avutundi veelavutundi.
0: How do you expect an earthen pot to become a golden one?
1: Karukane manam puttinade dukham nunchi puttamu.
0: We are born in misery.
1: Sukham aneetundi etta praptistundi.
0: How do you expect happiness?
1: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
0: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
1: ఎక్కడ ఉంది సుఖము?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటుంది.
0: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
1: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
0: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
1: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ యూ సరెండర్ టు ది డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
1: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
0: ఈ
1: ఇంద్రియములు 10.
0: టెన్ సెన్సెస్.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు.
0: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
1: ఈ 10 ఇంద్రియములకు నువ్వు ఎవరు యజమాని?
0: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ 10 సెన్సెస్?
1: అదే మనస్సు.
0: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
1: కనుకనే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
0: దేర్ఫోర్ దీస్ 10 సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
1: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
0: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
1: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
0: ఉత్తాన పాద హూ హాస్ టూ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
1: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
0: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరిట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
0: బికాస్ హీ హాడ్ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
1: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
0: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
1: ఒక భార్య చెప్తుంది నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
0: వన్ వైఫ్ విల్ డిమాండ్ దట్ షీ షుడ్ బి టేకెన్ టు ఎ గుడ్ సినారియో, గుడ్ సీన్.
1: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
0: ఇఫ్ యూ డోంట్ టేక్ మీ టు దట్ స్పాట్ ఐ విల్ నాట్ టాక్ టు యూ.
1: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
0: ద టంగ్ వాంట్స్ వెరీ గుడ్ డిషెస్.
1: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
0: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
1: ఈ విధంగానే ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి కోనుకుంటుంది.
0: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
1: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా నువ్వు తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
1: కనుకనే అర్జున్ అటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైన మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
0: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
1: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
0: మైండ్ ఇస్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్?
1: ఈ భార్యను పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
0: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫర్.

0: it suffers at the hands of the wives.
1: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతిలోకి చెందిపోతుండాలి.
0: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
0: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
0: Man feels that he is happy because of the sensual pleasure, but it is momentary, but ultimately he suffers a lot.
1: కాని ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man being so intelligent, he is not able to investigate what the sensual pleasure
1: is. భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి లక్ష్యాన్ని మర్చిపోతున్నారు.
0: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ ఫ్లీటింగ్ వరల్డ్ బట్ హి డజంట్ అండర్స్టాండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ గోయింగ్.
1: ఈ భౌతికమైనవన్నీ కూడాను క్షణభంగురమైనటువంటిది.
0: ఆల్ ది వరల్డ్ థింగ్స్ ఆర్ మొమెంటరీ.
1: దీనిని శంకర్ల వారు కూడా చెప్పారు.

0: ఇవంతా క్షణములో పల్లెపోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హి రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిదంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారం చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడాను భూములకంతా విలువ కట్టేటువంటి వారెవరు? మనిషే.
1: The site value in cities is very high.
0: Mumbai lo oka adugu teeskunte deeniki 2 lakhal rupayalu oka adugu nelaku.
1: Even for food there in Bombay you have to pay a couple of lakhs.
0: Veetikanta viluvu kattetunte vaadu evaru? Manishi.
1: Who is the man responsible?
0: Annitikini viluvu katte manishi viluvu ee naadu tarigipoyindi.
1: The man who is the cause for the valuables outside has
0: manishi viluvu ee naadu tarigipoyindi.
1: Man's value has declined.
0: అన్ని విలువలు ఎక్కిపోయినాయి, కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: హౌ ఇంటెలిజెంట్ హి ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవత విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు,
1: see good.
0: మంచిని విను,
1: hear,
0: మంచిని
1: good.
0: మాట్లాడు, మంచిని తరచు, మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్, ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్, టాక్ లెస్ వర్క్ మోర్.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనం గ్రహించేటువంటి వారు.
1: In ancient times, sages observed
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: We may reveal our own inner secrets unconsciously.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనం వహిస్తూ వచ్చారు.
1: Because of these things, people observed silence in those days.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the noble heights we reach by observing silence.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: By observing silence, we can improve our intelligence.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: What is the reason that all the shlokas that he got them by heart, how is it that he forgot?
0: Swami Sadananda ikkada vachi, Narendra, nuvu chaala parabadutunnavu. Adika bhasha chetane nee yokka telivi tetalu kodanu marugu padipothunnayi. Nee yokka gnapa shakti kodanu cheninchi pothundadi. Memory power pothundadi.
1: Swami Sadananda came over there and said, Naren, you have committed a mistake here. By talking too much, you lost your memory and your intelligence is also declining.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హి వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: ఫర్ 15 డేస్ హి రిమైండ్ ఇన్ సైలెన్స్.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: దేర్ ఆఫ్టర్ హి కుడ్ రికాల్ ఆల్ శ్లోకాస్.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమే నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ they want to improve their intelligence keeping the exam
0: kaani maatadutuntaru ee maatadutunte samayam lopala ee memory power ekkada nunchi vastundi
1: but as they talk continuously the memory power diminishes
0: poni kanisam parikshala samayamunandaina kuda maatadukunda untam manchidi
1: at least during examination season better you observe silence
0: jnapak shakti telivi tetalu kuda nu adhikanga abhirudhi avutayi
1: when you observe silence your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందుకు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యు అబ్జర్వ్ ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్ది అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్ ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియముల్లో ఉండినటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ ది సెన్సెస్ హి హాస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: దే ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్ నేచురల్లీ వీల్ షైన్. అట్లా
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్ వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్ హౌ డు ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్.
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్
0: డైరెక్షన్. ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్ లైఫ్ ఇన్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడాను ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamulu varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kudanu praveshinchadam ledu.
1: He has not gone to the sheath of
0: utiko karo potiko karo vijnanamaya kosamulo praveshistunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th stage.
0: Tadupare anandamaya kosam,
1: the final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ.
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ అని. అసతోమా సద్గమయ,
1: అసతోమా సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్ నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్.
0: అప్పుడే మనకు ఒక శాంతి.
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్ పీస్.
0: మృత్యోమ అమృతంగమయ,
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: అన్నింటికి మూలాధారమైనటువంటిది ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్ దీస్ ఆర్ ది ఫోర్.
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: గొప్ప బుద్ధి బలముండి
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యి.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన హీ హస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మత్వంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగములు చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్టభావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ఇస్ ఎ బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాస్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఇస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వానికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time. వానికి
0: నిద్రాగనేటువంటిదే లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంత కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకని అట్టి దుష్టుని యొక్క సంకల్పములో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: జజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: ద The moment you run away from the bad company, you can join the good company.
0: అట్టి సత్సంగం ఏటంటది?
1: What is that good company?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Sat. Adhe shastram. Sat chitta anandam. Ah, sattu. Sat anaga being.
1: That sat, that which is being.
0: Sat sangamu. Ah, sattu. Ah, pavitramaina yokka daiva sangam tho manam cherali.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sat anetuvanti మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే వీడు సజ్జనుడే నిర్ణయించుకోవాలి వీలు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్ ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యు షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangam.
0: Jangamloni sangamu. Ee sangam ante emti? Ee arishad vargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamloni jangamu.
1: The jangamu there.
0: Jangamloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta anetundi eppudi kudanu maarpu chendinatundi satta.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నువ్వు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help upakara from the outer point of view.
0: Para adi daiva tattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టావు, ఎవరికో ఇంత దానం చేశావు, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చావు, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇదే పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్ట చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యూ అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్, ఇట్ కెనాట్ బి పరోపకారం.
0: ఏదో కొన్ని 100 వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచలంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
1: యు థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్.
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యూ కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడ.
1: The next one, papaya
0: parapeedanam. Papam ante emiti?
1: What is papa?
0: Parapeedanam. Para anaga daivatvamunu. Daivatvamunu tyajinchadame leka daivatvamunu bhinnatvanga bhavinchukotame oka papamu.
1: Param is divinity. Peedana means viewing that multiplicity of
0: duality. Ekatvamainatundi paramatmanu bhinnatvanga bhavinchukotame papam.
1: Divinity is unity, the oneness. But if you view it as multiplicity, it is sin.
0: Bhagavantudu okkade.
1: God is one.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
1: ట్రూత్
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is sin.
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వంత దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity, the pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: సక్రము పరిమితము ఈ రెండింటి యందు కూడాను మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction.
0: It measures.
1: It measures.
0: పరిమితము కల్పించేటువంటిది.
1: ఇట్ ఇస్ గాట్ సర్టెన్ లిమిట్.
0: అది ఏ ఇంద్రియముల యొక్క శక్తి సామర్థ్యములు.
1: దట్ ఈస్ ది కెపాసిటీ, ది లిమిటేషన్.
0: ఈ ఇంద్రియములకు పరిమితం మీరినప్పుడు ఇది పెడమార్గం పడతాయి.
1: వెన్ దే గో బియాండ్ దీస్ లిమిటేషన్స్ దే విల్ బి ఇన్ ఎ పర్వర్టెడ్ డైరెక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి ఇంద్రియములు ఉంటున్నవి.
1: Every human being has senses.
0: కాని ఈ ఇంద్రియములను సరైనటువంటి విధంగా తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యూ ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యూ ఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యూ లైట్ ద ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రొడక్ట్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది
0: వెరీ ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ ది ఫైర్.
0: నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురును ఎక్కడికో పంపలేదు.
1: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ యందే ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమే సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: బట్ టర్న్ ఇన్ వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: tarvata buddhi,
1: later intellect.
0: ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: atma. endukante idi oka dani paina okati cheri untundali.
1: Because one is linked with the other.
0: ee adlanta manam teesivesinappude aa swasvarupanni manam sandarshinchukovadaniki veelavutundi.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: ippudu etta undi?
1: How is this thing now?
0: ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ.
0: దానిపైన బుద్ధి ఉంటుండాలి.
1: Over that intellect.
0: దానిపైన మనసు ఉంటుండాలి.
1: Above that mind.
0: దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి.
1: Then senses.
0: దానిపైన శరీరం ఉంటుండాలి.
1: Above all,
0: ఈ శరీరాన్ని తీసివేయాలి.
1: First remove the body.
0: ఇంద్రియములు పక్కకు నెట్టాలి.
1: Brush aside senses.
0: మనసును మరణింపజేయాలి.
1: And see that mind goes away.
0: బుద్ధిని పక్కకు తోచుకోవాలి. అప్పుడే ఆత్మ సందర్శనకు ప్రాప్తిస్తుంది.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to ఆత్మ, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: So students in particular today should know clearly the effects of the
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: For youth it is very very essential and important.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: Because they become slaves to these senses, they become worse than animals.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ప్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పక్షి పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు కూడా ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్
0: ఎడ్యుకేషన్ మోసగించడం కోసమా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవటం కోసం.
1: యువర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవటం కోసమని ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్.
0: లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్?
0: ఇది గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకము పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యుర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్?
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: If you can't join both of your hands and pray to God, all your power and education, that mere waste.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: What more you want?
0: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితం.
1: యు వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద జలాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పు మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
0: ఏమి నువ్వు తెలుసుకునేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ యు గాట్?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: If you can't worship God and pray to Him, joining both of your hands,
0: శక్తి నిరర్థకంబు.
1: All your capacity, abilities are wasted.
0: అంతా నిరర్థకమైపోతుంది.
1: Everything is wasted.
0: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
1: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
1: అండర్స్టాండ్ ద డివినిటీ.
0: దైవత్వాన్ని చేరిపో.
1: Attain divinity.
0: ఇదే నీ జీవితం యొక్క గమ్యము.
1: This is your goal.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: न तपांसि न तीर्थानां.
1: ఆలు బిడ్డల వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి, అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
2: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
0: న శాస్త్రాన జపానహి.
1: ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుట లేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ది సిక్స్ సీక్రెట్ టెస్ట్ ఆర్ వన్ మే డూ పెనెన్స్ రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ది ఆబ్జెక్టివ్.

0: జనన మరణముకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండినటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కాని వీరందరికీ ఏ క్షణమైన శాంతిని అనేటువంటి దాన్ని అనుభవించినారా?
1: హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ పీస్ అట్లీస్ట్ ఫర్ ఎ మోమెంట్?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: హ్యావ్ ది అండర్స్టూడ్ వాట్ పీస్ ఈజ్?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా?
1: హ్యావ్ ది నోన్ వాట్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండిన మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Shagaraja also said, without peace there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్ అంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్ అంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: Because we have got the physical naked eye, let's not think that we see everything.
0: పశుపక్షి మృగాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: The birds and animals also have eyes.
0: క్రిమికీటకాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: Insects too have their own eyes.
0: చక్షువులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result in having this eye?
0: కనుక ఈ చక్షువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant.
0: ఈ కన్నముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: ఈ చంచల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind, we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర క్లేశము.
1: The second one is asthira.
0: అస్థిత.
1: అస్థిత.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is avidya klesha.
0: ఈ అవిద్య అనగా ఏమిటి?
1: What do you mean by avidya?
0: విద్య లేకపోవటం కాదు.
1: Not illiteracy.
0: With అనగా జ్ఞానము.
1: With means wisdom.
0: ఈ జ్ఞానము లేకపోవటమే.
1: Absence of wisdom is
0: avidya. ఎట్టి జ్ఞానము లేకపోవటము.
1: What sort of wisdom?
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానము లేకపోవటమే.
1: The wisdom that make you feel that you are divine.
0: నేను మానవుడను.
1: To feel that I am a human.
0: నేను అజ్ఞానిని.
1: I am ignorant.
0: నేను కేవలం అమాయకుడను.
1: I am innocent.
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును మనస్సును ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వం అనేటువంటి దైవత్వం తన యందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇది ఏ పెద్ద అవిద్య.
1: This is avidya, lack of wisdom.
0: ఈ అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాలి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: అస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: Man forgets the fact that mind is the cause for all the family suffering and the difficulty.
0: Manasattvanni vismarinchatam chetane veeniki aneka vidhamulaitundi amayakatvam indulo prabhavistundali.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manasunna anetundi danni arikattukolekapoyinanduvalla itaniki aneka vidhamulaitundi kleshamulu badhistu untundayi.
1: As he could not control his mind, he has to suffer.
0: సమస్త బాధలకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్ అండ్ డిఫికల్టీ.
0: సమస్త దుఃఖములకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద మిజరీ.
0: సమస్త నష్టములకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ లాసెస్.
0: కనుకనే ఇట్టి మూల కారణమైనటువంటి మనస్తత్వాన్ని గుర్తించుకోలేకపోవటమే అస్థిత క్లేశము.
1: అస్థిత క్లేశ ఇస్ ద వన్ విచ్ వీఆర్ పుట్ టు బికాస్ వీ డోంట్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: ఇంకా రాగక్లేశము.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchale ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vaanchalu mitimire poyekoladikundanu ee ragame rogamga bail deertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకనే ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదట మన రాగములను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదట వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: So long there is a desire, there will be no peace at all.
0: ఉండాలి వాంఛలు, కానీ ఎంతవరకు ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: There should be desire, but yet under certain limits.
0: ఇంకా దేశ క్లేశము.
1: The third one is ద్వేష క్లేశ.
0: దేశ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by ద్వేష క్లేశ?
0: ఏదో కష్టములందు, బాధలయందు, కష్టములయందు ఒకరిని ఆశ్రయించి ఆ ఆశ్రయం ద్వారా ఎంతనో ఫలమును పొందగలదని ఆశిస్తుంటాడు.
1: In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: Though he approaches expecting a reward, a solution to his problem, because it's not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడాను మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: In this world, good and bad will put us in misery.
0: మంచి ఆనందాన్ని అందించటం లేదు.
1: Good is not giving bliss.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించడం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్
0: మంచి చెడ్డ రెండు కూడా మానవుని దుఃఖంలోనే ముంచుతుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుండాలి.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద గుడ్ లీడింగ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుండాలి.
1: హౌ డు వీ సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్.
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: తులసిదాస్ హెస్ సెట్ ఎన్ ఐడియల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డవారిని చూచి నమస్కరించాడు.
1: హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ నమస్కార్ లుకింగ్ ఎట్ ద బ్యాడ్ పీపుల్.
0: మంచివారిని చూచి నమస్కరించాడు.
1: హీ ఆల్సో పేడ్ హిస్ రెస్పెక్ట్స్ టు గుడ్ పీపుల్.
0: మంచివానికి చెడ్డవానికి ఇరువురికి మా నమస్కారం అన్నాడు.
1: హీ రెస్పెక్టెడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ అలైక్.
0: మంచివానికి నమస్కారం చేయటంలో ఒక విధమైనటువంటి యొక్క అర్థం ఉంటుండాలి.
1: There is some meaning in respecting a good person.
0: చెడ్డవానికి నమస్కారం చేయటంలో అర్థం ఏమిటి?
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: అని తనలో తాను విచారణ చేసుకున్నాడు.
1: He inquired within himself.
0: ఈ చెడ్డవాని సంయోగం నాకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: Association with a bad man will put me to suffering.
0: కనుక ఓ చెడ్డవాడ నీ సంయోగం నాకు ఉండకూడదని వానికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: మంచివానికి ఒక నమస్కారం చేశాడు.
1: హీ సాల్యూట్స్ గుడ్ పర్సన్.
0: ఓ మంచివాడా, నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: హీ పేస్ రెస్పెక్ట్ టు గుడ్ మ్యాన్ బికాస్ ఓ గుడ్ మ్యాన్ లెట్ మీ నాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ యూ.
0: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుండాలి.
1: యూనియన్ విత్ ఎ బ్యాడ్ పర్సన్ సెపరేషన్ ఫ్రమ్ ఎ గుడ్ పర్సన్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం అన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ అన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: యూనియన్ విత్ బ్యాడ్ పీపుల్ విల్ సర్టన్లీ పుట్ అస్ టు మిజరీ.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: సో ఆల్సో సెపరేషన్ ఫ్రమ్ పయస్ పీపుల్.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: వి డోంట్ హావ్ దట్ కెపాసిటీ టు జడ్జ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభో నా విజయా జయాత్ రెండింటినీ సమసత్వంలో చూచు.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దీస్ టు విత్ ఈక్వానిమిటీ.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురు ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అది దివ్యాత్మ భావము.
1: దట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక దేహమును వేరు వేరైనప్పటికి
1: The bodies are different.
0: మనస్సు భావములు వేరు వేరే అయినప్పటికీ
1: ఫీలింగ్స్ ఆఫ్ ది మైండ్ వేరే
0: కానీ దివ్య భావం ఒక్కటిగానే ఉంటుంది.
1: బట్ ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: రూపనామములు భిన్న భిన్నములు కావచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: కానీ దివ్యత్వం అనేటువంటిది భిన్నం కాదు.
1: బట్ ద డివినిటీ ఈస్ వన్.
0: కనుక ఈ రకమైనటువంటి ఒక భేదములు ఉండినంత వరకు కూడాను నాకు ఈ శాంతి చేకూరదు అని తులసిదాసు ఏకత్వాన్ని విడిచిపెట్టాడు.
1: Tulsidas propagated this principle because so long you have got this duality, observe differences, you cannot be free from misery.
0: కనుకని ఏకాత్మ భావాన్ని నేను వరించాలి.
1: So let me have that one pointed principle. దానినే
0: దివ్యాత్మం అనేటువంటి దాన్ని నేను వరించాలి.
1: That is the principle of the divinity.
0: ఈ పవిత్ర భావంలోనే నా జీవితం గడపాలి.
1: I should spend the lifetime with this sacred principle.
0: అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వజీవుల యొక్క భావంతో అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ హస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వజీవాత్మ సర్వజీవాత్మ
1: సర్వజీవాత్మ
0: సర్వదేహాత్మ
1: సర్వదేహాత్మ
0: సర్వం ఆత్మాత్మ ఇది మూడు రకములైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అది దేహాత్మ భావం.
1: దట్ ఈస్ దేహాత్మ బాడీ.
0: The one others think you are, the one jivatma bhavam.
1: The one others think you are, jivatma individual.
0: The one you really are.
1: Third one, the one you really are. That is the one of the spirit.
0: ఈ మూడింటి యొక్క తత్వము అన్ని మతములు యందు కూడా ఏకంగానే ఉంటుండాలి.
1: These three are similar in all of the religions.
0: క్రిస్టియన్ మతం నందు కానీ ఇస్లాం మతం నందు కానీ పర్షియన్ మతం నందు కాని, జైన మతం నందు కాని, ఇంకా నానక్ మతం నందు కాని, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: వి ఫైండ్ ద సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలై.
0: అది జీసస్ చెప్పాడు.
1: దట్స్ వాట్ జీసస్ సెడ్.
0: ఫస్ట్ ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: First he said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third, I and my father are one.
0: Next, Holy Ghost.
1: Next comes Holy Ghost.
0: In the Persian language lo kudanu.
1: In the Persian language.
0: Vari grandamlandu kudanu.
1: In the text.
0: I am in the light.
1: I am in the light.
0: Second, the light is in me.
1: Second, the light is in me.
0: Third, I am the light.
1: Third, I am the light.
0: There is no weight.
1: There is no wait. We find the same uniformity in respect of these three principles practiced and propagated by all religions alike.
0: Adiye Jesus cheppadu.
1: That's what Jesus said.
0: First

0: Second, the light is in me.
1: Third, I am the light.
0: Third, I am the light.
1: There is no weight.
0: There is no weight.
1: Kanuka anni matamlu yokka saramu okkate.
0: So the essence of all religions is one and the same.
1: Andariki gamyam okkate.
0: The goal is one for everyone.
1: Andariki daivam okkade.
0: God is one for all.
1: Kani indulo bhedamlu enduku manaku?
0: Then why do you observe
1: it? Indulo vaadapavaadamlu enduku?
0: Why do you argue with each other?
1: Kalahamlu enduku?
0: Why should there be
1: kalahamlu enduku?
0: Why hesitation?
1: Ivanni kudunu kevalam ajnanam yokka swaroopam.
0: They are all signs of your ignorance.
1: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
0: ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్.
1: మనం భేదం పెట్టుకోకూడదు.
0: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
1: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
1: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
1: ఎవరిది వారిది.
0: ఈచ్ వన్ ఫాలోస్.
1: ఎవరి ఆనందం వారిది.
0: ఈచ్ వన్ హాస్ హిస్ ఓన్ పాత్.
1: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
0: When we welcome everybody, we can attain divinity.
1: తనకే ఒక శాంతి లేనటువంటి వాడు ఇంకా ఇతరులకు శాంతిని ఏ విధంగా అందించగలడు?
0: The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else?
1: మొట్టమొదట నీ శాంతిని నీవు పొందు.
0: First be peaceful first.
1: తదుపరి నీ గృహంలో శాంతిని ప్రసరింపచేయి.
0: And then see the other one also will receive peace.
1: తదుపరి నీ గ్రామంలో ప్రసరింపచేయి.
0: See that it spreads in your village.
1: ఈ విధంగా క్రమక్రమేణ కూడా నీ శాంతిని సర్వవ్యాప్తం.
0: Gradually experience peace within and around.
1: ఇది నిజమైనటువంటి సాధన.
0: This is true spiritual pursuit.
1: అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
0: Not spending life in a narrow mindedness cannot be the spiritual
1: pursuit. చెడ్డ మంచిది అన్నిటిని నీవు ఏ మాత్రం ఎదురు చూడవద్దు.
0: Don't bother about the good and bad of outside.
1: నీ మంచిని నీవు పోషించుకో.
0: Think and protect your goodness.
1: సంరక్షించుకో.
0: Protect your own goodness.
1: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ యువర్ చీఫ్ ఎయిమ్.
1: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
0: ఇఫ్ యు గో ఆన్ థింకింగ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్
1: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
0: ఆల్ దట్ బ్యాడ్ క్వాలిటీ విల్ గెట్ ఇన్ యు.
1: చిన్న ఉదాహరణ.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
0: యు హ్యావ్ యువర్ కెమెరా టు టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్.
1: వాళ్ళపైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే
0: ఇఫ్ ది లెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హిమ్
1: స్విచ్ వచ్చితే
0: when you put on the switch
1: ఏమవుతుంది?
0: వాట్ విల్ హ్యాపన్?
1: వాడి ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
0: హిస్ ఫోటో హిస్ పిక్చర్ విల్ బి పిక్చరైజ్డ్.
1: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
0: యువర్ లుక్స్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ లెన్స్.
1: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యాడ్ ఆఫ్ అదర్స్
1: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు
0: when you put on
1: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
0: When you put on the switch of intellect, the bad in others will get into you.
1: అదే విధంగానే మంచి వాడిపైన నీ యొక్క దీన్ని తీసుకో.
0: Likewise, take the good.
1: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు వారు ఫోటో తీయరు.
0: దే డోంట్.
1: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
0: దే విల్ సర్టెన్లీ హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ దోస్ దే వాంట్.
1: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దే లైక్ గుడ్ పీపుల్.
1: వారి వైపున నీ యొక్క మనసును మరచు.
0: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గుడ్.
1: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
0: దెన్ ద ఫీలింగ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ గుడ్ విల్ గెట్ ఇన్ టు యూ.
1: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
0: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
1: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడం నీవే చెడ్డవాడైపోతావు.
0: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
1: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
0: యాజ్ యు థింక్ సో యు బికమ్.
1: అదే ఒకనొక సమయంలో
0: దట్ ఎట్ వన్ టైమ్
1: గోపికలను వచ్చి
0: గోపికస్
1: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
0: దేవర్ ఆస్కింగ్
1: అమ్మా నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
0: రాధా యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: కనుక నీవు చింతించడం చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే పోతావు.
0: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
1: అప్పుడు నీకేం సుఖము? నీవే కృష్ణుడైపోతావు.
0: యూ బికమ్ కృష్ణ.
1: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
0: దేర్ ఇస్ నో జువలిజం హియర్.
1: రాధనే మాయమైపోతుంది.
0: దేర్ ఇస్ నో రాధ ఎనీమో.
1: అప్పుడు నెమ్మదిగా చేలికత్తులకి చెప్తుంది.
0: దెన్ రాధ స్టార్టెడ్ టెలింగ్ సాఫ్ట్
1: గోపికలారా
0: గోపికస్
1: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
0: బై థింకింగ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ ఐ మే బికమ్.
1: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
0: యాజ్ కృష్ణ థింక్స్ ఆఫ్ రాధ కంటిన్యూస్లీ కృష్ణ ఆల్సో బికమ్స్
1: రాధా. కృష్ణుడు ఏకమే కదా.
0: Is it not unity of both Radha and Krishna?
1: Kanuka daivanni manam chintinchinappudu manamallu kuda nu daivam chintistadu.
0: So as you think of God, God also will think of you.
1: Endukanuga neevu oka daivanni srushtinchukuntunnavu.
0: Because you are creating God yourself.
1: Daivanni evaru srushtincharu?
0: Who created this God?
1: Sadhakudu daivanni srushtinchadu.
0: An aspirant.
1: Daivam evarini srushtinchadu?
0: Whom has he created? God.
1: Daivam sadhakudu.

0: సృష్టించాడు.
1: గాడ్ హెస్ క్రియేటెడ్ అన్ ఆస్పిరెంట్.
0: దైవము సాధకుడు సృష్టించాడు.
1: గాడ్ హెస్ క్రియేటెడ్ ఆస్పిరెంట్.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: ఆస్పిరెంట్ హెస్ క్రియేటెడ్ గాడ్.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: సో ది యూనిటీ ఆఫ్ ది టూ లైస్ ఇన్ క్రియేషన్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
1: సో మ్యాన్ హెస్ గాట్ ద పవర్ ఆఫ్
0: దైవం నందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
1: గాడ్ హెస్ గాట్ ద పవర్.
0: కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: దేర్ఫోర్ ద పవర్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ బోత్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
0: ఈ విధమైన దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్? భౌతిక
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: Tana yokka tattvanni taanu vismarinchi jagattu paini manasu drushtinanta marinchatam chetane inni vidhamainatvanti kleshamulu manavulu beedistunnayi.
1: You forget your own innate nature and quality and you are carried away by that desire.
0: Unnadani anubhinchu.
1: Experience, enjoy what you have.
0: చింతించటము.
1: Why do you think of that what you don't have?
0: నేను దాన్ని మర్చిపో.
1: Forget what you don't have.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: That is the true spiritual path.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావు.
1: We are giving up what we have.
0: నేను దాన్ని సాధించలేకపోతున్నావు.
1: You are not able to get what we don't have.
0: ప్రాప్తిస్తుంది.
1: Then how do you expect to be happy?
0: కాదు.
1: No.
0: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience with the lot you have.
0: దానిని సర్వులకును పంచు.
1: Share with everyone.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయమైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
0: అనేక మంది
1: మెనీ
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: మెనీ ప్రే టు స్వామి వీ వాంట్ బ్రాడ్ మైండ్.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: ది హృదయ ఇస్ హార్ట్.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలంటారు.
1: దే సే దట్ ది హార్ట్ బి ఎన్లార్జ్.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్, ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: ద హార్ట్ ఇస్ ఫిజికల్ హార్ట్.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటి కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడా మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు, మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఇస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తుంటే అని వేదం నందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుంది?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్
0: విద్యుల్లేక? కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుంది ఈ యొక్క తేజోమయమైన శక్తి.
1: దిస్ లైట్నింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వర్టిబ్రల్ కాలం బిట్వీన్ ద వర్టిబ్రే 9 to 12.
0: దీనినే సుషుమ్నా నాడి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సుషుమ్నా నాడి.
0: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్నా నాడి యు గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
1: మెనీ పీపుల్ హూ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యు ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
1: When the heart is operated upon, if you say that there is life in the heart,
0: heart
1: what will happen to the life?
0: Negative ni heart.
1: Heart is negative.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క శరీరకి తెలవాలని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: Therefore we have heart lung machine today.
0: కనుక హార్ట్ లంగ్ అంటే ఏంటి?
1: What do you mean by heart?
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
1: It is not the physical heart.
0: హృదయం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటిది.
1: హృదయ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
0: నందువల్లనే సర్వతప్పాణి పాదం తర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: Therefore it flows from top to toe.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతుండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకని సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫిజికల్ హార్ట్ విచ్ ఫంక్షన్స్.
0: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుందే కానీ
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ దాన్ని అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఈ ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: Without any air, even this oxygen you cannot consume.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
1: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: కాన మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: Therefore, we should broaden this.
0: ఎలాంటి హృదయము?
1: What sort of హృదయ?
0: ప్రేమ హృదయము.
1: ఇట్ ఇస్ ద హృదయ ఆఫ్ లవ్.
0: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే
1: when the heart is filled
0: ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు.
1: There will be no klesha or suffering anymore.
0: ఎన్ని కష్టమైనప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
1: యూ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్
0: దాన్ని శాంతంతో భరించి
1: బేర్ ఇట్ విత్ ఆల్
0: దైవ చింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
1: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్
0: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి
0: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక
1: సో
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
1: నో దిస్ ట్రూత్.
0: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
1: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
0: దైవ చింతనతో కాలం గడపండి.
1: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
0: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి.
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
0: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
0: దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తన దుఃఖములు వినటం లేదా అని ఈ విధంగా దూషిస్తుంటారు.
1: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్, వాట్ హ్యాపెన్ టు యూ గాడ్, డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్, డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
0: ప్రాబ్లమ్. దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
0: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఎందే ఉంటుండాలి.
1: Aspirant should spend his lifetime.
0: Patient అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంట్లో ఉండినా మందేమో తీసుకోవాల్సింది.
1: పేషెంట్ వెదర్ ఈస్ ఇన్ పేషెంట్ ఆర్ a patient staying at home, he should continue to take medicine.
0: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
1: Since I am admitted in the hospital, I don't need a medicine. He can't say that.
0: నీవు ఇంట్లో ఉండినా సరే, ఆసుపత్రిలో ఉండినా సరే, మందేమో తీసుకోవాలి.
1: Whether you may be at home or in the hospital, you
0: are దుఃఖంలో కానీ సంతోషంలో కానీ రెండింటి ఎందుకు భగవత్ చింతన చేయాలి.
1: Either in times of misery or happiness, think of God.
0: చాలా ఔషధంగా మారిపోతుంది.
1: Then it transforms into medicine that is required.

క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు

0: క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు, ప్రాణకోటికి గాలి వీచనే అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచును, నదులు ప్రవహించుటకు అది కారణమేమి? జగతిలో ఎందు చూచిన అందు పంచప్రాణంబులును. ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం, పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే.
1: Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, pancha the five life breaths, which represent the five basic elements of this world.
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: Sarva karmalaku, sarva srishtiki, సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం.
1: ఫర్ ఆల్ యాక్షన్స్, ఫర్ ఆల్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్, గాడ్ ఈజ్ ది ఫౌండేషన్.
0: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును, సృష్టించవచ్చును.
1: No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per His will.
0: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
1: That's all for the welfare of the whole universe.
0: గాలి లేని స్థానము, గాలి లేని సమయము ఎక్కడ మనకు కాలరాదు.
1: There is no place nor the time where the air does not exist.
0: కానీ గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది.
1: You do not see the air, but you will experience it.
0: ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది.
1: In this world, every tiny task is accomplished because of God's will alone.
0: నీ స్థాయిలో నీకు అది దుఃఖంగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
1: From your standpoint, it may look as if miserable, sad, but from God's viewpoint, there's nothing like that is sad.
0: కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నీ కూడాను దైవము ప్రజల కోసం చేయించినట్టు మేలే.
1: Whatever that is done, heard or seen, whatever may be, that's all for the progress, advancement of the humanity only.
0: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు. కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే, కానీ దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
1: We may at times feel, why God puts us to suffering, why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
1: దే ఆర్ ఓన్లీ ది పర్వర్షన్స్ ఆర్ డిస్టార్షన్స్ ఆఫ్ ద నేచర్ ఇన్ ద వే యూ విజువలైజ్.
0: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకే, అనుకూలమునకే, ఆనందమునకే చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్ టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
0: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టం కలిగినా ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
1: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ అస్ టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బి దట్ ప్లెజర్ ఆర్ పెయిన్ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
0: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవుకవుని ఏడుస్తాడు.
1: ద మోమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
0: ఎందుకోసం ఏడుస్తాడు?
1: వై?
0: తనకు ఆకలిని మొట్టమొదటి సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
0: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ హంగర్.
0: తేనెను లేక పాలను నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రైయింగ్ వెన్ యూ జస్ట్ ఆఫర్ హనీ ఆర్ స్పూన్ ఆఫ్ మిల్క్.
0: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కానీ చెడ్డది కానే కాదు.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ ఓన్లీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్న లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.
0: ప్రతి దైవము యొక్క సృష్టి ఎందుకును సత్యమును గుర్తించుటకై ప్రయత్నించాలి.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు నో ద ట్రూత్ బిహైండ్ దిస్.
0: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
1: బట్ ఆల్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ పీపుల్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ట్రెయిట్స్.
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ వాంట్స్ టు బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచటం లేదు.
1: దో హీ డెవలప్స్ హిస్ ఇంటెలిజెన్స్ బట్ హీ ఈజ్ నాట్ గ్రోయింగ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: గుణములు పెంచుకోలేక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
1: Without virtues, what for the rest?
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
1: And hence, since age long, people have been advocating the need to cultivate virtues character more than anything else.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలను పెంచుకొని గొప్ప తెలివి కలిగిన వాడని, గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
0: తెలివితేటలు ఉండినంత మాత్రం ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడా సంపాదించుకోవాలి.
1: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమయ్యేపోయేటువంటిది.
1: All the intelligence will be in vain if you do not have good character.
0: Kanukane ee navaratrulu aneetvanti okka peru deenikochinadi gunamunu penchukune nimittamai aneka rakamulaitvanti karmalu aacharinchi andulo unnatvanti okka gunamunu maatrame swikarinchadaniki chesinatvanti pannugule.
1: Navaratri 9-day celebration has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
0: Kanuka manam ye pani chesinappudiki nenu manchi gunam kaliginaa leda leka manchi abhishtamalu kaliginava leda naaku manchi yojana kaliginaa leda aneetuvanti tanaku taane parichu cheskovali.
1: Therefore, whatever work you undertake, whatever you task that you undertake, Question yourself, is my desire good or not? Is my thought good or not? That's the way you have to question
0: yourself. మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు.
1: బికాస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి, మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్ ఇన్ వేరీడ్ ఫీల్డ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి.
1: ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ ద ఫెయిత్ ఈస్ ఆన్ ద డిక్లైన్.
0: నమ్మకం క్షీణించిపోవటం వల్లనే తెలివితేటలు పెరిగిపోతున్నాయి.
1: As faith is diminishing, man is growing more and more in intelligence.
0: తెలివితేటల్లో పెద్దవాడైనప్పటికీ గుణము లేకపోతే ప్రయోజనం లేదు.
1: He may be highly intelligent, but he has no character. It's all useless.
0: కనుక ఈనాడు మానవుడికి నమ్మకము అనేటువంటి ఒక పెద్ద బిరుదు సంపాదించుకోవాలి.
1: Therefore, the highest title that we can acquire today is to be a man of faith.
0: ఈనాటి మానవ లోకమంతా ఇక్కడను నమ్మకం అని రెండు నయనములే లేవు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడా నమ్మగలడు.
1: వెన్ యూ హ్యావ్ ఫెయిత్, యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ టు.
0: చాలా మంది నాకు దైవం పైన నాకు నమ్మకం లేదు అంటారు.
1: మెనీ పీపుల్ సే దట్ దే హ్యావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవం పైన లేకపోతే ఇంకా దేనిపైన ఉన్నది నీకు నమ్మకం?
1: ఇఫ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్, హూమ్ ఎల్స్ యూ కెన్ బిలీవ్?
0: దానికి అర్థమే లేదు.
1: ఇట్స్ ఎ మీనింగ్లెస్ థింగ్.
0: దైవంపై నమ్మకం కలిగినప్పుడే అన్నింటిపైన కూడా నమ్మకం పెరుగుతుంది.
1: వెన్ వన్స్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, యూ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ దిస్ విజన్ ఆఫ్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక ఇట్టి అంధులైనప్పుడే వాడు నమ్మకం లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: Therefore, being blind, having lost the vision of faith, he can never repose faith in anybody.
0: కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
1: Therefore, we have to strengthen our faith.
0: ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకును విజయం చేకూరుతుంది.
1: When once we have faith, you are bound to be successful.
0: కాన ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి.
1: Therefore, we have to grow in the path of faith more and more.
0: నమ్మకమునకు ఎట్టి రూపము?
1: What is the form of faith?
0: నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము.
1: And in fact, the very faith itself is its manifestation.
0: దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వులు కూడా నమ్ముతాడు.
1: The one who has got faith in God will be able to believe the rest of the people.
0: సర్వులు ఎందుకును దైవం ఉన్నదని విశ్వసిస్తాడు.
1: In your full faith of the presence of God in everyone around.
0: ఈశా వాస్యం విదం జగత్.
1: The whole universe is fully divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the beings.
0: సర్వభూతముల యందు కూడాను ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతున్నాడు.
1: God is our faith, present in all of the organic world, the living creatures.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: So to begin with, we have to develop faith.
0: ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకి చూపుతుండాలి.
1: The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకాన్ని పెంచుకోవాలి.
1: Therefore, in the first instance to begin with, we have to develop faith.
0: పాములు కూడా నమ్మాలి, కానీ దాని విషయంలో మాత్రం మనం నమ్మరాదు.
1: We cannot have faith in the visham, visha or poison.
0: పాములు నమ్ము.
1: Yes, you can have faith in.
0: కానీ పాములు నీవు నమ్మితే దాని విషయం కూడా నీకు చేరదు.
1: But when once you have got the faith in the snake, its poison will not affect you.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: వ్యక్తి యొక్క నమ్మకాన్ని రుచుకునియే ఆ పాము కాని తేలు కాని తన విషయాన్ని విషయాన్ని కూడాను మానుకుంటుంది.
1: In fact, the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them.
0: కనుక మొట్టమొదట మనం నమ్మకాన్ని పెంచుకోవాలి.
1: So we have to develop faith in the beginning.
0: ప్రపంచంలో ప్రతి పదార్థమును కూడాను మనము నమ్ముతున్నాము.
1: We believe everything that is in this world.
0: ఏదో న్యూస్ పేపర్ లో వచ్చింది అంటే రష్యాలో పలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము.
1: We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it.
0: కాని దీన్ని ఎట్ట నమ్మినాము?
1: How could you believe that?
0: ఎవరు వచ్చి మనకు బోధించారు?
1: Who told you that?
0: కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి.
1: It is only a column in the newspaper.
0: ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము.
1: We believe all that is said in newspaper.
0: సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు.
1: We are not able to believe that which is born out of our faith, which is based on truth, based on our own experience.
0: కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి.
1: Therefore we have to develop the guna or the quality.
0: ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి.
1: Virtues or guna could be developed out of faith.
0: గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అభివృద్ధి అవుతుంది.
1: And therefore we can develop the character, the good qualities more and more.
0: కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము.
1: బట్ వీఆర్ బ్రషింగ్ అసైడ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫెయిత్.
0: నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ నో ఫెయిత్ అట్ ఆల్.
0: ఇతరుల యొక్క ప్రభావం అన్న ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాము మనం.
1: వీఆర్ క్యారీడ్ అవే బై వాట్ ఈస్ హర్డ్, వాట్ ఈస్ సెడ్ బై అదర్స్.
0: ఈ చెప్పిన మాటలు నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు.
1: Don't betray yourself by paying heed to others' words.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి.
1: Develop self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడాను నమ్మకం ఏర్పడుతుంది.
1: విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రజలారా,
1: పీపుల్,
0: ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫెయిత్.
0: అన్నీ తనకు తెలుసు అనే ఉద్దేశంతో అహంకార పడుతుంటాడు మానవుడు.
1: Man is egoistic with the feeling that he knows everything.
0: ఈ అహంకారం అనేటువంటిది ఏమి తెలియని వాడి యొక్క బుద్ధి యొక్క సంబంధమే.
1: Ego is because of lack of any knowledge or any information. Foolishness.
0: Foolishness, foolishness.
1: It's foolishness and foolishness.
0: కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నింటినీ నేను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు.
1: Being faithless, you start believing the rest of the things.
0: కానా ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి.
1: Therefore, every human being must cultivate this important feature of faith.
0: కానీ తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు.
1: Man today, paradoxically, believes all that he doesn't see.
0: ఒక చెట్టు కొమ్మలు ఉంటున్నాయి.
1: With the branches of a tree.
0: కానీ ఒక కొమ్మకు రాసుకొని అక్కడ అగ్ని పుడుతూ ఉండాలి.
1: When the two branches of a tree rub against each other, because of friction, the fire emanates.
0: ఈ అగ్ని ఎక్కడ నుంచి వస్తుందది?
1: Where from the fire has come?
0: ఆ కర్ర నుంచినే వస్తుందది.
1: It is out of the branches only.
0: ఆ కర్ర నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ కర్రనే కాల్చివేస్తుందది.
1: The fire that came out of the very branch would burn that branch.
0: అదే విధంగానే మానవుడి నుండి వచ్చినటువంటి అహంకారము మానవుడిని హింసిస్తుందది.
1: Therefore, ego that has taken birth in man, come out of man, will ruin him.
0: కనుక మనకు నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నిటి ఎందుకు కూడా మనము దుష్టులమైపోతాము.
1: ఇఫ్ యూఆర్ ఫెయిత్లెస్ విల్ బి ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యావంతులారా,
1: ఎడ్యుకేటెడ్
0: విద్యాసోదకులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఈ విద్య ఎందు మొట్టమొదట మనకు నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: In the education to begin with, we have to develop faith.
0: Education ante kevalamu grantha parichayam maatrame kaadu.
1: Education does not limit to the textual knowledge.
0: Chadivi vraya rechina varandaru vidyavantulena.
1: Can you call a person educated for the simple reason
0: college lo degree ponda vidyavantulaguna?
1: By merely attending the college, can you be an educated one?
0: Taanevaro teliyakunna tattvagaram metukudunu.
1: If you don't know your true nature, how can you know the reality, the depth?
0: Man evaru telusukovadaniki tagina prayatnam cheyali.
1: We should make every attempt to know.
0: Adi lekunda enni janthamulu chadivinappatikini prayojanam ledu.
1: Without this self inquiry, it is all useless to go through different texts.
0: Ittadi edaina konni sandarbhala yendu andari prabhavam kodanu pracharam kodanu vintaru.
1: On occasions like this, people will certainly listen to the
0: talk. Tari ikkadi nunchi lechipothane అంతా కూడా ఏమిటో నమ్మకానికి వీలు లేనటువంటివి అని అంటారు.
1: ద మూమెంట్ దే గెట్ అప్ అండ్ లీవ్ ద హాల్ దే ఫర్గెట్ ఎవ్రీథింగ్.
0: ఇది కాదు మానవుని యొక్క సరి అయినటువంటి గుణము.
1: దిస్ ఇస్ నాట్ ది ప్రాపర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్.
0: చెప్పిన విషయాలంతా చక్కగా నమ్మాలి.
1: All that is said must be believed.
0: ఆ నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: All that has been believed must having acted upon that what you heard, experience the joy. Therefore, the first that has appeared in our lifetime is faith. Whatever may happen, one has total faith in mother. Mother may be angry and she may beat, yet the child has full faith in mother.
0: కానీ ఆ తల్లి యొక్క ప్రేమ అటువంటి భద్రమైనటువంటిది.
1: That is the love of a mother.
0: తల్లి యొక్క ప్రేమ యందు ఎట్టి విశ్వాసం ఉన్నదో అట్టి విశ్వాసమే భగవంతుడి యందు కూడా ఉండాలి.
1: The kind of love that we have towards our mother should be there towards God also.
0: కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు.
1: But today faith is missing everywhere in every quarter.
0: ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు.
1: బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్.
0: ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ గాడ్ హూమ్ యూ వాంట్ టు సీ?
0: ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకు మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాల ఎక్స్పీరియన్స్ అందించినటువంటి సూర్యుడు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ద మూమెంట్ వీ గెట్ అప్ అండ్ రిటైర్ ద వన్ దట్ గివ్స్ లైట్ ఇస్ సన్ గాడ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఆ సన్లైట్ నుంచి లభించేటువంటి
1: ఇస్ లవ్ ద లైట్ ఆఫ్ ద సన్.
0: కనుకనే ఈ లైట్ ను మనం నమ్మకపోతే మనకు వచ్చేదంత కూడా డార్క్నెస్.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దిస్ లైట్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ డార్క్నెస్.
0: ఒక సమయం లోపల పరీక్షిత్ మహారాజు చెప్పాడు, శిష్యులకు బోధించాడు.
1: అట్ వన్ టైం పరీక్షిత్ టోల్ హిస్ డిసైపుల్స్,
0: కానీ నాయన భగవంతుడు ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: సర్వత్రా ఉంటున్నాడు, సర్వజీవులు ఎందు ఉన్నాడు అని బోధిస్తారు పిల్లలు.
1: ఎల్డర్స్ టెల్ అస్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: ఎట్లా ఉన్నాడు?
1: హౌ ఈస్ హీ?
0: అప్పుడు ఆ గురువు ఒక 10 పార్ట్స్ తెప్పించేస్తాడు.
1: దెన్ ప్రిసెప్టర్ ఆర్డర్స్ 10 పార్ట్స్ టు బి ప్లేస్ దేర్ ఇన్ ఫ్రంట్.
0: ప్రతి పాత్ర ఎందు కూడాను కొంత జలమును చేర్చాడు.
1: And in every container, some water is kept.
0: ఆకాశమందు సంచరించేటువంటి సూర్యుడు ఆ ప్రతి పాత్ర ఎందు కూడా కనిపిస్తూ వచ్చాడు.
1: And you find the reflection of the sun in every pot.
0: ఇప్పుడు సన్ ఎక్కడున్నాడు?
1: Now where is sun?
0: ప్రతి పాత్ర ఎందు కూడా కనిపిస్తూనే ఉన్నాడు.
1: Sun is present in every pot.
0: ఈ ప్రతి పాత్ర ఎందు కూడా కనిపించేటువంటి సూర్యుడు అది ఏ ప్రత్యక్ష పరమాత్మ.
1: Therefore, the reflection of the sun in every pot is the God whom you find.
0: ఈ విధంగా పాత్రలు ఎన్ని పెట్టినప్పటికీ ఆ పాత్రలో జలముంచినప్పుడు అన్ని రూపాలుగా కనిపిస్తుంటాడు.
1: Like this you may keep any number of pots with water, you will find equal number of reflections of sun.
0: ఆ పాత్ర యందే జలము లేకుండినా ఏ యొక్క రిఫ్లెక్షన్ కూడా కనిపించదు.
1: When there is no water in a pot, you cannot find reflection of the sun.
0: కనుకనే ప్రతి దేహం కూడాను ఒక పాత్ర వంటిది.
1: Therefore every body, physical body, is a pot.
0: చెప్తున్నాను దేహం అనేటువంటిది ఒక పాత్ర వంటిది.
1: భగవాన్ టెల్స్ us repeatedly that body is
0: మన వాసనలన్నీ కూడాను ఆ పాత్రలోని కేవలం పానీయములే.
1: ఆల్ ద వాసనస్, ద అట్రిబ్యూట్స్, ద ట్రేడ్స్ ఆర్ లైక్ ద వాటర్ దేర్.
0: ఆ వాటర్ లోపల ఏ యొక్క చింతలు నీ ఎందు ఉంటున్నావో అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి.
1: అండ్ ఆల్ ద థాట్స్ ఆర్ దేర్.
0: ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చును, కానీ జలము ఒక్కటి.
1: ద థాట్స్ మే బి అట్ వేరియన్స్ బట్ యట్ వాటర్ ఈజ్ సేమ్.
0: జలం ఒక్కటే, పాత్రలు అనేకము.
1: వాటర్ ఈజ్ సేమ్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
0: అదే రీతిగా ప్రతి దేహం కూడాను ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు విశ్వామిత్రుడు.
1: దేర్ఫోర్ లైక్ వైజ్ ఎవ్రీ బాడీ ఈజ్ టేకెన్ యాజ్ ఎ పాట్.
0: దేహం అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదు కదా. అన్ని కూడా నీలో చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ ద పాట్, వెన్ దర్స్ అ వాటర్ ఆఫ్ హ్యూమన్ థాట్స్, వెన్ ద థాట్స్ ఆర్ డర్టీ యూ ఫైండ్ డర్టీ రిఫ్లెక్షన్, వెన్ ద థాట్స్ ఆర్ ప్యూర్ యూ ఫైండ్ క్లియర్ క్లీన్ రిఫ్లెక్షన్.
0: కాబట్టి మంచి చెడ్డలు అన్ని కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావములే, కానీ పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు.
1: Therefore, good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection.
0: నీ యొక్క థాట్స్ నీవు చూస్తున్నావు.
1: You know your own thoughts.
0: మరి ఒక్క థాట్ నీకు కనిపించడానికి వీలు లేదు.
1: It's not possible to know the thoughts of others.
0: కనుక ప్రతి బాధను కూడాను ప్రతి సంతోషమును కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, pain and pleasure, you are the center of pain and pleasure, not from anywhere else.
0: కనుక మొట్టమొదటి నీలోని భావంంతా ఉన్నతమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను నీ మార్చుకో.
1: Therefore, transform all your thoughts so that they are sacred, noble and exalted.
0: ఈనాడు కనిపించేటువంటి యొక్క ప్రతిబింబాలన్నీ కూడాను అనగా పవిత్రమైనటువంటి యొక్క నవరాత్రుల యందు నవరాత్రులుగా కనిపించి అనేక రూపములు పెట్టి కొలువు చేస్తుంటారు.
1: డ్యూరింగ్ దిస్ నవరాత్రి సెలబ్రేషన్ వీ ఫైండ్ 9 ఫార్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ దట్ వీ అడోర్ అండ్ వర్షిప్.
0: కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ ఎందున్నటువంటి భావములే కాని పరులము కానే కాదు.
1: So all that is present in this pot, the human body, belongs to you of your own making.
0: Kanuka body is like a vessel annanu.
1: Therefore body is like a vessel.
0: Mind is like a mad monkey annanu.
1: And the mind, Bhagwan says, is like a mad monkey.
0: Kabatti me mad monkey ni nevu nammavaddu. Ee mallamainaatundi jalamtho nindinaatundi paathranu nevu nammavaddu.
1: Therefore do not too much depend on the pot. And do not too much depend on the mad monkey.
0: ఈ రెండు తన నుండి వచ్చినటువంటివి అని తనను తాను మాత్రం నమ్మాలి.
1: These two find their origin in you only. Therefore, you should have faith in yourself.
0: విద్యార్థులారా,
1: students,
0: మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎట్టి భేదములు ఎట్టి బాధలు కూడా మీకు కనిపించవు కలిగించవు.
1: If you have faith in yourself, you will not have any problems, the pain or the suffering whatsoever.
0: లేక మీ పెద్దలు చెప్పినటువంటి విషయాలను కొన్ని విశ్వసించి దాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ ఫాలో వాట్ ఈస్ సెడ్ బై ఎల్డర్స్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ అడాప్ట్ ద వేస్ సజెస్టెడ్ బై దెం.
0: ఒక సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడే కనిపించు. సమస్త లోకాలు కూడాను ఒకే సూర్యుడు ఒక్కొక్కడిగా కనిపిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సన్ ఈజ్ ఓన్లీ వన్, but each one finds his own way.
0: ఇప్పుడు ఈ టైం లో చూస్తే మనం అమెరికా లోపల సన్ రైజ్ అవుతుంటది.
1: And at this time in America it is sunrise time.
0: మన ఇండియా లోపల ఈనాడు సన్సెట్ అవుతుంటది.
1: But right now in India it is sunset time.
0: ఇది సూర్యుడు మునుగుతున్నాడు అని ఇండియన్స్ చెప్తారు.
1: And Indians say it is sunset.
0: సూర్యోదయం అవుతుందని అమెరికన్స్ చెప్తారు.
1: Americans say it is sunrise.
0: ఇవి రెండు కూడా ఈ వాదోపవాదంతో సెటిల్ చేయడానికి వీలు కాదు. రెండు నిజమే.
1: You cannot argue and counter-argue, no. Both are facts.
0: Samaya sandarbhalo veri veriga undavachunu.
1: It's only the time that varies.
0: Kanuka prati manavudu kudunu ilone bhavalu nivu chakkaga visvasinchi dani aacharanalo pettali prayatninchali.
1: Therefore everyone should have faith in one's own conviction and then adopt and practically experience.
0: Asalu navaratrulu raavatam kaaranam emti?
1: What is the reason behind navaratri celebration?
0: Navaratri.
1: నవరాత్రి,
0: తొమ్మిది రాత్రులు.
1: 9 nights.
0: తొమ్మిది రాత్రులు అనగా ఏమిటి? తొమ్మిది గ్రహములు.
1: ద 9 nights రిప్రజెంట్ 9 planets.
0: ఈ 9 కూడాను ఒక్కొక్క గ్రహమును ఒక్కొక్క సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి.
1: అండ్ ఈచ్ ప్లానెట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రిలేషన్షిప్ అండ్ ఎఫెక్ట్.
0: ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి కానీ బయట నుంచి ఎక్కడ కూడా రావు.
1: In fact, they are all within you. They are not from anywhere, from outside.
0: Chedda bhavam nilo udbhavinchindante ee chedda bhavam yokka prabhavame.
1: It's any bad feeling, it's only you are the center of that bad feeling.
0: Aa chedda di samajam nandu kani bazaru endu kani lek parulu endu kani vachinatundi kaadu.
1: The bad thoughts are not the products of anybody, not given to you by anyone, external agency.
0: Chedda kani nee nunchi vachinatundive kaani pratyekamainatundi kaadu.
1: The good and bad are within you, not from outside.
0: Vidyarthulara,
1: students,
0: kanuka meer patti bhavamulu kodanu mee nunchi aavirbhavinchinattu gaane meer sankalpinchukovali gaane idi evar nunchino vachi maalo cheyalindeni sankalpinchukaadu.
1: Clearly understand, the thought arises in you only and is not from anybody.
0: Patti maalavundi endukodanu ilanti pratibimbamulu unnai.
1: In every human being you find so many reflections.
0: Elanti vaari pratibhamulu kodanu dani pratibhamulu uccharinchi dani pratidhvani kuda kalugutuntayi.
1: And as there is reflection you also come across resound.
0: Kalaka pratibhamamu prati shabdamu prati aakaram kodanu ee nunchi vachinatuntivi.
1: Therefore reaction, reflection, resound are products of you. Reaction, reflection and resound.
0: ఈ మూడింటి యొక్క ప్రభావం కూడా మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి.
1: దీస్ త్రీ కన్ఫ్యూజ్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్.
0: కానీ ఈ మూడింటిని వదిలిపెట్టి నాలుగవ దాన్ని కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు.
1: But man is giving up these three and he wants to discover
0: adani yokka telivitetra yokka prabhavam ani meer anukuntaru.
1: And we think that man is highly intelligent to find the fourth.
0: Adani yokka prabhavam emi ledu.
1: He has got nothing to do with that.
0: Oka dani paina vishwasam lekunda povatamu adi atani yokka prabhavam.
1: Since he has no faith in one thing, he is not able to proceed ahead.
0: Oka dani paina namakam lekunda aneka rakamaina tuttu dani nammalante adi sadhyam kaadu.
1: Without faith in one aspect of life, you cannot have faith in the rest.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: మానవుడు ఒక్కడే.
1: Man is one.
0: ఆకారములు వేరు వేరు.
1: Forms are different.
0: ఆచరణలు వేరు వేరు.
1: Practices are different.
0: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడా ఇవి సంచరిస్తూ ఉంటాయి.
1: It is only the thoughts that vary which is responsible for all this variation and differences.
0: Kalaka ee sound reflection reaction anu kodanu man nunchi vachinattuve kaani bayatavu kaadu.
1: So reaction, reflection, this sound find their origin within ourselves.
0: But neelo oka vidhamainatundi palam tinnavu.
1: Supposing you have eaten
0: ek maavadi pandu tinnavu.
1: You have eaten mango.
0: Ee trepu maavadi pandu trepu vastundi gaani doskaya trepu raadu.
1: As you belch, you will suddenly feel that of a mango, not that of a cucumber.
0: Adhe vidhanga nee endu kaliginchetundi oka bhavamulu nee ende puttinavu kaani bayata nunchi vachi cherinavu kaadu.
1: Likewise, the thoughts are born in you. They are not transported from outside.
0: బయట ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని నీవేమాత్రము చింతించవద్దు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దాట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ విల్ నెవర్ బాదర్
0: నీ. ఆవిర్భవించినటువంటి సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి.
1: యు షుడ్ ఫాలో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక మానవునికి ఈ నవరాత్రులంతా వచ్చేదంతా కూడాను నవ్వు విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి.
1: ద నవరాత్రి సెలబ్రేషన్ ఇస్ మెంట్ to show you the nine forms of power to man.
0: Kanuka manu navaratri endu nechukovasundi ekatma bhavamu.
1: What we have to learn during navaratri is a feeling of oneness, ekatma.
0: Navaratri endu kodanu navu vidhamulaitivi kanipinchinappudiki navu vidhamulaitivi shaktilo okate bhavamu okate satyamu.
1: Though there are nine forms of power, but the truth is one, the source is one.
0: కనుక నా విధములైనటువంటి యొక్క భూతములు నిన్ను అనేక రకములుగా కూడా పీడిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నైన్ ఫోర్సెస్ దట్ విల్ ఇఫ్లిక్ట్ మ్యాన్.
0: ఈ భూతములంటే ఏమిటని?
1: వాట్ ఆర్ దోస్ ఫోర్సెస్?
0: వీటికి మారు పేరు ఆత్మ అని పిలుస్తూ వచ్చారు.
1: అండ్ ద అదర్ నేమ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: నాలుగు భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే.
1: ఇట్ ఈస్ ది వన్నెస్ కాంబినేషన్ ఆఫ్ ది ఫోర్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్.
0: ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి.
1: ఆత్మ ఇస్ ఎవ్రీవేర్.
0: ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఒక మానవుని ఎందు మాత్రమే కాదు.
1: నాట్ లిమిటెడ్ టు మ్యాన్.
0: ఒక జీవుని ఎందు మాత్రమే కాదు.
1: నాట్ ఎ సింగిల్ బీయింగ్.
0: ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటుంది.
1: యు ఫైండ్ దిస్ ఆత్మ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు సర్.
0: నీవు నడుస్తూ ఉంటే
1: యాజ్ యు వాక్
0: నీ వెనుక సూర్యుడు ఉదయిస్తుంటాడు.
1: అండ్ యు ఫైండ్ సన్ రైజ్ బిహైండ్.
0: ఆ సూర్యుడు యొక్క ప్రతిబింబము నిన్నే అడ్డం చేస్తుంటాది.
1: అండ్ ద వెరీ షాడో విల్ కమ్ ఇన్ యువర్ వే.
0: ఆ సూర్య ప్రతిబింబము నిన్ను చాలా పెద్దదిగా భావిస్తూ వస్తుంటాది.
1: అండ్ ద వెరీ షాడో ఈజ్ లాంగర్ బిగర్ దాన్ యువర్ సైజ్.
0: సూర్యుడు పెరుగు కొలది నీ ప్రతిబింబం తరుగుతూ వస్తుంది.
1: యాజ్ విత్ సన్ రైజ్ ఇస్ మోర్ అండ్ మోర్ ది షాడో డిక్లైన్స్.
0: కానీ సమత్వమైనటువంటి యొక్క మధ్య స్థానంలోకి వచ్చేటప్పటికి నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది.
1: బట్ అట్ ద రైట్ టైమ్ యూ ఫైండ్ ద షాడో రైట్ అండర్ యువర్ ఫీట్ ఇన్ ద మిడ్ డే.
0: అనగా నీ అహంకారం పెరిగినది ఇప్పుడు సమత్వంలో వచ్చేటప్పటికి అది విలీనమైపోతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ ఈక్వానిమిటీ ద ఈగో విల్ బి అండర్ చెక్ రైట్ అండర్ యువర్ ఫీట్.
0: కనుక ఈ ఈగో అనగా అహంకారం విసర్జించి మనం ఆత్మతత్వంలోనే మన ఏకత్వాన్ని చూడాలి.
1: Therefore, you have to give up ego immediately and proceed by the principle of the self.
0: Ekam sat vipra bahudavadanti.
1: The truth is one which has been interpreted in various ways.
0: Ekam eva advitiyam brahma.
1: God is one, not two, the one without the second.
0: Kalaku okkade bhayam bhagavantudu.
1: God is only one.
0: Nee okkade untunte nee pratibimbam rendu kanipinchavu.
1: When you are only one here, you cannot have two reflections.
0: కనుక నీకు అనేక రకములైనటువంటి యొక్క భావములు కనిపించినప్పటికీ ఇది నీ భావంలో ఉన్నటువంటి పొరపాట్లే కానీ సృష్టి యొక్క పొరపాటు కాదు.
1: సో మిస్టేక్స్ లై విత్ అవర్ థాట్స్ విదిన్, నథింగ్ టు డూ విత్ గాడ్.
0: ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore we have to understand the underlying principle of oneness in every field of our activity.
0: కనుక నీవు ప్రతి దాని ఎందుకు కూడా నమ్మకము కావాలి.
1: Therefore in every aspect we should develop faith.
0: నీ ఎదుటి వ్యక్తి కూడా చాలా మంచివాడు మంచివాడు మంచివాడు అని చెప్పు నువ్వు పో.
1: You have to think everyone good, the other person too.
0: కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే.
1: If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection.
0: కనుక నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసుకుంటూ నీవు కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: You must exercise a control over these three factors, reaction, reflection.
0: అదే ఆత్మగ్రహము ఆత్మాభిమానము ఆత్మశక్తి.
1: That's what it is, the self-control and it is self-respect.
0: తనకు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవటం చేతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుండాలి.
1: As he has no self-control, he is not having self-satisfaction.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మొట్టమొదటి సెల్ఫ్ కంట్రోల్ చేయాలి.
1: Therefore, in order to have self-satisfaction, you should have the self-control.
0: నాకు ఉన్నది ఒకటే ప్రాణం కాదంటే రెండు ప్రాణాలు లేవు.
1: In fact, life is only one. There cannot be the second.
0: ఆ ఒక్కటే
1: reflection.
0: కనుక నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసుకుంటూ నీవు కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: You must exercise a control over these three factors, reaction, reflection,
0: అదే ఆత్మగ్రహము ఆత్మాభిమానము.

0: ఒక్కటే ప్రాణం కాదంటే రెండు ప్రాణాలు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్, దేర్ కెనాట్ బి ద సెకండ్.
0: ఆ ఒక్కటే ఒక్క దానినే చూపుతుంది కానీ రెండు దానిని చూపడు.
1: ద లైఫ్ ఈజ్ ఓన్లీ వన్, ద నాన్ జ్యువల్, ద వన్ వితౌట్ ద సెకండ్.
0: కనుక ఏకాత్మ భావాన్ని నీవు పెంచుకుంటూ పో.
1: Develop the spirit of oneness more
0: and more. ఏకాగ్రతను
1: Do not entertain the thoughts based on plurality or multiplicity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏకాత్మ స్వరూపాన్ని.
1: I am only one.
0: నాకున్నది ఒకటే హార్ట్.
1: I have only one heart.
0: రెండు హార్ట్లు లేవు.
1: I don't have two hearts.
0: రెండు హార్ట్ వచ్చిందంటే తక్షణమే ఇంకేదో ఆసుపత్రిలో చేరుస్తారు.
1: When you have two hearts, well, you should be taken to the hospital.
0: అది దోషం యొక్క ప్రభావము.
1: It is a mistake there, something wrong.
0: రెండు ఆత్మలు లేకుండా ఒకే భావం ఉండటమే అదే నిజమైనటువంటి యొక్క సత్యం.
1: The truth is only one, the feeling of oneness, which has to be safeguarded.
0: కనుక truth, సత్యం అనేటువంటి దాన్ని నువ్వు అనుసరిస్తూ పో.
1: So follow the truth continuously.
0: సత్యాన్ని నీవు అనుసరిస్తూ పోయినప్పుడు ఆ సత్యం యొక్క ప్రతిబింబమే నీకు కనిపిస్తూ ఉంటుంటారు.
1: When you follow the truth, you will find the reflection of the very truth.
0: నీకున్నది ప్రేమ ఒక్కటే.
1: The only one love.
0: రెండు ప్రేమలు లేవు.
1: There cannot be two.
0: కానీ అనేక ప్రేమలు నీలో ఉన్నట్టుగా కనిపిస్తుంటారు.
1: But you feel that love is many. No.
0: కానీ అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కానీ సహజం కాదు.
1: You assume that there are many forms of love. It is only the effect of your own thought.
0: కనుక విద్యార్థులారా, ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: స్టూడెంట్స్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ క్లియర్లీ.
0: నేను ఏకాత్మనే.
1: ఐఎమ్ ఓన్లీ వన్ సింగిల్.
0: నేను ఉన్నటువంటి ఒక్కనే.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: ఇవన్నీ కేవలం బంధుత్వంతో చేరినటువంటివి.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ అరౌండ్ మీ బికాస్ ఆఫ్. నేను
0: కన్న తల్లి గాని
1: ఏదో మదర్,
0: కట్టుకున్న భార్య కాని,
1: ఆల్ ద వైఫ్,
0: కట్టించినటువంటి కుమారుడు కానీ,
1: ఆర్ ద సన్,
0: ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినటువంటివి కానీ ప్రత్యేకంగా కల్పించినటువంటివి కాదు.
1: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ రిలేషన్షిప్. దట్స్ ఆల్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్.
0: ఈ రిలేషన్ అనేటువంటిది కూడా నువ్వు నేషన్ లో పోల్చుకుంటున్నారు.
1: దిస్ రిలేషన్షిప్ యూ క్యాన్ బి కంపేర్ టు దట్ ఆఫ్ ఎ నేషన్.
0: కనుక ఈ రిలేషన్స్ మనం ఏమాత్రం కూడా నమ్మకూడదు.
1: So you cannot go by this sort of relationship.
0: Neeku real nation dani neevu nammu.
1: Have full faith in the real nation, that is yourself.
0: Nee aatma vishwasanni neevu nammu.
1: Have full faith in your own self confidence.
0: Bayatu unnatundi dani em matram neevu nammanadu.
1: Don't go by anything that's outside.
0: Daivam matram sarvatra untunnadu.
1: God is everywhere.
0: Sarvata paanipadam tasarvato chi shiriyamukam sarvata sutimalloke sarvama uttishtati.
1: You find God's feet, God's hands, God's heads everywhere, spread all over.
0: Sarvata paanipadam.
1: You find his feet and hands.
0: Tat sarvata vachi shiromukam.
1: And his head and ears and the face all
0: sarvata
1: over.
0: Sarvata srutimalloke sarvama uttishtati.
1: God is present in the entire universe. He has installed.
0: Kevalam nee yokka bhramal chethani ivanni aneka rakaga kanipinchukuntunnav.
1: Because of mistaken identity or illusion, you think of duality. Embodiments of love.
0: ఈ ప్రేమ నీ యందే ఉన్నది కానీ పరుల యందు లేవు.
1: The love is within you, cannot expect it from outside.
0: ఎవరిపైన ప్రేమ వారికి ఉండవచ్చును.
1: You may have love towards somebody.
0: ఆ ప్రేమ యొక్క ప్రతిబింబాన్ని నీవు ప్రత్యక్షంగా కనిపించవచ్చును.
1: And you may find the reflection of the love in front.
0: కనుక ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి యొక్క రిలేషన్స్ ఏ కానీ ప్రత్యక్షం కాదు.
1: All the love that you find externally, you feel so, are based on relationship.
0: నీవు ప్రేమిస్తుండేటువంటిదంతా కూడాను నీ యొక్క రిఫ్లెక్షనే.
1: ఆల్ దట్ యు లవ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఈ రిఫ్లెక్షన్ నీవు ప్రేమించుకుంటూ నేను ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకోవటం ఇది పెద్ద పొరపాటు.
1: వెన్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ బిగిన్ టు ఇమాజిన్ దట్ యు ఆర్ లవింగ్ సంబడి ఎల్స్,
0: హీజ్ మై ఫ్రెండ్ అంటారు.
1: దిస్ ఈజ్ ఎ మిస్టేక్. యూ సే దిస్ ఐ లైక్ ఇట్.
0: హీజ్ మై ఫ్రెండ్ అంటారు.
1: యూ సే హీజ్ మై ఫ్రెండ్.
0: ఫ్రెండ్ ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఫ్రెండ్ ఒక్కడే.
1: There is only one friend.
0: దైవం ఒక్కడే నీ యొక్క ఫ్రెండ్.
1: God is only your friend.
0: అతనే నీ యొక్క నిజమైనటువంటి మిత్రునిగా భావించాలి.
1: God is your true friend.
0: అటువంటి నిజమైనటువంటి ఫ్రెండ్ నీకు ఎట్టి మోసములు చేయడు.
1: A true friend, God, will never betray you.
0: కానీ కొన్ని సందర్భాల్లో నీవే అటువంటి నిజమైనటువంటి మిత్రుని సందేహిస్తున్నావు, కానీ నిజమైన మిత్రుని నిన్ను సందేహించడు.
1: God, the true friend, will never doubt you, but you are doubting your true friend, God himself.
0: కరుగు ఇది నీలో కలిగేటువంటి యొక్క మార్పులే గాని దైవంలో ఎట్టి మార్పులు లేవు.
1: All changes are there in you, but not in God.

0: మనకు దైవం ఎప్పుడు కూడా ఏకాత్మభావమే.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ వన్ విత్ ద సేమ్.
0: అటువంటి ఏకాత్మభావం కలిగినటువంటి యొక్క దైవాన్ని నీ మిత్రుడిగా తీసుకో.
1: హ్యావ్ దట్ నాన్ డ్యువల్ గాడ్ ఓన్లీ వన్ యాజ్ యువర్ ట్రూ ఫ్రెండ్.
0: ప్రపంచంలో చూసిన అన్ని కూడా మనకు మిత్రులుగానే వస్తుంటారు.
1: దేర్ ఆఫ్టర్ యూ విల్ ఫైండ్ ఫ్రెండ్స్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అసలు నీకు శత్రువే లేడు లోకంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఎనిమీ టు ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎక్కడ నాడు ఇంకా రెండవ వాడు?
1: వేర్ ఇస్ ద సెకండ్ వన్?
0: రెండవ వ్యక్తి ఉన్నప్పుడే కదా అది నా శత్రువు అంటావు.
1: When there is a second, you can say, call him friend or
0: foe. There
1: is no second person.
0: అన్ని కదిలిపోయే మేఘాలే.
1: All are like passing clouds.
0: కనుక ఇట్టి కదిలిపోయేటువంటి దాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు.
1: You rely on this passing.
0: నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమై ఉండేటువంటి ఒక దైవత్వాన్ని నీ విశ్వసించలేకపోతున్నావు.
1: You are not able to believe that unsullied, unpolluted, blemishless divine love.
0: అటువంటి divine love.
1: That is divine love.
0: కాని ఈ డివైన్ లవ్ ని మర్చిపోయి,
1: యు ఆర్ ఫర్గెటింగ్ ద డివైన్ లవ్.
0: డీప్ వైన్,
1: యు ఆర్ కంప్లీట్లీ ఇంటాక్సికేటెడ్
0: త్రాగినటువంటి దానిని నువ్వు విశ్వసిస్తున్నావు.
1: యు ఆర్ టోటల్లీ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ డీప్ వైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ టు నో గాడ్,
0: మీరు ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
1: Develop this feeling of oneness.
0: అప్పుడే మీకు దైవత్వం సూటిగా కనిపిస్తాడు.
1: Then you can see God straight face to face.
0: సత్యంగా కనిపిస్తాడు.
1: You will see his manifestation.
0: ఈ సత్యంగా కనిపించేటువంటి దేవుడు మొట్టమొదటి దేవుడు సూర్యుడే.
1: The first God whom you see is sun himself.
0: దీనిని వేద పురుషులందరూ కూడా చేరి ప్రత్యక్ష దేవుడు అనగా గాయత్రిలో తెలిపినటువంటి యొక్క దేవుడే సూర్యుడే.
1: Therefore the Vedic scholars praise God in the form in the name of sun.
0: ee sun anetunte vaadu ee oka pratyekshamainatunte oka bhagavantude.
1: Therefore sun is God manifested.
0: ee daivam anetunte danni ee friend ga bhavinchu, thalli ga bhavinchu, thalli ga bhavinchu, ee vidhanga nannu ee bhavinchuko.
1: You may consider God as your mother or father or your friend in whatever form.
0: Tameva mata cha pitatvameva. తమేవ బంధుష్ట సఖత్వమేవ, తమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ.
1: ఓ గాడ్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై వెల్త్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ దీవే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
0: అటువంటి దానిని మనం వదిలిపెట్టి,
1: we are giving up that sacred
0: తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క దీన్ని మాత్రమే పట్టుకుని మనం పీడిస్తున్నాము.
1: We are going by the temporary fleeting pleasures.
0: ఎవరు మనకు శాశ్వతమైనటువంటి వారు?
1: Who is permanent?
0: ఎవరు లేరు.
1: No one is permanent.
0: అసలు నీవే నీకు శాశ్వతం కాదు.
1: In fact you are not permanent.
0: నీకు శాశ్వతమైనటువంటి ఫ్రెండ్ ఎక్కడ చిక్కుతాడు?
1: Then how can you think of a permanent friend?
0: కనుక నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి లోకంలో ఒక్కడే, అతనే దైవము.
1: There's only one permanent friend, God himself.
0: Kanuka meeru nijamainatundi premanni kaligottu anante,
1: in order to develop true love,
0: nijamaina premanu meeru telusukovalanukunte,
1: if you want to know the true love,
0: daivanni vishwasinchandi.
1: Have faith in God.
0: Aa daivam yokka prema chalinchetundi kaadu.
1: The divine love is unwavering.
0: ఎప్పుడు కూడా నువ్వు భరించేటువంటిది.
1: Is always constant and eternal.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అతను నీవాడే.
1: Whatever the suffering you may undergo, but God
0: నీవు
1: belongs
0: అతని
1: to
0: వాడవే.
1: And you belong to him.
0: కనుక నీవు అతని వాడు, అతను నీ వాడే. ఇక రెండో మూడో వాడు లేడు.
1: God belongs to you, you belong to him. There is no third person between you.
0: మూడో పదార్థం జగత్తులో కనిపించనే కనిపించదు.
1: There is nothing like the third object or third person.
0: ఎక్కడ ఉంది మూడవది?
1: Where is the third one?
0: అన్ని భ్రమలే.
1: All illusion.
0: ఈ క్లాస్మేట్స్ అని అంటారు.
1: You say classmates.
0: కానీ స్పోర్ట్స్ మేన్ అంటారు.
1: అండ్ యూ సే యువర్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్.
0: కానీ ఎవరు నీకు ప్రక్కన లేరు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఇస్
0: నీకు ఒక్కడే. నీవు
1: యు ఆర్ ఆల్ అలోన్.
0: నిన్ను నీవే భరించుకుంటున్నావు.
1: అండ్ యూ హ్యావ్ టు బేర్ ఆల్.
0: నిన్ను నీవే విశ్వసించుకుంటున్నావు.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైనటువంటి సత్యం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు నో ద ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రం మరవకండి.
1: నెవర్ ఫర్గెట్ లవ్.
0: ప్రేమ భగవంతుని యొక్క స్వరూపమే.
1: అండ్ లవ్ ఈజ్
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే నీకు సరైనటువంటి తత్వం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ నో ద ట్రూ నేచర్.
0: ఎవరేమి చెప్పినప్పటికీ నీవు వారి మాటలు నువ్వు వినలక్కర్లేదు.
1: People may talk in several ways, never be carried away.
0: ఎవరో వచ్చి నీకు ఇది పుష్పము అని చూపిస్తాడు.
1: Someone comes and says, here is a flower.
0: కానీ ఇంకోరు వచ్చేసి ఇది పుష్పం కాదు.
1: Someone says, this is not a flower.
0: ఇది ఫ్లవర్ పెట్టడానికి పెట్టినటువంటి ఒక అల్లిక.
1: This is only a mat on which you have kept the flower.
0: అల్లికగా భావించుకోవచ్చును, ఇది పుష్పంగా భావించుకోవచ్చును, కానీ రేఖలు ఎన్ని ఉన్నాయి?
1: But this is a flower with so many petals.
0: కనుక నీవు రేఖలు మాత్రమే నీవు విశ్వసించుకోకుండా పూలు మాత్రమే విశ్వసించి నీ ఒక్కటే ఒకటి, నేనొక్కటే నాకు నా హృదయాల్లో.
1: దేర్ మే బి మెనీ పెటల్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్లవర్ దట్ ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ఓన్లీ వన్.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నా దైవం విషయాన్ని మాత్రం నమ్మకం చెడగొట్టుకోకండి.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్ under any circumstances.
0: Mari nee pichiga bayi cheyutunnavara, nee tappuga nee payanam chestunnavu ani nee tallidallu kuda cheppochu.
1: Sometimes even parents may say you are proceeding in a wrong way, in a mad way.
0: Naaku daivame bhagavantudu.
1: Yes, God is my father.
0: Naa friend e naa bhagavantudu.
1: And my father is God.
0: Naa friend e naa bhagavantudu.
1: And my friend is my God.
0: Ee friend ante evarani?
1: Then who is your friend?
0: ఎవరు కాదు, నీ ఫ్రెండ్ ఎవరో వాడే నీ ఫ్రెండ్.
1: ద ట్రూ ఫ్రెండ్ ఇస్ గాడ్ ఓన్లీ, నో అదర్ పర్సన్.
0: మానవత్వంతో కూడినటువంటి ఏది కూడా మనకు నిజమైనటువంటి మిత్రుడు కాదు.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ హ్యూమన్ ఎలిమెంట్ కెన్ నెవర్ బి యువర్ ట్రూ ఫ్రెండ్.
0: తల్లిని నీవు ప్రేమిస్తుంటావు,
1: యు లవ్ యువర్ మదర్.
0: కానీ తల్లి దేనివల్ల తల్లి?
1: హౌ డు యూ కాల్ హర్ యువర్ మదర్?
0: నీకు ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసింది కనుకనే నీకు తల్లి.
1: బికాస్ షీ హాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ షీ హాస్ ఫాస్టర్డ్ యూ, సో షీ ఈజ్ యువర్ మదర్.
0: నిజంగా నీకు పెంచి పెద్దనే చేయకపోతే ఈ తల్లి ఎవరని చెప్పగలవు?
1: ఆర్ ఎల్స్ హౌ డు యూ సే దట్ షీ ఈజ్ యువర్ మదర్?
0: నిన్ను కన్నది కాబట్టి ఆమె తల్లి.
1: బికాస్ యు ఆర్ బోర్న్ టు హర్ యూ సే షీ ఈజ్ యువర్ మదర్.
0: నీకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతను టీచర్.
1: బికాస్ సో అండ్ సో ఈజ్ టీచింగ్ యూ,
0: అతనే నీ గురువు.
1: అండ్ ఈజ్ యువర్ టీచర్.
0: గురువు టీచరు తండ్రి అనేటువంటిది నీవు కొన్ని అనుభవాన్ని బట్టి నీవు చెప్తున్నావు, కానీ నిజంగా అవి సరైనటువంటివి కాదు.
1: సో యూ సే వన్ ఈజ్ ఎ టీచర్, అదర్ వన్ ఈజ్ అ ఫాదర్, బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్ అండ్ బేసింగ్ ఆన్
0: అన్ని కనిపిస్తుంటాయి పోతుంటాయి.
1: ఆన్ దట్ వాట్ యూ సీ వాట్ ఈస్ కాన్స్పిక్యుయస్.
0: ఇది సినిమాలో తెరపైన కనిపించేటువంటి బొమ్మలు వారి.
1: దే ఆర్ ఆల్ లైక్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్.
0: కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: సో డోంట్ గో బై ది పిక్చర్స్ విచ్ మూవ్ ఆన్.
0: నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా.
1: హ్యావ్ దట్ పిక్చర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: దానిని నీవు ఏనాడు కూడా మార్పు చేసుకోవద్దు.
1: నెవర్ చేంజ్ దట్ ఇంప్రింటెడ్ పిక్చర్.
0: దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు దానిని పెంచుకో.
1: విత్ స్ట్రాంగ్ ఫెయిత్ రిలై ఆన్ దట్ పిక్చర్ ఇంప్రింట్.
0: అప్పుడే నీకు దైవం నీకు కనిపిస్తాడు.
1: Then you will be able to visualize God.
0: నీవు మర్చినా నీవు మరణించినా అతను మర్చేటువంటి వాడు కాదు.
1: You may forget or you may die, but the true friend will never forget you.
0: అతనే దైవము.
1: The true friend is God.
0: కనుక దైవాన్ని నీవు తండ్రిగా పెంచుకుంటే.
1: So consider God as your friend.
0: అప్పుడే నీవు అతను ఒకటైపోతారు.
1: Then you and he become one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: లోకములో అనేక మంది పదార్థములను పెట్టుకొని.
1: In this world there are many misinterpretations.
0: అనత్తాల్లో పడి.
1: And they're confused.
0: యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: And they've forgotten the reality.
0: కనుక యథార్థం అనేటువంటి దైవం ఒక్కడే నీ ఫ్రెండ్.
1: The reality is the divinity.
0: అతనే నీ తండ్రి, అతనే నీ తల్లి, అతనే నీ మిత్రుడు.
1: So the reality is the divinity. God is your friend. God is your mother. God is your father.
0: అదే భగవద్గీతలో తమేవ మాతా చ పితాత్వమేవ.
1: That is what is said in the scripture, that God is your father.
0: సకత్వమేవ.
1: Is your relationship and a friend?
0: తమేవ సర్వమ దేవ దేవ.
1: And everything is divine. Everything is God.
0: అలాంటి భావాన్ని నువ్వు పెట్టుకో. ఎప్పటికీ నీకేమాత్రము మార్పు రాదు.
1: That feeling should be center of your life. Then there will be no change.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని నువ్వు విశ్వసించుకుంటే అన్ని విధమైనటువంటి ఏకాత్వము నీలో ప్రారంభమవుతుంది.
1: If you have got that feeling of oneness,
0: నీవే
1: మరొక
0: విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా మారుతావు.
1: Then you will be an ideal to the world.
0: కనుక ఐడియల్ మ్యాన్ గా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి అన్ ఐడియల్ మ్యాన్.
0: నీవు ఒక ఫ్రెండ్ అనుకుంటే మార్పు చెందినటువంటి ఫ్రెండ్ అనుకోవాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ హిమ్.
0: కనుక నీవు అట్టి మార్పు చెందినటువంటి ఫ్రెండ్ గా నీవు తయారు కా.
1: యు బి ఎ చేంజ్లెస్ ఫ్రెండ్.
0: నీకు మరణం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డెత్.
0: నీకు శిక్ష లేదు.
1: There is no punishment.
0: నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: Then there will be no pain.
0: నీవు నీవుగానే ఉంటావు.
1: You remain yourself eternally.
0: ఎవరైనా నీవెవరై అంటే.
1: If anyone asks you who are you.
0: I am I. I am I. I am I.
1: Give the answer. I am I. I am I.
0: నేను పలాని వాడిని అని కూడా చెప్పుకోకూడదు.
1: నెవర్ సే ఐ యామ్ సో అండ్ సో.
0: ఐ యామ్ ఐ.
1: ఐ యామ్
0: నేను నేనే.
1: ఐ యామ్ ఐ.
0: ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఏకాత్మ భావం ఎవరు సంపాదించుకుంటారో వాడే నిజమైన తల్లిడు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ విత్ ది సెల్ఫ్ ది ఐ ఈజ్ ద ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్.
0: కనుక ఇక రేపు నాడు నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను.
1: ద ఫాలోయింగ్ డేస్ టు కమ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ అలాంగ్ దీస్ లైన్స్.
0: కనుక మీ గురువు కానీ మీ దేవుడు కానీ ఒక్కడే కానీ రెండు మూడు లేవు.
1: Either your guru preceptor or God, only one, there are not many.
0: నీవు పలాని వాడు నాకు గురువు అని అనుకుంటావు.
1: యూ థింక్ సో అండ్ సో ఇస్ యువర్ గురు.
0: అతను టెంపరీగా వచ్చినటువంటి వాడే.
1: ఈజ్ ఓన్లీ టెంపరీ, దట్స్ ఆల్.
0: కానీ నీ గురువు అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదా?
1: బట్ డోంట్ యూ థింక్ దట్ యువర్ గురు ఇస్ పర్మనెంట్?
0: అతను కొన్ని దినంలో మార్పు చెందుతాడు.
1: అండ్ యూ థింక్ ద అదర్స్ గురు?
0: అప్పుడు నీ గురువు ఎవరు?
1: దెన్ హూ ఇస్ యువర్ ట్రూ గురు?
0: ఇవంతా కూడా పిచ్చి పిచ్చి భావనలే.
1: All your imagination.
0: The
1: true Guru is only God Himself.
0: Have
1: full faith in God. Develop this faith more
0: and more.
1: Then only you can be a true
0: human.
1: God is in human form.
0: అంతేగాని ఇంకొక రూపం ఇంకొక రూపం కాదు.
1: Is no other form different from the human form.
0: కనుక మీరు మిమ్మల్ని మీరు దేవుడిగా మిమ్మల్ని మీరు భక్తుడిగా మిమ్మల్ని మీరు దాసుడిగా మిమ్మల్ని మీరు మీరుగా భావించుకోండి.
1: Consider yourself divine. Have this feeling, I am I. Nothing to do with any other thought.
0: ఈ భావంలో మీరు జీవిస్తురండి. తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు.
1: Let you carry on this life sojourn with this conviction, then you will be blessed.
0: నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడు అనేటువంటి కింద ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు.
1: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్.
0: గాడ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ లేడు.
1: గాడ్ ఈజ్ నెవర్ అవుట్ సైడ్.
0: గాడ్ ఈజ్ ఇన్ సైడ్.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సైడ్.
0: ఎప్పుడు నీలోనే ఉన్నాడు.
1: ఈజ్ దేర్ విత్ ఇన్ యూ కంటిన్యూ.
0: నీ యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం.
1: And the very reflection is the reflection of God.
0: Reaction is Bhagavad Gita's reaction.
1: Your reaction is divine reaction.
0: Your resound is Bhagavad Gita's sound.
1: Your resound is God's sound.
0: కాబట్టి అన్ని కూడా భగవంతు.
1: So all are basically divine.
0: భగవంతుని ఎన్ని ఆటలు ఆడించి ఎన్ని పాటలు పాడించి ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే.
1: God is the director for all the play, for the music that goes on in this world.
0: పేరు ఎన్నైనా పెట్టుకోండి.
1: You may give any name.
0: ఆ నేములు వల్ల ఏమాత్రం మార్పు రాదు.
1: The names will not bring in any change.
0: నేములు ఎన్నెట్టినా ఉండినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
1: There is difference in nomenclature, but the reality is one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే.
1: If you really want to know the divinity.
0: మీ నమ్మకాన్ని ఏకాత్మ భావంగా పెంచుకోండి.
1: Develop this oneness, the faith.
0: అప్పుడే మీరు భగవంతుని చూస్తారు, భగవంతుడితో అనుభవిస్తారు.
1: Then you will be able to see God, experience Him.
0: Prema mudita manase kaho Rama Rama.

0: പ്രേമസ്വരൂപുള്ള
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ലവ്.
0: హస్తమునకు దానం కంటే మరొక అలంకారం లేదు.
1: ఫర్ ద హ్యాండ్ దేర్ ఇస్ నో గ్రేటర్ ఆర్నమెంట్ దాన్ జనరాసిటీ అండ్ చారిటీ.
0: వాక్కునకు సత్యమే భూషణం.
1: ఫర్ ద టంగ్ ఫర్ ద స్పీచ్ ట్రూత్ ఇస్ ద ఫైనెస్ట్ ఆర్నమెంట్.
0: చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం.
1: ఫర్ ద ఇయర్స్ Dharma is the most divine ornament.
0: Dehamunaku sevane pradhanamaina saundaryam.
1: For the body, it is service which is the sacred beauty.
0: Itti taragani taragani alankaramu manavuliyan dunchukoni anityamaina asashtamaina అలంకారముల నిమిత్తమై ప్రాకులాడుతున్నారు మానవుడు.
1: When man is endowed with this sacred, perennial and divine ornament and beauty in himself, how is it that man scrambles after other beauties?
0: అహం ఏతత్ నా. ఇదియే ప్రధానమైన జ్ఞానము మానవులకు.
1: And that is the superlative knowledge for everybody.
0: Aham etat na. Deeniki minchina gnanamu ee jagattunandu kaani maroka jagattunandu kaani ledu kaana raadu.
1: There is no finer knowledge, there is no nobler knowledge than contained in the expression aham etat na.
0: Aham అహం అనగా వేదము ఆత్మ అని చెప్తూ వచ్చింది.
1: అహం హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్ బై వేద యాజ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఏతత్ అనగా దృశ్యకల్పితమైన స్థూల సూక్ష్మ చంద్ర సూర్య నక్షత్రాది స్వరూపంలో అన్నీ కూడాను ఇవి ఏతత్ అనగా దేహమునకు సంబంధించినవి.
1: This expression etat signifies the physical and the visual phenomena, the phenomena embraced by the sun, the moon and the stars.
0: Etat na, idi nenu kaadu, nenu idi kaadu annade deeni artham.
1: Etat na means I am not that.
0: Anaga na dehamu annam.
1: When we say my body,
0: dehamanaga yemiti,
1: what is this body, deha?
0: Sarvangamato kudinatvanti ee manava swaroopama.
1: Is the body a composite union of all the organs?
0: Leka panchabhutamulato panchakonamulato pancha pranamulato panchakosamulato kudinatvanti ee manava shariramu?
1: Is the body made of the five vital airs, the five elements and the five vital sheets?
0: Idi kaadu deham.
1: That is not the body.
0: Charachara prapanchamantayunu drishyamulaku gocharamayyetundi ee lokamantayunu dehame.
1: The entire physical universe, moving and non moving, is itself a body.
0: Kanuka nenu dehamu kaadu.
1: I am not the body.
0: Inki emiti neevu?
1: What is it you are then?
0: Idi vedantic paribhashayandu pradhanamaina pramanamaina atyunnatamaina jnanam.
1: In vedantic language it is described as the noblest, the divinest and the superlative knowledge, wisdom.
0: Kani itti jnanamunu andaru nochukolekapothunnaru.
1: It is not the good fortune of everybody to harvest this noble wisdom.
0: Manamu chusina dantayi kudanu drushyame.
1: Whatever we see is itself a vision, drushya.
0: Nakshatramulu drushyame.
1: Even the stars are a vision.
0: Surichandradulu drishtane.
1: The sun and the moon are also.
0: Panchabhutamulu drishtane.
1: The five elements are drishya.
0: Yavat prapanchamantayu drishtane.
1: The entire universe is drishya.
0: Ee prapanchamantayu neevu ye reetiga chustunnavo ade vidhamga nee dehanni kudanu neevu choodagalugutunnavu kanuka nee deham kudanu drishyame.
1: As you are able to see the entire universe with your eyes, since you are able to see your own body with the eyes, you can say that your body also is a
0: drishta. The
1: one who sees is known as drashta, seer.
0: You are able to
1: see your body.
0: The body,
1: is a sight, and the one who sees is a seer.
0: ద్రష్ట లేక దృశ్యము లేదు.
1: Without the seer, there is no sight.
0: ద్రష్ట దృశ్యము రెండూ లేనటువంటి యొక్క జగత్తు కలదని అది ఏ శూన్యమని మరికొందరు వాదింటారు.
1: Some people uphold the view that the emptiness, the vacancy, the shunya, that is everything.
0: ఇది చాలా అర్థహీనమైనటువంటి పదములు.
1: It is meaningless nonsense to say so.
0: శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: When somebody says there exists shunya, there must be somebody who has seen it.
0: తాను చూడక శూన్యమని ఏ రీతిగా చెప్పగలడు?
1: Without seeing it, how can you say that something is shunya?
0: కాబట్టి శూన్యమును కూడా నువ్వు చూచేటువంటి వాడు ద్రష్ట.
1: So the one who sees even the shunya, the emptiness, is a seer.
0: కనుక అదియే ద్రష్ట తత్వము అనేటువంటి ఒక స్వరూపాన్ని ఈ గణపతి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: That is the great message of Ganapati to the mankind.
0: Ganapati, moodu padam.
1: Ganapati is made of three words.
0: Ga anaga buddhi.
1: Ga means intelligence.
0: Na anaga vijnanamu,
1: Na means scientific knowledge.
0: Buddhi ki vijnanamunaku adhipati ayinatuvanti vade Ganapati.
1: Ganapati is the one who is the lord and the master of intelligence and wisdom.
0: Kanuka gananathudu kavatam cheta itariki ganapati ani kuda maroka vidhamlo peru unnadi.
1: He has yet another name, gananatha, because he is the lord of the ganas.
0: Sarva ganamulaku kuda nathudainatunti vaadu kanukane itariki gananathudu unnadu.
1: Since he is the lord of all the ganas, he is known as gananatha.
0: Sarva ganamulaku kuda తన హస్తముతో ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నారు.
1: సిన్స్ హి టాయ్స్ హి ప్లేస్ హి హ్యాండిల్స్ అండ్ డైరెక్ట్స్ ద గణాస్ ఈజ్ నోన్ యాజ్ గణపతి.
0: ఇతనిని వినాయక అంటారు.
1: హీఈస్ ఆల్సో నోన్ యాజ్ వినాయక.
0: వినతో నాయక వినాయక అనగా ఇతనికి నాయకుడు ఎవరునూ లేడు.
1: హీఈస్ కాల్డ్ వినాయక బికాస్ there is no leader for him, master for him.
0: Atane sarva swatantrudu.
1: He is the ever independent one.
0: Andariki nayakudu unnadu.
1: Everybody has a master.
0: Andariki oka vidhamainatundi adhipati unnadu.
1: There is authority for everybody.
0: Kani vinayakunaku nayakudu ledu.
1: But vinayaka has no master.
0: Anaga manasunnatundi valike nayakudu.
1: The one who has the mind has a master.
0: Manasu lenatundi valike nayakudu ekkada?
1: So how can there be a master for one who has no mind at all?
0: Amanaskamunaku atitamainatvanti oka tattvame vinayakatvamu.
1: Vinayakatva refers to the state beyond the mindlessness.
0: Itti vinayakatvam anetvantidi manam chakkaga artham chesukolaleka edo enugu tondamundi nalugu chetulundi chetavale chevulu untundi kanipinchetvanti swaroopame vinayakatvane bhavistunnam.
1: Without realizing this reality, we think that Vinayaka is a physical form with a trunk, with a face, and
0: yavat
1: a body.
0: Prapanchamunaku, yavat jagattunaku, yavat shunyamunaku, yavat pranamunaku, adhipati ayinatuvanti vaadu Vinayakudu.
1: Vinayaka is the one who is the master of the universe, of the world, of the stars, of the galaxies,
0: of the sun.
1: Whatever work you want to undertake,
0: ye yokka sangeetam paadavalsu vachinappudu ikini,
1: when you want to sing the sweet notes of music,
0: prathamamlo lambodara ani prarambhistunnam.
1: You start saying lambodara, invoking Ganesha.
0: Lanu kati iti lambodara anaga emiti? Lakshya pradhatudainatunti vaadu vinayakudu.
1: The one who has the goal in mind is known as Lambodara.
0: Anaga lakshmi pradhanamainatundi anaga lakshmi anaga emiti?
1: Who is Lakshmi?
0: Dhanakanaka vastu vahanalato koodinatundi amine lakshmi antunnam ee naadi bhautika prapanchamlo.
1: In a worldly way we say that Goddess Lakshmi is the one who has vast riches and wealth at her command.
0: Dhanam anaga alakshmi kaadu adi dhanalakshmi.
1: Wealth means dhanalakshmi,
0: bhagya lakshmi,
1: fortune.
0: అనేక రకమైన అర్థలక్ష్మిలు కూడా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ ఎయిట్ లక్ష్మీస్.
0: కానీ ఆ లక్ష్మి స్వరూపుడు కాదు వినాయకుడు.
1: వినాయక ఇస్ నాట్ ద వన్, ద వన్ హూ
0: ఎంబాలవనకు నిజమైన ధనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రూయెస్ట్ వెల్త్?
0: సుఖము,
1: హ్యాపీనెస్,
0: ఆనందము,
1: బ్లిస్,
0: ఈ రెండే మానవులకు నిజమైన ధనములు.
1: హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ద ట్రూ వెల్త్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సుఖానందములు లేక ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Devoid of wealth and happiness, what is the use of having other things?
0: వికలుకుని సుఖమును అందించేటువంటి వాడు వినాయకుడు.
1: The one who gives you bliss is Vinayaka.
0: అతను బుద్ధి యొక్క శక్తి సామర్థ్యంలో కూడినటువంటి వాడు.
1: He is the one who is the embodiment of supreme intelligence.
0: ఈ బుద్ధి, ఈ సిద్ధి రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము, ఆనందము లభ్యమవుతుండాలి.
1: ఇట్ ఈస్ బై ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఎఫర్ట్ వన్ అబ్టైన్స్ బ్లిస్.
0: కనుకనే భౌతికమైన పురాణములు యందు సిద్ధి, బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు.
1: ఇన్ ద పురాణ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ వినాయక హ్యాస్ టూ వైఫ్స్, సిద్ధి అండ్ బుద్ధి.
0: అనగా జ్ఞానమునకు, బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి నీ పతి అని పేరు పెడుతూ వచ్చారు.
1: హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద హస్బెండ్, ద మాస్టర్ ఆఫ్ సిద్ధి అండ్ బుద్ధి.
0: కనుక సిద్ధి బుద్ధులకు రెండింటికి నీ మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు.
1: దట్స్ వై వినాయక ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం విజ్డమ్.
0: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: ఇట్ ఈస్ బై సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం స్పిరిచువాలిటీ వన్ అబ్టైన్స్ బ్లిస్.
0: కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుండు అని పేరు పెడుతూ వచ్చారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ సిద్ధి ఆర్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి.
1: To the worldly people, these kind of similes and metaphors give them some satisfaction.
0: Yetti adishtamu leka, yetti mano bhavamu lenatvanti vinayakunaku bari lemiti putru lemiti.
1: How can Vinayaka, who has no desire at all, have children and wives?
0: Pati anaga kevalam bhartani kaadu, adipati.
1: Pati does not mean husband, it means master.
0: బుద్ధికి విజ్ఞానములకు అధిపతి కనుకనే వాటికి రెండింటికి నీ పతి అని పిలుస్తూ వచ్చారు.
1: సిన్స్ హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్, హీ ఈజ్ నోన్ యాజ్ పతి.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి వినాయకుణ్ణి అనాది కాలం నుండి కూడాను భారతీయులు ఆరాధిస్తూ వస్తున్నారు.
1: సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్ వినాయక హాస్ బీన్ వర్షిప్డ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఇండియన్స్.
0: చరిత్రను బట్టి విచారించి చూడగా,
1: వి ఎంక్వైర్ హిస్టారికల్లీ,
0: అనేక దేశముల వారు కూడా వినాయకుడు యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ థైలాండ్ వినాయక.
0: జపాన్, జర్మనీ, బ్రిటిష్, అన్ని వైపులు కూడా ఈ వినాయకత్వం అనేటువంటి చక్కగా గుర్తించుతూ వచ్చారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వినాయక హ్యాస్ బీన్ అండర్స్టూడ్ in England, in Germany, in Thailand and other countries.
0: నేటికి కూడాను థాయిలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు.
1: Even today in Thailand, we have the idols of Vinayaka.
0: వినాయకుని యొక్క పూజకు ఆద్యాంతములు లేవు.
1: There is no end and the beginning for the worship of Vinayaka.
0: కారణం ఏమనగా,
1: the cause is
0: అనాది వేదములు.
1: The Vedas are eternal.
0: అనంతమైన వేదః, అనేక వేదములు.
1: They are timeless and many.
0: కానీ అన్ని వేదములు ఎందుకూడను గణపతి యొక్క తత్వాన్ని చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: ఆల్ దీస్ వేదాస్ have declared and explained the principle of
0: Taittiriya
1: Gaya.
0: Taittiriya Upanishad nandu.
1: In Taittiriya Upanishad.
0: Om namo Bhagavate Ganaya Namaha. Annadi.
1: Om namo
0: Bhagavate
1: Ganaya.
0: Inka. Narayana Upanishad nandu.
1: In Narayana Upanishad.
0: Chakkaga mana pillalu kodani dinnamu cheptuntaru.
1: Our boys chant every day.
0: Tad Vigneshwaram bhaje.
1: Tat Vigneshwaram bhaje.
0: Anaga Gayatri mantra nandu kodanu ee Vigneshwara yokka swaroopam vastuntadi.
1: In the Gayatri mantra also there is a reference to Vigneshwara tattva.
0: Tanne rindat pratishtyayat. Anaga tannat sarvam prachodayat. Tannat danto prachodayat. Dantam anaga Vigneshwara kunnatvantadi.
1: There's a reference to Danta. It refers to Vignayaka.
0: ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది.
1: All Upanishads and Vedas have specifically mentioned about Vinayaka.
0: తన్ ఉత్తమాయ మహే అనగా అందరికీ కూడాను తనువునందు మనసునందు దేహమునందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని.
1: Vinayaka is the one who lends power and strength to the body, to the mind, and to the spirit.
0: Aite Bharatiyulu kontha kalamu ee yokka vinayakuni yokka poojalu kevalamu oka vidhamainatundi South India lo prarambhamaindani.
1: There is a feeling that the Vinayaka worship started
0: Dravida Devudani. Dravida Devudani
1: has been described as a master, god of
0: Dravida Desamulandu kodanu. కాదు కాదు సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియా కాదు ఈస్ట్ ఇండియా కాదు వెస్ట్ ఇండియా కాదు యావత్ విశ్వమునకే నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఈజ్ నాట్ ద మాస్టర్ ఓన్లీ ఆఫ్ ద ఈస్ట్ ద సౌత్ ద నార్త్ ఆఫ్ ఇండియా బట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇట్సెల్ఫ్.
0: క్రమక్రమేణ తన్నో సర్వ ప్రచోదయాత్ తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను.
1: Since they had an animal appearance with that theft.
0: Atani vahanamu mushikam kavatam chetanu.
1: Since his vehicle appears to be the rat.
0: Bharatiyulu prathamamulo mrugamunnu aaradhistu vacharu ani deeni yokka kontha mandi vadana.
1: Some people logically argue since Vinayaka has the vehicle as the rat, they think that Indians worship only the animals.
0: Inta pedda potta galiginatundi vaadu ఇంత చిన్న ఎలుక పైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రిటిసైజ్ హౌ ద హ్యూజ్ బెల్లీడ్ గణేశ కెన్ సిట్ ఆన్ టైనీ రాట్.
0: నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: ద ఫూలిష్ వన్స్ హూ డోంట్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇన్నర్ రియాలిటీ దే ప్రీచ్ అండ్ పబ్లిసైజ్ నాన్ సెన్స్ ఆఫ్ దిస్ కైండ్.
0: మూషికం అనగా చీకటి అని అర్థం.
1: మూషిక రాట్ మీన్స్ డార్క్నెస్
0: అనగా తన వినాయకుడు ఈ చీకటిని అణగద్రొక్కి సూర్యోదయం గావించేటువంటి ప్రకాశాన్ని దానప్ప భాస్కర్ని వెలిగింపచేస్తూ వచ్చాడు.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ హీఈస్ ద వన్ హూ డౌన్స్ ద రాట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ and illuminates
0: the kind of వేసుకున్నాడు అన్నమాట.
1: What it means is that it tramples down the wrath of darkness.
0: అణగదొక్కాడు.
1: He has downtrodden the darkness.
0: అణగదొక్కడం చేతనే
1: since the downtrodden darkness
0: వికాసంగా రూపొందుతూ వచ్చింది.
1: There will be effulgence all around.
0: కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు.
1: When you say మూషిక వాహన, the one who rides over the wrath,
0: చీకటిని అణగదొక్కి
1: the one who downtrodden
0: ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని.
1: ద వన్ హూ ఎమినేట్స్ థండర్ అండ్ ఎఫల్జెన్స్ అరౌండ్ హిస్ వినాయక.
0: కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు.
1: ఆన్ దిస్ సీక్రెట్ డే ఆఫ్ గణేశ ఫెస్టివల్ ఇండియన్స్ ప్రిపేర్.
0: భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము.
1: దిస్ ఆల్సో హ్యాస్ టు బి ప్రూవ్డ్ ఇన్ టు బై ద ఇండియన్స్.
0: వినాయకులకు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు.
1: ద రౌండ్ డెలికసీస్ ఆర్ సెట్ టు బి వెరీ వెరీ టేస్ట్ఫుల్ టు గణేష.
0: కుడుములు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ కుడుమూల్
0: అనగా
1: ప్రిపరేషన్.
0: దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది.
1: ఈవెన్ ద ఆయుర్వేద మెన్షన్స్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ కుడుమూస్ ద స్టీమ్డ్ రైస్ ప్రిపరేషన్.
0: పిండిని ఉడికించి
1: ద రైస్ పౌడర్ ఇస్ బాయిల్డ్
0: తైలం యొక్క సంస్కారం లేకుండా
1: వితౌట్ యూజింగ్ ఆయిల్
0: దాని మధ్య లోపల ఏ నువ్వుల పిండో ఏ యొక్క గ్రీన్ గ్రామ్స్ పెసల పిండో ఇంకో వేడల పిండో పెట్టి దానిని ఉడికించకుండా దాని అట్లనే తినేటువంటి వారు.
1: The flour of green gram, other pulses are embedded inside and steam
0: ఉడికినటువంటివి కుడుములు అంటారు.
1: అండ్ దే ఆర్ నోన్ అస్ కుడుమూస్.
0: ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది.
1: ఎనీ ఫుడ్ మెటీరియల్ బాయిల్డ్ ఓవర్ విత్ స్టీమ్ లెండ్ స్ట్రెంగ్త్.
0: ఆయిల్ తగలకుండా
1: విదౌట్ యూజింగ్ ఆయిల్
0: ఆవిరితో ఉండినటువంటి ఇడ్లీ కూడాను చాలా శక్తిని అందిస్తుంది.
1: ఇడ్లీ స్టీమ్డ్ ఓవర్ ఆర్ ఎసెన్షియల్ కండ్యూసివ్ టు హెల్త్.
0: వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు ఈ నవీన కాలంలో కూడా.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఆఫ్టర్ ద ఆపరేషన్ ఇడ్లీస్ ఆర్ హైలీ రికమెండెడ్.
0: ఆయిల్ తగలకుండా ఉంటుండాలి.
1: ఆయిల్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఎట్ ఆల్.
0: కనుకనే
1: దట్ వై
0: ఇక్కడ భాద్రపద మాసము
1: ఇన్ ద మంత్ ఆఫ్ భాద్రపద
0: చతుర్దశ దినము
1: అండ్ ద 14th డే
0: ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి
1: ఆల్రెడీ ప్రిపరేషన్
0: చేసిన కాదు చవితి దినము
1: అండ్ ఫోర్త్ డే
0: ఈ మాసము లోపల రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి.
1: ద టిల్ ఈజ్ హార్వెస్టెడ్ బై ద ఫార్మర్స్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ భాద్రపద.
0: ఆ నువ్వులు బెల్లమును రెండింటిని చక్కగా కొట్టి
1: ద టిల్ అండ్ జాగరీ ఆర్ ఫౌండెడ్
0: ఈ ఉడికిన బియ్యం పిండి మధ్యలో పెట్టి
1: ఎంబెడెడ్ ఇన్ ద రైస్ ప్రిపరేషన్.
0: ఆవిరిలో దీనిని పూర్తి
1: ఆయిల్
0: వాళ్ళకి ఇది వినాయకులకు నైవేద్యంగా పెట్టవచ్చు.
1: దే ఆర్ ఆఫర్డ్ యాజ్ ఎ సేక్రెడ్ ఆఫరింగ్ టు వినాయక ఆన్ దిస్ డే.
0: అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం.
1: వాట్ ఇట్ సిగ్నిఫైస్ ఈస్ దాట్ ద ఫుడ్ ఆఫ్ వినాయక ఈస్ ద వన్ విచ్ ఫాస్టర్స్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్.
0: బెల్లం కూడాను చాలా ఆరోగ్యములకు చాలా మంచిది.
1: ఈవెన్ జగరీ ఈస్ కండ్యూసివ్ టు హెల్త్.
0: ఇది వాత పిత్త శేషాదులను నివారణ గావిస్తుంది.
1: ఇట్ రిమూవ్స్ ద డిసీజ్ కాజ్డ్ బై ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద విండ్ ద ఫ్లమ్ అండ్ ద బైల్.
0: ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది.
1: ద ఫుడ్ ప్రిపేర్డ్ బై స్టీమ్ రిమూవ్స్ ద ఐ డిసీజెస్.
0: అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది.
1: ఇట్ డిస్పెల్స్ ద డిసీజెస్ ఆఫ్ ద స్టమక్.
0: గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడాను తాను నివారణ గావిస్తుంది.
1: గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఇట్.
0: కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు
1: when your hair and hearty
0: aanandamunaku gnanamunaku manike takkuva undadu.
1: You will have full joy and happiness.
0: Kanukane aarogyame maha bhagyam ani kodanu prabodhisthu vachindi.
1: That's why it is said health is wealth.
0: Manavulaku
1: dharma
0: artha kama mocham moolu chaturvidhamainattu margamulu.
1: There are four ends for man: dharma, artha, kama and moksha.
0: Kani vinayakudu vini pichivarlara ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు.
1: ఫర్ ఆల్ దీస్ ఫోర్ ఎండ్స్ ఆఫ్ లైఫ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ధర్మం చేయవలసిన
1: వెన్ యూ వాంట్ టు గివ్ చారిటీ
0: ధర్మము సంపాదించవలసిన
1: వెన్ యూ వాంట్ ఎర్న్ మనీ
0: ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన
1: వెన్ యూ వాంట్ టు స్ట్రైవ్ ఫర్ సాల్వేషన్
0: వాంఛను అనుభవించవలసిన
1: వెన్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్
0: ఆరోగ్యము అత్యవసరము.
1: హెల్త్ ఈజ్ సూపర్లేటివ్లీ ఇంపార్టెంట్.
0: కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుంబులు ఉండ్రాళ్లు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రకారం.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ వినాయక ప్రిన్సిపల్ హెల్ప్స్ us హ్యావ్ ఏ సస్టైన్డ్ బాడీ అండ్ సస్టైన్డ్ మైండ్.
0: మనుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు.
1: ద ఎన్షియంట్ పీపుల్ యూజ్ టు టేక్ ఓవర్ ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్
0: యొక్క పదార్థమును భుజించేటువంటి వారు.
1: ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్ వాస్ టేకెన్.
0: తైల సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు.
1: దే యూజ్ టు టేక్ ఫుడ్ స్టీమ్డ్ అండ్ నాట్ బాయిల్డ్.
0: ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి.
1: దిస్ ఈజ్ కండ్యూసివ్ టు యువర్ ఇంటెలిజెన్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్
0: అతను విఘ్నేశ్వరుడు.
1: ఈజ్ నోన్ యాజ్ విఘ్నేశ్వర.
0: ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు?
1: వాట్ ఈస్ దిస్ విఘ్నేశ్వర?
0: మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు.
1: విఘ్నేశ్వర ఇస్ ద వన్ హు డిస్ట్రాయ్స్ ఆల్ ఇంపెరిమెంట్.
0: విజ్ఞానమును ప్రబోధించేటువంటి వాడు.
1: ఇస్ ద వన్ హు ఇల్యూమిన్స్ నాలెడ్జ్.
0: కనుక ఆ విజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని ప్రచురింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు.
1: సిన్స్ వినాయక ఇల్యూమిన్స్ ఇవర్ నాలెడ్జ్ స్టూడెంట్స్ వర్షిప్ హిమ్ అనే
0: ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక్క విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ when Vinayaka festival celebrated and a single student carried a book
0: anni aa padidinamulu vigneshun daggara ee pustakamunu unchi
1: all these days the book
0: was bundled together aaradhinchetundi vaaru
1: and offered to Ganesha
0: em ra nivu chadatam ledatunte naa pustakalu vinayakun daggara unnai
1: when people asked him why don't you study the books have been bundled together
0: aa pustakamulu ninduku kudanu vijnanamunu nimpi తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తీరుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది.
1: ద పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ హ్యాడ్ ద బిలీఫ్ వెన్ ద బుక్స్ వర్ ఆఫర్డ్ భగవాన్ వుడ్ ఫిల్ దెమ్ విత్ విజ్డమ్.
0: ఈ ఆధునిక యుగం లోపల
1: బట్ ఇన్ మోడర్న్ టైమ్
0: విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు.
1: విఘ్నేశ్వర దే డోంట్ బిలీవ్
0: జ్ఞానము వారికి అక్కర్లేదు.
1: దే డోంట్ వాంట్ విజ్డమ్.
0: కేవలము ఒక విధమైన ధనం ఉంటే చాలు.
1: They want only wealth and wealth.
0: ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా?
1: Does wealth give you happiness?
0: సుఖం నీకేమైనా లభ్యమవుతుందా?
1: Does it give you prosperity and happiness?
0: లేదు.
1: No.
0: సుఖానందము అనేటువంటిది కేవలం మానసిక సంబంధమైనటువంటివి.
1: Happiness is mental.
0: ఎంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్య ఉండినా, ఎంత వివేకం ఉండినా, ఎంత మేధాశక్తి ఉండినా ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి.
1: Your power, your scholarship, your academic excellence will not give you happiness.
0: Kanukane aanati vidyarthulanta kudanu upadhyayulu bodhinchetundi varu.
1: In those days the teacher taught the students.
0: Ore pichivarlara MA lu BA lu pass ayi vachiyu peru ganchina pedda varalaina.
1: Oh students, even though you have mastered MA and other subjects,
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చిన వాంచిన పెద్ద వాళ్ళైనా
1: ఈవెన్ దో యువర్ ఎ గ్రేట్ మ్యాన్
0: సంపదలు ఉండి సద్ధాన పరులైనా పుణమి కీర్తిని గన్న పుణ్యులైనా
1: ద పీపుల్ హూ హ్యావ్ అప్టైన్ డిగ్రీస్ ద పీపుల్ హూ అప్టైన్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ మెరిటోరియస్
0: ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా
1: ఈవెన్ దో దే ఆర్ ద బిగ్ వన్స్ స్టౌట్ వన్స్ విత్ ద బిగ్ బాడీ అండ్ హెల్త్
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా
1: ఈవెన్ దో దట్ ద బ్రాహ్మిన్ చాంటింగ్ ద వేదాస్ అండ్ టీచింగ్ దెం
0: సాటిరారు
1: దే కెనాట్ బి ఈక్వల్
0: భక్తులకు ఏనాటికైనా
1: దే కెనాట్ బి ఈక్వల్ టు ద డెవటీ
0: చదువులన్నీ చదివి సావంగనేటి
1: వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అండ్
0: ఎంత చదువు చదివి ఏనీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: Even though he has mastered much knowledge, the bad man will never give up his
0: bad quality. Sarva sarva tarkavadane kani purna gnanam ekudu pondaledu.
1: Only learning promotes only logical excellence but not gives you supreme wisdom.
0: Pichivaralara
1: foolish man.
0: Sarva sarva sadivi savanganeetiki saavuleni sarva sarva valiyu.
1: What is the use of learning that gives you only death?
0: Anaga saavuleni sarva tinte ee sarvukuda oka saavunda ani meer prashninchavachchu.
1: That deathless knowledge should be obtained.
0: Adiye jnanam satyam jnanam anantam brahma.
1: That is said to be satyam jnanam
0: atti satya jnana anantamainatvanti yokka tattvanni bodhinchetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one who teaches satyam.
0: Anaga ataniki telugu teetalu chaala ekkuva.
1: Vinayaka has supreme intelligence.
0: Meer prathara chuchaaru hostel ki nenu vachinappudu
1: vinayaka
0: saigida aruchukuntu vachindi.
1: When I came to the hostel in the morning, Ajita came running towards me, screaming after me.
0: Ani ye karuku tane em archadu.
1: Ajita does not respond to any car.
0: Na car vachindi, na car venaka 80 cars vachinayi.
1: When Bhagavan's car comes, followed by car
0: vinindi, car shabdamu oke archukuntu road ku vachindi.
1: Frantically and enthusiastically it came towards Bhagavan, hearing Bhagavan's
0: yanta telivitheta.
1: That is intelligence.
0: Enta pragnanam.
1: What wisdom.
0: Enta medha shakti.
1: What supreme knowledge.
0: Kalukune manavulu ellaina telivitheta kaligineetundi varini itaniki oka vidhamainatundi yenugu telivi antaru.
1: The one who has
0: gaja telivi antaru.
1: A person who has much knowledge is described as the one who
0: has maha telivitheta kaligineetundi.
1: Elephant has such supreme intelligence.
0: Kalukune vigneshundiki gaja telavu pettatam karanam entante telivaina tundi vaadu అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు.
1: To declare to the people that Ganesha is an intelligent one, the elephant head is given to him.
0: లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి,
1: that is intelligent.
0: ఎంత ప్రజ్ఞానం,
1: what wisdom,
0: ఎంత మేధాశక్తి,
1: what supreme knowledge.
0: కనుకనే మానవులు ఏదైనా తెలివితేటలు కలిగినటువంటి వారిని ఇతనికి

0: అండ్ హెడ్ ఇస్ గివెన్ టు హిమ్
1: లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి
0: వినాయక హ్యాస్ నార్మల్
1: తల ఒక్కటి మాత్రమే గజతలం ఎందుకు పెట్టాడు
0: వై హ్యాస్ గాడ్ ఓన్లీ
1: దేవశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చారు
0: ద ఎలిఫెంట్ హ్యాస్ సిగ్నిఫైస్ ద ప్రేమ్
1: అంతే కాకుండా ప్రతి దానిని మొట్టమొట్టమొదట వినాలి
0: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లిసన్ టు ఇన్ ద బిగినింగ్
1: శ్రవణ మనన నిధిధ్యాసనం అనేటువంటిది వేదాంతములకు ప్రధానమైన శిరస్సులు
0: ఫర్ ద వేదాంత శ్రవణ లిసనింగ్ మెడిటేషన్ అండ్ కాంటెంప్లేషన్ ఆర్ ద త్రీ
1: ఏదైనా మొట్టమొదట విన్నప్పుడే
0: ఓన్లీ వెన్ యు హియర్
1: తర్వాత మననం చేసినప్పుడే
0: వెన్ యూ కాంటెంప్లేట్
1: ప్రాక్టికల్ లో పెట్టడానికి వీలవుతుంది
0: దెన్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇంటు
1: శ్రవణమే చేయకపోతే
0: వితౌట్ లిసనింగ్
1: మననమే చేయకపోతే
0: వితౌట్ కాంటెంప్లేటింగ్
1: యూ ప్రాక్టికల్ లో పెట్టావు
0: హౌ కెన్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్
1: కనుకనే శ్రవణం కనుక గజం యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి అనగా ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది
0: ద ఎలిఫెంట్ హ్యాస్ బిగ్ ఇయర్ బికాస్ ఇట్ హ్యాస్ గాట్
1: భూషణ కాని భూషణ కాని వింటుంది
0: whether praise or blame it listens to well
1: aithe bhushan em chestundi chakkaga lopa teeskuntundi
0: it takes food very gladly
1: bhushan em chestundi aadinchi dani baita toppindi
0: all criticism is stand out by the big ears of ganesha
1: anaga chaddanu baitaku nettutundi manchini lopala sweekaristundi
0: why is he driven out and virtue is taken in
1: adhe gajatalam yokka antarathamu
0: that is the significance of the elephant and features of ganesha
1: కనుక మానవత్వం నందున్నటువంటి ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క ప్రవత్తాలను మార్గములను ప్రబోధించేటువంటి ఒక తత్వము ఒక్క వినాయకుడి మాత్రమే ఉంటున్నది
0: ఓన్లీ వినాయక హ్యాస్ గాట్ దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిసైజింగ్ టు మ్యాన్ కైండ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్
1: కనుక వినాయక చవితనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము ఆ వినాయకుల యొక్క స్వరూపాన్ని నిరూపించటము అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము ఒక మూడు దినంలో ఐదు దినంలో మన జీవితంలో దాంతో తృప్తి పరచుకోవటం కాదు
0: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గణేష ఫెస్టివల్ డస్ నాట్ లై ఇన్ మేకింగ్ ఐడల్స్ అండ్ వర్షిపింగ్ దెమ్ అండ్ ప్రొమోటింగ్ దెమ్
1: నీవు నాయకుడు కావాలి అది వినాయకుడు
0: హియర్
1: విను నాయకుడు
0: లిసన్ అండ్ హియర్ అండ్ బికమ్ ద మాస్టర్ దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గణేష
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో కూడా నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది
0: స్పిరిచువాలిటీ టీచర్స్ ద నైన్ ఫోల్డ్ విజ్డమ్
1: శ్రవణం
0: లిసనింగ్
1: కీర్తనం
0: సింగింగ్
1: విష్ణు స్మరణం
0: రిమెంబరింగ్ ద లార్డ్
1: పాద సేవనం
0: సర్వింగ్ హిస్ ఫీట్
1: వందనం
0: సల్యూటింగ్ హిమ్
1: దాస్యం
0: సర్వింగ్ హిమ్
1: స్నేహం
0: బిఫ్రెండింగ్ హిమ్
1: ఆత్మనివేదనం
0: సరెండరింగ్ ద సెల్ఫ్ టు హిమ్
1: మొదటిది శ్రవణం
0: ఫస్ట్ వన్ ఇస్ హియరింగ్
1: అంతిమది ఆత్మ నివేదన
0: ద లాస్ట్ వన్ ఇస్ సరెండర్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ దట్ అన్ఫోల్డ్స్ ఎవ్రీథింగ్
1: ఈ శ్రవణం అనేటువంటి ఒక కొస
0: ఆన్ ద వన్ హ్యాండ్ యూ హ్యావ్ హియరింగ్
1: ఆత్మ నివేదన అనే మరొక కొస
0: అది అదర్ హ్యాండ్ యూ హ్యావ్
1: రెండు కొసలు మధ్య లోపల ఉండినటువంటివి ఈ గార్లెంట్స్
0: అండ్ దిస్ ఇస్ ద స్ట్రింగ్ ఆఫ్
1: ఈ రెండింటిని మధ్యలో చేర్చేటువంటిప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లెండ్ మాదిరి తయారవుతుంది
0: All the flowers when joined together by listening and surrender, it becomes a beautiful garland.
1: ఈ మనని నిత్యజాస సేవలన్నీ కూడాను మధ్యలో చేరినవే కాని ఈ అంత్యము ఆది రెండూ చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది.
0: A man, a garland becomes a true garland, the garland of wisdom.
1: అది ప్రతి మానవుని యందు ఉండేటువంటి ఒక మాల.
0: And that is the garland present in every human.
1: తల్లి గర్భము నుండి
0: from the womb of the mother
1: జన్మించునప్పుడు
0: When a man is born,
1: kantamala lavemi kalaravu.
0: He does not carry any garland with him.
1: Manchi mutyapu saru.
0: He doesn't have jewelry.
1: Mattunapunu levu.
0: They can't be seen at all.
1: Melmi bangaru danda medaku ledu.
0: There are no golden ornaments around him.
1: రత్నాల హారము
0: దే నో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్
1: రంజిల్లగాలేదు
0: దే డోంట్ డెకరేట్ హిమ్
1: పచ్చల పేళ్లను పొతకలేదు
0: దే నో గ్రీన్ స్టోన్స్ ఎట్ ఆల్ అరౌండ్ హిమ్
1: ముత్యాల హారము
0: దే నో జ్యువెల్స్ ఎట్ ఆల్
1: మురిపింపగాలేదు
0: దే వోంట్ డిలైట్ యు
1: కలదు
0: బట్
1: కలదొక్క మాల మీ కంఠమందు
0: Around you there is a garland.
1: Purva janmala karmalu pondu parachi.
0: The garland which inherits from the past.
1: Manche ayinanu chedugaina trunchakunda.
0: Without minusing good or bad.
1: Brahma meekichi pampunu brahmamala.
0: Lord Brahma gives you that garland of your faith.

0: Garland of our destiny.
1: Gantamala.
0: That is the garland of our destiny.
1: Gantamala.
0: The garland of our destiny.
2: Adi aa gantamala andari endu.
0: And that garland of destiny.
2: Emadi manchi ainanu chedugaina
0: good or bad
2: trunchakunda
0: without removing
2: brahma meekichi pampunu barumala.
0: A heavy garland is given to you, Rabbi Brahma.
2: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
0: గార్లాండ్ విచ్ రీచ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్.
2: కనుక మనం మంచిని చెయ్యాలి.
0: గుడ్ వి షుడ్ డూ.
2: ఏది చేసినా కానీ అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది.
0: వాట్ ఎవర్ వి డూ దట్ బికమ్స్ ద గార్లాండ్.
2: ఏ మాలని ఎందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమందు ఉండాలి.
0: యూ మే నాట్ హ్యావ్ ఎనీ గార్లాండ్ బట్ ద గార్లాండ్ ఆఫ్ దీస్ డీడ్స్ యూ విల్ క్యారీ విత్ యూ.
2: దివ్యాత్మ స్వరూపులాల
0: డివైన్ సోల్.
2: ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధన.
0: దిస్ ఈస్ ద నోబుల్ టీచింగ్ ఆఫ్ గణేష్.
2: తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము.
0: హిస్ నోబుల్ హిస్ లైఫ్ ఇస్ హిస్ మెసేజ్.
2: తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము.
0: హిస్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్.
2: పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోని మనం అలక్ష్యం చేయవచ్చును.
0: మైథాలజీస్ మే మిస్అండర్స్టాండ్ అండ్
2: పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు.
0: యు మే నెగ్లెక్ట్ ద పురాణాస్ బట్ డోంట్ నెగ్లెక్ట్ ద ఐడియల్స్ థాట్ బై దీస్
2: మైథాలజీస్.
0: వ్యాస
2: భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట.
0: వాల్ రైటింగ్ ద మహాభారత్
2: అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట.
0: వినాయక వెంట్ ఫార్వర్డ్ టు హెల్ప్ హిమ్.
2: అయ్యో వినాయక,
0: ఓ గణేష,
2: ఎంత దయామయుడు అయ్యా నీవు.
0: ఓ కంపాషనేట్ వన్,
2: నాకు చాలా ఉపకారం చేస్తున్నావు.
0: యూఆర్ హెల్పింగ్ మీ వెరీ మచ్.
2: అయితే
0: బట్
2: నేను చెప్పినవంతా కూడాను.
0: వాట్ ఎవర్ ఐ టెల్ యూ
2: చక్కగా వ్రాయాలి అన్నాడు.
0: యూ మస్ట్ రైట్ హి సెడ్.
2: అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు.
0: అండ్ దట్ ఇస్ ఎ కండిషన్ లేడ్ డౌన్ బై వ్యాసుడు.
2: వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు.
0: గణేష్ వాజ్ నాట్ ఆఫ్ షార్ట్.
2: అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు.
0: వ్యాసు లేడ్ డౌన్ ఎ కండిషన్ ఫర్ వ్యాసుడు.
2: వ్యాస
0: వ్యాస
2: నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు, నిలవకుండా ఉండేటట్టుగా నీకు చెప్పాలి అన్నాడు.
0: యూ మస్ట్ డిక్లేర్ ఇన్ సచ్ ఎ వే మై పెన్ షుడ్ నాట్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్.
2: రాస్తూ ఉండినప్పుడు
0: రైటింగ్ అండ్ రైటింగ్
2: కలములో ఇంక్ అయిపోయింది, అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది.
0: ద పెన్ ద స్టైలస్ బ్రోక్ డౌన్.
2: అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట.
0: గణేష్ టుక్ అవుట్ హిస్ టస్క్ అండ్ బిగాన్ రైటింగ్.
2: పురాణములని అనుకున్నప్పటికీ
0: యు మే థింక్ దెమ్ టు బి మైథాలజీస్.
2: అందుకోసమని ఏక దంతం
0: ద వన్ టస్క్ వన్ గణేష్ ఐ డిస్క్రైబ్.
2: అనగా తన కర్మ కార్యము ఎందుకని కర్మ దీక్ష ఎందుకని శక్తి త్యాగమునైనా చేసేటువంటి వాడు వినాయకుడు అని అది ఆదర్శము.
0: హి కెన్ మేక్ ఎనీ సాక్రిఫైస్ దట్ ఇస్ ది ఐడలిజం ఆఫ్ గణేష.
2: తన దంతమునే లాగి రాయటం పోయిన ఎంత త్యాగం.
0: వాట్ సాక్రిఫైస్ హి హ్యాడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ట్రూత్.
2: దీనిని పురస్కరించుకుని వేదములు న కర్మణ న ప్రజయ ధరేన త్యాగే రైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది?
0: Does the Veda say not by work, not by riches, not by anything, it is only by sacrifice you can harvest.
2: కనుకని ఈ నాటి మానవులకు ప్రేమ త్యాగం రెండు ఉంటే చాలు, జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది.
0: బట్ ద మోడర్న్ పీపుల్ ఆఫ్ టుడే దే హావ్ ప్రేమ అండ్ త్యాగ, లవ్ అండ్ సాక్రిఫైస్.
2: ప్రేమని భక్తి
0: డివోషన్.
2: ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దే నన్ సుపీరియర్ టు డివోషన్.
2: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ
0: యు మే హావ్ మచ్ నాలెడ్జ్.
2: శాస్త్ర జ్ఞానములే కానీ
0: ఇట్ ఇస్ ఆల్ స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఓన్లీ.
2: ఆత్మ జ్ఞానం కాదు.
0: దట్ ఈస్ నాట్ సెల్ఫ్ నాలెడ్జ్.
2: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్.
2: మీరు విని ఉంటారు, చదివి ఉంటారు.
0: యు మస్ట్ హావ్ హర్డ్
2: ఆదిశంకరుల వారు.
0: ఆదిశంకర
2: అద్వైత మతాన్ని స్థాపించడానికి
0: హి ఎస్టాబ్లిష్డ్ నాన్
2: సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు.
0: హి రికార్డెడ్ ఎవ్రీవన్
2: ఏకము
0: వన్
2: సత్
0: ద ట్రూత్
2: బహుదా వదంతి.
0: దేర్ ఈస్ నన్ అదర్ దెన్ ట్రూత్. దేర్ ఇస్ ఓన్లీ వన్
2: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ ఎవ్రీవేర్ హి డిక్లేర్డ్.
2: అద్వైత దర్శనం జ్ఞానం.
0: సీయింగ్ ద వన్ ఈజ్ విజ్డమ్ హి సెడ్.
2: రెండవది లేనే లేదు.
0: ద సెకండ్ వన్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
2: అంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్
2: అని జ్ఞానమును ప్రపంచానికి బోధించినటువంటి యొక్క ఆదిశంకర్ల వారు కూడాను.
0: ఆదిశంకర హూ టాట్ ద
2: విజ్డమ్ ఒక సమయం లోపల
0: వన్స్ అపాన్ ఏ టైమ్
2: కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యులతో.
0: హి వాస్ గోయింగ్ టు కాశి టు టేక్ బాత్ అలాంగ్ విత్ హిస్
2: ఒక పండితుడు
0: ఎస్కాలర్
2: వాణి గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద.
0: హీ వాజ్ చాంటింగ్, హీ వాజ్ రిపీటింగ్ ద గ్రామర్ ఆఫ్ వాణి.
2: కరణే డుక్నుం కరణే డుక్నుం కరణే డుక్నుం కరణే అని వాణి గ్రామాన్ని వందిస్తున్నాడు. కన్నులు మూసుకొని స్పెల్లింగ్ అంతా స్పెలింగ్ నేర్చుకుంటారు, ఎంఐఎల్కే మిల్క్ ఎంఐఎల్కే మిల్క్ ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెలింగ్ ఎట్లు నేర్చుకుంటారో అట్లా ఆయన పాలిగ్రామాన్ని స్పెలింగ్ గా మార్చుకుని డుప్లూకరణే అని అంటున్నాడు.
0: As the children learn the spelling, repeating one after another, this scholar was repeating Dukrin Karane,
2: Dukrin Karane. With one
0: pointed attention, he was repeating that.
2: దగ్గరికి వెళ్ళాడు.
0: ఆదిశంకరా రెంట్ హిమ్,
2: ఎవరు వచ్చింది ఆయన గమనించలేదు.
0: నో బడీ అబ్జర్వ్డ్ హిమ్,
2: చెప్పాడు.
0: అండ్ సెట్ హిమ్,

0: ఓ పిచ్చివాడా,
1: ఓ ఫులిష్ వన్,
0: ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వెంటనే ఏమిటి?
1: వాట్ యు గెయిన్ బై రిపీటింగ్ గ్రామర్?
0: అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయే సమయంలో
1: అట్ ద టైమ్ ఆఫ్ డెత్
0: నీకు దుఃఖం కరిని వస్తుంది అడ్డము.
1: విల్ గ్రామర్ హెల్ప్ యూ?
0: భజ గోవిందం. మహాజ్ఞాని శంకరాచార్యుల వారు,
1: శంకరాచార్య ఎంబాడిమెంట్
0: అంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్టగలిపటికి భక్తిలో ప్రవేశించాడు.
1: ఈవెన్ దో శంకరాచార్య గ్రేట్ అద్వైతిన్,
0: ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? ఇందులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం.
1: ఆదిశంకర హూ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ అద్వైత.
0: కనుక భక్తి, భక్తికి మించినటువంటిది మరొకటి లేని,
1: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఈ భక్తి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ భక్తి? డివోషన్
0: కేవలం పూజలు చేయటమా?
1: ఇది వర్షిప్,
0: భజన చేయటమా?
1: ఇది చాంటింగ్ భజన,
0: యాత్రలు పోవటమా?
1: ఆర్ గోయింగ్
0: క్షేత్రాలు తిరగటమా?
1: ఆర్ గోయింగ్ రౌండ్?
0: కాదు కాదు కాదు. నిర్మలమైన ప్రేమను, మనస్సును భగవంతుని వైపున మరల్చటమే భక్తి.
1: డైరెక్టింగ్ ద ప్యూర్ అన్సాలిడ్ మైండ్ టువర్డ్ డివినిటీ ఈజ్ భక్తి.
0: భక్తి అంటే మరొకటి కాదు.
1: భక్తి ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్.
0: నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్ డివినిటీ.
0: నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి.
1: డైరెక్ట్ యువర్ లైఫ్ లవ్ టువర్డ్.
0: ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ. ఏమిటి ప్రేమను వారికి తెలియదు.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: భార్య భర్తల ప్రేమ,
1: ద లవ్ ఆఫ్ ద వైఫ్,
0: తల్లి బిడ్డల ప్రేమ,
1: మదర్ అండ్ చైల్డ్,
0: అన్న తమ్ముల ప్రేమ,
1: బ్రదర్ అండ్ బ్రదర్,
0: బంధుమిత్రుల ప్రేమ,
1: రిలేటివ్స్,
0: ఇవి ఆ ప్రేమలు.
1: ఇస్ దిస్ లవ్?
0: దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు.
1: విజ్ నాట్ కాల్ ఇట్ లవ్.
0: వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు.
1: దే డోంట్ డిజర్వ్ టు హావ్
0: ప్రేమ అని పిలిచడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు.
1: దట్ ఈస్ నాట్ లవ్.
0: ఎందువల్లనగా?
1: వై? బికాస్
0: ఈ మధ్యలో వచ్చేటువంటివి,
1: దీ రిలేషన్షిప్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ గో,
0: భార్య భార్య భార్య,
1: వైఫ్ అండ్ వైఫ్,
0: బిడ్డ బిడ్డ బిడ్డ,
1: చైల్డ్ అండ్ చైల్డ్.
0: వీళ్ళు బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: వెన్ ఆర్ ద చిల్డ్రన్ బోర్న్?
0: పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు? అని అంతకుముందు నీవెవరు ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు?
1: ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ యు లవ్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్.
0: ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటి అనురాగములే కాని ప్రేమలు కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఇన్ఫాచుయేషన్ బట్ నాట్ లవ్.
0: కనుకనే అనురాగముతో ప్రాప్తించేంత అనుబంధమే కాని మరొక బంధం కాదు.
1: ఇన్ఫాచుయేషన్ ప్రమోట్స్ ఓన్లీ బాండేజ్.
0: నీవు పుట్టక పూర్వము,
1: బిఫోర్ యు ఆర్ బోర్న్,
0: నీ జీవితంలో,
1: ఇన్ ఎవర్ లైఫ్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ఎవర్ డెత్,
0: ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఎవర్ బర్త్ అండ్ ఆఫ్టర్ ఎవర్ డెత్ అండ్ దట్ ఇస్
0: భాగ్యం. ప్రేమ,
1: లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ టైమ్స్.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు. ఇవన్నీ అనురాగాలు.
1: లవ్ ఈజ్ డివోషన్ టు.
0: ఇదంతా ఒక ఫ్రెండ్షిప్. లు
1: అదర్ లవ్స్ ఆర్ ఓన్లీ ఫ్రెండ్షిప్.
0: దాని చూడకునకు వాడెవరు వీరెవరు?
1: బిఫోర్
0: దూడకు తల్లెవరు బిడ్డెవరు?
1: బిఫోర్ చైల్డ్ ఈస్ బాన్,
0: కాకపోవడం భార్యవరు భర్తెవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్?
0: పాసింగ్ క్లౌడ్స్ మీలో పోయి వచ్చిపోయేటువంటివి.
1: దీస్ రిలేషన్షిప్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: దే డోంట్ మెరిట్ ద టర్మ్ లవ్.
0: కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వం, భగవంతునితో ప్రేమతో ఐక్యం కావాలి.
1: ద అన్చేంజింగ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈస్ భక్తి.
0: అదే సరైనటువంటి భక్తి.
1: అండ్ దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా?
1: ఇట్ పాసిబుల్ ఫర్ ఎవరీబడీ హ్యావ్ ఇట్?
0: కాదు కాదు.
1: నా
0: కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గంలో మనం ప్రవేశించి
1: స్లోలీ అన్యూజల
0: చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం.
1: Slowly and steadily, by following the path of worship and other ways, you have to reach God.
0: నీవే దీనిని సమీపించుకొని పోవాలి.
1: You have to watch your way towards God.
0: భగవత్ అన్వేషణగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి?
1: First for God. Where is God?
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is there everywhere.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకే సర్వమా ఉత్తిష్ఠతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా
1: వెన్ హిస్ ఫీట్ ఆర్ ఎవరీవేర్ అండ్ హెడ్ ఇస్ ఎవరీవేర్, వెన్ హిస్ ప్రెజెంట్ ఎవరీవేర్, వేర్ కెన్ హి సెర్చ్ హిమ్?
0: నేను భగవంతుని వెతుకుతున్నాను వెతుకుతున్నాను వెతుకుతున్నాను.
1: వెన్ హిస్ హాస్ సెర్చ్ అండ్ సెర్చ్, వాట్ ఇస్ ద మీనింగ్?
0: కాదు కాదు, వెతకనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ సెర్చ్ ఫర్ హిమ్.
0: ఒకానొక సమయం లోపల
1: వన్స్
0: బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిసెంట్.
1: అనిపిసెంట్ వాస్ స్టడీయింగ్ ద బైబుల్ వన్ డే.
0: ఆ బైబుల్ లోపల,
1: ఇన్ ద బైబుల్,
0: భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు.
1: The devotees are seem to be seeking after God.
0: భక్తులెవరు భగవంతుని అన్వేషించలేదు.
1: She believed that devotees need not
0: భగవంతుని వెతకనక్కర్లేదు.
1: God need not be searched.
0: కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు.
1: God seeks after the true devotee.
0: Vetukuchunnanu nenu vetukuchune unnanu. Vetukuchunnanu nedu naadu needu ekamuga vetukuchunnanu.
1: In the past, in the present.
0: Athane andarni vetukutunnadu bhaktudu ekkada bhaktudu ekkada bhaktudu ekkada.
1: God is searching for the true devotee. Where is my true devotee?
0: Bhaktudu ekkada chikkatam ledu kaani daivam ekkada chusina chikkutunnadu.
1: The true devotee is not present everywhere, but God is present everywhere.
0: Adi ee naadu aadhunika yugamulo ulta seedha antaru. తిరిగి పోయింది.
1: టాప్సీ టర్వీయింగ్ దట్ ఈస్
0: ప్రెజెంట్. చిక్కడం లేదు కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు.
1: ద డెవోటీ ఇస్ నాట్ గ్రాస్ బట్ గాడ్ ఈస్ గ్రాస్ ఈజీలీ ఇన్ మోడర్న్.
0: సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు.
1: గాడ్ హూ ఇస్ ఈజీలీ అబ్టైన్డ్ ఇస్ నెగ్లెక్టెడ్ బై పీపుల్.
0: కారణం ఏంటి?
1: వాట్ ఇస్ ద కాజ్?
0: సులభంగా చిక్కింది.
1: బికాజ్ హీ ఈజీలీ అబ్టైన్డ్.
0: కష్టపడి చిక్కింటే ఇది ఎంత చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు.
1: గెయిన్ హిమ్ ఆఫ్టర్ హార్డ్ వర్క్.
0: సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు.
1: వెన్ గాడ్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ యూ నెగ్లెక్ట్ హిమ్.
0: సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్ హ్యాస్ నో ఫ్యాసినేషన్.
0: ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటారు.
1: ద గిల్ట్ ద రోడ్ గోల్డ్.
0: మీరు ఎప్పుడైనా బస్సులో ప్రయాణం అయిపోతుంటారు.
1: వెన్ యూ ట్రావెల్ బై బస్.
0: ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు అక్కడ పకోడాల వాసన ముక్కులంతా లాగివేస్తుంది.
1: దేర్ అట్రాక్టివ్ ఫ్యూమ్ ద స్మెల్ ఆఫ్ పకోడీస్.
0: ఆ సంతంలో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులంతా చేరిపోతుంది, ఎన్ని రకాలలో భ్రమలు పుట్టిస్తుంది.
1: ద షాప్ పకోడీస్ దే యాక్చువల్లీ
0: పకోడాలు చూస్తే
1: బట్ ఇఫ్ యూ సీ హౌ దే ప్రిపేర్
0: ఏమేమో పిండి కలిపింటారు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాడెడ్ దేర్.
0: పాత నూనె వేసి ఉంటారు.
1: ఆల్ ఓల్డ్ ఆయిల్
0: మోతగానో కలిపింటారు.
1: హెట్ఫుల్ ఇట్ ఇస్ ప్రిపేర్.
0: కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ధి కూడా కాదు.
1: అండ్ యూ సీ హౌ ఇట్ ఇస్ ప్రిపేర్డ్.
0: ఆ పకోడాలు ఒక్కటి తింటే చాలు కడుపు చెడిపోతుంది.
1: వన్ పకోడీ ఇస్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ యువర్ బీయింగ్.
0: అమ్మ ఇంటిలో అప్పటపు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు.
1: And mother prepares you delicate, delicious pakodis. You don't like them because you don't have odor and smell.
0: Kaani ikkada enni pakodalu tinna kadupu chedadu.
1: But mother, pakodis prepared by mother.
0: Anaga sulabhanga intilo chikkindi.
1: They don't upset your stomach.
0: Dabbichukunnatvanti dantlo ruchi untuntadi.
1: You find taste only in the things obtained by money.
0: Saramani meeku telisina pillalanta kuda hotels pothuntaru.
1: Many boys go to hotels.
0: Ee hotels poyinappudu perugodalu vesukuntaru.
1: They have got this perugu vada dahi.
0: Aa perugu vada lopala kare paakundani merapkai undani emunni tinesestha endu dabbichavu enduku odalali.
1: Since he has paid money, he goes on eating it with great relish. Hungrily eats it.
0: Inga kattalu emaina perugunte baaga teesi naakuntaru kuda. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు. నత్తుని తుమి పెట్టేస్తాడు.
1: హంగ్రీలీ హీ లిక్స్ ద లీస్ట్ ఆఫ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ ఈజ్ నాట్ రిలీజ్ బై పీపుల్.
0: కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం.
1: వాట్ ఈజ్ హార్డ్ వన్ ఈ ట్రై టు అబ్టైన్.
0: తిరుపతికి పోయేటువంటి వారు
1: పీపుల్ గో టు తిరుపతి.
0: అనేక వందల మెట్లు ఉండేటువంటిది.
1: They have to climb many steps.
0: అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ టు గో బై.
0: ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు.
1: ట్రైన్ క్లైంబింగ్ ఎవరీ స్టెప్ దే యూజ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్కేల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఈనాడు అన్ని బస్సులు ప్లేన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళుతున్నాయి.
1: Since they have buses in abundance up the main
0: gate. No Govinda, no Gopala.
1: People don't chant Govinda or Gopala.
0: Itarlu yokka suddhulanta maatadukuntu
1: gossiping,
0: loka dhramalalu cheppukuntu
1: talking about everything.
0: Tirupati poyinappudiki
1: and the people go to Tirupati.
0: Meenu sukham lekunda vastunnaru.
1: They don't obtain any happiness.
0: Kaani emiti okati maarchukoni vastunnaru.
1: They want to change only one thing.
0: Godu pettukoni vastunnaru.
1: They shave off their head and come.
0: Idi manam pogustunnatundi yatra.
1: Is it the mission of our pilgrimage to Tirupati?
0: Ekkada poi vachavayya Tirupati poi vacham chuste telustundiga.
1: Seeing your shaven head
0: to get no open gundunu gorginchukune deni kosamani.
1: Why do you go to Tirupati to seva?
0: Meeru antarathalu Tirupati vaaru cheptam ledu, meeru adagatam ledu.
1: Neither you ask nor those people tell you the significance of shaving of the hair.
0: Bhagavantuni darshananiki poyinappudu
1: when you go to have darshan of the
0: Lord, mana endunnatundi tamogunanni poorthi remove cheyali, pogottukovali.
1: The tamasic quality has to be driven away.
0: ఈ తమో గుణం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ప్రతి మానవుని తలపైన కూడా తమో గుణం తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు.
1: ఎవ్రీబడి హ్యాస్ తమసిక్ క్వాలిటీ ఇన్ అబండెన్స్.
0: అనగా మన దేహంలో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం.
1: రైట్ ఓవర్ ద హెడ్ డార్క్ హెయిర్ ఇస్ దేర్, దట్ సిగ్నిఫైస్ తమో గుణ.
0: ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్యగుణమైనటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి, సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ షేవింగ్ ద హెయిర్ ఎట్ తిరుపతి ఈజ్ ద డార్క్ క్వాలిటీస్ హావ్ టు బి డ్రివెన్ అవే అండ్ ద ఫ్రాగ్రెంట్ క్వాలిటీస్ హావ్ టు బి ఫాస్టర్.
0: మనం చేస్తుండేది ఏంటంటే తిరుగుతి పోయినామంటే తిట్టి బాడీ నెట్టి బాడీ రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు.
1: When you go to Tirupati, hair is lost and money also is lost, both are lost.
0: దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
1: Vices have to be
0: extinguished. దూరం గావించుకోవాలి.
1: Bad qualities have to be driven away.
0: దుర్గుణాలంతా మాయం చేసుకోవాలి.
1: Bad practices have to be extinguished.
0: సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Good practices have to be
0: nourished. సత్సంగంతో చేరాలి.
1: Noble company has to be cultivated.
0: సద్భావాన్ని పెంచుకోవాలి.
1: High feelings have to be fostered.
0: ఇది ఏ దేవాలయంలో పోయినటువంటి యొక్క అంతరార్థం.
1: That is the significance of going to temples.
0: కనుక ప్రతి పర్వదినములు కూడాను
1: on every festival day,
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి.
1: All Indian festival days lend a spiritual significance.
0: ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి.
1: The spiritual significance is
0: బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి.
1: When the physical meaning is taken.
0: ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.
1: ఓన్లీ పాంపస్ యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టీస్.
0: కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ద పీపుల్ హూ ఫాలో ద ట్రూ పాత్ ఆర్ నాట్ సీన్ అట్ ఆల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: వినాయకుడిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే.
1: ఐడల్ వినాయక
0: ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే.
1: ఐడల్ హీ మస్ట్ హావ్.
0: ఈ తెలియకపోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్మితే మునిగిపోతాము.
1: When you put him in water, he will be drowned.
0: దాని ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగ బెండో కొంచెం కట్టుకుని దాంతో పడాలి.
1: If you want to learn swimming, you must have a tyre or inside a tube.
0: సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే.
1: Till you recognize the innate divinity, the physical activities are important.
0: ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి.
1: Love and sacrifice are very important for this.
0: ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు.
1: Don't have the fear what is going to
0: happen. ఏమైనా గాని త్యాగం.
1: Come what may happen, sacrifice.
0: ప్రేమ
1: love.
0: ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు.
1: Where there is love, there is no fear at all.
0: కనుక నేను ప్రేమను పెంచుకోవాలి.
1: Faster ever love.
0: ఎట్టి ప్రేమ.
1: What kind of love?
0: నిర్మలమైన ప్రేమ.
1: Pure love.
0: నిష్కల్మషమైన ప్రేమ.
1: అంటే
0: నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ.
1: Attributeless, selfless, sacred, sublime love has to be cultivated.
0: ఈ ప్రేమను ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి.
1: Giving and giving and giving, your life should be sacrificed.
0: నీ పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు.
1: Don't crave for
0: taking. ఇవ్వని ఇవ్వకపోని హృదయం నుండి హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ.
1: యువర్ ఎంటైర్ హార్ట్ ఈస్ సఫ్యూజ్డ్ విత్ ఇట్. దట్ ఇస్ లవ్.
0: దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు.
1: వితౌట్ యూజింగ్ ఇట్
0: బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నాం.
1: యూ ఆర్ యూజింగ్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ.
0: కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రశ్నించు ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి, హృదయంలో ఉన్నాడని చెప్తాం. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? లేదే, అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం.
1: God is the resident of the heart. When people ask you where God is, you thump your heart and say, God is in my heart. You don't thump your head.
0: నా హృదయంలో ఉన్నాడు దేవుడు.
1: It is in my heart.
0: అనగా ఏమిటి, భగవంతుని స్థానము హృదయము.
1: The abode of God is the heart.
0: హృదయము ప్రేమమయము.
1: Heart is relevant with divinity.
0: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సన్నిచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to serve this Lord, compassionate Lord in the heart.
0: కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ
1: అండ్ ఎనీ ఫెస్టివల్
0: ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ
1: వాళ్ళు వర్షిపింగ్ ద ఐడల్
0: దైవభావంలో భేదం వద్దు.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
0: ఎన్ని రూపంలో అయినప్పటికీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
0: క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, పర్షియన్స్ అని,
1: పర్షియన్స్
0: బుద్ధులని, అంతా వేరు వేరు రూపములు ఉన్నాయి కానీ అందరూ దైవం ఒక్కటే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్. రిలీజన్స్ ఆర్ డిఫరెంట్.
0: ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు.
1: డోంట్ డౌన్ గ్రేడ్ ఎనీ రిలీజన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు.
1: డోంట్ నెగ్లెక్ట్ ఎనీ రిలీజన్.
0: అన్ని మతములు సారము ఒక్కటే.
1: Absorb the essence of all religions.
0: ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని,
1: నరిష్ బ్రాడ్ ఫీలింగ్,
0: పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని,
1: ఫాస్టరింగ్ ట్రూ లవ్,
0: పరమాత్మ ప్రేమను పుచ్చుకోవాలి.
1: రిసీవ్ ద నోబుల్ లవ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: అండ్ దట్ ఈస్ ద డెస్టినేషన్. అండ్
0: ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు.
1: నెవర్ నెగ్లెక్ట్ ది సుప్రీం డెస్టినేషన్ ఆఫ్ మ్యాన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమ స్వరూపులేగా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క దినము చాలా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి యొక్క దినము. వినాయకుడు గణపతి అనగా మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు.
1: వినాయక్ ఇస్ ద వన్ హూ ఎండోర్స్ యూ విత్ విజ్డమ్ అండ్ సుప్రీం ఎన్లైటన్మెంట్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jeevendriyam yokka nigrahamune yogamunaku prathama dwaramga పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఈజ్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్ అండ్ స్పీచ్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం, యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని
2: Gita has declared that without controlling tongue, it is impossible to enter the mansion of yoga and to follow the path of devotion.
1: Praniki aneka indriyam rupunnavi.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములను మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఎ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ నోయింగ్ ఫుల్లీ వెల్ ది ఇంప్లికేషన్.
1: ఉదాహరణకు అగ్ని,
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్న ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇల్లుని అజాగ్రత్తగా ఉపయోగించిన ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యు యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్, ఇట్ వుడ్ బి యూస్ఫుల్. అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి, ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ, దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవి మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ, దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు, మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: For making it useful or harmful, it is our awareness and our care which will be very useful, very important.
1: Kanukane telisi melagavalanu telivitoda ani indriyamu yokka shaktini ati pradhanamuga bodhistu vachindi Vedantam.
2: Vedanta has been teaching that you should know the uses of the sense organs and use them carefully.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: Of the sense organs given to man, each particular sense organ has one particular use.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
2: But tongue as a sense organ is endowed with టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ జిహ్వను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతాశాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టంగ్.
1: ఏ యొక్క సాధకుడు ఈ చిక్కును అదుపులో ఉంచుకును అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుంది అని కూడా బోధించింది.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్డ్ ప్యూర్ స్టడీ అండ్ స్పీకింగ్ ద లా.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సబీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత చిక్కును అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడాను చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ బ్లిస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడాను బోధించింది.
2: Unlimited and unregulated food is very harmful for sadhaka. This has been declared.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: A variety of tasty foods is likely to lead a sadhaka to tamo guna. This has been declared.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి జిహ్వను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక చిక్కును విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఏ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక జిహ్వేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దేని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ యూ కెన్ కంట్రోల్.
1: జిహ్వేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: Because man has not been able to control tongue, he is afflicted with a number of doubts, a number of emotional turmoil and conflicts, contradictions, confusion, etc.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
2: There is nothing which is more important than the word, value of the word.
1: Kanuka, Matanu Adupulo Unchukotamu, Chikshana Adupulo Unchukotamu, Sadhakulaku, Sadharamayin Puttiyakka, Sadhana.
2: The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: Jeevitamulo, అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూస్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇది ఆత్మలాభమునకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: ద వన్ విచ్ ఈస్ ఎక్సీడింగ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఫర్ సాక్రిఫైస్ వన్ థింగ్ would be able to get another in this place.
1: Bazaarlo oka kooragaayalu konavalante mana nunchi dabbu potene atan nunchi mana kooragaayalu vastunnayi labhistunnayi.
2: In the market, if we want to get vegetables, we'll have to pay for it. Only when we give money, we get vegetables.
1: Manam dhanamunu tyagam cheyaka aa yokka kooragaayalu manaku labhinchatam ledu.
2: Without offering and sacrificing money, we would not be able to get vegetables.
1: Okati tyagam cheyatam anne maruvuta manaku prapthistundali.
2: By giving one, we are acquiring another.
1: Adhe vidhamugane sugunamulu manavuni yandu abhruti kavalananna durgunamulu tyagam cheyali.
2: In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities.
1: Asamartamunu tyagam chesinappude samartamu manalo abhruddhi avutundi.
2: Unless one sacrifices inequality and unequal mindedness, one is not able to get equal mindedness. Equality.
1: Subuddhulanu manalo tyagam chesinappude subuddhulu manalo cherutu vastayi.
2: Only when we sacrifice bad qualities, we can acquire virtue.
1: Hattu kaka manamu manalo untinatuvanti yokka durbuddhulanu duralochanalu దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: వితౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్వాలిటీస్, ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్, గుడ్ హ్యాబిట్స్, గుడ్ బిహేవియర్.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞ అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
2: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్ ది టంగ్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ హియర్ దే సెడ్ దట్ వి వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ది థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
2: Silence doesn't refer to the control of the physical tongue.
1: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: You should not have, you should not get thoughts also.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
2: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take. We should not go on feeding the tongue with whatever it desires.
1: Ikkade atma anatma నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
1: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
2: The food that I take, is it quality wise, good and tasty? One will have to inquire.
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావాలు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వర్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టూ వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అండ్ టేస్ట్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వీ థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
1: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy he shrinks like that once he hears
1: pravanjame adiki shunyanga kanipistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
1: Vicharavadudai tala ochukuntadu.
2: He becomes grief stricken the moment that he hears censure.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ బలహీనతకంత కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈస్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడదురా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ appreciate us, then we start floating.
1: Inka atanni pattadaniki pakkamlu kuda nu chalam.
2: It becomes almost impossible to hold him.
1: Ilanti pogadinaku pongi potamu dushinchinaku kungi potamu ee pongi kunganaatuvanti oka samatattvanni anubhavinchese nimittamai ee aahara neemamunu ati jagrataga andistu vachindi geeta.
2: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
1: Kanukane patra shuddhi, paaka shuddhi, padartha shuddhi, ee moonu shuddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
2: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: Patra shuddhi. Manam undeyatundi patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
1: Padartha shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatundiya nyayamto archinchinatundiya. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: The cleanliness and the purity of the article refers to the way that we have acquired those articles which are used for cooking food. Whether these are acquired by proper means, by proper work, by effect of a gross or by stealing the things.
1: Anyaya archita padarthamu idi kevalamu anarogyanni kaliginchatame kaakunda durkuttulu kudunu penchutundi.
2: Articles which are acquired by improper means and are used for food, they will not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
1: Paaka suddhi cheseetundi vaari hrudayamu ee bhavamto untundi, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
2: Then the next step is to enquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
1: ఈ మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది, కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
2: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
1: is ఏటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
2: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
1: అంగడి నుంచి తెచ్చినటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దూరం నుంచి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారో ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారో అది మనకు తెలియదు.
2: Regarding the articles which you are buying from the shop or from the market, we do not know whether the vendor has acquired those articles either by proper means or improper means.
1: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిర్, బ్రహ్మాగ్నం, బ్రహ్మనాహుతం, బ్రహ్మయువతి అనే గంతవ్యం, బ్రహ్మధర్మ సమాధిన అని పరమాత్మకు అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
2: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
1: ఆది గురించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అది మనకు తెలియదు.
2: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్, వీ డు నాట్ నో వెదర్ ది వెండర్

0: we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
1: ఆనిమిత్తమై ఈ విధమైన పిండి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం భుజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైన పిండి యొక్క శాస్త్రము కాదు.
0: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and it is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we'll have to just do and pray to the God.
1: Prarthana cheyutaku puravu idi oka aaharanga untuntadi.
0: Before you offer the prayer, the food is merely food.
1: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
0: So once you offer it to the Lord, it becomes the naivedya. ప్రసాదం
1: ఈ ప్రసాదములకు ఎట్టి దోషం కూడా ఉండదు.
0: ఫర్ ద వన్ విచ్ ఇస్ ఒబ్టైన్డ్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్, నో
1: పాద దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
0: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
1: కనుకనే గీతలో ప్రధానముగా సాత్విక ఆహారము, మితాహారము అత్యవసరమని, చిక్కున అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
0: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
1: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
0: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
1: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
0: Talk will have its own impact on the entire mind and mental process.
1: మనసుని ముక్కలు చేస్తుంది.
0: It can cut the mind and the
1: హృదయాన్ని బ్రతలు చేస్తుంది.
0: It can break the heart.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
0: It can kill the person.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
0: It can give life itself.
1: జీవాన్ని పోషిస్తుంది.
0: It can encourage the
1: కళ్యాణి చేరుస్తుంది.
0: It can make one reach the
1: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
0: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
1: మాటల చేత ఎంతైనా కూడాను హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
0: By using word, it is possible to transform the mind.
1: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
0: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్, ప్రాపర్ వర్డ్స్.
1: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
0: ఏ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
1: మాటల చేత మనసులు మారటం ఎంత సాధ్యమవుతుంది?
0: అయితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్స్?
1: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
0: What is the experiment that has to be conducted for this?
1: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజంట్ ఇట్?
1: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
0: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
1: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
0: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
1: ఇది వినిపించేటువంటిది కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
0: All that one can hear is only through his sense organ ear.
1: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించే అని వారు వాదిస్తారు.
0: They argue that by mere word it is not possible to bring about any transformation of the mind.
1: ఒకానొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
0: One preceptor, teacher, he brought to him a number of students and he was teaching వేదం.
1: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
0: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్డ్ దేర్.
1: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
0: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
1: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
0: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడేక్.
1: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకమునందుంచుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
0: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్, సార్, దిస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్

0: unnecessarily to bother them for hours together with such long lectures, which will be useless.
1: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
0: Such scriptural truths, వేదాంత ప్రభావ, would not be easily understood and grasped by these small students.
1: అయ్యా లేత వయస్సునే ఈ పిల్లలకు మనసును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
0: The teacher said that only in the young age, impressionable age, we'll have to just see and teach them things which can clear their heart and put them on the right path from the very beginning.
1: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
0: IAS officer said, I don't believe in all these words.
1: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
0: How can words transform a mind? I don't think it is ever possible, he said.
1: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
0: ద టీచర్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్.
1: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
0: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
1: అతి విద్య కొంతవరకు మతిహాని కలిగిస్తుంది.
0: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమ్టైమ్స్ రిజల్ట్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్
1: అనుమానాలు అధికం గావిస్తుంది.
0: ఇంక్రీజింగ్ డౌట్స్ విల్ ఎమర్జ్.
1: తెలివితేటలను పెంచుతుంది కానీ గుణమును చించుతుంది.
0: ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఎంకరేజెస్ క్లవర్నెస్ బట్ ఇట్ బ్రింగ్స్ డౌన్ ది వర్చ్యూస్.
1: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
0: దిస్ టీచర్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్.
1: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
0: The teacher resolved to prove to that officer in the form of an actual
1: practice.
0: The teacher asked the youngest of the students to get up.
1: Balaka, నీవు వెళ్ళి ఈ అయ్యే అఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
0: He told that small young kid, Jane, you go and take this IAS officer out physically.
1: ఈ మాట వినేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ మండిపోయాడు.
0: ద మోమెంట్ హీ హెర్డ్ దిస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
1: పట్టలేని కోపం ముట్టిపడింది.
0: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
1: నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ షౌటింగ్, హూ డు యూ థింక్ ఐ యామ్? ఐఏఎస్ ఆఫీసర్? You are asking this small kid to get me up. It is not proper.
1: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
0: This teacher then told the officer, well sir, I did not just beat you or hit you. By mere word you are just getting hurt.
1: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
0: I would like to know what is the reason for you are becoming so angry.
1: కనుక ఈ మాట ఇన్ని విధములుగా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనటువంటిది అన్నాడు.
0: Therefore, he said that word is capable of doing so much of harm or good.
1: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటకు వెళ్ళాడు.
0: As this officer acquired personal experience, coolly he walked out.
1: మాట అనేది ఆ శక్తివంతమైనటువంటిది.
0: Word extremely powerful.
1: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
0: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
0: ధృతరాష్ట్ర వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాజ్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ యాగోనీ.
1: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
0: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యూ వర్ టు కట్ ఎ ట్రీ, ఇట్ క్యాన్ స్ప్రౌట్.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
0: బట్ ఇఫ్ యూ బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
1: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
0: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
1: Manasu virigine ni mari pettagalaga.
0: But it is not possible once the
1: కానీ మనసును అరికించడానికి కానీ అతికించడానికి కానీ మాటనే కారణం.
0: ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ కెన్ కాజ్ ట్రబుల్ అండ్ విచ్ కెన్ గివ్ జాయ్.
1: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
0: Therefore, the words which we use should be such that they do not hurt others, they do not give any pain to others.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
0: If you want to sleep physically, there may not be much of a problem. But if you want to slip your tongue, if you wrongly use the tongue.
1: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
0: If you want to slip and fall, there may be a small wound. You can get it dressed and it can be cured.
1: కాని మాట చేత మనసుకు తగిలినటువంటి గాయము కంటికి కనిపించు.
0: But if you want to hurt the mind of a person by harsh words,
1: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
0: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
1: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
0: Therefore, never use words which are likely to hurt others' feelings.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుకకు తిరుగుతుంది.
0: Someday or the other, the words you use may come back to us.
1: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
0: Therefore, use always sweet and good words.
1: సత్యే మత్నప్తి యత్తం సత్యం హితం త్వా పరమమోదామి ఆవర్ణయే దామదలాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: It has been just said, over time, you like sweet things. You better repeat.
1: ఏ దేవుడు చెప్పాడు? ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
0: Over time, you know what sacrifice means. You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just use yourself only for singing the name of the Lord, Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
0: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
0: We experience this in every day-to-day life.
1: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు, ఆహా, ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
0: For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it's so sweet that let me pass it on to the stomach.
1: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఎక్కువ ప్రయోజనం కాదని భూదేవి కనిపిస్తుంది వెనుకకు నెట్టివేస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడ్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
1: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
0: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
1: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
0: టంగ్ లివ్స్ ఆన్ ఆనర్ అండ్ విత్ ఆనర్.
1: ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుగు అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలి.
0: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
1: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటికి ఏమైనా వస్తుందా? నాలుగు దానికి ఏమాత్రం అంగీకరించదు.
0: Whatever what it does by remaining inside the mouth and it doesn't come out.
1: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
0: అనదర్ ఫీచర్ ఆఫ్ ది టంగ్ ఇస్ ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ ఫర్దరెన్స్ వాట్ ఎవర్ విత్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రబుల్స్ ఇట్ లివ్స్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ వితౌట్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ లిమిట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ఫర్దరెన్స్
1: అండ్ మంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా మెలుగుతూ ఉంది.
0: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ
1: 36 కట్టుముల వలె ఉండేటువంటి దంతములుంటున్నాయి.
0: వెరీ షార్ట్ 32 teeth ఆర్ అరౌండ్ దట్టన్.
1: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
1: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
0: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్డ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
1: కనుకని ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
0: ఇన్ దిస్ వే టైమ్ హెస్ బీన్ టీచింగ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్ విచ్ ఆర్ యూస్ఫుల్.
1: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
0: ఇట్ హెస్ బీన్ టీచింగ్ యూ మే బీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ విల్ బీ ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
1: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
0: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ దాట్ వన్స్ వీ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెన్ టు బికమ్ వెరీ
1: మన సత్గుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
0: ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆల్ ద గుడ్ ఫీలింగ్ గుడ్ థాట్స్ గుడ్ బిహేవియర్ ఇన్ ఎ మొమెంట్ వీ లూజ్ ఆల్ దాట్.
1: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవితం మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చి
0: ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఇట్ హెస్ బీన్ సెట్ దట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్.
1: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
0: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్.
1: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
0: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
1: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
0: వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
1: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
0: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి రిజల్ట్ అఫ్ ఇట్.
1: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
0: నాట్ ఓన్లీ దాట్ వన్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేడియో.
1: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాం.
0: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
1: భక్తి గీతములు పాడుతూ ఉండాలి అది.
0: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
1: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
0: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
1: ఖర్చు అవుతుందా లేదా?
0: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
1: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ విల్ కంపేర్ టు ఎ రేడియో.
1: మన బుద్ధి స్విచ్ వంటిది.
0: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
1: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
0: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ కంపేర్ టు
1: ఈ మాటలు మాటలతో బయట వేయబడుతున్నాయి.
0: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ కమింగ్.
1: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
0: ద సేక్రెడ్ డివైనర్ ఇస్ బీయింగ్ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్.
1: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
0: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్ హీ విల్ బి టాకింగ్ ఇఫ్ నాట్ లౌడ్లీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అట్ లీస్ట్ హీ గోస్.
1: ఈ రేడియోను వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్లోనే ఉంటుంది మాట్లాడుతున్నాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది వాల్యూమ్ సౌండ్ మే బి లెస్ బట్ ది టాక్ ఈస్ గోయింగ్ ఆన్. రేడియో ఈస్ ఆన్.
1: మనలో ఉండేటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి.
0: దేర్ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ విత్ ఇన్ అస్.
1: అసలు ఉద్రాలు రావడానికి ఇదే మూల కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఇస్ దిస్.
1: మాటలు మానవుడి యొక్క దివ్యత్వమనేటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
0: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
1: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
0: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
1: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
0: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
1: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
0: అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సెస్ ఫుడ్ హిస్ ఫీలింగ్స్ అండ్ థాట్ కుడ్ ఆల్సో కంటిన్యూ.
1: ఈ ఇంద్రియములు నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా
0: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
1: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికే ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
0: A horse which has been given very rich food, if you were to just tie it to a pen, it would not be keeping quiet, it would start, it would be running. Once you give rich food to a horse, it is necessary to give some exercise also.
1: అప్పుడే దానికి ఆరోగ్యము, దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
0: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్
1: ఆరోగ్యం. వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
0: యూత్ ఇస్ ది మియర్లీ టేక్ ఫుడ్ అండ్ డు నాట్ వర్క్ హార్డ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇట్ లీడ్స్ టు.
1: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
0: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ది యూత్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
1: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
0: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
1: ఏదో కాలికి అటు ఇటు ఆడేటువంటి ఒక దీపం వలె ఉంటుండకూడదు.
0: దే షుడ్ నాట్ బి లైఫ్ ఫ్లికరింగ్ లైఫ్ ఏ
1: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
0: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
0: ద బ్రాంచ్
1: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కూడా ఏమాత్రము అదరదు బెదరదు.
0: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
1: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపైన ఆధారపడలేదు.
0: ది రీజన్ ఈస్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు, వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
0: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ హిస్ ఆర్డినరీ డే టు డే లైఫ్.
1: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యావ్ ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: అమితాహారం.
0: రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
1: తామసిక ఆహారం.
0: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
1: రక్షిక భావం.
0: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
1: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
0: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది
1: రేంజ్ంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
0: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ యూ సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వీ నాట్ హ్యావ్?
1: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యూ వుడ్ బీ యూ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
0: బికాస్ యు ఆర్ మ్యాన్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ద ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్.
1: మానవుడిని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైనటువంటి.
0: కాలింగ్ యువర్ సెల్ఫ్ మ్యాన్ బట్ ట్రై టు ఎంజాయ్ ది ఫ్రీడమ్ ఆఫ్
1: మానవుడిగా సంచరించు.
0: లివ్ లైక్ ఎ మ్యాన్.
1: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
0: వై లివింగ్ యాజ్ మ్యాన్ యు డెవలప్ ది క్వాలిటీ.
1: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: కంపాషన్ అండ్ నార్మల్
1: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగలక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
0: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagwan taught us how to control the first sense organ that needs to be controlled.

0: You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma who can confer on you your own real capacities.
1: Prema Swarupulaina Vidyarthulara,
0: embodiments of divine love, dear students.
1: Dehamu, Indriyamulu, Manasu, Buddhi. ఈ నాలుగు కూడాను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే.
0: ద ఫిజికల్ బాడీ, ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ద వెస్చర్స్ ఓర్న్ బై ఈచ్ రియల్ హ్యూమన్ బీయింగ్.
1: ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థములు కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద సటిల్ మీనింగ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ది క్లోత్స్ దట్ ఆర్ వోర్న్, ద వెస్చర్స్ దట్ ఆర్ వోర్న్, యూ బి ఏబుల్ టు యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: మీరు ప్యాంటు, షర్టు, బనియన్, కోటు ఇవన్నీ మీరు ధరిస్తుంటారు.
0: యు ఆర్ వేరింగ్ ప్యాంట్, షర్ట్, కోట్ ఎట్సెట్రా.
1: ఏ ఏ ఉపాధిని ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ అండ్ హౌ టు వేర్ ఈచ్ పర్టికులర్ క్లోత్, యూ బి ఏబుల్ టు వేర్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ ఆల్సో ద బెనిఫిట్.
1: అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు డు నాట్ నో వాట్ ఎ షర్ట్ ఈజ్, యు ఆర్ లైక్లీ టు మిస్యూజ్ దాట్.
1: ఈ బనీన్ అంటే ఏమిటో దీనిని అర్థం చేసుకోలేనటువంటి వారు షర్ట్ పైన బనీన్ వేసుకోవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఎ బనీన్ ఈజ్, హీ మే వేర్ ఇట్ ఆన్ అండ్ ఓవర్ ఎ షర్ట్.
1: ఈ ప్యాంట్ అంటే ఏమిటో తెలియనటువంటి సమయంలో వెనుకది ముందు ముందుది వెనుకకు ధరించవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో వాట్ ఎ ప్యాంట్ ఈజ్ లైక్, మే వేర్ ఇన్ ది రివర్స్ ఫ్యాషన్.
1: కనుక మీరు నిత్యము ధరించేటువంటి యొక్క వస్త్రములను చక్కగా గుర్తించి దాని పరిజ్ఞానం చేత అనుభవించడానికి పూనుకుంటున్నారు.
0: దేర్ఫోర్ ఆల్ దోస్ క్లోత్స్ విచ్ యు వేర్ యు హావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ and you have been using them also.
1: అప్పుడు ఆ యొక్క దుస్తులు సరి అయినటువంటి రీతిగా అలంకారంగాను ఆనందాన్ని అందిస్తుండాలి.
0: Then only they give you beauty and also give you joy.
1: అటులని మనము ధరించినటువంటి ఈ దేహము.
0: Similar is the situation. This physical body is worn by you.
1: ఇది కేవలం వస్త్రం వంటిది.
0: It may be compared to some clothing which is worn.
1: దీనిని ఏ విధంగా మనం ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు వేర్ ఇట్, హౌ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వుడ్ బి ప్రాపర్లీ యూస్ఫుల్ టు యూ.
1: దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము, అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని.
0: దేహము విచ్ ఈజ్ రెఫర్ టు బాడీ ఈజ్ ద వన్ విచ్ వుడ్ బి బర్న్ డౌన్, దట్ ఈస్ ది మీనింగ్.
1: మరణించిన తర్వాత దహింపబడటము ఇది అందరికీ తెలుసు.
0: ఎవ్రీ వన్ నోస్ ఆఫ్టర్ డెత్ ద ఫిజికల్ బాడీ ఈజ్ కన్సైన్ టు ఫ్లేమ్స్.
1: అట్లు కాక జీవిత సమయం నుండే ఇది దహింపబడుతుండాలి.
0: Not that way alone. Even when you are living, this also gets burned down.
1: ఎట్లనగ చింతల చేత ఈ దేహము దహింపబడుతుంటాది.
0: This physical body is burnt down by worries.
1: కనుక ఇది జడ స్వరూపమైనటువంటిది.
0: This is inert.
1: ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది.
0: This is also full of dirt.
1: మలినపు కొంప.
0: It is a house full of dirt.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It is a basket which is full of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It is the one which undergoes various modifications.
1: భవసాగర మీదకి లేని కంప.
0: It is the one which may not help you to cross the ocean of భవ.
1: భవసాగర మీదకి లేని కంప అంబుల పదిలంబు మనమెప్పు దలంప.
0: If only you try to understand, all these things become clear to
1: you. నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని.
0: While describing about the body, it was just said, well, this is not going to be a permanent one. Resort to the lotus feet of divine Vishnu.
1: దేహము పాంచభౌతికము.
0: Physical body is made up of five elements. It is going to fall down one day or the other.
1: దేహి నిరామయుండు.
0: The indweller is a permanent one.
1: గణితింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: If only you properly see, there is nothing like birth, death and bondage for the
1: indweller. ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, the indweller itself is God.
1: ఆ దేవదేవుడైనటువంటి మీరు ధరించినటువంటిదే ఈ దేహం.
0: You are really such God of gods. And this physical body is only worn by you.
1: ధరించిన దేహాన్ని వరించవచ్చు.
0: You may like the body which is only
1: అనుభవించవచ్చు.
0: You can enjoy the body.
1: కానీ ఏ విధంగా వరించాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో దీనిని పొందాలి.
0: But you should enjoy and experience this physical body with a sense of discrimination.
1: దీనికి మరొక పేరు కూడాను కలదు, శరీరము అని.
0: There is another name given to this physical body, శరీరము.
1: దీని ఉత్పత్తి శీర్యతే ఇది శరీరః అన్నారు. అనగా జీర్ణించినటువంటిది, శీరించినటువంటిది ఈ శరీరము.
0: That means this physical body gets worn out and also gets destroyed.
1: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
0: When this physical body is born, it is a mass of blood and flesh.
1: కోమలత్వంతో ఆకర్షింప చేస్తుంది.
0: With all its tenderness, it would be highly attractive.
1: క్రమక్రమేణ ఇది యవ్వనములో ప్రవేశిస్తుంది.
0: Gradually, this physical body enters into the stage of youth.
1: అందానందముల చేత అహంకారాన్ని ప్రకటిస్తుంది.
0: It also expresses itself with a sense of ego on account of its beauty.
1: తదుపరి వృద్ధాప్యములో ఇది ప్రవేశిస్తుంది.
0: Then it enters into old age.
1: వికారత్వాన్ని పొందుతుంది.
0: It also becomes very
1: ఈ శరీరము అనేక రకములుగా మార్పు చెందినటువంటిది.
0: This physical body undergoes many changes.
1: కనుకనే శీరతి ఇది శరీరః, జీర్ణతే జీర్ణించేటువంటిది, మార్పు చెందేటువంటిది, కనుక దీనికి శరీరము అని ఒక పేరు.
0: It has got the name శరీరము because it undergoes so many changes and finally it will be ruined, it will be destroyed.
1: ఈ శరీరమునకు మూడొక పేరు కూడాను ఉంటున్నది.
0: There is a third name for this physical body.
1: ఇది ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Quite a few people have described this as మంతనము.
1: ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది?
0: Why is this described as మందిరము or temple?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. జీవుడు దేవుడైనటువంటి జీవునకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది.
0: It has been described as మందిరము a temple because it is housing God inside.
1: మందిరమనగా దీనిని ఏ విధంగా మనం ఉపయోగించాలి?
0: How should we use this temple?
1: ఇది పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నిలయం.
0: This is most sacred and divine house of the Lord.
1: భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుటకు ఏమాత్రం కూడా వీలు కాదు.
0: It is not proper to abuse or misuse this temple of God.
1: దీనిని సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో దీనిని వినియోగించాలి.
0: This has to be utilized and used in the proper way and in a sacred way.
1: కనుకనే సత్కర్మలు సదాచారములు సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫార్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్స్
1: ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని.
0: దిస్ బాడీ ఈజ్ గివెన్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ అవర్ సెల్స్ ఆన్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: దిస్ ఎంటైర్ బాడీ ఈజ్ గివెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రైచియస్ డీడ్స్.
1: ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము.
0: This body is meant for performing right action.
1: Aithe ee dehanni sariyaina sthitilo manam unchukovali.
0: But you have to maintain this physical body in a proper way.
1: Ee dehamu oka panimuttu vantidi.
0: This is something like an instrument.
1: Ee panimuttu kudanu sariyaina sthitilo undinappude manamu sankalpinchukunnatundi panini sariyaina reetiga upayoginchukovachunu.
0: When this instrument is in a fit condition, we can use it properly for the purpose for which we want to.
1: పనిముట్టు పెన్ను మన దగ్గర ఉంది.
0: Let us take the example of a pen.
1: దీన్ని వినియోగించుకోవాలంటే దీన్ని సరైన స్థితిలో పెట్టుకోవాలి.
0: If you want to use it, it must be in a fit condition.
1: నిబ్బు సరిగా ఉండాలి, ఇంకు దీంట్లో ఉండాలి. దీన్ని సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇట్ వెన్ దేర్ ఇస్ ఇంక్ ఇన్ సైడ్ ద పెన్ అండ్ వెన్ ది నిప్ ఈజ్ ఇన్ ఎ గుడ్ కండిషన్.
1: ఒక పనిముట్టు
0: ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్
1: అయితే ఆ కత్తి కూడా సరైనటువంటి సూటిగా సరైనటువంటి బదులుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు.
0: స్వార్డ్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ షార్ప్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ ఫిట్ కండిషన్ ఇట్ కుడ్ బి
1: యూస్డ్. కనుక ఏ పనిముట్టు ఏ స్థితి ఎందు సరిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును.
0: వీ వుడ్ బి ఏబుల్ టు యూజ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్ ఫిట్ కండిషన్.
1: ఈ దేహం కూడాను పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమును సరైన స్థితిలో ఉంచుకోవాలి.
0: యాజ్ దిస్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్ వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ ఫిట్ కండిషన్.
1: ఈ కత్తితో ఫలములు లేక కూరగాయలు ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలు మనం తీసుకోవచ్చును, కోసుకోవచ్చును.
0: ఇఫ్ యూ టేక్ ఎ స్వార్డ్ మే బి యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కటింగ్ వెజిటబుల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: అట్లు కాకుండా కత్తితో ఇనుమును కోయడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదులు తప్పిపోతుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ యూజ్ ది స్వార్డ్ టు కట్ ది ఐరన్ ఆర్ స్టీల్ దెన్ ది ఇట్ విల్ బి ఇన్
1: అదే విధముగానే ఈ దేహాన్ని ఏ కార్యములు ఎందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి.
0: సిమిలర్లీ యూ షుడ్ నో అండ్ హ్యావ్ ది డిస్క్రిమినేషన్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను,
0: ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఈ కాయములో నివసిస్తున్నాను,
0: ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: కనుక ఆత్మస్వరూపుడైన నేను, బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయముచే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి.
0: ది క్వశ్చన్ ఈజ్ ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ, ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, కెన్ ఐ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ బ్రహ్మ అండ్ ఆత్మ.
1: ఈ కర్మ చేయదగినదా చేయదగనిదా అనేటువంటి విషయాన్ని కూడా విచారించుకోవాలి.
0: ఈజ్ దిస్ యాక్షన్ వర్తీ ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అన్వర్తీ ఆఫ్ బీయింగ్.
1: అప్పుడే ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యూడ్ బి ఏబుల్ టు శాంక్టిఫై అండ్ యూజ్ ది బాడీ.
1: ఈ దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు.
0: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే.
1: దానిని ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలో ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
0: ఇఫ్ యూ యూజ్ లైక్ దాట్ ఇట్ వుడ్ బి గోయింగ్ కాంట్రరీ టు ది రైట్ యాక్షన్ అండ్
1: ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహం.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ గివెన్ టు యూ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
1: దైవ మందిరంగా నిర్ణయించబడినటువంటిది ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనినే మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు.
0: అనదర్ నేమ్ గివెన్ ఫర్ దిస్ ఈజ్ క్షేత్రము ఫీల్డ్.
1: క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాపవాన్ విద్య అనగా క్షేత్రము అనేటువంటిది దేహము, దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ అండ్ ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్
1: నీవు క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే.
0: యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ అ క్షేత్ర అండ్
1: నీవు గుర్తించేటువంటి వాడు.
0: యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు నో ఇట్.
1: కనుక నీవు దీనికి సాక్షిభూతుడిగా ఉంటుండాలి.
0: యూ హ్యావ్ టు రిమైన్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
1: దీనిని సద్వినియోగంగా దీనిని అది అనుభవించడానికి తగినటువంటి అధికారిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఎన్ అథారిటీ హూ కెన్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ.
1: చాలా పవిత్రమైన స్థితిలో దీనిని ఉంచుకోవాలి.
0: యూ షుడ్ మెయింటైన్ దిస్ ఇన్ ద మోస్ట్ సేక్రెడ్ వే.
1: కాశీని ఒక క్షేత్రము అంటాము.
0: వీ డిస్క్రైబ్ కాశీ
1: బద్రీని ఒక క్షేత్రము అంటాము.
0: అండ్ బద్రి ఆల్సో
1: తిరుపతిని ఒక క్షేత్రము అంటాము.
0: తిరుపతి ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ క్షేత్రం అనేటువంటి పదం వినియోగించుకోవడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ యూజింగ్ దిస్ వర్డ్ టు డిస్క్రైబ్ దిస్ ప్లేసెస్ యాజ్ క్షేత్ర పిల్గ్రిమేజ్ సెంటర్?
1: దైవ సంబంధమైనటువంటి యొక్క వాతావరణంతో కూడినటువంటిది.
0: దెర్ ఈస్ ఎ డివైన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
1: కనుకనే దీనికి పవిత్రమైన స్థానం కాబట్టినే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది.
0: యాజ్ దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ ఇట్ హెస్ బీన్ గివన్ దట్ నేమ్ క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
1: ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ దేర్ విల్ బి వర్షిప్, వేరియస్ టైప్స్ ఆఫ్ వర్షిప్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్లీజింగ్ ద లార్డ్.
1: అదే విధంగానే ఈ దేహం అనేటువంటి క్షేత్రం నుంచి సత్కర్మలు, సదాచారములు, సత్చింతనలు ఇలాంటి సేవల యందు పాల్గొని చేసుకోవాలి.
0: సిమిలర్లీ వీ షుడ్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్ ఫర్ థింకింగ్.
1: సత్కర్మల యందు ప్రవేశింపచేయటమే ఈ క్షేత్రం యొక్క సరైన అంతరార్థము.
0: The inner meaning of this physical body is that it must be put to good work, good action.
1: Kshetram ante rendo artham kuda untunnadi.
0: There is one more meaning for this word kshetram.
1: Polamu ani untuntadi rendo artham.
0: A second meaning is field.
1: Ee polamulo manam etti vittanamu naatudumo atti phalame manaku labhistundi.
0: The speciality of a field is whatever seeds you sow, ది క్రాప్ దట్ యు గెట్ విల్ డిపెండ్ అపాన్
1: సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు సత్ఫలము అనేటువంటిది మనకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యు సో గుడ్ థాట్స్ యు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
1: దుస్సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు ఇది మనకు ఒక విధమైన దుర్ఫలమునే మనకు లభిస్తుంటాయి.
0: ఇఫ్ యు సో ద ఈవిల్ థాట్స్ యు విల్ గెట్ ద ఈవిల్ ఫ్రూట్.
1: పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము.
0: దిస్ ఫీల్డ్ ఈజ్ ద వన్ వేర్ యు సో ద సీడ్స్ ఆఫ్ ఎయిదర్ ది సిన్ ఆర్ వర్చ్యూ.
1: లౌకిక ప్రపంచమందు, లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము, సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం.
0: వెన్ ఎవర్ యు అండర్టేక్ కల్టివేషన్ ఇన్ ది ఫీల్డ్స్, ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, you will have to see the proper time.
1: Palani rutunandu palani bijamle naatali challali aneetvanti okka idi untu paddhati untundadi.
0: The different aspects of cultivation like sowing seeds will depend upon the seasons and you observe all the seasons.
1: Ye kshetramanandu ye pantanu pettali aneetvanti okka niyamam kuda untundadi.
0: And also there are rules which prescribe what type of crop can be raised in what type of field.
1: Eppudu padithe appudanta aa polamlo vitramam challadaniki veelu kaadu.
0: You can't go on sowing these seeds in season and out of season any time that you like.
1: Adi oka kala ninnitamainatundi oka deenni kaligi untuntadi.
0: It is regulated by certain rules of time.
1: Kaani ee shariram anetundi polam lopala ee vidhamainatundi oka ninnitamainatundi kaalamu ledu.
0: But for this body which will be compared to the field, there is no such
1: sarvakala sarvavasthali endu kudanu deenni saagu cheyatundi oka anukoolam kaligi untundadi.
0: This field can be cultivated under all times, under all circumstances.
1: Raatrim pagalu kudanu deenini saagu cheskovachu.
0: Throughout the day and night you can go on cultivating this field.
1: Vaati sambandhamainatundi palamulu yendu ittaramulu naatinappudu pantalu pandavachunu lekapothe endavachunu.
0: In the external fields, agricultural fields, when you sow the seeds, you may get crop or you may not get crop also.
1: Aashinchinatundi yokka phalamunu manamu pondalekapovachunu.
0: You may not realize your expectations in the outside fields.
1: ఈ శరీరం అనేటువంటి దీని యందు నాటుకున్నటువంటి ఒక సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది, ఆ ఫలము మనం అందుకోవలసి వస్తుంది.
0: ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ది ఫీల్డ్ ఈస్ దట్ వాట్ ఎవర్ సీడ్స్ యూ సో గుడ్ డీడ్స్ గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్
1: నూటికి నూరు పాళ్ళు పంట పండుతుంది.
0: యూ విల్ హ్యావ్ టు రీప్ ది ఫ్రూట్స్ 100%.
1: ఏమాత్రం కూడా హాఫ్ పర్సెంట్ కూడా తక్కువ కాదు.
0: ది క్రాప్ కెన్ నెవర్ బి లెస్ ఈవెన్ బై హాఫ్ ఎ పర్సెంట్.
1: ఇది

0: Don't get tired and exhausted telling yourself, I am going to do this, I am going to do that.
1: Ye vitulanu naati ichota nuntiro aa phalamula meeku anduchundu.
0: By sowing what seeds you have been able to come to this particular place, and that is certainly depends in turn.
1: Vittanambokataina veraina phalamulu labhinchutadi ettu sadhyamagunu.
0: How can the crop be different from the seeds which have sown?
2: Kanuka ee dehamaneetundi phalamulandu ye vittanamu naadutunnamo ade pantane anubhavinchavalsi vastundi.
0: You are going to reap the fruits and raise the crop depending upon the seeds which have sown in this physical body.
2: Kanuka panta mana yokka sankalpampai aadharapadi untundali.
0: The crop depends upon your own thought process.
2: Panta mana yokka karmalapai aadharapadi untundali.
0: The crop also depends upon your own actions.
2: Kanuka etti sankalpamlo atti panta.
0: Whatever your thoughts be, the actions would also be the same.
2: Kanuka deva mandiramainatundi ee dehamanandu సత్సంకల్పం లేనిటువంటి యొక్క బీజములే నాటుకోవటానికి తగినటువంటి అవకాశము.
0: యూ షుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు సో గుడ్ సీడ్స్ ఇన్ దిస్ ఫీల్డ్ విచ్ ఇస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. దేహమును
2: ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకోరాదు.
0: యూ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎనీ వే యూ లైక్.
2: నీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ఎంజాయింగ్ ఇన్ ఎనీ వే యూ లైక్.
2: నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపర్లీ పుట్ టు the good use based upon discrimination.
2: Kanuka manamu ee dehamunu ye vidhanga viniyoginchukovali aneetundi vicharana atyavasaram.
0: It is very essential to think and understand how to use this physical body in a proper way.
2: Deenni sadviniyogam gavinchukovalani aashinchetundi varu,
0: the one who aspires to put this body
2: సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు ఆల్వేస్ హ్యావ్ గుడ్ థాట్స్,
2: సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గుడ్ ఫ్రూట్,
2: రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి.
0: దే విల్ హ్యావ్ టు అబ్జర్వ్ టూ మెథడ్స్ వెరీ క్లియర్లీ అండ్ స్టిక్.
2: ఆహార నియమము,
0: దట్ ఈస్ ద
2: విహార నియమము, ఈ రెండు కూడా అత్యవసరము.
0: The code relating to food and also to habits.
2: Ahara viharamulu idi sariyainatundi margamlo manam anubhavinchali.
0: We have to take food and we should have good habits.
2: Etti aharamunu manam andukovali, etti aharamunu manam swikarinchali aneetundi vicharana cheyali.
0: We should also think what type of food should we partake.
2: Akali ainappatikini manaku viruddhamainatundi aharanu manam bhujincharadu.
0: Just because you have hunger, you should not satisfy it with any type of food.
2: Sattvika aharamunu bhujinchali.
0: You should always take sattvic food.
2: Oka chinna udaharanam.
0: One small example.
2: Manam oka manta vestamu.
0: We just make a small.
2: Elanti karralu danlo vesi manta vestamo, alanti pogane andu nunchi aavirbhavistundi.
0: The fire and the smoke that you get depends upon the type of fuel that you use.
2: Gandhapu chakkalu veste sugandhanga vastundi dani poga.
0: If you use sandalwood as the fuel, you get the smell and the smoke.
2: Inka durgandhamto cherinatundi karalu vesinappudu aa durgandhame manaku andistundi.
0: On the other hand, if you use fuel which emits bad smell,
2: etti mantano atti poga.
0: The smoke depends upon the type of fire that is there.
2: Etti pogano atti megamu.
0: The clouds depend upon the type of smoke.
2: Etti megamo atti neeru.
0: The water depends upon the type of clouds.
2: Etti neeru atti varshamu.
0: The rain depends upon the type.
2: Etti varshamu atti panta.
0: The crop depends upon the type of rain.
2: Etti pantanu atti vanta.
0: The food that is prepared depends upon the crop.
2: Etti vantanu atti tala. Talampu vallo vastundi.
0: The thoughts and the head depend upon the type of food.
2: Kanuka manam bhujincheetundi aaharamunu puraskarinchukoniye mana talampulu manchi cheddaluga maarutunnayi.
0: All the thoughts, good or bad, come on the basis of the food that you take.
2: Aahara niyamu atyavasaramu ee dehamunaku.
0: Therefore you should strictly observe the code relating to the food.
2: Deha shuddhi jalamuto jarugutundi.
0: You can purify the body with water.
2: మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది.
0: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ విత్ ద ట్రూత్.
2: కనుక నీ సత్యమార్గమైనటువంటి యొక్క ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పం మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: దేర్ఫోర్ వెన్ యు పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ది థాట్స్ ఆల్సో విల్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
2: కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహమునందు మత్తు పదార్థములు ఏమాత్రము మనము స్వీకరించరాదు.
0: ఆఫ్టర్ బిలీవింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఇంటాక్సికేటింగ్
2: రజోగుణ సంబంధమైన ఆహారము మనం స్వీకరించరాదు.
0: యు షుడ్ నాట్ ఆల్సో పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ ఫిల్
2: ఈ ఆహార నియమం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కోడ్?
2: ఏది సాత్వికము అని మనం నిర్ణయించాలి.
0: హౌ కెన్ యూ డిసైడ్ వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్?
2: ఏదో ఫలములు పాలు భుజించడం సాత్వికమని భావిస్తున్నాము.
0: We are under the mistaken notion taking fruits and milk is sattvic food.
2: అంత మాత్రమే కాదు సాత్వికము.
0: That is not confined only to that.
2: మనము ఫలములు పాలు ఇవంతా కేవలం ఒక్క ఇంద్రియముతో మాత్రమే అనుభవిస్తున్నాము.
0: The milk and the fruits are enjoyed only by one sense organ.
2: దేహము పంచేంద్రియములతో కూడినటువంటిది.
0: The physical body is consisting of five sense organs.
2: శబ్ద స్పర్శ రూప రస గంధము.
0: That is the sound, touch,
2: manaku mukku untundali,
0: smell and
2: chevulu untundali,
0: we got nose,
2: oru untundali,
0: we got
2: kannulu untundali,
0: we got eyes,
2: chetulu.
0: Mistaken notion taking fruits and milk is sattvic food.
2: Adda maatrame kaadu sattvikamu.
0: That is not confined only to that.
2: Manamu phalamulu paalu ivanta

0: ఉండాలి. ఫర్ గాడ్ నోస్
1: నోరు ఉండాలి.
0: ఫర్ గాడ్ కన్నులు ఉంటుండాలి. ఫర్ గాడ్
1: ఐ
0: చేతులు ఉంటుండాలి.
1: చేతులు స్పర్శ.
0: హ్యాండ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ టచ్.
1: రూపము కన్నులతో చూడగలదు.
0: ది ఫార్మ్ కెన్ బి సీన్ బై ది ఐ.
1: శబ్దమును చెవులతో వినగలదు.
0: ది సౌండ్ కెన్ బి హర్డ్ బై ది
1: గంధమును ముక్కుతో వాసన చూడగలదు.
0: ద స్మెల్ కెన్
1: బి. ఈ విధంగా పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియము ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికమవుతుందా?
0: వెన్ ది బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్, ఇఫ్ యు పార్టేక్ సాత్విక్ ఫుడ్ ఓన్లీ త్రూ వన్ సెన్స్ ఆర్గన్,
1: మనం భుజించే ఆహారము పంచేంద్రియములతో చేరుతుంటాది.
0: సో ఆల్ ది ఫుడ్ దట్ యు పార్టేక్ త్రూ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ మస్ట్ బి సాత్విక్.
1: కన్నులతో పవిత్ర దృష్టి అనేటువంటి ఒక సాత్విక ఆహారాన్ని భుజించాలి.
0: యూ హ్యావ్ టు లుక్ ఓన్లీ అట్ సేక్రెడ్ సైట్స్ త్రూ ఐస్.
1: అంతేకాని కన్నులు ఉన్నవి కదా అని ఇష్ట ప్రకారం మనం చూడకూడదు.
0: జస్ట్ బికాస్ యూ హ్ గాట్ ఐస్ యూ కెనాట్ గో.
1: దీనితో అనేక ప్రమాదములు కూడా గురి కావచ్చును.
0: ఇట్ లీడ్స్ యూ టు మెనీ డేంజరస్ సిచ్యుయేషన్స్.
1: కనుక పవిత్రమైన భావంతోనే ఈ దృష్టిని మనం ఉపయోగించుకోవాలి.
0: ఫిల్ యువర్ విజన్ విత్ సేక్రెడ్ థాట్.
1: కానీ ఈనాటి యువకులు ఎందు కీచక దృష్టి అభివృద్ది అవుతుంటారు.
0: బట్ టుడేస్ యూత్ ఆర్ డెవలపింగ్ కీచకాస్ విజన్.
1: ఈ కీచక దృష్టికి తగినటువంటి ఫలితము తనను బ్రద్దలు కొట్టుకోవటమే.
0: ది రిజల్ట్ ఆఫ్ హ్యావింగ్ సచ్ కీచకాస్ విజన్.
1: కీచకుడికి ఏ ఫలితమైంది? భీముడు గదం తీసుకుని తనను విరగొట్టాడు.
0: వాట్ హ్యాపెన్ టు కీచక? భీము స్మాష్
1: దృష్టి దోషం మనం ఏమాత్రం కూడా కలగరాదు.
0: Therefore, we should not have a defective
1: విద్యార్థులకు అత్యవసరము.
0: దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్ థింగ్ ఫర్ స్టూడెంట్స్.
1: పవిత్రమైన భావంతో దృష్టిని, భగవద్భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది.
0: ఓన్లీ వెన్ యూ లుక్ అట్ థింగ్స్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్, విత్ ఎ డివైన్ ఫీలింగ్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ డివైన్ లుక్.
1: చెవులకు కొన్ని ఆహారం అత్యవసరము.
0: అండ్ సిమిలర్ ఈజ్ ది ఫుడ్ ఫర్ టేక్.
1: పవిత్రమైన విషయాలే మనం వినాలి.
0: We should always hear good
1: దైవ సంబంధమైన విషయాలే మనం శ్రవణం చేయాలి.
0: We should always listen to things associated with God.
1: ఇతరుల యొక్క సంతోష వార్తను మనం స్వీకరించాలి.
0: We should always hear things which are happy about others.
1: ఈ విధంగా శ్రవణ దోషము లేకుండా మనం సాధ్యమైనంత వరకు చూసుకోవాలి.
0: We should always protect ourselves from
1: దోషరహితమైనటువంటి యొక్క శ్రవణాన్ని మనం స్వీకరించాలి.
0: We should listen to things which are free from
1: all sorts of defects. ఈ ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ వీ హావ్ పార్టేకన్ త్రూ ఇయర్స్ సాత్విక్ ఫుడ్.
1: మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి.
0: త్రూ అవర్ నోస్ వుడ్ ఆల్వేస్ స్మెల్.
1: దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యము దీంట్లో దెబ్బ తగులుతుంది.
0: గుడ్ అండ్ విత్ గుడ్ పర్ఫ్యూమ్స్ నాట్.
1: ఇంతే కాకుండా ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి.
0: వెన్ యూ ఇన్హేల్ సో మెనీ టైప్స్ ఆఫ్ జర్మ్స్ గోయింగ్ టు.
1: ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్హేల్ సచ్ విచ్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్.
1: విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి.
0: షుడ్ ఆల్వేస్ గో టు ఎ వెరీ ప్లే గ్రౌండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇన్హేల్.
1: మనము చేతులతో కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి.
0: విత్ హ్యాండ్స్ ఆల్సో వీ షుడ్ ఆల్వేస్ టేక్.
1: అనగా దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ.
1: అప్పుడే ఇది దైవ మందిరంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ బాడీ వుడ్ బి ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము, ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం.
0: వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్, డిఫెక్టివ్ టాక్, డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ లిజనింగ్, డిఫెక్టివ్ స్మెల్లింగ్ అండ్ డిఫెక్టివ్ యాక్షన్.
1: పంచదోషములతో నిండినటువంటి ఈ యొక్క ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పండ్లు స్వీకరించినంత మాత్రమే అది సాత్విక ఆహారం కాదు.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫెక్టివ్ సెన్షియల్
1: పంచేంద్రియముల ద్వారా కూడా సాత్వికాన్ని మనం అనుభవించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ పార్టేక్ ఆఫ్ త్రూ ఆల్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఓన్లీ సాత్విక్ ఫుడ్.
1: కనుకనే ఈ దేహం అనేటువంటి మందిరములకు ఐదు ద్వారములు ఉంటున్నవి.
0: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ ఎ టెంపుల్ హ్యాస్ గాట్ ఫైవ్ డోర్స్.
1: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించారు?
0: వై ఆర్ దీస్ ఫైవ్ డోర్స్ గివెన్ టు
1: దైవ దర్శన నిమిత్తమై ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి?
0: Because this physical body is meant for
1: using.

0: దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి.
1: ఫర్ టెంపుల్స్ దేర్ మే బి నంబర్.
0: ఈ ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు.
1: టు ఆల్ ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓన్లీ డివోటీ సెంటర్.
0: చిన్న ఉదాహరణ,
1: నన్నెల్ సెంటర్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనం ఒక ఇల్లు కట్టుకున్నాం,
1: వీ హావ్ బిల్ట్ ఎ హౌస్,
0: చక్కగా సుందరంగా ఉంటుండాలి,
1: ఇట్ ఈస్ బ్యూటిఫుల్.
0: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము,
1: పుట్ నంబర్ ఆఫ్
0: డోర్స్. ద్వారములు ఎందుకోసం నియమించుకున్నాం?
1: వై హావ్ వి పుట్ దిస్?
0: మనము, మన బంధువులు, మన వారు అందులో ప్రవేశించటము, వెలుపల పోవటము, ఈ అనుకూల నిమిత్తమే ద్వారములు పెంచుకున్నాం.
1: వీ హావ్ పుట్ సో మెనీ డోర్స్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ఎనేబులింగ్ అవర్ ఓన్ రిలేటివ్స్ అండ్
0: ద్వారము ఉన్నవి కదా అని గాడులు, పందులు, కుక్కలు అన్నింటినీ లోపల ప్రవేశింపజేస్తామా?
1: ఆర్ ది డోర్స్ మెంట్ ఫర్ లీవింగ్ పిగ్స్, డాంకీస్ అండ్ all sorts of animals inside the house?
0: Kaadu kaadu, alanti praveshimparanaatvanti emaina akkada vachinappudu dwaramunu bandistam.
1: The moment such animals are likely to enter the house, you close the door and save your
0: praveshinchataginatvanti vaaru vachinappude daani dwaramunu manam terustamu.
1: We open the doors only when people who are worthy of entering the house.
0: Adigamgari ee deham aneetundi devalayam yokka dwaramulu మనము పవిత్రమైనటువంటి వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి.
1: సిమిలర్ ఇస్ ద సిచ్యుయేషన్ విత్ దిస్ బాడీ. ద డోర్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కెప్ట్ ఓపెన్ ఓన్లీ ఫర్ సేక్రెడ్.
0: అప్పుడే ఈ దేవాలయం అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ కెన్ బి రైట్లీ కాల్డ్
0: క్షేత్రం అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దిస్ బాడీ జస్టిఫైబులీ.
0: అట్టు కాకుండా ఇది ఒక క్షేత్రం, క్షేత్రం అని చెప్పి అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కానేరదు.
1: బై మియర్లీ కాలింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ అ టెంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూజ్, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ బై కాలింగ్.
0: ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి.
1: ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఇంకా విహారము,
1: దెన్ హ్యాబిట్స్.
0: మనము ఏ విధంగానటువంటి ప్రదేశములకు మనం వెళ్లాలి, ఏ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో డెలిబరేట్ అండ్ కమ్ టు ఎ కన్క్లూజన్ టు వాట్ టైప్ ఆఫ్ ప్లేస్ షుడ్ వి గో.
0: ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్
0: పెంచుకోవాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ వి హ్యావ్ సమ్ రిలేషన్షిప్.
0: దుస్సంగంతో మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి.
1: We should never be associated with evil ones.
0: యొక్క చెలిమిని మనం దూరంగా ఉంచాలి.
1: We should keep such wicked people at arm's length.
0: కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: The reason is all sorts of thoughts depend upon
0: that. Tell me your company, I shall tell you what you are.
1: It is in this
0: company. నీవు ఎలాంటి సంఘముతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు.
1: As you, what you are going to be depends upon the company, it is said. Tell me your company, I'll tell you what type of person you are.
0: Kanuka dussangamunu duranga unchali.
1: Keep the wicked company at a distance.
0: Taginatvanti yokka aacharana yende deenni sadviniyogam cheyali.
1: Use the body properly and put
0: kali ee naati yuvakulu dussangamu chaala abhiruchiga untadi.
1: Today's people are very fond of evil company, bad company.
0: దుష్కర్మంలో ప్రవేశించడం చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ అండ్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్.
0: దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు.
1: ఇట్ ఈస్ ది టుడేస్ యూత్ ఆర్ అండర్టేకింగ్ టు డూ బ్యాడ్ డీడ్స్ వెరీ ఈజీలీ.
0: ఇది మానవ దేహమునకు సరైనటువంటి యొక్క విలువ కాదు.
1: This is not a proper value given to the physical body, which is so
0: sacred. జంతునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గంలో పట్టటము, ఇది మానవత్వానికి ఒక తీరని లోటు.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ సో సీక్రెట్ టు యూజ్ ది టైమ్ అండ్ ది బాడీ ఫర్ రాంగ్ థింగ్ ఇట్ ఈస్ రాదర్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: పవిత్ర ఋషులందరూ కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై, భగవత్ చింతనలు చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు.
1: That is why the ancient rishis and ascetics used to go to forest to keep themselves away from bad company and used to do penance.
0: Kani na uddesham adi kudanu oka balahinate.
1: In my own view, even that is a type of weakness.
0: Oka chinna udaharanam,
1: one small example.
0: Neevu kopanni jayinchali anu sankalpinchukunnavu.
1: You have resolved that you want to conquer anger.
0: Ee kopanni jayinchali anu sankalpinchukunnappudu నీవు అరణ్యంలో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరం నీ తపస్సు చేసినా ఈ కోపం జయించలేవు.
1: ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్, ఇఫ్ యూ గో టు ఎ ఫారెస్ట్ వేర్ నో వన్ డ్వెల్స్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: ఈ కోపమునకు కారణం ఏమిటి అని విచారించాలి.
1: యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది కాజ్ ఫర్ యాంగర్.
0: ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి?
1: Under what circumstances do you become
0: angry? జనసమూహములోని కోపం ఆవిర్భవిస్తుండాలి.
1: Only in the midst of people you are likely to become angry.
0: కనుక నీవు జనసమూహములందే ఉంటుండి ఆ కోపాన్ని నీవు అరికట్టడానికి ప్రయత్నించాలి. కానీ ఏ జనసమూహములైనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టినాననుకుంటే అది నీ భ్రమనగానే ఉంటుంటుంది.
1: బై రిమైనింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ యూ కాంకర్ యాంగర్ యు ఆర్ రియలీ కాంకర్.
0: అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును.
1: బై మియర్లీ గోయింగ్ టు ఫారెస్ట్ యూ.
0: కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించినప్పటికీ అది సిద్ధమ సుమతి అని ప్రవేశిస్తుంది.
1: As long as you are in the forest, you might have conquered anger. The moment you enter into the village, the anger overtakes you.
0: Kanuka mana indriyanni arikattalanukunnappudu idi oka kathinamainatundi tapasu ga gaani indriya nigrama kosam ememo prayatnalu ga ivanni kudunu kevalam bhramalu.
1: If you really want to achieve victory and conquer your sense organs, all types of these rigorous approaches
0: దేహం యొక్క రహస్యాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడు అవి సులభంగా మనం అరికట్టవచ్చు.
1: If you can understand the subtleties of this physical body, you would be able to conquer.
0: దేహం యొక్క రహస్యాన్ని గుర్తించకుండా ఎన్ని రకములైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
1: Without understanding the mystery and the subtle secrets of the physical body, whatever efforts you do, it would be a waste.
0: Manu kotta car konnamante aa car ni ye vidhanga viniyoginchali, etta start cheyali, ekkada petrol veyyali, ekkada oil veyyali, ekkada brake otta, ivanni chakkaga manu gurtinchinappude aa car sadviniyogam avutundi.
1: Suppose you buy a new car, only when you recognize how to use that particular car, where is the brake, where is the steering and where to put the petrol.
0: Na santam dabbu betti nenu car konnanu.
1: I have put my own money
0: in registration ayindi.
1: It is registered in my name.
0: Ee car vanni neevu steering lo kurchoni ishtam vachinattu drive chesthe neeku pramadame, baita variki pramadame.
1: Just because it is your own car, if you use the steering in the wrong way, you are going to cause damage to the car.
0: Ainappatikini neevu danini etta viniyoginchali aneetunte oka vidhanani neevu mottamoda telusukovali, nerchukovali.
1: You might be the owner, but you should know how to use it properly. And in what way you can use it to get the maximum benefit out of this car.
0: Kanuka aa vidhamainatundi yokka viniyoginchukune vidhanam telisukunda potam chetane ee vidhamainatundi kashta nashtamlu guri avutunnadu manavudu.
1: Man is becoming and facing so many problems because
0: aneka pramadamulaku ashantiki guri avutunnadu manavudu.
1: And he is also becoming a victim of lack of peace and
0: aneka rogamulaku kudunu guri avutunnadu manavudu.
1: And also he is becoming a victim of disease.
0: Okkati matram manam chakkaga gurtinchali.
1: One thing you should properly
0: దైవ నిర్ణయానికి ఎవరికూడను విరుద్ధం చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో
0: అగెనిస్ట్
1: గాడ్స్ విల్ కెనాట్ బి.
0: ఆ శాసనం మార్చుకోవడానికి ఎవరికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ ఎనీ పర్సన్ టు గో అగెనిస్ట్ ది లా ఆఫ్ ద లార్డ్.
0: మనం దేహాన్ని పోషించుకుంటున్నాం.
1: వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్
0: ఈ దేహం జడవెత్తవుతుంది అని అనేక మంది వాదించవచ్చును.
1: Many people may argue, how can you call this physical body as
0: inert? జడమైనటువంటిది ఈ దేహము.
1: This body is after all inert.
0: జడమైన దేహం అయితే ఎట్లా పెరుగుతుండాలి అని మనం సందేహం రావచ్చు.
1: You may get a doubt, if it is really inert, how is it growing?
0: పెరగడానికి ఏమి పెద్ద కారణం కానక్కర్లేదు.
1: For such kind of growth,
0: నిత్యము ఇల్లు ఊడ్చి ఇంత చెత్త తీసుకుపోయి ఒక దిబ్బలో వేస్తుంటుంటే ఆ దిబ్బ ఒక నెలలో పెద్దగా పెరిగిపోతుంది.
1: Even if you are putting the dust collected from your house after sweeping, over a period of time,
0: అతని ఈ జడమైన దేహానికి నిత్యము భోజనము టిఫన్లు కాఫీలు ఈ చెత్తనంతా వేస్తుంటే అది పెరుగుతూ ఉంటుండాలి.
1: The same thing is the case with this inert body. Because you are putting breakfast and food and day after day,
0: జడము పెరగాలనుకోవటం చాలా తప్పు. జడము కూడా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. ఎక్కడ నుంచి వచ్చింది?
1: How did this become conscious?
0: అయితే ఈ చైతన్యానికి ఒకటి ఆధారం ఉంటుండాలి.
1: There is a basis for this.
0: ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఏమైనా ఆధారం ఉండాలి, కానీ అవి జడమే కదా.
1: హెడ్ లైట్స్ ఆర్ ఇనర్ట్ ఇఫ్ దే ఆర్ బర్నింగ్ అండ్
0: లోపల బ్యాటరీ ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడమనేటువంటి వెలుగుతూ ఉన్నాయి.
1: బికాస్ ది పవర్ ఇస్ సప్లైడ్ బై ది బ్యాటరీస్ యూ కెన్ గెట్ ది లైట్ త్రూ దిస్ ఫ్లడ్ లైట్.
0: ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడచండి విడచండి అని హారన్ చెప్తుండాలి.
1: దేర్ ఇస్ ఎ హార్న్ ఇన్ ద కార్, ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్.
0: ఈ హార్న్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి? లోపల కరెంటే.
1: అండ్ యూ జస్ట్ సే దిస్ హార్న్ ఇస్ ఇనర్ట్, హౌ ఇస్ ఇట్ ప్రొడ్యూసింగ్ సౌండ్?
0: ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్, బెల్ట్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి.
1: టేక్ ఇంజిన్, దేర్ ఆర్ బోల్ట్స్ అండ్ నట్స్.
0: స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ ది ఇంజిన్ ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్.
0: ఇది జడమే కదా, ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
1: ఆల్ దీస్ నట్స్ అండ్ బోల్ట్స్ ఆర్ ఇనర్ట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ ది కార్ ఇస్ ఏబుల్ టు మూవ్? దేర్ ఇస్ పవర్ ఇన్సైడ్.
0: అదే విధంగానే ఈ దేహం అనేది ఒక కారు.
1: Similar is the situation. This
0: ఈ కన్ను లాంటి హెడ్ లైట్స్,
1: ఐస్ ఆర్ హెడ్ లైట్స్,
0: చూస్తున్నాయి.
1: దే ఆర్ సీయింగ్.
0: మన నానుక ఒక హార్న్,
1: టంగ్ మేబీ కంపేర్ టు ఎ హార్న్.
0: ఇది అరుస్తుండాది, మాట్లాడుతుండాది.
1: దిస్ ఈస్ టాకింగ్, ప్రొడ్యూసింగ్ సౌండ్.
0: మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్.
1: అవర్ ఇయర్స్ మేబీ కంపేర్ టు లౌడ్ స్పీకర్స్.
0: దీంట్లో కరెంట్ లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి?
1: If there is no current inside this physical body,
0: ఈ లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి.
1: For all these inner things, there is current which is
0: Atma.
1: And that current is Atma.
0: ఈ ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి.
1: This inert physical body has been able to function different functions because there is Atma which is making.
0: ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: There is a particular magnet.
0: ఆ మ్యాగ్నెట్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం.
1: There is a magnet and there are iron filings.
0: ఆ మ్యాగ్నెట్ ఇటు తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి.
1: When you move the magnet, the iron filings move.
0: అటు తిప్పితే ఆ మ్యాగ్నెట్ మూడు దాని వైపునే ఇనుప ముక్కలు పరిగెత్తుతాయి.
1: The iron filings also move whichever direction you turn the magnet.
0: జడమైనటువంటివి కదా
1: iron filings are.
0: ఈ పరిగెత్తడానికి ఏది ఆధారం?
1: How is it that they are moving?
0: ఆ మ్యాగ్నెట్.
1: It is the magnet which is causing them to move.
0: అదే విధముగానే భగవంతుడు అనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు.
1: The divine lord who is dwelling inside the body is
0: making this jadam kevalam oka deham jadamainatundi.
1: But this physical body is all the same only in
0: jadamaina dehaniki aneka rakamuluga manam alankaralu chestunnam.
1: This physical body is being decorated in a number of ways.
0: Enni alankaramulu chesinappatikini తాత్కాలిక తృప్తిలే కాని భగవంతుడిచ్చినటువంటి ఒక అలంకారం ఇది మార్పు చేయడానికి వీలు కాదు.
1: ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ విచ్ ఆర్ డన్ టు దిస్ బాడీ, దే ఆర్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ.
0: వేసుకోవచ్చును, ఎన్ని స్టోలైనా వేసుకోవచ్చు, భగవంతుడిచ్చిన రంగును మాత్రం ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ యూ యూస్, యూ కెనాట్ చేంజ్ ది కలర్ గివెన్ బై గాడ్.
0: కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటి.
1: దిస్ ఈస్ ట్రూత్, దిస్ ఈస్ అ పర్మనెంట్ థింగ్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విత్ ఇన్ హిమ్ సచ్ పర్మనెంట్ అది సచ్ ట్రూత్.
0: తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటి ఈ దేహము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు పర్ఫార్మ్ వన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్.
0: కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెడమార్గంలో మనం ప్రవేశించరాదు.
1: హు షుడ్ నాట్ గో రాంగ్ వే విత్ ది బిలీవ్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్.
0: ఈ దేహమునకు మూడు రకములైనటువంటి దోషములు ఉంటుండవి.
1: దేర్ ఆర్ త్రీ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
0: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి.
1: వన్ డిఫెక్ట్ ఈస్ ఇట్ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ఇట్స్ యాజ్ ఇట్స్ ఓన్.
0: తనవి కానటువంటి దానిని తనవిగా విశ్వసిస్తుండాలి.
1: ఇట్ ఆల్సో బిలీవ్స్ పీపుల్ as its own who really do not believe to that belong to that body.
0: Anityamainatundi yokka vaatini satyamga visheshistundadi.
1: And it also considers untruth as
0: true. Dehamulu moodu doshamulu,
1: these are the three defects.
0: Ee dehame nenani bhramistunnadu manavudu.
1: Man wrongly believes that he is the physical body.
0: Dehame taan anukunnappudu idi naa deham ani enduku cheppali?
1: If you are really the physical body, why should you say this is your body?
0: నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీవు వేరు, దేహం వేరు కదా.
1: వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ.
0: ఇది నా కర్చీఫ్,
1: దిస్ ఇస్ మై కర్చీఫ్.
0: నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి.
1: ఐ త్రో దిస్ కర్చీఫ్ అండ్ ఇట్ ఇస్ డిస్టెంట్.
0: అదే విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా.
1: అండ్ వెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, బాడీ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి దేహమే నేను ఎట్ట చెప్పగలను?
1: హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ది బాడీ?
0: ఒక దోషం.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ డిఫెక్ట్.
0: ఈ దేహమే నేను అనుకోవటమే ఈ దోషములకు మూల కారణం.
1: The first defect is that you are identifying yourself with the physical body.
0: Aithe jagattunandu idi naa bhoomi, idi naa illu, idi naa kaaru, naa vastu ani aneka rakamuga naavi naavi naavi naavi aneetundi bhavanto manamu mosapothunnam.
1: In the world we go on telling these are my fields, this is my wealth, this is my body, this is my house, and with we are full of this my. For how long are you having
0: illu kattavu, idi naad anukunnavu, ammi vesavu, adi needi kaadu.
2: You have constructed a house and you said that was yours. You have sold it off.
0: Karna anukuntunnavu upayoginchukunenta varaku needi tadvari needi kaadu ammi vesin tarvata.
2: As long as you use the car and you own it is yours. Once you sell it is no longer yours.
0: Ee chanabanguramainatuntiga viswasisti idi navi ani manam dani nimittame abhimanam ammukaramlu pondutunnamu.
2: Towards such transient things we develop so much of attachment and start thinking
0: edi neevu edi neevu kaadu.
2: Nothing is yours.
0: Dehama neevu kaadu.
2: You are not the body.
0: Neevu kaanatvanti dehamuku sambandhinchinatvanti padarthamulanta neeve ettavutai.
2: How can those things which belong to the body be yours?
0: Idi anta kevalam oka maya cheta kappabadi.
2: This is all covered by illusion.
0: కేవలం మమత చేత నింపబడి
2: దిస్ ఆల్సో ఫిల్డ్ విత్ దట్ పొసెసివ్
0: భ్రాంతి చేత నడుచుకుంటూ వస్తున్నాయి
2: అండ్ ఆల్ దీస్ ఆర్ మూవ్డ్ బై
0: వెలివిని మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి
2: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ విచ్ కమ్ అండ్ గో
0: పెండి కాకపులపు ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు చెప్పలేరు
2: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ హూ ఇస్ వైఫ్ నో వన్
0: కెన్ పురము తల్లి ఎవరో కుమారుడు ఎవరో ఎవరు చెప్పలేరు
2: బిఫోర్ బర్త్ హూ ఇస్ ఫాదర్ హూ ఇస్ ద సన్ నో వన్
0: పుట్టిన తర్వాతనే ఇతను నా కుమారుడు అంటాం
2: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ యూ సే దట్ హీస్ మై సన్
0: వివాహం జరిగిన తర్వాతనే ఈమె నా వైఫ్ అంటాం
2: ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ యూ సే షీఈస్ మై వైఫ్
0: పూర్వం వారెవరు నీవెవరు
2: బిఫోర్ మ్యారేజ్ హూ వాస్ షీ
0: ఈవెన్ మధ్యలో కలిసినటువంటి మేఘములే కదా
2: ఇన్ ద మిడిల్ ఓన్లీ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ లైక్ పాసింగ్
0: కనుక ఒకదానికొకటి ఏమాత్రం కూడా శాశ్వత సంబంధాలు లేవు
2: దేర్ ఇస్ నో పర్మనెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ థింగ్స్ అట్ ఆల్
0: నా వారు నాది అనుకుంటున్నాము
2: యూ గో ఆన్ టెలింగ్ దీస్ ఆర్ మై పీపుల్
0: అది దేహ భ్రాంతి
2: దిస్ ఈస్ ది
0: ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తీసుకుంటాడు
2: దిస్ ది ఫిజికల్ డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వెన్ యూఆర్ కమింగ్ యూ హావ్ నాట్ బ్రాట్ ఈవెన్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ క్లోత్
0: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు
2: వైల్ గోయింగ్ యూ డోంట్ లీవ్ యూ ఈవెన్ యువర్ అడ్రస్ వేర్ యూఆర్ గోయింగ్
0: నిజంగా నీ వాడైతే నీకెందుకు అడ్రస్ ఇవ్వకూడదు ఎక్కడ పోతున్నానని చెప్పకూడదు
2: ఇఫ్ ఓన్లీ దే ఆర్ యువర్స్ వై షుడ్ దే నాట్ గివ్ యూ ది అడ్రస్ వేర్ దే ఆర్ గోయింగ్
0: ఏది నీవి కాదు
2: నథింగ్ ఈజ్ యువర్స్
0: కానీ ఈ మిథ్యలోకమునందు సత్యమైన తత్వాన్ని మనం విస్మరించి అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం
2: వీఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బికాస్ ఇన్ ది ఇంపర్మనెంట్ వరల్డ్ వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్
0: నీవు ఎప్పుడూ నీవే
2: యూఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్
0: నీవు ఎవరి వాడు కాదు
2: యూ బిలాంగ్ టు నన్
0: ఎవరు నీవారు కాదు
2: నో వన్ ఎల్స్ ఇస్ యువర్స్
0: ఉన్నదే ఒక్కటి
2: దేర్ ఇస్ ఓన్లీ వన్
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనము భావిస్తున్నాము
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ వీఆర్ థింకింగ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్ అండ్
0: ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు
2: దేర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ ఎల్డర్ ఆఫ్ ది ఫ్యామిలీ
0: వస్తుంది భార్య వస్తుంది మై డియర్ హస్బెండ్ అంటుంది
2: వైఫ్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్
0: బిడ్డ వస్తుంది మై డియర్ ఫాదర్ అంటాడు
2: ద డాటర్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ ఫాదర్
0: తల్లి వస్తుంది మై డియర్ సన్ అంటది
2: The mother comes and addresses him as my dear son.
0: Kodala vastundi my dear father-in-law antundi.
2: The daughter-in-law comes and addresses him as my dear father-in-law.
0: Ivanni dehaniki sambandhinchinatundi okka perle tappa vyaktimu okkade.
2: All these relationships are based upon
0: koduku taane, tandri taane, mama taane, anni taane.
2: But there is only one person. He is the father.
0: Adi ekam sat vipra bahudha vadanti. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు
2: దిస్ ది మీనింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ బట్ డిఫరెంట్ పీపుల్ కాల్ ఇన్ ఎ డిఫరెంట్
0: అతనే అనేక విధములైనటువంటి సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు
2: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్
0: ఏకోహం బహుశ్యాం ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది
2: ఐ హావ్ వన్ అండ్ ఐ హావ్ మల్టిప్లైడ్ మై సెల్ఫ్ ఇంటూ మెనీ థింగ్స్
0: ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే
2: The unity in this, all this diversity is only one.
0: Unnadi okkate.
2: There is only one thing which is really
0: existing. Adhe hero.
2: That is the hero.
0: Prapancham anta oka zero.
2: The entire world is a big zero.
0: Ee zero hero ku prakkalo pette 10 ayipoyindi.
2: When you put this zero besides one, it becomes 10.
0: Inkoka zero betteste 100 ayipoyindi.
2: You put one more zero, it becomes 100.
0: Inkoka zero betteste 1000 ayipoyindi.
2: Put one more zero, it becomes 1000.
0: Ee zeros kante ekkada nunchi vilu vastundadi.
2: How are these zeros getting value?
0: Ee hero nunchine zeros kante vilu vastundadi.
2: All these zeros are getting value because
0: zero tisesthe anta zero ne.
2: You remove the hero, all these zeros have no value, they are zero.
0: Kanukane daivatame daiva shaktiye daivame hero.
2: Divinity, divine power and divine
0: ee deha bhramti ఈ మనోభ్రాంతి, ఈ బుద్ధిభ్రాంతి, ఈ లోకభ్రాంతి, ఇవన్నీ కూడా అన్ని జీరోలే.
2: ది డెలివిజన్ ఆఫ్ ది బాడీ, డెలివిజన్ ఆఫ్ ది మైండ్, డెలివిజన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, ఆల్ దీస్ ఆర్ ఆల్
0: జీరో. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
2: బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
0: దీనిని వదన్నక్కర్లేదు.
2: వీ షుడ్ నెవర్ గివ్ ఇట్ అప్.
0: నీ బిడ్డను నీవు పోషించేటువంటి కర్తవ్యం నీది.
2: ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్.
0: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పారమాత్మిక దృష్టిని మనము చలించకుండా చూసుకోవాలి.
2: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది
0: పారమాత్మిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
2: ది వరల్డ్లీ లైఫ్ హస్ టు బి ఎంజాయ్డ్ కీపింగ్ పారమార్థిక.
0: ఈ లోకంలో ఉండినంత వరకు లోక సంబంధమైనటువంటి నియమాల్ని అనుసరించాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఇన్ ద వరల్డ్ ఫాలో ది కోడ్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్.
0: అనుసరించినప్పటికీ మన యొక్క లక్ష్యము ఒక్కటిగానే ఉంటుండాలి.
2: వైల్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ అవర్ గోల్ అండ్ పర్పస్
0: ఏది మనది కాదు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లోకంలో అన్ని కూడాను ఏనాటికైనా కూడాను మార్పు చెందినవి.
2: ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ అండర్గోస్ చేంజ్.
0: కనుకనే ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనస్సును ఏ విధంగా కలిగి ఉంటున్నాం?
2: హౌ కెన్ యూ బిలీవ్ దిస్ మైండ్ విచ్ అండర్గోస్
0: ఆహార విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుండాలి.
2: All these changes of this physical body are based upon
0: enni maatra chendina vyaktitvam okkate.
2: Whatever physical changes come about, the inside
0: karanugunyamga deeniki perulu roopamlu maarutu vachayi.
2: Depending upon the change in the time, the form changes and also the
0: pasibiddega puttinappudu idi kevalam oka child ani pilustu vacham.
2: When it is born, it is described as child.
0: 10 samvatsaramulaku perigeyatappudiki itanu boy ani pilustu vacham.
2: After 10 years you call the same thing as boy.
0: 30 years ayyetappudiki itanu man ani pilustu vacham.
2: After 30 years you call the same entity as man.
0: 75 years ayyetappudiki grandfather antunnam.
2: After 75 years you call the same body
0: as child, boy, man and grandfather okkade.
2: This child, man, the boy, man and grandfather is only one.
0: ఈ వివిధమైనటువంటి రూపనామము చేతనే వివిధమైన సంబంధములను మనము ఆవిర్భవిస్తున్నాం.
2: దిస్ చేంజెస్ ఆర్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు నేమ్ అండ్ ఫామ్ అండ్
0: కేవలం ఒక భ్రాంతులే.
2: దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: డెలివిజన్. భ్రాంతులకు ఆధారమైనటువంటిదే ఈ దేహము.
2: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ ది బేసిస్ ఆఫ్ ఆల్ ది డెలివిజన్.
0: కనుక దేహము ఇది ఒక శాశ్వతమని, ఇది ఒక సత్యమని దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ ఫిజికల్
0: పరాధీనం కాకుండా, రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మంది.
2: బట్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ సో దట్ యూ మే నాట్ హావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్స్ అండ్ కమ్ టు వేరియస్ ప్రాబ్లమ్.
0: ఈ పనిముట్టును మనం తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి.
2: You have to keep this physical body as an instrument fit for performing action.
0: Neeru daate tappa nippulo padave.
2: The moment you cross
0: neeru daate enta varakunu nadini daate enta varakunu mana yokka padava chillulu padakunda chidiramu kaakunda chusukovali.
2: Until you cross the ocean, cross the river, you have to take care of your ship free from all sorts of
0: manam enta kaalam ee jeevitam aneetuvanti nadilo prayanam chesinappatikini పడవలో మాత్రము నీరు చేరకుండా చూసుకోవాలి.
2: ఫర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ యు మే లివ్ ఎ లైఫ్ బట్ డు నాట్ అలౌ ది వాటర్ ఆఫ్ వరల్డ్లీనెస్.
0: పడవలు నీటిలో వేయి కానీ నీరును మాత్రం పడవలో వేయను.
2: పుట్ ది బోట్ ఇన్ టు ద వాటర్ బట్ డోంట్ అలౌ ది వాటర్ టు ఎంటర్ ఇన్ టు ద
0: నీరు. సంసారంలో ఉంటుండు,
2: యు లివ్ ఇన్
0: నీ కర్తవ్యాలు నీవు అనుభవించు.
2: యు ఆల్సో ఎంజాయ్ ఆల్ ది థింగ్స్ రిలేటెడ్
0: కానీ దాన్ని మనసులో పెట్టుకుని బాధించదు.
2: But do not worry yourself and get attached to
0: dani valane rogamulu abhiruddhi avutunnayi.
2: All the diseases come because of that kind of attachment.
0: Neevu ekkada undalo akkada undali.
2: You stay where you are.
0: Neevu deenini oka panimuttu gane vishwasinchali.
2: Consider the body as only an instrument.
0: Ante kaani neevu kartavyanni aacharinchu ante baadhyatanta kodunu annu manasulo pettukoni ooriki vicharam chesi anarogyanni guri kaakudadu.
2: Discharge your duties. Don't accept unnecessary responsibility and worry yourself.
0: కరెక్ట్ దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారములు అత్యవసరం.
2: If you want to keep your physical body in a fit condition, observe the rules relating to food and habits.
0: కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి
2: believing that this body is an important instrument.
0: మనం ధరించినటువంటి వస్త్రంగా మనం స్వీకరించి
2: consider this body as a vesture.
0: ఈ వస్త్రములో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: Make efforts to cleanse your physical body associated.
0: మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది.
2: The clothes which you wear become dirty over
0: a period. దోబికి వేస్తున్నాం.
2: What are you doing with such clothes? You are giving it for the washing.
0: దోబి చేస్తున్నాడు.
2: What is
0: మాలిన్యాన్ని తీసుకుని వచ్చేసేస్తున్నాడు.
2: Washerman is removing the dirt from the
0: దీని యొక్క సహజం ఏమిటి? దీని రంగు ఏమిటి? ఇది సహజ రంగు తెలుపు.
2: What is the natural color of this cloth? It is white.
0: ఇది సహజ కలర్ రంగు.
2: This is natural color.
0: కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం వేరే రంగుగా మారుతుంది.
2: When you use it, its color undergoes a change.
0: ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును చాకలికి వేస్తున్నాం.
2: When it becomes dirty, you are putting it to the washerman for wash.
0: చాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు.
2: The washerman removes the dirt and gets it back to you.
0: మనం అనుకుంటున్నాం బ్రాంచ్ చేత చాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని.
2: On account of your delusion, you think that washerman has made this white cloth.
0: తెలుపు దీని స్వభావమే.
2: Whiteness, it is its natural color.
0: చాకలి ఇవ్వలేదు.
2: The washerman has not given a new color to
0: చాకలి చేసిన పని దీని మాలిన్యాన్ని దూరం చేశాడు.
2: All that the washerman has done is he has removed the dirt.
0: అదే విధంగానే మనం ఈ ధరించినటువంటి యొక్క దేహము ఇది సహజమైనటువంటి యొక్క రంగే.
2: This physical body is
0: సహజమైన స్వభావములే.
2: It is natural for this physical
0: body. కానీ మనం అస్వభావంలో దీన్ని వినియోగ పెట్టుకోవటం చేత ఇందులో మాలిన్యం చేరిపోతుంది.
2: When you put this to a wrong use, then the dirt accumulates.
0: దానిని భగవత్ చింతన, భగవత్ ప్రేమ, భగవత్ ధ్యానము అనేటువంటి చాకలికి వేసినప్పుడు అది పరిశుద్ధమైపోతుంది.
2: But when you think of the Lord, chant his name and do japa tapa,
0: bhagavantudu chakali vaadu.
2: God may be compared to washerman.
0: Anaga nee hrudayanni parishuddham gaavincheetundi vaadu.
2: He is the one who purifies your heart.
0: Nee hrudayanni bhagavantuniki appa cheppu.
2: You offer your heart to God.
0: Taane daani subhra paristadu.
2: He will cleanse it, purify it.
0: Attu kaakunda nee malinya vastranni ఎవరికి వేసి పరిశుద్ధం గావించుకోవాలో ఆ విధానాన్ని నీవు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు?
2: వితౌట్ నోయింగ్ టు హూమ్ దిస్ క్లోత్స్ విల్ బి గివెన్ ఫర్ వాషింగ్ యు గివ్ ఇట్ టు ఎ బార్బర్ హౌ కెన్ యూ క్లీన్ ఇట్.
0: కనుక వస్త్రం శుభ్రం చేయాలంటే చాకలికే వెయ్యాలి.
2: యు వాంట్ టు క్లీన్ ది క్లోత్స్ గివ్ ఇట్
0: నీ హృదయం అనేటువంటి పరిశుద్ధం కావాలంటే భగవంతునికే అప్పచెప్పాలి.
2: యు వాంట్ టు ప్యూరిఫై యువర్ హార్ట్
0: దీన్ని మరొకరు శుభ్రం చేయలేరు.
2: నో వన్ ఎల్స్ కెన్ క్లీన్స్ ఇట్.
0: కనుక ఈ దేహము సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ దేహము సత్కర్మల చేత సార్థకం అవుతుంది.
2: When you put this physical body to proper use by proper action,
0: ఇది ధరించినటువంటి కేవలం వస్త్రం వంటిది.
2: Consider this as the thing worn by you.
0: కనుక దేహము ఇది ఒక ఉపాధి. దేహమే నీవు కాదు.
2: You are not the body, it is only an instrument.
0: కాన ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము.
2: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ బాడీ యాజ్ రియలీ.
0: ఈ అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడే నీవు జ్ఞాన భాస్కరుడుగా ప్రకాశిస్తావు.
2: యూ కెన్ షైన్ యాజ్ ఎ స్ప్లెండరస్ సన్ ఆఫ్ విజ్డమ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: డియర్ స్టూడెంట్స్, అండర్టేక్ టు రికగ్నైజ్ the principles underlying the physical body.
0: ఈ దేహానికి మరి కొన్ని ఆధారాలు ఉంటున్నాయి.
2: There are a few more things which form the basis of the body.
0: ఈ దేహం కేవలము ఒట్టి బట్టవలే లేదు.
2: It is not like something.
0: మనం ఒక షర్ట్ ధరించామంటే దానికి అనేక రకములైనటువంటి యొక్క భాగాలంతా ఉంటున్నాయి.
2: If you take a shirt, it has got different parts.
0: ఇక్కడ కలర్ ఉంటుంది. కలర్
2: there is a collar.
0: ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి. షోల్డర్స్ అంతా చేతులంతా ఉంటాయి.
2: there are this arm, there are
0: pockets అంతా ఉంటుంటాయి.
2: there are pockets.
0: దీనికి అనేక రకములైనటువంటి యొక్క అంగాలు చేరి ఉంటుంటాయి.
2: there are different parts.
0: అదే విధంగా దేహమునకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి.
2: సిమిలర్లీ దేర్ ఆర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ.
0: ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనసు కూడా ఉంటుండాలి.
2: అలాంగ్ విత్ ది సెన్స్ ఆర్గన్స్ దేర్ ఇస్ ది మైండ్ ఆల్సో విచ్ ఇస్
0: ఇంద్రియములను మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుండాలి.
2: యు హావ్ ఆల్సో ది ఇంటెలెక్ట్ విచ్ కీప్స్ ది మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ అండర్ కంట్రోల్.
0: ఈ మైండ్ అనేటువంటిది ఎట్ట ఉంటుంటారంటే మనం జోబి లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం.
2: సపోజ్ యు హావ్ పుట్ సమ్ thing in your pocket.
0: లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబులో పెట్టుకున్నావు.
2: Something like laddu is given as prasadam.
0: లడ్డుగానే ఉంటుంది అది. లడ్డు చేయబడినటువంటి యొక్క ఒక ఆయిల్ నీ శత్రులంతా పాడు చేసి పెట్టింది.
2: The oil of the laddu has spoiled your shirt.
0: లేదు ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక ఒక లవంగాలు ఇలాంటివి జోబిలో వేసుకున్నావు.
2: ఇట్ మే బి ఎ నట్, ఇట్ మే బి ఎ క్లౌ.
0: మర్చిపోయి చాకరికి వేసింటే అక్కడ ఒక కర్ర బొట్టే చేస్తుంది.
2: వెన్ యూ పుట్ ఇట్ వాషర్మన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ టేక్ ఇట్ అవుట్, ఇట్ దేర్ ఇస్ ఎ మార్క్ మేడ్.
0: ఈ మార్కులంతా రావడానికి కారణం మన సంకల్పాలే.
2: ఆల్ దీస్ మార్క్స్ ఆర్ బ్రాట్ అబౌట్ బై అవర్ ఓన్ థాట్స్.
0: కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి.
2: పుట్ యువర్ థాట్స్ ఇన్ ది ప్రాపర్.
0: ఈ దేహం అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి.
2: This physical body consists of different limbs.
0: నిజంగా వైశ్యాసులు కోరినట్టుగా శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు.
2: As prayed by Vice Chancellor, when a man recognizes the correct meaning of the physical body, the sense organs, the mind and the intellect,
0: పోకుండా పోవటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాము, అనేక అశాంతులను మనం అనుభవిస్తున్నాము.
2: People undergo various sufferings and lack of peace because they have not understood this.
0: Yedo sadhana sadhana sadhana anetundi into manam kaalanni vyaktam chestunnam.
2: We are wasting time in the name of sadhana.
0: Yetti sadhanalu manam cheyanakkarle.
2: There is no need for doing any type of
0: satyanni gurtinchukunte ade nijamaina sadhana.
2: Recognize the truth.
0: Sarva sadhanalu kunu satyanni bodhinchetuntivi.
2: All the sadhanas are meant to teach you only truth.
0: Satyanni darshimpa cheyetuntivi.
2: They give you a vision of truth.
0: సత్య దర్శనం అయిన తర్వాత ఇంకా సాధనలు ఎందుకు?
2: Once you have the vision of truth, where is
0: వంట అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
2: As long as food is to be cooked, there is need for fuel.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు.
2: Once food is cooked, remove the fuel. There is no need for that.
0: కనుక ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి.
2: We should recognize the secrets and the subtleties relating to the body, the sense organs, mind and intellect.
0: విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ ఈ ఐదింటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు.
2: As desired by Vice Chancellor, if we can understand the subtleties and the secrets of the body, the sense organs, the mind and the intellect and atma, which is
0: sarvatra nindinatvanti panchabhutamule,
2: it is these five elements which are all pervading.
0: Ee deshamanta kudano sarvamga sancharinchetvanti panchabhutamule,
2: the entire cosmos is filled with these five sense organs.
0: Ee deshamanta kudano deham yokka pratibimbale.
2: This country is only a reflection of
0: kalaka bimba pratibimbamulu yokka satyanni manam gurtinchukovatam atyavasaramu.
2: It is necessary to recognize the object and its reflection and the type of relationship that exists between these two.
0: Kevalam gurtinchukunnanta maatramu chaladu.
2: It is not sufficient if we are
0: chakaga artham chesukoni vartinchadaniki prayatninchali.
2: We should also understand properly and conduct ourselves in the light of that understanding.
0: Annintini bhagavat yokka rahasyanga bhavinchukovali.
2: We should understand God as the very basis of
0: Bhagavad sankalpame.
2: This is God's will.
0: Kanuka ee Bhagavad sambandhamainatundi vishwasanni vidyarthulu abhirudhi gavinchukovali.
2: Students should develop faith in God.
0: Nee chittamunu bhagavantuniki arpitam gavinchukuneetundi oka prayatnanni chudandi.
2: Make efforts to offer your hearts to God.

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండ తెలివి గల్గియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యూనిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సీక్రెట్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా.
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని ఏ కాలమునందు కాని ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకలములు తెలివితేటలు ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము ఇది ప్రపంచం యొక్క సహజం.
1: మెటీరియలిస్ టెండ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్ అమంగ్ ద డైవర్స్ ఫ్యాక్టర్స్.
0: పవిత్ర దృష్టితో సువిశాలమైనటువంటి ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ ఎన్క్వైర్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్ ద వన్ విచ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద డైవర్స్ థింగ్స్.
0: ప్రాపంచికంగా నైతికంగా మానసికంగా వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును కూటి పేద మొదలు కోటీశ్వర వరకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అకర్స్ టు ఆల్ పీపుల్ బి హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్ బి హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్. దిస్ డెత్ అకర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి మత వర్ణ వర్గ దేశ కాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ కంట్రీ నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ మైట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
0: అది ఆత్మానం ప్రథమం విద్ధి శరీరం ప్రథమే వచ ప్రతి శరీరము కూడాను రథం వంటిదని ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇండ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ అండ్ మేకింగ్ దిస్ పర్టికులర్ బాడీ టు ఫంక్షన్ హీఈస్ ఆల్సో కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
1: వన్ ఈస్ ఎనిమాలిటీ అండ్ ఎనిమల్ నేచర్, ద సెకండ్ ఈస్ డివినిటీ అండ్ డివైన్ నేచర్.
0: దుష్టమైన కామ క్రోధ లోభ మోహ మదమాచ్ఛిన్నటువంటి ఈ అరిషద్వర్గమును లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ విచ్ హ్యావ్ బీన్ ఎండోర్డ్ ఇన్ హిమ్ బై డివినిటీ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్ అండ్ సఫరింగ్ ఇమ్మెన్స్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమనే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ యానిమాలిటీ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ట్రూ థింగ్స్ గివింగ్ అప్ the truth in him and giving up the divinity and the divine way and thus suffering untold suffering because he introduces life in the wrong path.
0: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi
1: man by making good use of his body the time available to him the wealth at his disposal
0: neeti nijayatiliye jati yokka lakshanam ani bhavinchi
1: considering truth and morality as the very life breath of
0: vichini paropakara dikshaga vishwasinchi
1: believing them to be used for the good of others
0: tara karmalanu pavitramu gavinchukotame idi daivattvam yokka tattvamani
1: making use of his own actions in the divine way this is the path of divinity
0: manavuni yokka pravartanu puraskarinchukoniye వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాయి.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్
0: ఎట్టి భావము అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి దైవత్వం యొక్క తత్వమని
1: మేకింగ్ యూజ్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ ఇన్ ది డివైన్ వే దిస్ ఈస్ ది పాత్ ఆఫ్ డివినిటీ
0: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరి

0: వేదాంగములు, స్మృతులు, ఇతిహాసములు, పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్, వేదాంత, ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ అ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: దీస్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్ఫైనైట్ ఇన్ ద స్కోప్.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: దీస్ ఆర్ ద మైండ్స్ ఆఫ్ విజ్డమ్.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: సన్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ది వాటర్స్ ఇన్ ద ఓషన్ బికమ్ క్లౌడ్స్ అండ్ దస్ రెయిన్ కమ్స్ అండ్ త్రూ రెయిన్ దెర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్ అండ్ దస్ కాంట్రిబ్యూట్స్ టు ది ప్రాస్పెరిటీ అండ్ జాయ్ ఆఫ్ ది పీపుల్.
0: ఈనాడు ఈ విధముగా సూర్యుడు నిత్యము కూడాను సముద్ర జలమును అనేకంగా అనంతంగా ఆవిరిగా మార్చుకున్నప్పటికీ ఈ సముద్రము కించిత్ మాత్రం కూడాను తాను తగ్గిపోవటం లేదు.
1: ఆల్దో అన్ అకౌంట్ ఆఫ్ సన్స్ రేస్ ద వాటర్స్ గెట్ ఎవాపరేటెడ్ ఇన్ ఎ వెరీ లార్జ్ మెజర్ అండ్ బికమ్ క్లౌడ్స్ ది ఓషన్ ఇట్సెల్ఫ్ డజంట్ ష్రింక్ ఈవెన్ ఎ లిటిల్.
0: నదులు పొంగి ప్రవహించి కట్టులను దిగి గ్రామములు ముంచినప్పటికీ ఈ విధంగా అనేక నదులు ప్రవహించి సముద్రమునందు చేరుచున్నప్పటికీ సముద్రము కించిత్ మాత్రం కూడా పెరుగుటలేదు.
1: ఈవెన్ వెన్ ఎ నంబర్ ఆఫ్ రివర్స్ ఆర్ ఫ్లడెడ్ అండ్ దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓషన్ అన్ ఎ లార్జ్ స్కేల్ దెన్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్.
0: ఈ వెరీ తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్ ఫర్ ఏజెస్ టుగెదర్. హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ and how many people have made use of and benefited by the Bharatiya culture. But Bharatiya culture doesn't undergo change and it doesn't get contracted by passage of time.
0: ఇతి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకొనలేక కేవలం వీటిని అలక్ష్యపరచడం చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: Bharatiya themselves have not recognized this extraordinary quality of Bharatiya culture which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefit.
0: Veda vedangamulu kevalam aadhyatmika tattvamunu maatrame prachurinchatam kaaka viluvainaatundi vaigyanika tattvanni kudanu sankethika vijnana shastramunu kudanu viriviga prakatinchadaniki unukunnadi.
1: Vedas and vedangas are not merely full of spiritual wealth and spiritual knowledge. They have also contained in themselves the science and technology in an extraordinary way.
0: Vedamulaku putti illu Bharat Deshamu.
1: Bharat is the birthplace of Vedas.
0: Kani ee Vedam yokka vihara sthanam Videshamulu.
1: But they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedamainatundi Adharvana Vedamu.
1: The fourth Veda, Adharvana Veda,
0: ఇది జపానులో చేరి జర్మనీకి బయలుదేరి అనేక విధమైనటువంటి విదేశములు యందు ఇది అనేక విధములుగా కూడాను వారికి ఉపయోగకరంగా వినియోగిస్తున్నారు.
1: దిస్ అథర్వణ వేద ఫస్ట్ వెంట్ టు జపాన్ అండ్ దెన్ ట్రావెల్డ్ ఆన్ టు జర్మనీ అండ్ వేరియస్ అదర్ కంట్రీస్ విచ్ మేడ్ యూస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ వేద అండ్ గాట్ ఇమ్మెన్స్ బెనిఫిట్స్.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: దిస్ వేద గివ్స్ అస్ట్రాలజీ
0: శాస్త్రము, శిల్పి శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: దిస్ పర్టికులర్ వేద ఈజ్ ఫుల్ ఆఫ్ సైన్సెస్ విచ్ రిలేటెడ్ టు ది వరల్డ్ సచ్ యాజ్ అస్ట్రానమీ.

0: ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ వేరియస్ అదర్ సైన్సెస్. ఇది గణిత శాస్త్రమునందు కూడాను, సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది. దిస్ హాజ్ అర్న్డ్ ఎ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ.
1: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
0: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు ద అస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
1: ఒకానొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అథర్వణ వేదం యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశమునకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్డ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
0: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుయబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేద కంటెయిన్స్.
1: రష్యా దేశములో,
0: ఇన్ రష్యా,
1: ఉత్తర దిశయందు,
0: ఇన్ నార్త్,
1: మాస్కోకు ఇంచుమించు 1000 మైళ్ళ దూరం లోపల,
0: అట్ ఎ ప్లేస్ విచ్ ఈస్ 1000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
1: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
0: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
1: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
0: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ట్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
1: అదే కాజా పట్టణం.
0: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈస్ కాజా.
1: ఈ కాజా పట్టణములకు 4000 మైళ్ళ సమీపం లోపల,
0: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4000 మైల్స్
1: సుఖా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఎ రివర్ బై నేమ్ సుఖా నది విచ్ ఈస్ ఫ్లోయింగ్.
1: ఈనాడు ఆ సుఖా నదిని అను అని పిలుస్తూ వస్తున్నారు.
0: ది సేమ్ రివర్ సుఖా నది ఈస్ టుడే కాల్డ్ అను.
1: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అథర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
0: త్రూ అథర్వణ శాస్త్ర అండ్ బై అథర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
1: అక్కడ వ్లాడివాస్టాక్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
0: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
1: వ్లాడివాస్టాక్
0: విచ్ గోస్ బై ద నేమ్ వ్లాడివాస్టాక్.
1: ఈ పట్టణ సమీపములో ఈ అథర్వణ వేదం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
0: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అథర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
1: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యం మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతారూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
0: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ విచ్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అథర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
1: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
0: ది నేమ్ ఆఫ్ దిస్ ఈజ్ మహానిధి. ఇస్ ఇట్ నాట్ ఎన్ ఇండియన్ నేమ్?
1: అనగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అథర్వణ వేదం యొక్క అనుగ్రహమే ఇదని భారతీయుల యొక్క తత్వానికి కృతజ్ఞతగా ఈ పేరును వారు ఉచ్చరిస్తూ వచ్చారు.
0: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భారత్ ఫ్రమ్ విచ్ దిస్ అథర్వణ వేద హాస్ కమ్ అండ్ విచ్ హాస్ బెనిఫిటెడ్ దెమ్ దే హావ్ గివెన్ దిస్ పర్టికులర్ నేమ్.
1: రష్యన్స్ నందు కేవలము ఒక దైవత్వమును మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు, కాని వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితీలు ఉంటున్నవి.
0: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్ బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: ఈ విధమైనటువంటి నీతి నిజాయితీలే వారి జీవితమునకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
0: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దేర్ కమ్యూనల్ లైఫ్.
1: మానవ జాతికి ప్రధానమైనటువంటి లక్ష్యమే మన యొక్క శీలము.
0: The most important purpose of human life is our character.
1: ఈ విధమైనటువంటి గుణములు సరైన నడతలే లేకుండినా ఇది మానవత్వమే కానేరదు.
0: If there is no good behavior and good character, you cannot describe a person as a human being, and that
1: మానవుని యొక్క విలువ ధనకనక వస్తువాహనాలతో లేదు, మానవుని యొక్క నడతతోనే ఉంటుంది.
0: The value of man does not depend upon the material objects and possessions and such as gold, but it depends only upon his behavior and conduct.
1: కనుక మానవుని యొక్క నీతి తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to make an effort to recognize the importance of the morality and truth in the life of man.
1: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా అన్నాడు.
0: It has been said that only that particular caste is a true caste and a community.
1: ఈ నీతి మానవత్వం యొక్క తత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి యొక్క విలువ.
0: That is, morality is a true measure of human nature.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క మార్గములలో భారతీయ సంస్కృతిని బోధించి తద్వారా నీతియే ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతిగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Ancestors believe that నీతి, the morality is the very basis of భారతీయ culture. They taught the same thing in a number of
1: ways. గుణ ప్రవర్తనే లేకుండినా ఇది మానవత్వమే కాదని కూడాను దానిని విశ్వసిస్తూ వచ్చారు.
0: They have also firmly believed that it is not human nature and humanity at all if it is not based upon morality.
1: కనుకనే మానవుని యొక్క శీలమనగా మూడు విధమైనటువంటి యొక్క తత్వములతో కూడినటువంటి కూడాను మనము గుర్తించాలి.
0: We have to recognize that morality of man and man's life must be based upon three important principles.
1: మొదటిది పవిత్రము.
0: The first one is sacredness.
1: రెండవది సహనము.
0: The second one is patience.
1: మూడవది పట్టుదల.
0: The third one is perseverance.
1: కనుకనే దీనిని పర్సూరెన్స్ అనేటువంటి పేరుతో పెట్టి పీ ప్లస్ పీ ప్లస్ పీ ప్లస్ ఈజిక్వల్ సి అన్నారు.
0: అలాంగ్ విత్ దిస్ వర్డ్
1: పర్సూరెన్స్ అండ్ ప్యూరిటీ ప్లస్ పేషెన్స్,
0: త్రీ పీస్, పర్సూరెన్స్, ప్యూరిటీ అండ్ పేషెన్స్
1: ఈజిక్వల్ క్యారెక్టర్ అన్నారు.
0: దీస్ త్రీ ఆర్ ఈక్వల్ టు సి, సి ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్.
1: కనుకనే ఈ మూడు ముచ్చటైనటువంటి యొక్క పదముల యొక్క తత్వమునే భారతీయులు చిన్న వాక్యముగా ఉచ్చరించి విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
0: దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సూరెన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై భారతీయాస్.
1: అయితే ఈనాడు అట్టి పవిత్రత ఉన్నదా?
0: బట్ టుడే డూ యూ హ్యావ్ సచ్ ప్యూరిటీ?
1: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటం లేదు.
0: Purity is not found even in a small measure these days.
1: ee pavitrata undinappude manalo sahanamu erpadutundi.
0: Only when you have purity you will have patience.
1: ee vidhamainatundi yokka pavitrata sahanamu rendu koodinappude manalo vidhamainatundi yokka drudhattamu erpadutundi.
0: Only when you have purity and patience you will have perseverance.
1: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాం.
0: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
1: శారీరకమైనటువంటి యొక్క తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రయోజనములకు ఉపయోగించాలి.
0: వీ హావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్.
1: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సమాజం యొక్క సేవ నిమిత్తమై, సత్యాన్వేషణ నిమిత్తమై, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని, ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ టు us ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ యూనిటీ విచ్ ఇస్ అండర్లయింగ్ ది డైవర్సిటీ అండ్ దస్ శాంక్టిఫై అవర్ ఓన్ బాడీ.
1: సహనము, దేని నిమిత్తమై సహనము? ఇది మన యొక్క స్వభావం.
0: పేషెన్స్, దెన్ ఫర్ వాట్ purpose is patience to be used? This is our very nature.
1: Manavattamlo undinatundi sahaname divyatvanga mari ade daivatvanga roopanduthundi.
0: It is the patience which is inherent in man gets transformed into divinity.
1: Prati okka kashtamunaku, nashtamunaku, dukkhamunaku, nindalaku, nishthuraku kudanu manam sahananni vahinchali.
0: We have to use patience in times which are trying, which are full of difficulties.
1: Sahaname lekundina jeevitame sagadu.
0: Without patience, your life will not move.
1: కనుక సహనం అన్నదేంటిది మన యొక్క జీవితం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క. ప్రధానమైనటువంటి లక్షణము.
0: పేషెన్స్ therefore is a very important characteristic of భారతీయ కల్చర్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: టుడేస్ మ్యాన్ డస్ నాట్ నో వాట్ వర్చ్యూ మీన్స్.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ వర్చ్యూ.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: ఈవెన్ వెన్ హీ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, హీ ఈజ్ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: కేవలం మానవుని యొక్క ఆకారం మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ హిస్ డివైన్ నేచర్ ఓన్లీ ఇన్ ఫార్మ్, హీఈస్ రిమైనింగ్ యాజ్ ఎ మ్యాన్.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది అది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. టు విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరైనటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఈస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటర్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఈస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: ఈనాడు మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatundi jeevitame lekundina idi jeevitamani anipinchukodu.
0: If life is devoid of morality you cannot call it life at all.
1: naitika jeevitamato paatu aadhyatmika jeevitanni kuda nu prachirimpa chesinatundide mani yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్క్రిట్.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకు కూడాను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయముల లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్, దే ఆర్ ట్రైన్ టు లెర్న్ సంస్క్రిట్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడాను సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ట్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్ సంస్క్రిట్.
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ this sanskruti has come from this language sanskrutam.
1: ee vidhamaina kunti yokka protsaha utsahamulu videshamunandu viriviga perigipochunnappatikini bharat deshamunandu deeniki nirutsahamulu nisthahamulu maatrame abhivruddhi avutunnavaneetundi cheppukotamu chaala vicharakaramainatundi vishayamu.
0: It is rather distressing to think that in other countries there is a lot of encouragement given to the learning of the language of sanskrit, while
1: ప్రాచీన కాలము నుండి కూడా భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ద ప్రిసెప్టర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతం నందుండినటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఏ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ కంటెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కల్చర్ త్రూ అండర్స్టాండింగ్
1: జీవితం మనం అనుకరించడానికి ప్రయత్నిస్తున్నామే కాని స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలము యొక్క నిస్వార్థం యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna Bharate tanna Bharata, Bharata Deshamlo lenetuvanti maroka deshamlo e matram kodanu kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: Bharat Deshamuleni roopamulu kani naamamulu kani ye padarthamulu kani chaala pavitramainatuvani kodanu andaru gurtistu vacharu.
0: Everyone recognized in the past that all the things that are contained in Bharat, in whatever form, in whatever name things exist, they were all sacred.
1: Greek deshapu raju Bharat deshamuniki prayanam vachuchundaga aa Greek yokka mata guruvu ee rajulaku okka aagnyapinchadu oka vishayanni.
0: A king from Greece was coming to Bharat. His own spiritual master advised him thus.
1: Raja, neevu pavitramainatuvanti Bharat deshamulo paadam pettuchunnavu, కానీ నా యొక్క చిరకాల వాంఛను కొంతకాలం నీవు తీర్చగలవని నేను విశ్వసిస్తున్నానన్నాడు.
0: ఓ కింగ్, యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్. ఐ హావ్ ఎ ఫ్యూ లాంగ్ స్టాండింగ్ డిజైర్స్.
1: పవిత్రమైనటువంటి గంగా జలమును ఒక పాత్రలో తీసుకుని రమ్మన్నాడు.
0: హీ రిక్వెస్టెడ్ ది కింగ్, ఓ కింగ్, యు గెట్ వన్ స్మాల్ వెసల్ ఆఫ్ గ్యాంజెస్ వాటర్,
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొని రమ్మన్నాడు.
0: You also buy one sacred Bhagavad Gita for me.
1: Bharata desham yokka pavitramainatuvanti paada dhoolini kontha teesukuni rammannadu.
0: He also said that get the sacred dust of that particular land for me.
1: Manavatitamainatuvanti shaktulanu gurtinchi manavatitamainatuvanti yokka jeevitanu anubhavinchinatuvanti Mahabharatam yokka charitranu kuda nu okati koni rammannadu.
0: He also just said any text which gives the supreme description of
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడాను బోధించాడు.
0: ఏ కాపీ ఆఫ్ మహాభారత్ విచ్ కంటైన్స్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ సేక్రెడ్ అండ్ విచ్ ఆర్ యునిక్ విచ్ ఆర్ వెరీ బెనిఫిషియల్.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటంటే వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: వెన్ foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen Mahabharat, or you want to eat
1: Mahasrimantudu dhanavantudainatvanti vadu kuberudu Bharatadeshamlo.
0: They compare this particular text only to a sweet.
1: Kanukane Indonesia lopala kodanu oka bank peru Bank of Kubera ani kodanu peru pettukunnaru.
0: In Indonesia they have given the name of Kubera, who is the wealthiest person according to
1: ee airline kanta kudanu Garuda ani kudanu peru pettukunnaru.
0: They have given the name of Garuda also to an
1: anaga Garuda ante enta pavitramainatundi Vishnu vahanam ani kudanu vaaru gurtincharu.
0: They have recognized the sacredness of this eagle Garuda, and therefore they have given that
1: Vishnu anaga sarvavyapakudu sarvagudainatundi vaadu ee Garuda vahanude sarvatra vyapinchutunnadu aneetundi satyanni kudanu vaaru artham chestunnaru.
0: They have also recognized the fact that the Vishnu is all pervasive, thus this particular Garuda also is all pervasive. That is how they have given that name.
1: Kani ee naadu manam Garuda ante pachiga bhavistunnamu,
0: but today what we are doing is we are considering Garuda only as
1: a neevuga manam bharatiyulamani cheppukovatam kudanu chaala sigulu chetuga untunnadi.
0: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: Okanoka samayam lopala,
0: once upon a time,
1: అమెరికా వెళ్ళినప్పుడు,
0: వెన్ ఎ పర్సన్ వెంట్ టు అమెరికా,
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: దట్ పర్టికులర్ పర్సన్ హ్యాడ్ ద నేమ్ ఆఫ్ చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడా గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నేమ్ ఈస్ ద వన్ హూ హాస్ మాస్టర్డ్ ఫోర్ వేదాస్.
1: ఈ నాలుగు వేదములు గుర్తించినటువంటి వాడు మహావీరుడు అనుకున్నారు ఆ విదేశీయులు.
0: దోస్ country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
1: Okanoka samayamlo Bharata Vedanni kontha varaku tarjuma chestu,
0: while translating Veda,
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: Ee maximullaru ee vidhamainatundi arthamulo nimittamai aneka vidhamuluga kodanu vicharistu vachadu.
0: Max Muller tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku vellinatundi prathi okkaru kodanu motta motta maximumlanu chuchi vacheyatundi varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనక్కి తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలికి పంపించాడు.
0: దిస్ చతుర్వేద శాస్త్రి, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Maximulla and said,
1: పట్టలేని ఆనందంతో ఉట్టిపడాడు.
0: Maximulla was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలని ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని భావించాడు.
0: Maximulla thought that is an act of grace of God, because when I am trying to understand a few stanzas of a Veda,
1: తక్షణమే ఈ యొక్క Maximulla స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: Here comes a person who is a master of four Vedas, therefore he went there and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina takshanamee edo bhagavasthrupudu vachinattuga bhavinchadu Maximulla.
0: Maximulla thought that God himself has come when he saw this particular person coming in.
1: Adar tea biscuitilto thaniki sairayinte tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkadi nunchi vacharani prashninchagane nenu Bharat desham nunchi vachanannadu.
0: He questioned him, from where do you come, sir? He said, from Bharat.
1: మీ పేరు ఏమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: Maximulla asked the question, what is your name? My name is చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడు నీవు, మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు Maximulla.
0: Maximulla said, how fortunate are you to be born in Bharat, which is a very sacred land.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: Immediately Maximulla brought the text and asked Chaturveda Shastri, what is the meaning of this word? He asked Chaturveda Shastri, what is the meaning of this word?
1: Ego palani yokka Shankara Bhashyamlo untunnadani cheppadu.
0: Chaturveda Shastri said that this is found in Shankara Bhashya.
1: Ataniki ee artham teliyadu, okka vedam kuda nu teliyadu.
0: He does not know the correct meaning. He did not know even one Veda.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, ఏమిటండి చతుర్వేద శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
0: Maximulla was surprised, was wonderstruck. Well sir, you have kept the name.
1: ఓని శంకరాచార్య విషయమైనా మీకు తెలుసా అని ప్రశ్నించాడు.
0: All right, do you know something about శంకరాచార్య? Maximulla asked.
1: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్త బ్రాహ్మణులు అన్నారు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
1: అప్పుడు అనుకున్నాడు Maximulla, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నందే అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయ స్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్, ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్స్.
1: ఈ విధముగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
1: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్న అనేక విధమైనటువంటి శ్రద్ధా భక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుండి తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
0: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ ఫార్చునిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి ఎందుండినటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
0: ఇన్ భారతీయ కల్చర్ the most important thing is virtue.
1: ప్రాచీన కాలము నుండి కూడా మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వము యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫ్ పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: దే బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: They also believe if wealth is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: They also believe if health is lost, something is lost.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These three are important principles which govern.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉంటున్నట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: But unfortunately today we are going in the reverse order.
1: If character is lost, nothing is lost.
0: Today's man believes, if character is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If wealth is lost, everything is lost.
0: If wealth is lost, everything is lost.
1: Ide dhanamoolam midam jagattu. Ide amane yokka Bharatiya samskruti. Dharmamoolam midam jagattu. Ide nijamaina samskruti.
0: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
1: dharma
0: upon dharma.
1: Rakshinchataku evvaru kuda mundanje veyatam ledu.
0: For protecting dharma, no one is coming forward.
1: Kani adharmamunu acharinchataku mundanje vestunnaru.
0: But for practicing adharma, people are coming forward in great measure and great number.
1: Kalukane desham paapa bhuyishtamaga maaripothunnadi.
0: That is why the country is becoming rather sinful.
1: Kanuka paapamulaku manam guri kaakudadu, punyamunu aacharinchali.
0: We should not be responsible for acts of sin.
1: Deenine bharatiya samskrutiki punyascha phalamischanti punyam nischanti manavaha na paapa phalamischanti paapam kurvantu yattataha annaru. Anaga punyamu cheyatamu chaala manchidani cheptunnamu.
0: That means we are uttering by word of mouth that it is sacred to do virtues.
1: Punya phalamu kavalani aashistunnamu.
0: We want to get the fruits of virtue.
1: Kani punya karmalu cheyatam ledu.
0: But we are not undertaking acts of virtue.
1: Punya karmalu cheyaka punya phalamu ye reetiga manaku labhyamavutundi.
0: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
1: Na paapa phalam ischanti paapam kurvantu yattataha. Paapa phalamu naaku oddu ani antunnamu.
0: We are praying that we do not want the fruits of bad deeds.
1: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాం పాప కర్మలు.
0: బట్ వి ఆర్ పర్ఫార్మింగ్ సింపుల్ డీడ్స్.
1: పాప కర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా.
0: ఇఫ్ యూ పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సింపుల్ డీడ్స్ యూ విల్ ఆటోమేటికలీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరిస్తామో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటారు.
0: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వి గెట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి పర్ఫార్మ్.
1: కనుక పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
0: ఎవరీ వన్ మస్ట్ టేక్ ఎ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
1: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to understand how sacred human life is.
1: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to also understand the sacred values of భారతీయ
1: సంస్కృతి. కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తములు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: We may not be able to understand, but we should not misunderstand it.
1: వీటిని హాస్యాస్పదం చేయడానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
0: We should not go forward to make fun of them.
1: గౌరవించడానికి ప్రయత్నించాలి.
0: We should always try to honor these values.
1: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
0: We also cultivate a sense of gratitude towards them.
1: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
0: But what is happening today is we get all the benefits but we don't have gratitude for such.
1: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
1: Kevalam maatalu endu maatrame cheppi kriyalu endu maatrame vidini viniyoginchukundina idi manavattamunaku viruddhamainatundi tattvamu.
0: It would be contrary to human nature if only they utter by words and they do not practice such great virtues.
1: Kanuka ye vidhamainatundi bhakti shraddhalato హృదయపూర్వకంగా మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ యందు ఉంచి మీరు ఆనందించి 10 మందికి అందించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ దాట్ యు ప్రాక్టీస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
0: ఇఫ్ వీ కెన్ గెట్ 10 such sacred students, that would be sufficient for us.
1: జగత్తునంత మనము ప్రచారం సల్పవచ్చు.
0: We'll be able to control the entire world.
1: ప్రచారమునకు ముందు నీవు మొట్టమొదట ఆచరించు.
0: Before you preach, you must practice.
1: అనుష్ఠించు.
0: Practice them.
1: అనుభవించు.
0: Enjoy.
1: ఆనందించు.
0: And enjoy.
1: తదుపరి 10 మందికి పంచు.
0: And then distribute the same
1: మన యొక్క కర్తవ్యంగా మీరు కంకణం కట్టుకోవాలి.
0: This particular duty will have to be cultivated by you.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటమే మన యొక్క ప్రధానమైన ధర్మంగా మనం సూచించాలి.
0: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
1: కాలం అతివేగంగా ప్రచండ మారుతం వలె కదిలిపోతున్నది.
0: Time is moving fast.
1: దేహం యొక్క జీవిత ప్రమాణం అనేటువంటి మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
0: The quantum of life is becoming less and less day by day.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోతే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: Before man recognizes what his duty is,
1: మానవుడు పుట్టినందుకు దీని ఫలితం ఏమిటి?
0: Then what is the use and purpose?
1: ఏ నిమిత్తమే నీవు పుట్టావు?
0: Why is man born?
1: తిండి నిద్రల కోసమా?
0: Is it for the sake of food and sleep man is born?
1: భయమైగాల కోసమా?
0: Is it for indulging in
1: కాదు. ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశుభిన్నరాణి జ్ఞానం నరాణ అధికం విశేష దానైన శూన్య పశుభి సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, నిపాద పశువునే చెప్పవచ్చు.
0: If man does not have discrimination and wisdom which are unique features, then you cannot call him a man at all.
1: Ahara nidra bhaya maidunadulu kevalam pashupachi mrugadulu kuda untunnavi.
0: Even animals will have a desire for food, a desire for sleep.
1: Ilanti phalitamunu anubhavinche nimittam manavattu raavala?
0: For the sake of indulging in such useless things should man's life be obtained?
1: Kaadu kaadu, adarshamantamaina jeevithanni anubhavinchali, anubhavinchali.
0: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
1: Andulo vidyarthulu yendu idi pradhanamainatundi lakshanamga bhavinchali.
0: And even there, among people, among students, this is a very important thing.
1: Vare bhavishyattu yokka nayakulu,
0: these are going to be the leaders in future.
1: Kanuka vari yokka bhavamulanu sunnitamainatundiganu pavitramainatundiganu నిర్మలమైనట్టుగాను నిస్వార్థమైనట్టుగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
0: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రేట్.
1: ఈ విధమైన యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus Swami is bringing his divine discourse to a close.
1: Prema mudita manase ka

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: The Son of God know this.
0: All religions advocate truth
1: అన్ని మతములు కూడాను ధర్మముని ఆచరింప చేస్తున్నాయి.
0: All religions want us to practice dharma.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుండాలి.
0: All religions want us to consider mother as God, father as God and the preceptor.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావముల్నే ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: All religions teach broad feelings that you should respect the elders and you should earn good name and respect in society.
1: కానీ
0: all religions advocate truth.
1: అన్ని మతములు కూడాను ధర్మముని ఆచరింపచేస్తున్నాయి.
0: All religions want us to practice dharma.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ

0: All religions teach broad feelings that you should respect the elders and you should earn good name and respect in society.
1: Kani mana matullo unnatvanti yokka dosham chetane matamulu kodanu doshanga bhavistunnam.
0: Because of our defective mind, we consider religions also bad.
1: Kanuka religion anetundi realize is religion.
0: Realize, to realize is religion.
1: Religion of love.
0: Religion of love.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీ రిలీజియన్ అడ్వకేట్స్ దీస్ సేక్రెడ్ టీచింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ ఎ హ్యూమన్ లైఫ్.
1: ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: Kanuka lokamulo vinaya vidheyatalato jeevinchadiginatunti vaade manishi ani prabodhinchindi mana yokka upanishattulu.
0: Our Upanishads teach this principle: the one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim puranam anushasta రణో రణీయమసమ స్వరజ్య సర్వస్య దాతవారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. కవి ఎవరు? కవి మానవుడా కవి కాదు.
0: హూ ఇస్ ద పోయెట్ కంపోజర్? ఇస్ ద హ్యూమన్? నో.
1: కేవలం పదములను చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బీ?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయెట్. హీ నోస్ హూ హ్యాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా భగవంతుడే.
0: గాడ్ ఈస్ ద సుప్రీం పోయెట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత భాగవత.
1: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిక పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికే పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈస్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, హీస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈస్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈస్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు, కొన్ని కొన్ని పాపములకు, కొన్ని కొన్ని విధములైనటువంటి ఒక శిక్షణలు ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ we are bound to be punished when we commit certain errors, the mistakes and sins.
1: Kani bhagavantudi adi kadu shasurvatanam iti shastram. Shasinchinatundi shasanam.
0: The command is this shastra.
1: Okaru evaraina dongatanam chesinappudu atanni teeskelli policeulu jailo petti lock chestaru.
0: If anyone commits theft, the police will put him in prison.
1: Shariramunu బందికానాలో పెట్టి లాక్ చేసినారే కాని తన మనసును ఎవరూ లాక్ చేయడానికి వీలు కాదు.
0: బాడీ ఇస్ ఇంప్రిజన్డ్ బట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఇంప్రిజన్ ద మైండ్.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి

0: ఉంది, బజారుకు పోతుంది, తన మిత్రుడి ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
1: బట్ ద మైండ్ మూవ్స్ అబౌట్, ద మైండ్ గోస్ టు వన్స్ ఓన్ హోమ్ అండ్ విజిట్స్ ఫ్రెండ్స్ రెసిడెన్సెస్.
0: కనుకనే శరీరంను బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
1: ద వన్ హూ కంట్రోల్స్ ద మైండ్ ఈజ్ అనుశాసిత,
0: అనగా అతను దైవమే.
1: దట్ అనుశాసిత ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కవిం పురాణం అనుశాసిత రణోరణీయాం స్మ స్మరజ్య సర్వస్య తాతారమ చుంత మాధుత్య వర్ణం తమస పరస్తాత్. అతను ఏ విధంగా ఉంటున్నాడు? ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, సూర్యకాంతితో ఉంటున్నాడు.
1: ఈజ్ ఆఫ్ ది బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ లైట్,
0: సర్వుల మనసునందుకును ప్రకాశవంతుడై బుద్ధి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ఎవ్రీవన్ షైనింగ్ ఆల్ ది టైమ్.
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఋషులు ఆనాడు తపస్సులు చేసి జగత్తునకు వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం భగవంతుణ్ణి మేము కనుక్కున్నాము అన్నారు.
1: The rishis, the ancient sages, having done penance, they return back and say, we have seen God. Where have they seen?
0: Tamasa parastat. Ee tamasu ko avana kanukunnam.
1: Beyond that pitch darkness, they could see the divine.
0: Darkness of ignorance.
1: Darkness of ignorance.
0: Kanuka ee telivitetalainatundi dani yokka cheekatiki venukula mem bhagavantunni telusukunnam.
1: We could see God beyond this darkness of ignorance as effulgence.
0: Lautika prapanchamunandu kaadu.
1: Not in this physical world.
0: Ee bhautika prapanchamunandu kaadu.
1: Not in this world.
0: Ee prakruta prapanchamunandu kaadu. Ee sthoola prapanchamunandu kaadu. Antar prapanchamunandu. Antar bhavamlo mem gurtincham.
1: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
0: Kanukane prati manavuni yandu kudanu ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
1: God shines as brilliant light beyond this darkness of ignorance.
0: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
1: Therefore if man leads a human life he would become God himself.
0: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
1: Then he will remain as a precious gold, changeless.
0: నీ పిత్తళం తీసుకొని పెట్టేస్తే అది కొంతకాలం కొంత మార్పు రావచ్చును.
1: You may bring here the brass, it may change after some time.
0: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
1: The gold may be there for long and over years.
0: ఇది ఎంత కాల్చినప్పటికీ ఇది అపరంజిగా మారుతుందే కానీ ఇది మాలిన్యము కాదు.
1: The more and more you burn gold, it shines brilliantly more and more.
0: మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
1: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
0: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
1: As mind is processed or cultured, it will improve.
0: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
1: It's not so with brass.
0: ఇలాంటి పరిస్థితిలో చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
1: Apparently both are alive.
0: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
1: Camphor and salt look alike, but the taste differ.
0: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషుల మాదిరి మనం భావించరాదు.
1: By mere looks we should not consider everyone human.
0: జగతిని జీవించువాడు మనుషుడు కావాల మొదట.
1: In this world, one should be a true human first.
0: Manujunu dushkrutanella pogadutundu vaade chavata.
1: The one who praises all wicked actions is a dunce and a fool.
0: Atma vidyane chichita adhyatmanu kanugunuta.
1: The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
0: Sarvamulaku moolamulaku baata idi ye srutulu cheppu maata.
1: It is a declaration of all the sacred texts that would show the royal path.
0: Srutulantakulu ee vidhamainatundi oka satyanni prabodhistu vachayi.
1: All sacred texts gave this sacred teaching.
0: Sarva margamulaku idiye moolamu.
1: It is the goal of all paths.
0: Sarva jeevamulaku ide aadharamu.
1: It is the basis of all creatures.
0: Sarva srushtikini ide keelakamu.
1: This is the secret of the entire creation.
0: వ్యక్తి మనస్తత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should make every attempt to know the mystery of the mind.
0: మానవుడు మానవుడిగానే బ్రతకడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Man should lead the life of a human in true spirit.
0: ఆచారం మానవుడు మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచార మానవుడు కనిపించడం లేదు.
1: He is only a human being in form but not by conduct.
0: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
1: So we should be humans in practice.
0: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటివిగా ఉండాలి, అమూల్యమైనటువంటివిగా ఉండాలి.
1: అవర్ ఫామ్, అవర్ ఫీలింగ్స్, అవర్ యాక్షన్స్ షుడ్ బి హైలీ వాల్యుబుల్. దే షుడ్ బి సెక్యూర్.
0: శీలవంతమైనటువంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
1: ఇట్స్ వన్ దట్స్ ఆల్ రిచ్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ వర్చ్యూస్.
0: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం.
1: టు డెవలప్ దట్ హ్యూమన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఎసెన్షియల్.
0: విత్ విత్ విత్ విత్ విత్ అనగా ప్రకాశము.
1: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
1: ది ఎడ్యుకేషన్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ గివ్ అస్ దట్ బ్రిలియన్స్.
0: ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ there is education but there is no elevation.
0: Elevation chala avasaram.
1: Elevation is necessary.
0: Ekkada chusina gaani education, education, education
1: everywhere. Education and education only.
0: Idi vidyarthi yokka laksham kaaneru.
1: This is not the quality of a student.
0: Kevalamu somari pootulu yokka lakshanam.
1: It is the quality of a lazy fellow.
0: Laziness is rust and dust.
1: Laziness is rust and dust.
0: Realization is the best and rest.
1: Realization is best and rest.
0: కనుక లేజినెస్ ని మనం ఏ మాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ లేజినెస్.
0: చదవడానికి చాలి ఒక వీలు పడినటువంటి వాడే ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
1: ద వన్ హూ హాస్ నో టైమ్ టు స్టడీ అండ్ బికమ్స్ లేజీ.
0: నో టైమ్ కాదు, టైమ్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ టైమ్.
1: లాట్ ఆఫ్ టైమ్ ఇస్ దేర్, హి డజంట్ స్టడీ, దేర్ ఫోర్ ఈస్ లేజీ.
0: కాలం ఎంత వ్యర్థము.
1: He wastes his time.
0: ధనం ఎంత వ్యర్థము.
1: మనీ ఇస్ వేస్టెడ్.
0: ఎనర్జీ ఎంత వ్యర్థము.
1: ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: తల్లిదండ్రులకు ఎంత యాంగ్జైటీ.
1: The parents will be too anxious about his future.
0: Kanuka, not anxiety, anxiety.
1: Anxiety, full of anxiety.
0: Maa pillavaadu em avutunnadu, cycle chestunnarata, maa pillavaadu em avutadu ani tallidandru enta baadha padtaru.
1: Parents are full of anxiety what is going to happen to their children.
0: Mee nunchi tallidandrulaku sariyain kirthi sampayinchali.
1: You should bring a good name to your parents.
0: Mee blood,
1: your blood.
0: Mee food,
1: your food.
0: Mee head,
1: your head.
0: Mee duddu,
1: your
0: parents
1: money.
0: Gift
1: or parents gift.
0: కనుక నీ పేరెంట్స్ కు మొట్టమొదటి గ్రాట్యుట్యూడ్స్ మీరు ఇవ్వాలి.
1: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్.
0: పేరెంట్స్ ఏ విధమైనటువంటి యాంగ్జైటీ ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
0: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
0: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్
0: వారే వారిని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు బంగారు అని పిలుస్తాను.
1: స్వామి విల్ అడ్రెస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు గోల్డ్.
0: అందరూ గోల్డ్ కావాలి.
1: Everybody should be gold.
0: Elanti gold.
1: What sort of gold?
0: Gold gold kaadu.
1: Not
0: pure
1: rolled
0: gold kaavali.
1: Not rolled gold but pure gold.
0: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
1: You should have pure heart.
0: Pavitramaina bhavamga undali.
1: You should have sacred thoughts.
0: Nityamainatundi jeevithanga aadarshaan andinchali.
1: You should lead an eternal life following eternal principles.
0: Trikarana shuddhiga untundali.
1: You should have purity of heart, thought, word and deed.
0: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
1: ఇన్ దిస్
0: మ్యాన్ అనగా కైండ్నెస్ కంపాషన్ లో ఉండాలి.
1: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్ కంపాషన్.
0: మ్యాన్ కైండ్.
1: మ్యాన్ కైండ్.
0: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్. మ్యాన్ కైండ్.
1: You are not only man but you belong to mankind.
0: A compassion manlo undali.
1: You should have compassion.
0: Andu valne mankind ani pilichadu.
1: Therefore we belong to mankind.
0: Inaadu anta kodanu adi kevalamu oka vidhamaina padanga upayogisukuntu kalamni vyaktam chestunnam arthanni gurtinchadaniki prayatninchadam ledhu.
1: We just use this word without knowing its meaning and waste the time.
0: Kanuka mana gunamula chetane bhagavantudu maname kaagalam.
1: By your character and virtues, you yourself can transform
0: into God.
1: God is not separate from you.
0: Bhagavantudavu.
1: You are God.
0: నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు.
1: If you have got sacred heart, there's no other God other than you.
0: తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు.
1: యుల్ ఫైండ్ ద డివినిటీ డాన్సింగ్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ చిత్తమునందే భగవంతుడు పైలట్ గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు.
1: గాడ్ విల్ బి పైలట్ ఇన్ యువర్ హార్ట్ డ్రైవింగ్ యూ స్పీడింగ్ అహెడ్ ఆఫ్ టైమ్.
0: కనుక భగవంతుడు ఓనర్ కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ది ఓనర్.
0: యుర్ ది ఓనర్.
1: యుర్ ది ఓనర్.
0: భగవంతుడు ఈజ్ ఓన్లీ పైలట్.
1: గాడ్ ఈజ్ ఓన్లీ పైలట్.
0: అందువల్లనే పార్థ సారథి అన్నారు.
1: సో ఈస్ ది డివైన్ పైలట్ పార్థ సారథి.
0: కృష్ణుడు ఎవరికి సారథి? పార్థునికి సారథి.
1: కృష్ణ ఈజ్ ది చారిటేర్ ఆఫ్ పార్థ అర్జున హింసెల్ఫ్.
0: కాబట్టి కృష్ణుడు అక్కడ ఓనర్ కాదు.
1: కృష్ణ ఇస్ ది ఓనర్ నాట్ ది ఓనర్.
0: పార్థుడు అక్కడ ఓనర్.
1: పార్థ అర్జున ఇస్ ది ఓనర్.
0: కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్.
1: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
0: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అదే మీ ఓనర్షిప్.
1: Therefore your heart, the sacred feeling,
0: భగవంతుడు దీనికి
1: belongs to you.
0: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
1: గాడ్ ఈస్ మియర్లీ ఎ డ్రైవర్.
0: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
0: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
1: There in Shirdi, 90 years back, a devotee came from a village by name Nande.
0: అతను గొప్ప శ్రీమంతుడు.
1: He's a very rich man.
0: Wadia అని అతని పేరు.
1: His name is
0: Wadia.
1: His name is Walia.
0: Wadia.
1: Wadia.
0: Wadia. కనుక అతను శిరిడికి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
1: He was making all efforts to reach Shirdi.
0: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
1: But his close friend is Das Gan.
0: Das Gan దగ్గరికి వెళ్లి, సార్ నేను షిరిడీకి పోవాలని ఉంటున్నాను, ఏ విధంగా పోవాలి, ఇది ప్రథమం నేను షిరిడీ సంకల్పం నాలో రావటం, నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది, కనుక నేను షిరిడీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
1: He approached his friend Das Gan and said, sir, I want to go to Shirdi. I got a lot of money. I have no children. This is my father.
0: అదే గ్రామంలోని సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగేవాడు.
1: In the same village, there is another one by name Satchit.
0: అతను చాలా కష్టించి పనిచేసేటువంటి వాడు.
1: He works very hard.
0: అతను సాధు హృదయుడు.
1: He is pious hearted.
0: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధు స్వామి, సాధు స్వామి అని పిలిచేవారు.
1: Everyone will call him as a pious man, Sadhu Swami.
0: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
1: హీ వర్క్డ్ యాజ్ ఎ డైలీ క్యాజువల్ లేబర్.
0: కానీ అందరికి మంచి బోధ చేసేటువంటి వాడు.
1: బట్ హీ గివ్స్ గుడ్ టీచింగ్ టు ఎవ్రీబడీ.
0: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి, ఆచరించి బోధించేటువంటి వాడు.
1: హీ నెవర్ టాట్ ఎనీథింగ్ విచ్ హీ హాస్ నాట్ ప్రాక్టీస్డ్ హింసెల్ఫ్.
0: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు.
1: యాజ్ హీ డిడ్ ఫైండ్ ఎనీ ద వర్క్ హీ వాజ్ వీక్.
0: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
1: అండ్ ది స్వామి వాస్ టేకింగ్ రెస్ట్.
0: ఎవ్వరూ అతన్ని మాట్లాడించలేదు.
1: నోబడి స్పోక్ టు హిమ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
1: దిస్ రిచ్ మ్యాన్
0: వాడియా.
1: వాడియా
0: అతను పోతూ పోతూ జట్కాలో అంటే టాంగా, టాంగా నుంచి చూచాడు.
1: He was passing by in his tanga and he saw him.
0: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
1: He saw him very weak.
0: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయాదాక్షిణ్యము ఉంటుండాలి.
1: He is one of compassion.
0: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
1: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
0: తరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. God is great అన్నాడు.
1: All that he wanted was served and he said God is great.
0: Dikkuleeri vaani devudomu.
1: He is only the refuge of the forlorn.
0: Adavula yendunna.
1: Either in the forest.
0: Aakashamunnunna.
1: Or in sky.
0: Gutta meedanunna.
1: Mountain top.
0: Natteeta padiyunna.
1: Or mid sea.
0: Pattanamunnunna.
1: City.
0: Pallanunna.
1: Or village.
0: Yachatunnanu.
1: Wherever you are.
0: Dikkuleeri vaadu devudomu.
1: God will be with you. He will never forget you.
0: Anukunnadu thanalo paapam.
1: He thought within himself like that.
0: Ee pettinatunti vaani kodanu thanks cheppadu. కృతజ్ఞతలు అందించాడు.
1: హి ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ టు హిమ్.
0: ఈ దాస్ గన్ చెప్పిన తర్వాత ఇతను వాడియా షిరిడీకి ప్రయాణమయ్యాడు.
1: వాడియా స్టార్టెడ్ జర్నీ టు షిరిడీ.
0: భార్యను తీసుకున్నాడు, షిరిడీకి వెళ్లాడు.
1: హి వాస్ అకంపనీడ్ బై హిస్ వైఫ్.
0: షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హే ఐదు కాసులు ఇచ్చే నాకు అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ
1: The moment he reached the Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
0: 5 rupees naaku dakshini annadu.
1: He said, give me 5 rupees, 5 coins.
0: Ithanu srimantude emi venuku jagaledu. Teesadu, appudu 5 rupees note levu, 1 rupee note levu, 2 rupees, anta coins he.
1: He is quite rich man, there is no shortage of money anyway. There were no currency notes in those times.
0: Manchi long coat vesukunnadu kabatti pedda jobilanta untunnayi. Dantlo nunchi kaasulu teesadu. 5 rupees ichchekipoyadu.
1: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
0: Chepadu,
1: he could even collect and give.
0: Baba. Vaadiya, ippudu neeku 5 kaasulu naaku akkarledu. 1 rupee, 2 anaalu naaku ichcheseyi.
1: Vaadiya, I don't want 5 rupees now. I want 1 rupee, 2 anas.
0: 3 rupees, 14 anaalu munde ichchesinaavu naaku.
1: You paid 3 rupees, 14 anas before.
0: దీనికి ఏం అర్థం కాలేదు.
1: He didn't understand.
0: ఈ బాబా బాబా అని చెప్తున్నారు గొప్పవాడా, ఇది లేక ఏమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిరిడీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
1: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్. How is that I paid 3 rupees,
0: 4 rupees?
1: I never met him.
0: Shirdiki raavatame idi modalu.
1: His first visit to Shirdi.
0: Nenu eppudu ichchanu 3 rupayala 14 ganalu.
1: When did I pay 3 rupees 14 anas?
0: Sari edo ponle vachanu darshinchukunnanu annadu. 1 rupayi 2 anal ichchadu.
1: Somehow I came here and he paid the balance 1 rupee.
0: Veldinaadu.
1: And he returned.
0: Ekkadiki?
1: Where has he gone?
0: Namde. Akkadiki velutane rendo dinamu.
1: Following day.
0: Dasgan vachadu.
1: దాస్గన్
0: షిరిడీకి పోయావు కదా, ఏం చెప్పింది పాపం ఈ వాడియ అంత తృప్తిగా లేడు.
1: దాస్గన్ సెడ్ యూ విజిటెడ్ షిరిడీ, వాట్ హ్యాపెన్? దిస్ వాడియ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్.
0: దాస్గన్ నాకు అతని మహనీయుడిగాలే నాకు కనిపించటం లేదు.
1: హీ డిడ్ లుక్ లైక్ ఎ నోబుల్ సోల్, గ్రేట్ మ్యాన్.
0: ఏదో పిచ్చివాడి వలే కనిపిస్తుంది అది.
1: హీ లుక్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్.
0: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చు.
1: దేర్ ఇస్ డివినిటీ ఈవెన్ ఇన్ దిస్ మ్యాడ్ పర్సన్.
0: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
1: Somehow I could not pay total respect.
0: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
1: దాస్గన్ వాంటెడ్, వాట్ హ్యాపెండ్?
0: నేను వెళ్లిన తక్షణమే 5 రూపాయలు అందులో దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
1: ద మూమెంట్ ఐ రీచ్ దేర్ హీ ఆస్క్డ్ ఫర్ 5 రూపీస్, 5 కాయిన్స్.
0: అదే నా దక్షిణ అన్నాడు.
1: హీ సెడ్ దట్స్ ద ఆఫరింగ్, దక్షిణ.
0: ఇస్తూ ఉండగానే,
1: వైల్ ఐ వాస్ గివింగ్,
0: 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
1: ద మూమెంట్ ఐ వాస్ అబౌట్ టు గివ్, హీ సెడ్ యు పేడ్ 3 రూపీస్ 14 అనాస్ బిఫోర్, నౌ గివ్ ద బ్యాలెన్స్.
0: బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
1: ఐ నెవర్ మెట్ బాబా బిఫోర్, వై ఇస్ ఇట్ దట్ హీ ఇస్ ఆస్కింగ్?
0: దాస్గన్ బాబాకు మహాభక్తుడు.
1: దాస్గన్ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటెడ్ బాబా.
0: యోచించాడు.
1: హీ థాట్ ఓవర్.
0: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
1: బాబా విల్ నెవర్
0: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
1: బాబా ఇస్
0: సర్వ జీవులు యందు ఉండేటువంటి బాబా.
1: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
1: ఇఫ్ యు సే సో,
0: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
0: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్గన్.
1: Dasgan asked, in the recent times, did you offer any money in charity to anybody on the way?
0: Shirdi poye 3 dinala munduga nenu tangala vastunte okaru unnadu, okaru mana gramamlone untunnadu, kooli swami.
1: While I was proceeding to Shirdi in Tanga, I saw on the way our local resident Kooli Swami.
0: Atariki inta annam pettichanu hotel vanto cheppi.
1: I asked that proprietor of the hotel to serve food.
0: ఎవరికి దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
1: I did not offer money in charity to anybody other than
0: this. అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
1: Then what is the cost of the food served for that Kulibha Swami?
0: తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
1: He sent his pew.
0: 3 రూపాయల 14 అణాలు అయింది అన్నాడు.
1: He said the price of the food served to this Kuli Swami is 3 rupees 14 anas.
0: ఆ 3 రూపాయల 14 అణాలు నువ్వు బాబాకి ఇచ్చినట్టు, ఎవరికి ఇచ్చినా బాబాకి ఇచ్చినట్టే.
1: 3 rupees 14 anas paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
0: Without Baba sankalpam lekunda edi jaragadu.
1: Without Baba's will nothing can happen.
0: Gadaduni du sankalpam lenide gaddi pochayunu karana.
1: Without your will, even a grass blade will not move. But the cause of the causes.
0: Adi nidanenagale pipilakadi brahma paryantamu neeve. Adi erungaru, madi galangaru, mudimijandaru, bhuvini kondaru, vivekamula vartinchadanevi, kadu virravi gedaru kani, chivareki velike idi sambhavinchunu, tiriyajaladenta varalaina, kadaladu needu sankalpamu lenide, gadipochayunu. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది. అంతా భగవంతుని యొక్క ఇది.
1: హౌ డు యు డిసైడ్ దట్ ఎట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్?
0: అందరి యందు భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: నీవు ఏది చేసినా భగవంతుడు చేసినట్టే.
1: వాట్ ఎవర్ యు మే డు ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ యాక్షన్ టు గాడ్.
0: ఇది భారతీయ ప్రధానమైనటువంటి ఒక సూత్రము.
1: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
1: ఆల్ రిలీజియన్స్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
0: కనుక అతనికి 3 రూపాయల 14 గణాలు ఇచ్చావు.
1: You paid 3 rupees 14 anas to that person.
0: 3 rupees 14 ganalu baba ki cheripoyindi.
1: This 3 rupees 14 anas reached baba.
0: Atanu adigina 5 rupees lopala 1 rupee 2 ganalu matrame neeto teeskunnadu.
1: So he collected 1 rupee 2 anas from you.
0: Chusava bhagavantuni yokka charitralu inta vichitranga untuntayi.
1: The history and the stories of God are so mysterious.
0: Kanuka neevu baba ni inkoka reetiga bhavinchavaddu.
1: Don't consider baba in a different way.
0: Aa vaadiyaku chaala goppa aashcharyamesindi.
1: Vadi was very much astonished. Idi
0: 3 rupayala 14 ganalu 1 rupaya 2 ganalu adigadu correct ga untundadi.
1: And the total is exact.
0: Na buddhi takku ee vidhanga poyindi.
1: This is exact total 3 rupees 14 and a half.
0: Rendavo dinamaye
1: second day
0: ee bharyani pilchukunnadu
1: along with his wife.
0: Mahalaspati tho vellaadu.
1: He went along with Mahalsapati.
0: Inka Mahalaspati vastunnadu velaku bharyatho povatam kada konchem aalasyanga untuntadi.
1: Mahalsapati came rather late.
0: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
1: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
0: ఈ ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
1: బికాజ్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
0: మహాలస్పతి ముందుగానే వెళ్ళాడు.
1: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
0: మహాలస్పతి దాస్గన్.
1: హి సెడ్ దాస్గన్.
0: దాస్గన్.
1: దాస్గన్.
0: ఏం చెప్పాడు వాడియా?
1: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యు?
0: ఆ కురి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ హౌ మచ్ మనీ ఇస్ పేడ్ టు కూలీ స్వామి.
0: వాడియా విన్నాడు.
1: వాడియా హెర్డ్ దిస్.
0: మా దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
1: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
0: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
1: హి సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
0: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పళ్ళు తీసుకెళ్లాడు.
1: ద రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అందులో అరటి పండ్లు గులే ఉంటుండాలి.
1: He was carrying plants and bunch.
0: ఈ ప్లాంటన్స్ లో 4 తీశాడు.
1: He collected 4.
0: ఆ వాడియా భార్యను పిలిచాడు. ఈ 4 ఇచ్చాడు.
1: He called the wife of Vadiya and gave these 4 plants.
0: ఆ స్త్రీలు చేతులతో తీసుకునేటువంటి వారు కాదు.
1: Those days women never used to. They will stretch their sari and receive fruits there.
0: అప్పుడు ఆ సారి లోపల ఈ 4 పండ్లు వేశారు.
1: And Baba placed all these 4 fruits there.
0: ఈ 4 నీవే తినాలి.
1: హి సెడ్ యు ఓన్లీ షుడ్ ఈట్ దిస్.
0: ఎవరికి ఇవ్వకూడదు.
1: యు షుడ్ నాట్ గివ్ టు ఎనీబడి.
0: నీకు 4 పుత్రులు అవుతారు అన్నాడు.
1: యు విల్ హావ్ 4 సన్స్.
0: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కట్ట కడపటికి బాబా నీకు 4 కొడుకులు అవుతారన్నాడు.
1: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
0: ఆ 2వ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
1: ఫాలోయింగ్ ఇయర్ వెరీ గుడ్ సన్.
0: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
1: అండ్ హి టుక్ హిస్
0: బాబా పాదాల పైన వేసి
1: మేడ్ హిమ్ ఫాలో.
0: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమి వసతులు లేవు.
1: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
0: మొట్టమొదటనే వాడియా గేమని ఓటి వాడియా ఇల్లు అని కట్టాడు.
1: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
0: కూడా ఉంటుండదు ఇంకా అక్కడనే.
1: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ.
0: పాత పడిపోయింది పాపం.
1: ఇట్స్ వెరీ ఓల్డ్.
0: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
1: దేర్ వర్ నో కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు.
1: నోబడి కెన్ సే, నోబడి కెన్ ఎవర్ కాంప్రిహెండ్ గాడ్స్ విల్, గాడ్స్ యాక్షన్స్.
0: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు, మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
1: వెన్ వీ లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్ God will certainly
0: know. నీ మనసు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
1: అవర్ మైండ్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ మిర్రర్.
0: కంచు మ్రోగినట్టు కనకంబం మ్రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
1: యూ షుడ్ నెవర్ బి ఆఫ్టర్ షో.
0: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
1: యు రియల్లీ బి ఆఫ్టర్ ట్రూ బ్లిస్.
0: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగాని ఉండవద్దు.
1: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
1: యూ షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
0: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సచ్.
0: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
1: అట్ టైమ్స్ యూ కమిట్ సర్టన్ మిస్టేక్.
0: ఆ పొరపాటును తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
1: యూ హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యూ డోంట్ రిపీట్.
0: చేసిన పొరపాటు జీవితం అంతా చేస్తూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్.
0: తెలియక పొరపాటు చేయవచ్చును.
1: అన్నోయింగ్లీ యు మే హావ్ డన్.
0: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
1: హావింగ్ నోన్ యూ షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
0: కనుకనే తెలిసి మెలగాలి.
1: దెర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
0: చూచి రొక్కు.
1: వాచ్ యువర్ స్టెప్.
0: తెలిసి రొక్కు.
1: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబీసన్స్.
0: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక కుట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి రొక్కు.
1: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
0: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా ఎక్కడో పొరపాటుకు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్
0: తెలిసి వెలగాలి నాన్న.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
0: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
1: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
0: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
1: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్
0: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె నువ్వు పాడవద్దు.
1: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
0: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
1: Know the meaning and chant his glory.
0: నీ హృదయపూర్వకంగా నీవు స్మరించు.
1: Sing his glory wholeheartedly.
0: హృదయంతో కాదు, హృదయంతో ఉండాలి.
1: Not lip service. It will full of heart.
0: ఇది పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
1: This is pure gold.
0: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
1: You conduct yourself as
0: నడిచినట్టుగా నీవు పలుకు.
1: And you say the way how you behave.
0: పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు.
1: Conduct yourself the way you declare and you say how you behave.
0: ఇది నీ యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
0: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా పూలబాటగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ డెవలప్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ రైట్ నౌ యువర్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి ఎ రాయల్ రోడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజన్ అండ్ కమ్యూనిటీ. ఆల్ బిలాంగ్ టు మీ.
0: అందరూ బ్రదర్స్.
1: ఆల్ ఆర్ బ్రదర్స్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: ఈ రెండింటిని తీసుకొని help ever, hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
1: The culture of Bharat lies in these two principles, help ever, hurt never.
0: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునకే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: If you lead such a life, you will be models to the entire world.
0: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to be like gold but not like a brass.
2: భజన వినాశుక శా

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీమ్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ద డివోషన్ దట్ ఇస్ ద కాజ్.
0: భక్తి రేవ భవరోగనాశి, జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: భక్తి రేవ పరవేదన ప్రధాన, సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ద డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
0: భక్తి రేవ పరమోక్షకారిణి, పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ టేక్ టు మెనీ మెనీ సార్ట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఫాలో మెనీ పాత్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: భజ్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తుల యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: However, devotees are of four types and think of the Lord in these four paths.
0: Modatidi gunaganamu.
1: The first one is singing the glory basing on the attributes.
0: Rendavadi leelaganamu.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: Moodavadi bhavagnanamu.
1: The third one is the one with the feeling.
0: నాలుగవది నామజ్ఞానము.
1: ద ఫోర్త్ వన్ ఇస్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది తరిస్తూ వచ్చారు.
1: సమ్ సార్ట్ లిబరేషన్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది తరిస్తూ వచ్చారు.
1: సమ్ సింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హిస్ మిస్టరీస్ అండ్ మిరాకిల్స్.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: Some are deluded by the feeling and the tributes of the divine.
0: Guna sankirtana cheta kevalamu asantruptim pondutu vachchar.
1: By singing the divine qualities, however, they are not completely satisfied.
0: Guna sankirtana anetvantidi bhagavantudu gunatheetudu.
1: God is beyond all attributes.
0: Alanti gunatheetudu ainatvanti okka bhagavantunni gunamu cheta gaanamu chesi meppinchatamu idi kevalam oka bhramane.
1: It is delusion to superimpose the attributes which are not present in God.
0: Idi kevalamu vari bhranti chetane ee guna sankirtana chesi appadikappadiki tripti padutu vastunnaru.
1: It's only our illusion that gives us the temporary satisfaction by praising his attributes.
0: Nijamuga chuste bhagavantuniki gunamule devu.
1: Truly speaking, there are no attributes in our God.
0: Atti gunarahitudainatundi bhagavantunni గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి మీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, To attribute certain of these qualities, think his glory, and try to attain liberation is just an illusion.
0: Vasukitayanna Srinivasa Tidvilasa Bhava Pasamula Dunchi Manolasami Varam Vasura Kalyana Pura Vasuda Sisha Gopa Dasuni Brocheti Jagadisha Kushikesha Vega Sirama Ramani Manohara Asvita Jana Subhakara Sri Ramaramani Manohara. గుణములైనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకీశయన శ్రీనివాస చిద్విలాస, ఏమిటి ఇవి? శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు ఏమిటి? విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తిపడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము,
1: లీలాగాన, singing his miracles.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: This path is followed by devotees like Jayadeva, Gauranga.
0: Kevalam adi kudanu vari bhramane.
1: It's also their delusion.
0: Ee bhramana marinta adibhirtiga avinchukoni ee leelal chetane taamu tripti pondutu vacharu.
1: They're further deluded.
0: Kadapatiki satyanni gurtinchi vaaru kudanu taristu vacharu.
1: They're deluded more and more, being carried away by all these miracles. However, they recognize the truth towards the end.
0: Meera kudanu avidangani. Meera, Sakubai virandar kudanu, adevidangani, leela ganamu chestu, kattakadapatiki, dinivalla priyojanam ledu. Jagatte atani yokka leela, srishtiyantayu atani yokka leelani, induloli bhagavantuni yokka leelalu pratyekam cheyemutunnavi, ani gurtinchi appatinchi taanu smaristu vachindi.
1: Meera, Sakubai, they followed this path, singing the glory and the miracles of the Lord. But yet, they finally realized there's nothing more miraculous than the creation itself. And they entertain such a feeling finally.

0: కృష్ణ దిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన హృదయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatramu kuda nu naaku kaligetundi kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangaina Krishnuni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమార దిల్ తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kudunu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandu gondu landi muari andarandu neeve aanandamundu chunduvani bindu sridhara. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు సీధర హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యనంద గోవింద వేగ బ్రోవర శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీరమారమణి మనోహర. సందు గొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా నువ్వు భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant
1: singing his name.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there's combination of these two.
1: Kanuka ee oka nama sankirtana anetundi sarvulu kudunu tarinchadaniki chakkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kanthamulu cheri ekatma tattanga ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడా కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name. రూపనామములు రెండూ
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడా ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: The whole world is the combination of these two, name and form.
1: కనుకని ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయములోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: Krishna was in his original form at one time.
1: Anadu kani, inati prajalu, Krishna yokka leelalu kani, atani yokka charyalu kani, aneka vidhamulaga kodanu vimarsistu vacharu. Kani appatiki Sri Krishnudiki vayasu 6 samvatsaramle.
2: Then and now, people criticize the divine actions and the divine miracles.
1: 6 samvatsaramulu yokka barudainatunti vaadu ఏమిటి ఈ చర్యలను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
2: వేర్ ది స్కోప్ ఫర్ ఎనీవన్ టు క్రిటిసైజ్ కృష్ణ హూ వాస్ ఏజ్డ్ 6
1: భావరాగముల యొక్క ఊహరే.
2: ఇట్ వాస్ ఆల్సో జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఎమోషన్.
1: భర్త లోపల పరుండినాడు.
2: ద హస్బెండ్ ఇస్ స్లీపింగ్ ఇన్ సైడ్.
1: భార్య కూడా లోపల ఉంటుండాలి.
2: వైఫ్ వాస్ ఆల్సో దేర్.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
2: కృష్ణ ట్యాప్డ్ ద డోర్.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
2: దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
2: షీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు, ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
2: కృష్ణ డిడ్ కీప్ క్వైట్. హీ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి.
2: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కానీ ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యట్ కృష్ణ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కానీ భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్లాడు.
0: హీ హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్ వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్ వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి ఎందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్ వర్డ్ వి స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్ వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఇస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుంది.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైనా భావిస్తుంటాడు.
0: God's mysteries can be understood and will be blissful by singing miracles of God.
1: ఈ గానమనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో.

0: ధైర్యం ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ కంటైన్
0: నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానంలో మురిచిపోతాడు మర్చిపోతాడు.
1: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
0: తనను తాను మరిపించి మురిపించి మయమరిపించేటువంటి తత్వమే ఈ గానము.
1: It is the music that will make him forget, lost for himself, an ecstatic state.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను మహత్తరములను కూడా ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
1: By music we can convey and share the miracles and the mystery and the divine qualities of God.
0: ఈ భగవంతుని యొక్క చర్యలను అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడా లేకపోలేదు.
1: There are many devotees who propagated the divine actions and the divine mystery and the miracles.
0: కనుక గానం అనేటువంటిది చాలా అందరిని ఉల్లాసపరిచేటువంటిది.
1: Therefore it's the music that will in which we will be swept off.
0: కాన గానము చేత అందరము తరించడానికి ఇది ఒక చక్కని రాజమార్గం.
1: Music is the royal path leading to liberation.
0: కనుకనే ఈ గాన సంకీర్తన చేతనే భగవంతుణ్ణి తన స్వాధీనము గావించుకోవచ్చు.
1: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వీ కెన్ సర్టన్లీ అటైన్ హిమ్ రీచ్ హిమ్.
0: ఈ విధంగా గాన సంకీర్తన చేసి హృదయాన్ని మర్చిపోయి ఆ గానములో లీనమై భగవంతుణ్ణి అందుకుడు తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
1: While singing the glory of God, he forgets himself. He merges in him, thereby develops divine love.
0: He Krishnayani Muralida Draupadini Kamaleda.
1: O Krishna, have you not come to the rescue of Draupadi as she prayed to you?
0: Pandavulanu gachinavu, kucheluni arti dichinavu, kurupiyaina kubja vakramulanu pogottinavu. వాచామ గోచరుండని నీ చరితములను పొగడ

0: Krishna, you have protected Pandavas. It was you who had saturated the Kubja at that time. It was you who helped that Kuchela. And I have been waiting for you to receive your
1: grace.
0: You have protected Pandavas. And you made that ugly Kubja look so beautiful. And you helped Kuchela.
1: Krishna.
0: You came to their rescue, responding to their prayer. Is it possible for Brahma to narrate, to describe, to extol in full your
1: mystery?
0: God is beyond comprehension, understanding. The word and the mind return in futility, being not able to understand the divinity.
1: Kanukane gana sankirtanam chetane, samasthi gana sankirtanam chetane, marinta jagat vyapti gavinchadaniki, hudayam vikasinchadaniki, విశాలముగా అవడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి.
0: బై సింగింగ్ టుగెదర్ దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ టు బ్లాసమ్ అవర్ డివోషన్ అండ్ టు రీచ్ అవుట్ టు ఎవరీబడీ.
1: ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: కలెక్టివ్ సింగింగ్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కలెక్టివ్ సింగింగ్.
1: అతను అందరూ ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు.
0: హీ స్టార్టెడ్ భజన్స్ కలెక్టివ్ కమ్యూనిటీ సింగింగ్.
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు, తులసిదాసు, రామదాసు, వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: సచ్ గ్రేట్ మైటీ స్ట్రెంగ్త్ ఇస్ లేటెంట్ ఇన్ ది సింగింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: యు మే సే దట్ గాడ్ హ్యాస్ నో ఫామ్.

0: But he has a name.
1: భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు.
0: God itself is a name.
1: పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద్ అని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు.
0: నేమ్ ఇస్ నాట్ రామా కృష్ణ గోవింద, యు సే గాడ్, గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నేమ్.
1: నామరహితుడు అంటున్నారు, రూపరహితుడు అంటున్నారు.
0: యు సే హీ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: నామరూపము లేనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ వితౌట్ నేమ్ అండ్ ఫార్మ్.
1: కించిత్ అణుస్వరూపానికి కూడా రూపముంది, నామముంది.
0: ఈవెన్ అన్ ఆటమ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
1: ఈ రూపనామములే లేకపోతే ఇంక పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది?
0: వితౌట్ నేమ్ అండ్ ఎ ఫార్మ్ టు సచ్ ఎ టైనీ స్మాల్ సటిల్ ఆటమ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఎ లార్జ్ థింగ్?
1: ఉన్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకు ఒక శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్ అండ్ ఎ పవర్ దేర్ ఇన్.
1: కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్డ్ ఎవ్రీ స్టోన్, ఎవ్రీ ట్రీ.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్డ్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్డ్ ది బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదక్షిణం చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు.
0: దేర్ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ, యూ మైట్ బి వాచింగ్, దే గో ఆన్ పేయింగ్ దేర్ ఒబేసెన్స్ రెస్పెక్ట్.
1: సర్వత్రా ఉంటుండాది భూమి.
0: మదర్ ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇది మదర్ ఎర్త్ లేనటువంటి ప్రదేశమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎర్త్.
1: ఒక చిన్న కథ ఉంటుండాది.
0: ఇట్స్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
1: ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: రెండో దినం లేచేటప్పటికే అర్థ్ అడిగిందట, ఏం 4 రూపాయలు నా ఇస్తావా లేదా అని.
0: సెకండ్ డే అర్త్ ఆస్క్, ఆర్ యూ గోయింగ్ టు రీపే ద లోన్?
1: అదే, దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట.
0: ఇన్ ఆర్డర్ టు ఇవేడ్ పేమెంట్ ద ఫాక్స్ వెంట్ ఆన్ రన్నింగ్ ఓవర్ నైట్.
1: ఈ భూమి యొక్క పాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
0: ద ఫాక్స్ డిడ్ వాంట్ టు బి బాదర్డ్ ఆర్ పెస్టర్డ్ బై ఎర్త్, దేర్ఫోర్ ఇట్ వెంట్ ఆన్ రన్నింగ్.
1: విశ్రాంతి తీసుకుంది,
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది,
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: అక్కడ కూడా భూమి, ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అనేది.
0: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యూ గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్?
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వతపాణి పాదం, సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దేర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ ఎర్త్ ప్రేయర్ టు నారాయణ.
1: స్వామి,
0: స్వామి,
1: ఎలాంటి పాపులనైనాను నేను భరించగలను.
0: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
1: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
0: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
1: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమని.
0: సో అర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: అప్పుడు
0: దెన్
1: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
0: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
1: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వాళ్ళకు పంచాలి అనుకున్నాడట.
0: హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 1 crore ఆఫ్ శ్లోకాస్ అమంగ్ ద 3 worlds.
1: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
0: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
1: 33 లక్షల 33,000 పంచాడు.
0: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్
1: ముల్లోకంలో వారికి పంచాడు.
0: దే వర్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: 33 లక్షల
0: 33 లక్షల
1: 33,000
0: 33,000 333.
1: ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది.
0: ఇట్ రీచ్డ్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: ఒక్క శ్లోకం మిగిలింది.
0: బట్ 1 శ్లోక రిమైన్డ్.
1: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
0: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ ది శ్లోక?
1: ఇది పంచడానికి వీలు కాదే.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
1: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
0: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
1: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
0: 3 వర్డ్స్ మస్ట్ రిసీవ్ ఈక్వల్లీ.
1: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వరకు పంచారు.
0: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ది 3 వర్డ్స్.
1: మిగిలినాయి
0: 2 లెటర్స్ రిమైన్.
1: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
0: Only 2 letters are remaining. There are 3 words to play.
1: చెప్పిందట విష్ణు.
0: సెడ్,
1: అమ్మా ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇక రెండు అక్షరాలు మిగిలాయి. ఈ రెండు అక్షరాలే రామ కృష్ణ హరి శివ హర సాయి అనేటువంటి రెండు అక్షరాలుగా పెట్టుకోండి.
0: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only two letters remained. I could not distribute. Those two letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
1: అన్నింటికీ రెండు అక్షరాలు సరిపోయింది.
0: సో టూ లెటర్స్ ఆఫ్ యానా
1: కనుకని ఈ రెండు అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది.
0: సో దీస్ టూ లెటర్స్ ఆర్ టు బి షేర్డ్.
1: ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జ్యువల్
1: కనుకని దానివల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చు ఉండాలి.
0: ది జ్యువలిజం విల్ మేక్ యూ
1: ఎ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈస్ హాఫ్ బ్లైండ్ అని.
0: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈస్ హాఫ్ బ్లైండ్.
1: అందువల్లే ఒక తూరు ఎస్ అని పోతుంది, ఒక తూరు నో అని వస్తుంది.
0: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది నేచర్.
1: కనుకనే ఈ రెండక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
0: Therefore, God's name of these two letters can be chanted, sung by anybody.
1: Christians kuda no Jesus rendu aksharalu vachesindi.
0: Christians also said two letters.
1: Muslims kuda Allah rendu aksharalu vachesindi.
0: Muslims say Allah two letters.
1: Annintu enduru rendu aksharalu.
0: Every religion speaks of God two lettered one.
1: Anduvallane Tyagaraj cheppadu.
0: So Tyagaraj said,
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: How can I decide you God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్,
0: కాబట్టి దీంతో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారం అని లేకుంటే నమ శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya anetvadi boy, Namah Shivaya, makaram lekunda pothe, Nas Shivaya, mangalam kaanetvadi, amangalam aipothundi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku rokkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu ninnayinchedira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivuda or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. Ee vivaramu telisinatundi vaniki nenu brakutanu annadu.
1: Therefore, in Madhava Mantra, లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామా అనే మంత్రమునకు నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామా. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు
0: కనుక జగత్ అంతా ఇక్కడను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: ఇన్ దిస్ హోల్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ డోంట్ చాంట్ హిస్ నేమ్.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ హీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: పిల్లలు పేరు పెట్టుకోనన్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దేర్ చిల్డ్రన్ నేమ్డ్ ఆఫ్టర్
0: దేమ్. స్నేహితుని పేర్లేదోనన్నా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: అట్లీస్ట్ హీ విల్ బి కాలింగ్ హిస్ ఫ్రెండ్స్ హూ బేర్ ద నేమ్స్ ఆఫ్ గాడ్స్.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యు కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యు వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you
0: satisfaction.
1: కాని
0: నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుకపై నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి ఉంది?
1: There is no other penance greater than making the name of God dance on your

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రం చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chanting,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to
0: naam
1: redemption.
0: Naamane varinchandi.
1: And you be after His name.
2: Bhajana bina sukha shanti nahi.

0: త్రిలోకంబు ఇరుసులేయకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jnanada potta nimpukona chikkula nanduchu koti vidyalanu punaganeyachi paripurna sukhamunu pondaleka ee manava jati lokamuna mraggaganeetiki.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవలనన్నా ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarali, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: ఈ రూపములు చూచిన వారెవరు?
0: Who have seen those forms of these three?
1: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
0: None have seen these forms.
1: కేవలం శక్తి ఒక్కటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వం కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడు అయిపోతావు.
0: When once you establish intimate contact with the inner divinity, you'll be able to accomplish.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
0: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
1: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
1: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమైవాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
1: తత్ త్వం అసి.
0: And it is also said that
1: prajnanam brahma,
0: and that awareness prajnanam,
1: ayamatma brahma. Ilanti mahavakyamulu entayo geeta yandu imidi unnavi.
0: The four primordial principles that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
1: Ivanni kudunu kevalamu manavuni mayalo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వి ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మ్యాన్ ది డివినిటీ గాడ్ ఎగ్జిస్ట్.
1: ఈ దివ్యత్వము మానవత్వము రెండూ చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి ఒక సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: The human society is totally involved to achieve something, to accomplish something out of all the faculties of power. శరీరమునకు
1: ఎన్నో బాధలు ఉన్నవి.
0: The body suffers from so many afflictions.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రమో.
0: Out of all the sufferings, what just the power that you have.
1: అనేక పరిణామం చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: The childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: And the failure.
1: కర్మలన్నీ చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: The mystery.
1: ఏది చింత లేనటువంటిది.
0: And it's all full of worries and anxieties.
1: అన్ని చింతలు చేయలే కూడి ఉన్నవి.
0: Life is full of worries and worries.
1: ఇది చింతలు కాదు.
0: In fact, they are not.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: We have to consider them as steps to take man towards God, essence of man.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్
1: సీయింగ్? అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
0: All that you encounter in dream, that's not a reality at all.
1: ఇవన్నీ కేవలము మాయ శక్తులే.
0: That's all illusion, false identification.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It is delusion, imagination.
1: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ వీల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: Some say that they sit in meditation, in full concentration, and they see a ray of light in the state of meditation.
1: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
0: What exactly is meditation?
1: ఏకాగ్రత అని.
0: It's concentration.
1: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యం కనిపించడం.
0: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
1: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
0: Man is present all over the world.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: Wherever man is present, there exists the mind.
1: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
0: There is no place where there is no mind.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచయో.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: మోక్షం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మోక్ష? లిబరేషన్.
1: ఆనందాన్ని అనుభవించటము.
0: ఎక్స్పీరియన్సింగ్ ద స్టేట్.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
0: You don't get bliss from anywhere else.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: It arises from one's own heart.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: ద నేచర్ ఆఫ్ ద మైండ్,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
0: ఈజ్ దట్ ఆఫ్ వేవరింగ్ టైప్.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
0: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఈజ్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యములంతా కూడాను మా యొక్క సంబంధం అని.
0: Therefore, every association is the fructification or the result of illusion.
1: నీ ఒక పెళ్లి చేసుకున్నావు.
0: You supposing get married.
1: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
0: You consider it as the relationship between husband and wife.
1: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉండది, నీవు ఉన్నావు.
0: Prior to the wedding, both of you were present without any relationship.
1: కేవలం మనసు యొక్క సంబంధమే.
0: It is only association because of the mind.
1: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
0: It is the power of the illusion.
1: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
1: మాయా ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగిపోతుంది.
0: The moment the curtain of illusion drops, the reality reveals.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Aa maya kudanu prema cho cheri untuntadi.
0: And we also find the love along with this illusion.
1: Prema lenatvanti oka padamu ekkada kudanu kanipinchadu.
0: You don't find any place in this world without love.
1: Kanuka premane sarvamu.
0: Love is everything.
1: Sambandha bandhavyam anni kudanu prema chetane kalugutunnavi.
0: The associationship, the relationships are because of love. All things happen because of love. They grow because of love. Things grow, they increase, they diminish, they vanish because of love. Number
1: 9. 9 + 1 = 10. అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: ద నంబర్ 10, హౌ డిడ్ యూ గెట్ ఇట్?
1: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
0: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
1: 10 లోపల ఒకటి తీసివేసి
0: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10,
1: 9 మాత్రమే మిగులుతుంది.
0: అండ్ యూ ఆల్సో ఓన్లీ
1: ఆ మిగిలినటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ 10 నంబర్? 9
1: కూడా మనం తీసిపెట్టినవి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ అవర్ క్వశ్చన్ సబ్స్ట్రాక్షన్.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా మనం కూడటము మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
0: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
1: ప్రపంచంలో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
0: వి కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్.
1: బ్రహ్మ సాధనం ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధనం,
0: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
1: బ్రహ్మ సాధనం,
0: భ్రమ సాధనం.
1: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటిది.
0: భ్రమ సాధన, దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూషన్.
1: కనుక బ్రహ్మ కాని, విష్ణువు కాని, మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించదు.
0: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ, విష్ణు, అర్మహేశ్వర.
1: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములే.
0: ఆల్ దట్ వీ సీ, feel to see, are just the reflections of
1: Brahma. Jagatunandu ledu.
0: Brahma is not present separate.
1: Vishnu jagatunandu ledu.
0: Nor Vishnu.
1: Isharu jagatunandu ledu.
0: And there is no Ishwara in
1: him. Ishavasyam idam jagat.
0: Ishavasyam idam jagat. God is present everywhere.
1: Unnatanta kuda oka manavatame.
0: It is only the humanity, just one way.
1: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo mana vicharam chesthe edi kanipistundi?
0: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva.
1: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణు కాదు.
0: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
1: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
0: It is only your yearning, pining for God.
1: కనుక విష్ణువు లేడు.
0: దేర్ ఇస్ నో విష్ణు.
1: బ్రహ్మను లేడు.
0: నార్ బ్రహ్మ.
1: ఈశ్వరుడు లేడు.
0: నో ఈశ్వర. ఇది
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ దట్ ప్రెసెంట్.
1: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
1: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టే అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
0: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు. నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నాట్ లెఫ్ట్.
1: నీవే విష్ణువు.
0: యు ఆర్ విష్ణు.
1: నీవే బ్రహ్మ.
0: యు ఆర్ బ్రహ్మ.
1: నీవే శివుడవు.
0: యు ఆర్ శివ.
1: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
0: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యు డోంట్ నీడ్ టు వరీ.
1: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
0: లెట్స్ హావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మన్, అహం విష్ణు ఐఎమ్ విష్ణు,
1: అన్నింటికీ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
0: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
0: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
0: Some say swami appeared in my dream.
1: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
0: Bhagavan is not reaching your dreaming state.
1: Nee sankalpame poorthi danni valavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
0: It is only your thought that has appeared in the form of a dream.
1: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
0: God does not take upon himself any form and change to another form.
1: Daivaniki kopam vachindi anukuntaru.
0: We think God is angry.
1: Daivaniki kopamu ledu, prema ledu.
0: God has neither love nor anger.
1: Kanuka ee kalpanalanni kudanu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కల్పించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
1: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
0: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
1: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
0: The child is born with love.
1: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
0: The child grows in love.
1: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
0: The whole form of human life in different steps, stages is because of love.
1: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
0: No other power can ever change love.
1: ఈ విధంగా మీరు విచారణ చేసి
0: you investigate this way.
1: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
0: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
1: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
1: భ్రమ నీకు బ్రహ్మం కాదు.
0: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమలు కావు.
0: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
1: బ్రహ్మలో భ్రమ లేడు. బ్రహ్మలో భ్రమ లేదు.
0: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, the
1: illusion.
0: So they are all just your imaginations and your thoughts only. Embodiments of divine Atma.
1: Divyatma naga yevati.
0: What is the meaning of Divyatma?
1: Divyamainatvanti Atma.
0: Atma, the self is divine. Divya.
1: Atma naga chaitanyame.
0: Atma means awareness.
1: Chaitanyam sarvatra untundali.
0: This chaitanya is everywhere.
1: Chaitanyam lenetundi sthanam ekkada kodanu manaku kanipinchadu.
0: You cannot come across any place without this awareness, chaitanya.
1: Chaitanyame sarvashakti ayinatundi oka shakti.
0: And this chaitanya is all powerful.
1: Ikkada manam oka vishayanni chakkaga pradarshinchali.
0: Here we have to investigate very clearly one important aspect.
1: Chaitanyam unnadi.
0: Here there is chaitanya.
1: Kadutu unnadi.
0: It is set in motion.
1: Ee kadaleetundi oka chaitanyam anaku manam kadalinatundi oka bhrantini manam kalpinchukuntunnam.
0: And in fact this kind of awareness with full of vibration we attribute another thought, another
1: ప్రమచేతనే ఈ కలిపిన చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: అండ్ దెన్ దేర్ డెవలప్స్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
1: ఏ కదలిక గాని, ఏ స్థిరత్వం కాని, ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడికి జగత్తులో కాలరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
1: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పటం లేదు.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
0: Bhagavan is teaching us the true form of truth.
1: ఎందుకనగా మీరు భ్రమల చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును, ఈ భ్రమలను మీరు పెంచుకోకండి.
0: Therefore, we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మ అనగా చైతన్యము.
0: This Atma is Chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్ర నిండినటువంటిది.
0: This Chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందుకు చేరి ఆయా రూపాలను దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and
1: dimensions. ఒక మానవత్వం తప్ప ఇంక ఏ తత్వం కూడా మీకు బ్రహ్మించడానికి ప్రయత్నించదు.
0: So it is only in human this awareness manifests in totality, totally.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
0: The power latent in man is divine.
1: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని, సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore, we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారు కానీ,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటివి కానీ,
0: those that compose,
1: ఏది కూడా సత్యములు కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: And the textual knowledge amounts to imagination.
1: కాని కొన్ని శక్తులు,
0: బట్ సమ్ పవర్స్,
1: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తుంటాయి.
0: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
1: ఆ నశించేటువంటివి మనవి కాదు.
0: దోస్ ది పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
1: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఈ పుట్టి పెరిగి నశించేటివన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ that is born, that grows and vanishes, is not true.
1: ఈ భ్రమకు మనం ఏ మాత్రము లొంగకూడదు.
0: We should never submit ourselves to this illusion.
1: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవలనంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడాను పొట్టి భ్రమలే.
0: In fact, the eternal truth is beyond your imagination.
1: వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు.
0: You practice Veda.
1: కానీ ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడాను మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ నావెల్.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అదే మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యు గెట్ ఇట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
1: ఎక్కడైనా కొండ సముద్రంలోకి పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone and say Om, the same sound comes back to the
1: resound.
0: This resound does not mean there is separate sound.
1: నీ యొక్క నిజమైనటువంటి శబ్దమే ప్రతిధ్వనిగా మారుతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ సౌండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసౌండ్.
1: ప్రతి మంచి చెడ్డ రెండు కూడాను నీ నుంచి ఏర్పడినటువంటి.
0: దే ఆర్ బోర్న్ మేడ్ అవుట్ ఆఫ్ యూ.
1: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
0: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక పదమును తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
1: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
0: Those that you get by heart do not belong to you.
1: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
0: It is just the reflection of the resound.
1: ప్రతిధ్వని యొక్క రియాక్షన్.
0: It is the reaction of the resound.
1: ప్రతిధ్వని యొక్క రిసౌండ్.
0: It is the resound.
1: అన్ని రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
0: So in this world there are only these three: reaction, reflection and resound.
1: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కాని అన్యమైనటువంటివి కాదు.
0: All that we think is just our imagination, delusion, nothing beyond.
1: రామాయణం నందు
0: రామాయణ
1: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
0: The power of Rama is described totally.
1: కానీ పవర్ ఆఫ్ రామాది కూడాను ఒక నిజమైనటువంటి పవర్ కాదు.
0: And it's also not true.
1: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
0: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్ టు కిండిల్ ది ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమని భావిస్తున్నావు.
0: You consider this reaction as true.
1: Resound anetundi kuda nu satyam ani bhavistunnavu.
0: You think resound is also true.
1: Kanuka ivanni kuda nu resound, reflection, reaction ee moodu kuda nu reaction le tappa nijamaina reaction kaadu.
0: Therefore the reaction, reflection, resound, they are not true.
1: Ee hrudayam nunchi vacheetundi oka bhavamu ee roopam ostunnado ade nijamaina roopam.
0: Therefore that which comes out of your heart from the depth of your heart
1: అది కూడా నీయందే ఉంటున్నది.
0: The truth is in you.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: You don't need to achieve anything beyond this.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: You want to visualize
1: the రామస్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: You want to see the manifestation.
1: ఆ రామస్వరూపాన్ని నువ్వు కన్నులు మూసుకొని చింతిస్తురా.
0: You want to see the form of Rama, close your eyes and meditate upon it.
1: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: And that very thought comes back to you as reflection.
1: అదే రియాక్షన్ గా వస్తుంది.
0: And that comes back to you by way of reaction. దాని
1: పలుకులే రీసౌండ్ గా మారుతుంది.
0: And that is the resound.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: So every aspect in this world comprises these three: reaction, reflection and resound.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యు కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడు గాని భావించుకుంటున్నా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవవుతావు.
0: And then you become Krishna.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
0: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
1: resound. ధ్యానంలో కూర్చుంటున్నావు.
0: You sit in meditation.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలుగుతలేదు.
0: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
1: Kanuka ee concentration anetundi kuda nu oka meditation ga bhavistunnaru.
0: You think that concentration is meditation.
1: Ee concentration anetundi kuda nu oka vidhamainatundi resound ga bhavistunnaru.
0: And people consider concentration a sort of resound.
1: Kaadu kaadu kaadu.
0: No,
1: ivanni kuda nu reflection, reaction, resound le.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
0: You are real.
1: నీవే సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికైనా మానవాకారములు అంతే కనిపిస్తున్నాయి కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించు.
0: You see God in human form everywhere. Nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపడం లేదు.
0: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకంటే పెద్దది మరొకటి లేదు.
0: So there's nothing different from you, the reality.
1: సర్వము నీయందే ఉంటున్నవి.
0: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
0: You are everything.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ రియాలిటీ అండ్ యు సూపర్ ఇంపోజ్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్.
1: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ రియాక్షన్.
1: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ రీసౌండ్.
1: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
0: అండ్ ఆల్సో సీ యువర్ రిఫ్లెక్షన్.
1: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
0: దీస్ ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్స్ బాండ్ విత్ ఇన్ యూ.
1: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ భ్రమ ఆర్ ఇల్యూజన్, యూ విల్ బి క్లోజర్ టు బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దీని అన్నిటి కూడా ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్.
1: ప్రేమనే మనం వదులుతామంటే ఏదీ లేదు మనకు.
0: When once you give up love, you will not have any.
1: శూన్యం అయిపోతుంది.
0: Everything becomes empty.
1: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
0: Therefore, it's the love that takes different forms.
1: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది నీ అందు.
0: You can also visualize love in a particular form and experience it.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: You should make an effort to know this truth.
1: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
0: People, they think they sit in meditation. They go on imagining things and they spend time in imagination.
1: నిన్ను నీవు మర్చిపోతే నీ కల్పించేది ఏది కూడా లేదు.
0: When you forget yourself, there's nothing to be seen.
1: నేనే సర్వము.
0: I am everything.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే అన్ని విధాల ఆకారము.
0: ఐ టేక్ ఆల్ ఫార్మ్స్.
1: మన ఆకారంలో మనకు ఎన్నో మారుతున్నాయి.
0: అండ్ ఫార్మ్స్ చేంజ్.
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణ ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
0: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
1: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
0: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
1: ఈ బాయ్ క్రమక్రమేణ నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
0: ద బాయ్ గ్రోస్ ఇన్ టు ఎన్ అడల్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
0: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
1: ఆ యువకుడే నీ ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
0: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
1: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరు అనుకున్నావు?
0: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: బి అలైక్ టు ఎవరీ వన్.
0: బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలే.
0: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
0: Make your love strong enough.
1: ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: There is no other spiritual practice beyond love.
1: Spiritual practice అంటే అదే divine practice.
0: The spiritual practice is the divine practice of
1: divine practice. అనగా డివైన్ అనగా ఏమిటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
0: The divine love, meaning the divinity,
1: దివ్యత్వం అన్ని కూడా కదులుతూనే ఉంటుంటుంది.
0: And it's full of vibration.
1: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
0: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
1: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
0: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
1: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
0: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
1: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
0: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెన్స్.
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: The direct manifestation, Sakshat, you don't encounter anywhere.
1: Sakshat.
0: Sakshat.
1: Anaga, satyamainatuvanti vastuvunu manam sakshatga chudali.
0: The direct manifestation, you should be able to experience.
1: Sakshat anaitvanti, akadinchipoyinatvanti.
0: The Sakshat is the one that stands in front of you.
1: Adiye neeku swarupakanga kanipistuntadi.
0: That you will be able to see a
1: different form.
0: You will see it. With open eyes or closed eyes.
1: అద్భుతమైనటువంటి యొక్క రూపమే నీకు శాశ్వతమైనటువంటి ఒక రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
0: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెన్స్.
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: ద డైరెక్ట్ మేనిఫెస్ట్

0: కళ్ళు మూసిన
1: యు సీ విత్ ఓపెన్ ఐస్
0: అద్భుతమైనటువంటి ఒక రూపమే నీకు శాశ్వతమైనటువంటి ఒక రూపము
1: అండ్ దట్ ఫార్మ్ ఈస్ ద రియాలిటీ పర్మనెంట్
0: ఆ శాశ్వతమైనటువంటి దాన్ని నిలుపుకోవడానికి దీన్ని ప్రాక్టీస్ చేయాలి మనం
1: వీ షుడ్ ప్రాక్టీస్ టు కీప్ దిస్ పర్మనెంట్ ఫార్మ్ స్టడీ కాన్స్టెంట్లీ విత్
0: us కన్నులు తెరుచుకున్నా కన్నులు మూసినా అదే నీకు సాక్షాత్కరిస్తుంటది
1: విల్ బి ఏబుల్ టు సీ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ విత్ అవర్ ఐస్ ఓపెన్ ఫ్రేమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఎన్నెన్నో రూపాలు మీరు ఆశిస్తున్నారు
1: We want to see many manifestations.
0: ఎన్ని ఆశించినప్పటికీ మీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు
1: You may aspire to see many visualizations, but never forget yourself.
0: నీవే ఇన్ని రూపాలతో ఉంటున్నావు
1: In fact, you yourself exist here.
0: నీవే ఇన్ని రూపాలుగా మారిపోతున్నావు
1: You only manifest into many.
0: కానీ ఆ రూపంలో ఏమాత్రం మారటం లేదు
1: Actually, the reality does not change.
0: దివ్యమైన భవ్యమైన ఈ రూపము నీ అందే ఉంటున్నది
1: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
0: కలలుగా కనిపిస్తుంటాయి
1: That appears in your dream, no doubt.
0: ఈ కళ నేను కళ్ళనే
1: And all this kala, the dream, is kala, false.
0: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో
1: Therefore, distance yourself from these thoughts or illusions.
0: భ్రమను ఏనాడు దూరం అవుతుందో అలానే నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు
1: ద మూమెంట్ యు ఆర్ అవే ఫ్రమ్ భ్రమ ద డిల్యూజన్ యు ఆర్ క్లోజర్ టు బ్రహ్మ
0: ఆ భ్రమ నీ యొక్క స్వరూపమే
1: అండ్ దిస్ భ్రమ ఈజ్ యువర్ ట్రూలీ యువర్ ఓన్ ఫార్మ్
0: ప్రతి భ్రమ ఎందుకు నీ యొక్క ఆకారం ఉంటుండాలి
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ థాట్ యు హ్యావ్ యువర్ ఓన్ ఫార్మ్
0: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది కానీ చూచినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు
1: యు సే దట్ ఇన్ ఎ డ్రీమ్ యు హ్యావ్ సీన్ ఎ సర్టన్ థింగ్ యు హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద డ్రీమ్
0: ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం
1: దేర్ఫోర్ యు సీ యువర్ ఓన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు ఎవ్రీవేర్
0: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్ నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ద డివినిటీ విత్
0: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కాని మరొకటి కాదు
1: The manifestation is only the reality, nothing more than your true nature.
0: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు
1: యూ హ్యావ్ బీన్ స్పెండింగ్ టైమ్ ఇన్ దిస్ ఇమాజినేషన్స్ ఆర్ డెల్యూజన్స్
0: మున్ముందు మీరు తీసుకోవాల్సినటువంటి అన్ని దీంట్లోనే వస్తాయి
1: ఆల్ దోస్ థింగ్స్ దట్ యూ షుడ్ లెర్న్ ఇన్ ఫ్యూచర్ దే ఆర్ కంటెయిన్డ్ హియర్ ఇన్ దిస్ టాక్
0: ఫ్యూచర్ అంటే ఏమిటి
1: వాట్ ఈస్ ఫ్యూచర్
0: ముందుకు జరగబోయేటువంటిది
1: వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్
0: ముందుకు ఏది జరుగుతుంది
1: వాట్స్ గోయింగ్ టు హ్యాపన్
0: ప్రెజెంట్ ఇదే ముందుకు జరుగుతుంది
1: ద ప్రెజెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్
0: ఈ ప్రెజెంట్ ఇది ఎప్పుడు జరుగుతుంది
1: What is the present?
0: Past ను మర్చిపోయినప్పుడు ప్రెజెంట్ నిలుస్తుంది
1: When once you forget the past, you live in the present.
0: ఈ ప్రెజెంట్ నువ్వు కూర్చోవలకును మర్చిపోయినప్పుడు ఫ్యూచర్ వచ్చేస్తుంది
1: When once you forget the present, you live in future.
0: కాబట్టి అన్ని కూడాను నీవే పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్
1: సో యూ ఆర్ ది ఓన్లీ వన్ ఇన్ ద పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్
0: నిన్ను నీవే కల్పించుకుంటున్నావు
1: యూ ఓన్లీ appear in these three periods of time past present and future embodiments of love
0: kannikunu bhramana cheda kaligeetunti
1: these are all the results of one's own thought
0: daiva shaktulu daiva vibhutulu annikunu manavaniyande untunnavu kani maroka pradesham nunchi raavatam ledhu
1: the divine power the divine capacities are within man not from outside
0: nijanga avi meeve anetundi meeku eppudu telustundi antante
1: when would you come to know they are latent
0: konchi ee vidhanga practice chestu chestu randi
1: when you go on practicing this spiritual path
0: neeku nivve kanipistavu
1: you will be able to see your own reality
0: kaluka nee reality nee ende unnadu kaani reality marokaru endu raadu
1: your true nature reality is within you not from outside
0: so reality ni man chudalante reflection kavali
1: so if you want to see the reality you should also consider
0: ee reflection kavali anukunte ee sound undali
1: and for this reflection the sound is also necessary
0: ee resound undalante రియాలిటీని పెంచుకోవాలి
1: సో ఫర్ దిస్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ యూ షుడ్ ఆల్సో డెవలప్ దిస్ రియాలిటీ
0: రీసౌండ్ రిఫ్లెక్షన్ మూడు కూడాను నీ అందే ఉన్నావు కానీ బయట నుంచి వచ్చి చేరిపోవు
1: సో రియాలిటీ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్ ఆర్ విత్ ఇన్ యూ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్
0: మీకు బ్రదర్ ఉంటాడు
1: హియర్ ఇస్ యువర్ బ్రదర్
0: ఆ బ్రదర్ కూడా పెరుగుతాడు పెద్ద అయిపోతాడు
1: యువర్ బ్రదర్ ఆల్సో గ్రోస్ అలాంగ్ విత్ యూ
0: అతను సమాజంలో చేరుతాడు
1: అండ్ హీఈస్ ఇన్ సొసైటీ
0: సమాజం నుంచి మంచి పేరు పొందుతాడు
1: అండ్ హీ ఎర్న్స్ ఆల్ గుడ్ నేమ్ దేర్
0: ఆ పేరు పొందింది ఎవరు
1: Who earned that reputation?
0: Our brother.
1: Your own brother.
0: Our brother is a brother.
1: Who is that brother?
0: One form.
1: Your brother has a form.
0: Ah, form.
1: Where from he got that form?
0: Reality.
1: The form is out of the reality.

0: కనుక మన నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాలు మోసం చేస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ, దట్ విచ్ కమ్స్ విత్ ఇన్ యూ డెల్యూట్స్ యూ.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీకు కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకొని మీకు చెప్తాను.
1: భగవాన్ ఈజ్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ అండ్ ద రియాలిటీ.
0: మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ చాలా పొరపాటు.
1: ద కైండ్ ఆఫ్ మెడిటేషన్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఇస్ రాంగ్.
0: ఆకారాన్ని పెట్టుకుని దాన్నే మీరు పెంచుకుంటూ పోతున్నారు.
1: యు కీప్ ఎ పర్టికులర్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ అండ్ గో ఆన్ మెడిటేటింగ్ అపాన్ ఇట్.
0: ఈ యొక్క ఆకారం ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
1: దిస్ ఫార్మ్ ఇస్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి బెవ ఎక్కడ?
1: వేర్ ఇస్ దిస్ థాట్?
0: ఆకారం నుంచి కొనే బెవలు కలుగుతున్నాయి.
1: ద థాట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ టేస్ట్ అండ్ చాయిస్.
0: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవల్ని వదిలితేపితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
1: సో ది మూమెంట్ యూ గివ్ అప్ దిస్ ఫార్మ్ గ్రాడ్యువలీ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్లెస్.
0: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: దైవం మీరే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: మీ ఆకారమే దైవము.
1: యువర్ రిఫార్మ్.
0: మీ ఆనందమే దైవము.
1: యువర్ బ్లిస్ ఇస్ గాడ్.
0: మీ రిఫ్లెక్షన్ దైవము.
1: యువర్ రిఫ్లెక్షన్.
0: మీ రియాక్షన్ దైవము.
1: యువర్ రియాక్షన్ ఇస్ గాడ్.
0: అన్నిటికీ దైవము నీరే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ డివైన్.
0: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
1: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
0: Aham Brahmasmi anna unnatundi ee padamlo unnatundi artham emti?
1: What is the meaning of aham brahmasmi?
0: Nenu brahmaga unnanu.
1: I am brahma.
0: Ante neeve aa aakaranga maaripothunnavu.
1: It only means you have taken the form of brahma. You become that brahma.
0: Tattvam asi.
1: You say tattvam asi.
0: Aa unnatundi nene.
1: You say the one that exists is myself.
0: Adi tattu idi tvammu.
1: That and this are one.
0: రెండు కూడినప్పటికి అసి.
1: That and this are one.
0: అసి అనేటువంటిది రెండు కూడిన తర్వాత ఒక్కటైపోతుంది.
1: When once that and this అసి being one, you find oneness, unity.
0: కనుక మీరు ఉన్నటువంటి పదం లోపల ఏ దాన్ని కూడా మీరు వదలకండి.
1: Therefore never give up these important aspects.
0: అన్ని దివ్యమైన భవ్యమైనటువంటి పదములే.
1: All are novel and beautiful standard.
0: శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క దీనంతా చూపారు.
1: Shankara demonstrated this fact.
0: Anni chupi kattabatti taane andulo leena ayipoyadu.
1: And he has got merged in his own doctrine.
0: Kanaka meeru ni kuda chusi chusi tirigi andulo leepiratam manchidi kaadu.
1: So it is not good to go by all the ways that you come across and all the reading that you do.
0: Meeku evariki ee vidhamainatundi aasha kavalano, evariki ee vidhamainatundi roopam kavalano, ఆ రూపతత్వం అనేటువంటిది మీరు మొట్టమొదట హృదయంలో చిట్టించుకోండి.
1: దేర్ఫోర్ పిక్చరైజ్ ద ఫార్మ్ దట్ ఇస్ సో ఎండీరింగ్ టు యూ.
0: హృదయంలో మీ పెంచుకున్నటువంటి పిక్చరే ఈ క్రమక్రమేణ కనుల్లోకి వచ్చేస్తుంది.
1: దేర్ఫోర్ ద ఫార్మ్ దట్ యు పిక్చరైజ్ ఇన్ యువర్ హార్ట్ విల్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్.
0: ఎప్పుడు మీ యొక్క హృదయంలోకి వచ్చిందో అదే నీ కన్నుల్లో కనిపిస్తుంది.
1: ద ఫార్మ్ ఆఫ్ ద హార్ట్ విల్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్.
0: ఈ యొక్క కనుల్లో కనిపించినటువంటిదే సత్యమైపోతుంది.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇన్ యువర్ ఐ విత్ యువర్ ఐ ఇస్ ద రియాలిటీ.
0: కనులతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
1: వితౌట్ విజువలైజింగ్ ఇఫ్ యు ఆర్ క్యారీడ్ బై ఆల్ దట్ ఇమాజినేషన్ ఇట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక మీ రియాలిటీని నీ ఎందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
1: రియాలిటీ ఈస్ విత్ ఇన్ యూ, ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
1: దిస్ థింగ్ యూ కెన్ అచీవ్ త్రూ లవ్.
0: ప్రేమ లేకుండా ఏది కూడా మనం సాధించలేము.
1: వితౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్.
0: ప్రేమే సర్వమునకు ఆధారము.
1: లవ్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్
0: ఎవ్రీథింగ్. ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ లవ్.
0: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఒక ప్రేమతత్వాన్ని మీరు మొట్టమొదటి పెంచుకోండి.
1: We should develop this principle of love that exists between the human and the divine.
0: ఆ బొమ్మ నుంచి ఈ ప్రేమ రాలేదు.
1: The love is not the product.
0: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
1: And this love has not gone into Brahman.
0: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
1: And therefore the reality and the love are one and the same. Not one is the product of the other.
0: కాబట్టి దైవం ఎవరు?
1: Who is God?
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: Anetundi bhavamu meer penchukuntu pondi.
1: Entertain this thought that I am God. I am God.
0: అంత కనబడి నీవే బ్రహ్మగా మారిపోతావు.
1: అల్టిమేట్లీ యూ బికమ్ గాడ్.
0: కొంతకాలం బ్రహ్మ వేరు, నీవు వేరుగా ఉంటావు.
1: ఫర్ సమ్ టైమ్ యూఆర్ సపరేట్ ఫ్రమ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒక్కటే అయిపోతుంది.
1: గ్రాడ్యువల్లీ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ యూ బికమ్ గాడ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గాడ్.
0: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
1: గాడ్ హెస్ టేకెన్ ఆల్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: దైవము మీరు ఒక్కటే.
1: యు అండ్ గాడ్ ఆర్ వన్.
0: ప్రత్యేకం కాదు,
1: నాట్ సపరేట్.
0: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ యందే ఉంటున్నారు.
1: God is in you. Both of you are one.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
1: This unity, oneness, we should keep in view. Truth is one.
0: ఏకమే సత్యం, ఏకమే దైవం.
1: God is one. Truth is one.
0: అదే నీవు.
1: And that truth.
0: నీవు అదే.
1: You are the truth and you are God.
0: అది నీవే.
1: And God is
0: నేను.
1: You.
0: అది, అదే నేను. నేనే అది, అదే నేను.
1: That thou art. You are God. God is you only, nothing more.
0: You can't be God that provision where it
1: is. God is not separate from you.
0: నీ యందే గాడ్ ఆవిర్భవిస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నిన్నే మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ యువర్
0: నేచర్. నువ్వు మర్చిపోతే నిన్నేది ఏమిటండి, దైవం ఒక్కడే.
1: అండ్ ఇఫ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ గాడ్ విత్ ఇన్ యూ.
0: నిన్ను నీవు మర్చితివా, అన్నింటినీ మర్చిన వాడు అవుతావు.
1: ఇఫ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఫర్గెటింగ్ ది హోల్.
0: నిన్ను నీవు మాత్రం మర్చకూడదు.
1: Never forget your true identity.
0: నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
1: Never forget your true identity.
0: ఎక్కడ పోయినా గానీ నేను పోతున్నాను.
1: You say, I am going.
0: దైవం ఎక్కడున్నాడంటే నేనే దైవము.
1: If anyone asks you, where is God? Say that, I am God.
0: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
1: This kind of steadiness, unchangeable feeling of one's own true nature.
0: ఎప్పటికీ అది కదలనటువంటిగా పెట్టుకున్నప్పుడే అది శాశ్వతమైనటువంటి సత్యం.
1: And if this remains constant throughout, that will give you true experience.
0: కనుక మీ యొక్క భావాన్ని మీరు మీ స్వరూపంగా మార్చుకోవాలి.
1: Therefore, let the feelings take a definite form.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అది వేదాంతంలో చెప్పినటువంటి తత్వం అసి.
1: That is the essence of Vedanta, that thou art తత్వం అసి.
0: తత్.
1: తత్.
0: త్వం.
1: త్వం.
0: అసి.
1: అసి.
0: ఇన్నిటి యొక్క ఏకత్వమే.
1: That thou art, both are one.
0: ఈ రెండింటి యొక్క ఉత్తమమైనటువంటి భావము మీ యొక్క దీంతో స్థిరంగా నిలుపుకోండి.
1: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
0: దేవుడు కల్లో వచ్చాడు, రాముడు కల్లో వచ్చాడు, కృష్ణుడు కల్లో వచ్చాడు, స్వామి మా కల్లో వచ్చాడు. ఈ విధంగా మీరు క్రమక్రమైన అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
1: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in a dream, this is just your imagination.
0: That's a dream.
1: That's all a dream.
0: Ee dreamulu nu satyavettatam.
1: How can the dream be?
0: Aa nidra undinante varaku neeku kanipistundadi.
1: That is there so long you are fast asleep.
0: Aa nidra potene kanipinchavu.
1: When you are awake, the dream vanishes.
0: Kanuka nidrane idi rendittiki nee moola kaaranamu.
1: It is asleep that is the cause for the dream.
0: Ee nidrane rendittiga maarutundadi.
1: And it is the sleep that takes you to the dream, and out of the sleep you are in the waking state.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee premanu bhadranga pettukondi.
1: Safeguard this love. Strengthen
0: it. Aatankamlo vachinappudiki aa premanu matram vadalakoddu.
1: Let there be any trouble or obstacle, but strengthen your love.
0: Ee prema kante michinatru daivamu marokati ledu.
1: There is no God beyond love, other than love.
0: Premane mee nijamaina daivamu.
1: Love is God in truth.
0: Aa premane meeku anni vidhala margamu.
1: And the love is the proper path to God.
0: Aa premane meeku gamyamu.
1: And love is the goal.
0: Kanuka mee gamyamu, sanyamu, sadhana annintu yandu ekatvanni teeskondi.
1: Sadhana, practice is love. Gamya, the goal is love.
0: Kani appudu meeku konni doubts kaliginappudu nannu adagandi, nenu tappakundi em cheptanu.
1: If you have doubts, feel free to ask Bhagavan. He will clarify our doubts.
0: Tappuga yuka satyanni telapadaniki nenu eppudu velukanje veyyanu.
1: Bhagavan is always prepared, always ready to clarify your doubts.
0: Kramakramena mee yokka bhavamunu kontha varaku tagginchukuntu raavali.
1: We should cut short our imaginations.
0: Bayata padipothundadi mee yokka bhavamulu.
1: And let's see that we express these thoughts.
0: Ee bhavamanta bhramaga maaripothundayi.
1: And all our feelings sometimes amount to imagination.
0: Ee bhramane bhramaga maarutada.
1: And this bhrama should take us to Brahma, the reality.
0: Kanuka ee brahma anetuvanti brahmane tappaga anni vidhalu chelistu untadi.
1: And this Brahma is the reality that is with us all through. And that is the real Prabha or effulgence, brilliance.
0: Sat annante emiti ade.
1: Sat is existence, divinity.
0: Tat anaga emiti ade.
1: Tat is divine.
0: Tvam anetvanti emiti ade.
1: Tvam is equally divine.
0: Tat tvam asi.
1: Tat tvam asi.
0: Ee tattvam asi anetvanti ahankara roopamlo bayaderutundi. Asi anetvanti ahankarame.
1: When once I say asi, the combination of tat and tvam is just an indication of ego. This asi is the union of tat and tvam, that and this. When once we are aware of tat, tvam, that and this, they are asi, they become one. When once we proceed along this easy path, we can know our true nature.
0: ఏది ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని చూచినాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
1: It is a mistake to think that with this body you have seen Brahma.
0: ఈ బాడీ ఎందే ఆ యొక్క బ్రహ్మ కూడా ఉంటుంది.
1: Brahma, God, is within this body.
0: కాబట్టి బ్రహ్మ అహం రెండు కలిసి ఒకటే.
1: Therefore, అహం, yourself, Brahma, God, are one.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి మీరు సాధన చేయండి.
1: Make every spiritual path taking you to fulfillment of
0: oneness.
1: Then we'll certainly find out a true spiritual path to know the unity of the two.
0: Kanuka meer nijanga dhyanam cheyalante ee dhyanamlo kurchoni dendendo meer talchukokandi.
1: When you sit in meditation, don't have separate specific
0: thoughts.
1: Never think of comforts and convenience. You know your own reality while you sit for meditation. Concentrate on your the true self. The self contains everything. Then you find the harmony, the unity, oneness.
0: Purity కలిగిస్తుంది.
1: This unity will take you to purity.
0: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
1: And this purity will take you to the definite form of the divinity, ఆకారం.
0: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
1: The purity is the true divinity.
0: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: Therefore, your own purity will take the form of the divinity.
0: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
1: How do you get this true unity?
0: మీకు యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
1: When once there is unity within you, you will be able to achieve unity.
0: అది నేను రెండు ఒకటే.
1: That and this, that I are one.
0: కనుక మీరు ఒకదానికే తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
1: Go by this oneness only, not by multiplicity.
0: అదిలో ఒకటి తీసుకుంటూ పోతే కట్టేటప్పటికి ఏమవుతుంది? జీరో వచ్చేస్తుంది.
1: If you go on by multiplicity, what is it that you get? Add on, you get only zero.
0: ఈ జీరోకు అనేక రకంగా కూడినటువంటి అనేక అంకెలుగా వస్తుంది.
1: And when once you just add one after one,
0: అంకెలు పెరగటం కానీ అంకెలు తరగటం కానీ మన యొక్క భ్రమలే.
1: And the change in the number is only our imagination.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
1: We should make a beginning now, make it steady.
0: తత్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
1: తత్వం అసి ఇస్ వేదిక్ దిక్తం.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
1: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
1: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
0: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
1: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
0: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణా ఏకత్వం వస్తుంది.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ వీల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
0: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఎన్ని పర్యాయాలు నేను చెప్పుకుంటున్నారు?
1: టు లెర్న్ స్పెల్లింగ్ యు గో ఆన్ రిపీటింగ్ ఇట్.
0: మిల్క్ అనేటువంటి దానికి అమ్మాయిలకి మిల్క్, అమ్మాయిలకి మిల్క్, అమ్మాయి అమ్మా ఎలకే మిల్కు అన్నట్టుగా అయిపోతేస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆర్ ద వర్డ్ మిల్క్, ఎంఐఎల్కే, You go on repeating that. Amma elke, amma elke, as if it is amma mother, elke the rat. But it's
0: M-I-L-K.
1: And if you so go on saying amma elke, the rat mother will come there with
0: ekkada
1: a stick.
0: Elka, ekkada elka.
1: Then she'll ask you, where is elka, the rat?
0: కనుక మనం చెప్పుకోవటం కూడాను పవిత్రంగా ఉన్నటువంటి దాన్ని పవిత్రమైనటువంటి విడిగా చెప్పుకోవాలి.
1: Therefore our pronunciation diction should be correct and exact, accurate.
0: ఈ విధమైనటువంటి వాక్యాలు కొంతవరకు మనం చక్కగా తెలుసుకున్నప్పుడే సత్యమైనటువంటి నీ నుంచి మీకు ఆవిర్భవిస్తుంది.
1: When once you know the Vedic dicta clearly, you will find out your own latent truth.
0: ప్రేమ ముదిత మనసే కహు కామ రామ కామ రామ కా

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina Kalamundi. భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: Modatidi Satyavati Aradhana.
0: The first one is form of worship called Satyavati.
1: Rendavadi Angavati.
0: The second form Angavati.
1: Moodavadi Nidanavati.
0: Third one Nidanavati.
1: Nalugavadi Pradhanavati.
0: The fourth one Pradhanavati.
1: Indulo Mottamodatidi Satyavati Aradhana.
0: The first form of worship is Satyavati.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు పాలలో వెన్న ఏ విధముగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధముగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతయకుడును నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సలిపేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishwam Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantayikudanu Vishnumayamayanikuntiraniyu Jagattu Karyaswarupamaniyu Vishnu Karanaswarupadani Vishrasinchi Aradhana Salaptu Vacharu.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi Angavati.
0: The second form of worship is Angavati.
1: Dinini marinta sukshmamainatundi margamlo dinni praveshimpa chesaru.
0: It explains in a subtler way.
1: Indulo panchabhutamulu shabda sparsha roopa rasa gandhamu aakashamu vayuvu jalamu bhoomi shabdamu annittu cheri ee panchabhuta swaroopame paramaatmudani vishwasinchi ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈస్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద స్పేస్ అండ్ ద ఎర్త్ ద విండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీ వన్ ఈస్ వర్షిప్డ్ ఇండివిజువలే.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే Ganges, Ganga is worshipped as the divine mother.
1: Agnihotrudu ani yajna yagadi samayamlandu agnini kudanu aaradhistu vastunnaru.
0: Fire is worshipped as God, where all offerings are made.
1: Varuna devudu ani ee yokka gali vaananu kudanu aaradhistu vacharu.
0: Rain is considered as rain god and worshipped.
1: Kanukani ee vidhanga panchabhutamulu kudanu pratyana sanskrutini puraskarinchukoni bharatiyulu aaradhanalu salutu vacharu.
0: Bharatiyas worshipped all the five elements as per the tradition of the ancient culture.
1: Veerile rendavutagainatundi angavati aaradhana.
0: This is the second form of worship called angavati.
1: Anyavati.
0: Third one anyavati.
1: Idi kevalamu okkoka aakaramunaku okkoka chinhamu maatrame teeskoni aaradhana salputu palana devata swaroopamani aa chinhamunu puraskarinchukoni nirupinchutu vacharu.
0: In this anyavati form of worship, there is a specific form and a specific sign, and if we worship basing on that form of our own
1: Kodandapani ante Ramulu ani oka artham.
0: Kodandapani means Rama.
1: Jatajhutamulu dharinchi gangana sirasu pai nunchukunnatunti vaadunte idanu Ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Santa Chakra Gada Padmamulu dharinchinatunti vaadu Vishnu ani.
0: The one with counts the maize and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunti vaadu muralanu chebattinatunti vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani aneetundi Saraswati ani.
0: Saraswati has veena.
1: Ee vidhanga okkokari vaari oka chihnamunu puraskarinchukoni aaradhanu salputu vacheetundi vaaru.
0: All the different deities are worshipped basing on the insignia they have.
1: Ee vidhanga konni chihnamulu maatrame dharinchi tadwara daivanni aaradhistu vacharu.
0: They worship all these signs which go to the divine as per their own idea.
1: Okati roopamani rendavadi naamamani.
0: One is the form, the other is the name.
1: Ee roopanaamamunu aadharam chesukone aaradhistu vacharu.
0: They worship basing on these two.
1: Ee roopanaamam rendu kodanu okadanito okaru cherinappude divyatvam anedi aavirbhavistundi.
0: Unless there is perfect combination of the name and form, you don't find the divinity originating there.
1: Idi chudandi, idi oka match box.
0: This is a match box.
1: Ee match box lopala idi match stick.
0: You have inside this match stick.
1: Ee match box lo unnadi oke shakti. Match stick lo undetundi oke shakti.
0: The match box and the match stick contain the same power.
1: Idi roopamu, idi naamamu.
0: This is the form and
1: this
0: is the name.
1: Ee roopanaamam rendu cheritappike nippu vachesindi.
0: So you must strike one against the other.
1: Anaga ee rendinti yokka ekatvam chetane mana gnanam aneetundi idi prabalam avutundi.
0: When you strike both the name and form, you get the light
1: of
0: wisdom.
1: Gnanagni annaru.
0: This is the fire of wisdom.
1: Anaga daiva roopamunu daiva naamamunu kunanu rendintini sammilitam chesinappude ee gnanagni aneetundi man nundi aavirbhavistundi.
0: It only means the combination of the name and form producing the fire of wisdom.
1: Rendinti yandu unnatundi oke shaktiye.
0: The same power is present in both.
1: Ee roopamunandu unnadi naamam nandu unnadi kodanu oke shaktiye.
0: The power present in the form is very much same in the name also.
1: Kanaka naamamu roopanni smarimpajestundi.
0: Therefore the name will make you think of the form.
1: Roopamu naamanni smarimpajestundi.
0: And the form will make you
1: naamamu
0: think of
1: roopanni nirmimpajestundi.
0: And therefore it's the name that will make you imagine the form.
1: Kanaka rendu kodanu ekatvamto kudinatundi.
0: Both are one.
1: Roopa naamamu rendu kodanu ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: నేమ్ అండ్ ఫామ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్.
1: నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకన్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గంలో అని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: Following these nine paths of devotion, they think of God, they think of him, and then
1: upasana anaga emiti. Upasana anaga emiti.
0: What do you mean by upasana?
1: Anaga tana gamyani tanu cherukotame upasana yokka shakti.
0: Upasana worship means that which takes you
1: tanu lakshyani tanu sadinchadame upasana yokka shakti.
0: To achieve the aim is the power of worship.
1: కనుకని లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. మార్పు కావించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గంను పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda and could attain divinity.
1: Kani desakala paristhitala prabhavanu puraskarinchukoni నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
1: ఏమిటి రాళ్ళు దేవుళ్ళు అవుతారా?
0: How do you consider a stone a god?
1: చెట్టు దేవుళ్ళు అవుతారా?
0: How do you consider a tree a
1: god? How
0: do you consider an anthill divine?
1: పశువులు దేవుళ్ళు అవుతారా?
0: How can you consider animal god?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: They put such sort of questions.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: It's narrow minded feeling.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all? God is present in all.
1: దీనినే సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం యందు కూడాను అటమించున్నది.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుందా, చెట్టులో ఉందా, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an anthill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉందని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: యువకులు యందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉండినంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుందనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యూ థింక్ ద సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: Therefore we find the three birds, one of the science and one of spiritual knowledge and one of awareness, they follow.
1: ఈ రియాలిటీకి ఒక షాడో అనేటువంటిది వెంటాడుతుంటాది.
0: The reality will always be accompanied by a shadow.
1: కనుక ఈ విధమైన విరోధ భావములే లేకుండినా విశ్వాసం అనేది అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు.
0: With these contradictory ideas the faith develops.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటారు.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఎ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: It's one of innocence.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: Faith cannot be developed by anyone.
1: పుట్టినప్పటి నుంచినే ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: You find the faith along with your birth.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: When once you know the truth, the faith automatically develops.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
0: If you say so and so is your mother, you say that in full faith.
1: విశ్వాసమే లేకపోతే she is my mother అని ఎవరు చెప్పలే.
0: If you have no faith, you can't declare so and so is your mother.
1: అదే విధంగానే ఇతను నా గాడ్ నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: If you got full faith, he is my God, naturally you love him more and declare.
1: Faith in yourself and faith in God.
0: Therefore faith in yourself, faith in God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: మొట్టమొదటి నిన్ను నీవు నమ్మాలి.
0: First have faith in yourself.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: The one who has no faith in one's own self will not develop faith in God.
1: దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనం తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
0: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
1: తనం తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
0: If you have full faith in yourself, naturally you will have total faith in God.
1: ఈ రెండింటి ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, రెండు పూర్ణమే.
0: Basing on this it is said that is total and this is equally total.
1: కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడాను ఒకే దివ్య తత్వమే.
0: So it is the divinity very much same in both.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడాను వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: Since ancient times, as per Vedic injunctions and teachings, we have so many traditions.
1: ప్రతి దాని యందు కూడాను వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: We have full faith in every ritual and tradition.
1: దైవము కాని వస్తువు కాని దైవనామము కానిటువంటి యొక్క పేర్లు కాని ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
0: They had full faith that there is no material, there is no object in this world, there is no name in this world without any
1: name. ఎక్కడైనా ఉంటుందా?
0: Do you find any name without a form?
1: But God అనేటువంటి నామం ఉంది.
0: Now here is a name, God.
1: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడ నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
0: Where from you got this name? Without the form you don't get the name either.
1: కానీ కొంతమంది ఆదోపవాదం లోపల కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
0: However, some argue.
1: గగన పుష్పములు అంటారు.
0: They say గగన పుష్ప, the flower.
1: గగనము లోపల పుష్పం ఉందా?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where there is no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము. గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: It is samasa, combination of two words, not single name.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: సో గాడ్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ బట్ నాట్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్.
1: ఇది రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ డు యు గెట్ ద నేమ్?
1: కనుక నీ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కానీ దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యు కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
0: In this apparent transient world, you may find different names and forms.
1: Aithe ek prabhu ku anek naam.
0: But one God has many names.
1: Ekoham bhavasyam.
0: One manifests into many.
1: Tanaku taane sankalpinchukoni anek roopamlo teen kanipistu vastunnadu.
0: God wills in such a way that he would manifest into many.
1: Okkatiga unnatundi anekanga srushtinchukoni
0: one manifests into many.
1: Anekatvamlo unnatundi ekatvanni prajalaku bodhinche nimittamai కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దీస్ త్రీ పాత్స్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: దీస్ పాత్స్ will help us to recognize the unity and diversity.
1: Kani unnadi okkate.
0: But only one.
1: Ekam sat vipravahudavadanti.
0: Truth is one. It is referred to many by many.
1: Idi kevalam anekattam anetundi ekattam nunchine prarambhamainayi.
0: And this multiplicity is out of unity alone.
1: Idi one okkati.
0: This is one.
1: Idi nine.
0: This is nine.
1: Ye number peddadani ye pillavani adiginappudiki nine anetundi number peddadi antadu.
0: If you ask any boy which number is big number, he will say nine.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
1: 1 లేకపోతే 9 ఎక్కడి నుంచి వచ్చింది?
0: Without 1, how do you get 9?
1: కాబట్టి ఈ 1 is hero. This world is zero.
0: 1 is hero. This world is zero.
1: Hero becomes zero if he forgets God and not.
0: So hero becomes zero if he forgets God.
1: కనుక దైవాన్ని మర్చిపోయినా ఏకత్వమే అదే దైవం.
0: God is the hero, that's one.
1: దాన్ని మర్చిపోయినామంటే ఇంకంతా ప్రపంచమే ఏమి లేదు.
0: If you forget God, well, there is no existence.
1: ఇది భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధలు సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూచినప్పటికి ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము?
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: We should take to certain actions.
1: కొంత సాధనను కూడా సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only your spiritual practices naturally can accomplish.
1: పాడుతూ పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయనే చీప్ అయిపోతుంది.
0: If you go on chewing, start eating, even the fruit of a neem tree would be sweet.
1: కనుక స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: If you go on chanting repeatedly, you naturally experience divinity.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore we should think of God continuously.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, you find just the opposite.
1: దేనిని నమ్ముతున్నారు మీరు?
0: What is it you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్తి తత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్
1: ఫుల్నెస్. ఎవరి మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటి ఎందు దైవం ఉన్నాడని పసిపచ్చి మృగాదులు ఎందు కూడా ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To get the divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యు సీ ఎ ట్రీ ఇస్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కాని శిల్పిదాలని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయములు ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Munduganey Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold by chiseling.
1: Ee pack teesesapudiki Ramu swachchakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endu kodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యు ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యు కన్సిడర్ ఐడల్ యాజ్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ దే ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అదర్ వై
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
1: తత్వం అసి అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: కానీ శిల్పి వాడు వచ్చి మమ్మల్ని వేరు చేసినాడు అంతే కానీ అది ఇది రెండు ఒకటే మేము.
0: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
1: అహం బ్రహ్మాస్మి మేము అదే.
0: అహం బ్రహ్మాస్మి we are that.
1: కానీ మనమే మనమే ఈ ప్రాపంచికమైనటువంటి యొక్క వృత్తుల చేతను ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై వీ ఫ్రాగ్మెంట్ వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషమే కాని శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెంట్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష ఇండివిజువల్ మిస్టేక్స్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: త్యాగరాజు రామ విగ్రహాన్ని తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్ త్యాగరాజు బ్రదర్ హెస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దిట్ ఇస్ వన్ రీజన్ బిహైండ్.
1: తంజావూర్ రాజా అనేక ఆభరణముల చేత తిరు బండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramulu.
0: And he didn't see Rama's idol there in mantap.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayaldeeradu.
0: He started going.
1: Nenendu vedakudura. రామనేనందు వెదకుదురా.
0: ఓ రామ వేర్షలై సచ్ కోయు.
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్షలై సచ్.
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్షలై సచ్.
1: అంత చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: ఈవెంట్ రౌండ్ అండ్ రామ్.
1: కట్టగా అలసిపోయి కావేరులో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హీ కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: When one has that
1: ఫెయిత్
2: దేర్ విల్ బి ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ నాట్ వన్ ఆఫ్ డైవర్సిటీ
1: ఎవరైనా వచ్చేటప్పటికే ఏ రారా అంటాము
2: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ కమ్స్ విల్ సే కమ్ ఆన్
1: ఓల్డ్ ఫ్రెండ్
2: విల్ ఆస్కింగ్ కమ్ ఆన్
1: న్యూ ఫ్రెండ్ వస్తే దయచేయండి అంటాము
2: ఇఫ్ ఎ న్యూ ఫ్రెండ్ కమ్స్ ప్లీజ్ కమ్ ఇన్
1: వాళ్ళకే మనం గొప్ప మర్యాదలు మనం ఇస్తాము న్యూ ఫ్రెండ్స్ కు
2: యూ ఎక్స్టెండ్ ఎక్స్ట్రా కర్టిసీస్ టు న్యూ ఫ్రెండ్
1: వాడికి ఒక సోఫా ఇస్తాము వాడికి ఒక కాఫీ కప్ ఇస్తాము అన్ని వాటితో గౌరవిస్తాము
2: యూ మేక్ హిమ్ సీటెడ్ ఆన్ సోఫా
1: ఓల్డ్ ఫ్రెండ్ వస్తే వాడిని అలక్ష్యంగా మనం మాట్లాడతాం
2: ఇఫ్ ఓల్డ్ ఫ్రెండ్ కమ్స్
1: ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం
2: యూ గో ఆన్
1: క్వశ్చన్ ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటి కానీ గౌరవం అనేటువంటి పదములు అక్కడ ఉండవు
2: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: ఇక్కడ త్యాగరాజు అదే సన్నిహితం అయిపోయింది
2: This is the kind of relationship that Chagaraja had.
1: Chagaraja ku Ramulu old friend.
2: Rama is an old friend of Chagaraja.
1: Kanukane Rama intidaka.
2: Therefore he sang, come home.
1: Rama intidaka.
2: He said, come along to my residence.
1: Sukumara nemrokeda. లక్ష్యంగా మనం మాట్లాడతాం
2: ఇఫ్ ఓల్డ్ ఫ్రెండ్ కమ్స్
1: ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం
2: యూ గో ఆన్
1: ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటిది కానీ గౌరవం అనేటువంటి పదములు అక్కడ ఉండవు
2: వెన్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్

0: O son of Dasharatha, I cannot bear the pangs of separation. Come home, follow me.
1: Rara, rara, rara, ani pilchadu.
0: Mana
1: servants ni kuda pilchamatladu.
0: He asked him, come home. He addressed him in similar number.
1: Anaga, ee padamulu yende aa daivattamainatundi anta paata mitruduga kanipistadu.
0: Even his address, you will understand that he has got intimacy.
1: Ninendu vedakudura. Akkada kuda raane.
0: There, in another song, him also, he said, where shall I search for you?
1: Brochutaku yavarunnaru. Nannu brochutaku yavarunnaru.
0: Who are there to protect me?
1: Neekante naaku evarunnara?
0: More than you, who else I am?
1: Inta swechhaga ee oka tyagaraju aa ramulu anta anubhavinchukuntu vachadu.
0: Tyagaraj experienced enjoying, basking in that
1: anaga
0: intimate relationship.
1: Anaga old friend.
0: He treated him as an old friend.
1: Ee janmamunike kaadu,
0: not this life.
1: Ee janmam nunchino kuda manam kuda vastunnamani meer bhavinchali.
0: You should consider that we have been over here together.
1: Kanukane ikkadiki manava ani peru vachindi. Manava.
0: So the title manava ke
1: ma kaadu
0: ma no
1: nava kottadi kaadu
0: nava new
1: nenu kotta vaanni kaadu paata vaanni neeku old friend ni
0: I am not new, I am your old friend
1: kanukane ee vidhanga bhagavantuni manam kotta vaaniga manam teesukokoodu
0: we should not take god
1: anadi anantamu apramayamu aneetundi anta bhagavantuni yokka perlu
0: god is ancient he is one of the olden times none can ever equal him he is beyond all known measure
1: apramayudu ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ
1: కానీ లోకము లోపల ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఒక శాస్త్ర ప్రమాణము
0: ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్ ఇక్కడ
1: అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణములకు చిక్కనటువంటి వాడు భగవంతుడు
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ఆల్ ది ఎవిడెన్సెస్
1: అప్రమేయుడు అన్నారు
0: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్
1: కనుక భగవంతుని తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి
0: హౌవర్ మచ్ యు మే నో బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు హస్ నోన్ ది డివినిటీ ఇన్ ఫుల్
1: ఒకానొక తపస్వి
0: వన్ ఆఫ్ పెనెన్స్
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ హి సాక్షాత్ భగవంతుడే వచ్చాడు God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: He asked grandfather, what are you doing?
1: నాయన భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you known?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావమంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formlessness.
1: అలక్ష్యం చేశారు.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నారు.
0: But he wanted that indirect manifestation.
1: సరే ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: And as oh grandfather have you known
1: తెలుసుకున్నాను నాయన
0: yes I have known
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను అర్థం తెలుసుకున్నాను అన్నాడు
0: he said I have known half to the extent I opened my eyes
1: సరే పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు
0: he said no in full and he returned went back
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు
0: after a month he reappeared
1: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి
0: and the sannyasi opened his eyes completely
1: అప్పుడు మరి అడిగాడు తాతగారు తెలుసుకున్నారా అని
0: he said oh grandfather have you known
1: తెలుసుకున్నాను
0: yes I have known
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు
0: what is that you have known
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు
0: I have known that it cannot be known that's what I have known
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు
0: it's not possible to know god
1: ఎట్లా తెలుసుకోగలడు
0: how do you know
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదావు
0: what form can you decide
1: అదే కూడా చెప్పాడు

0: God may come in any form. How do you decide? How do you specify?
1: Sarvarupa namaskaram kesivam pratigacchate annaru.
0: Therefore, whomsoever you salute, it goes
1: Yavari
0: to God.
1: Yavariki namaskaram chesina kesivunike poyinayi.
0: Whomsoever you offer your respects, it goes to God.
1: Adhe vidhamgane sarvajeevanam tiraskaram kesivam pratigacchate. Yavariki tiraskarinchina adi kodunu daivaniki chendutundi.
0: Whomsoever you reject or deny, it amounts to denial of the divinity.
1: Anaga emti sarvabhutamulu yendukodunu bhagavantudu unnadu.
0: It means God is present in all beings.
1: Sarvarupamulu kodunu bhagavantuni
0: All forms are his.
1: దైవం మనుష రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈజ్ ఎ కాస్మిక్ ఫామ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుడి తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు అన్ని శేత్రములు అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తంది కాని కృదేవు ఏదుంది?
0: What is that he does not belong to?
1: Anta vishwasam gaadamainatundi pettukovali kaani okari ichchedi kaani puchukunedi kaani kaadu.
0: We should have such a strong faith, it cannot be gifted nor
1: received. Swami maaka faith ni ivandi antaru kontha mandi.
0: We pray, Swami give us that grant of
1: faith. Ee vyaparam gaadi ichchi puchukodaniki.
0: It is not any business transaction has to be given in our.
1: Nive pinchukovali daanni.
0: You have to develop yourself.
1: Nee aakaliki nive tinali kada.
0: You have to eat for to satisfy your hunger.
1: నీ రోగాలకి ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అది నీ ప్రేమతో నీ జీవితాన్ని పెంచుకో.
0: Therefore, with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒక గిఫ్ట్ అనేటువంటిది కాదు.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic tree.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: You have to water every day with the water.
1: విశ్వాసమనే ఎరువు వేయాలి.
0: And you have to manure.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: Then this plant grows into a tree.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పెరిగిపోతుంది చెట్టు.
0: But you cannot pull it every day expecting it to grow into a tree.
1: కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తన యందు ప్రేమ ఉంది.
0: దేర్ ఇస్ లవ్.
1: తన యందు విశ్వాసం ఉంది.
0: దేర్ ఇస్ ఫెయిత్.
1: కానీ ఆ విశ్వాసం దైవం వైపును మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ
1: వర్షిప్. ఏది చేసినప్పటికీ ఇది భగవంతుని పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యు మే డు కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యు మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హాస్ సో మెనీ ఫార్మ్.
1: అంటే ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యు షుడ్ మేక్ వన్ ఫార్మ్ permanent.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యు ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు ప్రాచీన వైదికులంతా కూడాను ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్ సీయర్స్ ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched. They did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ భయ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిదేటది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యు థింక్ ఆఫ్ గాడ్, యు సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఇస్ దేర్.
0: యు సే గాడ్ ఇస్ దేర్.
1: గాడ్ ఈస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఈస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటేంటి?
0: If you have total faith, what should you say now?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny my God?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము అటు ఇటు తిరగటము ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, P P P.
0: That's what Bhagavan refers to, three P's.
1: First, purity.
0: First, purity.
1: Rendavadi, patience.
0: Second, patience.
1: Moodavadi, perseverance.
0: Third one, perseverance.
1: Ee moodinti endu kuda undinappude manam vijayanni sadinchagalam.
0: When once you have all the three, you'll certainly win.
1: Kanaka neevu motta motta pattudala neevu sadinchali.
0: First, you should have determination.
1: Deni paina pattudala?
0: On what is it?
1: Manchi deni paina pattudala?
0: You should determine to accomplish good.
1: Chedda deni paina kaadu, manchi pattudala.
0: Not bad.
1: Chedda deni paina pattudala padithe pattudala anru. మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్స్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యూ నీడ్ డిటర్మినేషన్. యు మే లీవ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ది ఫాదర్ టర్న్ ఇంటు ఎన్ ఎనిమీ.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫరింగ్.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్ మైండ్
1: విశ్వాసము.
0: హి హాడ్ ఫుల్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: ది వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కట్ట కాబట్టి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కానా మనము దేని ఎందైనప్పుడు దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిచువల్ పార్ట్
1: ఏదో బజార్లో పోయి వాడంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: వీ షుడ్ నాట్ గో బై ఆల్ దట్ ఈస్ సెడ్ బై దోస్ ఫెలోస్ దట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒకరు పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్నంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe it.
1: ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబా మాకంతా శక్తినిచ్చాడని నామాదిని తల పెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows, number one type.
1: Sai Baba icche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this
1: way. Idi oka icchedi puchukuneetundi kaadu.
0: It's neither given or accepted.
1: Mee yokka vishwasamto meer saadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెట్టుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం కష్టం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకగా కుంకగా దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఫర్ యువర్ గుడ్.
1: గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నింటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యూ హావ్ టోటల్ ఫెయిత్ యూ విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యము వ్యర్థం చేసుకోవటం, కట్టగలిపటికి ధనాన్ని కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం.
0: ఇఫ్ యూ గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, you will be wasting your energy, you will be wasting your time, you will be wasting your money and the body.
1: Correct. Okke bhavam tore manam devanni sadistu raavali.
0: You should have single pointed attention, unwavering faith.
1: Sai prabodha okkate bhajanalu bhajanalu bhajanalu.
0: Sai teaching is only one, bhajan, singing
1: bhagavat namasmaran chesthe chalu.
0: Just sing the glory of
1: premato cheyali.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టు నీవు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యు మే.

0: In what way am I to decide? Are you
1: Shiva
0: or
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the second discourse on Gita Bhagavan delivered on 3rd August 1984. In this awe-inspiring discourse, Bhagavan explains how infinite and unreachable God is to the minute human mind, yet reveals and expounds the one and only way this limited man can attain the unlimited God, which is surrender. Sri Bhagavan Uvacha.
1: Aham tvam sarva papebhyo mokshayishyami. ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించి ఉండరు, అట్టివాణి సకల పాపములను పారద్రోని బ్రహ్మప్రాప్తిని అందించను అని గీతాచార్యులు చెప్పినటువంటి వాక్యం.
2: గీతాచార్య హస్ డిక్లేర్డ్ that whosoever surrenders himself to me and takes shelter in me, all his sins will be destroyed and he will be protected.
1: Mumuktulaina varu ee sthuti padamunu hrudayam nandu unchukoni tama yokka bhakti prakatananu abhivruddhiga unchukuntaku తగిన ప్రయత్నం చేయాలి.
2: ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ విల్ హావ్ టు ట్రెజర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇన్ ద హార్ట్ అండ్ పర్స్యూ ద పాత్ టు అచీవ్ ద గోల్.
1: భగవంతుని శక్తి అనంతమైనటువంటిది.
2: గాడ్స్ పవర్ ఈజ్ immeasurable and unlimited.
1: Manavani yokka shakti alpamainatundi.
2: Man's capacity and power is narrow and limited.
1: Anantamulaina ee bhoomandalamulandu aneka vidhulainatundi yokka srishti kalpitamainatundi ee prapanchamulo aneka golamulu manaku gocharam avutundali.
2: In the vast world, there are a number of sites which are the result of the illusion and as a result of the sight which you come across on the earth.
1: దీనిని భూతాకాశం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
2: This has been described as భూతాకాశం.
1: ఈ స్థూల జగత్తునందు సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది.
2: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది మండలాస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దేర్ ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ భూమండలం.
1: ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే.
2: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ భూతాకాశం ఈజ్ ఓన్లీ వన్ స్మాల్ ఆస్పెక్ట్ of the immeasurable power of the Lord.
1: ఈ మండలం అంతా కూడాను భగవంతుని ఒక పాదము చే ఆవరింపబడినటువంటి.
2: All these worlds are covered within the fraction of the foot of the Lord.
1: కనుక భగవంతుని యొక్క ఘనత్వమును మనము భగవంతుని యొక్క విశ్వ స్వరూపమును గుర్తించటము అసాధ్యము.
2: Therefore, it is impossible to understand the greatness of the Lord.
1: Vedam nandu kudanu atya tishta dashangulam annaru anaga bhagavantudu brahmandamanta nindinappatikini inka 10 inchulu adhikangane untunnadu brahmandamunaku ani ee oka artham.
2: Vedas have declared that God has pervaded the entire universe and still left over and exceeds by 10 inches.
1: ఇది కేవలం భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడాను లేదు. సర్వత పాణిపాదం సర్వతో చేసిరోముఖము సర్వత స్థితి మనలోకి సర్వమావృద్ధిస్తుంది. ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండముల నుండి కూడాను తన యొక్క అనుస్వరూపుడై ఘనస్వరూపుడై ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగం హస్ బీన్ డిక్లరింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దెర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ పర్వేడింగ్ ఆర్ వేర్ హీ ఇస్ నాట్ ప్రెసెంట్.
1: కనుక మొట్టమొదట ఈ విశ్వం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we should try to understand the principle which this world embodies.
1: లక్షల మైళ్ళ దూరం ఉన్నటువంటి చండలం చంద్రమండలం కాని
2: మూన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ అస్,
1: కోట్ల మైళ్ళ దూరం ఉన్నటువంటి సూర్యమండలం కాని
2: బీయింగ్ సన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మైల్స్ అవే
1: కోటానుకోట్ల దూరం ఉన్నటువంటి యొక్క నక్షత్ర మండలం కాని
2: ది స్టార్ విచ్ ఆర్ అవే బై క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్,
1: ఈ సమస్త మండలము కూడా నువ్వు చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూమాకాశముని భూతాకాశమని కూడా పిలుస్తూ వచ్చారు.
2: ఆల్ దీస్ వరల్డ్స్ ఆర్ ఆల్ ది స్టార్స్ సన్ మూన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ హవ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
1: ఇది స్థూల స్వరూపములకు సంబంధించినటువంటిది.
2: దిస్ రెఫర్స్ టు ది గ్రాస్ ఆస్పెక్ట్.
1: ఇంత పెద్ద భూతాకాశము అగమ్యభూతమైనటువంటిది, అప్రమాదమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తుంటారు.
2: భూతాకాశ విచ్ ఈస్ సో వాస్ట్ బిగ్ అండ్ ఎనార్మస్ ఆక్యుపైస్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ చిత్తాకాశం.
1: ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం.
2: చిత్తాకాశం ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సటిల్ మెటల్ మనో ఆకాశం.
1: సూక్ష్మమైనటువంటిది,
2: దిస్ ఇస్ సటిల్.
1: ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
2: ఇది చిదాకాశ భూతాకాశ ఈజ్ ఓన్లీ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: ఈ యొక్క మహా స్వరూపాన్ని ధరించినటువంటి ఈ యొక్క చిత్తాకాశము చిదాకాశము నుండి అణుమాత్రంగా రూపొందుతూ ఉంటుండాలి.
2: దిస్ చిత్తాకాశ విచ్ ఈస్ సో వాస్ కంపేర్డ్ టు భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ చిదాకాశ.
1: ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది.
2: దిస్ చిదాకాశ మేము డిస్క్రైబ్డ్ యాజ్ కాజల్ ఫోర్.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిరాకాశం మూడిటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి కనుకనే వేదం కూడా యజమవాత నివర్తంటే అప్రాప్య మనసాకహ మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవత్ తత్వాన్ని నేను ఏ రీతిగా గుర్తించగలము అని ప్రశ్నిస్తూ వచ్చింది.
2: భూతాకాశ చితాకాశ చితాకాశ దీస్ త్రీ ఆర్ సో వాస్ట్ అండ్ సో ఇండిస్క్రైబుల్ దట్ ది వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దెమ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, దే డు నాట్ లెండ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎనీ డిస్క్రిప్షన్ బై ద వర్డ్ అండ్ ఇమాజినేషన్ బై ద మైండ్.
1: భూతాకాశం స్థూలం,
2: భూతాకాశ ఈజ్ గ్రాస్,
1: చిత్తాకాశం సూక్ష్మం,
2: చిత్తాకాశ ఈజ్ సటిల్,
1: చిదాకాశం కారణం,
2: చిదాకాశ ఈజ్ కాజల్.
1: ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉండేటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రిన్సిపల్ ఆఫ్ దీని మహాకారణ స్వరూపము అన్నారు.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ కాల్డ్ మహాకాల స్వరూపం ట్రాన్సెండ్ భూతాకాశ చిత్తాకాశ చిదాకాశ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి అగమ్యం అగాధమైనటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని సామాన్యమైనటువంటి మానవులు గుర్తించటం అసాధ్యం.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ మన్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ such great truth.
1: ఇంత త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the Lord who is the Lord of all these three worlds,
1: త్రిగుణములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the Lord God who is the Lord of the three worlds,
1: త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the God who is the master of all the three times,
1: అల్పత్వమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము.
2: Man who is given limited capacity finds it impossible to understand.
1: కనుకని దీనికి సులభమైనటువంటి ఉపాయము భక్తి యోగములో ప్రబోధిస్తూ వచ్చింది.
2: Therefore, the easiest path is being shown in bhakti yoga.
1: Madhakta kritam, ఇది మొట్టమొదటి.
2: The first one is madhakta kritam.
1: Madparam.
2: Madparam.
1: Madhaktam.
2: మద్భక్తం,
1: మద్భక్త పరం, మద్కర్మ పరం అనగా ఏమిటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని ఆచరించు.
2: మద్కర్మ పరం మీన్ యూ పర్ఫార్మ్ ఆల్ ద వర్క్ అండ్ యాక్ట్.
1: ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశములు అన్ని నాకు సంబంధించినటువంటివి.
2: వాట్ ఆర్ వర్క్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్.
1: నాకంటే అన్యమైనటువంటి కర్మలు ఈ జగత్తులో కానరావు.
2: దర్ ఇస్ నో యాక్టివిటీ విచ్ ఈస్ అవుట్ సైడ్ ది కెన్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక నీవు ఏ కర్మలు చేసినప్పటికీ ఇవి నాకు సంబంధించినటువంటి కర్మలుగా నీ ఆచరించు అని మొట్టమొదట భక్తి యోగములకు బోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగ హెడ్ బీన్ టీచింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఆర్ వాట్ ఎవర్ యాక్షన్ యూ పర్ఫార్మ్, you think that it is all relating to me and me alone.
1: Mat param, na kosam unche.
2: The second one is mat param, do it
1: for me kosam kaadu chestunde.
2: You are not doing it for yourself.
1: Neevu anukuntunnavu, neevu evar?
2: You have been thinking more about you and you. Who are you?
1: Nee endu anusvarupudai aatma swarupudai prakashinchetundi neeni.
2: The one who is shining in you subtly and as an autumn is myself.
1: Aakrasthanam nundiye nenu nenu nenu aneetundi padamu aavirbhavistu vachindi.
2: The word I have been emanating from the place of atma itself.
1: Kanuka nenu aneetundi padamu ee deshamunu sambandhinchinatundi kaadu.
2: The word I does not belong to this body.
1: Ee aatmaku sambandhinchinatundi.
2: This is related to atma.
1: ఆత్మ యొక్క రియాక్షన్.
2: దిస్ ఈస్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రిఫ్లెక్షన్.
2: దిస్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రీసౌండ్.
2: దిస్ ఈస్ ఎ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహములకు కానీ మనసులకు కానీ బుద్ధులకు కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు.
2: Therefore, this word I is not related to either the body, the mind, the intellect and the imagination.
1: ఇది దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటి.
2: దిస్ వర్డ్ ఐ విచ్ ట్రాన్సెండ్ ది బాడీ మైండ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రిలేట్స్ టు.
1: నీవు ఏమి చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమే ఆచరిస్తూ ఉన్నావు.
2: వాట్ ఎవర్ యు హావ్ బీన్ డూయింగ్, యు ఆర్ డూయింగ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో ఉనిగి కేవలము నాది నేను నా వారు అనేటువంటి యొక్క ప్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు.
2: Not realizing this particular truth, you have been under delusion and you are just walked away by the delusion.
1: Kanuka ye chesinappudu naa trupti nimittame nenu chestunnavu.
2: Whatever you are doing for my satisfaction, for
1: naa paramu neevu aacharistunnavu.
2: On my behalf you are performing.
1: Neevu naa edintiga neevu pravartistunnavu.
2: You are acting only as my agent.
1: Kanuka idi matparam. నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
2: దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ మై సేక్. రియలైజ్ దిస్ ఫస్ట్.
1: మద్భక్త,
2: ద థర్డ్ వన్ ఇస్ మద్భక్త.
1: ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి.
2: యు హావ్ టు ఫైండ్ అవుట్ ది ఇన్నర్ సీక్రెట్ అండ్ సటిల్ ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ మద్భక్త.
1: భక్తి అనేటువంటిది ప్రేమ తత్వాలకు ప్రతిబింబం.
2: But devotion is the reflection of love.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది కేవలం ఆత్మస్థాయి నుండి ఆవిర్భవించేటువంటిది.
2: ది లవ్, ది ఎమోషన్ ఆఫ్ ద లవ్, ఇట్ ఎమినేట్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: ఆత్మకు ప్రతిఫలమే ఇస్తుంది, ప్రతి పేరే ఈ యొక్క ప్రేమ.
2: లవ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఆత్మ.
1: అంతేకాని ప్రేమ అనేటువంటిది ఈ లవ్ కి సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం కొన్ని సమన్వయం చేసినటువంటి కాదు.
2: లవ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్లీ అండ్ సెక్యులర్
1: థింగ్స్. కనుక ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని భక్తిపూర్వకంగా మనం భావిస్తూ వస్తాం.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వీ హ్యావ్ టు బి అండర్స్టూడ్ యాజ్ అనదర్ వర్డ్ ఫర్ డివోషన్.
1: ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ షుడ్ ఎమినేట్ రైట్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: ఇలాంటి పరిస్థితి ఎందు మనము ఏమి చేసినా, ఏమి కలిసినా, ఏమి చెప్పినా అన్ని కూడా భగవత్పరమైనటువంటిగా మనం భావించుకుంటూ రావాలి.
2: ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఎవర్ వి థింక్, వాట్ ఎవర్ వి డూ, వాట్ ఎవర్ వి యాక్ట్, వి హావ్ టు థింక్, డూ అండ్ యాక్ట్ దట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లవ్. దీనిని
1: సర్వకర్మ భగవద్ప్రీత్యా కర్మ అన్నారు.
2: దిస్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అండ్ ఫర్ ద ప్లెజర్
1: అవస్థ ఎందు నేను ఈ దేహ నిమిత్తమే ఆచరిస్తున్నానని నీవు గ్రహించవచ్చు.
2: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ విల్ థింకింగ్ దట్ యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ.
1: కానీ నిద్రావస్థ ఎందుకు ఎవరి నిమిత్తమే నీవు నిద్రపోతున్నావు?
2: ఇన్ ది స్లీపింగ్ స్టేట్ ఫర్ హూస్ సేక్ ఆర్ యూ స్లీపింగ్?
1: కేవలం నీ నిద్రావస్థ చేత దేహము కొంతవరకును విశ్రాంతిని పొందవచ్చు.
2: డ్యూరింగ్ ది స్లీపింగ్ స్టేట్ యువర్ బాడీ విల్ బి టేకింగ్ ఎ లిటిల్ రెస్ట్.
1: మనసు శాంతిని అందుకోవచ్చు.
2: మైండ్ విల్ బి గెటింగ్ ఎ లిటిల్ పీస్.
1: ఈ శాంతి విశ్రాంతిని ఎవరి నిమిత్తం?
2: ది రెస్ట్ అండ్ ది పీస్ ఆర్ ఫర్ హూస్ సేక్?
1: కనుక ఇక్కడ ప్రేమ, ఆత్మ అనేటువంటి నేను నేను అనేటువంటి తత్వ నిమిత్తమై నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు.
2: దీస్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఆత్మ. And that is, I which is emanating from Atma.
1: Kanuka, manamu, bhojanamu kani, nidra kani, anandamu kani, bhogabhagyamu kani, anni kudamu, Atma nimittame manam acharistunnam.
2: Be it taking food, resting, sleep or any other activity, or all these are performed for the sake of Atma.
1: Deenine, maitreyiki, bodhinchiya samayam lopala, tana bhakta, అనేక విధములుగా దీని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
2: డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ థింగ్ టు మైత్రేయిని, ది హస్ టైమ్ వాజ్ గివింగ్ ఆల్ ద సటిల్ ఇన్నర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది డిఫరెంట్.
1: ఎవరి నిమిత్తమే నీవు ప్రేమిస్తున్నావు నన్ను?
2: ఫర్ హూజ్ సేక్ ఆర్ యూ లవింగ్ మీ?
1: భార్య నిమిత్తమే భర్త భార్యను ప్రేమించటం లేదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వైఫ్ ది హస్బెండ్ ఈజ్ నాట్ లవింగ్.
1: భర్త నిమిత్తమై భార్యను భర్త ప్రేమిస్తున్నాడు.
2: హస్బెండ్ ఈజ్ లవింగ్ వైఫ్ ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలని మనం భావిస్తున్నాము.
2: వీఆర్ వీ థింక్ దట్ మదర్ లవ్ ద చైల్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది చిల్డ్రన్ కాదు.
1: తల్లి నిమిత్తమై తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలి.
2: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫర్ ది సేక్ ఆఫ్ మదర్ హీ ఈజ్ లవింగ్ ది చైల్డ్.
1: గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు అన్నారు.
2: ఇట్ ఈస్ సెట్ దట్ గురు ది టీచర్ లవ్స్ ద స్టూడెంట్.
1: శిష్యుని నిమిత్తమై గురువు ప్రేమించడం లేదు, గురువు నిమిత్తమై గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు.
2: ద టీచర్ ఇస్ నాట్ లవింగ్ ద స్టూడెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద స్టూడెంట్. హీఈస్ లవింగ్ ద స్టూడెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ టీచర్ హిమ్సెల్ఫ్.
1: కానీ ఈ సాధన వర్గంలో కూడినటువంటి యొక్క మానవుల యొక్క తత్వము ఈ రీతిగా ఉంటుంటాడు.
2: దిస్ ఈస్ ది ఇన్నర్ ట్రూత్ బిహైండ్ ఆల్ దిస్ సాధన ఇన్ ది వరల్డ్.
1: భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
2: డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్.
1: కేవలం భగవంతుని నిమిత్తం కాదు.
2: బట్ దే ఆర్ నాట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
1: భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
2: దే డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ డివోటీస్ థెమ్సెల్ఫ్.
1: అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి.
2: బట్ దేర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సటిల్ ట్రూత్ విచ్ విల్ హావ్ టు బి.
1: భగవంతుడు భక్తులను ప్రేమిస్తున్నాడు.
2: గాడ్ ఈజ్ లవింగ్ డివోటీస్.
1: కానీ ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుంది.
2: బట్ ఇన్ దిస్ కేస్ ద ప్రిన్సిపల్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ సో ఫార్.
1: భగవంతుడు భగవంతుని నిమిత్తమే భక్తులు ప్రేమించడం లేదు, భక్తుల నిమిత్తమై భగవంతుడు ప్రేమిస్తున్నాడు.
2: గాడ్ ఈజ్ లవింగ్ డివోటీస్ నాట్ ఫర్ గాడ్ సేక్, బట్ హీస్ లవింగ్ డివోటీస్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ డివోటీస్.
1: కారణం ఏమనగా తనకు అవ్యక్తుడు.
2: ది రీజన్ ఈస్ హీ ఈజ్ అన్నాలిసిస్ట్.
1: అతనికి నేను తన అనేటువంటి యొక్క పర అనేటువంటి భేదము లేవు.
2: He does not have any such sense of differentiation that it is his and someone else's.
1: Ekkada vyaktitvamane untadi, swarthamane untadi. Oka pera anukuntaro, aa sthayi endu maatrame, idi swarthamane untadi, nenu nuvvu aneetundi bhavamulu ikkada gocharistu vastuntayi.
2: Where there is individuality and selfishness, the question of mindless and dullness will arise, otherwise not.
1: భగవంతుని ఎందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
2: ఇన్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ హిస్ అండ్ సమన్ సెల్ఫ్
1: కనుక మత్కర్మకృతం మత్తకు మత్పరం మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు ఇది భక్తులకు సంబంధించినటువంటిది, ఉపాసన వర్గంకు ఎనుగుతో తోడ్పడేటువంటిది.
2: దేర్ఫోర్ మత్కర్మకృతం మత్పరం మద్భక్త ఆర్ ఆల్ given for the sake of the devotee to help him in his sadhana.
1: Ante ee manavuni yokka shakti samarthyamulu alpamainatundi ainappudu deeni yokka tattvamu manam yentiga gurtinchali.
2: But the capacities of man are so limited, how to understand the truth behind these statements? It's limited capacity.
1: Okka vyaktiki edo kontha gaali kavalanukunte oka fanam chetilo pettukoni anni vidhala samparchegudanu కించిత్తేన గాలి తనకు చూపటం లేదు.
2: ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ ఎ లిటిల్ బ్రీఫ్, హీ విల్ టేక్ ఎ హ్యాండ్ ఫ్యాన్ అండ్ వేవ్ ఇట్ అండ్ ఇమిడియేటింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్.
1: జుజు మారుతనే వీచినప్పుడు సముద్రం కూడా అలలుగా బయలుదేరి ఉప్పెని కూడా బయలుదేరుతుంది, చెట్టు వేట వరకు కూడా కూలిపోతుంది, ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి?
2: వెన్ దేర్ ఇస్ ఎ హరికేన్ యు ఫైండ్ దేర్ విల్ బి very big waves in the ocean and the trees will come out of the roof, they will fall with the roof.
1: Maravudu veechukuneetuvanti yokka fan gaali alpamainatundi.
2: The breeze which one gets out of fan is very limited.
1: Breeze shakti chaala tuchchamainatundi.
2: This is after all very mean.
1: Kaani bhagava shakti jintu bharatamu idi chaala akhandamainatundi.
2: But the power of God is unlimited and tremendous.
1: Maravudu oka bhaga nundi neeru torinappudu లేక పంపు చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది.
2: వెన్ మ్యాన్ ట్రైస్ టు గెట్ వాటర్ ఫ్రమ్ వెల్ ఆఫ్ ఎ పంప్ సెట్, ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్.
1: వర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
2: వెన్ దేర్ ఇస్ ఎ వెరీ హెవీ డౌన్ ఫాల్, దేర్ ఇస్ ది రివర్స్ అండ్ ది ఓషన్స్ జాయిన్ టుగెదర్.
1: అది భగవత్ శక్తి, ఈ పంపు చెట్టు మానవ శక్తి.
2: That particular one is the power of God which is unlimited. The other
1: one, gruhamulo manaku velutulu ravalanna oka tailapu vachi deepamo leka oka electric bulb manam vesukuntam, aa yokka light tho manam aa gruhamunu maatrame saridichukuntam.
2: If you want some light in a house, you may just light a candle or you have an electric bulb and you get the needed light that way.
1: Kaani suryodayam ayindante సర్వత్రా కూడా ప్రకాశము అడవి ఎందు, గుట్ట ఎందు, చెట్టు ఎందు, ఇంటి ఎందు సర్వత్రా కూడా ప్రకాశము ప్రసరిస్తూనే ఉంటుంటారు.
2: బట్ వెన్ దేర్ ఇస్ సన్ రైజ్, సన్ డాన్, ద హోల్ వరల్డ్ బీట్ ఫారెస్ట్ ఆర్ ఎ సిటీ ఆర్ ఎ ట్రీ, వేర్ యూ జస్ట్ సీ యూ గెట్
1: లిట్ బై దైవ శక్తి. దీపము మానవుడి వ్యక్తిత్వం యొక్క శక్తి.
2: దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్, వేర్ the light that you get from a candle is the power of man.
1: Inta shakti kalinatunte akhanda shakti kalinatunte daivathani ee alpa shakti tho kodinatunte manavudu ee reethiga cheradaniki veelavutu.
2: This unlimited power which God embodies, how to reach such unlimited power by a person, by a man who is unlimited power, limited capacity?
1: Deeniki sharanagati annaru.
2: The method may be described as surrender.
1: అహంత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాచిత. అహంత్వాం, నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైన యొక్క బ్రహ్మ పదమును నీకు అందిస్తానన్నాడు.
2: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దట్ ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ది సుప్రీం పొజిషన్ విచ్ ఇస్ మై బ్రహ్మ పదం ఇట్సెల్ఫ్.
1: దీనికి చక్కని ఉదాహరణ,
2: ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: సర్వ దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను భూతాకాశం.
2: ది వరల్డ్ విచ్ యు సీ ఈజ్ భూతాకాశం.
1: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మ ఆకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
2: this particular Bhutakasha, the grass world, takes such a form in the mind, and Chittakasha it is called.
1: This is Sutra Rupam, there is that one, the Chittakasha Malo, Chittakasha Malo, Chittakasha Malo, Chittakasha Malo,
2: Chittakasha Malo, Chittakasha takes a form. This
1: Karnatattva Malo, Anushtaru Pudai, Aftasaru Pudai, Pudai, Anu Raniyan, Mahato Mahiyan, and Netwati. Tattva Malo, ఈ కారణ స్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
2: గాడ్ ఈజ్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిదాకాశ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి అఖండ నిత్య స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
2: సచ్ అన్లిమిటెడ్ అండ్ పవర్ఫుల్ వాస్ట్ గాడ్ హెస్ బీన్ ఇంప్రెసెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
1: దీనినే ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్ళాడు.
2: వన్స్ అపాన్ ఏ టైమ్ నారద వాంటెడ్ టు హావ్ దర్శన్ ఆఫ్ నారాయణ్.
1: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
2: నారాయణ ఆస్క్ నారద, నారద హావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూతాకాశం?
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచ చుక్కులు, పంచ ప్రాణములు, ఈ పంచ భూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏది చాలా అధికమైన కృషిని అని ప్రశ్నించారు.
2: నారాయణ అమౌంట్ ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ సెన్సర్ అండ్ విచ్ వన్ డూ యూ థింక్
1: ఫైవ్ మోస్ట్
2: ఫైవ్ లైట్ లైఫ్ విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్?
1: శక్తి స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఉంటున్నాయి.
2: There are five elements which are associated with touch, sight,
1: bhumi, jalamu, agni, vayu, akasha.
2: Earth, water, fire, space and
1: wind and sky. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
2: Among these five elements, Narayana, which one is occupying most important place?
1: అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు.
2: నారద thought for a while and he just said that the most important one is earth itself.
1: ఎట్లా గొప్పది అని ప్రశ్నించాడు నారాయణుడు.
2: నారాయణ asked him, why do you say that it is the biggest?
1: ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక్క భాగమే కనిపిస్తూ ఉంటుండాలి.
2: విచ్ ఈస్ కవర్డ్ బై త్రీ ఫోర్త్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ కవర్డ్ బై వాటర్ అండ్ ఓన్లీ వన్ ఫోర్త్ ఆఫ్ ది
1: భూమిని నీరు మృంగి ఉంటుండాలి.
2: సచ్ బిగ్ ఎర్త్ ఈస్ బీయింగ్ స్వాలోడ్ బై ది వాటర్.
1: కనుక మింగబడినటువంటిది గొప్పన, మింగినటువంటిది గొప్పన అన్నాడు.
2: The one which is swallowing, is it bigger? Or the one which is swallowed, is that bigger?
1: Jalam goppadi swami, mrindapadi mingindi kanuka, idi chala goppadi annadu.
2: Narada confessed that water is bigger because that has swallowed us.
1: Aithe Narayana, inta goppadainatundi ee jalamu, agastudu okka turi apoham teeskunnade, kabatti agastudu goppavada, jalam goppada ani.
2: Narayana sentimentally spoke, he just said, Agastya swallowed the entire ocean in a sip. Do you think Agastya is greater or water greater?
1: అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు.
2: స్వామి అగస్త్య ఇస్ గ్రేటర్.
1: ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పగా అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం, అనంతమైన ఆకాశం ఇది చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు.
2: నారదు సెడ్ ద స్కై ఈజ్ బిగర్ దాన్ అగస్త్య స్వామి.
1: భూమి ఆకాశము రెండు చేరినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం కింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
2: నారాయణ చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ బో స్కై అండ్ అర్త్ టుగెదర్ అండర్ హిస్ వన్ ఫుట్. Do you think that God is bigger or the Akasha?
1: అతని పాదమే అంత గొప్పదిగా ఉంది కాబట్టి అతని ఆకారం ఇంకే అంత గొప్పది.
2: If his foot itself is so big, what could be his infinite form?
1: ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంతంలో బంధించినాడు కాబట్టి భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా.
2: Then the next question was, the devotee who has been able to imprison such big Lord within his heart, do you think that devotee is bigger or God himself is
1: bigger? Kanuka, భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాత్రము ఒక భక్తుని ఎందు మాత్రమే ఉంటుంది.
2: Therefore, the one, that particular power which can bind God is within the scope of the devotee.
1: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
2: వాట్ ఎవర్ బి ది కెపాసిటీ ఆఫ్ వెరీ పవర్ ఆఫ్టర్ ఇఫ్ ఇట్ ఇస్ బౌండ్,
1: అందులో భగవంతుని ప్రేమ పాత్రం చేత బంధింపబడతాడు.
2: God has been bound by the rope of love.
1: కనుకని భగవంతుని యొక్క ప్రేమ తత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
2: Therefore, in this bhakti path, it has been path of devotion, it has been said that this
1: పెద్ద అనంతమైనటువంటి సముద్రంలో అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది.
2: If you take a drop of water from the ocean and keep it in your mouth, that drop of water is very small.
1: కాని ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
2: The little drop of water in the palm, if it is put back into the ocean, it becomes a part of infinite ocean.
1: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మ విద్యమైవబోతుంది. ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
2: If the mass little or smallest is joined together with the vast power of the Lord,
1: చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
2: That particular process which can bring man and God together is the path of devotion.
1: కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు.
2: బట్ man has not been able to understand God who is so powerful.
1: And Brahmanda Nayakudu Bhagavantudu.
2: God is the master of the entire creation.
1: Kani ee naatu manavulu yokka paristhiti ee reetiga undi. Oka grama pedda, oka state minister, inkoka state leader, ilanti alpabhudainatunte variki chetulu katti aneka vidhamulaga vinaya vijayato varini aashrayistunnam, varini prarthistunnam.
2: But today's man, look at him. He is prepared to bend before a small panchayat officer or a minister of a state.
1: Kani Brahmanda Nayakudu anitti Bhagavatam daggara vinaya vidheyatalamani me matramu prakatinchadam ledu.
2: But the same man has not been able to show humility and obedience before such a person as God himself.
1: Alanti nayakatvanni vahinchinatvanti yokka దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం.
2: ది మాస్టర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ హెస్ నాట్ బీన్ ప్రాపర్లీ ట్రీట్.
1: కారణం ఏమనగా దాని యొక్క మాత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: ది రీజన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది హిస్టరీ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్.
1: ఈ అల్పవృత్తుల యొక్క స్వభావమును అల్ప మార్గమని అనుసరిస్తుంటున్నాయి.
2: ది స్మాల్ మైండ్ ఆర్ ఫాలోయింగ్ దిస్ లిటిల్ బైలేన్.
1: అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుందని అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గం మనం ఏమాత్రం కూడా అనుసరించము.
2: ఇఫ్ వన్ వాంట్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డివినిటీ, వన్ వుడ్ నాట్ ఫాలో ది రాంగ్.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షంటే ఉందా పెరటి పుష్పం అనే ప్రీతి అయిన.
2: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ ఇన్ యువర్ కోర్ట్ యార్డ్, వై ఆర్ యు జస్ట్ హంటింగ్ ఫార్ ఎ స్మాల్ ఫ్లవర్.
1: అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండా ధనమిచ్చి ఆవును కొనగనేల.
2: వెన్ యూఆర్ హ్యావింగ్ ది సెలెక్టర్ కౌ ఇన్ యువర్ హౌస్, వై ఆర్ యూ జస్ట్ గోయింగ్ ఇన్ ఫార్ పర్చేజ్ ఆఫ్ మిల్క్ ఫర్ ఎ క్రై.
1: నిజంగా అది కామధేను అనేటువంటి యొక్క దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవును ఏమాత్రము కొన్ని నీవు తరగతిలో కట్టుకోలేవు.
2: ఇఫ్ ఓన్లీ యూ హావ్ రికగ్నైజ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ దట్ కౌ యాజ్ ఎ సెలెక్టర్ కౌ, యూ వుడ్ నాట్ హావ్ గోన్ ఇన్ ఫార్ దిస్ కౌ.
1: ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్పస్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి.
2: ఫర్ దిస్ స్మాల్ లిటిల్ మైండ్ ది స్మాల్ థింగ్స్ లుక్ వెరీ బిగ్.
1: గంటకు తగిన బంతలు అంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానినే మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
2: యూ ఆర్ అట్రాక్టెడ్ బై ఓన్లీ స్మాల్ లిటిల్ థింగ్స్ బికాస్ యువర్ పవర్ ఇస్ లిమిటెడ్.
1: మీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు.
2: Your power in truly speaking is not limited.
1: Aham dehasmi, aham dehasmi. Anekunti bhavam lo neevu alpatmuduga jeevipothunnavu.
2: You are a small person because you are identifying with the body all the time.
1: ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వం పోవాలి.
2: ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యువర్ బాడీ యూ హ్యావ్ జస్ట్ గో టు ద నెక్స్ట్ స్టేజ్ దట్ యు ఆర్ జీవ ఆర్ ద లైఫ్.
1: అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి.
2: ఫ్రమ్ విశిష్టాద్వైత విచ్ సేస్ దట్ యు ఆర్ జీవ యూ హ్యావ్ టు గో టు అహం బ్రహ్మాస్మి.
1: అహం దేహాస్మి ఇది ద్వైతం.
2: అహం దేవాస్మి ఈజ్ డ్యూయాలిటీ.
1: ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు.
2: దిస్ డ్యూయలిజం ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్
1: సర్వం పరవశం సర్వం పరవశం దుఃఖం.
2: ఎవ్రీథింగ్ ఈజ్ సారో.
1: సర్వం ఆత్మమయం సుఖం.
2: ఇఫ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ విత్ ఆత్మ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ.
1: కొంతని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి, కానీ కేవలం దేశ స్థాయిలో మనము ఈ యొక్క చిన్న ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ అవర్ థింకింగ్ అండ్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ఆత్మ అండ్ నాట్ ఐడెంటిఫై విత్ ది బాడీ ఇట్సెల్ఫ్.
1: కనుకనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ క్రియేట్ డిస్కవర్డ్ యాజ్ వర్షిప్.
1: ఉపాసన చెప్పాడు, సమీపంగా కూర్చోవటము అని. ఉపాసన కింద సమీపంలో కూర్చోమని.
2: బాలరాజు హ్యాస్ ఎక్స్ప్లెయిన్ ఉపాసన మీన్స్ సిటింగ్ నియర్ బై.
1: కేవలము దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు.
2: ఉపాసన డజంట్ ఓన్లీ మీ దాట్ యూ జస్ట్ ఇస్ క్లోజ్.
1: కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపవాసనకు అర్థమా?
2: క్రాస్ ఫిట్ ఆన్ ద లోటస్ డజ్ ఇట్ ఇల్లస్ట్రేట్ ఉపాసన?
1: కాదు, ఇది నియర్ కాకుండా అందులో ఉన్నటువంటి హానిని పోలేటువంటి టీయర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
2: If one is near, it is no use. One should be dear, one should be able to suck the honey.
1: సమీపంలో ఉంటున్నంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్ర అని మనం భావించరాదు.
2: By merely being physically near, you would not say that you are dear to him.
1: మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు.
2: There may be neighbors who are very rich.
1: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉన్నా కూడా మనం ఏమాత్రం కూడా దానికి చింతించరు.
2: What are the problems, the difficulties, the sorrows of our neighbors? We don't worry ourselves about it.
1: నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వాళ్ళందుకు ఒక జాబ్ ఏదీ రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు, కానీ దేహం దూరంలో ఉంటుందా, కానీ ప్రేమ సమీపంలో ఉంటుంది.
2: కంపేర్డ్ విత్ దిస్, ఇఫ్ ద బ్రదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్ ఇఫ్ హీఈస్ ఇన్ అమెరికా, ఇఫ్ యూ డు నాట్ గెట్ ద లెటర్ ఈవెన్ ఫర్ వన్ వీక్, యూ స్టార్ట్ వరీంగ్. ద బాడీ ఈజ్ ఫార్ అవే, బట్ స్టిల్ ద లవ్ మేక్ దట్ ఆల్ నియర్ అండ్ డియర్.
1: ఇక్కడ దేహం సమీపంలో ఉంటుంది, ప్రేమ చాలా దూరంలో ఉంటుంది పక్కింటి వారిపై.
2: ది రిలేషన్షిప్ విత్ ద నేబర్ ఈజ్ నాట్ చార్జ్ విత్ ద లవ్.
1: అదే సమీపముతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
2: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవ్.
1: మన ఇంటిలోనే ఎలుకలు చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా?
2: ఇన్ ది హౌస్ సో మెనీ రాట్స్ అండ్ యాంట్స్ షుడ్ బి మూవింగ్ అబౌట్, కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
1: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి.
2: Along with nearness, you have to develop love also.
1: Kanuka, upasana anaga samipamulo kurchovatamu.
2: Upasana
1: chesukovatamu.
2: Upasana refers to sitting near.
1: Ee samipamulo kurchovatam valla manaku labhinchetundi phalitam enti?
2: What is it that you are going to get by being near?
1: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: ఇఫ్ యూ సిట్ క్లోజ్ టు ద ల్యాంప్ యూ గెట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ యూ మే బి ఏబుల్ టు డూ మెనీ యూజ్.
1: ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమవుతుంది? దానికి దేని సహాయం మనకు అందిస్తుంది.
2: ఇఫ్ యూ సిట్ నియర్ ఎ ఫైర్ ప్లేస్ you will be aware from the cold will be bothering you.
1: అదేవిధంగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలు దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది.
2: ఇఫ్ యూఆర్ క్లోజ్ టు ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్ యూ గెట్ ఆల్ గుడ్ క్వాలిటీస్ విచ్ గాడ్ ఎంబాడీస్ అండ్ ఆల్
1: తన యొక్క ప్రభావమని, తన యొక్క ప్రకాశమని, తన యొక్క ప్రేమతత్వమని అందించడానికి అవకాశం ఉంటుంటాయి.
2: హిస్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్, హిస్ ఓన్ క్వాలిటీస్, His own love, one would be able to get by just being near to God.
1: Upavasamu, upasana. Upavasamu, samipamulo nivasam.
2: Upavasamu also means being near, living near to the God.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
2: బట్ ఇన్ భక్తి యోగ వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ విల్ బి అండర్స్టాండింగ్ ఏ రాంగ్.
1: ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కొత్త పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటం, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము.
2: నౌ ఫాస్టింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ for not taking rice but taking equivalent of much more than that.
1: ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమిటి హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
2: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్ సమ్ పీపుల్ ఫాస్ట్ అండ్ నో పీపుల్ హూ ఫాస్ట్ ఆర్ ఉప్మా టు ది సెంట్ ఆర్ హల్వా టు ది సెంట్ ఫ్రమ్ క్యాంటీన్ బికాస్ ఐ డోంట్ టేక్ రైస్.
1: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లోకాస్ లో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
2: ఫాస్టింగ్ ఇస్ రియలీ సేక్రెడ్ వర్డ్, సేక్రెడ్ కాన్సెప్ట్, బట్ దట్ ఇస్ మిస్యూజ్ అండ్ ఇస్ రాంగ్ వే.
1: ఆ విధంగా శరీరాన్ని కృషింపజేసుకోవటం ఉపాసన కాదు.
2: ఇట్ ఈస్ ఫాస్టింగ్ డజంట్ రెఫర్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
1: దేవుడు దేవాలయ లేక ఇంకేమిటి హల్వా పంపించమంటారు, ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
2: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్ సమ్ పీపుల్ ఫాస్ట్.

0: దేహము దేవాలయకు జీవో దేవస్థనాథ రహా. ఈ దేహం అనేటువంటిది సనాతనులైనటువంటి దేవునికి ఆలయం వంటిది.
1: యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ మేక్ ఇట్ సో.
0: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా మనం ఆలస్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలౌ ఇట్ టు సఫర్ అండ్ కమ్ టు గ్రీఫ్.
0: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది గాడ్ హూ ఇస్ రెసిడెంట్ ఆఫ్ ఇట్.
0: మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అది సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి.
1: వీ షుడ్ యూజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
0: ఏది కూడా సమీపం అవుతుందంటే ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
1: The easiest way to go closer to the God is whatever you see, whatever you think, whatever you do, whatever you talk, I should not be overjoyed by profit, I should not come to grief.
0: One should treat heat and
1: cold with equanimity.
0: ఎక్కడ చలికాలంలో మనకు ఉలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి.
1: During winter season, woolen clothes will give you a lot of warmth.
0: ఇంకా ఎండల కాలంలో కూడా థిన్ షర్ట్స్ మనకెంతో ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోదింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్
0: హెల్ప్ఫుల్. రెండు కూడా మనకు ఉపకారములే కాని అపకారములు కాదు కదా.
1: బోత్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్.
0: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం ఆయుధాలను ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: కోల్డ్ గివ్స్ జాయ్ సమ్ టైమ్స్, హీట్ గివ్స్ జాయ్ అట్ అదర్ టైమ్స్.
0: కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం పోకుండా అది తప్పు.
1: కోల్డ్ అండ్ హీట్ బోత్ ఆఫ్ దెమ్ గివ్ జాయ్ ఓన్లీ, బట్ ది వే దట్ వి యూజ్ డిపెండ్స్ వెదర్ వి ఆర్ గెటింగ్ టు బెనిఫిట్.
0: ఎండల కాలం లోపల మనకు శీతనాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది.
1: డ్యూరింగ్ సమ్మర్ వెల్కమ్ కోల్డ్,
0: కానీ మంచి ఎండల లోపల కూడా అధిక సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది.
1: డ్యూరింగ్ సమ్మర్ యూ గో నియర్ ద ఫైర్, దెన్ విల్ బి
0: అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ సుఖదుఖములు కానీ దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది కొన్ని లాభ నష్టములు సుఖ దుఃఖములు.
1: బీట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ గెయిన్ ఆర్ హీట్ ఆర్ కోల్డ్, ఆల్ దీస్ ఆపోజిట్
0: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే కానీ అపకారం ఏమాత్రం కూడా కాదు.
1: ఆల్ దీస్ ఆపోజిట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూస్ఫుల్. ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ బై గాడ్,
0: మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి.
1: బట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఫుడ్ ఇన్ టు అవర్ ఓన్ స్టేజ్ ఇన్ లైఫ్.
0: పిల్లవాడి చేతికి బంగారు కప్పించినా పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది.
1: ఇఫ్ యూ గివ్ ఏ గోల్డెన్ కప్ టు ఏ చైల్డ్ ఆర్ ఏ స్వోర్డ్ టు ఏ బ్యాడ్ పర్సన్, ఇట్ ఈస్ డేంజరస్.
0: ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికి దీన్ని అందించాలి.
1: గోల్డ్ కాస్ట్ ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్, దాట్ వి గివెన్ టు ఏ పర్సన్ హూ నోస్ ఇట్స్ వాల్యూ.
0: కత్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి.
1: ద వన్ హూ అండర్స్టాండ్స్ అండ్ నోస్ ది యూజ్ ఆఫ్ ది
0: అదే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు.
1: ఇన్ ది సేమ్ వే ద వన్ హూ నోస్ ది డివోర్స్ ది వాల్యూ ఆఫ్ డివోర్స్.
0: ప్రేమ ఎవరిని బాధించరాదు.
1: యూ వన్ షుడ్ నాట్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్.
0: ప్రేమ ఎవరిని హింసించరాదు.
1: లవ్ షుడ్ నెవర్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్.
0: ప్రేమ ఎవరిని ద్వేషించరాదు.
1: లవ్ షుడ్ నెవర్ లీడ్ ఎనీవన్.
0: అదేష్ట సర్వభూతానాం అని
1: దే షుడ్ నాట్ ఎనీ ఎన్మిటీ అగేన్స్ట్ ఎనీ క్రియేచర్ ఇన్ ద వరల్డ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ ప్రవర్తన చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది.
1: థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ బట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని శిరసాలు ఇచ్చుకునేటువంటి ఇందులో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
1: If you say love and devotion, you will develop it in such a way that you will be able to carry out the commands of the Lord.
2: That was an awe-inspiring discourse, which is the second in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 3rd August 1984, Bhagavan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిదియని చెప్పంగగలరు గాని దేనిదిదియని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Inadu nutra samvatsaramani andaru entayo nurutalugutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commenced this day, that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వీ సెలిబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ సెలిబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee jagattu nandu unnadanta innu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani భవిష్యత్తును గురించి కానీ, కలిసిపోయినటువంటి దాని కానీ గురించి మనం విచారించటం లేదు.
2: We just spend the present moment ignoring the past and the future.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
2: This is the sign of ignorance.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
2: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యం కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: అన్నింటికీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
2: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తుని గురించి విచారిస్తూ, గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: Kanuka prema sarupulara,
2: embodiments of love,
1: sevalakante michinatvati sadhana manakote ledu.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: Sevanam, kirtanam, vishnu smaranam, pada sevanam, vandanam, అర్చనం, దాస్యేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
2: వి స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ లైక్ సింగింగ్, లిసనింగ్, వర్షిప్, సెల్యుటేషన్, సరెండర్ అండ్ సో ఆన్.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itti sevana chetane danyulaipoyaru.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: Manam nirantaram kodunu paraloka seva chestu ravali.
2: We have to offer incessant services to everybody.
1: Andu nimittame ee kayamu bhagavantudu anugrahinchadu.
2: For that purpose this body is gifted.
1: Ee dehamu కేవలం తిని త్రాగి కాలమును వ్యక్తం చేసే నిమిత్తమే కాదు.
2: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ నాట్ టు మేర్లీ స్పెండ్ టైమ్ ఇన్ ఫుడ్, రేమెంట్, షెల్టర్, డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అలోన్.
1: కనుక ఈ దేహమును పరులకు, సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ బాడీ టు సర్వ్ ద నైబర్హుడ్, ఎవ్రీబడీ ఇన్ సొసైటీ.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
2: హెన్స్ ఎవ్రీవన్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ ఇస్ గ్రేటర్ దెన్ సర్వీస్.
1: మహాపురుషులందరూ కూడా సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్, రిడీమ్డ్, లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore, participate involved in service activity.
1: Bhajana sadhana kante kudanu ee seva le chaala pradhanamaina pettidi.
2: Of all kinds of spiritual practices, the service is noblest and the highest.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Seva ante em anukuntunnaru meeru?
2: What is that you think about service?
1: Edo parulaku kashtala samayamlo apala todpattamu, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇదే సేవలుగా భావిస్తున్నారు.
2: యూ కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్.
1: కాదు కాదు.
2: నో,
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు అందే దీన్ని అంకితం గావించాలి.
2: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు.
2: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
2: We have forgotten the spirit of service.
1: దేహములో ఉన్నటువంటి ప్రతి అంగము కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
2: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatna purvakanga sadhanalu chesukoni dehanni sadinchinaru.
2: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meenu nitya satyanni viswasinchali.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
2: ఇఫ్ యూ ఫైండ్ ఎనీవన్ సఫరింగ్, బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ ఎందుకు మనం సహాయం చేయాలి.
2: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసరీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్ సర్వీస్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండది.
2: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్ లో పోతే కేవలము మనకు సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: బై రన్నింగ్ ఆఫ్టర్ దీస్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మ్యాన్ ఇస్ యాక్చువల్లీ రన్నింగ్ ఆఫ్టర్ ద సఫరింగ్ దేర్ బై.
1: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: యూ కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్ ఇస్ ఓన్లీ ద సఫరింగ్ దట్ గెట్ ఫ్రక్టిఫైడ్ అల్టిమేట్లీ ఇన్ కన్ఫరింగ్ హ్యాపీనెస్.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: దట్స్ ద రీజన్ వై ది ఏన్షియంట్ రిషీస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్, అవే ఫ్రమ్ ద సిటీస్ అండ్ టౌన్స్, స్పెండ్ దర్ లైఫ్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
1: కనుక సేవలు చేయండి.
2: సో సర్వ్.
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమై వచ్చినది. ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి గాని మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: We should do good work and lead a peaceful life.
1: భగవంతునకు సేవలయందే ఆనందం కానీ పూజలయందు కానీ త్యాగములందు కానీ ఆనందం లేదు.
2: In fact, God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
2: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path other than this.
1: ఈ నయా పైసా కూడాను మనం ఖర్చు చేయనక్కర్లేదు.
2: You don't need to spend money for this.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
2: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏం మనకు లభిస్తుండాలి?
2: What is the result of all this?
1: ఏమీ లభించడం లేదు.
2: Nothing you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమం.
2: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
2: For whom is it meant that amount?
1: సేవలకై వచ్చినవి.
2: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవని చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
2: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
2: భగవాన్ వాంటెడ్ దెమ్ టు డిపాజిట్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దే షుడ్ సర్వ్ ద కమ్యూనిటీ.
1: ధనం చేత ఏమాత్రమో మనకు గుణములు పెరగవు.
2: ఇన్ ఫ్యాక్ట్ వర్చ్యూస్ కెనాట్ బి డెవలప్డ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మనీ.
1: త్యాగేనేకి అమృతత్వ మానసు త్యాగములందే మనకు యోగం ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది త్యాగా ద సాక్రిఫైస్ విచ్ ఇస్ యోగా ద స్పిరిచువల్.
1: కానీ భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారు.
2: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
2: ఇట్ ఇస్ ది భోగా ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ విల్ పుట్ అస్ టు రోగా ద సఫరింగ్.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
2: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ త్యాగా ద సాక్రిఫైస్ యూ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యోగా, ద స్పిరిచువల్ పా.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దినములు ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
2: Naturally you'll be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: is not enough if you merely think of God.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: This thought on God may give you temporary satisfaction.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వులు యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings, the whole creation, cosmos is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడలందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: Deho devalaya prakto jivo deva samatah.
2: The very body is the temple and the indweller is the divine, the
1: ancient. Bhagavantu nijamaina mandiramu mana dehame.
2: Really the body is the true temple of God.
1: Atani yokka pratishtha mana hrudayame.
2: And God is installed in the heart.
1: Kalukane deeniki hrudayamu ani peru pettaru.
2: And hence it is called hridaya.
1: Hrut plus daya hridayam.
2: Hrut plus daya is hridaya.
1: Ee hridayamlo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kalku hridayanni meeru abhivruddhi parchukondi.
2: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా ఇది సార్థకం అవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యు విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిట్టి ఈ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
2: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulo nimittamai manam paatu padutunnam.
2: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamtho manam ye maatram sahaanni pondalemu.
2: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainaatunti panjaramu.
2: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
2: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
2: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదెప్పుడు.
2: బౌండ్ టు ఫాల్ సమ్ డే రాధ.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్ డ్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
2: ద ఇన్ డ్వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఎయిదర్.
1: ఆ దేహి దేవదేవుడు.
2: అండ్ దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అండ్ హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కనుకనే ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
2: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పటికీ గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
2: You find God in human form all around.
1: కనుకనే ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
2: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
2: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
2: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కనుక ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
2: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
2: Consider the man in front of you as God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికీ హలో బ్రదర్ అని పిచ్చరించు.
2: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషకుడను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
2: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్టు తిట్టేకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్టు తిట్టాడు.
2: Because of hatred, if you go on accusing him, you will be accused in turn.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
2: డూ నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
2: Respect everyone.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
2: When you respect, you will be respected.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు.
2: Man wants to be respected everywhere.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
2: When you do not respect others, how do you expect to be respected?
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
2: Therefore respect others and be respected in turn.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకును రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కానీ, గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కానీ మన దేహము గౌరవము పూర్తిగా రాదు.
2: దేర్ఫోర్ వీఆర్ విత్ దిస్ బాడీ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి అండ్ టు షో రెస్పెక్ట్ టు ఎవ్రీవన్.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
2: దాట్ ఈస్ టు బి అచీవ్ టుడే.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
2: When we talk softly and sweetly, you will also have such words in
1: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
2: When you talk with all the respect, the other person also will talk to you respectfully.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
2: దాట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒక నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
2: ఇఫ్ యు డూ నమస్కార్, హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
2: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
2: యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
2: అండ్ దిస్ బాడీ ఈజ్ దేర్ సింప్లీ టు సర్వ్.
1: జాత సంచలనము బంధు దుంప.
2: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: అయ్యాలం లేని కంప.
2: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ థాని బుషెస్.
1: ఈ థాన్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్పెక్ట్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ బాడీ?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
2: డోంట్ రిలై ఆన్ ద బాడీ.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
2: అండ్ సింప్లీ పో సింప్లీ డోంట్ నాట్ అక్రూ
1: ఈ దేహమును పనుల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
2: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్ అండ్ సస్టైన్ టు సర్వ్.
1: కనుకని మనం ఈ నిమిత్తమై దేహాన్ని వచ్చామని మనం భావించాలి.
2: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
2: having been gifted.
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
2: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
2: What pleasure you get in this body?
1: ఏమి ప్రయోజనం లేదు.
2: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
2: We may live for a long time.
1: కానీ అది పోయేసమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిసిపోదు.
2: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంగా ఉన్నటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
2: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: మన హృదయాన్ని గౌరవించాలి.
2: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
2: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
2: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
2: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే అవుతుంది.
2: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయాలిపోతే ఇంతే నా జీవితము.
2: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
2: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
2: The whole life, in fact, is full of dust thou art, dust thou
1: return.
2: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
2: Acquire, achieve this divinity.
1: Lincoln, మీకు తెలుసును.
2: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
2: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు.
2: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్తీ డ్రెస్ లేదు.
2: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని దళితో తాను ధరించుకొని పోయేటువంటి వాడు.
2: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్, క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
2: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
2: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
2: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
2: The reason is I don't have costly dress.
1: Nenu bidavanni ani cheppani vidi poor people ani nannu chaala haasyam chestunnaru.
2: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
2: అండ్ మదర్ బెకన్ ద సన్
1: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని ఉన్నాడు.
2: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
2: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ బి దాట్ బి.
1: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
2: యు గో ఆన్ రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్ యూ మీట్.
1: నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు.
2: దెన్ ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
2: From that day he started respecting everybody.
1: చెప్పులు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి, ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
2: Even when he approaches the cobbler, he would say, you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు పుచ్చుకోకుండా ఈ యొక్క దీని ఈ మానవుడు మీకు సమర్థిస్తున్నాడు.
2: In fact, you are supplying the footwear which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
2: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మనం ముండల్లో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
2: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ ఉంటే,
2: as days went on like that,
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
2: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
2: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
2: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను, నాయన నేను బీదవాడిని, నాకెవరిస్తారు ఓటు, నేను ఉండను అన్నాడు.
2: అండ్ దెన్ హీ సెడ్ ఐ యామ్ పూర్, హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
2: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: ఒక బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
2: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగ్గర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
2: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని,
2: హ్యావింగ్ రెస్పాండెడ్ టు,
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
2: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
2: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హి వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రోత్బలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
2: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
2: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
1: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
2: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
2: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
2: హి కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధని నాకు ఇంత గౌరవాన్ని అందించింది అని.
2: మదర్, ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని, మంచి పేరును సంపాదించేటువంటిది.
2: In fact, it's mother who is the cause for your good name.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
2: We have to uphold the good name of the mother by following her command.
1: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
2: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
1: మదర్ ఒక బాడీ వంటిది.
2: Mother is like a body.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
2: Father is the indweller, the spirit.
1: మదరు ఫాదరు రెండింటిని మనం గౌరవిస్తురండి.
2: So you must respect mother and father.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
2: Naturally you will win the good name.
1: ఈ విధంగా పోయినటువంటి యొక్క లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
2: Like that Lincoln was highly prestigious and famous.
1: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
2: Today what is it we are getting today?
1: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
2: We are wasting the money of our parents.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
2: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్, బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
2: వాట్ ఇస్ దట్ వీ గెట్?
1: కాదు కాదు.
2: That's not.
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
2: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
1: దేహంలో ఉన్నటువంటి రక్తపొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
2: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ బ్లడ్.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
2: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా గావిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: కనుక అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
2: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
2: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకు అందరికీ తెలుసు,
2: యు ఆల్ నో
1: చర్చిల్,
2: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
2: Winston Churchill was the Prime Minister of England.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
2: then he declared,
1: భారతీయులు గొప్పవారిని పూజపెందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
2: Indians are highly reputed and they were respected.
1: కానీ వారు చేసేది ఏమిటి?
2: What is that they do?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునుగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
2: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెట్టి నీకేమాత్రము ధన్యత కాదు.
2: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
2: With all this, we should see that the parents will get a good name because of us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
2: As he was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
2: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
2: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
2: And Lincoln was highly reputed at the world level.
1: ధనం వల్ల కాదు,
2: it's not because of money,
1: గుణం వల్లనే,
2: it's because of virtue.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
2: There are many rich people in this world, but we need men of character, or else the money is useless.
1: ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
2: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్,
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
2: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీ.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
2: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
2: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంత దుర్వినియోగం చేస్తున్నాడు.
2: హీ మిస్యూజెస్, వేస్ట్ ద మనీ.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
2: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ, వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
2: బై గుడ్ బిహేవియర్
1: సద్వినియోగం చేయాలి.
2: వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
2: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
2: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్, దే క్రై ఫర్
1: శాంతి. ఎక్కడ ఉంది?
2: వేర్ ఇస్ పీస్?
1: మానవుల్లో ఉంది.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
2: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రులము.
2: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఇస్ మీ యందు.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
2: విత్ ఇన్ యూ.
1: లవ్ ఇస్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
2: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
2: యు వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
2: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
1: నీ ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
2: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణము సంపాదించాలి.
2: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
2: ద వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
2: Is not the nothing great being rich.
1: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
2: ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ గుణంకు మించినటువంటి ధనము లోకంలో ఎక్కడ మనకు లభించదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ దట్ ఇస్ వర్చ్యూ.
1: కానీ ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
2: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ టు ఎర్న్ మనీ.
1: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
2: What for is this education?
1: ధనం సంపాదించే కోసమని.
2: Is it only to earn?
1: ధన సేవకులు కానీ దైవ సేవకులు కాలేదు.
2: After all, you can become the servant of the money, but you should be servant of God.
1: Servant of God and it is the predominant thing.
2: To be the servant of God is most important.
1: Servant of money and it is ninnu patanakam chestundi.
2: If you are the servant of the money, you will ruin yourself.
1: Patanam undachindi kontha varaku nu.
2: Money is necessary to some extent.
1: కాని
2: బట్
1: అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
2: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటిది ప్రేమ అనే ధనం పెంచుకోవాలి.
2: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్,
1: సత్యం అనేటువంటి యొక్క ధనం పెంచుకోవాలి.
2: వెల్త్ ఆఫ్ ట్రూత్,
1: సత్యం నాస్తి పరోధర్మ.
2: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుకొని సత్యధర్మవంతమైన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకులు నిండుకు పెట్టుకుని బ్యాంకు బుక్కులు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
2: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ వాట్ ఫార్ ఇస్ ఇట్ వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తేనా మన వెంట రాదు.
2: As we leave this world, you cannot take money with you.
1: Raja,
2: this is said by the king.
1: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
2: This is taught by him.
1: నేను ఎంతో గొప్పవాడిని.
2: I am rich man.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
2: I am very rich
1: అని పెరుగుతూ పోయాడు.
2: And he was priding himself.
1: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
2: And then the Alexander came here to invade this country.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం చుట్టాడు.
2: Alexander went round Bharat.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
2: He didn't find any good here in this country.
1: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
2: In fact, he could conquer the whole world.
1: కట్టగడపటికి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
2: while leaving India,
1: హార్ట్ అటాక్ వచ్చింది.
2: He had a heart attack.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
2: And he called everybody to come close to him there.
1: నాయన మీరు రండి.
2: You come here.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
2: I am suffering now.
1: నా మీరు నాకు సహాయం చేయాలన్నారు.
2: You should help me, he said.
1: ఏమిటి మీ బాధ?
2: What's your suffering?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు?
2: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
1: మీకేమి తక్కువ?
2: What is that you run short of?
1: చెప్పాడు అప్పుడు.
2: And then Alexander said,
1: నాకు కావలసినంత ధనం ఉంది, రాసులు రాసులు ధనం ఉంటుంది,
2: ప్లెంటీ.
1: నాకు కావలసినంత సుఖం ఉంది,
2: లాట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
2: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
1: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
2: అండ్ దేర్ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
1: కనుకనే నేను పోయే సమయంలో రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
2: లెట్ ఆల్ ఆఫ్ యూ నో as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
1: అప్పుడు అందరూ ఇది ఆశిస్తారు. ఏమిటిది మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
2: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
1: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికీ.
2: Yes, let it be publicized to everybody.
1: భారతదేశాన్ని జయించాను.
2: I conquered India.
1: అన్ని రాజ్యాలు నేను జయించాను.
2: I could conquer the whole world.
1: ఏవి నాకు సహాయం చేయలేదు.
2: None could come to my rescue at the end.
1: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
2: I realized that it's only sacrifice that would help me.
1: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతోనే మనం ధనాన్ని తీసుకుని పోము.
2: At the end we cannot take money with us.
1: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
2: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
1: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
2: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
1: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
2: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
2: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
2: And have more and more that
1: positive love.
2: And develop that wealth of
1: love. When
2: you have this wealth of love and wealth of truth, naturally you will be liberated. You will be successful.
1: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగడపకి ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
2: As you know that there are many rich people who leave this world in disappointment. As they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
2: సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇస్ టు సర్వ్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అవర్ సర్వీస్.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
2: వీ హావ్ టు హెల్ప్ ఆల్ దోస్ హూ ఆర్ వీక్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అండ్ సర్వ్ దెమ్.
1: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం పిచ్చితనం.
2: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడు?
2: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
2: God is in you.
1: With you, in you, around you.
2: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుడిని నీవు వదిలేపెట్టి
2: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
2: and if you just go on in the body level.
1: లభించే ఆనందం ఏమిటి?
2: What is that you get at the physical level?
1: కనుకనే మనకు కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
2: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్
1: సక్రిఫైస్. లభ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వ మానస్.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెని, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత,
2: because of this new year,
1: కొత్త బుద్ధులు మీరు పెంచుకోండి.
2: లెట్ us have the noble qualities.
1: ఏంటి ఆ కొత్త బుద్ధులు?
2: వాట్ ఆర్ దే?
1: త్యాగము,
2: సాక్రిఫైస్,
1: ప్రేమ,
2: లవ్,
1: సత్యము,
2: ట్రూత్.
1: ఈ మూడింటిని పెంచుకుంటే మిమ్మల్ని ఎంతైనా ధన్యునిగా విస్తుంది.
2: దీస్ త్రీ విల్ టేక్ ఇట్ టు ద అల్టిమేట్ ఎక్స్పీరియన్స్.
1: ఎదురుగా వచ్చినటువంటి మానవుని నేను ప్రేమించు.
2: జస్ట్ లవ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అతని దగ్గర మంచి మాటను మాట్లాడు.
2: అండ్ టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
2: Help him in every way.
1: ఇంతకంటే ఇచ్చినటువంటి సాధన మన దగ్గర మరొకటి.
2: There is no other spiritual path more than this.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
2: This is true spiritual practice.
1: కనుకనే మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
2: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
2: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
2: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
2: బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
2: దీని వేలర్ ఇస్ ఎటర్నల్.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
2: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
1: Ah, dehiye deva devudu.
2: And that indweller is God.
1: ఆ దేహ దేవుణ్ణి మీరు మీ దగ్గర పెట్టుకున్నారు.
2: యు హావ్ గాడ్ ఇన్ యూ విత్ యూ.
1: నువ్వు ఎక్కడ పూజిస్తున్నావు?
2: అండ్ హౌ
1: ఎవరిని నీవు పూజిస్తున్నావు?
2: హూమ్ ఆర్ యూ వర్షిప్?
1: ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు?
2: హూమ్ ఆర్ యూ వర్షిపింగ్?
1: నిన్ను నీవే ఆరాధన చేసుకున్నావు.
2: యు ఆర్ వర్షిపింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీవే గౌరవించుకోవాలి.
2: యు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీవే అవమానం చేసుకుంటున్నావు.
2: డు నాట్ హ్యూమిలియేట్ యువర్ సెల్ఫ్.
1: కనుకని పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్. Be ready to sacrifice.
1: Ah, sacrifice lopane sarvamu labhistundi.
2: Out of sacrifice you can accomplish everything.
1: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
2: A man without spirit of sacrifice can never be peaceful.
1: శాంతి శాంతి శాంతి శాంతి.
2: We just utter peace.
1: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
2: People from all over the world pray for peace.
1: కానీ వారికి ఏమి చిక్కుతుంటుంది?
2: వాట్ ఇస్ దట్ గెట్?
1: ఏమీ లభించడం లేదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
2: దే ఆర్ జస్ట్ డిస్పాండెంట్, డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్, డిప్రెస్డ్.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫర్ ఈజ్ అవర్ వర్షిప్ దెన్?
1: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
2: ది ఎటర్నల్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ అస్.
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, అబవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
2: వీ ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: మీ చదివిన చదువును,
2: ఆల్ ది స్టడీ,
1: మీ సంపాదించేటువంటి ధనమును,
2: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు.
2: షేర్ ఇన్ ద నేబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
2: And then who is the master of your money?
1: Kari ee dharmam adhikari daivame.
2: The master of your money is God himself.
1: Kanaka idantha daiva trust.
2: And your so it belongs to God's trust.
1: Ee trust ku daivame president.
2: And the money belongs to God's trust and God is the president.
1: Athani nee trust ga teeskoni ee dharmam entaina nee sadhan cheyi.
2: Worship God who is the president of all this trust.
1: Prema swarupulara,
2: embodiments of law.
1: Kanuka meeru dharmalu kaani inke vidhamaitundi vastu aanadalu kaani aasha pettukoni vaatini sedhi అభివృద్ధి చేసుకోకండి.
2: డోంట్ గో ఆన్ డెవలపింగ్ ది వరల్డ్లీ డిజైర్స్ టువర్డ్ ద పవర్ అండ్ ద సెల్ఫ్ టెన్సిల్స్ అండ్ ట్రాష్.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
2: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో కూడా ఊరకో పోరక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
2: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్స్?
1: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
2: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
1: ఎందుకు?
2: వై?
1: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
2: దెర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
1: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
2: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
1: పిటికిడ అన్నమైనా చాలు మనకు.
2: After all, the morsel of food is enough.
1: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి.
2: And just serve morsel of food.
1: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
2: You just keep up the life of the other person.
1: ఇదే నీ పెద్ద సాధన.
2: This is the spiritual practice.
1: ఇట్టి సాధన వదిలిపెట్టి
2: యు గివ్ అప్ దట్ ప్రాక్టీస్.
1: సులభమైన సున్నితమైన ఈ ప్రేమతత్వాన్ని మొదలుపెట్టి
2: యు జస్ట్ గివ్ అప్ దట్ సాఫ్ట్ టెండర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
2: యు జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: అంతకును కేవలం వెరితనము.
2: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
2: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్ లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
2: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్.
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలచదు.
2: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
2: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
2: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీ వన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
2: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
2: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్.
1: అంతా నీ నుంచి వచ్చినవి.
2: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
1: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
2: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీ ఇతరులు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
2: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురల్లీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ విక్రోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
2: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుంటుంది.
2: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరం మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
2: సో
1: చర్చిల్
2: చర్చిల్
1: చర్చిల్ ఎంతో పోషించాడు.
2: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్ ఆఫ్
1: అందరి కూడా దూషించాడు.
2: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
1: ఇదంతా కేవలం కట్టగడపడికి ఏమి చేసింది?
2: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపడికి అతనికే ఈ బాధ అందించింది.
2: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ ఆయన చేయలేదు.
2: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనిటువంటిది ప్రయోజనం ఏమిటి?
2: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్.
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
2: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
2: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
2: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
2: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్డ్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
2: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: కనుక ఎవరిని దూషించకండి.
2: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
1: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
2: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
2: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని ప్రాణిస్తుంది.
2: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
2: Bharatiyas are very lucky and fortunate.
1: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
2: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రం పండితంగా లేదు.
2: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
1: కనుకనే మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
2: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
1: అది మనల్ని రక్షించేస్తుంది.
2: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
2: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అఫోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ప్రేమ ముదిత మనసే రామ రామ రామ రామ.

Bye-bye.

0: రే మసాలు తినాలా, రే మసాలు తినాలా, నోరు చేయనప్పటి ఉద్దరు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతమును తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: ది హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే విత్ బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత,
1: భారత,
0: భా
1: భా
0: భక్తి,
1: భక్తి డివోషన్,
0: రా
1: రా
0: రాగము,
1: రాగము ట్యూన్,
0: త్యా
1: తా
0: త్యాగము,
1: తా త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: ఐ హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: సో యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక్క ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారి.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: భక్తి,
1: భక్తి డివోషన్,
0: రా
1: రా
0: రాగము,
1: రాగము ట్యూన్,
0: త్యా
1: తా
0: త్యాగము,
1: తా త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే

0: పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే వచ్చింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: దిస్ ఇస్ ది ట్రూ వెల్త్.
0: ఇంత గొప్ప ధనం మనం దగ్గర పెట్టుకుని ఎందుకు మనం బాధపడాలి?
1: విత్ ఆల్ దిస్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ వై షుడ్ వి సఫర్?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ చదివే చదువులు,
1: ఆల్ ది ఎడ్యుకేషన్,
0: రాసే వ్రాతలు,
1: ఆల్ యువర్ రైటింగ్,
0: చేసే పనులు,
1: ది డీడ్స్,
0: అన్ని భగవత్ కార్యాలుగా మీరు భావించుకోండి.
1: ఆల్ ఆఫ్ దెం బి ఆఫర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
0: సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ్చ,
1: సరెండర్ అంటు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెడికేట్ అవర్సెల్వ్స్ టు గాడ్.
0: అప్పుడే మీకు సర్వ విధాలా శాంతి చిక్కుతుంది.
1: దెన్ యు విల్ బి పీస్ఫుల్.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God Himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

ಸರ್ವಜೀವ ಹಿತಂ ದೇವಂ ಭಜತ್ಯೇ ಕತ್ವಮಾಸಿತಂ ಸರ್ವದಾ ವರ್ತಮಾನೇಶು

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వజీవులు యందు ఉండినటువంటి ఆత్మ, తన యందున్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఆత్మ ఇన్ హిమ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ అరౌండ్ విల్ ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ విత్ ద లార్డ్.
0: అట్టివాడు రాగి అయినా, విరాగి అయినా, వైరాగి అయినా, సన్యాసి అయినా, సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకుని జీవిస్తుంటాడు.
1: Be that person be a householder, attached person, or a renunciant, or a celibate, whosoever might be, he will enjoy the nearness of God and considers it as the wealth.
0: కనుక మనము చేయవలసినది ఏమిటి అనగా, సర్వతః పాణిపాదం, సర్వజీవుని యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: సో వాట్ వీ షుడ్ డూ నౌ, వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ద సేమ్ స్పిరిట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకుని లేక పెడత్తములతో పడి అనర్థములను పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ట్రూ నేచర్. యాడింగ్ టు దాట్ వీ గో బై ద డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వర్షన్ అండ్ ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్.
0: కానీ నేను దేహమును అనేటువంటి పిచ్చి భ్రాంతి చేత తన నిజస్వరూపాన్ని మరిచి సత్యస్వరూపాన్ని విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైన దేహతత్వాన్ని విశ్వసించి కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ఇట్ ఈస్ అ మిస్టేకెన్ ఐడియా. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral transient nature.
0: మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు.
1: We have to understand the individual nature to begin with.
0: కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ హిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు.
1: లేటర్ ఫ్రమ్ హిస్ పొజిషన్ ఆఫ్ ది ఇండివిజువల్ హీ ట్రావెల్స్ టువర్డ్స్ కమ్యూనిటీ.
0: ఆ తదుపరి స్పిరిచువల్ లైన్ లో ప్రవేశిస్తాడు.
1: ఫైనలీ హీ స్టెప్స్ ఇన్ టు స్పిరిచువల్ ఫీల్డ్.
0: కనుకనే తాను తెలుసుకోవలసినటువంటి సత్యాన్ని, గుర్తించవలసినటువంటి సత్యాన్ని గుర్తించుకునలేక తెలుసుకునలేక అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: ఇట్స్ ఫర్ దట్ రీజన్ హీఈస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దాట్ విచ్ హీ సపోజ్ టు, హీఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ విచ్ హీ షుడ్ నో.
0: కనుకనే
1: హీఈస్ ఇన్ ప్రాబ్లమ్స్.
0: సాయి యొక్క సందేశము ఇదియే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: We should know that this is the message of Sai.
0: S-A-I, Sai.
1: S-A-I, Sai.
0: S anaga spiritual mottamotta understand chesukovali.
1: S stands for the understanding of the spiritual nature.
0: A association ni chakka telusukovali.
1: A signifies association which has to be understood clearly.
0: Tarvata individual paina praveshinchali.
1: And later, one should get into this individual nature.
0: Spiritual, association, individual. ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్, అసోసియేషన్, స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ నోయింగ్ స్పిరిచువల్ అండ్ దెన్ ఫాలోడ్ బై అసోసియేషన్ అండ్ ఇండివిజువల్ వీఆర్ ప్రొసీడింగ్ ద రివర్స్ డైరెక్షన్.
0: ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది, దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు.
1: What is happening when we travel in the reverse direction? We are distancing ourselves from the spiritual pursuits.
0: ee naati manavattam antai kodanu ee vidhamainatvanti oka prayanam chethane vyartham chesukuntunnaru kaalanni.
1: In fact, in this life journey we are wasting our time.
0: Kaalam chaala pradhanamainatvanti.
1: Time is very precious.
0: Kaalame manavunaku pramanam kodanu.
1: In fact, it specifies the kaalame
0: nijamainatvanti daivattvamu.
1: Time is God.
0: Kanukane itti daivattvamainatvanti kaalamunu sarainatvanti reetiga artham chesukoneleka chaala parapaata cheta kaalamunu vyartham gaavichunnadu.
1: We are not able to understand that time is God. We don't know its meaning and waste our time.
0: Mottamota manamu praveshinchavalsinatvanti spiritual.
1: So first step we should begin with
0: this spiritual association lo manam praveshinchali.
1: So we should get into the association with the spiritual backing.
0: Taruvatane ee oka samajika vrutti lopala manam praveshinchali.
1: And later we get into this association.
0: Ee association nunchi kudanu individual aikavachyamku oka ekatvanni manam prapettukovali.
1: Thereafter we should know the individual nature and understand the fundamental principle of unity behind it.
0: Appudu individual anedi sulabhanga manaku artham avutundi.
1: Then the individual nature could be understood easily.
0: Nee prapradhamalone individual lo praveshiste neeku e maatram kodunu spiritual artham kaadu.
1: On the other hand, if you start with the individual, you can never understand the spiritual aspect.
0: Deenikanta moola kaaranamu,
1: the main reason for this,
0: Hiranyakashipudu హిరణ్యాక్షుడు కంసుడు దుర్వాసుడు ఇలాంటి వీరందరూ కూడాను ఈ యొక్క స్పిరిచువల్ ను దూరం పెట్టి ఇండివిజువల్ పైన ప్రవేశపెట్టారు.
1: వీ హావ్ మెనీ ఇలస్ట్రేషన్స్ సచ్ అస్ హిరణ్యకశిపు హిరణ్యాక్ష కంస వీ హావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బికాజ్ దే సెంటర్ అరౌండ్ ది ఇండివిజువల్ నేచర్. దే హావ్ గాట్ ఆల్ ఎబిలిటీస్.
0: వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు.
1: Their capacities and abilities have not been understood by many people.
0: హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు.
1: హిరణ్యాక్ష is highly powerful.
0: సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప is the outstanding scientist.
0: సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What for is the knowledge of science?
0: ఈ పదార్థం ఎట్లా, ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: By acquiring the material knowledge, its origin, how it functions, well, you don't derive anything out of that knowledge.
0: కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు.
1: Hiranyakashipu, Hiranyaksha, they have filled their heart with all negativity.
0: Tama hrudayam nundi kudanu prakrutamainatvanti vastuvulne pravesha pettukunnadu.
1: They have given place for all the worldly material and objects in their hearts.
0: Anityamu, ashastamu, asatyamu, prakruti yokka bhavamulu ivanni kudanu kevalamu anityamainatvantivi.
1: All that is related to the world is momentary, is fleeting, temporary.
0: ilanti anityamainatvanti yokka negatives anta hrudayam nindiku nimpukunnaru.
1: They have filled their hearts with this fleeting momentary joys of the world that constitute absolute negative.
0: Vaari endi enta shakti undi prayojanam emiti?
1: What for all their power and capacity?
0: Ee naati scientists anta kudanu chandramandalam varaku poyinaranna.
1: The modern scientist has reached moon even.
0: కానీ ఆనాడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడా వెళ్తున్నారు.
1: హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష కుడ్ ఆల్సో రీచ్ సన్.
0: ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఒక సైంటిస్టు ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు?
1: సచ్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్, హౌ ఇస్ దట్ దే ఆర్ మిస్టేకెన్?
0: ఈ భౌతికమైన లౌకికమైన అనిత్యమైన ప్రాకృతమైనటువంటి ఒక వస్తువులపై తాము ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: బికాస్ దే హ్యావ్ relied upon the worldly, the physical objects.
0: కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: And hence, in spite of all their latent power, they could not experience divinity.
0: కనుక శక్తి సామర్థ్యమును మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: In fact, we are misusing our capacities.
0: మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు.
1: We are not understanding what we are supposed to know and understand.
0: మానవుడనగ చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: మానవ, man is highly powerful.
0: అందుకోసమని ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి.
1: So Upanishads have cautioned.
0: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాణ్య బోధత.
1: Arise, awake, stop not till the goal is reached.
0: ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లెమ్ము.
1: ఓ మ్యాడ్ క్యాప్, గెట్ అప్ ఫ్రమ్ ది స్లంబర్.
0: ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది.
1: There is going to be the sunrise of prajnana, the spiritual awakening.
0: దాని వైపు నీ యొక్క దృష్టిని మరల్చు.
1: Concentrate towards the dawn.
0: ఈ తమో గుణములను దూరం చేసుకో.
1: Give up all bestial temperament.
0: ప్రాకృతమైనటువంటి వాంఛలు వదలకో.
1: Give up all worldly desire.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో.
1: Understand this world, which is temporary and ever changing.
0: కనుకని ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరూ కూడా గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ.
1: సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, దో దేవర్ హైలీ పవర్ఫుల్,
0: వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు.
1: They could not enjoy the proximity with the divine even a fraction.
0: నక్షత్రాలను కూడా మార్పు చేశారు.
1: They could even change the planetary system, stars.
0: దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తాము పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They have investigated and have gone to the depth of the mysteries of nature.
0: ఇంత చేసి కూడాను కట్టకడపకు ఒక కించిత్తైన కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
1: In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle.
0: హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైనా చిన్న పిల్లవాడైనా అర్థం చేసుకోగలిగాడు.
1: హిరణ్యకశిపు సన్ ప్రహ్లాద, దో వెరీ యంగ్, కుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: తండ్రి ప్రశ్నించాడు.
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్,
0: నాయన నీవేం చదివావు?
1: Son, what have you learnt?
0: Chadivinchiri nannu guruvulu.
1: Teachers taught me.
0: Chadivithe dharma artha kama mochamulani.
1: I have learnt the objectives of this world, the righteousness, the wealth, the desire, liberation.
0: Chadivinavi kalavu pekkuru.
1: I have gone through many books.
0: Tandri.
1: Father.
0: Chadivulalo marma mella chadivithe tandri.
1: I have understood the underlying principle, the inner significance of all knowledge.
0: అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏది ఒక్క చెప్పు నాయన అని.
1: దెన్ హిరణ్యకశిపు వాంటెడ్ హిమ్ టు సే వన్ ఆర్ టూ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
0: ఎక్కడ చూచినా,
1: వేర్ ఎవర్ యు సీ,
0: దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్, నన్ ఎల్స్.
0: సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ డివైన్.
0: చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది.
1: Listening to this answer, the father was highly furious. He has thrown his son out of his
0: presence.
1: Is this education you acquire?
0: చదివినది ఎవరో పెక్కులు అన్నావు, ఇదియా నా చదవటం.
1: You said that you have learnt a lot. Is this knowledge you
0: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కామమోక్షాలంతా ఉన్నాయి.
1: In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the wealth.
0: నేర్చుకొనక ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు?
1: Ignoring the knowledge of the wealth and the desire, how is it that you want liberation and acquire the knowledge towards that goal?
0: అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Then father was very angry and asked, where is God?
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు.
1: ప్రహ్లాద యంగ్ బాయ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
0: ఇందుకలడు అందు లేదని సందేహం వరదు తండ్రి.
1: Father, never doubt that God is not here and God is not there.
0: Endendu vedaki chuchina andande kaladu.
1: Wherever you may search, you will find him there.
0: Chala baadha kaligindi tandriki.
1: The mother also felt so sad.
0: Ee chinna pillavaadu nenu inta goppa scientist lainappudiki naaku buddhi cheppadaniki vastunnada veedu.
1: The father started feeling, such young boy, my son wanted to teach me a lesson.
0: Ekkada unnadu chupunnadu.
1: show where God is, said the
0: ఎన్నెందు వెతికి చూచిన అందందే కలడు అన్నాడు.
1: Wherever you may search, you will find him there, said the boy.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: Do you find him there in the pillar?
0: ఉన్నాడు.
1: Yes, there is.
0: అచంచలమైనటువంటి భక్తి,
1: the steady devotion,
0: అచంచలమైనటువంటి విశ్వాసము,
1: steady faith.
0: అలాంటి ప్రహ్లాదుని ఎవరూ మార్చలేకపోయారు.
1: Prahlad had these two, none could change him.
0: అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు.
1: And then he has hit hard at the pillar.
0: ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు.
1: Right from the pillar, God manifested.
0: అనగా,
1: meaning,
0: ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
1: People go by this body attachment, identification of the body, and try to maintain.
0: ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు.
1: The moment this body attachment is given up, you will find the divine manifestation.
0: ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు.
1: Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber.
0: దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి.
1: We have another illustration in support of this.
0: భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి?
1: How can we have the vision of God?
0: అచంచలమైనటువంటి భక్తి,
1: unwavering devotion,
0: మార్పు కలిగినటువంటి ఒక చిత్తము,
1: that heart which will never change,
0: దృఢమైనటువంటి విశ్వాసము,
1: a strong faith,
0: ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే.
1: దట్ వాజ్ ఆన్సర్ ఆఫ్ ప్రహ్లాద.
0: అన్నింటికంటే ముందు పాలు, పాలు మిల్క్.
1: ఆఫ్ ఆల్ ద మిల్క్ ఈజ్ ద ఫస్ట్.
0: ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం.
1: అండ్ యూ కెన్ కర్డల్ ఇట్.
0: ఆ పెరుగు నుండి వెన్న తీశాం.
1: And then you can extract butter out of it.
0: వెన్న నుండి నెయ్యి తీశాము.
1: Thereafter you can have ghee.
0: ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము?
1: This is the direct evidence.
0: దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు.
1: God, the divine, is milk.
0: ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మ నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు.
1: And out of this, the butter is extracted.
0: కానీ మీకు తెలుసునో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాంచడానికి పోయినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది.
1: యాజ్ యూ హీట్ దిస్ బటర్ యూ ఫైండ్ ఫౌల్ స్మెల్.
0: కానీ ఏమిటిది, పార నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు.
1: వన్ విల్ బి సర్ప్రైజ్ వెన్ వన్ కమ్స్ టు నో ద బటర్ ఆర్ ద మిల్క్ స్మెల్స్ బ్యాడ్.
0: నాయన, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వం.
1: బట్టర్ రిప్రజెంట్స్ యువర్ ఇండివిజువల్ నేచర్.
0: నీలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడాను దుర్గుణముల యొక్క వాసనలు.
1: ఆల్ ద ఫౌల్ స్మెల్ రిప్రజెంట్స్ ద ఈవిల్ ప్రొపెన్సిటీస్ టెండెన్సీస్ ఇన్ యూ.
0: వీటిని పూర్తి కూడాను కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది.
1: వెన్ వన్స్ యూ హీట్ అండ్ మెల్ట్ ఇట్ ఆల్ ద బ్యాడ్ స్మెల్ విల్ గో.
0: కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధం అనేటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి.
1: యాజ్ వీ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ డూ కమ్ అక్రాస్ దిస్ స్టేట్ ఆఫ్ ఫౌల్ స్మెల్.
0: దుర్గంధములే వస్తుంటాయి.
1: వీ ఫైండ్ దిస్ అట్ దట్ మూమెంట్.
0: కానీ దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి.
1: One should be able to bear with it, because there in the butter we have water there still.
0: Aa water vennalo undinanta varaku ee durgandham tappindi kaadu.
1: So long there is water there in the butter, you cannot escape from this bad smell.
0: Aa neeranta kudunu aavareipovali.
1: All this water should be converted into vapor.
0: Adi aa durgandham aneetundi anta kudunu marinta kaanchinappudu ఆవిరైపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ ఈస్ హీటెడ్ బాయిల్ మోర్ అండ్ మోర్ దిస్ హోల్ థింగ్ వేపర్ విల్ లీక్.
0: అప్పుడు ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు.
1: ద మూమెంట్ వెన్ వాటర్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిది ఈ మానవ దేహత్వము, మనస్సు, బుద్ధి, చిత్తం.
1: Therefore, because of God's grace, We have got the body, the mind, the intellect.
0: Adiye Hiranyakashipu adigadu, who are you?
1: That is the question put by Hiranyakashipu. Who
0: are you? Body?
1: Are you the body?
0: Kadu.
1: No.
0: Are you mind?
1: Are you the mind?
0: Kadu.
1: No.
0: Are you buddhi?
1: Are you intellect?
0: Kadu.
1: No.
0: Are you chittam? Kadu.
1: Are you the heart? No.
0: ఇంకా నీవేమిటి?
1: దెన్ హూ ఆర్ యూ?
0: పిచ్చి తండ్రి, ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దీస్? ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ కూడా కేవలము పాల నుంచి వచ్చినటువంటివి.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద మిల్క్ ఓన్లీ.
0: కనుకనే నాకు మిల్క్ గానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థములతో అవసరం ఏమిటి?
1: When I remain at the state of milk, I am not bothered of the milk.
0: ఈ దేహం నాకు అక్కర్లేదు.
1: I don't want any of the milk products.
0: ఈ మనస్సు యొక్క భ్రాంతులు నాకు అక్కర్లేదు.
1: I am not going to be carried away with the milk.
0: ఈ చిత్తం నాకు అక్కర్లేదు.
1: I don't want any feeling or emotion.
0: ఇవన్నింటిని కూడా నేను త్యజించాను.
1: I have sacrificed them all.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ అన్నింటిని కూడా నేను త్యజించిన చేతనే నేను పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క చిత్తం గల వెన్ననగా తయారయ్యాను.
1: As I have sacrificed the mind, the intellect, the feelings, sentiments and emotions, therefore I am quite pure, steady and sacred, replied Prahlada.
0: ee prakruti sambandhamainatundi jalam anto into cheri unte idi kuda nu durgandhamto cherthundi.
1: So long there is this water or the worldly attachment, it will foul bad.
0: Kanukane vennanu kaanche samayam lopala kinchittaina kuda water andulo undakoddu.
1: As you heat it, you will not find water anymore there.
0: Aa jalam andulo nilchi unnada durgandham praveshistundi.
1: The water if it is still there, it smells bad.
0: Ee chaala mandi chuchi untaru vennanu kaanche samayamlo akkada povadaniki veelu kaadu.
1: Most of you must have noticed, when the butter is boiled, when made into ghee, you will find bad smell in the vicinity.
0: Aa neeru poorthi kudunu aavireyyevanta varaku kudunu manam kaanchali.
1: It has to be heated until the water is totally lost.
0: Aa neeranta aaviri aipoyin tarvata etti durvasana raadu.
1: The moment water leaves in the form of water vapor, you don't find any bad smell.
0: కనుక ప్రకృతి యొక్క వాంఛనమైనటువంటి యొక్క ఈ జలము మనసు యందు నిలుచుకున్నంత వరకు కూడాను ఇది దుర్గంధం పోదు.
1: Therefore, so long there is this water of worldly desire, you cannot escape from this bad odor.
0: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైన కూడాను ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళటువంటి దుర్గంధంతో చిక్కుడిపోయారు.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, దే హ్యాడ్ దిస్ వరల్డ్లీ డిజైర్ విచ్ ఇస్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ వాటర్.
0: మనసులో చేర్చుకున్నంత వరకు కూడాను ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ వరల్డ్లీ డిజైర్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్ ద వాటర్ ఇన్ ది బట్టర్ ఆఫ్ లైఫ్, ఎంతో మంది
0: భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు రోడ్డు తిరుగుతుంటారు, తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు.
1: పీపుల్ గో అరౌండ్ ది స్ట్రీట్స్ గివింగ్ టాక్స్ అండ్ డూయింగ్ భజన్స్.
0: వారి ఉన్నటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ ఫౌల్ స్మెల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
0: ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడా వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు.
1: దిస్ వాటర్ of worldly desire, which is responsible for bad odor, ee naati manavulandaru kudanu today the humanity
0: kevalam ee durgandhamunike lotai poyinaru,
1: have submitted itself to this bad odor.
0: Deeniki alavatai poyinaru.
1: Therefore they are not able to be free from that.
0: Edo bhajana cheyatamu, dhyanam cheyatamu, japam cheyatamu, tapam cheyatamu ilanti prakrutamainatundi vanchalone padipothunnaru.
1: They proceed along the spiritual path, such as doing bhajans, repeating God's name, the penance, the meditation and so on.
0: ivanni kudunu neetito cherinatvanti oka venna vantive.
1: They are all comparable to that of that butter with water.
0: mana vanchalainatvanti deen lopala ee yokka durgandham anetvanti korikalanta cheri poyinayi.
1: In fact, the water of the worldly desire is still there.
0: ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు.
1: దిస్ ఫౌల్ డిజైర్ షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్.
0: ఇంతే కాదు,
1: ఓన్లీ దిస్,
0: ఇంకా కూడా అనేక రకమైనటువంటి వాంఛనంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివోటీస్ హూ ఆర్ వికెడ్, దే హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ ఆఫ్ వేరియస్ టైప్స్.
0: వీళ్ళు భక్తులా?
1: ఆర్ ద డివోటీస్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఈ భక్తులైపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది?
1: ఇఫ్ దే రియల్లీ డివోటీస్, హౌ ఇస్ ఇట్ దట్ దే హావ్ దిస్ బ్యాడ్ ఓడర్?
0: ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ దట్ ట్రూ డివోషన్.
0: శరీరమునందు దుర్గంధమే.
1: ద హోల్ బాడీ.
0: మనసునందు దుర్గంధమే.
1: ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: బుద్ధినందు దుర్గంధమే.
1: ది ఇంటెలెక్ట్.
0: తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ ఎమిట్ ఫౌల్ స్మెల్.
0: తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: అండ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో ది ఇన్నర్ హిజ్ ఓన్ డిఫెక్ట్.
0: భక్తులారా,
1: డివోటీస్,
0: ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
1: We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us.
0: ఎంతటి గొప్పవాడైనప్పటికీ, కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు ఎన్ని సంభవించినప్పటికీ, కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి.
1: One may be very great, but he should have unwavering faith. He should be able to resist and face the problems of life. He should be steady.
0: దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి.
1: He should have strong faith.
0: అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు.
1: Then he will live in peace.
0: అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు.
1: Then Prahlada replied,
0: Nanna,
1: Father,
0: మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ,
1: in spite of all the suffering,
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ,
1: I may have many difficulties,
0: దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ,
1: the body may be put to suffering and pain,
0: నేను దీనిని లక్ష్యం చేయను,
1: I am not bothered of them.
0: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను.
1: I have intense love for God. I will never give it up.
0: దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If the love for God is lost, why should I be alive?
0: ఈనాటి యొక్క భక్తులు,
1: devotees today,
0: కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది.
1: A small difficulty, a problem will bring about a change.
0: ఇంకేమైనా కొన్ని సందేహం కలిగినా,
1: if there is any doubt,
0: దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు.
1: And that brings a total change in him.
0: విశ్వాసమే కోల్పోతారు.
1: They lose the very basic faith.
0: కానీ విశ్వాసమే కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు.
1: They are not able to know this, what's happening.
0: వాళ్ళు శ్వాసనే కోల్పోతున్నారు.
1: They lose the very breath, శ్వాస.
0: కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి.
1: Under any circumstances, man should proceed along the spiritual path with strong
0: faith. ఇదే నిజమైనటువంటి భక్తి.
1: This is true devotion.
0: Bhakti, bhakti, bhakti, bhakti ani poojalu chesukuntu, kevalam naamanu cheppukuntu, daarulanta tirugutunte adi bhakti kaadu.
1: Devotion does not mean mere acts of worship or chanting God's name and going along the streets.
0: Nee hrudayamunandu pavitramaina yokka divyatvanni pratishtha chesukovali.
1: You should install that sacred divinity in your heart.
0: ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ కోరికలు అనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి.
1: వీ హావ్ టు బ్రష్ దెమ్ అవుట్ ఆల్ ద డిజైర్ అండ్ బర్న్ దెమ్.
0: ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్ట కాల్చాలి, పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి.
1: You should burn all your desire, burn to ashes totally.
0: Anto into konju shesham emaina manendu migilte,
1: it is still remnants of desire.
0: Avi ee durgandhanikatta moola karanam.
1: That remnants, that residue,
0: ee durvasanamanta manaku cheradaniki moola karanam.
1: That is responsible for all the foul.
0: Ee dushpravartanalakanta moola karanam.
1: That is the main cause for all the bad
0: habits. Ee durabhyasamanakanta moola karanam.
1: That is the cause for bad habits.
0: Ee dushcheshtalakanta moola karanam.
1: For all bad deeds.
0: కనుకని ఈ యొక్క దురభ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్,
0: కానీ
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: కలియుగ ప్రభావం చేత,
1: ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
0: ప్రతి భక్తులు కూడాను కోరికలు కోరికలు కోరికలు కోరికలు.
1: ఎవ్రీ డివోటీ ఈజ్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిజైర్స్.
0: ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్? దట్ సో మీన్ అండ్ చీప్.
0: Pig.
1: Like a pig, of that of the state of a pig.
0: Pig duranga vastunnadante ento vasana vastundi.
1: One will be away from the pig because of the bad smell.
0: Aa pig nu hrudayam nunde pettukoni veedu etta bharinchukoni untunnadu.
1: How are you able to tolerate and bear the pig in you?
0: Kanukoni ee durgandham povalante,
1: in order to be free from the bad smell,
0: indulo anto into shesham unnatundi ee jalam anetundi yokka durbhavamunu povali.
1: We should give up the desire, the bad feeling, which is the water.
0: Avi poyinappude,
1: the moment it's gone,
0: indulo ye matramo durgandham manaku praveshapettadu.
1: There'll be no more of that smell any longer.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu chaala adrushtavantude.
1: Man is really lucky.
0: Adrushtavantude kaakunda,
1: not only lucky,
0: ee duradrushtam dan kuda cheechukuntunnadu.
1: Not only lucky, this misfortune is also following him.
0: Ee duradrushtani cheechukovatam chetane తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ది డిజైర్ ఫాలోయింగ్ హిమ్ ఇన్ ఫ్యాక్ట్
0: దైవ సన్నిధిలో కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు.
1: హీ లూజెస్ ఆల్ ద డిజర్వ్డ్నెస్ టు బి
0: నేను ఎన్నో చదువుకున్నాను
1: నియర్ గాడ్
0: ఎన్నో గ్రంథములు పుట్టించాను
1: ఇన్ ఫ్యాక్ట్ హస్ గాన్ త్రూ బుక్స్
0: గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటాను.
1: Number of discourses are given.
0: ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all your talks?
0: ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు?
1: Why the talks are given?
0: పరులను మోసపుంచే కోసం.
1: You are only cheating people.
0: నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు.
1: You are betraying, cheating yourself.
0: నీలో లేనటువంటి భావమునంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గుడిగా చేసుకుంటున్నావు.
1: In fact, you are explaining that which is not in you and you are betraying.
0: తెలుసుకున్నది ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు.
1: At least if you tell one thing that you have done
0: kunu asatyam nanittunti kuppalu kuppalu pettukunnav.
1: In fact, the heart is full of piles of utter blatant lies.
0: Asatyam
1: lies, untruth,
0: untruth. కనుకనే హృదయం అంతా కూడా అంట్రూత్ తో నింపుకున్నాం.
1: Therefore, the heart is full of untruth.
0: అధర్మముతో మనం పెంచుకున్నాం.
1: Unrighteousness.
0: అశాంతితో మునిగిపోతున్నాం.
1: Restlessness.
0: కనుకనే మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి.
1: Therefore, be away from this untruth.
0: అధర్మాన్ని కాల్చివేయి.
1: And burn this unrighteousness.
0: దీనిని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర.
1: This is the declaration of Veda. Speak truth, follow righteousness.
0: ఈ సత్యం అనేటువంటిదే దైవ స్వరూపం.
1: Truth is God.
0: ఈ దైవ స్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడేది?
1: ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అల్టిమేట్లీ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో గొప్ప మేము సాధనలు చేసుకుంటున్నామని మీరు గర్వపోతున్నారేమో కానీ,
1: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ పార్ట్స్.
0: మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి.
1: ఫస్ట్ సీ దట్ ఆల్ దట్ ఈస్ ఫౌల్ ఇన్ యూ ఈస్ అవే.
0: మనం పెంచుకోవాల్సింది ఇది కాదు.
1: It's not that you are supposed to grow.
0: మనం పెంచుకోవాల్సినటువంటిది పవిత్రమైనటువంటి ఒక సుగంధము.
1: What we have to develop is
0: అది ఏ సుగుణములు?
1: The fragrance of virtues.
0: అవి ఏ సుశాంతిని అందించేటువంటివి?
1: The aroma will give you the peace.
0: అలాంటి నిర్గుణం, నిరంజనం, సనాతనం.
1: That which is unsullied, the pure and crystal clear, eternal.
0: నిర్గుణం, నిరంజనం,
1: అట్రిబ్యూట్లెస్,
0: సనాతనం, నికేతనం.
1: దట్స్ ఎటర్నల్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: It's pure, polluted, unsullied, and it's eternal and immortal.
0: కనుకని మొట్టమొదటి నీవు పరిశుద్ధుడు కావాలి.
1: So make yourself sacred.
0: దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని,
1: filling your heart with the wicked thoughts.
0: ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము,
1: and you share them in the neighborhood.
0: వాళ్ళను చెడగొట్టటము, నీవు చెడిపోవటం.
1: You spoil everybody and spoil yourself.
0: గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు.
1: You don't get anything out of books.
0: కేవలము ఒక ఉపన్యాసమత్వం అందుకునేటువంటి అంతకంటే కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ జాయ్ బై లిసనింగ్ టు టాక్స్.
0: శ్రద్ధ, భక్తి కలగాలి.
1: ద సిన్సిరిటీ అండ్ డివోషన్ ఆర్ రిక్వైర్డ్.
0: అది ఏ శ్రద్ధ?
1: దట్ ఈస్ శ్రద్ధ.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ ఫాస్ట్నెస్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికే నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది.
1: ద మ్యాన్ ఆఫ్ సిన్సిరిటీ విల్ హ్యావ్ దిస్ విజ్డమ్, జ్ఞాన.
0: కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దిస్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ హావ్ టు ఇంక్రీజ్ ద డెవలప్ లవ్.
0: ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే,
1: వెన్ వన్స్ వీ రిలై ఆన్ లవ్,
0: పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది.
1: యూ డెవలప్ సీక్రెట్ హార్ట్ దేర్ ఆఫ్టర్.
0: ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది.
1: దెన్ ద హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము చేయవలసింది ఏమిటి సాధనలు?
1: Most importantly, what is that we should do?
0: Chitta shuddhi gavinchukotame.
1: We should have the pure heart.
0: Tiruthunda Alvar undetunte vaadu Tamil Nadu lokala.
1: In Tamil Nadu there is one person by name Tiruthunda Alvar.
0: Ayi cheppetunte vaadu.
1: He used to say,
0: chitta shuddhi odu unnai pooja cheyadani.
1: Without the purity in heart,
0: chikkilame vandame rama rama rama rama rama rama annadu. ఈ చిత్తశుద్ధితో నేను రామా రామా రామా అని పిలుస్తున్నాను.
1: విత్ దిస్ ప్యూరిటీ ఐ చాంట్ రామాస్ నేమ్.
0: కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామా అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ నో రైట్ టు అటర్ గాడ్స్ నేమ్ రామా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్యూర్ మైండ్.
0: ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామము తలుస్తుంది?
1: విత్ పొల్యూటెడ్ మైండ్ వాట్ ఈస్ దట్ యు గెట్ బై అటరింగ్ గాడ్స్ నేమ్.
0: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ గానే మారిపోయింది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే.
0: నడక పొల్యూషన్,
1: అవర్ మెథడ్ ఆఫ్
0: మాట పొల్యూషన్,
1: అవర్ వర్డ్స్.
0: వినటం పొల్యూషన్,
1: ప్రతి
0: కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది.
1: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
0: వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ డివోషన్ దేర్?
0: చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేక్.
0: మేము భక్తి భక్తి భక్తి అని భక్తిని తలపైన వేసుకుని వీడు ఈ విధంగా బురకా వేసుకుని మోసాలు చేస్తున్నారు.
1: వీ జస్ట్ హైడ్ అవర్ సెల్వ్స్ వేరింగ్ దిస్ మాస్క్ ఆఫ్ డివోషన్ అండ్ చీట్ అదర్స్.
0: ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బిట్రే ఎనీబడీ.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని కనుకనే మీరు మోసం చేయకండి.
1: డోంట్ చీట్ ఎనీబడీ.
0: నీకు నీవు చీట్ చేసుకునే వాడు అవుతావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: లోకం లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద డివోషన్ అండ్ ఆల్సో సిన్సరిటీ.
0: కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చేయాలి.
1: దిస్ ఈస్ ది టైమ్ ఫర్ రెక్టిఫికేషన్, ఫర్ కరెక్షన్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
0: గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో,
1: ద డే వెన్ యూ ట్రై టు ప్యూరిఫై అండ్ కరెక్ట్,
0: ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి.
1: Then that purifies all the feelings of devotion in your heart.
0: మాటలతో ఇది పనికిరాదు.
1: The words will not help you.
0: చేతలతో పనిచేయాలి.
1: Your actions will help you.
0: మనసు మాట క్రియలు మనిషికి ఒక్కటి అయినా,
1: the thought, word and deed should be one.
0: మనసు మాట క్రియ ఒక్కటి కావాలి.
1: In fact, thought, word and deed should be one.
0: మనసు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు, ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అట్ వేరియన్స్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్?
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద హార్మనీ అండ్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మనసు,
1: మైండ్,
0: మాట,
1: వర్డ్,
0: క్రియ
1: అండ్ యాక్షన్,
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: షుడ్ బి యూనిఫైడ్, షుడ్ బి యునైటెడ్.
0: ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ యూనిటీ.
0: దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ దిస్ యూనిటీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అన్ట్రూత్, ఇన్జస్టిస్, అన్రైచువస్ యాక్షన్స్ అండ్ మిస్డీడ్స్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకోవలసినటువంటి వ్యక్తులు,
1: ఇండివిజువల్స్ హూ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు.
1: దే హ్యావ్ బికమ్ అన్సీక్రెట్ ఇండివిజువల్స్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఈ సాయి నామం తీసుకుని
1: బేరింగ్ ద నేమ్ ఆఫ్ సాయి
0: సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు.
1: దే డూ బిజినెస్ ఇన్ ది నేమ్ ఆఫ్ సాయి.
0: సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి యు ఆర్ డిసీవింగ్ మెనీ పీపుల్.
0: ఇది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ అప్రూవ్.
0: ఇలాంటి వారు భక్తులే కాదు,
1: దే ఆర్ నాట్ డివోటీస్ ఎట్ ఆల్.
0: ఏ దేశాలకో వెళ్లి, ఏ ప్రాంతాలకో వెళ్లి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు.
1: దే గో అబ్రాడ్, విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి డూ బిజినెస్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను.
1: భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై, ఈవెన్ సింగిల్ పై.
0: అలాంటి నేనును ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా?
1: భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్.
0: ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నాల.
1: డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. సెండ్ హిమ్ అవుట్, నెక్ హిమ్ అవుట్.
0: కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ డివోషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్ టుడే.
0: ఈ వ్యాపారం నువ్వు చేసుకో,
1: యు డూ యువర్ ఓన్ బిజినెస్.
0: కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు.
1: బట్ డోంట్ డూ బిజినెస్ మేకింగ్ యూజ్ ఆఫ్ సాయి నేమ్.
0: నీ వ్యాపారం సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు.
1: యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం.
1: బట్ ఎవ్రీ డే వీ ఫైండ్ ద బిజినెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డివోషన్.
0: గ్రామ గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి.
1: టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్ యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి.
0: అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి?
1: దిస్ ఈస్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీ.
0: లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా, అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది.
1: దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నోటీస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, జపాన్, అమెరికా, మలేషియా, సింగపూర్ అండ్ సో ఆన్.
0: కనుకని ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్.
0: మన హృదయాది పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి.
1: వీ షుడ్ మెయింటైన్ అవర్ ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్
0: సెల్ఫ్ అలైవ్. నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు.
1: Without that, you are almost dead.
0: ఇలాంటి వానికి తజ్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు.
1: Better we perform the obituary rites.
0: కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి.
1: As we pray, we should have sacred feelings and thoughts.
0: ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి?
1: How to develop sacred ideas?
0: ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే,
1: when once there is this mixture of worldly desire,
0: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
1: The divinity, the divine principle will be away, far off from us.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు.
1: యు ఆర్ ఆల్ హియర్ విత్ ఆల్
0: యువర్ అంతర్మర్మాన్ని మీరు గుర్తించవలేక అమాకులైపోతున్నారు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ యూ బికమ్ సింప్లీ ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్.
0: అనేక ప్రాంతముల లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ దే బికమ్ బ్యాడ్ అండ్ దే స్పాయిల్ దెంసెల్వ్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి.
1: You just run away from him with approach of
0: tujjana samsargam.
1: Run away from the bad company.
0: Bacha sadhu samagamam.
1: Be in good company.
0: Kuru punya mahoratram.
1: Do good deeds day and night.
0: Adiye manam cheyali.
1: That's what we are supposed to do.
0: Tejya tujjana samsargam.
1: Run away from bad company.
0: Paamulaina dagara pettukochu gaani ee durmargulanu paam dagara pettukokoddu.
1: You can even be in the company of a snake but not in the company of a bad man.
0: Sloga cheppu. కనుక ఈ యొక్క పాములు వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చింత చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్.
0: నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా.
0: ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.
1: సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్
0: ఆన్. ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు.
1: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్,
0: ఇంతవరకు ఏనాడు కూడా ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్.
0: ఈనాడు భక్తులకందరికీ కూడా డబ్బే దైవము.
1: టుడే డివోటీస్ కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: మనీ వారికి దైవంగా ఉంటుండాలి.
1: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు?
1: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ, హౌ కెన్ దే కాల్ దెమ్సెల్ఫ్ డివోటీస్?
0: ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు.
1: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ డివోషన్.
0: ఇప్పుడు పూర్వం చెప్పాను,
1: భగవాన్
0: తల్లి తండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో 100,000 రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండిండో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను.
1: భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు.
1: But yet it has not been said to everybody.
0: కాని ఈనాడు స్వామి పేరు పెట్టుకుని,
1: టుడే ఇన్ ది నేమ్ ఆఫ్ స్వామి,
0: ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి,
1: థింకింగ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
0: స్వామి కోసం చందాలు వేస్తున్నామని,
1: అండ్ దట్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ స్వామి,
0: కనుక ఈ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు.
1: దే ఆర్ కలెక్టింగ్ మనీ లైక్ దాట్.
0: ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా?
1: దేర్ కెనాట్ బి మచ్ వర్స్ దాన్ దిస్ టైప్ ఆఫ్.
0: వీళ్ళంతా దైవద్రోహులు.
1: They are all the betrayers of God.
0: Swami peru pettukoni dhanamunu vasoolu chesukotam idi nenu angikarinchanu.
1: Bhagavan will never acknowledge, will never accept, approve collecting money in the name of Bhagavan.
0: Vichchamaina yettini ustundi gaani naa peru pettukoni dinni upayogichukokoddu.
1: Never make use of Swami to raise funds, collect money.
0: Ee naadu
1: today
0: tellavari old students vacharu naa daggara.
1: This morning all students came to Bhagavan. Today he came to
0: Swami.
1: Bhagavan. Swami,
0: ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు?
1: హూ విల్ గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే?
0: ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు?
1: హూ విల్ గివ్ యూ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్?
0: హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మెడిసిన్.
1: And there in hospital, medicines are given free.
0: అక్కడ కూడా ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు.
1: They don't charge you there in the hospitals.
0: చిన్న పిల్లలు కూడా ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు.
1: ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్ దే డోంట్ చార్జ్.
0: కనుక
1: సో
0: మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి?
1: హౌ టు సర్వ్ స్వామి, హౌ షుడ్ వీ సర్వ్ యూ వెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే?
0: ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ విత్ ఎ ప్లాన్.
0: ఎక్కడెక్కడ ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటాదో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి.
1: The places, the villages where there are no schools, we'll start schools there, construct them. Bhagavan should commence that project today.
0: నాయనా తొందరపడద్దండి తొందరపడద్దండి.
1: స్వామి సెడ్ డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్లిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ టుడే దే ఆర్ వెరీ ఫాస్ట్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: భగవాన్ టోల్డ్ హిమ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఇంకా తొందరపడవద్దు.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: అంటే స్వామి, మేమందరూ ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ.
1: స్వామి, నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మమ్మల్ని ఇంత చదివించి, ఇంత పొంచినందుకు, పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్తైనా సేవ చేయనక్కర్లేదా?
1: భగవాన్, యూ హావ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్, యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, షుడ్ వి నాట్ సర్వ్ యూ?
0: కనుకనే స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి.
1: వీ హావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ దిస్ వే.
0: ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు.
1: హీ వాంటెడ్ భగవాన్ టు అనౌన్స్ దిస్ ఈవినింగ్.
0: మంచిది అన్నాను.
1: భగవాన్ సెడ్ yes.
0: అంగీకరించాను.
1: భగవాన్ అగ్రీ.
0: మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పడం.
1: భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్.
0: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాడు బాధ్యత తీసుకుని,
1: దోస్ హూ వాంట్ టు డూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ,
0: దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని,
1: యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ,
0: కార్యక్రమంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ యాక్షన్.
0: ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ధి వస్తారు.
1: ఇఫ్ యూ డూ దాట్ ద ఓల్డ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్.
0: మెడ్రాసు, హైదరాబాదు ఇక్కడంతా కూడా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
1: ఓల్డ్ స్టూడెంట్స్ దేర్ మెడ్రాస్, హైదరాబాద్ అండ్ దట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు.
1: మెనీ కమ్ ఫ్రమ్ మెడ్రాస్.
0: కనుక నేను కావాల్సినటువంటి నాకు మందిరాలు అక్కర్లేదు.
1: Bhagavan does not want mandirs, temples.
0: నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు.
1: Bhagavan does not want any sign.
0: మీరు ఆనందంగా సేవలు చేస్తురండి.
1: Bhagavan wants you to serve happily.
0: వాళ్ళు మీ యొక్క ప్రార్థన అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి.
1: You just give up though you are not. You are
0: వాళ్ళ కర్మ వాళ్ళది.
1: It is their destiny.
0: యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి.
1: Youth, you proceed with all sincerity.
0: ఈ దిక్కులేనటువంటి వారికి అంతా తగినటువంటి సహాయం చేయండి.
1: హెల్ప్ దోస్ ఫోర్లోర్న్ హు ఆర్ హెల్ప్లెస్.
0: అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్లకు కొంత ఆహారం అందించండి.
1: సర్వ్ ఫుడ్ టు దోస్ హు ఆర్ హంగ్రీ అండ్ హు ఆర్ నీడీ.
0: ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్.
1: ఇన్ఫాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్.
0: కనుకనే ఫుడ్ హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్, యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్.
0: కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి.
1: సర్వ్ అదర్స్, వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్, బీ ప్రిపేర్డ్ టు డూ దాట్.
0: కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్.
0: మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: నేను ఇస్తాను కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ భగవాన్ విల్ గివ్ యూ, డోంట్ కలెక్ట్ మనీ.
0: ఈ చందాలకు పోయేదిని, ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది.
1: యూ జస్ట్ కలెక్ట్, దే గివ్ యూ 100 రూపీస్ అండ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ 1000 రూపీస్ వర్త్.
0: కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు.
1: సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్.
0: మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు?
1: భగవాన్, మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్, వై షుడ్ వి సఫర్?
0: ఎవరిని మీరు ఆశ్రయించకండి.
1: డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ గో టు ఎనీబడి.
0: వాళ్ళు ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు.
1: ఇఫ్ యూ గో టు ఎల్డర్లీ పీపుల్ దే టీచ్ యూ ఫిలాసఫీ.
0: ఈ వేదాంతమంతా దమ్మిడికి పనికిరానట్టు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: Useless, useless, useless.
1: It is useless, useless, double useless, multiple useless.
0: ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి.
1: Not only here, everywhere similar.
0: ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే.
1: You go to any country, Germany, Japan, any country, same business.
0: ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే న్యూస్ వచ్చింది.
1: The same news is received here.
0: నాకు వస్తుంటాయి న్యూస్ చాలా వస్తుంటాయి.
1: భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఏ లాట్.
0: ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను.
1: భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్.
0: ఇవి నేను వినవలసింది.
1: అందరూ
0: క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి.
1: భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వి ఆర్ హ్యాపీ, దట్ వి ఆర్ ప్రోగ్రెసింగ్, దట్ వి ఆర్ ప్రాస్పరింగ్, దట్ వి ఆర్ అడ్వాన్సింగ్.
0: స్వామి పేరుని ఈ విధంగా కొడును ప్రయాణం లోపల కొంచెం అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
0: డివోషన్ అమ్మనే కూడదు.
1: వీ షుడ్ నాట్ సెల్ అవుట్ డివోషన్.
0: ఓషన్ అయినా కూడా మంచి నీళ్లు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రం ఇవ్వదు.
1: ఈవెన్ ఓషన్ మే సప్లై యూ డ్రింకింగ్ వాటర్, నాట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ డివోషన్.
0: ఎవరైనా కూడా ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి.
1: డోంట్ అలౌ ఎనీబడి నియర్ యూ ఫీ ఆస్క్స్ మనీ.
0: ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్, వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ.
0: నేనే ఎవరిని కూడా అడగటం లేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి.
0: అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను?
1: హౌ ఇస్ ఇట్ దట్ యూ వుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్?
0: ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి.
1: డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్, ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేషన్.
0: నాకు డబ్బుతో అవసరం లేదు.
1: భగవాన్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ.
0: నాకు ప్రేమతోనే అవసరం.
1: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ ఓన్లీ లవ్, గివ్ అండ్ టేక్, లవ్ గివ్ అండ్ టేక్.
0: ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు.
1: దట్ లవ్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: Redeem, liberate your lives through this love.
0: ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు.
1: There is no other greater devotion beyond love.
0: కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి.
1: ఎనీ టాస్క్ యూ కెన్ డూ విత్ దిస్ లవ్.
0: ఒక టంబ్లర్ నీళ్లు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ సప్లై ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ టు వన్ హూ ఇస్ థర్స్టీ, దట్ ఈస్ ఎనఫ్.
0: అంతకంటే ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ఇస్ నీడెడ్?
0: దాహం తీర్చాలి.
1: యూ షుడ్ క్వెంచ్ ద థర్స్ట్.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: అండ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్.
0: ఈనాడు చాలా మంది భక్తులు భక్తులు భక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నాయి. చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ డివోటీస్, 90% ఆఫ్ దెమ్ ఆర్ థీవ్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్.
0: పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎర్లియర్ డేస్ ఇట్ వాస్
0: భక్తులు.
1: ఎనీ టాస్క్ యూ కెన్ డూ విత్ దిస్ లవ్.
0: ఒక టంబ్లర్ నీడు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ సప్లై ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ టు వన్ హూ ఇస్ థర్స్టీ,

0: గాడ్.
1: పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎర్లియర్ డేస్ ఇట్ వాస్
1: భక్తులందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాడు.
0: ఇన్ ది ఎర్లియర్ డేస్ ఆల్ డివోటీస్ యూజ్డ్ టు అసెంబ్లీ.
1: దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు.
0: డే బై డే థీవ్స్ నంబర్ ఇస్ ఇంక్రీజింగ్.
1: తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు.
0: మార్నింగ్ దే స్మియర్ విభూతి ద వెర్మిలియన్ ఆన్ ది ఫోర్హెడ్
1: పెట్టేస్తారు.
0: అండ్ దే విల్ హావ్ ద స్కార్ఫ్.
1: కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా.
0: బట్ దే మూవ్ అబౌట్ వాండర్.
1: ఏమి తిరగటం వీళ్ళు?
0: వాట్ ఇస్ దిస్ వాండర్?
1: వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లాయిటరింగ్ ద స్ట్రీట్ డాగ్స్ ఆర్ మచ్ బెటర్.
1: కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు.
0: సో వీ షుడ్ నాట్ అలౌ సచ్ డాగ్స్ టు బి నియర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్ లవ్ మోర్.
1: కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ లవ్.
1: ఆ ప్రేమను పెంచుకోకుండా,
0: see that you don't lose it.
1: ఆ ప్రేమను ఏ మాత్రం కూడా తుంచుకోకుండా,
0: you should not cut it short.
1: ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి.
0: Experience love in full and in
1: నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు.
0: You don't need any temple.
1: ఏ కత్రాలు కట్టనక్కర్లేదు.
0: Nothing, no construction.
1: ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు.
0: Nothing, no
1: ఏ మందిరంలు కట్టనక్కర్లేదు.
0: No temples.
1: ఏది నాకు అక్కర్లేదు.
0: భగవాన్ does not want.
1: ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు.
0: The temple of your heart is enough for భగవాన్.
1: అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది.
0: దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఈస్ బ్రాట్ హియర్ దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్.
1: నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్.
1: అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫీల్ సో సారీ.
1: సాయి పేరు పెట్టుకుని ఈ విధంగా కుటుంబ సంచారం చేస్తున్నారే.
0: హౌ ఇస్ దట్ యూ దే డూ లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ మిస్డీడ్.
1: చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్.
1: అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు.
0: బట్ యూ షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్.
1: ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెంట్ చేతను అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అటర్ సైలెన్స్ అండ్ ఇన్ ద డెత్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది.
0: భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్.
1: ఎవరు కూడాను దగ్గర వచ్చినప్పటికన్నా నమస్కారం చేయండి చాలు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యువర్ రెస్పెక్ట్స్.
1: మెత్తగా వస్తారు.
0: They come to you softly.
1: Sir, నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. బిజినెస్ కు ఒక నమస్కారం వెళ్ళిపోండి అని.
0: Somebody will come to you closely. Sir, I want to do business. You will say, okay, please go.
1: బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులు గారు.
0: In fact, there are fools who will have friendship on
1: fools,
0: grounds of
1: fools,
0: business.
1: Fools,
0: fools, fools, fools, double fools. If they have friendship on grounds of
1: business. Don't
0: have friendship on ground reasons of business.
1: ఈ ఫ్రెండ్షిప్ కొంత గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి.
0: Say goodbye to such friendships.
1: మీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ స్ట్రైట్ అవే.
1: నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు.
0: భగవాన్ హ్యాస్ నెవర్
1: చేయను.
0: హీ విల్ నెవర్ డూ ఇట్.
1: అసత్యం చెప్పను.
0: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూత్.
1: కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి యొక్క పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోటీస్ భగవాన్ హ్యాడ్ టు సే దస్ టుడే.
1: కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us నాట్ టు డూ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ దిస్ డే.
1: అనేక మంది
0: మెనీ
1: అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఫాలో మెనీ పాస్ అండ్ దే అబ్స్ట్రక్ట్ ది స్పిరిచువల్.
1: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తులే.
0: When Bhagwan visited Bombay long back,
1: నగర సంకీర్తన చేస్తుండేటువంటి వారు.
0: There was నగర సంకీర్తన in those
1: days. భజనలు చేస్తుండేటువంటి వారు.
0: There were భజన్స్ in those
1: days. ఏరిట్లోమలు కూడా భజన చేస్తుండేటువంటి వారు.
0: They have
1: రోడ్లోంతా భజన చేస్తుండేటువంటి వారు.
0: నామస్మరణ there aero.
1: ఈనాడు
0: ఏరోడ్రోమ్ ఎవ్రీవేర్.
1: ఎక్కడే గాని నామస్మరణే లేదు.
0: టుడే దేర్ నో నామస్మరణ ఎనీవేర్.
1: ఉన్నారు చాలా మంది భక్తులు కూడా.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ మెనీ డివోటీస్.
1: కానీ వాళ్ళు ఇలాంటి దీంట్లో ప్రవేశించడానికి ఇష్టం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్ టు ఫాలో దిస్ పాత్.
1: అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది.
0: సమ్ టైమ్స్ భగవాన్ ఫీల్ సాడ్.
1: ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి మెడ్రాసు హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు మేక్ ఫ్రీక్వెంట్ విజిట్స్.

0: బాంబే, మద్రాస్, హైదరాబాద్
1: ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ హైలీ వెరీ వెల్ నోన్.
1: ఈనాడు పోవాలంటేనే మనకి ఇష్టం రాదు.
0: టుడే భగవాన్ డస్ నాట్ వాంట్ టు విజిట్.
1: దైవ చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి.
0: అండ్ లెట్ us సపోర్ట్ దోస్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవం ఏనాటి కూడా ఎవరిని వదలదు.
0: God will never give up anybody.
1: అందరినీ ఆదరిస్తాడు.
0: In fact, he will support everybody.
1: దైవం ఏమాత్రం కూడా భేదం పెట్టుకోడు.
0: God will not have any differences.
1: బయట ఉన్నటువంటి వారు దేశం పెట్టుకోవచ్చును.
0: The other people may have hatred.
1: కానీ దైవం ఏమాత్రము దేశం లేదు.
0: God has no dislikes or hatred.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: God is full of love, love, love only.
1: ఈ ప్రేమని మిత్రం పెంచుకోండి.
0: And develop this love more.
1: రేపటి దినము
0: tomorrow.
1: కాన్యుకేషన్ కాన్యుకేషన్
0: వాలిడిక్టరీ ఫంక్షన్.
1: రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us what we are supposed to do, what we should make others do in the organization.
1: నాకు భక్తులు ఎవరికూడా ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ది హాల్, దిస్ బిగ్ ఆడిటోరియం టు బి ఫుల్ ఆఫ్ పీపుల్.
1: ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: This is only quantity.
1: I want only quality.
0: Bhagavan wants only quality. Quality.
1: Why barrels of donkey milk?
0: Why barrels of donkey milk?
1: One teaspoon of cow milk better.
0: One teaspoon of cow milk is much better.
1: కలుగురే ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కినా చాలు.
0: If enough of you who have one or two with good ideas.
1: కనుక
0: So
1: state presidentlu
0: the state presidents
1: ట్రస్ట్ కన్వీనర్స్ తగినటువంటి జాగ్రత్తను వహించి
0: దే షుడ్ టేక్ కేర్.
1: తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు.
0: అండ్ టేక్ ఎవ్రీ కాషన్ ఎవ్రీ మెజర్.
1: లేకపోతే వదిలిపెట్టండి.
0: ఆర్ ఎల్స్ బెటర్ దే రిజైన్.
1: మేము చూసుకుంటాం.
0: అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ.
1: మాకు చేతగాక మీకు అందించలేదు.
0: నాట్ దట్ వీ కాన్ డూ యూర్ దట్ యూఆర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ జాబ్.
1: మేము కోసం మేము చేయవచ్చును.
0: Yes, we can do for ourselves.
1: All India President kuda unnadu.
0: All India President is here.
1: Ee All India President kuda ikkada gamaninchali.
0: All India President also should note.
1: Ilanti vaadu akkada emaina untunte samasthi lopala vaadu teesparavi.
0: All such people of this sort should be removed immediately.
1: Immediately.
0: Immediately forthwith.
1: Ikka dinalu kuda vaadiki ikkalekaledu.
0: We should not wait.
1: ఏ వాడు లేకపోతే మనకు జరిగేది లేదా?
0: వాట్ ఈస్ దట్ వీ లూజ్ బై రిమూవింగ్ దెం.
1: ఎంతైనా జరుగుతుంది.
0: Yes, we can do a lot.
1: అలాంటి మూర్ఖులను ఈ నుంచి తీసివేయాలి.
0: ఆల్ సచ్ ఫూల్స్ షుడ్ బి డిస్మిస్డ్.
1: ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది.
0: భగవాన్ ఈస్ ఫీలింగ్ సో సాడ్ అబౌట్ దెం.
1: అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి పొంగి పొంగి పొంగి పోతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ సచ్ ఫీలింగ్స్ ఆర్ ఎవర్ అండర్ ఆర్ విత్ ఇన్ హిమ్.
1: కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో
0: బట్ సిన్స్ హీ డిడ్ నేను ఎవరికి
1: చెప్పాలి.
0: And he should find a place.
1: ఈనాడు అనేక మంది చేరినారు కనుకని ఇది సరైన అవసరం.
0: Today, since all of you have assembled, this is the right time for Bhagavan to explain.
1: ఈ రైట్ టైం చూసుకుని మీకు చెప్పాలి.
0: This is the right time that he has chosen to tell us.
1: కనుకని ప్రేమ స్వరూపులారా.
0: So embodiments of love.
1: మీరందరూ ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తెంచుకోండి.
0: All of you develop love and cut that, kill that hatred.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా నువ్వు దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
1: సత్యసాయి సంస్థల లోపల చాలా శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఒక మార్గాన్ని మీరు అవలంబించాలి.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కేవలం పుట్టబత్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ గుడ్, సో లాంగ్ వీఆర్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ల పాత ఆటలు పాట ఆడాలి.
0: By the time we cross the road, we dance along to the same tune.
1: Kanuka ilanti durbuddhulu anetundi manam ee naade ikkada basam cheyali.
0: We should burn all such evil traits.
1: Aa vidhanga untundi meeru aastika tattvanni abhiruddhi parichadaniki prayatninchali.
0: We should develop that principles of theism in the
1: daivam eppudu kuda samsiddhanga untunnadu.
0: God is ever ready.
1: Adigindi ichadaniki siddhanga unnadu.
0: The moment you solicit, is ready to confer.
1: కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి.
0: నెవర్ డౌట్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటాడు.
0: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాదు.
0: గాడ్ విల్ నెవర్ బి అవే ఫ్రమ్ యూ.
1: ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి.
0: నెవర్ మేక్ ఇట్ ఎ బిజినెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు.
0: భగవాన్ ఇస్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ అవుట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ ఇమ్ హిస్ లవ్ ఫర్ అస్.
1: కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి,
0: నో దిస్ ట్రూత్ వెల్,
1: తెలియనటువంటి వారికి తెలియజెప్పి,
0: ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ నో.
1: దైవభక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవలసినటువంటిది.
0: డిమాన్స్ట్రేట్ ది డివోషన్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ విచ్ ఇస్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
1: అసత్యంతో జీవితాన్ని పాడు చేయకండి.
0: డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్, ప్రొసీడ్ అలాంగ్ ది అన్ట్రూత్ఫుల్ పాత్.
1: కనుకనే మనం సత్యం రూజాత్, సత్యమే దైవము.
0: స్పీక్ ట్రూత్, స్పీక్ ట్రూత్.
1: కనుక ఈ సత్యంతో మీ జీవితాన్ని గడిపి,
0: వెన్ యూ లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్,
1: ఈ సత్యం చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ ట్రూత్.
1: రేపటి దినము,
0: టుమారో,
1: మీ యొక్క డౌట్స్ అంతా కూడాను
0: ఆల్ యువర్ డౌట్
1: తీసుకుని రాండి. తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను.
0: బ్రింగ్ హియర్ ఆల్ యువర్ డౌట్స్. భగవాన్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ టు ఆల్ యువర్ డౌట్స్.
1: దుస్సంగాన్ని మాత్రము దూరం చేయండి.
0: బట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి.
0: గివ్ అప్ దిస్ బ్యాడ్ కంపెనీ ఇమ్మీడియట్లీ.
1: అది మీరు చేస్తే అది నాకు ఎంతో ఉపకారమైనట్టు అవుతుంది.
0: వెన్ యు డు ఇట్ భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు.
0: ఇట్స్ నాట్ ఫర్ భగవాన్ టు సే.
1: నా పని నాకేమీ అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: నా పనులన్నీ ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ అటెండింగ్ హిస్?
1: నేనే చేస్తున్నాను.
0: భగవాన్ డస్ ఆల్ హిస్ జాబ్ హిమ్సెల్ఫ్.
1: చిన్న చిన్న పని కూడాను నాకు నేనే చేసుకుంటాను.
0: ఎవ్రీథింగ్ దట్ హి అటెండ్స్.
1: ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పిన కాడగను.
0: హి డజంట్ వాంట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడీ.
1: కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ హెల్ప్ హిమ్.
1: కనుక మీరేమి నాకు హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని తరిగిన రీతిగా తీర్చిదిద్దండి.
0: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ భగవాన్, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఫాలో ది ఐడియల్ పాత్ అండ్ హెల్ప్ ద వరల్డ్ టు ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: భజన బినాశుక శాంతి నహి.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది
1: మెనీ
0: బాధపడుతున్నారు నాలుగు దినముల నుంచి.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద లాస్ట్ 4 డేస్.
0: ఎందుకంటే నేను ఎవరితో తీసుకుని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ బికాస్ భగవాన్ హ్యాస్ రిసీవ్డ్
0: నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు.
1: భగవాన్ యాక్సెప్టెడ్ దిస్ విత్ లవ్. There is no pain whatsoever.
0: నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where is the pain?
0: వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా, నాకు పెయిన్ ఎక్కడ రాదు.
1: When he has received the pain, well, he will not have pain himself.
0: కానీ
1: but
0: దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది.
1: But there is a system for this.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: నేను ఎవరిదో తీసుకున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ ఎక్సెప్ట్ సంబడి.
0: అయితే
1: హౌఎవర్
0: వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు.
1: వన్ హ్యాస్ టు బేర్ ద సఫరింగ్ టు ది ఎక్స్టెంట్ దే షుడ్.
0: అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను.
1: అట్ దట్ టైమ్ భగవాన్ యాక్సెప్టెడ్ దిస్, రిసీవ్ దిస్.
0: వాళ్ళు తప్పింది కానీ నేను తీసుకున్నందుకు నేను అనుభవించలేదు కదా.
1: He could escape, but Bhagavan has to experience this suffering.
0: కాబట్టి నేను అనుభవించక తప్పదు.
1: సో హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సఫరింగ్.
0: ఎంతవరకు ఆ కాలం వాడికి ఉన్నదో అంతకాలము నేను అనుభవించాలి.
1: ద టైమ్ షెడ్యూల్ దట్ అదర్ పర్సన్ హ్యాస్ టు సఫర్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్ బై భగవాన్.
0: నాకెట్టి బాధలు లేదు.
1: హెస్ నో సఫరింగ్ వాట్స్ ఎవర్.
0: ఎట్టి కష్టము లేదు.
1: నో డిఫికల్టీ.
0: నీకు తెలుసును.
1: యు నో దిస్.
0: ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంత ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా?
1: When there is so much of swelling on the side, is it possible to speak?
0: No.
1: Impossible.
0: కాబట్టి నాకు ఆ బాధనే లేదు.
1: No suffering pain.
0: ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది.
1: Because Bhagavan is accepted with love.
0: అందరూ క్షేమంగా ఉండాలి.
1: All should be happy.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: All should be blissful.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: All should be comfortable.
0: నాకు ఎట్టి బాధలు లేవు.
1: Bhagavan has no suffering.
0: మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు.
1: Don't feel sad that Bhagavan is suffering.
0: ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను.
1: Bhagavan is ready to receive our suffering furthermore.
0: కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్సోఎవర్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd of July 2002 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. భగవాన్ బాబా అడ్వైజెస్ అస్ టు నాట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ బ్యాడ్ ట్రైట్స్. He cited the example of Hiranyakasipu and Prahlada. Though Hiranyakasipu was a very knowledgeable person, because of his evil qualities and worldly desires, he did not understand the principle of divinity. On the contrary, Prahlada, an ideal example for true devotion, considered love for God as his very life breath, and his faith did not waver in any situation. Baba also added that every human should practice unity of thought, word and deed. Thank you. Sai Ram.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతమునకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదము చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హిస్ సెట్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyalu yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వచింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moolakaranam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aaradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu samanamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kudanu aashinchunade kaani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే గాన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్
1: డ్యుయలిజం. ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: The one who desires is separate from the desired, that is dualism. This is kerchief.
1: Ee kerchief naaku kavali.
0: I want this kerchief.
1: Ee kerchief pratyekanga okati undinappude kada nenu daanini aashisthunnanu.
0: Because kerchief is separate, I want it.
1: Ee kerchief veru nenu veru.
0: Kerchief is separate from me.
1: Kanuka idi dvaitanga roopondutundi.
0: This is dualism.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యూయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్ కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిణరాకాలం త్రినొత్యంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్, ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రంచ త్రియాయుధం
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్.
0: That surrendering to God is non-dualism.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: Here we have understand the dichotomy.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: One is direct, other is indirect.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: Those that have direct evidence or experience cannot say it out openly.
1: ఒక మూగవాడు చెడ్డసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: He knows the taste of every item served, but he cannot explain the taste of every item.
1: చెప్పలేడు కూడాను.
0: He cannot express.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుబుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్డైరెక్ట్ అప్రోచ్ యూ కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐస్ గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇన్డైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేసిస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the basis.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: Without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: Considers that Veda and Vedanta are one and the same, and thinks that Veda speaks of non-dualism, and goes spends all his life chanting Veda.
1: ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: Man spends
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్ అవుట్వర్డ్
1: ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను వడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్
1: ఎదుర్కొంటూ పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై నిలిచాడు శంకర్ల వారు.
0: దో శంకర వాజ్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగో పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యూ జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఈస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఈస్ స్వీట్.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర్ రికగ్నైజ్ అండ్ ప్రాపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: ఈ భక్తుల యొక్క భేదాభావం చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణమే.
0: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: Oka srimantudainatvanti vadu,
0: a rich man,
1: dvaita bhavamto koodinatvanti bhaktito,
0: with a dualistic mind,
1: Krishna ante chala prema,
0: has intense love for Krishna.
1: Ee Krishna vigrahanni cheyinchukoni nityamu Krishnuni poojinchali, Krishnabhishekam cheyyali, ee abhishek teektam nenu dinamu rolali అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్డ్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్
1: సుఖములు కాబడి కుండలు,
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలతో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith, gold to goldsmith, and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: Kani kalam ye natiki ni samagga undadu.
0: Time will not be the same always.
1: Kalam eppudu kudanu pravahinchetundi pravaham antidi.
0: Time always runs continuously.
1: Idi kala pravahamu.
0: It's an eternal flow.
1: Eppudu hetchu pallamlo jagutundo telivadaniki veelu kaadu.
0: No one can say when there will be bumps and jumps in life.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: పుణ్య ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
0: All the merit of the past is exhausted.
1: ఈ శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
0: The position of the rich man is
1: గడపటికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు ఉంటుంది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
1: 60,000 రూపీస్. సరే, తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: ఇది 60,000 రూపీస్.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వే
1: ఇది 60,000 రూపీస్.
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: ఇదని కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా ఏమిటి, గోవు, నెమలి, కప్పు, కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము, నెమలి రూపము, గో రూపము, కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: దేర్ఫోర్ వి అటాచ్ వాల్యూ టు ద డైవర్సిటీ ఇన్ ద మల్టిప్లిసిటీ ఇన్ ద మ్యాన్కైండ్ బట్ నాట్ ద యూనిటీ.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: అండ్ దేర్ఫోర్ ది ఎసెన్షియల్ బేసిక్
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ 5 ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
1: ఆరవ భూతమే లేదు.
0: దేర్ ఇస్ నో 6th ఎలిమెంట్ యాజ్ సచ్.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వి హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్
0: మైదాస్ మైదాస్
1: ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్
1: కానీ మహాభక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Oh, he has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి ముందు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైన దేవతల యొక్క లక్ష్యం.
0: It is natural for the deity to appear in front of the
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: God responds to the prayers.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: Things went on.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు. కానీ మొట్టమొదట దేవత చెప్పింది, నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్
1: నాట్. చాలా దురాశతో కూడినటువంటిది. దీని వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi, nee nashtam raasina vratakanna kalada nuurendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from destiny. All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering
1: plant. ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: గడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డను పిలిచాడు.
0: He called his
1: children. టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్
1: గోల్డ్. ఆకలి పెరిగిపోతుంది అది.
0: అండ్ మోర్ అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్ ఇట్ టర్న్డ్
1: ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది. స్టాచ్యూ తయారైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్, హి టచ్డ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటు గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkudunaine vinlekapoyanu.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: Vidhi ane 20.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ డు యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us all to danger.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వలదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Oh mind, don't ask without me or asking Jata, who had such an exalted heights, could redeem his life.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేడ్ ఫర్
1: వెన్ నాయనా నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted that son to be present with the end of
1: the process. దశరథునికి ఏ మాత్రం కూడా తాను మనసు కుదరలేదు.
0: But he didn't want to do oblige.
1: అడుగని జటాయుకు మోక్షం అందించాడు.
0: Without asking జటాయు.
1: ఆ జటాయు అడుగుపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: Without praying asking him, జటాయు drink the water. అడుగని
1: ఆదరించండి.
0: Without asking, Shabari was your refuge.
1: లేదు.
0: Shabari asked.
1: నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చింది.
0: Yet she went on thinking of Rama continuously.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామ వాజ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హి మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ.
1: అయ్యో అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana.
1: ఆ విధమైన భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కాని ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of అనుగ్రహ grace but not ఆగ్రహ or anger.
1: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనక్కి ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
0: If you point out your fourth finger, you will also get back.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity. As is the object, so will be the reflection. What is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము.
0: అండ్ ఇఫ్
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ సౌండ్. In fact, object is one. This is unity.
1: Bimbamu,
0: pratibimbamu. The object and the
1: reflection. Ardham kani, ardham edhi led.
0: The object and the reflection exist because of the mirror.
1: Adi yokka, vichitramunaku, paramatmani yokka chitramunaku, ee vidhamainatuvanti vyathyasam.
0: This is the peculiarity in the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు,
0: పరిజనాల
1: విత్తమ్ములు, సన్మిత్రమ్ములు, మునిజనవన పౌత్రమ్ములు, విష్ణుదేవు చారిత్రమ్ములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakriti lopala ikkada enni unnai, neevu nee pratibimbamu addamu enni unnai, moodu unnai.
0: How many are here now? You,
1: neevu nee pratibimbamu addamu,
0: you, your reflection in the mirror.
1: Kabatti ee moodu untunnai.
0: Three are present.
1: Moodu lo okati pothe enta ani ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ ని అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3-1 వాట్ ఇస్ ద వాల్యూ, హీ విల్ సే 2.
1: వాడికి కూడా ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3-1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3-1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3-1 = 1 అంటాడు.
0: 3-1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3, యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినేయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapancham lo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఆఫ్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్ దిస్ నాన్-డ్యువలిజం.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఈజ్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారు ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామా అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా? ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హి విల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హి విల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దేర్ సేస్ మై డియర్ ఫాదర్. ఒకడల్ల.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యువర్ మై మదర్, యువర్ మై ఫాదర్, యువర్ మై.
0: శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్ టోటలీ.
0: ఇది చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యువర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యువర్ మై మదర్,
0: త్వమేవ
1: యువర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యువర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపాన్.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యూఆర్ ఐ, ఐఆమ్ యూ.
1: యూఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism. దీనిని పరిష్కరించుకునే
0: వేదము తత్వం అసి.
1: Basing on this Veda said తత్వం
0: అసి. అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: బ్లెస్. శంకర్ వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హి సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హి ఇస్ ద లక్కీ సోల్ హు అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంత కూడా రాజు.
1: హీ ఈస్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: రాజనకే రాజ మహారాజ, రాజ రాజనకే రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుంది.
1: This soul is present everyone probably realize.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: Really he is a lucky soul who attains that state.
0: అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: There is no luckier person other than him.
0: కాబట్టి అట్టి భావం కలిగే

0: He is the king of the kingdom of the spirit.
1: ఈ ఆత్మ సర్వలు ఎందు కూడా రక్షక పర్యంతము ఉంటుంది.
0: This soul is present to everyone from top to toe.
1: ఈ అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
0: Those who do not understand this immortality, amrutatva,
1: just want poison. మాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
0: When once he knows the value of immortality, he will never ask for poison.
1: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
0: Because they do not understand the taste of immortality, he is after poison.
1: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవమును కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
0: So we should have this sweet nectarine experience first.
1: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
0: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
1: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
0: దేర్ ఇన్ కాశీస్ కానీ ప్రతి
1: ఒక్కరి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
0: శంకర్ హ్యాస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ ఎవ్రీ మ్యాటర్.
1: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
0: He gave a promise to his mother when he left his house.
1: నాయనా నీవు ఇల్లు వదిలిపోతున్నావు.
0: Son, you are leaving the
1: సన్యాసం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ నీవు స్వీకరించావు.
0: Though I don't want you to be, you have chosen to be
1: అంత సమయం లోపల మాత్రము నిన్ను చూడాలనేటువంటి ఒక పిచ్చి ఆశ నాకున్నది.
0: I got a desire to see you as the end approaches.
1: కనుక నా అంత సమయంలో నీవు నా దగ్గర ఉండాలని ఆశించింది.
0: Therefore you should be by my bedside when the end comes.
1: మహాపవిత్రమైన హృదయుడు కనుక ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
0: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
0: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
1: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
0: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూ.
1: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
0: If he says not a flower, it will not be a flower.
1: ఆ సత్యాన్ని గుర్తించాలి.
0: One should know the truth.
1: అది ఏ భగవద్గీత లోపల కూడాను
0: That in Gita,
1: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
0: The war starts on the dark night Amavasya.
1: Chaturdashi dinamu Arjunudu Krishnudini teesukoni aradaviki vellaadu.
0: On Chaturdashi, fourth day,
1: Repati dinamu ye vidhanga yuddhamu saginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
0: They were just discussing the war strategy.
1: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
0: బిఫోర్ గాడ్ కన్ఫర్స్ గ్రేస్ హి విల్ టెస్ట్ ది డిజర్వ్డ్నెస్ ఆఫ్ ద డివోటీ.
1: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
0: దెన్ ఓన్లీ ది డివోటీ డిజర్వ్స్ వాట్ ఈస్ గివెన్.
1: తిరిగి నాయన అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
0: అర్జున ఇట్స్ ఓవర్ బెటర్ యూ గో బ్యాక్.
1: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
0: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
1: అర్జున
0: అర్జున
1: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
0: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
1: అవును స్వామి పీకాక్.
0: హి సెడ్ yes swami it's peacock.
1: పిచ్చివాడ అది నెమలి కాదు. గరుడ్పంతుడు
0: ఇట్స్ ఎ బర్డ్.
1: గరుడ అన్నాడు.
0: ఇట్స్ గరుడ హి సెడ్.
1: అవును స్వామి గరుడే అన్నాడు.
0: హి సెడ్ yes swami it is garuda.
1: ఏమిట్రా నేను ఏ చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు, ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా, విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు.
0: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
1: Arjunudu, Krishna,
0: Krishna.
1: Nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
0: If I say it is not peacock, you will make a peacock there.
1: Neevu garuda kadunnante nenu trigaruduga marchavachchu neevu.
0: If I say it is not a bird, you will
1: kaabatta nemala garuda anetunte vicharam naaku akkarledu.
0: So I am not bothered as peacock or garuda.
1: Okay, naaku kavali.
0: I want what you say, your command.
1: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
0: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
1: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభవ మద్భక్తో ఇప్పుడు నీవు నా భక్తుడవు.
0: నౌ యు ఆర్ మై డివోటీ.
1: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
1: కనుక నేను ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
0: Therefore you are sure to win, then he started.
1: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of teaching to a fellow who has no faith?
1: 84 అర్జునుడికి 86 కృష్ణుడికి.
0: They were aged 84 and 86 age.
1: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
0: Till then he did not choose to teach Gita.
1: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
0: It is only at the right time, at the right opportunity.
1: 84 years కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
0: Till the age of 84 there was

0: వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: మీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విజయం ఉంటుంది. అది
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపుమని పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యముగను చిమన్మన్నా.
1: Therefore, one should know that eternal
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటెన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు.
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all that omniscient, omnipresent.
0: Kaluka naaku eppudu erukugane untunda.
1: So I am always in total awareness.
0: Nee marchipoyinaavu annadu.
1: You have forgotten.
0: Dan chakkaga oka chakkani example cheptu vachadu Krishnudu.
1: Krishna gave very good example.
0: Arjuna,
1: Arjuna,
0: nee oka lakshana ante perulu veru veru ippudu meeku artham ayye kosam cheptunnanu.
1: Bhagavan is teaching in a way that we can understand easily.
0: Oka oka samayalo nee oka Kashmir yatra vayyavu.
1: At one time you went to Kashmir.
0: Kashmir ante emi? KKA Raju. Aa KKA Raju biddane కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్. యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గోన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఏదో పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా.
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు. 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్.
0: బాబు రామా, ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి నిచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామ గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్.
0: మన టైలర్స్ అంతా రేపని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యు టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవినింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హీ హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: హి బెంట్ టు హ్యాండ్ ఓవర్ ది.
0: వంగేటప్పటికీ షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది.
1: అండ్ దేర్ ద షర్ట్ టోర్ ఇన్ ద సెంటర్.
0: అమ్మ చెప్పింది, నాయన కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
1: కౌసల్య సెడ్ ఇట్స్ బ్రాండ్ న్యూ క్లాత్, ఇట్ ఇస్ స్టోర్ నౌ.
0: అప్పుడు కూడా రాములు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ రామ అండ్ దోస్.
0: అమ్మ కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గానీ గుడ్డ ఓల్డ్ స్టాక్ అన్నాడు.
1: రామ సెడ్ స్టిచింగ్ ఇస్ బ్రాండ్ న్యూ, బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: న్యూ
1: స్టిచింగ్ ఇస్ న్యూ,
0: కానీ క్లాత్ స్టాక్ ఓల్డ్ స్టాక్.
1: బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: ఇది సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ నాట్ ట్రూ ఆర్ నాట్?
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: నీవు మర్చిపోయినావు, నేను ఎరుకులో ఉంటున్నాను.
1: యూ హావ్ ఫర్గాటెన్, ఐ నో.
0: కాబట్టి ఇది నీకు నాకు ఉండేటువంటి వ్యత్యాసం. ఇది నాది ఎరుక, నీకు మరుపు.
1: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, అవేర్నెస్ హియర్, ఫర్గెట్ఫుల్నెస్ ఓవర్ దేర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఆ యుద్ధ భూమి లోపల
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి,
1: స్వామి,
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యుడు,
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడు అయిపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే. should one die at all. It is Bokam not the God.
0: Manadu, dehamevidamunam, poshinchi rakshinchinam.
1: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
0: manavu, pani vruddulu, maharanyam unandaginan.
1: That old age and the problems will come, you may hide yourself in a forest. But they are bound to follow you.
0: ఇవన్నీ జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
1: They follow you life after life.
0: ఒక రాయి ఉంటుండాది.
1: It is a boulder.
0: దానిని మంచి యువకుడు ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు బాగా 28 కొట్టాడు.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
1: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
1: An old man was called.
0: అతను రెండేట్లు కొట్టాడు. రెండు ఒప్పులు అయిపోయింది.
1: విత్ టూ స్ట్రోక్స్ దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ టూ పీసెస్.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహాగర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను రెండేటికి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: ద ఓల్డ్ మ్యాన్ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. హౌ లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్ వైల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ టూ స్ట్రోక్స్.
0: కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ హీ కృష్ణ సేడ్,
0: వృద్ధుడా,
1: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు రెండేట్లు కాదు పగిలిండేది.
1: ఇట్ డిడ్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది టూ స్ట్రోక్స్.
0: ముందు 28 కొట్టాడు యువకుడు, ఆ 20 ప్లస్ 2 22 గుండు పగిలింది.
1: ఎర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 టైమ్స్ 22 టైమ్స్ దెన్ 2 టైమ్స్ నౌ 22.
0: కనుక మనం ఏం చేస్తున్నామో అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి చూస్తూ ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
0: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: In the past it was a tree.
0: Future lo tree ga undi.
1: In future it is a tree.
0: Present lo seed ga undi.
1: In the present it is a seed.
0: Seed nu maatrame nu chustunnavu.
1: You think see the seed.
0: Kaani aa rendu tree lu kuda nu ee seed nunchi vachinatunti ve.
1: But both the trees have originated, germinated of the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
1: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee advaitanni kramakrameena Shankarla varu లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
1: హౌఎవర్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నీడెడ్ టు అండర్స్టాండ్ నాన్
0: డ్యూయలిజం. ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: Shiva Shankar, Namami Shankar, Shiva Shankar.

0: కావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్ బేరెన్స్, విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఆఫ్ రిచువల్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్? ద నెక్టరైన్ సెంటిమెంట్. ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద మదర్ దట్ ఈస్ స్వీటెస్ట్.
0: ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: It is the character, the virtue, which is more important, greater than the very life. And this principle is set ablaze, put to flame.
0: Netikichiri paradesa nitularasi.
1: And today we have got all that is from the foreign land, the code of life.
0: Vichitta svechayanu vichukatte.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule.
0: Yenu gettula tanabala merugaledo.
1: Just as the elephant is not aware of its mighty strength.
0: Attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: ఏనుగెట్టు తన బలం ఎరుగలేదు.
1: Just as the elephant does not know its own strength.
0: తన తోకతో కొడితే మనిషి ఒక 9 అడుగులు పడిపోతాడు.
1: Just it can brush us a throw away man to 10 feet distance by just waving its tail.
0: అలాంటి ఏనుగును ఒక మావుట మనిషి తన కిందికి లాగుతున్నాడు.
1: But the man would be able to control the elephant with the maut.
0: తన బలమును తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తను చెప్పినట్టు వింటుంటాను.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavat.
0: అదే విధముగానే భారతీయుల శక్తి కేవలము దేహాన్ని ఆధారం చేసుకుని ఉపాధి పైన ఆధారం పడి వీరు మనుషులను మనుషులుగా భావిస్తున్నారు.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూరక తప్పదు ఎప్పుడు.
1: It is bound to fall somewhere or other.
0: దేహి నిరామయుండు.
1: The indweller is permanent.
0: దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has neither beginning nor an end. It marks like the liberation or bondage.
0: దేహి నిరామయుండు.
1: The indweller is eternal.
0: దేహి దేవదేవుడు.
1: And that very indweller is verily God himself.
0: ఇది సత్యాన్ని గుర్తించాలి.
1: This truth has to be cognized.
0: ఈ దేహంలో ఉండినటువంటి ఒక శక్తి మరి దేని ఎందుకు లేదు.
1: The strength, the power present in this body is not noticed anywhere else.
0: Agamme gocharudainatvanti oka daivani kudanu patti laagi pettagalu.
1: God, who is beyond comprehension and understanding, can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani loparam unnatvanti shakti maha satya shakti.
1: The latent strength represents truth.
0: Ee satya shakti ni evvaru kudanu pattaledu.
1: This truthful latent power nobody can understand.
0: Satya se satyam.
1: And truth is truth.
0: Truth nu evvaru kudanu kaanchaledu.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: ట్రూత్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్ దట్ సాల్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ట్రూత్. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. గాడ్ ఈజ్ విజ్డమ్.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించి.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ created the whole creation.
0: Satyamunanda alage satyavritti.
1: And the whole thing would merge back into the principle of truth.
0: Satyamunanda alage sarvadrishti.
1: And the whole creation merges back into the truth.
0: Yendu chuchina satyam be.
1: Wherever you go, you find truth.
0: Mithyam anetvanti lene ledu.
1: There is nothing like mithya or falsehood.
0: Kani manavudu ee mithyam anetvanti yokka dehamnu అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై డిసిల్యూషన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ హీ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హీ షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: ట్రూత్ యాజ్ ది ఫౌండేషన్ యూ కెన్ బిల్డ్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఆర్ రైచస్నెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్
0: దేహ సంబంధమైనటువంటి భ్రాంతులు వదలి
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్.
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాం.
1: వీ ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్ the senses of perception action and we go by all the senses forgetting this eternal truth.
0: Manas etuvantidi tetra,
1: you know the power of the mind.
0: Adi ettante ette parigettundi.
1: Mind can run
0: konni samayam randu sugandhamuto koodinatvanti oka shuman pai valutundi.
1: At times the mind falls in the flower of fragrance.
0: Maraku vaipuna baiti emaina kodu pent bandi potunte దానిపై పోయి వాడుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ స్టఫ్ క్యారీడ్ బై ఎనీ క్యారియర్.
0: ఈ రెండింటి ఎందుకు నువ్వు వాలేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు.
1: ద మైండ్ దట్ ఫాల్స్ ఆన్ ద ఫౌల్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్రెంట్ హౌ కెన్ యూ బిలీవ్ ఇట్.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: వీ జస్ట్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ జర్నీ basing on the body and the mind.
0: Yenadu manavudu deham yokka bhrantini vadali,
1: that day man gives up his physical attachment, body attachment,
0: indriyam yokka tattvamu marchipoyi,
1: and he controls the senses,
0: atma tattvamne chintinchinappudu,
1: and when he stands at the point of the self,
0: neeve atma swaroopude aipothavu,
1: and he becomes verily the very embodiment personification of
0: appudu neevu manavudu kaadu,
1: as it is you are not
0: madhavude. నీవు మాధవుడే.
1: యు ఆర్ మాధవ డివైన్.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తులకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on,
0: now,
1: is the
0: same. The
1: moment you leave the body, you have to give up this dress, the vesture.
0: కనుక ఈ డ్రెస్ బట్టి నీవు నాటకమాడుతున్నావు.
1: You are acting based on the dress.
0: కానీ నీవు నిజమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to recognize your true nature.
0: మానవత్వము,
1: the human life,
0: పవిత్రమైనటువంటిది,
1: is sacred,
0: దివ్యత్వమైనటువంటిది,
1: and is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation, make it purposeful.
0: నీవు చదివిన చదువు కాని,
1: all the education,
0: నీవు నేర్చిన విద్యలు కాని,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కాని,
1: all your skills and capacities,
0: క్షణభంగురాలు.
1: They are all momentary.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: They would last for a moment only.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: And they are bound to vanish very soon.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The first instance, you have to make every attempt to know that eternal truth.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు.
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్.
0: మీరు ఎవరండి అంటారు.
1: దెన్ ఐ ఆస్క్ యూ హూ ఆర్ యూ.
0: నేను ఫలాని వాడిని అని చెప్పి చెప్తావు.
1: అండ్ యూ రిప్లై ఐ యామ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకుని దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు.
1: యూ రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru ee peru?
1: Who gave that name to you?
0: Tallidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pilche enta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: Nee ye Ramdas?
1: What type of Ramdas?
0: Dasarathini kumaru ainatundi Ramdas.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: Ah, Dasharatha ante evaru?
1: Who is Dasharatha?
0: Dasharathudu.
1: Dasharatha.
0: Dasendriyulu yokka rathamu ee dehamu.
1: Body is a chariot of 10 senses.
0: Ee Dasendriyulu yokka rathamu yokka kumarudu.
1: And he is the very son of Dasharatha.
0: Kanuka neevu Dasharatha kumarudu ante Ayodhya vasulainatundi Dasharatha kaadu.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharathunaku muguru varyalu.
1: Dasharatha has 3 consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharathunaku dehaniki moodu gudamudu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: There are 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు, piousness,
0: సాత్విక గుణము, కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక piousness.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజసిక్ మైండ్, ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtha varu chakkaga puttinatvati tedi nakshatram chuchi ataniki Ramachandra ani peru pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishtha.
0: Mottamata Ramulaku prabhatam cheppe samayalo Ramo Dasaratha sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra ani pettadu.
1: They address him this
0: way. Prati okkati kudanu mahaniyudu anadu telisi gurtinchadu.
1: This basic fact is
0: గుర్తించి వర్తించారు. ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: And they are not foolish as we find today.
0: అన్నాడు సత్యాన్ని గుర్తించి,
1: having realized the truth then,
0: సత్యాన్ని బోధించి,
1: share truth with everybody,
0: సత్యంతోనే వర్తించారు.
1: And then the whole life spent lifetime in truth.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore truth is their natural quality.
0: అనగా సహనము ఉన్నారు.
1: And they had all this forbearance.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహనం, forbearance.
0: ఆ ఫర్బేరెన్స్, ఆ సహనం అనేటువంటి లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి. అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడీ రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హు వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: బిఫోర్ టేకింగ్ లీవ్ హి టచ్డ్ ది ఫీట్ ఆఫ్ కౌసల్య.
0: అమ్మా, నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: అండ్ హి సెడ్ ఐ యామ్ గోయింగ్ దేర్ ఫర్ యాగ.
0: అప్పుడు ఆమె చెప్పింది,
1: దెన్ షీ సెడ్,
0: నాయన, ఏ గుణము గణించి యేచించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
1: ద సుప్రీం బీయింగ్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ప్రహ్లాద విత్ ఆల్ ద ట్రైట్స్ అండ్ కెపాసిటీ.
0: ఏ గుణము గణించి యేచించినాడు శివకుమారుడు సాక వైకుంఠవాస.
1: దట్ గాడ్ అవర్ హెవెన్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ.
0: ఏ గుణము గణించి యేచించినోనాడు ధ్రువకుమారుడు సాక వైకుంఠవాస.
1: దట్ వైకుంఠవాసి హూ కేమ్ డౌన్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ.
0: ఆ గుణము గణించి అమరవంజుడు.
1: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
0: నీకు విజయము.
1: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
0: ఆశీర్వదించింది తల్లి.
1: దట్ వాస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఈజ్ కర్మయోగి
0: అది మహాజ్ఞాని.
1: అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదములు పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన, నీకంటే మించిన వారు లేరు.
1: నన్ కెన్ ఎవర్ ఎక్సెల్ యూ.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: ఐ ఆఫర్ మై డాటర్ ఇన్ మ్యారేజ్
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: అండ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మ్యారేజ్.
0: కానీ వివాహం అన్నంత మాత్రం ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే ఓ పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic. By just listening to the news of wedding, they print their cards and happily distribute.
0: లేదు లేదు, నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: Rama was not like that. We are four brothers.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటేశ్వరి కావాలి, ఏది కావాల్సిందే.
1: అండ్ ఆల్ ది ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఎ టైం.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ది మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాముని కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ అట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత,
1: అండ్ హీ waited for the arrival of the parents.
0: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత,
1: after getting the consent of విశ్వామిత్రుడు,
0: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
1: Then he accepted.
0: కానీ accept చేశాడు కానీ సీతను చూడలేదు.
1: Though he gave his acceptance, he did not look at her సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: All the four brothers, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: Rama is eldest of the four.
0: Ramana ku motta motta Sita garland veyyale.
1: And Sita was to garland Rama in the first instance.
0: తర్వాతనే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నికి వేయాలి.
1: Thereafter, లక్ష్మణ భరత శత్రుఘ్నా టు గార్లండ్.
0: ఆమె గార్లండ్ పట్టుకొని నిల్చుకొని ఉంది.
1: And she was holding the garland.
0: కానీ రాముడు ఆమె వైపును చూడలేదు.
1: Rama yet did not look at her.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: She is not my wife as of now.
0: ఆమె పరస్త్రీ.
1: She is another lady.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ అట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: మన స్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ అట్ అనదర్ లేడీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్.
0: కానీ రాముడు వంగలేదు.
1: బట్ రామా డిడ్ నాట్ బెన్.
0: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: రామా డిడ్ నాట్ బెన్, వంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్, వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిలుచుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వారు వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
1: రామ లుక్డ్ అట్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హాస్ ఎ నెక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్, టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: And Rama approached his mother, bent, and touched the feet of his mother.
0: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: And while touching the feet of his mother,
0: అప్పుడు సీత కూడా భయపడింది.
1: Immediately Sita garlanded him.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: What highest level of chastity.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: That was the level of the order of the behavior in those days.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర, దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్, దే వర్ ఏజెస్ ఆఫ్ చాస్టిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి బాల బాలకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా,
1: టుడే బాయ్స్ అండ్ గర్ల్స్ వెదర్ దే గార్లాండ్ ఆర్ నాట్,
0: తానే గుణమై వేస్తాడు.
1: హీ హింసెల్ఫ్ విల్ గో ఫార్వర్డ్ అండ్ గార్లాండ్.
0: అట్లది కాదే,
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది. కనుకనే ప్రతి ఒక్కటి ఎందుకు పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞలు నడుచుకోవాలి.
1: Therefore in every aspect one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: all the teachings of elders,
0: శుద్ధముగా విని,
1: you have to hear, listen to them wholeheartedly.
0: Asraddha leka,
1: without any negligence,
0: premato poojinchinappude,
1: and when we worship them with love,
0: nee jeevitamu shanti jarugutundi,
1: then only you will have a peaceful life.
0: Karuka aanadu ramayanamlo inta goppa vichitramainatundi charitra jarugutu vachindi.
1: That is the history, that is the sanctity of those days.
0: Tarvata veeru adiviki poyaru.
1: Later they went into exile.
0: దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: ఇన్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్ టు కైక,
0: రామ నీవు అరణ్యమునకు వెళ్ళు.
1: రామ హాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: దట్ ఇస్ ది టీచింగ్, దట్ ఇస్ వాట్ టు.
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: కైక హాడ్ టు పే హీడ్ టు ది వర్డ్స్ ఆఫ్ ద సర్వెంట్ మెన్.
0: కనుకని సర్వెంట్ మాట వినకూడదు.
1: Therefore no should, no one should
0: ఓనర్ మాట వినాలి.
1: One should hear the owner only.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: And she felt miserable.
0: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
1: Said, I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: My husband is my God.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers around the husband.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati the husband is, there sati the wife has to stay.
0: పచ్చత ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న, నేను నీ తమ్ముడు.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: వీరెట్ట వచ్చారు.
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్త శత్రుఘ్నుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర ఎ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారు, నాకు ఇద్దరు పుట్టారు.
1: ఐ హావ్ టూ సన్స్.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణ సేవ.
1: వన్ విల్ సర్వ్ రామ, అదర్ విల్ సర్వ్ భరత.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: ఇన్ ఎనీవే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: అండ్ ద వన్ హూ సర్వ్స్ రామ నేచురల్లీ నోస్ దట్ రామ విల్ బి ద రూలర్.
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
1: అండ్ అదర్వైజ్ హీ హాస్ టు సర్వ్ లక్ష్మణ్.
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు. రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర.
0: లక్ష్మణి యొక్క గుణము చాలా చిరమైనటువంటి.
1: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ వెరీ నోబుల్.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద ఫారెస్ట్.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: దే ఫేస్డ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు ఎవ్రీబడీ.
0: కానీ కొంతసేపు
1: సమ్టైమ్స్
0: రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: when rama and sita were conversing, lakshmana left that spot.
0: As part vadra petti kuch duram bayaldeyadu.
1: He was walking to a long distance leaving their company.
0: Appudu lakshmanuku oka vidhamainatundi chedu buddhi puttindi.
1: And it was that time when lakshmana developed bad thoughts.
0: Anna enduku valiki kashtamalanta kuda undali.
1: The brother, why should we have all these difficulties?
0: Manam ayodhyaku veldam.
1: Why should we go to the forest? Why?
0: Sukhamga jeevistamu.
1: And let's go back and be happy.
0: Ee Sita ku enduku indi baada?
1: Why should Sita suffer?
0: Ee rakshasula madhyalo manam Sitanu kaapaadukolemu.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: Cheppetappudiki Ramuniki tochindi.
1: Rama could understand.
0: Idi stala mahatyam ayina.
1: It is the effect of the place where they were.
0: Aa Lakshmanu teesukoni poi.
1: And he took Lakshmana along with him.
0: Lakshmana. ఇది నీ గుణం కాదు.
1: ఇస్ నాట్ యువర్ క్వాలిటీ.
0: ఈ స్థల మహత్యము.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్
0: ఈ స్థలంలో రాక్షసులంతరూ సంచరిస్తున్నారు.
1: ఈ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుక రాక్షస గుణము నీలో వచ్చినాయి.
1: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ది విసినిటీ యు డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వి లివ్.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలం కూడా మనం గుర్తించాలి.
1: Basing on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు రాక్షసుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I'll fulfill the promise. I'll abide by the promise given. I'll stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణమహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: That's why each one supported the other in full understanding of the effect of the place, in full awareness of the qualities they uphold.
0: There Ramayanamlo unnatuvanti oka nijamainatuvanti character mari ee deeni endu kuda ledhu.
1: The character as embodied, as represented in Ramayana, is not noticed anywhere.
0: Ramayanam ante edo aashyanga chusukuntaru kani
1: we consider Ramayana
0: Bharatiya oka heart Ramayanam.
1: Ramayana represents the very heart of Bharat.
0: అట్టి భారతీయుల యొక్క హార్ట్ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: For all the difficulties we are facing today, the main cause lies here that we have not understood.
0: ఎక్కడ ఉండదు బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు ఎందున్నా?
1: You may be in the forest.
0: ఆకాశమున ఉన్నా?
1: You may be in space.
0: పట్టణమున ఉన్నా?
1: You may be in the city.
0: పల్లెనున్నా?
1: Or a village.
0: గుట్ట మీద ఉన్నా?
1: Or a mountain top.
0: నట్టేటబడి ఉన్నా?
1: Or in a deep sea.
0: దిక్కు లేని వారి దేవుడు.
1: Only God who will come to your rescue. Nobody else.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా,
1: all youngsters today,
0: ఈనాటి ఈ గుణములు మాత్రమే పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పాడు, మమమేమంసో జీవలోకే జీవభూత సనాతన.
1: God himself said that you are his part, and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలే మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: We are the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity, basically,
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుని అని చెప్పుకుంటే పలాని వారే అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంత so and so.
1: So and so, that's all.
0: కనుక నీవు భగవంతుని అంశం నువ్వు అని గుర్తించాలి.
1: Understand fully well that you are this part of the
0: divine. అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: Then only you can understand in depth your own true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ మంచి పిల్లలే.
1: You are all good children.
0: అంత బంగారు పిల్లలే.
1: You are really good.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils you at times.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారికి అయితే నీకు మంచి మాట చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వారి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చేతత్వం, నిశ్చేతత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you'll develop the sense of detachment, you'll be free from illusion, and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఎ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి,
1: జాయిన్ ద గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: బీ గుడ్,
1: బీ గుడ్,
0: డూ గుడ్,
1: డూ గుడ్,
0: సీ గుడ్.
1: భగవాన్ సేస్ బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి దివ్యత్వం అర్థమవుతుంది.
1: వెన్ యు లీడ్ యువర్ లైఫ్ అకార్డింగ్లీ, you can experience divinity in letter and spirit.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
1: భగవాన్ ఫీల్స్ దట్ హీస్ గివింగ్ యూ ట్రబుల్, బట్ బాయ్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే యునానిమస్లీ నో స్వామి, బట్ బాబా సేస్ దట్ హీ నోస్.
0: ఇది మీకు సహజము,
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ యూ టు బాబా.
0: ఇది నాకు సహజము.
1: అండ్ దిస్ feeling of Bhagwan is natural to you.
0: Kanuka munmundu inka deeni vishayamulu entaina manam telustundam.
1: In future Bhagwan will tell you many more things.
0: Rama jeevitame mee yokka jeevitam.
1: The life of Rama should be your life.
0: Evaraina adiginappudu meeku devudu ekkada unnadu, naa aatmalo unnadu anta.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: Kanuka ee aatmane neevu.
1: The very self.
0: ఆత్మకంటే మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ సెల్ఫ్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: సో లాంగ్ ద కాన్షియస్నెస్ ఇస్ ప్యూర్, యు కంటిన్యూ టు బి హ్యూమన్ బీయింగ్.
0: మీరు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: మేక్ యువర్ కాన్షియస్నెస్ ప్యూర్ అండ్ సేఫ్.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి, అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవత్యం.
1: And the enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: A good person will friendship iskunte.
1: And you have friendship with these
0: boys,
1: values.
0: Good boys.
1: You will be good boys.
0: లేకపోతే బ్యాడ్ బాయ్స్.
1: అదర్వైజ్ యు ఆర్ బ్యాడ్ బాయ్స్.
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: గుడ్ నేమ్ తెచ్చుకోండి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: యూ షుడ్ గెట్ ఎ సేక్రెడ్ నేమ్.
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: పేరెంట్స్ హావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్.
0: వారి కులను సంతోష పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్. ఫాలో దెమ్, మేక్ దెమ్ హ్యాపీ, ప్లీజ్ దెమ్.
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు, పుణ్యులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ద మెరిట్. Your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you, and Sai Ram.

0: Sai Ram, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహము కూలక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. కనుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హ్యాస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరు వంటిది ఈ దేహము. అలాగే గాడ్ రేజ్ వంటిది.
2: Body is like an iron safe, God rays.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాము?
2: Why have we taken upon ourselves this vesture, the body?
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగలను ఉంచి భద్రం గావించుకోవటం కోసం.
2: This iron safe is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విద్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
1: సత్యంబునప్పుడు సత్యంబుగానించు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
2: It is the truth that is all pervading, its most valuable jewel.
1: Dharmamu rendavadi chala a diamonds anta putkinchinatvanti bangaru vantidi.
2: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.

0: సత్యము పంచభౌతికము కాదు.
1: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
0: Satyamu dharmamu.
1: The truth and dharma, righteousness.
0: Shanti prema.
1: Peace and love.
0: Shanti manavunaku atyavasaramu.
1: Peace is most essential for every man.
0: Ye manavudu chusina, ye kotishrani adigina, Swami, sarvamu makunnadi. కానీ శాంతి లేదు.
1: యు మే కమ్ అక్రాస్ ఎనీబడీ, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సేస్ స్వామి ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
0: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
1: వితౌట్ దిస్ పీస్ యూ కెన్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
0: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
1: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
0: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
1: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
0: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
1: Then only a man can be truly a renunciant.
0: త్యాగి అనగా ఏమిటి?
1: Who is the one of sacrifice? Tyagi.
0: Vanchale yokka phalamunu vidute shanti.
1: True peace lies in giving up the results, the sequence of all the desire.
0: Kanuka desire kaligina vaadu nijamainatundi shanti kaadu.
1: So long there is desire, you cannot enjoy true peace.
0: Ataniki anni aashalu kodanu untuntayi.
1: He has so many ambitions.
0: ఆశలు ఉండినప్పటికీ ఆశలు పలుపును వదలటమే నిజమైన త్యాగం.
1: The true sacrifice means giving up our ambitious nature.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా చదువులన్నీ చదివి ఫలముచున్నా.
1: You may be highly educated, the result is just as zero. If you do not have truth, dharma, peace and love.
0: Satya dharma shanti premalu lekunna vidyanu nechina viluvasunna.
1: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
0: Satya dharma shanti premalu lekunna బహుళ సత్కార్య లాభము సున్నా.
1: One may undertake any number of good deeds and activities in the community. There's no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా పదవులనేదిన ఫలము సున్నా.
1: What for? You occupy exalted position. There's no result reward at all if we do not have these values, truth, righteousness, peace.
0: Satya dharma prema shantulu lekunna paramulu nedina phalamu sunna.
1: We may occupy any position of authority and position, it is of no use at all without these values.
0: Satya dharma prema shantulu jivyanni jivitamunaku punadulappa.
1: These are the four values that form the very foundation of human life.
0: Kanuka manavu manavudu ee bangaraainatundi oka satyamu dharmamu shanti prema ane nagaranu manamu lopala unchukunnamu.
1: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
0: Manamu గాడ్రేజ్ ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే దానికి విలువ ఏ మాత్రమే లేదు.
1: ఇఫ్ వి కీప్ ది గాడ్రేజ్ వితౌట్ జ్యువెల్స్ ఇన్సైడ్, దేర్ ఇస్ నో వాల్యూ టు ది ఐరన్ ఇట్సెల్ఫ్ అట్ ఆల్.
0: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగలు పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
1: ది ఐరన్ ఇట్సెల్ఫ్ హాస్ వాల్యూ వెన్ ఇట్ హాస్ ద జ్యువెల్స్ ఇన్సైడ్.
0: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
1: So long there are jewels, the iron safe is valuable.
0: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
1: Without the valuable within, it is just a water bubble.
0: ఇది కేవలం ఖాళీ పెట్టే.
1: It is just an empty box.
0: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
1: Even if you throw it off, nobody would expect it nor receive it.
0: కానీ ఇందులో ఉండినటువంటి యొక్క నగరాన్ని కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: The main responsibility lies in safeguarding the precious valuable jewels inside the iron safe.
0: సత్యము,
1: the truth.
0: ఈ సత్యము అనగా ఏమిటి?
1: What is truth?
0: సత్యం.
1: సత్యం.
0: అది సత్యం.
1: That is సత్యం.
0: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు. ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
1: Truth does not change. It is constant in all the periods of time.
0: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
1: In fact, you cannot be free from truth wherever you are.
0: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
1: Everyone knows what truth is.
0: తెలిసి కూడాను తాను దాన్ని వదులుతున్నాడు.
1: Knowing fully well what truth is, he has distanced himself.
0: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
1: In order to escape from the reality, he utters lies.
0: ధర్మము.
1: Then dharma.
0: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మ.
1: This dharma is very foundation. There cannot be greater truth than this dharma, adherence to righteousness.
0: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
1: You may have multi-storied mansion, but it requires foundation.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రము నిలవదు.
1: The walls of the building, however palatial it is, they would not last long when there is no foundation.
0: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
1: Therefore, dharma is the most appropriate truth.
0: రెండు రకములైనటువంటి ధర్మం ఉంటున్నవి లోకంలో.
1: In this world, there are two forms of righteousness.
0: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
1: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
1: From the worldly sense, we follow dharma in this world.
0: ఇది నిరంతరము కదిలేటువంటిది.
1: This goes on changing, moving.
0: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
1: But the spiritual truth does not move, does not change.
0: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
1: When the foundation is shaken, naturally the walls collapse.
0: కనుక ఇది ధర్మం అనేటువంటిది మన జీవితం అంతా కూడాను నడుచుకోవాల్సినటువంటిది.
1: Therefore, dharma is the path set before us to follow.
0: శాంతి.
1: Then peace, shanti.
0: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి యొక్క వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
1: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
0: లోపల ఆ ప్రకాశమే లేకుండా.
1: When there is no light inside,
0: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి అవుతాడు.
1: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
0: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదం గురి కావచ్చు.
1: యు మే హావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యు రిమైన్ ఇన్ డార్క్నెస్.
0: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్ ఎఫల్జెంట్.
0: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
1: Mother starts loving soon after the child is born.
0: కుమారుడు కూడాను తల్లిని ప్రేమిస్తుంటాడు.
1: And the child starts loving the mother.
0: తల్లి బిడ్డకు ఉండేటువంటి సంబంధము ఎవ్వరు కూడా వర్ణించలేరు.
1: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
0: ఒకానొకప్పుడు రంగూన్లో వార్ జరిగింది.
1: At one time there was Rangoon war.
0: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
1: ద మదర్ అండ్ ద చైల్డ్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్ దేర్ ఇన్ రంగూన్.
0: కానీ చేరి ఒక పల్లెకు చేరారు.
1: దే రీచ్డ్ ఎ విలేజ్.
0: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చమెత్తేది కుమారుడికి పెట్టేది.
1: ద మదర్ వెంట్ రౌండ్ ద విలేజ్ బెగింగ్ అండ్ షీ ఫెడ్ హర్ చైల్డ్.
0: కానీ కుమారుడు భోంచేసేది ఆ యొక్క నిద్రపోయేవాడు.
1: ద సన్ యూస్ టు పార్టేక్ ద ఫుడ్ బ్రాట్ బై మదర్ అండ్ గోస్ టు స్లీప్.
0: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
1: The son could notice the mother becoming weak and weaker day by day.
0: చూచాడు, అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోజనం లేదా, చాలా నీవు బడబడిపోయావు అని చెప్పాడు.
1: The son asked the mother, Mother, why are you not eating? Why is that you are so weak now?
0: నాయనా, నాకు ఎక్కువ పిచ్చం చిక్కటం లేదు, తక్కువ చిక్కుతుంది, దీన్ని నీకు పెట్టి నేను పస్తుంటున్నాను అని.
1: The mother said, as I go home for begging, I am not going to get enough of alms around. Therefore, I could not eat and I have to feed you.
0: అప్పటి నుంచి కుమారుడు బయలుదేరాడు.
1: Right from that day, it was the turn of the son.
0: అమ్మా నీవు ఇంట్లో ఉండు.
1: He asked the mother to stay.
0: నేనే బిచ్చమెత్తుతాను.
1: I will go and beg.
0: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తాను అన్నాడు.
1: He said, I will go and beg and feed you, bring food for you.
0: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
1: And he begged for a couple of days.
0: తల్లిని పోషించాడు.
1: And he could help his mother.
0: కొన్ని దినములు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
1: In the process, the boy was so thin and weak.
0: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
1: The boy went to the doorstep of the householder and begged for food. Bhavati Bhikshandi.
0: Varanda lopala aa inti yajamanudu ee chair lo kurchoni paper chadutunnadu.
1: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
0: Bhikshandehi annadu.
1: The boy said, Bhikshandehi, I want food.
0: Naaku chaala aakaliga unnadi.
1: The boy said, I am very hungry.
0: Naaku kontha bichchame ambikkandi.
1: He said, please serve me at least little food.
0: చెప్పాడు, మరి నాయన నీవు చిన్నవాడు కదా, నీవు భోజనం లేకుండా ఎత్తి నీవు పిలుస్తున్నావు, నీవు భోంచేయాలా అన్నాడు.
1: The master asked, you are so young, why don't you work and feed yourself?
0: కూర్చో, నేను ఇంటిలో వెళ్లి బిచ్చం తీసుకుని వస్తాను.
1: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
0: ఓ తట్టలో కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
1: అండ్ హి బ్రాట్ ఇన్ ఎ ప్లేట్ ద ఫుడ్ అండ్ ఆల్సో సాంబార్ అండ్ అదర్ ఐటమ్స్ టు ఈట్ అండ్ గివ్ ఇట్ టు హిమ్.
0: ఆ పిల్లవాడు చూచాడు,
1: ద బాయ్ సా దట్,
0: నాకొద్దు,
1: ఐ డోంట్ వాంట్,
0: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి,
1: ఫస్ట్ మై మదర్ నీడ్స్ దిస్ ఫుడ్,
0: నేను ఏమైనా పోని,
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు
0: మీ, నేను ఏమైనా కాని,
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ,
0: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి,
1: దిస్ ఫుడ్ మస్ట్ రీచ్ మై మదర్ ఫస్ట్.
0: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
1: The householder went close to him and he was trying to listen very carefully by being near him.
0: మొదలు అమ్మకు.
1: The boy went on repeating, the food first meant for mother, first for mother.
0: చూచాడు అన్నాడు, కింద పడ్డాడు.
1: So seeing, the boy fell down.
0: పడి ప్రాణం ఇచ్చాడు.
1: And he breathed his last, he died.
0: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
1: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
0: కరు తల్లి ప్రేమ బిడ్డ పైన, బిడ్డ ప్రేమ తల్లి పైన అన్యోన్యమైనటువంటి రీతిగా అభివృద్ధి కావాలి.
1: Therefore, the intimate love should go on increasing between the mother and the child.
0: ఈనాడు తల్లి అంటే ప్రేమ కుమారుడికి లేదు.
1: But today, the son doesn't love his mother.
0: కుమారుడు అంటే తల్లికి ప్రేమ లేదు.
1: So also mother has no love for her son.
0: ఇప్పుడంతా స్వార్థం.
1: And today, selfishness.
0: కనుక ఈ ప్రేమనే లేకుండా ప్రాణమే ఉండదు.
1: When there is no love, there is no life.
0: కనుక ప్రేమనే ప్రాణము.
1: Bhagavan says, love is life.
0: తల్లిని ప్రేమించాలి.
1: One has to necessarily love one's own mother.
0: తల్లి బిడ్డను ప్రేమించాలి.
1: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
0: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
0: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్.
0: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాడు.
1: ఈవెన్ ద మంకీ మూవ్స్ అబౌట్, ఇట్ క్యారీస్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్ క్లోజ్లీ స్టక్ టు ఇట్స్ బాడీ.
0: కనుక ప్రేమ చాలా అవసరము.
1: Therefore, love is most essential.
0: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
1: That sort of love is treasured in this iron safe.
0: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
1: Where there is love, there is peace.
0: A peace. Peace and 20th. Peace is God.
1: What do you mean by peace? Peace is not anything. Pieces.
0: Peace. And tripti undali.
1: Peace is satisfaction, contentment.
0: A peace undinappude.
1: When there is peace.
0: Ahimsa.
1: There arises ahimsa, non-violence.
0: Yeah, ahimsa nimittamai. Bhaja bidalu kodanu vadali. Sanyasam tisukunnadu Buddhudu.
1: For the sake of the principle of non-violence, ahimsa, Buddha has given up all the family and the kingdom and the property around and left.
0: Ahimsa paramo dharma.
1: And of all these dharmas, ahimsa is most supreme.
0: Kaluka ahimsa ni manam penchali.
1: Therefore, we have to develop ahimsa and non-violence.
0: Kaluka satyamu, dharmamu, shanti, prema, ahimsa. Ki pancha pranamalu kodanu manavunika panchendriyamallone untundi.
1: Therefore, the five life breaths, the truth, righteousness, peace, love, non-violence, are present within.
0: ఈ ఐదు మానవుని యందు ఉండినప్పుడే తాను మానవుడు.
1: And these are present in a human being, he can call himself a true human being.
0: ఆ ఐదుని రక్షించుకునే నిమిత్తమై
1: safeguard the five.
0: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
1: We undertake so many activities.
0: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
1: Why do you act?
0: తన కోసం కాదు.
1: It's not for your own sake.
0: తన యొక్క గుణముల కోసం.
1: You take to so many activities to sustain.
0: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
1: The five life breaths.
0: ఎందు ఆరో ప్రాణం మనకు కనిపించదు.
1: There is no sixth life breath.
0: ఐదే ఉండేది.
1: There are five life breaths.
0: ఈ ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
1: In order to protect, sustain and maintain the five life breaths, we perform so many spiritual rites. Yajna, yaga, japa and tapa.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉండును వాడే ధన్యుడు వాడే పుణ్యుడు.
1: The person who has got these feelings, his life is redeemed, his life is liberated.
0: ఈ ఐదుంటులు ఏ ఒకటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
1: One of them missing out of the five will ruin his life is in vain.
0: మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
1: Therefore, man must lead his life in truth.
0: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
1: And he has to grow along the path of dharma.
0: చూడు సత్యం ఎలాంటిది?
1: Satya, what is it?
0: పునాది వంటిది.
1: It is the foundation.
0: ధర్మము వాల్ వంటిది.
1: Dharma is the wall.
0: పునాది లేకపోతే వాల్ ఉండదు.
1: Without foundation, wall cannot be erected.
0: తర్వాత ప్రేమ.
1: Then love.
0: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
1: Love is the roof.
0: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
1: Life is peace, shanti, the dwelling, the life in that roof.
0: ఆ రూఫ్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
1: Without roof above, we cannot live.
0: ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నశించిపోయినాయి.
1: Today, the truth, peace, righteousness, love are totally gone.
0: ఎంత ధనవంతునికైనా కూడాను కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
1: How rich he is, there is no trace of.
0: వాళ్ళ జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
1: That is all like a house without the roof.
0: రూపు లేని ఇల్లు వంటిది.
1: It is a residence without the roof.
0: వాడు నిరంతరము తరచవలసిందే.
1: And he has to drench himself continuously.
0: నిరంతరము ఎండవలసిందే.
1: And he has to be exposed to the dryness.
0: కనుక మొట్టమొదట మనము రూఫ్ ను చూసుకోవాలి.
1: Therefore, we must lay the roof to begin with.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడా సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
1: All of you should foster, develop these human values, the truth, righteousness, peace and love.
0: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వం వ్యర్థమైపోతుంది.
1: The human life is a waste if we do not have these values.
0: ఈనాడు ఎక్కడికి పోయినప్పుడు ధనము ధనము ధనము.
1: Today, wherever we go, it is only that dhana, money that matters.
0: దోసెలు పోసే ముస్లిం కూడాను ధనం ఆశిస్తుంది.
1: Even aged woman, old lady, she too wants money.
0: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
1: There are more and more of desires today.
0: ఇది కలియుగం కాదు.
1: This is not Kali age.
0: ఇది కలహయుగము.
1: This is age of Kalaha, the conflict.
0: ఈ కలహయుగం లోపల ధనం చేతనే కలహము.
1: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
0: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
1: It is the money that is responsible for